لبثوا غير يوم.

0: రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమామృతం కార్యక్రమానికి స్వాగతం. జీసస్ బోధనలు ఆచరించాలి, సర్వజీవులను ప్రేమించాలి. ప్రేమ, కరుణ, దయ ఇలాంటి సద్గుణాలను అలవరుచుకున్నప్పుడే క్రిస్మస్ పండగకు సార్థకత. అవి విస్మరించి పండగ చేసుకోవడం వలన ప్రయోజనం లేదని భగవాన్ బాబావారు 1992 క్రిస్మస్ సందర్భంగా ప్రశాంతి నిలయంలో దివ్య ప్రసంగాన్ని అనుగ్రహించారు. ఏకాత్మభావాన్ని అభివృద్ది చేసుకుని ఐకమత్యంతో సమాజ సేవలో పాల్గొనాలని ఉద్బోధించిన ఆ దివ్య ప్రసంగాన్ని ఇప్పుడు మీకు అందిస్తున్నాం. విని ఆనందించండి.
1: పలుకులే మహారుచి పలుకులు, పలుకులే పరిమళ పూతలు, పలుకులే మకరంద మధుర ఈచ్చు ద్రాక్ష పానకాలు, పలుకులే నాలుగు వేదాలు, పలుకులే స్మృతి శృతి గీతలు, నీ పలుకులే స్వర్గ నరక మోక్ష ద్వార బంధనాలు,

ప్రేమస్వరూపులారు. ఈనాడు ప్రపంచములో ప్రముఖులుగాను మహనీయులుగాను పేరు పొందిన వ్యక్తులందరూ కూడాను తమ పవిత్ర ప్రవర్తనల చేతను, పవిత్ర గుణముల చేతను వారు ఈ స్థితిని అందుకోగలిగారు. మానవుడు అనుకున్న కార్యమును సాధించవలనన్న అచంచల దీక్షను ఊనాలి. అచంచల మనస్కుడైనటువంటి వాడు ఎట్టి చిన్న కార్యమును కూడాను సాధించలేడు. ఆపదలో నున్న మానవుని ఆదుకోవటం, కష్టంలో ఉన్నటువంటి వానికి తగిన సాయము చేసి వాని సంతోషపెట్టటము, ఇవి అతి శ్రేష్టమైనటువంటి గుణములని అన్ని మతములు, అన్ని గ్రంథములు కూడాను అంగీకరించినవి. ఈ విశాల విశ్వమునందు ప్రతి మానవుడు కూడాను సమాన అధికారంలో చేరి ఉన్నటువంటి వాడు. అందరూ ఒక కుటుంబీకులే. సహనభావముతో, సమరసముతో కలిసి మెలసి ఐకమత్యముతో సమాజ సేవలు ఆచరించి ఆత్మశాంతిని అందుకోవటం అత్యవసరం. ప్రపంచములో అన్ని దేశములందు కూడాను మంచివారు చెడ్డవారు, ధనికులు దరిద్రులు, విద్యావంతులు విద్యాహీనులు ఉన్నారు. ఒక గడ్డ పైన పుట్టి ఒక గాలిని పీల్చుకుంటూ కలతలను పెంచి విభిన్న భేదములను అభివృద్ధిపరచి ప్రజలను ఆశించేటువంటి సంకుచిత హృదయులు కూడాను ఉంటున్నారు. ఈ ప్రపంచమునందు పుట్టిన మానవుడు మంచి మానవత్వాన్ని పొందాలని, మంచి మానవుడిగా పేరునొందాలని ఆశించేటువంటి ప్రతి మానవుడు కూడాను అనేక కష్టములకు, నష్టములకు, నిందలకు, నిష్ఠూరములకు గురి కావలసి వస్తుంది. కానీ మానవుడు కష్టములకు, నష్టములకు, నిందలకు, నిష్ఠూరములకు ఏమాత్రము లెక్క చేయక ఆత్మవిశ్వాసంతో దానిని ఎదుర్కొని పూర్ణత్వాన్ని అనుభవించి మానవత్వాన్ని సార్థకం చేసుకోవటం అత్యవసరం. దివ్య భావము కాని, దివ్యత్వము కాని మానవాతీతమైనటువంటిది కాదు, అది మానవుని సహజమే. ప్రతి మానవుని ఎందుకూడను సమత్వంతో, ఏకత్వంతో ప్రకాశించేటువంటి సచ్చిదానందము ఒక్కటే. అయితే అనేకత్వములోని ఏకత్వాన్ని గుర్తించలేక మానవుడు సంకుచిత హృదయుడై తమ తత్వమునే తాను విశ్వసించి కేవలము సమాజం యొక్క విశాలతను గుర్తించుకోలేకపోతున్నాడు. ఏకత్వ భావమే కాక సుహృదం సర్వభూతానాం అనేటువంటి దివ్య మార్గమును కూడాను మానవుడు అనుసరించవలసి వస్తుంది. ఏకాత్మ సర్వభూతాంతాత్మ అనేటువంటి పదమునకు తోడుగా ప్రేమతత్వాన్ని, సత్యతత్వాన్ని కూడాను ఇమిడ్చి జీవితాన్ని సార్థకం గావించుకోవాలి. భగవంతుని దర్శించవలనన్నా ఏ మందిరములందో, ఏ యొక్క గుడులు ఎందో, ఏ ప్రార్థనా మందిరం ఎందో కాదు. భగవంతుడు సజీవుడై, సచ్చైతన్య స్వరూపుడై అందరి హృదయ మందిరములందు కూడాను ప్రకాశిస్తూ ఉన్నాడు.
దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. భగవంతుడి నిజమైనటువంటి మందిరము, సత్యమైనటువంటి యొక్క మందిరము, సాక్షాత్కరింపచేసుకోవలసినటువంటి మందిరము మానవుని యొక్క హృదయమే. కాని ఈనాటి మానవుడు మనసును మంటగలిపి హృదయాన్ని కల్మషం గావించుకొని పవిత్రమైనటువంటి పీఠమైనటువంటి హృదయాన్ని ఈనాడు అపవిత్రము గావించుకొని తుచ్చమైనటువంటి యొక్క అల్పభావమునకు ఆస్థానమిచ్చి హృదయాన్ని మరణం గావించుకుంటున్నాడు. సామాజిక దర్పణం నుండి మాత్రమే దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని దర్శించటానికి సాధ్యమవుతుంది. సర్వమానవులయందు అంతర్వాహినిగా ప్రవహించేటువంటిది ప్రేమ ఒక్కటే. కాని ఈ ప్రేమను స్వార్థ సప్రయోజనములో ప్రవేశపెట్టి కేవలం రాగద్వేషములకు అవకాశం అందించి తద్వారా హృదయాన్ని మరణం గావించుకుంటున్నాడు మానవుడు. మానవుని యందు నాలుగు విధములైనటువంటి స్థితులు మారుతూ వస్తుంటాయి. మానవులలోని మానవుడు, మానవులలోని దానవుడు, మానవులలోని పశువు, మానవులలోని దైవం. మానవులలోని దైవము బ్రహ్మనిష్ట పరో దైవం అన్నది శాస్త్రం. నిరంతరము కూడాను తన యొక్క దివ్యత్వాన్ని తాను చింతించుకుంటూ తాను కేవలం ఆత్మతత్వమునే విశ్వసించి ఆత్మానందమును అనుభవింపగోరి తన అంతర్దృష్టిని అభివృద్ధిపరుచుకొని కాలమునంతైకుడును సార్థకం గావించుకుంటుంటాడు. తన యందున్నటువంటి ఆత్మనే అందరి యందు ఉన్నదని, అందరిలో తాను తనలో అందరు కూడాను ఉన్నారని విశాలమైనటువంటి యొక్క భావమును అభివృద్ధిపరచుకొని దానిని విశ్వసించి తాను ప్రవర్తిస్తుంటాడు. సర్వభూత నమస్కారం కేశవం ప్రతిభచ్చితే, ఎవరికి నమస్కరించినప్పటికీ ఇది తన యందున్నటువంటి యొక్క భగవంతుణ్ణి నమస్కరించున్నట్టుగా విశ్వసిస్తుంటాడు ఈ బ్రహ్మజ్ఞాని. సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చితే, ఎవరిని నిందించినప్పటికీ ఎవరిని హింసించినప్పటికీ తన యందున్నటువంటి యొక్క దైవముని నిందించినట్టుగా భావిస్తుంటాడు ఈ యొక్క ఆత్మజ్ఞాని. ఇట్టివానినే బ్రహ్మనిష్ట పరో దైవం, మానవుని ఎందున్నటువంటి దైవము ఈ రూపంలో ప్రకటిస్తూ ఉంటాది. ఇంకా మానవులలోని మానవుడు ఏ రీతిగా ఉంటాడు? సత్యధర్మ పరో మర్త్య, సత్యధర్మ పరో మర్త్య అనగా మానవుడనేటువంటి వాడు సత్యధర్మములు అనేటువంటి నేత్రములను తాను పూని ఏ కార్యము చేసినప్పటికీ సత్యమైనదా కాదా, ధర్మమైనదా కాదా అనేటువంటి విచారణ సలిపి ఈ రెండింటినీ తన యొక్క జీవనాడులుగా విశ్వసించి జీవిస్తుంటాడు మానవుల్లోని మానవుడు. అధికారములను ఆశించక కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంటూ తన యొక్క మానవత్వాన్ని నిలుపుకునే నిమిత్తమై తమ యొక్క సత్యమార్గమును నడుస్తూ ఉంటాడు మానవుడు. తోటి మానవులతో ప్రేమ చేత జీవించి వారిని గౌరవించి అతిథి అభ్యాగతులను ఆదరించి తన యొక్క గృహస్థ ధర్మాన్ని మానవత్వంగా నిరూపించుకుంటుంటాడు మానవుడు. ఇట్టి మానవుడు నిరంతరం కూడాను పాప భీతిని దైవ ప్రీతిని కలిగి సమాజంలో నీతిగా జీవిస్తుంటాడు మానవుడు. ఇట్టి యొక్క గుణములు కలిగినటువంటి వాడే సత్యధర్మ రతో మత్య అన్నాడు. ఇంకా మానవుల్లోని రాక్షసుడు ఏ రీతిగా ఉంటాడు?
మద్యపానో రథో రాక్షస అన్నారు. అనగా విషయవాసములనేటువంటి మద్యపానములో మునిగి కేవలం ఇంద్రియ లోనుడై సిగ్గు ఎగ్గు మరచి మాన మర్యాదలను ఏమాత్రము లెక్క చేయక సమాజం ఉన్నదే అనేటువంటి యొక్క విషయమును కూడా వాడు విస్మరించి కేవలము అహంకారంతో జీవిస్తుంటాడు. రాగద్వేషములను అధికము గావించుకొని తోటి మానవులను హింసించుకుంటూ ఉత్తములను విమర్శించుకుంటూ తనలో ఉన్నటువంటి దోషములను లెక్క చేయక కూడాను పరుల దోషములనే వెతుకుతూ ఉంటాడు ఈ యొక్క రాక్షసు గుణం. తన అధిక దోషములైన కూడాను తాను దాచిపెట్టుకుని ఇతరుల యొక్క అల్ప దోషమునే అధికంగా భావించి చాటుతూ ఉంటాడు ఇలాంటి రాక్షస మనస్కుడు. అభిమాన మమకారములే ఇతనికి ప్రాణ సమానములు, అహంకారమే ఇతనికి జీవనాడి, లౌకిక జీవితమే ఇతని వెన్నెముక. ఇలాంటి స్వార్థ సప్రయోజనములతో కూడినటువంటి యొక్క భావమునే రాక్షసత్వం అని కూడాను నిరూపించింది శాస్త్రము. ఇంకా పశుత్వం అనగా ఏమిటి? జ్ఞానేన శూన్య పశుభి సమాన అనగా లోక జ్ఞానము లేక ఇంద్రియ జీవితమే తన యొక్క నిజ జీవితమని భావించి ఇంద్రియ భోగ భాగ్యములకై తాను ఆరాటపడుతూ పుట్టిన మొదలుకొని గిట్టినంత వరకు కూడాను ఇంద్రియ సుఖముని ఆశించి కేవలము కడుపే కైలాసంగా ధనమే తన యొక్క వినపు పెట్టెగా లౌకికమైనటువంటి ఆనందమే కైవల్యంగా భావించి జీవిస్తుంటాడు. తన జీవితము పుట్టిన మొదలుకొని గిట్టినంత వరకు కూడాను ఇంద్రియములతోనే తాను జీవితం అంత్యము గావించుకుంటాడు. ఇంద్రియాతీతమైనటువంటి యొక్క జీవితత్వం ఉన్నదనేటువంటి యొక్క శృతి కూడాను అతనికి ఉండదు. పశుత్వం నుండి రాక్షసత్వము, రాక్షసత్వం నుండి మానవత్వము, మానవత్వం నుండి దైవత్వాన్ని పొందవలసినటువంటి మానవుడు ఈనాడు దైవత్వం నుండి మానవత్వము, మానవత్వం నుండి రాక్షసత్వము, రాక్షసత్వం నుండి కూడాను పశుత్వంగా మారుతూ వస్తున్నాడు మానవుడు. ఇది కేవలము విరుద్ధమైన మార్గంగా భావిస్తున్నాడు. మానవ దైవత్వం కాకపోయినప్పటికీ మానవ మానవత్వమైన కూడాను మనం సాధించడానికి తగిన కృషి చేయాలి. కనుక మానవత్వంలో ఉండేటువంటి ఒక దివ్యత్వాన్ని మానవత్వం చేత మనం పొందడానికి తగిన కృషి చేయాలి. December 25 జన్మించినటువంటి యొక్క ఈ జీసస్ను చూడడానికి ముగ్గురు రాజులు వచ్చారు. ఈ ముగ్గురు కూడాను మూడు విధములైనటువంటి భావాల్ని తాము వెలిబుచ్చారు. ఒక రాజు ఈ పిల్లవాడిని చూచి ఇతను భగవంతుణ్ణి ప్రేమించేటువంటి వ్యక్తిగా రూపొందుతాడు అని నిర్ణయించుకున్నాడు. రెండవ రాజు నిర్ణయించాడు భగవంతుడే ఈ పిల్లవాడిని ప్రేమిస్తాడు అని రెండవ రాజు నిర్ణయించాడు. మూడవ రాజు ఇతనే సాక్షాత్ భగవంతుడు అని నిర్ణయించాడు. ఒకరు శారీర భావమును అనుసరిస్తూ వచ్చారు, రెండవడు మానసిక భావాన్ని అనుసరిస్తూ వచ్చాడు, మూడవడు ఆత్మభావాన్ని విశ్వసిస్తూ వచ్చాడు. ది వన్ యు థింక్ యు ఆర్ అనేటువంటిది దేహభావము. మానసిక భావము ది వన్ అదర్స్ థింక్ యు ఆర్. వాడు ది వన్ యు రియలీ ఆర్ అలాంటి సత్యాన్ని పొందాడు. ఈ విధముగా మానవత్వాన్ని దైవత్వంగా మార్చుకునే నిమిత్తమై మొదలు దానవత్వాన్ని పశుత్వాన్ని నిర్మూలన చేయాలి. ఈనాటి మానవుడు నిర్జీవమైన శిలలైనా పూజిస్తున్నాడు, నిర్జీవమైన రూపములైనా కూడాను విశ్వసిస్తున్నాడు, నిర్జీవమైన రూపాలను కూడాను ప్రేమిస్తున్నాడు. సజీవమైనటువంటి యొక్క మానవుణ్ణి ప్రేమించడానికి పూనుకోటే. ఇదియే జీసస్ మొదటి బోధ.
పొరుగింటి వాళ్ళని నిత్యము చూస్తూ కూడాను వాళ్ళని ప్రేమించలేకపోతున్నారు. నీకు కనిపించినటువంటి దైవాన్ని నీవు ప్రేమిస్తానటంలో ఏమాత్రం నమ్మకం ఉంది? సజీవంతో నిత్యము చూస్తున్నటువంటి వ్యక్తినే ప్రేమించలేని మానవుడు నిర్జీవమై తన కనిపించినటువంటి దైవాన్ని ఏ రీతిగా ప్రేమించగలడు? విశ్వసిస్తున్నాడు, నిర్జీవమైన రూపాలను కూడాను ప్రేమిస్తున్నాడు. సజీవమైనటువంటి యొక్క మానవుణ్ణి ప్రేమించడానికి పూనుకు

నిర్జీవమై తనకు కనిపించినటువంటి దైవాన్ని ఏ రీతిగా ప్రేమించగలడు? అసాధ్యము. సజీవులను ప్రేమించినటువంటి వ్యక్తియే నిర్జీవులను కూడా ప్రేమించడానికి పూనుకుంటాడు. కనుకనే ఆధ్యాత్మిక మార్గము సజీవం నుండి ప్రారంభం కావాలి, సాధారణ నుండి ప్రారంభం కావాలి, సర్వజీవుల నుండి ప్రారంభం కావాలి. ఇది నిజమైనటువంటి యొక్క ప్రధాన ఆధ్యాత్మికం. ఆధ్యాత్మికం అనగా జపము, ధ్యానము, యోగము, సత్కర్మలు ఆచరించటం మాత్రమే కాదు, మానవులందినటువంటి యొక్క పశుత్వాన్ని నిర్మూలం గావించుకొని మానవత్వంలో ఉన్నటువంటి యొక్క రాక్షసత్వాన్ని హతమార్చి మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని నిరూపించాలి. నిప్పు పైన నిమురు కప్పి ఉన్నది, నిమురు వల్ల నిప్పు మనకు కనిపించటం లేదు, నిమురును ఊపివేస్తే నిప్పు మనకు కనిపిస్తుంది. అదేవిధంగా సర్వల హృదయమునందు కూడాను బ్రహ్మజ్ఞాన సంబంధమైనటువంటి యొక్క సచ్చిత్ ఆనందమైనటువంటి యొక్క జ్యోతి వెలుగుతూనే ఉంటున్నది. దీనిపైన రాగద్వేషములు, అభిమాన మమకారములు, అహంకారములైనటువంటి నిములు కప్పి ఉంటుండాలి. వీటిని తీసివేసినప్పుడే ఈ సచ్చిత్ ఆనందమైనటువంటి యొక్క దివ్యత్వము మనకు గోచరిస్తాడు. కనుక దైవం అనేటువంటిది ఎక్కడో ఉన్నదని, ఎక్కడో మనం అన్వేషణ సరిపాలని మనం భావించరాదు. ఎక్కడ చూచినా ఉండినటువంటి దైవాన్ని అన్వేషణ ఎందుకు జరపాలి? దీనినే వేదము అంతర్బహిష్ట తత్సర్వవ్యాప్య నారాయణ స్థిత, లోపల వెలుపల సర్వత్రా ఉండినటువంటి యొక్క దైవాన్ని ఎక్కడ మనం వెతికేది? వెతకడం అంటే ఏమి? దీని యొక్క అజ్ఞానం. ఈ అజ్ఞానం ఎలాంటిది అనగా, నిన్ను నీవు బయటలో వెతకడానికి ఏ విధంగా ప్రయత్నిస్తావో ఆ విధంగానే ఉంటాడు. నిన్ను నీవు ఎక్కడా వెతకవు కదా, నీవు నీవుగానే ఉన్నావు, నీకు నీవే ఈ యొక్క సాక్షి. అదేవిధంగా దైవం నీవై ఉండగా నిన్ను నీవు వెతుక్కోవటము ఎంత అజ్ఞానమో, దైవాన్ని వెతుక్కోవటం కూడా అంత అజ్ఞానమే. నీవే ఉనికి. కనుక దైవత్వం అనేటువంటిది తన యొక్క తత్వంతోనే కూడి ఉంటున్నది. కానీ యుగములు మారే కొలది, కాలము కదిలే కొలది, భావములు మారుతూ వస్తున్నాయి. జీసస్ పుట్టిన తర్వాత ఎన్నో మహత్తరమైనటువంటి కార్యములు సలిపి దీనులను దిక్కులేనటువంటి వారికి తోడుగా ఉండి మానవునికి అవసరమైనటువంటి యొక్క సద్బోధ బోధించి ఎన్నో విధముల జీవితాన్ని త్యాగం చేశాడు. కానీ ఇన్ని చేసినప్పటికీ రాజద్రోహం అనేటువంటి ఒక నెపం చేత అతన్ని అనేక విధములుగా హింసించారు. సజీవంతో ఉండినప్పుడు ఎవరు కూడా గౌరవించలేదు. కొద్దిమంది మాత్రము తమ యొక్క స్వార్థ సప్రయోజన నిమిత్తమై అతనిని ఆశ్రయిస్తూ వచ్చారు. స్వార్థ సప్రయోజనం తీరిన వెంటనే అతన్ని దూరం గావించుకుంటూ వచ్చారు. జీసస్ పుట్టిన తర్వాత ఒక శతాబ్దం వరకు కూడాను ఎవరు కూడాను ఈ మతాన్ని స్వీకరించలేదు. జీసస్ పోయిన తర్వాత 100 సంవత్సరాల తర్వాత గ్రీక్ లోపల, రోమన్ లోపల రోమన్ ప్రజలందరూ కూడాను క్రీస్తు మతమును స్వీకరించారు. తదుపరి 400 సంవత్సరాల తర్వాత రోమన్ రాజులంతా కూడాను ఇది క్రీస్తు రాజ్యంగా స్వీకరించారు. ఈ విధంగా 100 సంవత్సరాలు దాటినప్పటికీ దివ్యత్వాన్ని ఎవరూ ఎక్కువగా గుర్తించలేదు. కనుక మానవత్వంలో గాఢంగా పాతుకొని పోయినటువంటి ఒక అజ్ఞానమే ఈ కాలమునకు మూల కారణం. మానవత్వంలో ఉండినటువంటి దివ్యత్వాన్ని గుర్తించవలంటే కాలం మనకు అడ్డు రాదు. కారణాన్ని గుర్తించుకుంటే కాలం మనం పూర్తి జయించినటువంటి వారమవుతుంది.

0: కారణాన్ని ఎవరు కూడాను ప్రయత్నపూర్వకంగా సాధించడానికి పూనుకోలేదు. కారణం రీజన్ ఏమిటి యొక్క ఈ రీజన్, ఏమిటి ఈ కారణం? నీ కాలాన్ని సద్వినియోగం చేయడానికి ఒక కారణం కావాలనా? కాలకాల ప్రబంధానం కాలాక్యం కర్చేతే, కాలమే భగవంతుని యొక్క స్వరూపంగా ఉంటుండాలి. కాలమును సార్థకం చేసుకోవటమే మన కాయం యొక్క కర్తవ్యం. కాలమును కాయముతో సార్థకం చేసుకున్నప్పుడే కర్మ పవిత్రమైపోతుంది. కర్మ పవిత్రమైనప్పుడే కర్తవ్యాన్ని నెరవేర్చిన వారమవుతాం మనం. కాలకర్మ కారణ కర్తవ్యంతో కూడినటువంటి వాడే మానవుడు. ఈ నాలుగింటితో కూడినటువంటి వాడే సత్యమైనటువంటి జీవితం. కాలకర్మ కారణ కర్తవ్యంలే లేకుండా పోయినప్పుడు అది అసత్యమే. ఒక చిన్న ఉదాహరణ, నీవు ప్రశాంతి నిలయము లోపల శుక్రవారం తెల్లవారు నీవు బయలుదేరావు, కానీ మెడ్రాస్కు సాయంకాలానికి చేరినావు. ఇది 8 గంటల కాలం అయిపోయింది. ఎట్ట నీవు ప్రయాణం చేశావు? బస్సులో నీవు కూర్చున్నావు, ప్రయాణమై మెడ్రాస్కు 8 గంటలకు చేరావు. ఈ మెడ్రాస్కు చేరడంలో ఉండేటువంటి కారణం ఏమిటి? ఈ బంధువును చూడాలి, ఇది కారణం. ఈ కారణం అయిన తర్వాత ఏమైపోయింది? చూచినావు, నీ కర్తవ్యం నెరవేరింది. ప్రశాంతి నిలయంలో బస్సులో కూర్చోవటము ఒక కర్మ, ఈ ప్రయాణమైపోయి మెడ్రాసు చేరటము ఒక కాలము, నీ బంధువును చూటము కారణము, చూచి తృప్తి పట్టము కర్తవ్యం. కనుక కాల కారణ కర్మ కర్తవ్యాలు కూడా కూడినటువంటిదే ఇది సత్యం. ఇది సత్యంతో కూడినటువంటిది. నీవు ఈనాడు ప్రశాంతి నిలయంలోనే ఉన్నావు, నీ ఊములో నీవు నిద్రించావు, నీవు తిరిగి ఇదే యొక్క కల నీవు మెడ్రాస్ పోయి చేరినావు, నీవు బంధువును చూచావు, తృప్తిపడినట్టుగా ఒక కల వచ్చింది. అయితే ఇందులో కాలకర్మ కారణ కర్తవ్యాలు లేవు. నీవు ప్రశాంతి నిలయం నుంచి ఎప్పుడు నీవు బయలుదేరావు? ఎట్ట నీవు పోయినావు, చేరినావు, ఎవరిని చూచావు అక్కడ? దాని తృప్తి నీకేమనిపించావు? ఇందులో ఏమాత్రమూ లేదు. కారణమే లేదు, కాలము లేదు. ట్రైన్ లో పోయినావా, కారులో పోయినావా, ప్లెయిన్ లో పోయినావా, ఇది ఏమాత్రము కర్మ లేదు. అక్కడ ఎవరిని చూచినట్టుగా వారు సాక్ష్యం నీకు అందుకుంటున్నావు, అక్కడ ఏమాత్రము కారణం లేదు. ఆనందించినట్టు కర్తవ్యమే జరగలేదు. కనుక కాలకర్మ కారణ కర్తవ్యము లేనటువంటిది అసత్యము. కాలకర్మ కారణ కర్తవ్యాలతో కూడినటువంటిది సత్యము. కనుక మనం ఈ సత్యాన్ని అనుభవించాలంటే కాయంతో ఒక కర్మను ఆచరించాలి. ఈ కర్మ యొక్క లక్ష్యాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఈ లక్ష్యాన్ని సాధించడమే మన యొక్క కర్తవ్యంగా మనం విశ్వసించాలి. మనము పుట్టినాము, ఇది కేవలము ఒక కర్మ కారణం. దేనికోసం పుట్టాము? మన యొక్క దివ్యత్వాన్ని మనం గుర్తించుకునే నిమిత్తమై పుట్టాము. తానెవరో తాను తెలుసుకునే నిమిత్తమే తనను అనుగ్రహించాడు భగవంతుడు. తనను తాను తెలుసుకోవటమే తన యొక్క కర్మ. తెలుసుకున్న తర్వాత పొందేటువంటి ఆనందమే కర్తవ్యం. దీనిని మానవుడు విస్మరించాడు. ఈ సత్యాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు యేసు. మనం పుట్టినాము ఈ జగత్తులో, తోటి మానవులకు సేవ చేయాలి మనం. ఈ సేవ చేసే నిమిత్తమే మనకు దేహం అనుభవించాము. కనుకనే ఈ దేహం చేత సమాజ సేవను మనం చెయ్యాలి. ఈ యొక్క సేవ నిమిత్తమే దీనులను దిక్కులేని వారిని రక్షించే సేవను మనము చేపట్టాలని బోధిస్తూ వచ్చాడు జీసస్. ఇది వేదాంతం. మన కాయము కర్మ నిమిత్తమే వచ్చిందని బోధిస్తూ వచ్చింది. ఇలాంటి సత్యాన్ని మనం ఈనాడు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. ఇతను కేవలము రాజద్రోహిగా భావించి శుక్రవారం నాడు ఇతన్ని శిలపైన ప్రాణం తీశాడు. తదుపరి ఆదివారం రోజు తిరిగి వచ్చాడు అని క్రైస్తవుల యొక్క విశ్వాసం. కనుకనే ఇతను తిరిగి వచ్చిన దినమే కనుక దీనికి ఆదివారం అని ఒక ప్రత్యేకతను ఒక పూజామందిరములుగా లేక చర్చస్ లోపల ప్రార్థన చేయటంలో ఒక అంతరార్థం ఉంటుండాలి. ఇతని యొక్క అనుచరుల లోపల క్యాథలిక్స్ ప్రధానం. ఈ క్యాథలిక్స్ అనేటువంటి వారంతా కూడాను తల్లిని ఆధారంగా తీసుకున్నారు. కూడినటువంటి మేరీని పూజిస్తూ వచ్చేటువంటి వారు. వారు వీరు 24వ తేదీ మాత్రమే పూజిస్తుంటారు. ఈ ప్రొటెస్టెంట్స్ అనేటువంటి వాళ్ళు క్రీస్తు పుట్టినదినం మాత్రమే వారు ఆరాధన చేస్తూ వస్తుంటారు. ఇరువురి యొక్క భావములు ఒక్కటే అయినప్పటికీ 24వ తేదీ సాయంకాలము ప్రార్థనలు చేయటము, పండుగలు గావించుకోవటము ఇది క్యాథలిక్స్ యొక్క ప్రధాన ధర్మం అనుకున్నారు. జీసస్ పుట్టినదినమే ప్రధానమైనటువంటిగా భావించి ప్రొటెస్టెంట్స్ వీళ్ళు 25వ తేదీ మాత్రమే పండుగ గావించుకుంటూ వస్తున్నారు. ఈ క్రిస్మస్ దినము ఒక వృక్షాన్ని పెట్టి ఈ వృక్షాన్ని పూజించేటువంటి పద్ధతి ఎప్పుడు ప్రారంభమైంది? ఈ వృక్షాన్ని పూజించేటువంటి పద్ధతి మొట్టమొదట జర్మనీలో ప్రారంభమైంది. ఇది ఏ విధంగా ప్రారంభమైంది? ఒక మతస్థాపకుడైనటువంటి వాడు ఇంగ్లాండ్లో బయలుదేరి మత ప్రచార నిమిత్తమై జర్మనీకి పోతూ వచ్చాడు. ఇతను ఏం తెలియదు, యోనిసఫ్ అనేటువంటి వాడు. ఈ ట్రీ దగ్గర ఒక పిల్లవాడిని తీసుకుని పోయి ఈ ట్రీకి బలి ఇవ్వాలని ఆ యొక్క జర్మనీ వాళ్ళు ప్రయత్నిస్తూ వచ్చారు. వారి విశ్వాసం ఈ ట్రీలో, ఈ వృక్షం లోపల భగవంతుడు ఉన్నాడు అనేటువంటి విశ్వాసం. ఈ దృశ్యాన్ని చూచి తాను చాలా విచారం చేసుకున్నాడు. ఎందుకు ఈ పిల్లవాడిని ఈ యొక్క వృక్షములకు బలిస్తున్నారని ప్రశ్నించాడు. ఈ యొక్క వృక్షంలో భగవంతుడు ఉన్నాడని వారు తెలిపారు. ఒక కత్తి తీసుకుని ఆ వృక్షాన్ని నరికి వేశాడు ఈ జోనిసఫ్. నరికి వేసేటప్పటికీ అక్కడ ఒక విధమైనటువంటి యొక్క వైబ్రేషన్, దివ్యత్వమైనటువంటి యొక్క ఇది ఈ యొక్క జోనిసఫ్ను కదిలించింది. ఆ రెండింటి మధ్య ఒక శిశువు మాదిరి కనిపించేది. కనుక ప్రతి ప్రాణి ఎందు కూడాను భగవంతుడు ఉన్నాడు. కేవలం మన మనుషులు ఎందు మాత్రమే కాదు, పశు పక్షి మృగాదులు ఎందు మాత్రమే కాదు, వృక్షములు ఎందు కూడాను భగవంతుడు ఉన్నాడు. అనేక భారతీయ సంస్కృతిని పురస్కారంగా చేసుకుని వారు కూడాను ఆనాటి నుంచి వృక్షాన్ని పూజిస్తూ వచ్చారు. కనుక ప్రతి మతమునందు కూడాను ఈ విధమైన యొక్క సర్వజీవులను కూడాను పూజించేటువంటి పద్ధతి ఆనాటి మొదలు నేటి వరకు కూడాను వస్తూనే ఉంటున్నది. లోపల కూడాను సన్యాసులు ఉంటున్నారు. క్రైస్తవ మతంలో మగ సన్యాసులను మాలిక్ అని పిలుస్తున్నారు, ఆడ సన్యాసులను నన్స్ అని పిలుస్తూ వచ్చారు. కనుక భారతీయ సంస్కృతికి కానీ, క్రిస్టియన్ సంస్కృతికి కానీ, ముస్లిం సంస్కృతికి కానీ, ఏ మత సంస్కృతికి కానీ భేదములు ఎక్కడ కూడా లేవు. మార్గములు నిర్మాణంగా ఉండినప్పటికీ గమ్యము ఒక్కటే. ఏ మతం వాడిని కూడాను మనం విమర్శించరాదు. అన్ని మతములు ఎందు ఉండేటువంటి యొక్క దివ్యత్వం ఒక్కటే. ఇలాంటి ఏకత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చినటువంటిదే క్రిస్టియన్ మతం. కానీ ఈనాటి మానవులు ఎందు ఇట్టి విశాలమైనటువంటి భావము కోల్పోతున్నారు. సంకుచితమైన భావములను అభివృద్ధి గావించుకొని భౌతికమైనటువంటి జీవితమే సత్యముగా విశ్వసించి నిత్య సత్య నిర్మలమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని విస్మరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు ఎందు ఆసియా దేశం లోపల నికోలాస్ అనేటువంటి ఒక వ్యక్తి ఉండేటువంటి వాడు. అతను కేవలము ఒక సన్యాసిగా ఉండేటువంటి వాడు, అతను కొంత వ్యాపారం కూడా చేస్తూ ఉండేటువంటి వాడు. క్రమక్రమేణా ఇతను క్రిస్టియన్ మతం స్వీకరించాడు. అతను వ్యాపారిగా ఉండినప్పుడు కూడాను బీదలను, చాలా శక్తిహీనులను చూచి జాలి కలిగి వారికి అవసరమైనటువంటి పదార్థములు అందిస్తూ వచ్చేవాడు. క్రమక్రమేణా అతనిని మైరో అనేటువంటి ఒక దీంట్లో ఒక చర్చకు అతన్ని అధికారిగా చేశారు. ఆ చర్చకు అధికారంగా అయినప్పుడు అతను ఎర్రని డ్రెస్ వేసుకుని మీసాలు పెట్టుకుని
1: వైట్ బియర్డ్ అండ్
0: సంచుల లోపల పిల్లలకు అనేక తినుబండారములంతా పెట్టుకుని అందరికీ పంచుతూ వచ్చాడు. అతన్నే ఈనాడు క్రిస్మస్ తాత అని పిలుస్తూ వచ్చాడు. నికోలాస్ అతని ఈనాడు క్రిస్టియన్ తాతగా అయిపోయినాడు. అతను క్రిస్మస్ తాతగా మారాడు. అతను పుట్టినది కూడాను డిసెంబర్ మాసం లోపలనే. తనకు ఆ డిసెంబర్ మాసంలో తేదీలు మారిపోయినప్పటికీ ఈ జీసస్ పుట్టిన దినానికి అతనికి సంబంధం కలిపి ఈ విధమైనటువంటి పండుగలంతా ఆచరిస్తూ వచ్చారు. అన్ని మతములు ఎందుకూడాను మహనీయులు బోధించినటువంటి వాక్యములను, ఆచరించినటువంటి యొక్క సదాచారములను విస్మరించి వారి యొక్క జన్మదినములు మాత్రమే సలుపుకుంటూ ఉంటున్నారు. వారి ఆదర్శాలను మనం ఆచరించినప్పుడే వారికి నిజమైన బర్త్డే మనం ఆచరించిన వారమవుతాం. వారి ఆచరణలను తిరస్కరించి వారి యొక్క ఆచారములను విస్మరించి వారి ఆచరణలను పక్కకు నెట్టి సిద్ధాంతాలను లక్ష్యం చేయక వారి యొక్క పుట్టిన పండుగలు మాత్రమే ఆచరిస్తూ రావటం వల్ల ఇది కేవలం ఎంత ఆర్టిఫిషియల్ గా ఉంటుంది, కృత్రిమైనట్టుగా ఉంటుంటారు. ఈనాడు అన్ని మతములు ఎందుకులను ఈ కృత్రిమైనటువంటి యొక్క పండుగలుగా మనం ఆచరిస్తూ ఆనందిస్తూ ఉన్నామే కానీ దీని యథార్థమైనటువంటి యొక్క సార్థకమైనటువంటి యొక్క సత్యమైనటువంటి యొక్క మార్గాన్ని మనం గుర్తించుకోవడానికి తగిన కృషి చేయటం లేదు. సజీవులను విస్మరించి నిర్జీవులను విశ్వసించి ప్రయోజన నిమిత్తమై మనం అనేక విధమైన సత్కర్మలు ఆచరిస్తున్నాము. ఇది కాదు కనుక జీసస్ బోధించినటువంటి దాంట్లో మొట్టమొదటిది సర్వజీవులను ప్రేమించాలి. కరుణే ప్రధానమైనటువంటి యొక్క మార్గము, ప్రేమనే ప్రధానమైన సూత్రము, దయనే ప్రధానమైనటువంటి యొక్క స్థిరము. ఇట్టి మార్గమును మాత్రం అనుసరించినప్పుడే క్రిస్మస్ చేసుకునేటువంటి దాంట్లో ఒక సార్థకం ఉంటుంటారు. కనుక బోధనను మొట్టమొదటి హృదయం లోపల చిత్రించుకోవాలి. అవి చిత్రించుకున్న తర్వాత మనం చేసే సర్వకర్మలు ఎందుకులను అవి ప్రతిబింబిస్తూ ఉంటాయి. నిజంగా పూజ అంటే ఏమిటి? రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్, లోపల ఉన్నటువంటి దాన్ని బయట మనం తెచ్చుకుని దానిని మనం అనుభవించడమే నిజమైనటువంటి పూజ. ఈనాడు లోపల ఉన్నటువంటి దాన్ని మనం తెచ్చుకోవటం లేదు, బయట ఉన్నటువంటి దాన్ని లోపలికి పంపుతున్నాము. బయట ఉన్నదంతా కూడా అనిత్యము, అశాశ్వతము, అసత్యమే. ఇదంతా ప్రవృత్తి. నిజమైన నివృత్తి అందరూ లోపల ఉంటుండాలి. ప్రవృత్తి అంతా కూడా తలతో కూడినటువంటిది, నివృత్తి అంతా కూడా హృదయంతో చేరినటువంటిది. కనుక హృదయంతో నీవు పూజించు, ప్రేమతో నీవు పూజించు. ప్రేమకు ప్రధాన స్థానం హృదయమే. హెడ్తో నీవు పూజించడం చేత ఇది కేవలం ఆడంబరంతో నివాసమైనటువంటిది. కేవలం గాలి మేడల వంటివే, కేవలం గాలి మేఘముల వంటివే. ప్రేమ మేఘములు లోపల ఉంటున్నాయి. ఆ ప్రేమ మేఘముల లోపలనే వర్షం కురిచి మన దాహాన్ని చల్లారుస్తుంది. గాలి మేఘములు మనకి ఏమాత్రం కూడాను జనమును అందించి మన తాపమును చల్లార్చదు. కనుక ప్రేమతత్వంతో నీవు జీవించాలి, ప్రేమ జీవితాన్ని నీవు గడపాలి. ఇది ఏ ప్రధానమైనటువంటి యొక్క క్రిస్మస్ యొక్క నిజమైనటువంటి యొక్క ఆరాధన. భగవంతునికి పుట్టు చావులు రెండు లేవు, ఏ విధమైనటువంటి యొక్క మార్పులు లేవు. తాను చావక పుట్టక చంపబడక అంతటను సర్వసాక్షి ఆత్మ వెలియు. సావు పుట్టుకలేనట్టు శాశ్వతుండు, ఆది మధ్యాంతరహితుడు, అనాదివాడు. కానీ చావు పుట్టుకలు కూడినటువంటి మానవుడు చావు పుట్టుకలు కూడినటువంటి ఆకారాన్ని ఆశ్రయిస్తున్నాడు. తన స్థాయికి తాను తెప్పించుకుని ఆ స్థాయి నుండి కూడాను విశ్వస్థాయికి చేరుతున్నాడు. ఇది సాకార ఆరాధన. కనుక సాకార ఆరాధనతో మనం ప్రారంభించి నిరాకార నిత్యమైనటువంటి యొక్క సత్యమును మనము చేరాలి. దివ్యాత్మ స్వరూపులారా, ప్రపంచంలో ఈ క్రిస్మస్ పండుగలు ఎన్నో చోట్ల జరుగుతూ ఉంటాయి, కానీ ఒక గర్వ కారణమని కాదు, ప్రశాంతి నిలయంలో జరిగేటువంటి క్రిస్మస్ పండుగలు ప్రపంచంలో ఎక్కడా జరగదు. క్రైస్తు పుట్టినటువంటి యొక్క జన్మస్థానమైనటువంటి యొక్క రోములోపల కూడాను అక్కడ కూడాను ఏదో చర్చల్లో పూజలు చేస్తారు. ఆనాడు రాత్రంతా కూడాను త్రాగటం, తందనాలు ఆడటం ఈ కాలంను వ్యర్థం చేస్తుంటారు. అన్ని దేశముల నుంచి కూడినటువంటి యొక్క ప్రజలు, అన్ని సిద్ధాంతాలతో చేరినటువంటి ప్రజలు అందరూ ఏకంగా కూడి తెల్లవారు మొదలు రాత్రి వరకు కూడాను దివ్యమైనటువంటి భగవద్భావం చేతనే, నామం చేతనే కాలమును సార్థకం చేయించుకునేటువంటి ఒక్క ప్రశాంతి నియమం మాత్రమే. బాలుల మొదలు వృద్ధుల వరకు, క్యాథలిక్స్ మొదలు ప్రతిష్ఠించ వరకు, నాస్తికుల మొదలు ఆస్తికుల వరకు, యాస్తికుల మొదలు ఆస్తిక నాస్తికుల వరకు అందరూ ఏకంగా చేరి దీనిని అద్వైత సిద్ధాంతానికి సరైన చిహ్నంగా నిరూపిస్తూ ఉంటారు. అద్వైతం అనగా ఏమిటి? ఏకత్వంతో కూడినటువంటి ఏకత్వమే అద్వైతము. దీనిని నిత్య జీవితంలో మనము ప్రతి క్షణం కూడా మనం అనుభవిస్తుండేటువంటిది. ఎవరైనా పెద్దలు చూచినప్పుడు నమస్కారం అంటారు. ఏమిటి ఈ నమస్కారంలో ఉండేటువంటి అంతరార్థము? శబ్ద స్పర్శ రూప రసగంధాదులు ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు. మానవుడు దశేంద్రియంతో కూడినటువంటి వాడు. కనుక ఈ దశేంద్రియములను ఏకం చేసి అనేకంగా ఉండినటువంటి దాన్ని ఏకం చేయటమే అద్వైతం. అదే నమస్కారము, నా నేను కానటువంటి యొక్క ఏకత్వమే ఇది నమస్కారము. అహంకారము లేనటువంటి యొక్క భావమే నమస్కారము. అనగా ఈ యొక్క ఇంద్రియాలను ఏకం చేసినప్పుడు అహంకారంకు అవకాశమే లేదు. ఆ ప్యూరిటీనే డివినిటీ. ఈనాడు యూనిటీనే లేదు, ఇంకా ప్యూరిటీ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ యొక్క ప్యూరిటీ లేనప్పుడు డివినిటీని ఏ రీతిగా మనం గుర్తించగలం? కనుక యూనిటీ ఇన్ డైవర్సిటీ ఒక్క ప్రశాంతి నిలిమినందు మాత్రమే ఉంటుంది. ఎంతమందో రాజకీయవేత్తలు గాని, ఎందుకు ఎంతమందో మత ప్రచారకులు గాని, ఎంతమందో శ్రోతలు కాని, అందరూ అనేక విధములుగా కూడా ఏకత్వం కావాలని విశ్వసిస్తుంటారు, ప్రబోధిస్తుంటారు. కానీ ఎక్కడ కూడా ఆచరించి ఆనందించేటువంటి స్థానం కనిపించడమే లేదు. ప్రచారం చేసేటువంటి వ్యక్తులు కూడా ఆచరణలో లేకుండా ఉంటుంది. అనాయాసంగా, అప్రయత్నంగా ఈ అనేకత్వం ఏకత్వంగా కూడటం ఒక్క ప్రశాంతి నియమే. అన్న తమ్ములు అక్క చెల్లెండ్రు వలె జీవిస్తున్నారు. మీకు తెలుసు ఏ దేశం నుంచినో ఎలాంటి శ్రీమంతులో మన భారతదేశాన్ని కూడా కొనేటటువంటి వాళ్ళంతా ఉంటున్నారు. ఇలాంటి వారందరూ కూడాను బీద అధికము అనే భేదభావం లేక అందరూ ఒక్కొక్క షెడ్డు లోపల ఎంత అన్యోన్యంగా ఆనందాన్ని అనుభవిస్తున్నారు. వారికి అనేక సౌకర్యములతో కూడినటువంటి భవనములు ఉండినప్పటికీ అందులో కూడా ఈ ఆనందం వాళ్ళు అనుభవించలేదు. ఏ అనుకూలములు లేకుండా పోయినప్పటికీ, ఆహార విహారంలో మార్పు ఉండినప్పటికీ, అన్నింటినీ భరించుకొని సహించుకొని జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారు. దీనికి కారణము మీలో ఉన్నటువంటి పవిత్రమైన ప్రేమనే కారణం. ఆ యొక్క ప్రేమనే లేకపోతే మీరు ఇక్కడ ఒక క్షణమైనా ఉండలేరు. ప్రేమ స్వరూపులారా, దేశం నుండి వచ్చినటువంటి యొక్క విదేశీయులారా, నేను అనేక కష్టములకు బాధలకు కూడా గురి అవుతూ దానిని ఏమాత్రము లెక్క చేయక ఈ ప్రశాంతిలో ఏ అనుకూలములు లేకపోయినప్పటికీ మీరెంతో ఆనందాన్ని అనుభవించిన నిమిత్తము మీరు చాలా ఓపికతో మీరు జీవితాన్ని గడుపుతూ వస్తున్నారు. పెద్ద తపస్సు, ఇది ఒక సాధన. ఈ సాధన చేతనే మీ యొక్క సాధ్యాన్ని సాధిస్తారు. ఎవరి ముఖం చూసినప్పటికీ చిరునవ్వులతో చిందులు దొక్కుతూ ఉంటారు. వాళ్ళ గృహములందు కూడా ఇంత ఆనందాన్ని అనుభవించారు. దీనికి కారణం స్వామి పైన ఉన్నటువంటి ప్రేమనే కారణం. వేలకు వేలు ఖర్చు పెట్టుకుని సర్వ సౌకర్యములు కూడా సదుపాయములు కూడా విసర్జించి అనేక అనానుకూలములతో కూడినటువంటి ఈ షెడ్ లోపల వేలపైన కూడా పరుండి స్వామి చింతన చేస్తూ ఉన్నారు. ఈ దృశ్యాన్ని చూసేటువంటి భారతీయులకు ఎంతో సిగ్గుపడవలసి వస్తుంది. ఇండియన్స్ ఎన్ని సదుపాయం ఉన్నప్పటికీ ముఖాలు చూస్తే క్యాస్ట్రాయల్ ఫేస్, క్యాస్ట్రాయల్ ఫేస్ గా ఉంటారు. వారు ఎప్పుడూ విచారంగా ఉన్నట్టుగా ఉంటారు. వీరు ఎంత అనారోగ్యంలో ఉండినప్పటికీ ఆనందంగా తమ యొక్క జీవితాన్ని వెలుగుచ్చుతుంటారు. ప్రేమ స్వరూపులారా, భగవద్భావం హృదయమునందు కలిగినటువంటి వానికి ఎక్కడికి పోయినప్పటికీ ఆనందమే. వారి వెంటనే ఉంటున్నాడు భగవంతుడు. అడవులు ఎందున్నా, ఆకాశమునున్నా, పట్టణమునున్నా, పల్లెనున్నా, గుట్ట మీదనున్నా, నట్టేటబడి ఉన్నా, ఎక్కడ ఉండినప్పటికీ వారి హృదయమునందే భగవంతుడు తాండవమాడుతుంటాడు. కనుక మన జన్మమంతా కూడాను భగవంతుని పొందే నిమిత్తమే వచ్చినటువంటిది పవిత్రమైనటువంటి యొక్క జీవితమనిగా భావించాలి. ఏమి చేసినా సర్వకర్మ భగవత్ప్రీత్యార్థంగా మనం చేయాలి. శరీరమాద్యం ఖలు ధర్మ సాధకం, ధర్మ నిమిత్తమే వచ్చినటువంటిది ఈ దేహము. కనుక దానిని మనం ఆచరించినప్పుడే పూర్ణ మానవునిగా మనం రూపొందుతాం. కనుక ప్రేమతత్వం చేత జీవితాన్ని సార్థకంగా భావించుకొని జగత్తు కూడాను ఈ యొక్క శాంతిని భద్రతను కూడాను సమకూర్చి ఐకమత్యంతో జీవితాన్ని గడపాలి. ఈనాడు ఐకమత్యం క్షీణించిపోవటం చేతనే దేశం అనేక విధములైనటువంటి అల్లకల్లోలములతో అనేక విధముల అశాంతిని పొందుకుంటుండాలి. ప్రేమస్వరూపులారా, ఐకమత్యము చాలా ప్రధానము. ఐకమత్యమే జీవిత సారము. ఆదరణే దీని అభివృద్ధికి మూల కారణము. హలో హలో అని పోయి మాత్రం ఐకమత్యంగా ఉండి ఆచరణ లేకపోతే ప్రయోజనం ఏమిటి? ఐకమత్యంతో పాటు ఆచరణ కూడా అత్యవసరము. ప్రేమ ముదిత మనసే.

ఇంతవరకు మీరు 1992 క్రిస్మస్ సందర్భంగా స్వామి అనుగ్రహించిన దివ్య ప్రసంగం విన్నారు. ఈ ఉపన్యాసంలో స్వామివారు ఒక్క ప్రేమ ద్వారానే యూనిటీ వస్తుంది, యూనిటీ ఉన్నప్పుడే ప్యూరిటీ వస్తుంది, ప్యూరిటీ వలన డివినిటీ వస్తుంది అని తెలిపారు. జీసస్ యొక్క బోధనలను ఆచరించడమే ప్రధానమని తెలియజేశారు.

0: ಸಾಯಿ ಮಾಟ ಬಂಗಾರು ಬಾಟ. ಈ ಶೀರ್ಷಿಕನ ಭಗವಾನ್ ಶ್ರೀ ಸತ್ಯಸಾಯಿ ಬಾಬಾವಾರಿ ದಿವ್ಯ ಬೋಧನುಂಡಿ ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: పువ్వులన్నీ ఒకే జాతికి చెందినవి, వృక్షములన్నీ ఒకే జాతికి చెందినవి, వస్త్రములన్నీ ఒకే జాతికి చెందినవి. అదే రీతిగా మానవులంతా ఒకే జాతికి చెందినవారు. మామిడి చెట్టు, వేప చెట్టు రెండూ వృక్షజాతికి చెందినవే కదాయని వేప విత్తనమును నాటి మామిడి ఫలమును ఆశిస్తే లభిస్తుందా? లభించదు. వృక్షజాతి ఒక్కటే కాని ఫలములు అనేకంగా ఉన్నాయి. అట్లే మానవజాతి కూడా ఒక్కటే కాని మానవుల మనోభావములు, సంకల్ప వికల్పములు, ప్రవర్తనలు వేరువేరుగా ఉన్నాయి. ఇవన్నీ అంతఃకరణ యొక్క ప్రభావములే. జాతిని నిర్మూలం చేయాలనుకోవటం వెర్రితనం. వ్యక్తిని నిర్మూలం గావించవచ్చు కాని జాతిని ఎవ్వరూ నిర్మూలం గావించలేరు. మానవజాతి ఎప్పటికీ సత్యమైనది, నిత్యమైనది. ఇట్టి పవిత్రమైన జాతి యొక్క ఏకత్వాన్ని అర్థం చేసుకోకుండా కలతలు కల్లోలములకు అవకాశం ఇవ్వటం అజ్ఞానమే. ఈనాడు జగత్తులోని కల్లోలములకు మూలకారణం మానసిక ప్రవృత్తులు, మనిషి యొక్క ప్రవర్తనయే. ప్రాచీన భారతీయ సంస్కృతి యందు ప్రధానమైన తత్వము ఏకత్వమే. అట్టి ఏకత్వమును గుర్తించాలంటే ప్రేమను అభివృద్ధిపరచుకోవాలి. ప్రేమయే దైవం, దైవమే ప్రేమ.

సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైన శ్రీ సత్యసాయి అవతారతత్వాన్ని పూర్ణావతార సాయి శీర్షిక ద్వారా మీకందిస్తున్నది సాయి ప్రసన్న. విరూపాక్షాలయంలో సత్య తప్ప మిగతా వారందరూ ఆలయ గర్భగృహంలోకి ప్రవేశించారు. గర్భాలయంలో కర్పూరం వెలిగించి అర్చకుడు బాగా దర్శనం చేసుకోండి అన్నాడు విద్యార్థి బృందంతో. బాగానే దర్శనం చేసుకున్నారు, కాని ఎవరిని వారు దర్శించింది? విరూపాక్షలింగాన్ని కాదు. ఆ స్థానమున వాళ్లంతా దర్శించింది సాక్షాత్తు మన సత్యానే. రాజగాంభీర్యం ఉట్టిపడుతుండగా అఖండ ప్రకాశంతో దర్శనమిచ్చాడు సత్య. సత్యనారాయణుడు లేక సత్య శివుడిగా ప్రకాశించాడు. వేదము శివుడు నారాయణుడు కలిసిన మూర్తి హరిహరునిగా పశ్చిమ దిక్కునకు తిరిగి ఆ విరూపాక్షునికి నమస్కరించమని బోధిస్తోంది. విరూపాక్షుని ఆలయంలో శివనారాయణునిగా సత్యాను దర్శించిన విద్యార్థి బృందం ఆశ్చర్యంతో ఆనందంతో పరవశించి మైమరిచిపోయారు. ఇంతవరకు అపనమ్మకంతో ఉన్నవారు అర్థమనస్కులు కూడా ఈ సంఘటనతో సత్య దైవిక శక్తులను పూర్తిగా గ్రహింపగలిగారు. సత్య అదృశ్యమై విరూపాక్షలింగం తిరిగి గోచరమైనప్పుడు ఆ లింగాన్ని దర్శించేందుకు ఆలయంలో ఎవరూ మిగల్లేదు. విద్యార్థులంతా కూడా సత్యాను వెతుకుతూ వెలుపలికి పరిగెత్తారు. కాని సత్య అప్పుడు వెలుపలి ప్రాకారమున అతి కోమలంగా గోడ నానుకుని ఆకాశం వైపు చూస్తూ నిలబడి ఉన్నాడు. ఆ దివ్య నేత్రములు శూన్యంలోకి చూస్తున్నట్టుగా కనపడుతున్నాయి. అది శూన్యమా పరిపూర్ణత్వమా? పరిపూర్ణత్వంతో కూడిన శూన్యత. దృష్టి సారించువాడు దృశ్యము అంతా తానే అయినప్పుడు ఇక దృష్టి ఏది, ద్రష్ట ఎవరు? విరూపాక్షునిగా ఇతనిని సందర్శించిన వారు ఆనాడు గురువారం కాక బుధవారమైనప్పటికీ అప్పటికప్పుడే సత్యాకు పూలహారాలు వేసి కర్పూర హారతులను అర్పించి పూజలు కావించారు. ఏ అభ్యంతరమూ చెప్పక ఆ పూజలను సహజ గాంభీర్యంతో అందుకున్నాడు మన సత్య. మర్నాటికి హోస్పేట్లో ఈ ఉదంతం ప్రబలం కావడం చేత అతని చుట్టూ పెద్ద ప్రజాసమూహమే గుమిగూడింది. గురువారం పూజలు సాగాయి. క్షయతో పీడింపబడుతున్న ఒక వ్యక్తిని అతని బంధువులు సత్య వద్దకు తీసుకువచ్చి వాని రోగాన్ని తీర్చమని కోరారు. సత్య రోగిని సమీపించాడు. తన సువర్ణ కరద్వయంతో అతన్ని ప్రేమతో నిమిరాడు. శుష్కించి ఎండుగడ్డిలా వాడిపోయి ఉత్త ఎముకల గూడుగా తయారైన ఆ రోగినుద్దేశించి లేచి నిలబడు అన్నాడు సత్య. ఆ వ్యాధిగ్రస్తుడు కూడా ఆ పలుకులు విన్నంతనే అతి చురుకుగా చలాకీగా లేచి నిలబడ్డాడు. అతనికి అంతటి శక్తి ఎక్కడిది? ఈ శివశక్తి స్వరూపుని హరిహర రూపుని కరస్పర్శ శక్తే కారణమని మనం వేరే చెప్పుకోకర్లేదు. ఈ సందర్భంలో సత్య ఆ రోగిని ఉద్దేశించి ఈ వీధులన్నీ ఒక మాట తిరిగిరా అని ఆదేశించాడు. అంతవరకు నవనాడులు కృంగి జీవచ్ఛవంలా ఉన్న ఆ రోగి ఒక మైలు దూరం వడివడిగా వీధులన్నీ తిరిగి వచ్చి ఓ వైద్యనాథ అంటూ కృతజ్ఞతతో సత్య పాదాలపై వాలిపోయాడు. ఇదే రీతిగా యేసుప్రభువు కూడా ఒక పక్షవాత వ్యక్తిని చూసి లేచి నిలబడు, పరుపు చుట్టి బయలుదేరు అని చెప్పినంతనే తక్షణం ఆ వ్యక్తి నడవటం ప్రారంభించనని బైబిల్లో కూడా వ్రాసింది. అది మనందరికీ గుర్తురాకమానదు. రుద్రుడు వైద్యులందరినీ మించిన మహావైద్యుడని వేదం పొగుడుతోంది. విరూపాక్షునిగా దర్శనమిచ్చి తదనంతరం మహావైద్య నిపుణునిగా కూడా తన అద్భుత మహిమల ద్వారా ప్రకటితం చేసుకున్నాడు సత్య. ప్రత్యక్షంగా ఈ అద్భుత శక్తులను చూసిన ప్రజలు ఆనంద పారవస్యంతో మునిగి తేలారు. ప్రజాసమూహం సత్య చుట్టూ మరింతగా పెరగసాగింది. భజన చెయ్యండి, భగవన్ నామాన్ని గానం చెయ్యండి అని తానే తన మధుర కంఠాన్ని విప్పి అమృత నామావళిని గానం చేశాడు. ఆహా, ఆ ఊరి భాగ్యమే భాగ్యము. మన కథానాయకుడు మన స్వామి భజన చేయగా భక్త సమూహమంతా గొంతు కలిపి సంకీర్తనం చేయటమన్నది ప్రప్రథమంగా ఆ ఊరిలోనే ప్రారంభమైంది. హంపి నుంచి అందరూ ఉరవకొండకు తిరిగి చేరుకోగానే తనతో కూడా వచ్చిన 25 మందితో సహా సరాసరి అధ్యాపకులైన తమ్మిరాజు గారింటికే వచ్చాడు సత్య. అత్యంత భక్తురాలైన తమ్మిరాజు గారి భార్యను చూసి, అమ్మాయి అందరికీ కాఫీ ఫలహారాలు త్వరగా తీసుకురండి
అని ఆదేశించాడు సత్య. ఆమె విత్తరపోయి చూడసాగింది. ఒక్క నిమిషం స్వామి, నేను ఇంటి మట్టికే తయారు చేశాను నిమిషంలో అంటూ ఆవిడ చెప్తుండగానే, పర్వాలేదు అదే ఒట్టించండి, యథేష్టంగా సరిపోతుంది అని సత్య నొక్కి చెప్పాడు. యథా ఇష్టం, సత్య ఇష్టానికి తిరిగేమిటి? కొద్ది మందికనే తయారు చేసిన పలహారాలు, శివాజీ పరివారమైన 60 మందికి పైగా సమృద్ధిగా పంచిన సమర్థనామదాసును ఆ సమయంలో గుర్తు తెచ్చుకున్నవారు తమ్మిరాజుగారు. మన సత్య మాత్రం అంతటి సమర్థుడు కాదా? తమ్మిరాజుగారి దంపతులు ఆకులలో ఫలహారాలను వడ్డించి గ్లాసులలో కాఫీలను పోయటానికి ఉద్యమించారు. అవి అక్షయ పాత్రలయ్యాయి. వడ్డించిన కొద్దీ సమృద్ధి కాబడుతోంది. 6 మందికని తయారు చేసిన 5 రెట్లు అధికమై అందరి ఆకళ్లను తృప్తిపరిచేసింది. మరుసటి దినం 1940వ సంవత్సరం అక్టోబర్ మాసం, ఆశ్వీజ బహుళ సంకటహర చతుర్థి. సాయి భక్తులు ఎన్నటికీ మరువలేని దినమది. సత్య జన్మించినది కూడా ఒక సంకటహర చతుర్థి నాడే అని మనం ఇదివరకే విన్నాం. అయితే అది కార్తీక మాసం, ఇది ఆశ్వీజ మాసం. ఆశ్వీజం అనగా 2 అశ్వముల కలయిక అనర్థం. సాయిన్ అనగా అశ్వవీరుడు అని అర్థం. కల్కి మహాపురుషుడు కూడా వాహనంగా అశ్వాన్ని ఎంచుకున్నాడు. 2 సాయి అవతారాలను పరిశీలిస్తే తమ తమ సర్వజ్ఞత్వము, సర్వవ్యాపకత్వము ప్రకటితం చేయటానికి తప్పిపోయిన గుర్రాల ఉనికిని తెలియచేయడమే ప్రథమ లీలగా ప్రదర్శించారు. ఈ విషయం ఇక్కడ మనం తప్పకుండా గుర్తు చేసుకోవాలి. అందుకనే మన స్వామి కూడా ఆశ్వీజ మాసాన్నే ఎన్నుకున్నారేమో. ఇంకా 2 సాయిలు అన్న భావం పూర్తిగా తొలగించివేయాలి. ఆ భావం కుదించి ఏక సాయిత్వము ప్రకటితం కావాలి. ఇక ఈ సత్యనారాయణుడు రాజుల కుటుంబానికి చెందినవాడిగా చలామణి కావటానికి వీల్లేదు. పరిపూర్ణ సాయిగా మారారు.

ఈ పరిపూర్ణ మనస్తత్వము ఇక మాయ అనే మేఘాలతో ఆవరింపబడి ఉండకూడదు. ఒక రాకెట్ అంతరిక్షానికి ఎగరటానికి భూమిపై నుంచి లేచేందుకు ప్రప్రథమంగా తనను ఆవరించి ఉన్న పైకప్పును పేల్చివేసి బయలుదేరాలి. ఈ తీరుగానే మార్చి నెల 8వ తారీఖున సత్య తనను ఆవరించి ఉన్న మొదటి గూటిని వదిలిచి వేసినప్పుడు దానినే తేలుకాటని అతని కుటుంబం వారు అందరూ భ్రమింపగా తన శరీరం అనే గూటి నుంచి బయలువెడినాడు. కాని రాకెట్ తన రోదసీ విహారానికి ఇంకనూ తనపై ఉన్న 2 కప్పులను వదిలివేసినప్పుడే కదా భూగోళానికి పైన భూమ్యాకర్షణ శక్తి నుంచి విడిపడి అంతరిక్షంలో సంచరించగలదు. ఇదే విధంగా తన కుటుంబాకర్షణ శక్తి నుంచి విడుదల పొంది ఈ భూలోకమంతా తన స్వంతం చేసుకుని సంచరించేందుకు సత్య తన 2వ గూటిని మే 23వ తేదీని విసర్జించి నేనే సాయిబాబా అని బహిరంగ ప్రకటన చేశాడు. ఇంకా 1 గూడు మిగిలి ఉంది. రానున్న నెల అనగా కార్తీక బహుళ చతుర్థి నాటికి తనకు 14 సంవత్సరాల వయస్సు ముగిసేలోగా ఈ ఆశ్వయుజ బహుళ చతుర్థినే ఎన్నిక చేసుకుని సంకటహర చతుర్థి నాడు ఈ లోకములోని సంకటాలన్నింటినీ తీర్చే మంగళ దినంగా మార్చివేయాలని సంకల్పించాడేమో. ఈ ఆఖరి గూడు కూడా అతి సునాయాసంగా విడిచిపెట్టాలి. త్రిపురములనబడే సూక్ష్మ స్థూల కారణదేహములని వర్ణించబడే వాటిని పూర్తిగా విసర్జించి కారణరహిత మహాకారణమైన పూర్ణత్వముతో తాను ప్రకాశించాలి. బహుశా ఆనాడు సత్య ఈ విధంగా లోలోన తర్కించుకుని ఒక నిశ్చయానికి వచ్చాడేమో. ఈ ఐహిక బంధాలు మెల్లమెల్లగా విడిపోతున్నందువల్లనో ఏమో ఆనాటి ఉదయం నుంచి ఒక విధమైన ధ్యానంలో మునిగి ఉన్నట్టు కనిపించాడు సత్య. ఆ ఊరిలో నివసిస్తూ వచ్చిన ఇన్స్పెక్టర్ ఆంజనేయులకు సత్యయందు ఎనలేని భక్తి శ్రద్ధలు ఉండేవి. ఆనాడు సత్య విపరీత ధోరణిని గమనించిన ఆంజనేయులు సత్యాను విడవక కూడా అంటిపెట్టుకునే ఉన్నాడు. కొంత పరాకుగా ఉన్నప్పటికీ సత్య ఆ దినం కూడా యథాప్రకారం బడికి బయలుదేరాడు. ఆనాడు ఆదివారం. సాధారణంగా సెలవు దినమైనప్పటికీ సమీపాన దసరా సంతకు చాలా దినాలు బడికి సెలవులిచ్చినందువల్ల ఆదివారం కూడా బడి నడిపేందుకు నిశ్చయించారు స్కూలు అధికారులు. సత్య వెంట ఆంజనేయులు కూడా బడివాకిటి వరకు తోడుగా వెళ్లాడు. సెలవు దినమునందు కూడా బడి. ఇక ఈ బడికే సెలవియ్యాలి. బడి నుండే కాదు ఇంటి నుండి కూడా సెలవు తీసుకోవాలి. ఇల్లు విడిచిపెట్టవలసిన క్షణం ఆసన్నమైంది. విడుదల పొందే తీరాలి. నేను ఎవరు, ఎందుకోసం వచ్చాను, ఎందువల్ల ఈ కట్టుబాట్లన్నీ ఏర్పరచుకుని ఇంకా ఆటలు సాగిస్తున్నాను. వెంకావధూత తపమునకు రాజకుటుంబము వారి పూర్వజన్మ సుకృత ఫలము దక్కినది కదా, ఇంకా ఈ లీలలు చాలును అని నిర్ధారణ చేసుకున్నాడు సత్యనారాయణ. ఈ బడి వల్ల నాకేమి ప్రయోజనం అని చెప్పినట్లు చేస్తారా నాటకంలో తను ప్రశ్నించాడు. ఇక ఈ ప్రశ్నకు జవాబు ఈ జగన్నాటకంలోనే తాను నటించి చూపించాలని తీర్మానించుకున్నాడేమో. ఆ 3వ గూడు కూడా ఊడిపోయింది. బడిలోనికి పోవలసిన వాడు గిర్రున వెనక్కి తిరిగాడు. ఆహా, ఆ విధంగా తిరిగినప్పుడు అతని ప్రకాశవంతమైన వదనము ఆదివారం నాటి ఉదయమున గగనసీమలో ప్రజ్వలించే భానుకిరణాల్లా మెరిసింది. అది కళ్లారా చూసే తీరాలి. దేవుని పటములలో ఆ దేవతామూర్తుల శిరం చుట్టూ ఒక ప్రకాశవంతమైన వలయం చిత్రీకరింపబడి ఉండటం మనందరికీ తెలిసిందే. ఈనాడు సత్యాశిరము చుట్టూ కూడా అట్టి జ్యోతిర్ప్రభ దివ్య తేజముతో ప్రకాశిస్తూ ఉండటం ఆంజనేయులు గారు చూడగలిగారు. కళ్లు జిగేలు మనగా తన కళ్లను గట్టిగా మూసుకున్నారు ఆంజనేయులు. ఇంతవరకు ఏదో దీర్ఘాలోచనలో మునిగి ఉన్నట్టు అడుగులో అడుగు వేసుకుంటూ హంసనటకలు నడుస్తూ వచ్చిన సత్య ఒక్క మారు వాయువేగంతో నడవనారంభించాడు. వడివడిగా ఇంటికి చేరుకున్నాడు. వీధి వాకిటినే నిలబడి పుస్తకాలను ఇంట్లోకి విసిరేశాడు. గంభీర ధ్వనితో ఇక నేను మీ సత్యాను కాను, నేను సాయిని అన్నాడు. ఆ గొంతు విని వంట ఇంటి నుంచి పరిగెత్తుకుని వచ్చిన అతని వదిన సుశీలమ్మ కళ్లు జిగేలు మనగా వెనక్కి తగ్గింది. అతి కోమలంగా సున్నితంగా ఉండే సత్య ఇప్పుడు ఆపాదమస్తకం దహించేటట్టుగా ప్రచండంగా వెలిగిపోతున్నాడు. ఆ జ్యోతిర్వలయం నేత్రాలను పొడిచివేస్తోంది. ఆమె నకసిక పర్యంతం కంపించిపోయింది.
ఆమెను చూసి, సత్య, నేను పోవుచున్నాను. ఇక నేను మీకు సంబంధించిన వాడను కాను, మీ బంధువును కాను. మాయ వీడినది. నా భక్తులు నన్ను పిలుస్తున్నారు. నా కర్తవ్యం నన్ను ఆదేశిస్తోంది. నేను నా కార్యమునకు దిగవలెను. ఈ గృహంలో ఒక బందీగా ఇంక నేను ఉండలేను అంటూ చెప్పగానే, నాయనా, పోవద్దు పోవద్దు, నా మాట కొంచెం విను. నీ తల్లిదండ్రులకు సమాధానం చెప్పవలసిన కర్తవ్యం మాపైనుంది. వారిని ఇచ్చటకు రప్పిస్తాము. ఆ తర్వాత నీ ఇష్టప్రకారం చెయ్యి అని ఆవిడ సత్యాన్ని ప్రాధేయపడింది. అమ్మా వదిన, నా తల్లిదండ్రులకు నన్ను గురించి తెలియదా? మీయందు నాకెటువంటి మనస్తాపం లేదు కదా. కాగా నేనా విధంగా మనస్సు నొచ్చుకుని ఇల్లు వీడిపోతున్నానని వారనుకుంటారా? అనవసరంగా మీరు మధనపడి నన్ను కలవరపెట్టకండి. నా నిర్ణయం ఎవ్వరూ మార్చలేరు, నన్నెవరూ ఆపలేరు అన్నాడు సత్య.

ఈ శీర్షికపై మీ సలహాలు అభిప్రాయాలు లిజనర్ ఎట్ రేడియో సాయి డాట్ ఓఆర్జీకి వ్రాసి పంపగలరని ఆశిస్తూ రేపు మరిన్ని విశేషాలతో కలుద్దాం. సాయిరాం.

ఓం శ్రీ సాయిరాం. శ్రీ సత్యసాయివాణి శ్రోతలందరికీ మరొకసారి హృదయపూర్వకమైన సాయిరాం. ఈనాటి శ్రీ సత్యసాయివాణి కార్యక్రమాల్లో భాగంగా నాగర్ కర్నూల్ వాస్తవ్యులైనటువంటి శ్రీ జంగారెడ్డి గారితో పరిచయ కార్యక్రమాన్ని మీరు వింటారు. ఈ కార్యక్రమాన్ని మొత్తం 3 భాగాలుగా మేము మీకు అందించనున్నాము. శ్రీ జంగారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క వ్యవసాయాభివృద్ది విభాగం నందు అసిస్టెంట్ ఇంజనీర్ గా తమ సేవలనందిస్తున్నారు. వారు స్వామిని మొట్టమొదట ఎప్పుడు దర్శించారు? స్వామి ప్రేమ వలన వారిలో కలిగిన మార్పు ఏమిటి? వారు స్వామి ప్రేమచేత ఉత్తేజితులై చేపట్టిన సేవా కార్యక్రమాల గురించి వారు మనందరితో పంచుకుంటారు. ఈ కార్యక్రమం ఒక 2వ భాగం రేపు ప్రసారం చేయబడుతుంది.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

0: సాయిరాం జంగారెడ్డి గారు.
1: సాయిరాం,
0: ఇవాళ మా రేడియో సైకి విచ్చేసినందుకు మీకు చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాము. మా శ్రోతలందరూ కూడా మీరు చేస్తున్నటువంటి, మీతో స్వామి చేయిస్తున్నటువంటి సేవా కార్యక్రమాల గురించి, మీరు స్వామి ఫోల్డ్లోకి ఎలా వచ్చారు, స్వామిని ఎప్పుడు చూశారు, ఇవన్నీ కూడా మా శ్రోతలతో పంచుకుంటే వాళ్లు కూడా స్వామి సేవా కార్యక్రమాల్లో మరింత ఉత్తేజితులై పాల్గొనడానికి స్వామి ఆశీస్సులు అందుకోగలరని మేము ఆశిస్తున్నాము. ముందుగా మీరు మొట్టమొదట స్వామి ఫోల్డ్లోకి ఎలా వచ్చారు, స్వామిని ఎప్పుడు చూశారు అనే విషయాన్ని మాతో పంచుకోండి సార్.
1: సంతోషం అండి. నా అనుభవాన్ని పంచుకునే భాగ్యాన్ని నేను సంపూర్ణంగా భగవంతుడిని నమ్మిన సత్యసాయిబాబా గారు చెప్పిస్తున్న మాటలనే చెప్తున్నానన్న విశ్వాసంతో మీతో మాట్లాడాలనుకుంటున్నాను. పాల్గొంటున్న, పాలు పంచుకుంటున్న సోదరులందరికీ కూడా మొదట కృతజ్ఞతలు తెలుపుకుంటూ మొదలు పెడతాను. చిన్ననాటి నుంచి కూడా భగవంతుడు అంటే ఇష్టం. కారణం, మంచి కుటుంబంలో, పేద కుటుంబం అయినప్పటికీ మంచి కుటుంబంలో పుట్టినందువల్ల వాళ్ళ సంస్కారంతో దేవుడంటే ఇష్టం సహజంగా అబ్బింది తప్ప ఎవరు చెప్పింది కాదు. అలాగ ఎదుగుతూ వస్తున్నప్పుడు ఊళ్ళోనే జరిగే శ్రీరామనవమి కార్యక్రమాలలో అక్కడక్కడ ఇలాంటి హార్మోనియం ఉన్నా కూడా, తబల ఉన్నా కూడా కార్యక్రమాలు జరుగుతుంటే వెళ్లి పాల్గొనేవాడిని. ఆ తర్వాత ఘంటసాల సుశీల గారి పాటలు విని చాలా ఇన్స్పైర్ అయ్యి వాటిని నా స్వతహాగా ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చి కాలేజీలలో గాని స్కూల్లో గాని సభాముఖంగా పాడుతూ వచ్చేవాడిని. అలాగా కాస్తంత ప్రాక్టీస్ చేసుకున్న నన్ను ఇలాగ భగవంతుడు తన ఫోల్డ్లోకి లాక్కొని నా గొంతును భజనలకు వినియోగించుకుని నన్ను కృతార్థం చేశాడని మాత్రం అనుకోలేదు. అది ప్రసాదించినందుకు ఆయనకు సదా కృతజ్ఞుని.
0: చెంగారెడ్డి గారు, మీరు చిన్నప్పటి నుండి భజనలు పాడటం మరియు హార్మోనియం వాయించటం చేస్తూ ఉన్నారని చెప్పారు. మరి మనం ఈ పరిచయ కార్యక్రమాన్ని ఓంకారం మరియు కొన్ని చక్కని భజనలతో ప్రారంభిద్దాం సార్.

0: స్వామి భజనలను ఎన్ని విన్నా ఇంకా వినాలనిపిస్తుంది. మీరు ఎంతో చక్కని గళంతో ఈ ప్రదేశాన్నంతా కూడా భక్తి భావంతో నింపేశారు. స్వామి మీ గళాన్ని మీ తుది శ్వాస వరకు వారి సేవకి అంకితం చేసే విధంగా ఆశీర్వదించాలని ప్రార్థిస్తూ, మీరు స్వామిని మొట్టమొదట ఎప్పుడు ఎలా చూశారు అనే విషయాలు చెప్తారా?
1: అయితే నేను 1986లో అనారోగ్యవంతునయ్యాను. స్పైనల్ కార్డ్లో ట్యూమర్. ఆ తర్వాత 1990 నవంబర్లో మద్రాసులో స్పైనల్ కార్డ్ సర్జరీ అయింది. ట్యూమర్ కంప్లీట్ గా రిమూవ్ చేసి తర్వాతి ఆరోగ్య విషయంగా చికిత్స ఏం చెప్పారంటే రేడియేషన్ చెప్పారు. ఆ రేడియేషన్ థెరపీ ఆ రోజుల్లో చాలా క్రిటికల్ గా అప్పుడప్పుడే ప్రారంభమైంది. అందున స్పైనల్ కార్డ్లో రేడియేషన్ అంటే మిగతా అవయవాలన్నీ కూడా ఇబ్బంది పడి జీవితాంతం బాధపడాల్సి ఉంటుందని సన్నిహితులైన కొందరు హోమియోపతి డాక్టర్ల ద్వారా విని దాన్ని మార్చుకోవాలనుకున్నాను. అయితే అన్నిటికన్నా మొదలు స్వామి ఫోల్డ్లోకి రావడానికి నాకు ఈ స్పైనల్ కార్డ్ ట్యూమర్ అని మన ఆంధ్రలోని డాక్టర్లు ఎవరూ చెప్పలేదు. దక్షిణాంధ్ర దేశంలోని ప్రముఖ న్యూరో సర్జన్ అయిన రాజారెడ్డి గారు కూడా నాకు ఇది ట్యూమర్ ఉందని ఎక్స్పెక్ట్ చేయలేకపోయారు. కేవలం స్లిప్ డిస్క్ అని చెప్పారు, దానికోసం వైద్యం చెప్పారు. ఆ తర్వాత మద్రాసు వెళ్లినప్పుడు ఎందుకెళ్లానంటే హిందూ అనే ఇంగ్లీష్ దినపత్రికలో న్యూ సింపుల్ క్యూర్ ఫార్ స్లిప్ డిస్క్ అని ఒక ఆర్టికల్లో చదివి అక్కడ ఒక డాక్టర్ డెరిక్ డిసోజ్ అనే డాక్టర్ విదేశాలలో ట్రైనింగ్ పొందొచ్చారు. సింపుల్ గా లాప్రోస్కోపిక్ సర్జరీ లాంటి సర్జరీ అవుతుంది, అక్కడనే పేషెంట్ రిలీఫ్ అయిపోతారు, ఆరోగ్యం బాగవుతుంది, కాళ్ళలో కూడా బలం వస్తుంది అని చెప్తే చాలా కాస్ట్లీ ఎఫర్ట్ అయినప్పటికీ ఎఫైర్ అయినప్పటికీ తిప్పలబడి కష్టపడి వెళ్లే ముందర సత్యసాయిబాబా అనే వారు ఉన్నారు ఇక్కడ. ఆయన ఎవరో నమ్ముకున్న బాగా నమ్మిన వ్యక్తి దగ్గర నుంచి ఒక సమాచారం అందింది. అక్కడికి వెళ్లినా కూడా అంత బాగాదు, చాలా కష్టంతో కూడుకున్న పని అని ఒక చిన్న స్లిప్ మీద మా ఆప్తులైన ఎవరో రాసి పంపారు. కానీ అప్పటికే ఏర్పాట్లన్నీ చేసుకున్న గనక నిజంగా నీవు భగవంతుడు అయితే గనక నన్ను క్షమించు స్వామి, ఎందుకంటే నేనే వెళ్లటం లేదు, ఆల్రెడీ అన్ని తయారైనవి, అందాక వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్లటం అయింది. అక్కడికి వెళ్లిన తర్వాత ఆ డెరిక్ డిసోజా గారు, నీకు స్లిప్ డిస్క్ లాంటిది ఏమీ లేదు, ఇంకెక్కడికి వెళ్ళినా నీకు ఆపరేషన్ అంటారు వీళ్ళందరూ కూడా, అనవసరంగా డబ్బులు లాగడమే తప్ప వేరు కాదు, నీకు ఎలాంటి ఇబ్బంది లేదు, నువ్వు వెళ్లిపో, కొన్ని మందులు రాసిస్తానన్నారు. అప్పటికే నేను చాలా ఇబ్బంది పడుతూ నడుస్తూ ఉన్నా, అప్పటికి 3.5 సంవత్సరాలు అయింది. డాక్టర్ గారు, నేను చాలా ఇబ్బంది పడుతున్నా, మీరనుకున్నట్టుగా నాకేం లేదంటే కుదిరేటట్లేదు, నేను చాలా బాధపడుతున్నా అంటే స్వాంతన కోసం ఆయన ఏం చెప్పాడంటే అపోలో హాస్పిటల్లోని ఒక న్యూరో సర్జన్ కు రెఫర్ చేశారు, పోతూ పోతూ ఆయనను కన్సల్ట్ చేసి వెళ్ళు, ఏదైనా మందులు రాస్తారు కావచ్చు, మళ్లీ నాకు ఫోన్ చేసి వెళ్ళు, నీవు ఇక్కడ ఇంకా ఉండక ఆగకు, అంత ఇబ్బంది పెడతారు నేను అని చెప్పారు. అక్కడికి వెళ్తే అపోలో హాస్పిటల్లో ఆ న్యూరో సర్జన్ 1 గంట 10 నిమిషాలు నన్ను ఒక్కరిని టెస్ట్ చేశారు. చేసి స్లిప్ డిస్క్ కాదు ఇది, స్పైనల్ కార్డ్లో పెద్ద అబ్స్ట్రక్షన్ ఉంది అని చెప్పి ఆయన ఒక రిపోర్ట్ రాసి మళ్ళీ డాక్టర్ గారితో మాట్లాడారు. రిటర్న్ వెళ్లాను ఆయన దగ్గరికి, డెరిక్ డిసోజా గారి దగ్గరికి. ఇది ఆపరేషన్ చేయాలి, ఆపరేషన్ చేసి ఒక చిన్న పార్ట్ తీసి చిన్న ముక్క తీసి టెస్ట్ చేసిన తర్వాత ఇది ఆపరేషనా ఏమిటి, ఆ తర్వాత గాని దీని యొక్క ట్రీట్మెంట్ గురించి ఆలోచించాలన్నారు. అంత క్రితమే 6 నెలలైంది మా చెల్లెలు చనిపోయి హార్ట్ డిసీజ్ తోటి బాధలో ఉన్నాను. నేను 3.5 సంవత్సరాల నుంచి రాత్రి బాగులు నిద్ర లేకుండా గడిపిన దినాలున్నాను. శ్రోతలతో పంచుకోవాలంటే చాలా సమయం అవుతుంది గనక ప్రతి ఒక్కటి వివరించడం సాధ్యం కాదు గనక ఆపేస్తున్నాను. దాన్ని చాలా బాధపడ్డాను, నరకం అనుభవించాను కనుక ఆయనతో ఇక ఇదంతా అయ్యే పని కానట్టుంది, మా చెల్లెలు కూడా పోయింది, నాకు కూడా పోయే కాలం వచ్చినట్టుందని చెప్పి చిన్నపిల్లలైనా మా బావులని అంత దూరం హైదరాబాద్ లో చేయించుకున్నా బాగుండేది, అక్కడ పోయినా బాగుండేది, ఇంత దూరం వస్తుంది కదా మద్రాస్ అని ఇంకా భయం నాలో ప్రారంభమైంది. అప్పటిదాకా నడిచేవాడిని, ఈ భయం నాలో ప్రారంభమైనాక ఇద్దరి మీద చేతులు ఇస్తే కూడా నడవలేని పరిస్థితి వచ్చింది. ఇక కళ్ళు కనపడవు, చెవులు వినపడవు, మనసు ఆలోచించదు, తిండి ఎక్కదు, ఏమి నిద్రపట్టదు. ఇంకా ఒకటే నేను పోతున్నాను, నేను పోతున్నాను ఒకటే భయం నాలో ప్రవేశించింది. అప్పుడు నన్ను మద్రాసులో సహాయం చేయడానికి పిలిచిన నాకు బావమరిది అవుతాడు, ఆయన బ్యాంకులో ఆఫీసర్ గా పనిచేస్తుండేవాడు. ఆయన నాకు ఒక అడ్రస్ చెప్పాడు, నేను హైదరాబాద్ వెళ్ళొస్తాను, ఈ లోపల సిరిడీ బాబా టెంపుల్ ఒకటి ఉంది మద్రాసులో పలాన చోట, మీరు వెళ్ళిరండి అని. సరే అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే ఆలయంలో నేనుండగా భయమేలానే ఒక వాక్యం అది చదివాను. మామూలుగా ఈ వాక్యాలు దేవుడు చేయని రాయడు మనుషులు రాస్తుంటారు, కానీ మనుషులు రాయడానికి కూడా ప్రేరణ ఉంటుంది కదా. సరే ఒకవేళ మనుషులు రాస్తే ఇంకా నాకేం పెద్దగా లాభం లేదు, నిజంగా నీవే గనక శిరిడీ బాబా నీవు దేవుడవై నీవే గనక ఈ వాక్యం చెప్పున్న వాక్యం ఇక్కడ రాయబడి ఉంటే నేను నమ్ముతూ ఉన్నాను, నిజంగా దేవునైతే నమ్మినాను, ఈ వాక్యాన్ని నాకు చూయించావు, నేనుండగా భయమేలన్నావు, ఆ భయం నాలో నిండుగా ఉండింది, ఇప్పుడు దాన్ని తొలగించు అని మనసారా వంగలేక వంగలేక ఆ పాదాలకు వంగి నమస్కరించి వచ్చాను. అది లగాయితే మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా నాలో భయం తొలగిపోతూ వచ్చింది. డాక్టర్ గారు నాకు ఆపరేషన్ చేయడానికి కోసం ఎదురు చూస్తున్నారు, 5 రోజులు వెయిట్ చేశారు. భయం ఉన్న వాడికి ఆపరేషన్ చేయడం కష్టం కదా. తొంగి తొంగి చూస్తూ దాపదాపనంగా ఉంటూ వచ్చారు. చివరికి 2 రోజుల ముందు నుంచి నాకు కనపడకుండా సర్జరీ కోసం రెడీ అయ్యి వచ్చారు. నాకు ముక్కు కట్టిచ్చేది ఉంటుంది కదా, స్మెల్ ఇచ్చేది దాని ఏమంటారు, జంగారెడ్డి గారు మీకు అనస్థీషిస్తారు, మీకు ఆరోగ్యం బాగు చేయడం కోసం, మీ ఆరోగ్యాన్ని కుదుటపరచడం కోసం మేము మీకు ఆపరేషన్ చేయబోతున్నాం, మీరు ధైర్యంగా ఉండండి అన్నప్పుడు నా నోటుకుంటూ వచ్చిన మాట ఏంటంటే, ఏమన్నా చేసుకోండి సార్ మీరు అన్నాను. అంటే అంత ధైర్యాన్ని ఇచ్చారు అక్కడి నుంచి నాకు. నేనుండగా భయమేలన్న ఒక పదము నాకు అంత ధైర్యాన్ని ఇచ్చింది. ఆపరేషన్ అయింది 5 రోజులకు. 6 రోజులకు నన్ను మంచం మీద నుంచి కిందికి దింపారు డాక్టర్ గారు. అన్నిటికీ పైపులు అవన్నీ కూడా పెట్టారు. అది జీవితంలో ఎరగని ఒక పెద్ద. అది విచిత్రం ఏమిటంటే, నాకు అన్ని వైపుల నుంచి పైపులు పెట్టి నిత్యం ఇంజెక్షన్లు మందులు ఇచ్చినప్పటికీ ఎలాంటి బాధ అనిపించలేదు. 6వ రోజు తర్వాత యూరిన్ నేను స్వతహాగా పాజ్ చేసుకున్న తర్వాత డాక్టర్ గారు అన్నారు, మీరు చాలా అదృష్టవంతులు రెడ్డి గారు, అసలు మీ యూరిన్ కు సంబంధించిన నరువు పోయింది అనుకున్నాం మేము, యు ఆర్ ఆల్ రైట్, మీరు చాలా అదృష్టవంతులు అని చెప్పారు. త్వరగా కోలుకుని రిటర్న్ వచ్చాను. కానీ చెప్పింది ఏమిటంటే, ఈ ఫర్దర్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో, రేడియేషన్ గురించి భయపడుతూ రావటం, హోమియోపతి డాక్టర్ల గురించి మనం వివరాలు తీసుకుందామని లోకల్ గా ఉన్న డాక్టర్ చెబితే, ఆ హోమియోపతి డాక్టర్లు ఎక్కడో హైదరాబాద్ లో ఉన్నారు, సర్జరీ చేయించుకుని నేను అక్కడ వెళ్లలేను, ఎలా చేద్దాం అని అంటే, ఇంకా చివరికి వాళ్ళతో మాట్లాడే పరిస్థితి నాకు ఏర్పడక అప్పటికే శిరిడి సాయి పారాయణం మొదలు పెట్టాను. ఇంట్లో శిరిడి బాబా ఫోటో పెట్టుకున్నాను, ఇక పూజ చేయటం ఇవన్నీ స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా నీవే దేవుడు అంటే, మిగతా వాళ్ళు దేవుళ్ళని కాదు, ఆ మాత్రం విచక్షణ జ్ఞానం చిన్నప్పటి నుంచి భగవంతుడు ఇచ్చాడు, కానీ ఈ రూపంలో కొలవం అని ఆదేశం వచ్చింది కావచ్చు అని కొలుస్తూ ఉన్నాను. మరి నాకు ఆపరేషన్ అయితే ఇదేదో రేడియేషన్ అంటే, మళ్లీ ఇక్కడ డాక్టర్లు రావడం లేదు, నేను రేడియేషన్ కుట్టట్లేదు, ఏమిటి ఇది, ఇష్టం లేదు నాకు రేడియేషన్ తర్వాత బాగా ప్రాబ్లమ్స్ వస్తాయన్నప్పుడు ఎలా ఇష్టం ఉంటుంది, బాధపడుతున్నా. సరే స్వామి, నీకు ఇష్టం లేనట్టుంది నాకు రేడియేషన్ ఆపడం, ఎవరు నాకేం సహాయం చేసేటట్లేదు, హైదరాబాద్ లో ఉన్న డాక్టర్లతో కాంటాక్ట్స్ కావడం లేదు, నేను వెళ్లేటట్లేదు, ఈ నాకు చెప్పిన డాక్టర్ వెళ్లి కనుక్కొని రామంటే వెళ్తానని టైం పాస్ అయింది వారం రోజులు. మరి మా తమ్ముడు ఫోన్ చేస్తున్నాడు, ఇమ్మీడియట్ గా రేడియేషన్ తీసుకోవాలి, విత్ ఇన్ 1 మంత్ లో స్టార్ట్ చేయాలి అనా, నీవేమంటావు అని. స్వామి, ఇంకా నీకు అదే ఇష్టం ఉన్నట్టుంది, సరే అని చెప్పి నిరాశగా నా పేపర్స్ అన్ని కూడా ఒక మిత్రునికి ఇచ్చి హైదరాబాద్ కు పంపిస్తున్నాను. బస్టాండ్కి ఆ పేపర్స్ వెళ్ళినాయి. బస్టాండ్ నుంచి ఎవరి కోసం ఎదురు చూస్తున్నానో ఆ డాక్టర్లు నేనున్న కాంపౌండ్ లోకి ఈ డాక్టర్ దగ్గరికి వచ్చారు. అప్పుడు సాయిలీలగా భావించకన్నా వేరే ఏముంటుంది, ఓహో ఇలాగొన్నామని ఆ డాక్టర్లు వచ్చి, ఏం పర్వాలేదు మీరు మందులు వాడుతున్నారు, మీకు మందులు ఇస్తాము అని చెప్పి ఫేమస్ డాక్టర్లు అనే ఉద్దేశంతో ఆగినామన్నట్టు. తర్వాత అలా మందులు ఇస్తూ వచ్చారు. ఈ లోపున నాగర్ కర్నూలు పట్టణంలో నేను ఉంటున్నాను. ఇది మహబూబ్నగర్ జిల్లాలోనిది. మొత్తము తెలంగాణ ప్రాంతం మొత్తములో సత్యసాయిబాబా వారిచే శిరిడి సాయి విగ్రహ ప్రతిష్టాపన జరిగిన ఏకైక ప్రదేశము నాగర్ కర్నూలు. 1979 సంవత్సరం మార్చి 30వ తేదీన అక్కడ స్వామివారు స్వయంగా స్వీయ హస్తాలతో విగ్రహ ప్రతిష్ట చేసిన ప్రదేశం ఉన్నది అని విన్నాను. అప్పటిదాకా నాకేం తెలియదు, దాని గురించి పట్టించుకోలేదు. శిరిడి బాబా భక్తునైనా కదా మెల్లిగా, శిరిడి ఆలయం ఉందని చెప్తే అక్కడికి వెళ్లాను. అక్కడికి వెళ్లినప్పుడు నాకు చిన్ననాటి నుంచి భజనలంటే పాటలంటే హార్మోనియం అంటే ప్రాక్టీస్ ఉంది కనుక, అక్కడ ఉన్న కేవలం ఒక 10-12 మందితోటి ఆ భజన అదంతా కూడా ఇక్కడ బాగు చేస్తే బాగు, భజన ఎలా బాగలేదు కదా, దీన్ని ఎలా చేయాలి. కానీ ఇంటర్నల్ గా మెల్లిగా నాకు మళ్లీ ప్రాబ్లమ్స్ ప్రారంభమైనాయి, సింప్టమ్స్ కనపడతా ఉన్నాయి. స్టార్టింగ్ ఎదుర్కొన్నది వాళ్ళు చెప్పింది ఏమిటి, రేడియేషన్ లేకపోతే మళ్లీ పెరుగుతుందని అనుమానం చెరువైంది. ఈ లోపల అక్కడ ఎవరైతే మిత్రులైందో ఆ మందిరంలో, అందులో ఒక ఆయన మత్స్యం శెట్టి గారు అని చెప్పి చాలా ఓళ్లు దీబట్టి స్వామికి ఆయన, జంగారెడ్డి గారు మౌనాల్లో కూడా ఆయనకి ఇలాగే స్పైనల్ కార్డ్ ప్రాబ్లం వస్తే చాలా బాధపడ్డాడు పుట్టపర్తికి వెళ్లిన తర్వాత స్వామి ఏం చేశారో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం ఆయన పరిగెత్తుతున్నాడంటే నమ్మండి అన్నాడు. చిన్నగా ఉంటే పెద్దగా చెప్తారు, ఇది మామూలే. ఈయన ఏదో ఆయనకు బాగైందంటే నేను నమ్మి ఆయనను భగవంతుడిని కొలటం అయితే అంత కుదిరే పని కాదు. ఒకవేళ నిజంగా ఎవరికి అనుభవం జరిగిందో అతను గనక నాకెదురుపడి చెబితే నమ్మడానికి వీలవుతుంది, కాని ఇంకా సరే కాదనడం ఎందుకు, నాకు కావలసింది బాగు చేసిన వాడే భగవంతుడు, ఇప్పటిదాకైతే బాగు కాలేదు. ఆ పుట్టపర్తికి మరి మద్రాసు వెళ్ళక మునిపే పుట్టపర్తి గురించి ఆలోచన వచ్చింది కనుక, సరే మంచిది వీళ్ళంతా పుట్టపర్తి బాబా నమ్ముతున్నారు కనుక పోదామని ఆయన వెంబడి 1991 గురు పౌర్ణమికి రావటం జరిగింది. ఈ వచ్చేటప్పుడు నేను ఒక బ్రీఫ్ కేసు తెచ్చుకున్నాను. బ్రీఫ్ కేసు ఉన్న తారం చేయి జడ్చర్ల బస్ స్టాండ్ లో నేను బహిర్ప్రదేశానికి వెళ్ళినప్పుడు పడిపోయింది. పడిపోతే తారం చేయి పడిపోతే నాకు బెంగలే. చిన్నప్పటి నుంచి మెకానికల్ ఫీల్డ్ లో చాలా ప్రవేశం ఉంది, నాకు ప్రాక్టీస్ కూడా ఉంది. ఆఫ్టాలి తారం చేయబోతుంది, ఎన్ని తాళాలు తీసినా బాగా చేసిన ఇది రాదా అనుకున్నాను. ఇక్కడికి వచ్చి పుట్టబడికి వచ్చి రూమ్ లో స్నానం చేయడానికి బట్టలు తీద్దామని దాన్ని ఓపెన్ చేయడానికి ఏదో నాకు సింపుల్ ఉపాయాలు తెలుసు కదని పోతే రావటం లే. 10 మినిట్స్ ప్రయత్నం చేసిన నాకున్న ఆటనంతా, అది వరకున్న అనుభవాన్ని అంతా ఉపయోగించినా కూడా రావడం లేదు. అప్పుడు మతికి వచ్చింది, ఓహో ఇక్కడ ఏదో ఉన్నది. మరి అహంకారంతో అనుకోవచ్చు నేను, బహుశా భగవంతుడు నువ్వు ఇక్కడ ఉంటే నా అహంకారాన్ని పక్కకెట్టేస్తున్నాను భగవంతుడా, మరి నీ మహిమ ఉంటే ఇప్పుడు ఓపెన్ గానని అనుకున్న మరుక్షణంలోనే అది ఓపెన్ అయిపోయింది. ఇది తొలి సంఘటన నాకు ఇక్కడ పుట్టపరిచిలో జరిగిన అనుభవం. ఓహో సర్లే, ఇంత మాత్రం చేత నమ్మే మనస్తత్వం కాదు నాది. హేతువాదం చాలా ఇష్టం నాకు చిన్నప్పటి నుంచి కూడా. ఆ తర్వాత స్నానాధికారి ముగించుకుని ఇక్కడ మందిర దర్శనానికి వచ్చాం. అప్పుడు ఇదంతా సైకిల్ అంతాలు ఇవన్నీ కూడా లేవు కదా. బయట ఈ మెయిన్ గేట్ ఏది ఉంటుంది ఇప్పుడు, దాన్ని ఏమంటారు,
2: దశావతారం.
1: గోపురం గేట్ కన్నా తర్వాత దాటిన తర్వాత ఉండేది దశావతారాల గేట్ అనుకుంటాం. అక్కడికి రావటం, బయట నిలవటం జరిగింది. అక్కడికి వచ్చి నిలబడ్డప్పుడు భజన జరుగుతా ఉన్నది. అది నన్ను ఎంత ఇంప్రెస్ చేసిందంటే ఇక కదిలిపోయాను నేను. ఓహో భజన అంటే ఇదా, నీవిక్కడ ఉన్నవాడి భగవంతుడు అవునో కాదో నేను ఇప్పుడు చెప్పుకోలేను కాని ఇది మాత్రం భగవంతుని తలపించే భజన. వేలాది గొంతుకలు ఒకేసారి చక్కటి గాతంతో కమ్మగా పాడుతుంటే వైకుంఠం అని ఏదో విన్నాం కాని ఇక్కడ ఉన్నట్టుంది కదా అనుకుంటున్నాను. స్వామి అటువైపు నుంచి వస్తుంటే ఆయన చూస్తూ నువ్వు దేవుడు అవునో కాదు అని ఆయన దగ్గరికి వచ్చారు. దగ్గరికి చూసినప్పుడు మళ్లీ అనుకున్నాను నువ్వు దేవుడు అవునో కాదు కానీ నేనైతే దేవుణ్ణి తలుచుకుంటున్నా ఇక్కడ మనసారా అనుకున్నాను. ఆ క్షణం నుంచి ఈ పుట్టపరిచిలో నాగరకర్ణుల్ భజన, నాగరకర్ణుల్ భజన, ఇలాంటి భజన నాగరకర్ణుల్లో జరగాలనేది ఇన్స్పిరేషన్. ఆ సందర్భంగా ఇక్కడ 11 నుంచి 13 రోజులు ఉన్నాను నేను. ఇక సిరిడి టు పుట్టపడితే ఒక పుస్తకం తీసుకున్నాను ఇక్కడ. ముఖ్యంగా ఈ స్పైనల్ కార్డ్ ఆపరేషన్ అయింది కనుక అప్పుడు అంతా బయట కూర్చోబెట్టినప్పుడు దగ్గర దగ్గర దొరుకుతారు కదా రోజులు వరుసలలో, అప్పుడు కూర్చున్నప్పుడు వెనక ఎవరైనా తగులుతారేమో అని నేను చేయిబెట్టుకునేవాడిని. అందరు అడిగేవాళ్ళు ఏమైంది ఏమైందని, సరే చెప్పేవాడిని. ఒకరోజు బహుశా 3వ రోజు 2వ రోజు 4వ రోజు పర్టికులర్ గుర్తులేదు, సరే ఏమైంది మీకు అన్నాడు నా వెనక కూర్చున్న ఆయన. ఇలా స్పైనల్

0: ಶ್ರೀ ಸತ್ಯಸಾಯಿ ದಿವ್ಯ ಸಂದೇಶಚರಿ సాయీశుని దివ్య ప్రబోధాధారంగా వైవిధ్యమైన అంశాలతో రూపొందించిన విశేషమైన కార్యక్రమం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మములకు శతకోటి ప్రణామములు సమర్పిస్తూ, ఆ ప్రేమ స్వరూపుడైన సాయి భగవానుడు నడయాడిన శాంతిధామం ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈనాటి తెలుగు ప్రసారాల్లో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశ జారి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది గణేష్. ఈనాటి కార్యక్రమంలో మనం స్వామి పూర్వ విద్యార్థి అయిన డాక్టర్ ఎం సాయినాథ్ గారితో పరిచయ కార్యక్రమాన్ని వింటాం. డాక్టర్ ఎం సాయినాథ్ గారు తమ అనుభవాల్ని మనతో పంచుకుంటారు. చిన్ననాటి నుండే తల్లిదండ్రుల పర్యవేక్షణలో, మార్గ నిర్దేశంలో సాయి భగవానుని దివ్య ఆవరణంలోకి ప్రవేశించిన శ్రీ సాయినాథ్ స్వామి విద్యా సంస్థలలో విద్యను పూర్తి చేసుకుని స్వామి యూనివర్సిటీలో అధ్యాపకునిగా తమ సేవలనందించారు. విశేషమేమిటంటే, స్వామివారి ప్రత్యక్ష సన్నిధి అనగా స్వామివారి నివాసంలో దశాబ్దానికి పైగా స్వామికి స్వయాన సేవ చేసుకునే మహద్భాగ్యానికి నోచుకున్నారు. వీరు ప్రస్తుతం హైదరాబాద్లో అధ్యాపకునిగా విద్యార్థులను తీర్చిదిద్ది సాయి భగవాను ప్రబోధనలను ఆచరణాత్మకంగా పాటిస్తున్నారు. అయితే ఇక ఆలస్యం చేయకుండా డాక్టర్ సాయినాథ్ గారి పరిచయ కార్యక్రమాన్ని వింటూ ఆయనకు స్వామితో ఉన్న అనుభవాల్ని మనం కూడా విని ఆనందించి ఆస్వాదిద్దాం. జై సాయిరాం.
1: సాయిరాం సాయినాథ్ గారు.
2: సాయిరాం అండి.
1: మీకు స్వాగతం. అవతార పురుషుడితో సన్నిహిత సంబంధం ఏర్పడటం కాని, అవతార పురుషుని సందర్శనం చేసుకోవటం కాని మానవ జీవితంలో చాలా విచిత్రమైనటువంటి పరిస్థితుల్లో జరుగుతుంటుంది. మీ జీవితంలో భగవాన్ బాబా గురించి వినటం ఎప్పుడు తటస్థించిందండి?
2: మొట్టమొదటిసారి అసలు అంటే, నేను పుట్టక ముందినప్పటి నుంచే స్వామి మా ఫ్యామిలీలో ఒక చాలా ముఖ్యమైన మెంబర్ కింద ఉండేవారండి. అంటే నాన్నగారు స్వామి భక్తులు, అంటే వివాహం అయ్యే ముందరు కూడా ఆయన స్వామి భక్తులే. కాబట్టి మొట్టమొదటిసారి నేను స్వామి గురించి వినడం ఎప్పుడు అని మీరు అడిగితే, నేను పుట్టినప్పటి నుంచి అసలు స్వామి ఆల్రెడీ మా ఫ్యామిలీలో ఉండేవారు. అంటే మా అమ్మ నాన్న ఆల్రెడీ స్వామి భక్తులు. కాబట్టి నాకు జ్ఞాపకం వచ్చినప్పటి నుంచి అసలు నేను స్వామి గురించి వినడం, ఆయన పటాలని చూడడం, మా ఇంట్లో ఆయన భజనలకి వెళ్ళడం జరుగుతూ ఉండేదండి.
1: అంటే సాయి కుటుంబంలోనే మీరు జన్మించడం చాలా అదృష్టం అని భావిస్తున్నారా?
2: తప్పకుండానండి. అది మళ్ళీ చెప్పవలసిన విషయం కూడా కాదు. ఎందుకంటే అసలు పుట్టినప్పటి నుంచి స్వామి గురించి తెలవడం, అసలు మా అమ్మా నాన్నని నేను ఎలా గుర్తుపెట్టేవారనో స్వామిని కూడా అలా పటం చూసి గుర్తుపెట్టడం నా పుట్టినప్పటి నుంచి జరిగిందండి. తప్పకుండా అది గొప్ప భాగ్యం అనే నేను అనుకుంటున్నాను.
1: స్వామి గురించి విన్నారు, బాగానే ఉంది. మరి మొట్టమొదటిసారిగా మీ జీవితంలో ఏ వయస్సులో స్వామిని దర్శించడం జరిగిందండి?
2: నేను పుట్టినప్పటికి ఇంకా 3-4 నెలలు మాత్రమే అయిందండి. మా ఇంట్లో అదొక ప్రాక్టీస్ కింద ఉండేది. పుట్టిన వెంటనే మా అక్కని, నన్ను, మా చెల్లెల్ని, ముగ్గురిని మా అమ్మ నాన్నగారు స్వామి దగ్గర దర్శనానికి తీసుకొచ్చేవారు. అలాగే నేను పుట్టిన 3 నెలలకే నన్ను వేసుకుని పుట్టపర్తికి దర్శనానికి అని చెప్పి వచ్చారు. అది మే నెల, 1968 మే నెల అది. అప్పుడు అంటే మా అదృష్టమో దురదృష్టమో మాకు తెలియదు కానీ స్వామి అప్పుడు ఈస్ట్ ఆఫ్రికా ట్రిప్ కి బయలుదేరి వెళ్ళిపోతున్నారు. మేం పుట్టపర్తిలో అడుగు పెట్టినప్పుడు అప్పుడు స్వామి ఇంకా భక్తులందరికీ, అక్కడ గ్యాదర్ అయిన వాళ్ళకి దర్శనం ఇచ్చి, పాద నమస్కారాలు ఇచ్చి కారు ఎక్కి అప్పుడే ఇంకా వెళ్ళిపోవడానికి సిద్ధం అవుతున్నారు. సరే, మదర్ కొంచెం బాధపడింది. తీసుకొచ్చిందిగానే ఏమిటి స్వామి ఇలా వెళ్ళిపోతున్నారని చెప్పి, అప్పుడు బాగా ఎండల కింద కూడా ఉన్నాయి అప్పుడు, కాబట్టి నన్ను ఎత్తుకుని చెట్టు నీడ కింద నుంచునుంది. నేను ఆ ఎండ పడక నేను బాగా ఏడుస్తున్నాను అప్పుడు గట్టిగా. స్వామి కారులో ఎక్కేసి భక్తులు ఉన్న వాళ్ళందరికీ పాద నమస్కారాలు ఇచ్చి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే అప్పుడు మా అమ్మ అనుకుందన్నమాట, చెట్టు కింద అంటే కొంచెం దూరంలో చెట్టు కింద నుంచి ఉంది ఇంకో లేడీతో భక్తురాలతో ఇంకెవరో భక్తురాలతో అక్కడ నుంచి ఉంది చెట్టు నీడ కింద అనుకుంది, స్వామి దర్శనాన్ని కోసం అని చెప్పి బ్లెస్సింగ్స్ కోసం అని చెప్పి పిల్లవాడిని తెచ్చాను, మీరు కారెక్కి వెళ్ళిపోతున్నారు ఎలాగా అంటే అలా వెళ్తున్న కారు ఆగి మళ్లీ చెట్టు దగ్గరకు వచ్చింది. వచ్చి స్వామి దిగి మా అమ్మ పక్కనున్న ఆవిడతో ఏదో మాట్లాడదామని ప్రయత్నించారు. నేను గట్టిగా ఏడుస్తున్నాను, గుక్కలు పెట్టుకుని ఏడుస్తున్నాను, ఇక్కడ వాళ్ళకి ఒకళ్ళు మా చెప్పిన మాట ఒకళ్ళకి వినపడట్లేదు. అక్కడ హఠాత్గా స్వామి ఆపి ఎందుకో నాకేస అలా చూశారు, ఉన్నట్టుండి ట్యాప్ మూసేసినట్టు నేడు మానేశాను. మానేసి అప్పుడు స్వామి నా తల మీద చేయి పెట్టి పిల్లవాడు ఎందుకు ఏడుస్తున్నాడు, ఎండగా ఉంది కదా, కొంచెం నీళ్లు పట్టండి అని చెప్పి బుగ్గలు చక్కగా గిల్లి మళ్లీ కారెక్కి వెళ్ళిపోయారు. అంటే స్వామితో ఫస్ట్ కాంటాక్ట్ అప్పుడు నా 3వ నెల అప్పుడు అయిందండి. అలాగా చాలా అదృష్టమైన సర్కమ్స్టాన్సెస్ అని నేను అనుకుంటున్నాను.
1: తప్పకుండానండి, అవతార పురుషుడితో అంత చిన్న వయసులో స్వామి యొక్క స్పర్శ మీకు లభించడం మహద్భాగ్యం అండి. అయితే మీ ఊహ తెలిసిన తర్వాత, అంటే మనుషుల్ని గుర్తుపట్టేటువంటి స్థితికి మీరు వచ్చినప్పుడు, మొట్టమొదటిసారిగా మీరు స్వామిని చూసి ఏ విధమైనటువంటి అనుభూతి చెందారు?
2: అంటే అప్పుడు ఇంకా చిన్నపిల్లవాడిని కాబట్టి దేవుడు అలా అని చెప్పి ఇంకా నమ్మే లెవెల్కి ఇంకా రాలేదు. అంటే మెదడు అప్పటి వరకు ఇంత అంత పెరిగి ఉండదు. అంటే మనం 2వ నెలకి 3వ నెలకి తల్లిదండ్రులను గుర్తుపెడతాం. ఒకటి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతానండి, ఈయన కూడా నా ఫ్యామిలీలో ఒక మెంబర్ అనే ఆలోచన మాత్రం నాకు వచ్చేసింది అప్పటికి. ఎందుకంటే మొట్టమొదటిసారి నేను పిల్లవాడి కింద ఉన్నప్పుడు పుట్టపర్తికి వెళ్లి దర్శనానికి వెళ్తున్నాం అని నాకు జ్ఞాపకం అది వచ్చినప్పుడు స్వామిని చూసి నేను అరే ఈయన మా ఇంట్లోనే ఉంటారే అనే భావం వచ్చింది. అంటే భగవంతుని చూస్తున్నాను మొట్టమొదటిసారి అనే భావం కన్నా ఇన్ని మా అమ్మ నాన్నలాగే మా ఇంట్లోనే ఉంటున్నారు కదా అని చెప్పే ప్రాక్సిమిగల్ ఫీలింగ్ వచ్చింది నాకు. రాను రాను ఇంకా పెద్ద అవుతున్న కొద్దీ అయ్యో ఈయన భగవంతులు, ఈయన మన భక్తులు భక్తితో పూజించాలి అని చెప్పే ఆలోచన అప్పుడు వచ్చింది. ఈయన భగవంతుడనే ఆలోచన కన్నా ఈయన మా అమ్మా నాన్నలాగా నా ఇంట్లో ఒక మెంబరు అని చెప్పే ఆలోచన మొదట వచ్చింది నాకు. మొదట అదొచ్చిందండి. దాని తర్వాతే రాను రాను పెద్ద అవుతున్న కొద్దీ ఈయన భగవంతుడు అవతార పురుషులు ఈయన మనం పూజించాలి ప్రేమించాలి అని చెప్పే ఆలోచన దాని తర్వాత ఆరంభమైంది నాకు.
1: మరి యాజ్ ఏ చైల్డ్, అంటే మీరు మీ పసితనంలో స్వామి సంస్థలు ప్రారంభించినటువంటి బాల వికాస శిక్షణ అట్లాంటి శిక్షణ ఏమైనా మీకు లభించిందా?
2: విజయవాడలో ఉన్నప్పుడు వెళ్లేవాడినండి. అక్కడ శివరామ సుందరం గారు అని చెప్పి మా నాన్నగారితో పాటు రైల్వేలోనే పనిచేసేవారు. వాళ్ళిద్దరూ బాల వికాస్ క్లాసెస్ సమ్మర్ లో కండక్ట్ చేస్తున్నప్పుడు నేను దాంట్లో వితౌట్ ఫెయిల్ పాల్గొనేవాడిని. అలా అని చెప్పి ఫార్మల్ గా బాల వికాస్ శిక్షణ అనేది చేసుకుందాం అనుకున్న అవకాశం వచ్చేది కాదు. ఎందుకంటే నాన్నగారు రైల్వేస్ లో ఉండేవారు కాబట్టి తరచు ట్రాన్స్ఫర్లు అవుతూ ఉండేవి. ఆయన ఉన్న కొన్ని చోట్లలో అసలు సచ్చే ఆర్గనైజేషన్ కూడా ఉండేది కాదు. కాబట్టి నాకు ఆ భాగ్యం కలగలేదు చిన్నప్పటి నుంచి బాల వికాస్ లో జాయిన్ అవుదాం. కానీ విజయవాడకు వచ్చిన తర్వాత అక్కడ సత్సే ఆర్గనైజేషన్ బాగా స్థిరపడి ఉండింది. అప్పటికి బాల వికాస్ క్లాస్ అనేది కూడా చాలా రెగ్యులర్ గా కండక్ట్ అయ్యేది. అప్పుడు నేను సమ్మర్స్ లో వింటర్స్ లో హాలిడేస్ టైంలో వాళ్ళు బాల వికాస్ వాళ్ళు క్యాంప్స్ పెట్టినప్పుడు దాంట్లో తరచు పాల్గొనేవాడిని నేను అప్పుడు పాడుకునేవాడిని. అంతేకాని ఫార్మల్ గా బాల వికాస్ క్లాసులు అటెండ్ అయ్యే అవకాశం నాకు దక్కలేదండి.
1: మరి మీ విద్యాభ్యాసం స్వామి సన్నిధిలో జరిగిందా ప్రాథమిక విద్యాభ్యాసం, లేదా మరెక్కడైనా జరిగిందా?
2: ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 12వ స్టాండర్డ్ వరకు దేశం చాలా భాగాల్లో నేను చదువుకున్నానండి. ధన్బాద్, కలకత్తా, ఖరగ్పూరు, దాని తర్వాత కాల్కటా, విజయవాడ, హైదరాబాదు, బాగా ఇలా తిరగాల్సి వచ్చింది. కానీ నా 12వ తరగతి అయిపోయిన తర్వాత పుట్టపర్తిలో 1985వ సంవత్సరంలో నేను అక్కడ అండర్ గ్రాడ్యుయేషన్ కోసం సీట్ వచ్చింది. అప్పుడు నేను అండర్ గ్రాడ్యుయేషన్ కోసం 1985లో వచ్చానండి. దాని తర్వాత 1990లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని 1994లో పీహెచ్డీ పూర్తి చేసుకుని దాని తర్వాత అక్కడే ఐ జాయిన్డ్ యాజ్ అ ఫ్యాకల్టీ మెంబర్.
1: అంటే మీరు కళాశాల స్థాయికి వచ్చిన తర్వాతే?
2: ఎస్ అండి, అలాగే కళాశాల స్థాయిలోనే నేను సత్యసాయి విద్యాసంస్థలో నేను
1: సత్యసాయి సంస్థలలో మీ విద్యాభ్యాసం జరిగింది.
2: కరెక్ట్.
1: ఇప్పుడు మీరు 10వ తరగతి వరకు అనేక విద్యా సంస్థల్లో చదువుకున్నాను చెప్పారు, తర్వాత సత్యసాయి విద్యాలయాల్లో చదువుకున్నారు. ఈ రెండింటి మధ్య విద్యాభ్యాసంలో ఏ విధమైనటువంటి తారతమ్యం మీకు కనిపించింది?
2: తారతమ్యం అంటే ఒకటి వాస్తవమైన విషయం ఒకటి చెప్పాలండి. అక్కడ పూర్తిగా ప్రాక్టికల్ గా అకాడమిక్ విషయంలో ఆలోచించినా కూడా సత్యసాయి విద్యా సంస్థల్లో ఒక చాలా యునిక్ ఫీచర్స్ కొన్ని ఉన్నాయి. స్వామిని పక్కన పెట్టినా కూడా అంటే స్వామి విద్యా సంస్థలో నుంచి స్వామిని పక్క పెట్టడం అది చేయలేము మనం. కానీ మనం ఒక విధంగా జస్ట్ యాజ్ అన్ అకాడమిషియన్ ఫ్రమ్ అన్ అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూ
1: అంటే మార్గదర్శక సూత్రాల్లోనే తేడా ఉందంటారు.
2: అక్కడి నుంచే ఆరంభమవుతుందండి. అసలు మీకు అది ఇన్స్ట్రక్షన్ కూడా వాళ్ళు ఇచ్చే ఇన్స్ట్రక్షన్ కానీ వాళ్ళు మెథడాలజీ కానీ అన్ని అక్కడి నుంచే తేడా తెలిసిపోతుంది మీకు.
1: అంటే బోధనా విధానంలో కూడా మార్పు ఉంటుంది.
2: అన్ని విధాలా అండి, బోధనా విధానంలోనూ మీరు వాళ్ళు చెప్పే విధానంలోనూ నిత్యం దాన్ని మనం నడుచుకునే విధానంలోనూ అన్ని విధాలా తేడా తెలుస్తుంది. మొట్టమొదటి మీకు తేడా ఏం కనబడుతుంది అంటే స్వామి ముందటి నుంచి చెప్తూ ఉంటారండి. అసలు మీరు ప్రపంచంలో ఇప్పుడు వెళ్లి మీరు మన భారతదేశంలో విద్యాసంస్థను చూస్తే ఆ విషయం మీకు చాలా చక్కగా అర్థమవుతుంది. ఆయన ఏమంటారంటే అసలు విద్య నేర్చుకునే సమయంలో స్టూడెంట్స్ కి వాళ్ళు బాహ్య ప్రపంచం నుంచి పూర్తిగా ఇన్సులేట్ అయి ఉండాలి అంటారు. తల్లిదండ్రుల దగ్గర నుంచి, బంధుమిత్రుల దగ్గర నుంచి, సొసైటీలో ఉన్న వాసనల దగ్గర నుంచి, అవన్నిటి నుంచి దూరంగా ఉండాలి అంటారు. ఎందుకంటే అది ఫార్మేటివ్ ఇయర్స్ అంటారు స్వామి. గురుకుల సిస్టమ్ చెప్తారు స్వామి. అది మొట్టమొదట అదే ముఖ్యమండి. ఆ గురుకుల సిస్టమ్ ఇట్ మేక్స్ ఎ బిగ్ డిఫరెన్స్. గురుకుల సిస్టమ్ అంటే ఏమిటంటే అసలు తల్లిదండ్రులతో పిల్లల్ని ఉంచనీయకుండా హాస్టల్లో ఉండి వాళ్ళని చాలా సిన్సియర్ టీచర్స్ కేర్ కింద పెట్టి పాఠాలు బోధిస్తారు వాళ్ళకి. హాస్టల్ లైఫ్ అనమాట. ఇట్స్ ఎ రెసిడెన్షియల్ గురుకుల సిస్టమ్ మొట్టమొదట. అది ఐ థింక్ ఇస్ ఇంపార్టెంట్.
1: మన పురాతన విద్యా విధానానికి
2: అవునండి
1: సరిపోలిగ్గా ఉంటుంది అనమాట.
2: కరెక్ట్ అండి.
1: మరి ఈ విద్యా విధానంలో ముఖ్యంగా విద్యార్థి ఉపాధ్యాయుడి మధ్యనటువంటి సంబంధం పై విద్యా సంస్థలకి సత్యసాయి విద్యా సంస్థలకి తేడా ఉంటుంది. దీనివల్ల మన విద్యా విధానంలో అంటే ముఖ్యంగా విద్యార్థి నేర్చుకునేటటువంటి విధానంలో, జ్ఞానం సంపాదించుకునేటటువంటి విషయంలో ఎటువంటి లాభం పొందగలిగారు మీరు?
2: సత్యసాయి విద్యా సంస్థల్లో ఉన్న ఉపాధ్యాయులు మీరు చూశారంటే వాళ్ళందరికీ ముఖ్యంగా అదో రకమైన డెడికేషన్ ఉంటుందండి.
1: అంకితభావం
2: అంటే ఏమిటంటే స్వామి ఆదర్శాలు, ఇది స్వామి మనకిచ్చిన బాధ్యత అనే ఫిలాసఫీతో పనిచేస్తారు అక్కడ.
1: అవును.
2: కాబట్టి స్వామి చెప్పినట్టు వాళ్ళు విద్యార్థుల్ని వాళ్ళ ప్రేమపుత్రులుగా చూసుకుంటారు. ప్రేమపుత్రులుగా చూసుకునేటప్పటికీ వాళ్ళకి ఏంటంటే వీళ్ళకి మనకి ఏదో విధంగా వీళ్ళకి మంచి చేయాలి అనే భావం వస్తుంది వాళ్ళకు. కాబట్టి ఇంకొకటి ఏంటంటే స్వామి విద్యా సంస్థల్లో మీరు చూసుకుంటే కనుక టీచర్ టు స్టూడెంట్ రేషియో చాలా తక్కువ ఉంటుంది. స్వామి ముందరి నుంచి అది కాపాడుకుంటూ వచ్చారు ఆ ఫిలాసఫీని. కాబట్టి నేను అందుకనే స్వామి దివ్యత్వం గురించి మాట్లాడకుండా ప్యూర్లీ ప్రాక్టికల్ పర్స్పెక్టివ్ లో చూసినా కూడా ఆయన చాలా ప్లాన్ చేసుకుని చేశారు ఇవన్నీ. టీచర్ టు స్టూడెంట్ రేషియో తక్కువ ఉండేటప్పటికీ పర్సనల్ అటెన్షన్ స్టూడెంట్ మీద ఎక్కువ అవుతుంది. దాంతోపాటు మీరు టీచర్ యొక్క సిన్సియారిటీ, డెడికేషన్ ను చూసుకున్నారంటే, స్వామి ఫిలాసఫీతో ఏకీభవించిన తత్వాన్ని చూసుకుంటే ఇన్స్ట్రక్షన్ బికమ్స్ వెరీ బెనిఫిషియల్.
1: అవును.
2: అంటే ట్రాన్స్మిషన్, టీచర్ దగ్గర నుంచి జ్ఞానం, స్టూడెంట్ కి జ్ఞానం రిసీవ్ చేసుకునే తత్వం, ఇవి రెండు చాలా ఒక రకమైన ఫిజిక్స్ లో అది మేము రెజనెన్స్ అంటాం.
1: ఈనాటి సమాజంలో ముఖ్యంగా ఈ స్టూడెంట్ టీచర్ రిలేషన్షిప్ అంటే ఉపాధ్యాయుడికి విద్యార్థికి మధ్య ఉన్నటువంటి ఆ బాంధవ్యం
2: అవునండి
1: ఇంత పటిష్టంగా ఉండటం లేదు.
2: దానివల్లే చాలా తప్పులు కూడా జరుగుతున్నాయని నా అభిప్రాయం అండి. ఎందుకంటే అది టీచర్ తో కనుక స్టూడెంట్ ఏకీభవించకపోతే, అంటే ఈయనెవరో మన ఫ్రెండ్, ఈయన దగ్గర నుంచి మనం చాలా నేర్చుకునే విషయాలు ఉన్నాయి, వాళ్ళతో కొంచెం ఫ్రీగా ఉండాలి. అంటే స్వామి చెప్తూ ఉంటారు అర్జునుడికి కృష్ణుడు చెప్పేవారు భగవంతుడితో ఎలా ఉండాలంటే భయంతో కూడిన భక్తి అంటారు.
1: అవును,
2: భయంతో కూడిన భక్తి. స్టూడెంట్ టీచర్ రిలేషన్ కూడా అలాగే ఉండాలి. కొంచెం భయం ఉండాలి, గౌరవం ఈ విషయంలో అయితే, భక్తి కూడా ఉండాలి. టీచర్ ని వాళ్ళు రకమైన ఫ్రెండ్ లాగా చూసుకోవాలి. ఫ్రెండ్ లాగా చూసుకుంటే అప్పుడు టీచర్ చేసే బోధనలు వాళ్ళకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అప్పుడు అంతేకాని టీచర్తో భయపడి వాళ్లతో మనం వాళ్ళని ఎవరినో వింతగా చూస్తున్నట్టు వాళ్ళని చూసామంటే వాళ్ళని అవాయిడ్ చేస్తాం గాని వాళ్లతో వాళ్ళ దగ్గర నుంచి జ్ఞానం పొందలేము మనం. ఇప్పుడు ప్రపంచంలో జరుగుతుంది ఇదే. టీచర్ ని వాళ్ళు ఫ్రెండ్ లాగా చూడట్లేదు. చాలా హేళన చేసి వాళ్ళని ఎవరిని అవాయిడ్ చేసే మనుషుల్లాగా చూసుకుంటారు వాళ్ళు. దానివల్ల ఏమవుతుందంటే ఎడ్యుకేషన్ ప్రాసెస్ సఫర్ అవుతుంది బాగా.
1: ఒక్క విషయం మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నానండి. ఎంచేతంటే ఈరోజు చాలా విద్యా సంస్థలలో అహోరాత్రాలు పిల్లవాడి చేత చదివిస్తే స్టూడెంట్ని 24 గంటలు చదువులో నిమగ్నం చేస్తేనే వాడు భవిష్యత్తు బాగుంటుంది, చాలా మంచి ఉత్తమ తరగతుల్లో వాడు ఉత్తీర్ణత పొందగలడు అనేటటువంటి ఒక అభిప్రాయం ఇవాళ చాలా విద్యా సంస్థల్లో ఉంది.
2: అవునండి.
1: మరి సత్యసాయి విద్యా సంస్థలలో ఇటువంటి విధానం లేదని నేను విన్నాను.
2: అవునండి.
1: మరి తక్కువ సమయం వాళ్లు చదువుకి కేటాయించినప్పటికీ ఉత్తమ ఫలితాలు ఎలా సాధించగలుగుతున్నారు?
2: అంటే ఇక్కడ కృషి ఉంటుందండి. ప్రస్తుత విద్యా విధానంలో మీరు బయట చూస్తే కృషి లేదని అనడానికి లేదు, కృషి ఉంది. పిల్లలు కష్టపడుతున్నారు, కానీ కష్టపడుతున్న సమయంలో దేనికోసం కష్టం పడుతున్నారో ఒకసారి ఆలోచించాలి మనం. అర్థం చేసుకోకుండా కష్టపడడం వేస్ట్. అంటే మన సబ్జెక్ట్ అర్థం చేసుకుని దాని తర్వాత కష్టపడి చదివితే ఫలితాలు వస్తాయి. అంతేగాని గుడ్డిగా మనం కంఠస్థం చేసి దాన్ని ఎగ్జామ్ లో రాయడానికి పనికొచ్చేటట్టుగానే చేసేస్తే ఇదిగో మీరు చెప్పినట్టు అవుతుందండి. మీరు సత్యసాయి విద్యా సంస్థల్లో మనం ఎక్కువ టైం చదువుకి కేటాయించడం అది వాస్తవమే, కానీ ఆ కేటాయించిన సమయంలో మనస్ఫూర్తిగా ఫుల్ కాన్సన్ట్రేషన్ తో మ్యాటర్ని అర్థం చేసుకుని కష్టపడి చదువుతారు వాళ్ళు. కాబట్టి కేటాయించిన సమయం తక్కువైనా వాళ్ళు అర్థం చేసుకున్న విషయం ఎక్కువ. అర్థం చేసుకోవడం ముఖ్యం. అది
1: అవును.
2: ఎంత టైం కేటాయించాం కృషి చేయడానికని కాదు ముఖ్యం, ఎంత అర్థం చేసుకున్నాం అన్నది ముఖ్యం. కాబట్టి ఈ కాలం పిల్లల్ని మనం 24 గంటలు కష్టపడి ఇగో కోచింగ్ సెంటర్లకు పంపించి దీనికి చేసి దాని చేసి చేస్తున్నాం, బానే ఉంది, కరెక్టే. కానీ వాళ్ళు అర్థం చేసుకుంటున్నారా, ఇష్టపడి చదువుకుంటున్నారా? వాళ్ళు అలా చేయట్లేదు. కాబట్టి దాని కాన్సిక్వెన్స్ ఏంటంటే వాళ్ళు 12th క్లాస్ అయిపోయేటప్పటికీ ఇంకా మన చదువు అయిపోయింది అనే భావం వచ్చింది వాళ్ళకి, విరక్తి కలుగుతోంది వాళ్ళకి.
1: అవును.
2: ఇంకా చదువుకోపు ధయట్లేదు వాళ్ళకి, ఎందుకంటే ఆ చదువులోనే ఎడ్యుకేషన్ లోని మర్మం వాళ్ళకి ఏర్పడలేదు. మనం గుడ్డిగా ఇది చదువుకో అని చెప్పి మనం వాళ్ళని తోసేసి కష్టపడి చదివించేస్తున్నాం. అది మిస్టేక్ అండి నన్ను అడిగితే.
1: ఇప్పుడు సత్యసాయి విద్యా సంస్థలలో ఒక చక్కని క్రమశిక్షణ ఉంటుందని వింటున్నాం. ఈ క్రమశిక్షణ అంటే విద్యార్థి అనుసరించడానికి చాలా ఆనందంగా అనుసరించడానికి తగినటువంటి రీతిలో ఉంటుందంటారా?
2: అవునండి. ఎందుకంటే మీరు సత్యసాయి విద్యా సంస్థల్లో ముఖ్యంగా గమనించవలసింది ఆవశ్యమే, మీరు ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇస్ డిసిప్లిన్ అంటారు స్వామి. అండ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇస్ లవ్. డిసిప్లిన్ అన్నది ప్రేమతో మనం దాన్ని పాటించాలి, ప్రేమతో దాన్ని మనం పాటించేటట్టు చూడాలి. దెబ్బతో గాని బెత్తంతో గాని చేస్తే అది డిసిప్లిన్ ప్రేమతో పాటిస్తున్నట్టు పాటించేటట్టు అనుకూలంగా ఉండదు, అది భయపడి చేస్తారు.
1: విద్యా సంస్థలలో ఒక చక్కని క్రమశిక్షణ ఉంటుందని వింటున్నాం. క్రమశిక్షణ అంటే విద్యార్థి అనుసరించడానికి సరంగా అనుసరించడానికి తగినటువంటి రీతిలో ఉంటుందంటారా?
2: అవునండి. ఎందుకంటే మీరు సంస్థల్లో ముఖ్యంగా గమనించవలసింది ఆవశ్యమే, మీరు ద మీడియం

0: పాటిస్తున్నట్టు పాటించేటట్టు అనుకూలంగా ఉండదు. అది భయపడి చేస్తారు. భయపడి చేస్తే అది మనస్ఫూర్తిగా చేస్తున్నట్టు అవ్వదు. దానివల్ల వికృత రూపాలన్నీ వస్తూ ఉంటాయి మనకి బయటికి. కాబట్టి మీరు చెప్పినట్టు అది సత్యా విద్యా సంస్థలో మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇస్ డిసిప్లిన్, లాంగ్వేజ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇస్ లవ్.
1: స్వచ్ఛందంగా వారికి వారే మనస్ఫూర్తిగా ఆచరిస్తారన్నమాట.
0: డిసిప్లిన్ అనేది లవ్ తో కూడితేనే అది కరెక్ట్ రిజల్ట్స్ ఇస్తుంది. లేకపోతే చాలా వికృత రూపం దాల్చి దాన్ని చాలా నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి దాంట్లో.
1: ఇప్పుడు మీరు విద్యార్థిగా ఉన్నటువంటి సమయంలో కూడా స్వామి దర్శనానికి వెళ్తూ ఉంటారు, స్వామి మీతో మాట్లాడుతూ ఉంటారు. అట్లాంటి సమయంలో స్వామి యొక్క దర్శన స్పర్శన సంభాషణలు విద్యార్థుల మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి?
0: అంటే స్వామి స్టేట్మెంట్ ఒకటి ఉందండి, ఆయన చెప్తూ ఉంటారు. అంటే మీరు యువకుల్లో సాధారణంగా మీరు చూశారంటే వాళ్ళకి ఆధ్యాత్మ బోధన చేస్తామంటే వాళ్ళు సాధారణంగా వాళ్ళకి అబ్బదు అది.
1: అవును,
0: మీరు ఎక్కడైనా చూడండి ఆ విషయం. స్టూడెంట్స్ ని, యువకుల్ని ఆధ్యాత్మ బోధన జరుగుతున్న స్థలాల్లో యువకులు ఎక్కడ కనబడరు మీకు, వృద్ధులే కనబడతారు.
1: అవును.
0: ఎందుకు? ఎందుకంటే అది స్వామి అదే ఆధ్యాత్మ బోధన చేస్తుంటే యువకులందరూ ర్యాప్ట్ అటెన్షన్ తో వింటారు. అది ఎందుకు తేడా అని అడిగితే స్వామి స్టేట్మెంట్ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలండి అక్కడ. వెన్ అమంగ్ మెన్ ఐఎమ్ ఎ మ్యాన్, వెన్ అమంగ్ విమెన్ ఐఎమ్ ఎ ఉమెన్, వెన్ అమంగ్ చిల్డ్రన్ ఐఎమ్ ఎ చైల్డ్.
1: బాగుంది.
0: అంటే యువకులకి బోధన ఎలా చేస్తే వాళ్ళకి అర్థం అవుతుందో ఆయనకి చాలా బాగా తెలుసు. అంటే ఫార్మల్ గా ఒక చెట్టు కింద పద్మాసనం వేసుకుని మెడిటేషన్ చేసి బోధన చేస్తాను అన్నది ఒక కాలంలో అది పరిమితం, ఈ కాలంలో అది పరిమితం కాదు. స్వామి కూడా అదే చెప్తూ ఉంటారు, మన కాలంతో మనం మారుతూ ఉండాలి కానీ మన వాల్యూస్ మారకూడదు అంటారు ఆయన.
1: అవును.
0: ఇప్పుడు ఆయన వాల్యూస్, అందుకనే స్పిరిచువల్ ప్రాక్టీసెస్ కూడా యువకుల్లో చెప్పే విధానం వేరు. అంటే అది మనలో ఒకళ్ళు అయిపోయి చాలా క్యాజువల్ గా మాట్లాడుతూ ఆ మాటల మధ్యలో ఆయన తన బోధన చేస్తారని.
1: అవును.
0: దానివల్ల ఏమవుతుందంటే స్టూడెంట్స్ కి నేను ఇందాక చెప్పాను, డిసిప్లిన్ విత్ లవ్, ఆ ప్రేమ అనేది వాళ్ళకి తగిలితే ఒక్కసారి మీకు ఏం చెప్తున్నా కూడా మనకి ఈజీగా అర్థం చేసుకునే శక్తి మనకి లభిస్తుంది. కాబట్టి హీ షోస్ దట్ లవ్ అండ్ దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఈజీ ఫర్ అస్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్.
1: చాలా బాగుందండి. ఇప్పుడు మీరు కేవలం విద్యార్థిగానే లేరు, అక్కడ ఉపాధ్యాయుడిగా కూడా పనిచేసేటువంటి మహద్భాగ్యం మీకు లభించింది.
0: అవునండి.
1: మరి విద్యార్థిగా మీరు అక్కడ చదువుకున్న ఆ జీవితానికి ఉపాధ్యాయుడిగా బాధ్యత స్వీకరించి విద్యార్థుల్ని తీర్చిదిద్దేటువంటి సమయంలోనూ మీరు ఎటువంటి బాధ్యతని మీరు తీసుకోగలిగారు?
0: ఒక విషయం అండి, స్టూడెంట్ కింద ఉన్నా అక్కడ ఉపాధ్యాయుల కింద ఉన్నా బోత్ ఆఫ్ అస్ ఆర్ ఇన్ ఎ లెర్నింగ్ పాత్ విత్ స్వామి. ఇద్దరం అక్కడ నేర్చుకుంటున్నాం అయినా సరే, ఉపాధ్యాయుల కింద ఉన్నా స్టూడెంట్ కింద ఉన్నా బోత్ ఆర్ లెర్నింగ్ విత్ ఫ్రమ్ స్వామి. కానీ డిఫరెన్స్ ఏంటంటే మనం విద్యార్థి కింద ఉన్నప్పుడు మనకి కొంచెం ఒక రకమైన స్వేచ్ఛ ఉంటుంది. స్వేచ్ఛ అంటే ఏమిటి, అక్కడ నేర్చుకుంటున్నాం మనం, అంతా నేర్చుకునే స్వేచ్ఛ ఉంది. కానీ ఉపాధ్యాయుడి కింద ఉన్నప్పుడు నేర్చుకోవడమే కాక ఇంకా చాలా ముఖ్యమైన ఇన్సిడెంట్ ఏంటంటే అక్కడ ఐడియల్ కింద కూడా నిలబడవలసిన రెస్పాన్సిబిలిటీ మన మీద వస్తుంది. ఎందుకంటే స్వామి చెప్తూ ఉంటారు, ట్యాంకులో ఎలాంటి నీళ్లు ఉన్నాయో ట్యాప్లో అలాంటి నీళ్లు వస్తాయి అంటారు.
1: అవును.
0: ఉపాధ్యాయులు అందుకనే అక్కడ ఉపాధ్యాయుల కింద ఉన్నప్పుడు వాళ్ళ మీద ఒక మచ్చ పడకుండా ఉండేటట్టు కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఈ కాలంలో విద్యార్థులు మీరు చూశారంటే వాళ్ళు గౌరవించేది రెండు విషయాలే, మీ ఇంటిగ్రిటీ. మీకు మీ ఇంటిగ్రిటీ, మీకు ఒక ప్రిన్సిపల్స్ అది ఉంటే టీచర్ని గౌరవిస్తారు వాళ్ళు. రెండో విషయం ఏమిటంటే మీకు సబ్జెక్ట్ మీద జ్ఞానం ఉండాలి.
1: అవును.
0: ఈ రెండు విషయాలే ఈ కాలం విద్యార్థులు గౌరవిస్తారు. ఈ రెండు విషయాలు లేకపోతే వాళ్ళ గౌరవం సంపాదించడం చాలా కష్టం. ఆ గౌరవం వాళ్ళ దగ్గర నుంచి మనం సంపాదించలేకపోతే వాళ్ళతో ఏకీభవించడం అంతకంటే కష్టం. కాబట్టి అక్కడ స్టూడెంట్ కింద ఉన్నప్పుడు ఈ రెస్పాన్సిబిలిటీ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. ఎందుకంటే అక్కడ నేర్చుకోవడానికి వస్తున్నాం, ఆ రోల్ మనకుంటే చాలు. కానీ టీచర్ కింద ఉన్నప్పుడు అది రెస్పాన్సిబిలిటీ ఒకటి ఉంటుంది, మన మీద మచ్చపడకుండా ఉండేంత మనం ఒక రోల్ మోడల్ కింద ఉండేటంటే అది రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. దాని తర్వాత మనం స్టూడెంట్ కి చెప్పడం సులువు అవుతుంది, లైక్ బీ అండ్ డూ అన్నమాట.
1: ఇప్పుడు సత్యసాయి విద్యా విధానం మన వ్యక్తిత్వంలో ఎటువంటి మార్పు తేగలదని మీరు అనుకుంటున్నారు?
0: వ్యక్తిత్వంగా ఒక విషయమేనండి, మనం ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని గ్రంథాలు తిరగేసినా, ఎన్ని డిస్కోర్సులు విన్నా, ఫైనల్ గా మనం మార్పు తెచ్చేది ఏమిటంటే మనం ఎంత అర్థం

0: చేసుకున్నాం, మనలో మనం ఎంత అసిమ్యులేట్ చేసుకున్నాం అది మనం నమ్మి మనం ఇంటర్నలైజ్ చేసుకుంటే, ఆ ఇంటర్నలైజ్ చేసుకున్నది ఒక్కటే మనల్ని తీర్చిదిద్దగలుగుతుంది, మనల్ని చేంజ్ చేయగలుగుతుంది.
1: ఇప్పుడు సత్యసాయి సంస్థలలో చదువుకున్న విద్యార్థిగా, సత్యసాయి సంస్థల్లో బోధన చేసిన గురువుగా, మన సమకాలీన సమాజంలోకి వచ్చిన తరువాత మన ప్రభావం ఈ సమాజం మీద ఎంతవరకు చూపించగలవు? అంటే ఇప్పుడు సాధారణమైనటువంటి ఉపాధ్యాయులు కానీ, సత్యసాయి సంస్థల్లో శిక్షణ పొందినటువంటి విద్యార్థులు కానీ, గురువులు కానీ వాళ్ళు ఎటువంటి ప్రభావం కలుగజేయగలుగుతున్నారు ఈ సమాజంలో? అంతకంటే ఉత్తమమైనటువంటి విశిష్టమైనటువంటి మార్పుని మనం తేగలం.
0: మనలో తేడా ఏమిటి అంటారు?
1: అంటే కాదు, మా సమాజంలో మనం ఎటువంటి మార్పు తేగలుగుతాం
0: అంటే, ఈ విషయం మీద ఇదివరకు ఒక్కసారి స్వామిని అడిగామండి మేము. అంటే మనం సమాజాన్ని ఏ విధంగా ఉద్ధరించగలుగుతాం, చేంజ్ తేగలుగుతాం అని చెప్పి స్వామి చాలా ప్రాక్టికల్ గా ఒక చాలా ముఖ్యమైన విషయం చెప్పారండి. ఆయన ఏం చెప్పారంటే, నువ్వు బయటకు వెళ్తోంది సమాజాన్ని ఉద్ధరించడానికి కాదు అని చెప్పారు. స్పష్టంగా చెప్పారు, సమాజాన్ని ఉద్ధరించడానికి ప్రయత్నం కూడా చేయొద్దు అన్నారు, విఫలం అవుతుందని చెప్పారు. అలాంటి అయితే మనం చేయగలిగింది ఏమిటి అన్నారు. సమాజంలో చేంజ్ తేవాలంటే ఆయన ఏమన్నారంటే, నువ్వు ఒక ఆదర్శంగా నిలబడు అన్నారు. నిన్ను చూసి ఇద్దరు ఒకవేళ మార్పు చేయించుకుంటే కనుక వాళ్ల జీవితంలో సమాజానికి గొప్ప సేవ చేసినట్టు అన్నారు. అంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇక్కడ స్వామి చెప్పవలసింది, మనం గమనించవలసింది ఏమిటంటే, నువ్వు సమాజాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి నువ్వు కృషి చెయ్యకు, నిన్ను నువ్వు ఆదర్శంగా నిలబడేటట్టు చూసుకునేంత దానికి కృషి చెయ్యి అని
1: చెప్పారు.
0: స్వామి దగ్గర మనకున్న ఆదర్శాలు నేర్చుకున్నాం, పాటించాం, ప్రాక్టీస్ చేశాం, మనలో అంతర్భవించాం, దాన్ని ఏకీభవించాం మన దాంతో. ఇప్పుడు యూనిఫైడ్, వీఆర్ ఇన్ యూనిటీ విత్ దట్ బిలీఫ్. ఆ ఐడియల్స్ ని సొసైటీలో పెట్టుకో, నీతో మార్చుకోకు, అలా చెప్పి నువ్వు ఒక ఐడియల్ కింద నిలబడు అన్నారు ఆయన. అది ముఖ్యం అన్నారు. సమాజాన్ని మార్పు తెచ్చుకునేయడం కన్నా నువ్వు ఒక ఆదర్శంగా నిలబడడం ఇంకా ముఖ్యం అన్నారు స్వామి. నిన్ను చూసి ఒక 10 మంది వాళ్ళని వాళ్ళు కనుక ఇదే రిఫార్మ్ చేసుకుంటే సమాజానికి దానికంటే గొప్ప సేవ నువ్వు ఇంకేం చేయలేవు అన్నారు.
1: స్వామి చెప్పింది, యువర్ లైఫ్ షుడ్ బి మై మెసేజ్ అన్నారు.
0: అది
1: అంటే నీ జీవితమే నా సందేశం కావాలి అన్నది. అంటే ఆ స్వామి చెప్పినటువంటి ఆ వాక్యానికి మనం ఉదాహరణగా మనం నిలబడాలన్నమాట.
0: అవునండి. ఇంకో ఉదాహరణ ఏం చెప్పచ్చు అంటే, బీ లైక్ ఏ లైట్ హౌస్ అన్నారు స్వామి.
1: అవును.
0: అంటే సైలెంట్ గా ఉంటుంది లైట్ హౌస్, తన లైట్ హౌస్ ఇచ్చే లైట్ ని చూసి ఓడలు క్షేమంగా రేవుకి చేరుకోగలుగుతాయి.
1: చాలా మంచి ఉదాహరణ అండి
0: స్వామి చెప్పారు. అది
1: స్వామి చెప్పినటువంటిది చాలా మంచి ఉదాహరణ.
0: సైలెంట్ గా నీ పని నువ్వు చేసుకో, ఒక మార్గదర్శకంగా నిలబడు అన్నారు. అది
1: మరి ఇన్నాళ్లు మీరు ప్రశాంత నిలయంలో ఉన్నారు, విద్యార్థిగా ఉపాధ్యాయుడిగా, మీకు స్వామితో కలిగినటువంటి ఏదైనా చక్కనటువంటి అనుభవం విద్యార్థిగా, అంటే అత్యుత్తమ విద్యార్థిగా తయారవడానికి కానీ, లేదా మీరు గురువుగా మీ బాధ్యతలను చక్కగా నిర్వహించడానికి కానీ పరిమితమైనటువంటి అనుభవం ఏదైనా ఉన్నదా?
0: అంటే ఒకటని కాదండి, అక్కడ అన్ని సంవత్సరాలు ఉంటే చాలా అనుభవాలు అవుతాయి ఆయన దయవల్ల.
1: అందులో మీరు ముఖ్యంగా గుర్తుంచుకోదగినటువంటివి
0: చాలా కష్టం
1: ఉపయోగించి చెప్పండి.
0: చాలా కష్టం అండి చెప్పడం, ఒకటని కాదు చాలా ఉంటాయి అక్కడ. కానీ ఒకటి మాత్రం నేను చెప్పగలుగుతాను, ఉపాధ్యాయుడి కింద నా బాధ్యతని బాగా గుర్తు చేసే, తరచు నన్ను గుర్తు చేసే అనుభవం ఒకటి ఉందండి. ఇదివరకు మేము అంటే మా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న రోజుల్లో, అప్పట్లో ఏమిటంటే స్టూడెంట్స్ ఎగ్జిబిషన్ మ్యాచెస్ అని చెప్పి బాస్కెట్ బాల్, వాలీబాల్ అవి ఆడుతూ ఉండేవారు. స్వామిని కూడా ఆహ్వానించేవారు, మా మీద ప్రేమతో ఆయన దయచేసి చాలాసార్లు వచ్చి కూర్చునేవారు. ఆ ప్రాక్టీస్ మ్యాచ్లకి, ఎగ్జిబిషన్ మ్యాచెస్ కి చూసేవారు, ఆశీర్వదించేవారు, వెళ్లేవారు. అలాగే వాలీబాల్ మ్యాచ్ ఒకసారి జరుగుతోంది. అంటే స్వామితో స్పెషల్, ఇందాక అడిగారు మీరు స్వామి దగ్గర కూర్చుంటే ఆ బోధన అంత సులువుగా ఎలా అర్థం అవుతుంది అని చెప్పి. ఇలాగే అలా ప్రాక్టికల్ సిచ్యువేషన్ లో, ఏ ప్రాక్టికల్ సిచ్యువేషన్ అన్నా ఆయన ఒక మంచి లెసన్ కింద కన్వర్ట్ చేసి చెప్పగలుగుతారు ఆయన.
1: అవును.
0: ఈ వాలీబాల్ ఆట చూడండి, వాలీబాల్ ఆట అవుతోంది, చూస్తున్నారు, చెప్తున్నారు, సరే పక్కన ఇద్దరు ముగ్గురు టీచర్లు కూర్చుని ఉన్నారు. వాలీబాల్ మ్యాచ్ అయిపోయిన తర్వాత స్వామి వాళ్ళని అడిగారు, ఈ వాలీబాల్ ఆట చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది అన్నారు. అంటే వీటికి అర్థం కాలేదు కూర్చున్నారని అప్పుడు స్వామి చెప్పారు, వాలీబాల్ ఆటలో ఉపాధ్యాయుల బాధ్యత చాలా బాగా గుర్తు తెచ్చుకోవచ్చు అన్నారు. వాలీబాల్ ఆటలో ఉపాధ్యాయుల బాధ్యత అని చెప్పి మేము చాలా ఆశ్చర్యపోయారు టీచర్స్. నేను వెనకాల ఉన్నాను, వింటున్నాను, తప్పుడు నేను ఇంకా స్టూడెంట్నే. కానీ ఆయన ఆ రోజు చెప్పింది నిజంగానే ఇప్పటివరకు నాకు గుర్తుంది. అధ్యాపకుడిగా బాధ్యత నన్ను తరచు గుర్తు చేస్తూ ఉంటుంది. అది సరే, ఆ బాధ్యత ఏమిటి అన్నారు. వాలీబాల్ ఆట వచ్చిన వాళ్ళు మీకు చెప్తారు. ఫస్ట్ ఏమిటంటే, ఒక ఆయన సర్వీస్ చేస్తాడు కోర్ట్ బయట నుంచి, బాల్ ని కొడితే ఆ బాల్ నెట్టుకు అవతల వైపు వెళ్తుంది. దాని తర్వాత ఆ బాల్ నేలకి తాకకుండా టీమ్మేట్స్ ఇరువైపులా చాలా కృషి చేస్తారు. కింద పడతారు, మోకాలు మీద పడతారు, కాళ్ల మీద పడతారు, తల బాదుకుంటారు, అన్ని చేస్తారు. కానీ ఆ బాల్ మాత్రం నేలకి తాకకుండా చూస్తారు వాళ్ళు.
1: అవును,
0: అంత కష్టపడతారు వాళ్ళు. స్వామి చెప్పారు, ఆ సర్వీస్ చేస్తోంది స్వామి అనుకోండి అన్నారు. పిల్లలకి ఆ స్ఫూర్తి మొట్టమొదట స్వామి ఇచ్చి వదిలిపెడతారు. అది ఆ స్ఫూర్తి కిందకు వచ్చి నేల మీద పడి నాశనం అవ్వకుండా మీరు అలా కృషి చేయాలి అన్నారు.
1: బా, చాలా చక్కగా ఉందండి.
0: అంటే మనం అంత కష్టపడి దాని ఆ స్ఫూర్తిని మనం పైకి ఉండేటట్టే చూడాలి, అది విద్యార్థుల్లో కింద పడకుండా. అంత వాలీబాల్ ఆటలో అంత మంచి ఎగ్జాంపుల్ తో మాకు ఆ రోజు చేసింది నాకు ఇప్పటివరకు గుర్తుండండి. ఇంకో విషయం కూడా మొన్న మీకు చెప్పాను, సేవాభావం చేస్తున్నప్పుడు ఎలా చేయాలి అన్నది మొన్న ఎక్స్పీరియన్స్ అదే చెప్పానండి మాకు. అదేదో వైస్ ఛాన్సలర్స్ కాన్ఫరెన్స్ జరుగుతున్నప్పుడు విషయం ఇది. అప్పుడు జరుగుతున్నప్పుడు మేము ఇద్దరం అక్కడ పనిచేస్తున్నాం, మిగతా వాళ్ళతో స్వామి కింద మాట్లాడుతున్నారని కబురు అందింది. సరే, మే ఇద్దరం కూడా వెళ్లి మాట్లాడదాం అని వెళ్తుంటే మాతో ఒక టీచర్ ఉన్నారు. ఆయన చెప్పారు, చూడు ఇక్కడ చాలా పనులున్నాయి మనకి, మన స్వామి పని మనకు అప్పచెప్పారు, స్వామిని రిప్రజెంట్ చేసి మనం ఆ గెస్ట్లను చూసుకోవడానికి ఇక్కడ ఉన్నాం మనం. ఈ పనులన్నీ ఇక్కడ వదిలిపెట్టి మనం వెళ్లి స్వామి దగ్గర కూర్చుంటే మనకే కష్టం అవుతుంది, కాబట్టి పని ముఖ్యము, పని చేసుకున్న తర్వాత మనం స్వామిని చూడడానికి వెళ్లవచ్చు అని ఆయన మాకు చెప్తే మేము ఉండిపోయాం, పని పూర్తి చేసుకున్నాం. పని పూర్తి అయ్యేటప్పటికి స్వామి కూడా తన వాళ్ల రూమ్ కి స్వామి వెళ్ళిపోయారు. ఇంటర్వ్యూ కూడా అయిపోయింది, మేము ఇంటర్వ్యూ మిస్ అయ్యాం మేము ముగ్గురం. అలా పనిలో మేము ఇంటర్వ్యూ మిస్ అయ్యామని చెప్పి స్వామి సాయంకాలం మా కోసం పైకి వచ్చారు, కొండపైకి. మేము పనిచేస్తున్న చోట చూసి వచ్చి మాతో 15 నిమిషాల దాకా కూర్చుని మా ముగ్గురుతోనూ ఆయన స్పష్టంగా చెప్పిన విషయం అండి ఇది. పొద్దున నేను ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు మీరు ముగ్గురు రాలేదు, నేను చూశాను, కానీ ఇప్పుడు పొద్దున పూట మీరు నా పని చేసుకుంటూ రాలేకపోయారు కదా, అందుకని ఇప్పుడు మీకోసం నేను వచ్చాను బంగారు అని చెప్పారు మాతో.
1: అంటే స్వామి అమృత ప్రేమకి చక్కనటువంటి ఉదాహరణ.
0: అమృత ప్రేమ ఒక్కటే కాదండి, ఇంకోటి ఉన్నారు, డూ ద డ్యూటీ సిన్సియర్లీ అండ్ గాడ్ విల్ కమ్ టు యూ,
1: అది
0: నీడ్ నాట్ గో టు గాడ్.
1: కరెక్ట్,
0: గాడ్ విల్ కమ్ టు యూ.
1: అవును,
0: ఆయన ప్రేమ ఉందండి కాబట్టే ఆయన ఇలా రెస్పాండ్ అవుతారు. ఆ విషయం మాత్రం నాకు ఇప్పుడు ఈ రెండు విషయాలు నాకు చాలా బాగా గుర్తుందండి, డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ అండ్ గాడ్ విల్ కమ్ టు యూ, యూ నీడ్ నాట్ కమ్ టు గాడ్. అదొకటిను ప్లస్ ఉపాధ్యాయుడిక ఆ రోజు స్వామి వాలీబాల్ గేమ్ తో చెప్పిన సంఘటనతో ఎగ్జాంపుల్, ఇవి రెండు నాకు చాలా మెమొరబుల్ అండి. ఇవి కాక ఇంకా చాలా ఎక్స్పీరియన్సెస్ అవన్నీ ఉన్నాయి, కానీ మీరు చెప్పినట్టు అన్ని ఆయన అన్ని ఎక్స్పీరియన్సెస్ ఆయన ప్రేమకి నిదర్శనగానే ఉంటాయండి.
1: ముఖ్యంగా ఇంకొక విషయం మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నానండి, విద్యార్థుల మీద కానీ గురువుల మీద కానీ ప్రభావం కలిగించేది విద్యా సంస్థల తాలూకు వాతావరణం.
0: అవునండి,
1: సత్యసాయి విద్యా సంస్థలలో ఎటువంటి వాతావరణం అక్కడ స్వామి సృష్టించారు విద్యార్థుల కోసం, అటువంటి వాతావరణాన్ని మనం ఈ సమకాలీన సమాజంలో ఉండేటువంటి అనేకమైన విద్యా సంస్థల్లో ఎందుకు మనం సృష్టించలేకపోతున్నాం, అదంత కష్టమా?
0: మీరు గమనించాల్సింది ఇక్కడ రెండు విషయాలండి, ఇక్కడ మనం గమనించాల్సిన విషయాలు రెండు ఉన్నాయి. ఇక్కడ స్వామి ఏం చేసినా ఇతరులకు ఆదర్శంగా ఉండేటట్టే చేస్తారు. అంటే అదేమిటి, నేను చేస్తున్నాను మీరు కూడా ఇలాగే చెయ్యాలి
1: అంటే చెయ్యగలిగినవే చెప్తారు.
0: ఆయన ఇదివరకే చెప్పారు, మనం చెయ్యలేనివి మనం ఫాలో అవ్వలేనివి ఆయన ఎప్పుడూ చేయరు.
1: అవును,
0: మీరు కూడా చేయగలుగుతారు బంగారు, ఇలా చేస్తే మీరు కూడా చేయగలుగుతారు అని మనకి చేసి చూపిస్తారు. కాబట్టి మొట్టమొదటి ప్రశ్న మీరు అడిగింది, ఇలాంటి విద్యా సంస్థలు మనం చేయలేకపోవడమా లేకపోతే చెయ్యకూడదనా? తప్పకుండా చేయొచ్చు అని నా అభిప్రాయం అండి.
1: అవును,
0: తప్పకుండా చేయొచ్చు. ఎందుకంటే ఆయన చెప్పేది ఏంటంటే గురుకుల సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మనం తప్పకుండా చేయొచ్చు. ఒకటో రెండో చిన్న చిన్న సంస్థలు ఉన్నాయి ఇక్కడ అక్కడ, స్వామి సంస్థలే అలా గురుకుల సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నడుపుతున్నారు, చాలా బాగా నడుపుతున్నారు. రెండో విషయం ఏమిటంటే స్వామి ఇన్స్టిట్యూషన్స్ లాకే అది కూడా రిజల్ట్ ఇస్తుందా ఇవ్వలేదు.
1: అవును,
0: ఎందుకు అంటే స్వామి పుట్టపర్తిలోను అనంతపురంలోను బృందావనంలోను పెట్టిన ఇన్స్టిట్యూషన్స్ కి ముఖ్యమైన విషయం ఏంటంటే అక్కడ స్వామి ఉండడం.
1: అవును,
0: ఆయన లేకపోతే అది టీచింగ్ అండ్ లెర్నింగ్ ప్రాసెస్ లో అసలు గొప్ప భాగం ఒకటి మిస్సింగ్ అయినట్టే అక్కడ. కాబట్టి మనం ఇలాంటి విద్యా సంస్థలు తప్పకుండా పెట్టచ్చు, రిజల్ట్స్ బాగానే ఉంటాయి. కానీ పుట్టపర్తి బృందావన అనంతపురంలో ఉన్నంత రిజల్ట్స్ మాత్రం ఇక్కడికి రాకపోవచ్చు అన్న అభిప్రాయం. ఎందుకంటే స్వామీస్ ఫిజికల్ ప్రెజెన్స్ ఆల్సో మ్యాటర్స్ అలాట్.
1: అవతార పురుషుడి యొక్క భౌతికమైనటువంటి దర్శన
0: తప్పకుండా అండి
1: ప్రభావం చూపిస్తుంది
0: తప్పకుండా. ఎందుకంటే మేము హాస్టల్లోనూ కాలేజ్లోనూ ఎంత నేర్చుకుంటామో ఇక్కడ బయట పెట్టే స్కూల్స్ లో కూడా వాళ్ళు అంతే నేర్చుకుంటారు. అధ్యాపకుల్ని మంచి వాళ్ళని తెచ్చి పెడితే, అక్కడ కూడా మంచి హాస్టల్స్ పెడితే, పుట్టపర్తి హాస్టల్లోనూ పుట్టపర్తి కాలేజ్లో మేము ఏం నేర్చుకుంటున్నాం వాళ్ళు కూడా అంతే నేర్చుకోవచ్చు. కానీ 50% లెర్నింగ్ పుట్టపర్తిలోను స్వామితో మందిరంలో అవుతుంది. ఆ క్రూషియల్ కాంపోనెంట్ మిస్సింగ్ అవుతుంది అక్కడ. అది కాబట్టి అంత రిజల్ట్స్ రావు, కానీ తప్పకుండా ఇప్పుడు జరిగి నడుపుతున్న విద్యా సంస్థల కన్నా చాలా మెరుగు తప్పకుండా ఉంటుందండి.
1: ఇప్పుడు కేవలం విద్యా బోధనే కాకుండా ఈ విద్యార్థులకి ఇతర రంగాల్లో కూడా, అంటే లలిత కళలు కానివ్వండి లేదా ఆటలు పాటలు కానివ్వండి, ఇట్లాంటి వాటిలో కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతోందని నాకు తెలుసు. అయితే వీటి యొక్క ప్రభావం కూడా విద్య మీద ఏమైనా ఉంటుందా?
0: తప్పకుండా ఉంటుందండి. అసలు విద్య అన్నది అదొక సింగిల్ స్టెప్ ప్రాసెస్ కాదండి. స్వామి కాన్సెప్ట్ మీరు చూసారంటే విద్య అన్నది ఇట్స్ అన్ ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అంటారు. ఇంటిగ్రేటెడ్ ఇంటిగ్రేటెడ్ అంటే మనం తరచు బయట చూస్తుంటాం, దిస్ అన్ ఇంటిగ్రేటెడ్ 5-year ప్రోగ్రామ్ అని పెడతారు. అంటే ఏమిటి, మీరు ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయితే 5th year వరకు చదువుకోవచ్చు అని వెళ్ళిపోతారు. 5 years ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అని చాలా మంది పెట్టారు. ఇప్పుడు స్వామి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అంటే అది కాదండి. ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీ డెవలప్మెంట్. బుద్ధి మనకి చురుగ్గా ఉండాలంటే దేహం కూడా అంత చురుగ్గానే ఉండాలి.
1: అంటే సమగ్ర వికాసం,
0: అంటే ఎడ్యుకేషన్ షుడ్ బి అట్ ఫిజికల్ మెంటల్ అండ్ స్పిరిచువల్ లెవెల్. అది కంప్లీట్ ఎడ్యుకేషన్ అవుతుంది.
1: అవును.
0: ఎందుకంటే మీరు మెంటల్ లెవెల్లో మనం చేసేది భౌతికంగా మనం చేసేది, కానీ మైండ్ లెవెల్లో మెంటల్ లెవెల్లో మనం చేసే ఎడ్యుకేషన్ కానీ ఒకదానికి ఒకటి సహకరించి కంప్లీట్ ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ చేయడంలో చాలా సహకరిస్తాయి. కాబట్టి మూడు అవసరమేనండి. ఉత్త చదువుతాం మేము, మైండ్ అండ్ స్పిరిట్ మీద కాన్సన్ట్రేట్ చేయము అంటే కుదరదండి. మూడు ఉండాలి, అప్పుడే స్టూడెంట్ కరెక్ట్ గా డెవలప్ అవుతాడు.
1: తర్వాత మనం అనుకున్నాం, అంటే మనం ఆదర్శమైనటువంటి వ్యక్తిగా సమాజంలో ఉండటం వరకు మనం చేయగలం. సమాజాన్ని మార్చడానికి మీరు ప్రయత్నం చేయవద్దు, మనని చూసే ఇతరులు మారాలి అని. అయితే ఈ సత్యసాయి విద్యా సంస్థల నుంచి చదువుకుని పెద్దవారైనటువంటి వాళ్ళు, చాలా ఉన్నతమైనటువంటి పదవులు అలంకరించినటువంటి విద్యార్థులు ఉంటారు, మరి వాళ్ల ప్రభావం ఇతరుల మీద ఎంతవరకు పడింది, ఆ ప్రభావం చేత తమ జీవితాల్ని మార్చుకుని సన్మార్గంలో పడినటువంటి అనుభవాలు ఏమన్నా మీరు గమనించారా ఇప్పుడన్నా?
0: అంటే వాళ్ళు ఇతరుల మీద వీళ్ళ ప్రభావం అని అడిగారు మీరు. మీరు పుట్టపర్తికి వెళ్తే ఇప్పుడు కూడా చూస్తారండి, తరచూ మన స్టూడెంట్స్ వాళ్ళు పనిచేస్తున్న సంస్థల్లో వాళ్ళ ఆఫీస్ కొలీగ్స్ ని కూడా తీసుకొచ్చి దర్శనానికి కూర్చుంటూ ఉంటారు. లైక్ బ్యాంకులో ఉంటారు చాలా మంది, కాలేజీల్లో ఉంటారు చాలా మంది, అలాగే బిజినెస్ హౌజుల్లో ఉంటారు చాలా మంది. తరచు వాళ్ళు ఒక్కళ్లే కాదు కదా, వాళ్ళ ఆఫీసులో చాలా మంది కొలీగ్స్ కూడా తీసుకొచ్చి స్వామి దర్శనానికి కూర్చోబెడుతూ ఉంటారు వాళ్ళు. నేను అనుకోవడం అలా అయింది అంటే వీళ్ల ప్రభావం వాళ్ల మీద పడడం వల్లే వాళ్ళు అలా వచ్చారని నా అభిప్రాయం.
1: అవును.
0: కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ తప్పకుండా చేస్తున్నారండి, దేర్ ఇస్ నో డౌట్. తప్పకుండా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు వాళ్ళు. ఇంకా వాళ్ళ జీవితాన్ని మార్పు తెచ్చగలిగిందా అంటే, నేను ఒక సంఘటన తప్పకుండా అయిందండి, నేను చెప్తాను కూడా, ఇది గమనించారు చాలా మంది. ఇది విషయం అంటే, మన స్టూడెంట్ ఒక ఆయన ఒక ఇంటర్వ్యూకి అని చెప్పి ఒక ఆఫీస్కి వెళ్లారండి. ఆఫీస్కి వెళ్తే తను అడిగారు, సరే మీరు ఎక్కడి నుంచి ఎంబీఏ చేశారండి అంటే, నేను సత్సాయి యూనివర్సిటీ నుంచి ఎంబీఏ చేశానండి అని చెప్పాట. అంటే అప్పుడు ఆ ఇంటర్వ్యూ చేసే ఆయన అడిగారు, ఓ సాయిబాబాస్ ఇన్స్టిట్యూషన్ అన్నట్ట. అంటే అవునండి, సత్సాయిబాబా గారి ఇన్స్టిట్యూషన్ అన్నట్టు. అప్పుడు సరే మీరు మీ సాయిబాబా అందరికీ రింగులు వాచులు విభూతి ప్రసాదాలు ఏవోవో మెటీరియలైజ్ చేసి ఇస్తూ ఉంటారట కదా, మరి మీకేమి ఇచ్చారు బహుమతి అన్నట్ట హేళనగా.
1: అవును.
0: అప్పుడు ఈ స్టూడెంట్ చాలా సైలెంట్ గా చెప్పాట, కాసేపు ఆలోచించి, సార్ నేను వచ్చింది కుగ్రామం నుంచి వచ్చాను. నేను వచ్చిన గ్రామంలో చుట్టుపక్కల ఎక్కడా కాలేజ్ అనేది లేదు. కాలేజీకి వెళ్లాలంటే మేము 10 కిలోమీటర్లు ప్రయాణం చేసి కష్టపడి చదువుకొని రావాలి. యూనివర్సిటీకి వెళ్లాలంటే సిటీకి వెళ్లాలి. అలాంటి కుగ్రామం నుంచి వచ్చిన నాకు స్వామి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చి క్యారెక్టర్ డెవలప్మెంట్ మీద అంత కష్టపడి నాకు క్యారెక్టర్ డెవలప్ చేసి ఇవాళ మీలాంటి పెద్దవాళ్లతో ఎదురకుండా ఇలా కరేజియస్ గా మాట్లాడే ధైర్యం నాకు ఇచ్చారంటే అది స్వామి నాకు ఇచ్చిన బిగ్గెస్ట్ గిఫ్ట్ అని చెప్పాడు. ఆయన
1: చాలా అద్భుతంగా ఉందండి.
0: ఆయనకి ఎంత ఆశ్చర్యం వేసిందంటే ఇంత ధైర్యంగా ఇంత స్పష్టంగా ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పాడు ఈ అబ్బాయి అని చెప్పి చాలా మారిపోయాడు ఆయన. వాడిని వెంటనే అపాయింట్మెంట్ ఇవ్వడమే కాదు, తర్వాత నేను విన్న విషయం ఏమిటంటే కొన్ని నెలల తర్వాత ఆ స్టూడెంట్ తో తన స్వామి దర్శనానికి పుట్టపర్తికి వచ్చాట. ఆయన ఇప్పుడు ఆయన స్వామి భక్తుడి కింద మారాట. ఆయన
1: అంటే ఈ ప్రశ్న మీకు ఎందుకు వేశానంటే ఇట్లాంటి ప్రభావం మీ వ్యక్తిత్వంలో ఇతరుల్లో కూడా మార్పు కలుగుతుంది అనేటువంటి విషయం ప్రతి సత్యసాయి సేవా సంస్థలో కార్యకర్తలకి తర్వాత సత్యసాయి సంస్థలో అనేక విధాలుగా సేవలు చేపడుతున్నటువంటి వారికి అర్థం కావాలి. ఎంచేదంటే వారి యొక్క ప్రవర్తన వల్ల ఇతరుల్లో కూడా ఆ ప్రభావం వల్ల వారి ప్రవర్తనలో కూడా మార్పు కలుగుతుంది అనే విషయం తెలుసుకోవాలి.
0: ఇంకొక విషయం అండి ఇక్కడ, ఈ విషయం కూడా స్వామి మా స్టూడెంట్స్ కి చాలాసార్లు చెప్తూ ఉంటారు. ప్రభావం అన్నది ఇట్ నీడ్ నాట్ బి విజువల్.
1: కరెక్ట్.
0: అంటే మనకి తెలియదు ఆ విషయం, కానీ మనల్ని చూసి మనతో చాలా మనతో ఇంప్రెస్ అయ్యి ఇన్స్పైర్ అయ్యి వాళ్ల జీవితంలో మార్పు తెచ్చుకునే వాళ్ళు కొద్దో గొప్ప చాలా మంది ఉంటారు, మనకి చెప్పకపోవచ్చు వాళ్ళు. స్వామి చెప్పారు కాబట్టి సహస్ర శీర్ష పురుష అని మనం వేదంలో చదువుతూ ఉంటారు. స్వామి ఆ సహస్ర శీర్ష పురుష అని ఇంకో విధంగా చెప్తారు, ప్రపంచం నిన్ను 1000 కళ్ళతో చూస్తోంది అంటారు.
1: అవును.
0: కొంతమంది మనకి ఓపెన్ గా చెప్పొచ్చు ఏమండి మీ వల్ల మా జీవితం ఇలా మార్పు వచ్చింది అని, 99% చెప్పరండి, కానీ ఏదో మార్పు తెచ్చుకుంటారు వాళ్ళు. కాబట్టి మనకి తెలిసినా మనకి తెలియకపోయినా మన ఆదర్శాలు ఎవరో ఒకళ్ళని ఏదో విధంగా ఎఫెక్ట్ చేస్తూనే ఉంటాయి. కాబట్టి మనం ఆదర్శాలని మనం పోగొట్టుకోకుండా ఐడియల్ గా ఉండడం చాలా ముఖ్యం.
1: మీతో ఈ సంభాషణని మా శ్రోతలు చాలా మంది వింటూ ఉంటారండి. మా శ్రోతలకి ముఖ్యంగా స్వామి గురించి కానీ స్వామి యొక్క విద్యా విధానం గురించి కానీ మీ ఇంకేనా విషయం సేవల గురించి కానీ ఏవైనా విషయం చెప్పదలుచుకున్నారా?
0: నాకు అంత అనుభవం కూడా లేదండి. మీరు చెప్పారు ఇప్పుడే చాలా మంది శ్రోతలు వింటూ ఉంటారని చెప్పి, వాళ్లలో నాకంటే వయసులో అనుభవంలో చాలా పెద్దవాళ్లు ఉంటారు వాళ్ళ, కాబట్టి నేను వాళ్ళకి చెప్పగలిగిన విషయం లాంటిది నేనేమి.
1: యువతకి మీరేం చెప్పదలుచుకున్నారు?
0: యువతకి అయితే నేను తప్పకుండా ఒక విషయం మాత్రం తప్పకుండా చెప్తానండి. స్వామిని మనం ఒక ఫిజికల్ ఆకారంగా అంటే భౌతిక ఆకారంగా చూడడం మనం తగ్గించుకోవాలి కొంచెం.
1: అవును.
0: అవతార పురుషులు ఒక భౌతిక కాయాన్ని తీసుకుని మన ఎదురుకుండా ఉన్నారు, అది మనకు చాలా గొప్ప భాగ్యం కాదని నన్ను. కానీ భౌతిక కాయానికి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో మనలో ఉన్న మన స్వామిని కూడా ఇంపార్టెన్స్ ఇవ్వడం అంత ముఖ్యమని నా అభిప్రాయం అండి. తరచు మనం మర్చిపోతూ ఉంటాం స్వామి అంటే పుట్టపర్తిలోనే ఉన్నారు, యజుర్మందిరంలోనే ఉన్నారు, సాయిరమేష్ హాల్లోనే ఉన్నారు, కుల్వంత్ హాల్లోనే ఉన్నారు, భజనకు వచ్చారు, బయట ఏం జరుగుతుందో స్వామికి తెలియదు అని చెప్పి ఆ భావంలోకి వెళ్ళిపోతాం మనం. నేను ఎక్కడికి వెళ్తున్నా స్వామి నాతోనే ఉన్నారు, నేను స్వామితో ఉన్నాననే భావం మనలో పెట్టుకోవడం చాలా ముఖ్యమన్న అభిప్రాయం అండి. తప్పుటడుగు వెయ్యాలనే ఆలోచన కూడా మనకి రాదు. కాబట్టి మనం మాట్లాడే తీరు, మనం ప్రవర్తించే విధానం, అన్ని విధాల మార్పు మనలో మనకే వచ్చేస్తుంది, మనకెవరు చెప్పక్కర్లేదు. అప్పుడు స్వామి నాతో ఉన్నారు, నేను స్వామివాడిని అని చెప్పే భావం మనలో వచ్చేస్తే కావలసిన మార్పులన్నీ వాటంత అవే వస్తాయన్న అభిప్రాయం అండి.
1: స్వామి అన్నిటికంటే కూడా మీరు సహస్రనామాలతో నన్ను పిలవలసిన అవసరం లేదు, ప్రేమస్వరూప అంటే నేను చాలా సంతోషిస్తాను అని చెప్పారండి. విద్యార్థుల మీద స్వామి అమితమైనటువంటి ప్రేమ కురిపిస్తారని వర్షిస్తారని అందరికీ తెలుసు. అయితే అటువంటి స్వామి యొక్క అమృత ప్రేమకి దృష్టాంతంగా ఏవైనా మీ దృష్టిలో వచ్చినటువంటి సంఘటనలో మీరు అనుభవించినటువంటివి కానీ అట్లాంటి అనుభవాలు ఏమైనా చెప్పండి.
0: స్టూడెంట్స్ అంటే స్వామికి చాలా క్లోజ్ అండి. అసలు కరెక్టే, స్టూడెంట్స్ ఆర్ మై ప్రాపర్టీ అని కూడా స్వామి తరచు చెప్తూ ఉంటారు. కరెక్టే. ఒకసారి మన చెన్నై సిటీ స్వామిని అక్కడ ఇన్వైట్ చేద్దాం అని చెప్పి చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నారు.
1: అవును,
0: ప్రయత్నం చేస్తుంటే స్వామి నేను రాలేనని చెప్పి ఆ మాట ఎలాగో అలా తప్పించి అలా వచ్చేస్తున్నప్పుడు సంఘటనలో ఒకరోజు అలాగే చెన్నై నుంచి వచ్చిన భక్తులు స్వామిని మళ్లీ అడిగారు. వరండాలో అడిగితే అప్పుడు స్వామి చెప్పారట, మన స్టూడెంట్స్ రాకపోతే నేను ఎలా వస్తాను అన్నారు. మా స్టూడెంట్స్ రాకపోతే నేను ఎలా వస్తాను అన్నారు. వీళ్ళకి అప్పుడు ఆలోచన వచ్చింది, సరే ఎంబీఏ స్టూడెంట్స్ కి వెంటనే అక్కడ 2-day మేనేజ్మెంట్ వర్క్ షాప్ అని ఒకటి ఆర్గనైజ్ చేసేసారు. ఏ స్వామి, స్టూడెంట్స్ కి వర్క్ షాప్ ఉంది, వాళ్ళని తీసుకుని రావాలి, మీరు కూడా రండి అన్నారు. వెంటనే స్వామి బయలుదేరి వచ్చారు.
1: స్వామికి ఎంత ప్రేమ చూడండి,
0: స్టూడెంట్స్ అంటే అంత ప్రేమ స్వామికి. ఇంకో రోజు అంటే దీనికంటే ముఖ్యం ఇంకో విషయం వేసిందండి. అప్పుడు అంటే మనం యు ఆర్ మైన్, ఐఎమ్ యువర్స్ అని లిప్ సర్వీస్ లాగా చాలాసార్లు చెప్తూ ఉంటాం, కానీ దానికి నేను స్వామి నిదర్శనగా ఒక ఎక్స్పీరియన్స్ అయిందండి. కొడైకెనాల్ వెళ్తున్నప్పుడు మేము ఒకసారి ఏమైందంటే, స్వామి బస్సులో స్టూడెంట్స్ ని పంపిస్తున్నారు. ఆ బస్సు నిండుగా స్వామి దారిలో వాటర్ బాటిల్స్, ఫ్రూట్ డ్రింక్ బాటిల్స్, యాపిల్స్ అలాంటివన్నీ ఏవో పెట్టి పంపించారు బస్సులో. జర్నీ చాలా పొడుగ్గా ఉంటుంది కదా, ప్రయాణం చాలా పొడుగ్గా వెళ్తుంది కాబట్టి మీరు మధ్య మధ్యలో ఏదో తింటూ ఉండడానికి, తాగుతూ ఉండడానికి ఏదో పెట్టండి అని చెప్పి బస్సులో పెట్టారు. సరే, బస్సు వెనకాల భాగం నిండిపోయిందండి ఇవన్నిటితోనూ, పండ్లు, ఫ్రూట్స్, ఫ్రూట్ జ్యూసెస్ అన్ని, వాటర్ బాటిల్స్ అన్ని. సరే, స్వామి ఉన్నట్టుండి మధ్యలో ఏమన్నారంటే, అరే బస్ అంతా సహం పోర్షన్ మీరు కూర్చున్నారు, సహం భాగం ఈ తిండి పండారాలని ఉన్నాయి, మరి నా ప్లేస్ ఎక్కడ ఉంది అన్నారు. అంటే అప్పుడు ఏదో కొంచెం ఏదో తెలివి భావం ఎక్కువైపోయి నాకు, నేనేమన్నానంటే స్వామి బస్ అంతా మీదే కదా అన్నాను. అప్పుడు స్వామికి అప్పుడో ఆనందంగా ఉన్న స్వామి ఒక్కసారి అదోలాగా నన్ను చూసి, ఖాళీ బస్సుతో నేనేం చేసుకుంటానరా, వై డోంట్ యూ టెల్ మీ యూ ఆర్ మైన్ అన్నారు. అంటే ఆయన చాలా గొప్ప విషయం అండి. అంటే ఏంటి, నేను కూర్చునేది బస్సులో కాదు, బస్సులో కూర్చున్న మీ హృదయంలో నేను కూర్చుంటాను, యు ఆర్ మైన్. యు ఆర్ మైన్ అంటే నేను నీతోనే ఉంటాను అప్పుడు. అప్పుడు బస్సు ఉన్నా లేకపోయినా నువ్వు ఎక్కడుంటే నీతో నేను ఉంటాను. అంత క్లోజ్ ఫీలింగ్ అండి స్వామికి స్టూడెంట్స్ అంటే. అసలు ఆ ప్రేమని పంచుకోవడమే ఒక గొప్ప భాగ్యం అండి, అది జన్మ జన్మలకు కానీ రాని భాగ్యం. ఇది చాలా మంది ఓల్డ్ డివోటీస్ ఇప్పటికి కూడా స్వామికి చెప్తూ ఉంటారు, నాకు ఇంకో జన్మ అంటే ఇస్తే స్వామి మీ స్టూడెంట్ కింద పుట్టించండి అని చెప్పి. అది స్టూడెంట్ అంటే ఇప్పుడు రామావతారంలో రాముడు వానరులు, కృష్ణావతారంలో కృష్ణుడు గోపికలు అంటాం, అలాగే సత్యసాయి అవతారంలో సత్యసాయి బాబా వారి విద్యార్థులు అనే లింక్ అన్నమాట. ఆ భావం స్టూడెంట్స్ తో ఆయన నిజంగానే తరచూ చెప్తూ ఉంటారండి.
1: అంటే త్రేతాయుగం నాటి వానరులు, ద్వాపరయుగం నాటి గోపికలే ఈనాడు స్వామి యొక్క విద్యార్థులు అని మీ భావం అన్నమాట.
0: భావన అంటే నేను అనుకుంటే అది ఒక రకమైన ఎగ్జాంపుల్ కింద చెప్పాను.
1: అవును,
0: ఎగ్జాంపుల్ కింద. కానీ ఆయన భగవంతుడు మాకిచ్చే ఛాన్సెస్, ఆయనకు మాకిచ్చే అవకాశాలను చూస్తే అదే కరెక్ట్ అని అనిపిస్తుంది ఒక్కోసారి. త్రేతాయుగంలో శ్రీరామచంద్రులు వానరులకు ఎంత సమయం, ఎంత ప్రేమ వాళ్ళకి ఇచ్చారో, ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు గోపికలకు ఎంత ఇచ్చారో, ఈ కలియుగంలో సత్సాయి భగవానులు కూడా స్టూడెంట్స్ కి అంత ఛాన్స్, అంత ప్రేమ, అంత సమయం కేటాయిస్తారండి.
1: ఎందుకంటే స్వామి నేటి బాలలే రేపటి పౌరులు, భావి భారత నాయకులు అని ఒక మారు స్వామి చెప్పారు.
0: అవునండి.
1: అంటే రేపు పొద్దున్న ప్రపంచ శాంతి వెల్లివిరియాలంటే, దేశ ప్రగతి సాధించాలంటే కేవలం సత్యసాయి విద్యార్థుల వంటి విద్యార్థుల వల్లే సాధ్యమవుతుంది అనేటువంటి విషయం.
0: విద్యార్థులేనండి, స్టూడెంట్స్ ఆర్ టుమారో సిటిజన్స్ అంటారు అందుకనే.
1: అవును,
0: కాబట్టి స్వామి కూడా స్టూడెంట్స్ కి అంత ప్రాధాన్యత ఇచ్చేది దానివల్లే. అంటే వీళ్ళు ఉద్ధరిస్తే వీళ్ళని, రేపొద్దున్న వీళ్ళు ప్రపంచాన్ని ఉద్ధరిస్తారు అనే భావం అన్నమాట. అంటే బై స్టాండింగ్ యాజ్ ఐడియల్స్.
1: యువత భవితవ్యమే దేశ భవితవ్యం.
0: అవును స్వామి, కరెక్టేనండి.
1: అందుచేతనే ఈ విద్యా సంస్థలు స్వామి కుమారు చెప్పారు, ఈ విద్యా సంస్థల్ని 4 డిగ్రీలు ఇవ్వటాన్ని నేను పెట్టలేదు, ప్రతి విద్యార్థిని ఒక వివేకానందుడుగా మార్చడానికే పెట్టారు అన్నారు స్వామి.
0: అవునండి,
1: అది మీ ఉద్దేశంలో చక్కగా నెరవేరుతున్నది స్వామి యొక్క అవతార లక్ష్యం.
0: తప్పకుండా అండి. అది ఎందుకంటే చాలా సంస్థల్లో నేను గమనించాను, మా స్టూడెంట్స్ ని వాళ్ళ సుపీరియర్స్ చాలా మెచ్చుకుంటారు. ఇప్పుడు మీరు ఎంబీఏ డిపార్ట్మెంట్ లో ఆఫీస్ లోకి వెళ్తే మీకు అక్కడ వాళ్ళు వీళ్ళకి ప్రశంసిస్తూ రాసిన పత్రాలు కూడా చాలా ఉన్నాయి ఆఫీస్ లో, డీన్ గారి ఆఫీస్ లో ఉంటాయి. అవి చూస్తే మీకు అర్థం అవుతుందండి, వీళ్ళు వాళ్ళ వర్క్ కల్చర్,
1: అవును,
0: సిన్సియారిటీ, డెడికేషన్, డిసిప్లిన్, వీటి వల్ల వాళ్ల సుపీరియర్స్ ని వాళ్ల ప్రశంసలు పొందుకునే భాగ్యం వీళ్ళకి కలిగింది. ఇవన్నీ కూడా స్వామి ఇచ్చిన వరాలే అన్న అభిప్రాయం అండి. వాళ్లు స్వామి వీళ్ల మీద అంత ప్రేమ చూపించి, మాతో అంత సమయం గడిపి, మాతో అంత మాకంత అటెన్షన్ ఇచ్చినందుకు ఇది స్వామికి మేము ఇచ్చుకునే చాలా చిన్న కృతజ్ఞత భావంతో కూడిన మా ఎక్స్ప్రెషన్ అంతే.
1: కేవలం విద్యార్థులే కాదండి, యావత్ ప్రపంచం స్వామికి కృతజ్ఞులుగా ఉండాలి. ఇంచేదంటే ఈనాటు ఈ సమాజంలో సత్యధర్మ శాంతి ప్రేమలైనటువంటి మానవతా విలువలు వికసించాలంటే, సుఖశాంతులతో ప్రపంచం వర్ధిల్లాలంటే ఇటువంటి విద్యార్థులే మణిదీపాలై ప్రపంచానికి ఒక దారి చూపిస్తారండి. అందుకు మీరే కాదు, ప్రపంచం అంతా కూడా స్వామికి కృతజ్ఞతలై ఉండాలండి.
0: చాలా ధన్యవాదాలండి ఈ భావం తెలిపినందుకు.
1: సాయిరాం అండి.
0: సాయిరాం.
2: విన్నారు కదా డాక్టర్ ఎం సాయినాథ్ గారితో ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూ చేసిన వారు శ్రీ ఎంఎస్ ప్రకాశ్రావు గారు. ఈ పరిచయ కార్యక్రమం విశాఖపట్నం ప్రేమవాణి డిజిటల్ స్టూడియోలో ప్రత్యేకంగా రికార్డు చేయబడింది. ఇంతటితో ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశ్ జరి కార్యక్రమాన్ని ముగిస్తూ గణేష్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి ట్యూన్ అయి ఉండండి. సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంతకోటి ప్రణామాలు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మానవాళి హృదయాలలో మానవతా విలువలు వికసింపజేసేందుకు, దైవభక్తిని, దేశభక్తిని, మాతృభక్తిని పరిమళింపజేసేందుకు తమ దివ్యోపన్యాసాలలో అమృత గుళికల్లాంటి చిన్న కథలు చెబుతూ ఉంటారు. ఆ కథలను శ్రీ సత్యసాయి కథాసుధలో ధారావాహికంగా ప్రసారం చేస్తున్నాం.
1: మన చేతికి ఉన్న అన్ని వేళ్లు గొప్పవే, కాని అన్నీ కలిసినప్పుడే పనిచేయడానికి వీలవుతుంది. కావున అందరూ కలిసిమెలిసి ఉండాలి అన్న నీతిని తెలిపే ఏ వ్రేలు గొప్పది అన్న కథని ఇప్పుడు మనమంతా విందాం. ఒకరోజు చేతికున్న 5 వ్రేళ్లు పోట్లాడుకున్నాయి. నేను గొప్ప, నేనే గొప్ప అని వాదన చేశాయి. చిటికిన వ్రేలు చెప్పిందట, ఎవరికైనా బుద్ధి చెప్పాలంటే నేనే సైన్యాధిపతిగా ముందు నిలుస్తాను. నేను అందరికన్నా చిన్నవాడనైనను ఇతరులకు బుద్ధి చెప్పడానికి ముందు నిలుస్తాను, కావున నేనే గొప్ప అంది. రెండవ వ్రేలు అంది, కాదు కాదు, నేనే గొప్ప. ఎట్లా అని తక్కిన వేళ్లు అడిగాయి. మీ అందరికీ రాజు వంటివాడిని, ఎందుకంటే వజ్ర వైఢూర్య మాణిక్య గోమేధిక పుష్యరాగములతో పొదగబడిన ఉంగరాలను నాకు పెడతారు గాని మీకు పెట్టరు. మూడవ వేలు, నేను అందరికంటే పెద్దవాడను, నాకు ఇరువైపులా గవర్నర్కు ఉండినట్లు ఇరువురు బాడీగార్డ్స్ ఉన్నారు అని తన గొప్పతనం చాటుకుంది. చూపుడు వ్రేలంది, అసలు మంచి చెడ్డలు నిర్ణయించేది నేనే, వీడు మంచి వాడు చెడ్డ అని నేను చూపకపోతే ఎవ్వరూ తెలుసుకోలేరు కాబట్టి నేనే గొప్ప అంది. చివరిగా బొటనవ్రేలు, మీరందరూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు, నేను లేకపోతే మీరు ఏ పని చేయలేరు కాబట్టి నేనే గొప్ప అంది. నిజానికి అన్ని వ్రేళ్లు గొప్పవే, కాని అన్నీ కలిసినప్పుడే పనిచేయడానికి వీలవుతుంది. కావున అందరూ కలిసిమెలిసి ఉండాలి.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 6వ వార్షికోత్సవ సందర్భంగా 2 రోజుల ప్రత్యక్ష ప్రసారాలు శ్రోతలకు అందించడం జరిగింది. జూలై 22వ తేదీన జరిగిన సహానుభూతి సంస్కృతి ప్రత్యక్ష ప్రసారాల్లో 3వ భాగాన్ని మీకిప్పుడు ప్రసారం చేస్తున్నాం.
1: మనిషికి సమాజం ఎంత ముఖ్యమో సమాజానికి మనిషి అంతే అవసరం. అయితే ఈ రోజుల్లో మనుషుల మధ్య సహకారం, ఐకమత్యం వంటి సుగుణాలు తగ్గిపోవడంపై ప్రజాప్రతినిధులు ఆవేదన చెందుతున్నారు. ఇదే అంశాన్ని పార్లమెంట్ చర్చిస్తే ఎలా ఉంటుంది, పార్లమెంట్ నడిచే విధానం ఎలా ఉంటుంది, మాక్ పార్లమెంట్ కార్యక్రమంలో తెలుసుకుందాం. ఈ కార్యక్రమాన్ని విజయవాడ బాలలు సమర్పిస్తున్నారు.
0: అందరికీ సాయిరాం. మన 24 గంటల రేడియో సాయి తెలుగు ప్రసారాల 6వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సమర్పిస్తున్న ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా నమూనా మాక్ పార్లమెంట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇందులో పాల్గొనడానికి విచ్చేసిన విద్యార్థిని విద్యార్థులు అందరికీ స్వాగతం. ప్రేమపూర్వకమైన సాయిరాం, సహానుభూతే సంస్కృతి లక్షణం అనే అంశంపై నేటి పార్లమెంట్ సమావేశంలో చర్చ జరగనుంది. పదండి సందర్శకుల గ్యాలరీలో కూర్చుని సభా కార్యక్రమాన్ని ఆస్వాదిద్దాం. గౌరవనీయ సభాసదులారా, గౌరవనీయ సభాధ్యక్షులు విచ్చేస్తున్నారు.
2: క్వశ్చన్ అవర్ లో మొదటి ప్రశ్న, శ్రీమతి హితేశ్వరి గారు.
3: అధ్యక్ష మహోదయ్, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ గారిని అడుగుతున్నాను. దేశంలో వివిధ ఛానల్స్ టీవీ కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నాయి, వాటిని పర్యవేక్షించే యంత్రాంగం ఏదైనా ఉంటే ఆ వివరాలు తెలియజేయండి.
4: ఉంది అధ్యక్ష మహోదయ్. ప్రభుత్వంలోని డైరెక్టరేట్ ఆఫ్ మానిటరింగ్ సర్వీసెస్ విభాగం అన్ని ఛానల్స్ ప్రసారం చేసే కార్యక్రమాలను నిరంతరం గమనిస్తుంటుంది. ప్రసారమయ్యే కార్యక్రమాలలో అశ్లీలత, వివిధ వర్గాల మధ్య విద్వేషాలను, మతపరమైన అసహనాన్ని రెచ్చగొట్టే అంశాలు లేకుండా పర్యవేక్షిస్తుంది.
3: అధ్యక్ష మహోదయ్, దీనిపై సప్లిమెంటరీ ప్రశ్న. నిబంధనలకు విరుద్ధంగా కార్యక్రమాలను ప్రసారం చేసే ఛానల్స్ పై చర్య తీసుకునేందుకు మీరు చెప్పిన మానిటరింగ్ విభాగానికి చట్టపరమైన అధికారం ఉందా?
4: అటువంటి సందర్భాలను మానిటరింగ్ విభాగం సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు నివేదించి ఆయా ఛానల్స్ పై తగిన చర్య తీసుకోవలసిందిగా సిఫార్సు చేస్తుంది. అటుపైన చట్ట ప్రకారం ఆ ఛానల్స్ పై చర్యలు చేపట్టడం జరుగుతుంది.
5: అధ్యక్ష మహోదయ్, దీనిపై సప్లిమెంటరీ ప్రశ్న అడిగేందుకు అనుమతించవలసిందిగా కోరుతున్నాను.
2: అనుమతించడమైంది శ్రీ విద్యాసాగర్.
5: టీవీ ఛానల్స్ లో విద్య, సంస్కృతి, ఆరోగ్యానికి సంబంధించిన కార్యక్రమాలు ప్రసారమయ్యేలా చూసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేమిటి?
4: అధ్యక్ష మహోదయ్, నైతిక నియమావళికి లోబడి కార్యక్రమాలను ప్రసారం చేసేలా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా టీవీ ఛానల్స్ ప్రసారాలను పర్యవేక్షిస్తుంది. ప్రభుత్వం ప్రెస్ కౌన్సిల్, టీవీ ఛానల్స్ అధిపతులు, అధికారులతో తరచూ సమావేశమై ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలను వారికి గుర్తు చేస్తుంది. అందరూ చూసే సమయాల్లో చిన్న పెద్ద ప్రతి ఒక్కరూ చూడదగ్గ, ఆమోదయోగ్యమైన, ఆరోగ్యకరమైన కార్యక్రమాలు ప్రసారం చేయవలసిన అవసరాన్ని నొక్కి చెప్తుంది.
2: సభా కార్యక్రమావళి సూచించిన మేరకు వివిధ మంత్రిత్వ శాఖలు సభకు పత్రాలు సమర్పించాయి. వ్యవధి తక్కువగా ఉన్నందున ఇప్పుడు 0 అవర్ ప్రారంభమవుతుంది. సైలెన్స్, సైలెన్స్ ప్లీజ్. ముందుగా నోటీసు ఇచ్చిన వారికే అవకాశం. దయచేసి సభ్యులందరూ తమ తమ స్థానాల్లో కూర్చోవాలి. శ్రీమతి సత్యప్రియ గారు.
6: గౌరవనీయులైన సభ్యులందరికీ సాయిరాం. సంస్కృతికి సంబంధించిన ముఖ్య విషయంపై ఈరోజు చర్చ జరగాలన్న ప్రతిపాదనకు అధికార ప్రతిపక్ష సభ్యులలో మెజారిటీ సభ్యులు మద్దతునిచ్చినందుకు వారందరికీ నా ధన్యవాదాలు. సమాజ హితానికి ప్రతికూలమైన ధోరణులు పెరిగిపోతుండడం పట్ల సభ్యుల ఆందోళనకు అది అద్దం పడుతోంది. అందుకు వారిని అభినందిస్తున్నాను. పరిణామ క్రమంలో మనిషి ఆటవిక, వ్యవసాయిక, పారిశ్రామిక దశలను కూడా దాటి ఎంతో ఉన్నత స్థితికి చేరుకున్నాడు. మనిషి ఎదుగుదలకు విశాలమైన ఈ భూగోళం సరిపోవడం లేదు. ఇది జనాభాపరంగా చూసిన వాస్తవమే. విజ్ఞానపరంగా గ్రహాంతరయానంలో సాధిస్తున్న పురోగతి దృష్ట్యాను వాస్తవమే. మనిషి ఎదుగుదలలోని వివిధ దశలకు అనుగుణంగా అతని సామాజిక జీవనము మారుతూ వచ్చింది. ప్రస్తుత కాలంలో ఉదర పోషణార్థం బహుకృత వేషం అన్నట్టుగా తయారైంది. అన్ని రంగాలలో పోటీతత్వం పెరిగిపోయి నాచిన్ని బొజ్జకు శ్రీరామరక్ష అన్న చందంగా తయారైంది. ఏ సమిష్టి ప్రయోజనం కోసం సామాజిక జీవనం మొదలైందో ఆ లక్ష్యానికి విరుద్ధంగా స్వీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత పెరుగుతోంది. ఎవరికి వారే యమునా తీరే అనే ధోరణికి అడ్డుకట్ట వేయకపోతే క్రమేణా మానవత్వమే కనుమరుగవ్వచ్చు. కనుక ఏ విధంగా మనం ఈ ధోరణిని అడ్డుకోవాలన్నది చర్చించాలని సభను కోరుతున్నాను.
2: శ్రీమతి శాంతిశ్రీ గారు.
1: అధ్యక్ష మహోదయ్, సత్యప్రియ గారితో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఉపాధి అవకాశాలలో వస్తున్న మార్పుల మూలంగా కుటుంబాలు విడిపోతున్నాయి. ఒకప్పుడు అన్ని చోట్ల కనిపించిన సమిష్టి కుటుంబాలు ఇప్పుడు తక్కువైపోయాయి. కుటుంబ సభ్యుల మధ్యనే ఎడం పెరుగుతున్నప్పుడు కుటుంబాల మధ్య ఎడం పెరగడంలో ఆశ్చర్యం లేదు. రక్త సంబంధీకుల మధ్యనే ఆప్యాయతలు తగ్గిపోయి స్వార్థం పెరుగుతున్న నేపథ్యంలో ఒకరికొకరు సహాయపడే గుణమూ తగ్గిపోతోంది. ఇక ముక్కుమొహం తెలియని వారి గురించి ఆలోచించడమనే మాట ఎక్కడొస్తుంది? అసలంత తీరిక ఎవరికుంది? ఇతరుల గురించిన ఆలోచన తీరిక ఉండే పాతకాలానికి సంబంధించిన మాటే తప్ప నేటి కాలానికి వర్తించదనిపిస్తోంది.
7: మీరన్నది కరెక్టే శాంతిశ్రీ గారు. మనిషికి తిండి, గుడ్డ ప్రాథమిక అవసరాలు. తదుపరి ముఖ్య అవసరం గూడు. పెరిగే జనాభాకి లభ్యమయ్యే స్థలంలోనే గూడు కల్పించడానికి అపార్ట్మెంట్ సంస్కృతి వచ్చింది. వాటిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క గూడుగా ఫ్లాట్స్ ఉంటున్నాయి. అధ్యక్ష మహోదయ్, అపార్ట్మెంట్స్ లో చాలా ఫ్లోర్స్ ఉంటాయి. ఏ అంతస్తులో ఎవరుంటున్నారో అంతెందుకు? తామున్న అంతస్తులోనే ఎవరెవరు ఏ ఫ్లాట్ లో ఉంటున్నారో తెలుసుకునే తీరిక, అవసరము కూడా ఎవరిలోను కనపడడం లేదు. అపార్ట్ అంటే ఎడం అని అర్థం. అసలు ఆ అపార్ట్మెంట్ అనే పేరు స్థానంలో సహజీవనానికి గుర్తైన తేనెపట్టు అను లేక అలాంటి మరో పేరైనా పెడితే బాగుంటుంది. ఏమైనా అపార్ట్మెంట్స్ వచ్చాక మనుషుల మధ్య ఎడం పెరుగుతోందని నా అభిప్రాయం. ఈ పరిస్థితుల్లో మనిషికి తోటివారి క్షేమం గురించిన ఆలోచనకే ఆస్కారం లేదు.
8: అధ్యక్ష మహోదయ్, శాంతిశ్రీ గారు, సుకుమారి గారు వివిధ కారణాల వల్ల మనుషుల మధ్య అంతరం పెరుగుతోందని వివరించారు. అది సత్యదూరం కాదు. కానీ అధ్యక్ష మహోదయ్, మన దేశ సంస్కృతి పాశ్చాత్య దేశాల సంస్కృతికి భిన్నమైనది. మనది సనాతన ధర్మం. అదొక జీవన విధానం. దానికి మూలస్తంభం ధర్మం. ధర్మం అంటే ఏమిటనేది భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఇలా వివరించారు. ధర్మం అంటే కేవలం నేను క్షేమంగా ఉండాలి, నా కుటుంబం క్షేమంగా ఉండాలి అనుకోవడం కాదు. హృదయం వరించినది, మనసును కరిగించేదే ధర్మం. సమస్త లోక సుఖినో భవంతు, ఇదే మానవ ధర్మం. తనవారు పలురు అనే తేడా లేకుండా తన గ్రామం, తన దేశం, యావత్ ప్రపంచం సుఖంగా ఉండాలని కోరుకోవడం. స్వార్థాన్ని అనుసరించేది ధర్మం కానే కాదు. ధర్మబద్ధమైన మన సంస్కృతే మనకి శ్రీరామ రక్ష. జాతి నర నరాలా జీర్ణించుకుపోయిన ఈ సంస్కృతి మనలో మానవత్వం నశించిపోకుండా కాపాడుతుందని, ఇతరుల సంక్షేమాన్ని గురించి ఆలోచించేలా చేస్తుందని నా నమ్మకం.
2: అశోక్ గారు, మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా?
9: ఇప్పుడు మాట్లాడే వంతు నాది కాదు అధ్యక్ష మహోదయ్, కాని ప్రేమమ్మయ్య గారు చెప్పిన దానికి కొనసాగింపుగా ఉంటుంది కాబట్టి ముందుగా మాట్లాడే అవకాశం ఇమ్మని కోరుతున్నాను.
2: మంచిది, మీ విజ్ఞప్తిని ఆమోదిస్తున్నాను.
9: ధన్యవాదాలు అధ్యక్ష మహోదయ్. నేటి ప్రపంచాన్ని భౌతికవాదం నడిపిస్తుందనడంలో అతిశయోక్తి లేదు. మన సనాతన ధర్మమేమో ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతుంది. సనాతన ధర్మానికి సంబంధించిన స్మృతులు, శృతి సాహిత్యం, పురాణాలు పరోపకారార్థం ఇదం శరీరం అని ఘోషిస్తున్నాయి. భగవాన్ సత్యసాయి బాబా వారు కూడా పరోపకారాన్ని మించిన ధర్మం లేదన్నారు. సహనా వవతు సహనౌ భునక్తు అంటూ మనం చేసే ప్రార్థన ఏం చెప్తోంది? కలసిమెలసి తిరుగుదాం, కలసిమెలసి పెరుగుదాం, కలసిమెలసి కలతలేక చెలిమితో జీవించుదాం అని చెప్తోంది. అంటే మనం ఏం చేసినా అందులో అందరినీ కలుపుకుపోయే తత్వమే మన సంస్కృతికి పునాది. మనమిప్పుడు రెండింటి మధ్య సంఘర్షణ జరుగుతున్న సంధికాలంలో ఉన్నాం. కనుక కొన్ని ఆటుపోట్లు ఉండడం సహజం. కాని పటిష్టమైన ధార్మిక పునాది ఉన్న మన దేశంలో అంతిమంగా అందరి గురించి ఆలోచించే సంస్కృతే విజయం సాధిస్తుంది. ఇతరులు కూడా మన మార్గానికే వస్తారు. ప్రేమ, స్వార్థరహిత సేవలే సాధనగా దేశ దేశాలలో విస్తరిస్తున్న సాయి సేవా సంస్థలే అందుకు నిదర్శనం.
2: శ్రీమతి పద్మావతి గారు,
10: అధ్యక్ష మహోదయ్, అశోక్ గారు వ్యక్తం చేసిన ఆశావహ దృక్పథానికి నా అభినందనలు. కాని మనిషిలో స్వార్థమనేది అతి పురాతనమైన బలహీనత. లేకుంటే యుగ యుగాలుగా సామ్రాజ్య విస్తరణ కాంక్షతోనో, కీర్తికాంక్షతోనో, కాదంటే మరింకేదో కారణంగానో ఇన్ని యుద్ధాలు, రక్తపాతాలు జరిగి ఉండేవి కాదు కదా. ఎన్నో ధర్మపన్నాలు చెప్పే మన పెద్దలే తనకు మాలిన ధర్మం లేదన్నారు. శుక్రాచార్యులంతటి వారు స్వార్థ ప్రయోజనం సాధించుకునేందుకు బొంకితే తప్పులేదన్నారు. కనుక దేశకాల పరిస్థితులను బట్టి ధర్మం మారుతూ ఉంటుందని నా ఉద్దేశం. ఆంగ్ల భాషలో స్పిరిట్ ఈజ్ విల్లింగ్ బట్ ఫ్లెష్ ఈజ్ వీక్ అంటే మనసు మొగ్గిన దేహం వంగదనే సామెత ఉంది. మీరన్నట్టు ఇతరుల గురించి ఆలోచించే తత్వం అంతర్లీనంగా ఉన్నా మనసు చెప్పినట్టు చేసే సమయం, తీరుబడి ఎవ్వరికీ లేవు. ప్రస్తుతం వ్యష్టి ప్రయోజనాలే పరమావధిగా భావించే సంస్కృతిదే పై చెయ్యి. ధన్యవాదాలు.
8: అధ్యక్ష మహోదయ్, శ్రీమతి పద్మావతి గారు వ్యష్టి ప్రయోజనం గురించి ప్రస్తావించారు. వ్యష్టి ఎక్కడి నుంచి వచ్చింది? పరమేష్టి అనగా భగవంతుడు సృష్టి చేశాడు. సృష్టి నుంచి సమిష్టి అంటే సమాజం వచ్చింది. ఆ సమిష్టిలోని వాడే వ్యష్టి లేక వ్యక్తి. ప్రతి వ్యక్తి కుటుంబంలోనూ బయట ఎందరితోనో కలిసి పని చేయాల్సి ఉంటుంది. అందువల్ల తన చుట్టూ గిరిగీసుకుని కూర్చుంటానంటే కుదరదు. ఇచ్చిపుచ్చుకునే వైఖరి ఉండాలి కదా. లక్షాధికారి అయిన వ్యాపారి కూడా కస్టమర్లు పచ్చగా ఉంటేనే లాభాలు ఆర్జిస్తాడు. వారికి కొనుగోలు శక్తి లేకపోతే అతనికి వ్యాపారమే ఉండదు. నలుగురు బాగును కోరుకోవడం మన హితం కోసమే అనేది గ్రహించాలి. ఇంకా చెప్పాలంటే ప్రతి వ్యక్తి మరొకరికి ఇతరుడే. ఆ విధంగా ప్రతి ఒక్కరూ మరొకరి హితాన్ని కోరే సంస్కృతిలో దైన్యమనేదే ఉండదు. దీనికి పార్సీ సమాజం ఒక చక్కటి ఉదాహరణ. వారిలో ఎవరు చితికిపోయినా తోటివారు చేయుతనిచ్చి నిలబెడతారు తప్ప వారిని మరొకరిపై ఆధారపడే స్థితికి దిగజారనివ్వరు. అలా వ్యక్తి గౌరవాన్ని నిలబెడతారు కాబట్టే సమిష్టిగా పార్సీ సమాజం గౌరవాన్ని పొందుతోంది.
9: అధ్యక్ష మహోదయ్, మనం చర్చిస్తున్న అంశాన్ని మరో కోణం నుంచి కూడా చూడాలని నా సూచన. ప్రకృతి ఒడిలో పుట్టిన మనిషికి ప్రకృతే అన్నీ సమకూర్చింది. తిండికి వేట మీద ఆధారపడ్డ కాలంలో అడవులు, వాటిలో జంతు సంతతి సమృద్ధిగా ఉండేవి. వ్యవసాయ సమాజం రూపుదిద్దుకున్న కాలంలో నేల, నీరు సమృద్ధిగా ఉండేవి. రాను రాను ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు, మనిషి అవసరాలకి వృక్ష జంతుజాతులతో సహా అటవీ సంపద క్షీణించింది. దాని ప్రభావం పర్యావరణంపై పడి మనిషి మనుగడకే ముప్పు వచ్చే పరిస్థితి నెలకొంది. ఇప్పుడు అందరి నోట అడవుల సంరక్షణ, జలవనరుల సంరక్షణ అనే మాటలు వినిపిస్తున్నాయి. ఆ ఆలోచన అందరి సంక్షేమానికి ఉద్దేశించిన ఆలోచన కాదంటారా? వ్యక్తి ప్రయోజనాలు తాత్కాలికం, సమిష్టి ప్రయోజనాలు చివరకు వ్యక్తికే లాభం చేకూర్చే పరిష్కారాలు, శాశ్వతమైనవి. కనుక నేను నాది అనుకునేవారు కూడా తిరిగి బయలుదేరిన చోటకే రాక తప్పదు అధ్యక్ష.
10: అధ్యక్ష మహోదయ్, అశోక్ గారు ప్రకృతి గురించి ప్రస్తావించారు కాబట్టి మరో విషయం కూడా మనం గమనించాలి. సృష్టిలో ఎన్నో రకాల జంతువులు, కీటకాలు మొదలైనవి ఉన్నాయి. ఎక్కడో అరుదుగా తప్ప ఏ జాతి తన జాతికి అపకారం చెయ్యదు. అంటే సింహాలు సింహాలను, తోడేళ్లు తోడేళ్లను చంపవు. నాయకత్వం విషయంలోనూ, జతకట్టే సమయంలోనూ వాటిలోవి కీచులాడుకోవచ్చు, అంతవరకే. కాని మనిషి దగ్గరకొచ్చేసరికి అంతా స్వార్థం. ఫలితంగా ప్రతి విషయంలోనూ పోటీ పడటం, కుట్రలు కుతంత్రాలు కనిపిస్తాయి. ఆ స్థాయిని దాటితేనే మనిషి మనిషి అనిపించుకుంటాడు. అందుకే భగవాన్ సత్యసాయి, మీరు అంతకన్నా ఎక్కువ, మీరంతా దైవాత్మ స్వరూపులు, అది తెలుసుకుంటే మానవత్వం అదే వికసిస్తుందని చెప్పారు. కోరికల మీద అదుపును సాధన చేసుకుని స్వార్థాన్ని జయించమన్నారు. సేవతో అహంకారాన్ని అణిచి వాటిలోవి కీచులాడుకోవచ్చు, అంతవరకే. కాని మనిషి దగ్గరకొచ్చేసరికి అంతా స్వార్థం. ఫలితంగా ప్రతి విషయం

0: సాధన చేసుకుని స్వార్థాన్ని జయించమన్నారు. సేవతో అహంకారాన్ని అణిచివేస్తే అందరిలో దైవాన్ని దర్శించవచ్చు. అప్పుడు ఉప్పొంగే ప్రేమ భావన పదిగురి గురించి ఆలోచింపచేస్తుంది, పొరుగువారి అభ్యున్నతిని కోరుకుంటుంది. అధ్యక్ష, విచక్షణ జ్ఞానం మనిషిని జంతుజాతి నుంచి వేరు చేస్తుంది. ఆ జ్ఞానంతోనే మనిషి ఎప్పటికప్పుడు తనను తాను సంస్కరించుకుంటాడు. కాబట్టి పరహితం కోరే మన సంస్కృతి మూలాలను మర్చిపోడని నా విశ్వాసం.
1: చెప్పండి కౌశల్ బెనర్జీ గారు.
2: అధ్యక్ష మహోదయ్, నాకన్నా ముందు మాట్లాడిన సభ్యులు చాలా ఆశావహ దృక్పథంతో మాట్లాడారు, మంచిదే. కానీ వాస్తవాలు మరోలా ఉన్నాయి. తెల్లవారి లేచినది మొదలు నా ఇల్లు, నా పిల్లలు, నా కుటుంబం, వారి అవసరాలు అనే ఆందోళనలో మంచి చెడు అనే విచక్షణే మర్చిపోతున్నాం. ఇటీవలే ఒక రాష్ట్రంలో టాపర్గా నిలిచిన విద్యార్థి దొడ్డిదారిన ర్యాంకు సాధించాడనేది వెలుగులోకి వచ్చింది. ఏదో విధంగా అనుకున్నది సాధించాలన్న స్వార్థమే అందుకు కారణం, కాదంటారా? అలా చేసినందువల్ల నిజంగా అర్హుడైన విద్యార్థికి అన్యాయం జరుగుతుందనే ఆలోచనే వారికి రాలేదు. ఎందుకంటే ఇతరులు ఏమైపోతే నాకే, నేను బాగుండాలనే స్వార్థం. మనుషుల మనస్తత్వాలు మారవు, ఎప్పటికీ మారవు.
3: కౌశల్ బెనర్జీ గారు, మనుషుల్లో మార్పు రాకపోవడం అనేది ఉండదు, వస్తుంది. కాకపోతే సరైన సందర్భమైనా ఉండాలి, లేదా సత్పురుషుల మాటలు వినడమైనా జరగాలి. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. అధ్యక్ష మహోదయ్, పుట్టపర్తిలో 70వ దశకానికి ముందు మందిరం దగ్గరలో ఇటుకతో కట్టిన గదులుండేవి. వాటిల్లో ఒక పెద్దామె ఒంటరిగా ఉండేవారు. ఒకరోజు ఉదయం 10 గంటలైనా ఆమె బయటకు రాలేదు. అనుమానం వచ్చి చూస్తే ఆమె స్పృహ లేకుండా పడివింది. ఆ విషయం తెలిసిన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు, ఇరుగు పొరుగున ఏమి జరుగుతుందో పట్టించుకోనక్కర్లేదా, ఏం చేసినా చెయ్యకపోయినా కనీసం బాగున్నారా అని పలకరించవచ్చు కదా. ఉదయం లేవగానే చుట్టుపక్కల వారెలా ఉన్నారో కనుక్కోండి, అదెంత సంతృప్తిని ఆనందాన్ని ఇస్తుందో గమనించండి అని స్వామి చెప్పారు. ఆ మాటలు స్వామి తల్లి ఈశ్వరమ్మ గారిని బాగా ప్రభావితం చేశాయి. ఆనాటి నుండి ఆమె ప్రతిరోజు అందరిళ్లకు వెళ్లి చిరునవ్వుతో వారి క్షేమ సమాచారాలు విచారించేవారు. ఎంతో ఆందోళనతో స్వామి దర్శనానికి వచ్చేవారు కూడా ఆమె పలకరింపుతో సగం బెంగతీరి స్వామిని చూసినట్టే ఆనందపడేవారు. దయ, కరుణ, సానుభూతి మనిషికి సహజమైనవి. సామాజిక జీవనానికి అవే పునాది. సమయం సందర్భం వచ్చినప్పుడు అవి తప్పక బయటపడతాయి.
4: అభిరామి గారి మాటలను నేను సమర్థిస్తున్నాను అధ్యక్ష మహోదయ్. వారు చెప్పినది వింటున్నప్పుడు నాకొక కథ గుర్తొచ్చింది. ఒక సాధువు నదిలో స్నానం చేస్తున్నాడు. ఒక తేలు ప్రవాహంలో కొట్టుకుపోవడం గమనించాడు. దానిని రక్షించడానికి చేతిలోకి తీసుకున్నాడు. వెంటనే అది ఆయనను కుట్టింది. గబాలున తేలును జార విడిచాడు. కాని దాన్ని మరలా వెంటనే చేతిలోకి తీసుకున్నాడు. తేలు మరలా కుట్టింది. ఈసారి దాన్ని జార విడిచాడు, మళ్లీ రక్షించాడు. ఇలా 4-5 సార్లు జరిగాక పక్కనున్నతను, అయ్యా సాధువుగారు, కుడుతుంటే దాని కర్మను దాని పోనీక ఆ తేలునెందుకలా రక్షిస్తారు అని అడిగాడు. కుట్టడం దాని సహజ లక్షణం, ఇతరులకు సహాయపడడం మనిషి లక్షణం. తేలు ఒక అల్పప్రాణి, అదే తన లక్షణాన్ని వదలనప్పుడు మనిషిగా నా సహజ లక్షణాన్ని నేనెలా మరవగలను అన్నాడా సాధువు. ఇందులో గమనించవలసిందేంటంటే సృష్టిలో చాలా ప్రాణులకు వాటి ప్రవర్తన స్వాభావికం, వాటికి ఎవరూ ఏమీ నేర్పరు. కాని మనిషి ఒక్కడే చాలా విషయాలు ఇతరుల నుంచి నేర్చుకుంటాడు. మరో మాటలో చెప్పాలంటే మనిషి ప్రవర్తనను తీర్చిదిద్దవచ్చు. అందులో కుటుంబం కన్నా గురువులు, పాఠశాలలు పోషించే పాత్ర గొప్పది. అందువల్లనే భగవాన్ సత్యసాయిబాబా వారు విలువలతో కూడిన ఎడ్యుకేర్ అనే విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు. అందులో అవకాశం లేని వారి కోసం బాల వికాస్ తరగతులు ప్రవేశపెట్టారు. ప్రభుత్వం

0: స్వామి అందించిన ఎడ్యుకేర్ విధానాన్ని అధ్యయనం చేసి దేశంలోని అన్ని పాఠశాలల్లోనూ అమలు చేయాలని నా సూచన అధ్యక్ష.
1: అధ్యక్ష మహోదయ్, చర్చ ఆరంభంలో శ్రీమతి పద్మావతి గారు నేటి ఉలుకులు పలుకుల సమాజంలో ఇతరులను గురించి ఆలోచించే సమయం ఎవరికుంటుందని వ్యాఖ్యానించారు. నిజమే, జీవన విధానం మారింది. ఆ జీవన విధానాన్ని మార్చలేము, కానీ జీవన లక్ష్యాన్ని మార్చుకోవచ్చు. చుట్టూ ఉన్న ఆకర్షణలన్నిటికీ లొంగి వాటిని పొందడానికి డబ్బు సంపాదనే ధ్యేయంగా మార్చుకుంటున్నారు. అందువల్ల మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి. ఆ పరిస్థితి కుటుంబ సభ్యుల మధ్యనే తలెత్తడం మనం చూస్తున్నాం. అలాగే ఇతరులతో మనను పోల్చుకోవడం వల్ల అసూయ, పంతాలు పెరగడం మరొక కారణం. మొదట మనం ఆప్యాయతలు, అనురాగాలు, ఆనందం, మానసిక శాంతి కావాలో లేక ఆందోళన, మనుషుల మధ్య దూరాలు కావాలో తేల్చుకోవాలి. మనుషుల మధ్య సత్సంబంధాలకు నిర్మలమైన చిరునవ్వే పెట్టుబడి. స్నేహం చిగురించడానికి ప్రేమపూర్వకమైన పలకరింపే ఎరువు.
2: బాగా చెప్పారు ప్రేమ్మయ్య గారు. అధ్యక్ష మహోదయ్, భగవాన్ బాబా వారు టెలివిజన్ను టెలివిజన్ అన్నారు. దానికి తోడు ఇప్పుడు అరచేతిలోనే అంటే సెల్ఫోన్ ద్వారానే లభిస్తున్న ఇంటర్నెట్, వాట్సాప్, ఫేస్బుక్ మొదలైన వాటి పుణ్యమా అని మనుషుల మధ్య ముఖాముఖి పలకరింపులు, మాటలు కరువయ్యాయి. పూర్వం పెళ్లిళ్ల వంటి సందర్భాల్లో పిల్లలు ఆనందంగా కలిసి ఆడుకునేవారు. ఇప్పుడు ఎవరికి వారు ఏ సెల్ఫోనో ట్యాబ్నో పట్టు కూర్చోవడం కనిపిస్తుంది. పిల్లలు వాటిని వాడకూడదని నా ఉద్దేశం కాదు, కానీ వాటి వాడకంపై తల్లిదండ్రుల నియంత్రణ తప్పనిసరి. ప్రభుత్వం కూడా వాటి ద్వారా సామాజిక హితానికి హానికరమైన ధోరణులు వ్యాప్తి చెందకుండా నియంత్రించాలి. అంతేకాదు అధ్యక్ష మహోదయ్, వీడియోలు, సెల్ఫీల పిచ్చిలో మానవత్వాన్ని కూడా మర్చిపోతున్నారు. ఇటీవలే ఒక వ్యక్తి యాక్సిడెంట్ లో గాయపడ్డాడు. వీడియోలు తీసుకుంటూ అక్కడున్న వారెవరూ అతనికి సహాయపడలేదు. చివరికి ఎవరో అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు, కానీ అతను మరణించాడు. సకాలంలో వైద్య సహాయం అంది ఉంటే అతను బతికేవాడని డాక్టర్లు చెప్పినట్టు మీరు పేపర్లలో చదివే ఉంటారు కదా. గ్యాడ్జెట్స్ పై పిచ్చి కన్నా చిన్నతనం నుంచే ఇతరులకు సహాయపడే తత్వం అలవాటు కాకపోవడమే దానికి కారణం. దేనికి టైం చాలదనేవారు తాము ఈ గ్యాడ్జెట్స్ పై ఎంత సమయం వృధా చేస్తున్నారో గుర్తించాలి. ఇక మన బాధ్యత ఏమిటంటే కుటుంబ స్థాయిలో పిల్లలు నలుగురితో కలిసి అవుట్డోర్ గేమ్స్ ఆడేలా ప్రోత్సహించాలి. సామాజిక సేవా కార్యక్రమాలకు, సత్సంగాలకు వెంటబెట్టుకుని వెళ్ళాలి. పిల్లలు పెద్దలు అనుకరించి నేర్చుకుంటారు కాబట్టి పెద్దలు వారికి ఆదర్శంగా నిలవాలి. అధ్యక్ష,
3: పెద్దలే కాదు ఇతర ప్రాణులు కూడా మనకు ఆదర్శమే సాయిలీల గారు. అధ్యక్ష మహోదయ్, జపాన్ లో జరిగిన ఒక సంఘటన ఇతరుల పట్ల సానుభూతి విషయంలో మనకన్నా చిన్న ప్రాణులే ఎంతో ముందున్నాయని రుజువు చేస్తోంది. ఒక వ్యక్తి ఇల్లు కట్టుకుంటూ గోడకి చెక్కను బిగించడానికి మేకలు కొట్టాడు. 10 రోజులు గడిచాక ఏదో మార్పు చేయడానికి మళ్లీ గోడ వద్దకు వెళ్లేసరికి అతనికి అక్కడొక బల్లి కనిపించింది. ముందు కొట్టిన మేకుల్లో ఒకటి దాని ఖాళీలో నుండి దిగిపోయింది. అందువల్ల అది కదలలేకపోతోంది. తను మేకలు కొట్టి 10 రోజులైంది. ఇప్పటిదాకా బల్లి ఇంకా ఎలా బతికుందని అతనికి ఆశ్చర్యం వేసింది. ఇదేమిటో చూద్దామని అతను దానినే గమనిస్తూ కూర్చున్నాడు. కాసేపటికి మరొక బల్లి వచ్చింది. అది ఒక పురుగును నోటకరుచుకొని వచ్చి కదలలేకుండా ఉన్న బల్లి నోటికి అందించింది. అంటే మరొక బల్లి తోటి ప్రాణి మీద సానుభూతితో ఆహారం అందించడం వల్లే ఈ బల్లి ఇన్నాళ్లు బతికుందని ఆశ్చర్యపోయాడా వ్యక్తి. మనుషుల్లో ఈ రకమైన ప్రవర్తన పూర్తిగా నశించలేదు, కాని తగ్గిన మాట వాస్తవం. అది నిజం కాకపోతే సాయిలీల గారు చెప్పిన యాక్సిడెంట్ లాంటి సంఘటన జరిగుండేది కాదు.
4: అధ్యక్ష మహోదయ్, ఇంతవరకు జరిగిన చర్చ విన్నాక మారిన జీవన శైలి వల్ల మనుషుల్లో ఇతరుల పట్ల సహానుభూతి అనే సద్గుణం తగ్గిపోతుందనేది గౌరవనీయ సభ్యుల అభిప్రాయంగా కనిపిస్తోంది. కానీ పరిస్థితి చేజారిపోలేదని నేను భావిస్తున్నాను. ఈ స్పీడ్ యుగంలో జీవితంతో కుస్తీ పడుతున్న యువతకు తమ సమస్యలను గుర్తించి తగిన ప్రతిచర్యలు తీసుకోగల సత్తా ఉందని నా అభిప్రాయం. మీరే చూడండి, ఇటీవలి కాలంలో ఉద్యోగాలలోనూ బయట ఎదురవుతున్న ఒత్తిడులను తట్టుకోవడానికి యువత యోగా మెడిటేషన్ల వైపు మొగ్గు చూపుతోంది. విలాసవంతమైన జీవితం గడపడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలలోనూ చురుకుగా పాల్గొంటోంది. అనేక కారణాల వల్ల చేయూత కోసం ఎదురుచూస్తున్న వారికి ఎందరో యువతి యువకులు సహాయపడుతున్నారు. అధ్యక్ష, అలాంటి వారిని వారు దత్తత కూడా తీసుకుంటున్నారు. తోటివారికి సహాయం చేయాలనే ఉద్దేశ్యం ఉన్నవారంతా చేతులు కలిపి సంస్థలు నెలకొల్పి సంస్థాగతంగా చక్కని సేవలు అందిస్తున్నారు. అంతేకాదు అధ్యక్ష, సోషల్ మీడియా ద్వారా తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నారు. సమాజంలో వికృత ధోరణులకు కారణమవుతున్న టెక్నాలజీనే వారు సామాజిక ప్రయోజనం కోసం వాడడం గమనించదగినది. ఈ సందర్భంగా ఒక అంశాన్ని ప్రస్తావించక తప్పదు అధ్యక్ష. కొన్ని చోట్ల శాసనసభలలో గౌరవ సభ్యులు టెక్నాలజీ సౌకర్యాన్ని సిగ్గుపడాల్సిన రీతిలో దుర్వినియోగం చేసినట్లు ఫోటోలతో సహా పేపర్లలో వచ్చింది. బాధ్యత గల పెద్దలుగా మనమంతా దేశానికి ఆదర్శవంతంగా వ్యవహరించాలని కోరుతున్నాను. అలాగే సామాజిక సేవ చేయడానికి ముందుకు వస్తున్న యువతకు చట్టపరమైన అవరోధాలు ఎదురుకాకుండా అవసరమైతే చట్టాలను సవరించాలని కోరుతున్నాను. ప్రసార మాధ్యమాలలో సామాజిక సేవా కార్యక్రమాలకు ఎక్కువ ప్రచారం కల్పించాలని నా సూచన. అధ్యక్ష, చివరిగా ఒక మాట. వేల ఏళ్ల చరిత్ర కలిగిన మన భారతదేశంలోని సనాతన ధర్మం అజరామరమైనది. ధర్మో రక్షతి రక్షితః.
5: సభలో నేడు జరిగిన చర్చకు
6: అధ్యక్ష, బీడీ కార్మికుల బిల్లుపై కాల్ అటెన్షన్ మోషన్ అనుమతించవలసిందిగా కోరుతున్నాను.
5: కరీమా బేగం గారు, భోజన విరామం తరువాత బిల్లుపై ఎలాగూ చర్చ ఉంది కనుక కాల్ అటెన్షన్ మోషన్ ను అనుమతించడం లేదు. సభలో నేడు జరిగిన చర్చకు గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు సమాధానమిస్తారు.
7: నేటి చర్చ సందర్భంగా గౌరవనీయులైన సభ్యులు చేసిన సూచనలను మా ప్రభుత్వం తప్పక పరిశీలించి తగిన చర్యలు చేపట్టగలదని సభాముఖంగా తెలియజేస్తున్నాను.
8: విజయవాడ బాలలు సమర్పించిన మాక్ పార్లమెంట్ కార్యక్రమం విన్నారు. ఇందులో వై దుర్గా ప్రసాద్, ఎం లక్ష్మీ సౌమ్య, ఆర్ మహేశ్వరి, డి పూర్ణచంద్ర సాయి, ఏ తులసి, కె హారిక, పి శివనాగిని, ఐ పావని, ఏఎంఎస్ రాహుల్ కౌశిక్, పి పద్మావతి, జి ధాన్యసాయి, పి లిఖిత, కె అనిత, బి భవాని, ఎస్ ప్రియాంక, ఏ కామాక్షి పాల్గొన్నారు.
9: ఎరుక చెబుతానమ్మ, ఎరుక చెబుతానమ్మ.
8: ఆ బలి, ఎరుక సారి వచ్చిందే, ఆమె ఏం చెప్తుందో విందామా?

0: పుదాను.
1: ఏమి, నిజంగా కష్టాలు తొలగేలా, ఆపదలు పోయేలా ఉపాయం చెబుతావా?
0: అందుకే గదమ్మ నేను వచ్చింది అప్పల నరసమ్మ.
1: నా పేరు నికిలా తెలుసే.
0: అన్నీ తెలుసులే అమ్మా.
1: అట్లాగైతే మా సమస్యలు చెప్పగలవా?
0: మర్యాద సెయ్యవే మగనాలి నరసమ్మ, చేటలో చేటడు బియ్యం తీసుకురా.
1: ఇదిగో తీసుకో, చెప్పవే మరి.

0: సాక్షి, పుట్టపతి సత్య సాయి బాబా సాక్షిగా నిజం చెబుతానే తల్లి.
1: చెప్పవే మరి.
0: నీ ఇంటి కష్టాలు ఇంతింత కావే తల్లి, కలసిరాని కాపురమే తల్లి. తనయుడికి చదువు తలకెక్కదు, నీకా వంట్లో నలత. ఆయన ఆదాయం మూడు అప్పులు పదహారన్నట్లుందే, అవునా?
1: నిజమేని చెప్పిందంతా నిజమే. ఎంత చదివినా తలకెక్కదు వారికి, ఎన్ని మందులు వాడినా తగ్గని రోగం నాది. ఆయన సంపాదన సంగతి చెప్పావుగా, అది మరి దీనికి విరుగుడు లేదా?
0: ఉందే తల్లి ఉంది, ఎదురుగానే ఉంది. ఆ రావి చెట్టు క్రిందే ఉంది.
1: ఆ రావి చెట్టు క్రిందేముంది దేవత దయ్యమా?

0: ఎవరే ఆవిడ?
1: సింకిరి సాపలో ఎండవానల్లో సెట్టు క్రింద సింపిరి జుట్టుతో సిరిగిన బట్టలతో పడి ఉన్నదే దేవత.
0: ఎవరు? ఆవిడ మా అత్తగారు. పని పాట లేని తిండి దండగ మనిషిని అక్కడ ఉండమన్నాం. ఇల్లు ఇరుకాయే, బయట గాలి, విశాలమైన తిన్నె, ఒక్కరికి హాయిగా ఉండొచ్చు.
1: ఎంత మాటలన్నావే, ఇంటి ఇల్లాలు అనవలసిన మాటలేనా ఇవి? అందుకే ఎన్ని అనర్థాలు.
0: అయితే ఇవన్నీ మా అత్తగారి శాపనార్థాలా?

0: మంచి కలుగుతుంది.
1: చెప్పాలు, తపాలు, మంత్రాలు, తంత్రాలు అక్కర్లేదన్నమాట.
0: అవసరం లేదు.
1: అత్తగారిని కూడా కన్న తల్లిలా గౌరవించాలంటావు.
0: అంతకంటే కుటుంబ భాగ్యం ఏముంటుంది?
1: నాకు అర్థమైంది. మన కష్టాలకు మనమే కారణం. అవి పోవాలంటే భగవాన్ సత్యసాయి బాబా చెప్పినట్లు కుటుంబ సభ్యులు ప్రేమతో ఉండాలి.
0: ప్రేమ కంటే గొప్ప వస్తువు లేదని సత్యసాయి బాబా వివరించారు. ప్రేమతో దేన్నైనా సాధించవచ్చు.
1: అత్తగారు, అత్తగారు, రేపటి నుండి మాతో పాటు ఇంట్లో

0: చచ్చిపోవచ్చా?
1: మా మామయ్య అబ్బో చాలా మోతుబరి.
0: సరే నీ జేబులో ఎంతుంది?
1: 100 ఉంది.
0: ఆ 100 ఇస్తావా?
1: అమ్మో అది ఇచ్చేస్తే నా జేబు ఖాళీ, మళ్ళీ నేనెలా నా ఖర్చులు?
0: 100 ఉండి లేదన్నావు, మోతుబరి అయితే ఇవ్వాలనుందా?
1: అవన్నీ ఎందుకు? నాకు మంచి ఉద్యోగం రావాలంటే ఏం చెయ్యాలో చెప్పు.
0: మీ గురువు గారి పేరు ఎప్పుడైనా తెలిచావా?
1: ఆయన జీతం తీసుకున్నారు, చదువు చెప్పారు.
0: ఆయనకు నీకు ఏ సంబంధం లేదా?
1: చెప్పడం ఆయన ధర్మం, అది ఆయన చేశారు.
0: మరి నీ ధర్మం?
1: నేను చదువుకున్నానంతే.

0: లేవా?
1: స్నేహితులు మా ఇంటి ఛాయలకే రారు. నాకు స్నేహంతో పని లేదు, సెల్ ఫోన్ చాలు.
0: అంటే మంచి స్నేహితులే లేరు?
1: లేరు, ఏదో ఊరికి ఆడుకోవడానికే మాట్లాడుకో.

0: ఇంత మంచి మాటలు ఎవ్వరూ చెప్పలేదు. నేను చేసిన పుణ్యం వలన నీ దర్శనం కలిగింది.
1: నాది కాదు, భగవాన్ సత్యసాయి అనుగ్రహం ఇది.
0: వారి మాటలు వింటే ఏమవుతుంది?
1: వినడమే కాదు, ఆచరించాలి.
0: ఆచరించి చూపిస్తే
1: ఏడాది తిరగకుండానే నీకు ఉద్యోగం దొరుకుతుంది.
0: శ్రీ గురుభ్యో నమః.

0: ఒట్టినిక్కలు వేసిన చిట్టిగాడంటావు?
1: నీ పేరు మొట్టికాయల సిట్టిగాడురా.
0: గతిగానికే అందరూ నవ్వుతారు, ఇప్పటికే పెళ్ళానికి దండం పెట్టావన్నని పెద్ద పేరుంది నాకు. అది ఒట్టి నస మనిషి, దాని గోల అంతా ఇంత కాదు. అదిగో ఆ గోల పోవాలా, ఏం చెయ్యాలి?
1: మీ ఆవిడ వారానికి ఎన్ని రోజులు తింటుంది?
0: ఆదివారం మద్దాకల్ భోజనం, సోమవారం సోనడి మజ్జిగ, మంగళవారం మెంగిలి మంగళం, బుధవారం పులుసు, గురువారం కుడుములు, శుక్రవారం శుద్ధినీలు, శనివారం శనగలే. ఇది 7 రోజుల తిండి.
1: అంటే వారానికి ఒక్క రోజున కూడా పూర్తిగా కూడెట్టదు?
0: అంతేకాదు, మధ్యలో ఏకాదశి, పున్నమి, పూర్తి ఉపవాసాలే.
1: మహాభక్తురాలన్నమాట.
0: నా మహం కర్పూర బిల్ల వారం, అగరబత్తి వారం, ఆర్పే దీపం, నీరే నైవేద్యం. ఇది మా అల్లీ పూజ.
1: ఎంత పొదుపు, ఎంత పొదుపు!
0: పొదుపా పాడా?
1: దాన ధర్మాలు ఏమైనా చేస్తుందా?
0: దానమా? దానికి తెలియదు. తీసుకోవడమే గాని తిరిగివ్వదు. ధర్మమా? సుతారామ ఇష్టం లేదు, పరుల పదార్థాలతోనే బతికేస్తుంది. అన్ని అప్పులు కుప్పలే.
1: ప్రొద్దున్నే 21 సార్లు ఓంకారం చేస్తుందా?
0: గీంకారం చేస్తుంది.
1: భజన పాటలు వచ్చా?
0: వచ్చు. అప్పుడప్పుడు పాడు జీవితము, మా పాడు జీవితము అని కూనిరాగం తీస్తుంది.
1: నగర సంకీర్తన చేస్తుందా?
0: అన్ని పోగు చేసుకునేందుకు నగర సంచారం చేస్తుంది.
1: పిల్లలున్నారా?
0: పిల్లలా పాడ, గాలి కొద్దీ తిరుగుతుంది.
1: అత్తమామలు లేరా?
0: ఇది అడుగు పెట్టిన 6 నెలలకే కైలాసయాత్ర చేశారు.
1: అది విషయం. పెద్దవాళ్ళు లేని కొంప?
0: మహా చెడ్డ కొంప కాదు, కంట మరి.

0: ఆశీర్వదిస్తారు.
1: మరణించిన వారు మనల్ని ఎలా ఆశీర్వదిస్తారు?
0: సిరి సంపదలు, ధన ధాన్యాలు, సంతానం, పుణ్యకార్యాలు జరిగేలా ఆశీర్వదిస్తారు.
1: నిజమేనంటావా? అదిగో రానే వచ్చింది ఇల్లాలు, దానికి చెప్పు
0: అమ్మా.

0: కీర్తన తెలుసుకో.
1: దాని వల్ల నాకేమిటి?
0: నీకేం కావాలి?
1: భోగభాగ్యాలు సంతానం కావాలి.
0: తప్పక కలుగుతాయి.
1: సరే, భజరే మానస గురు చరణం. ఈ పాట మా

0: భావములకు తరువులే గురువులు ఉన్న మాట తెలుపుచున్నమాట.
1: బాగా చెప్పావు, ఇది స్కూల్లోనే చెప్పారా ఎక్కడైనా చెప్పారా?
0: ఈ పద్యం మాకు బాల వికాస్ లో నేర్పారు.
1: బాల వికాస్ లో మంచి పద్యాలు నేర్పుతారన్నమాట, దీని భావం తెలుసా?
0: ఓ
1: అయితే చెప్పు.
0: బ్రతికినంత కాలం మంచి పండ్లు ఇస్తాయి చెట్లు, అవి ఎండిన తరువాత కూడా తమ శరీరం చీల్చి అంటే ముక్కలు ముక్కలుగా ఇతరులకు వంటకు ఉపయోగపడతాయి. చనిపోయిన తరువాత కూడా ఉపయోగపడే తరువులు మనకు మంచిని బోధించే గురువులు. ఇతరులకు ఇవ్వటం అనే త్యాగం అవి నేర్పుతాయి.
2: బాగా చెప్పాడు.

0: బామ్మా చక్కగా చెబుతా. ఒక్క గూటిలోని నాలుగైదు పెట్టెలు ఎటువంటివి? ఒక్క తీగలోని 10-16 పువ్వులు ఎటువంటివి? ఒక్క తల్లి 4 పిల్లలు ఎటువంటి వారు? రాష్ట్రాలను ఉన్నా మనం భరత మాత బిడ్డలం, అంటే అందరం ఒకటే సమానం. మనలో మనం తెగవులాడకుండా స్నేహంగా ఉండాలి.
1: సహవాస్, బాల వికాస్ లో అందరూ కలిసి ఉంటారా?
2: ఉంటాం ఉంటాం.
0: నేను చెప్తాను.

0: చెట్లు
1: చాలా బాగా చెప్పావు. మానవ జీవితానికి ముఖ్యమైనవి ఏమిటని మీ పద్యాలు చెప్పాయి.
0: కలసి మెలసి ఉండటం

0: దేశం ఎంటంతా వెంటి ఎన్నాళ్ళో మట్టి సత్రపు సావడిలో అక్కడుంటున్నాం.
1: ఇప్పుడేమైంది?
0: ఆ చోటు ఖాళీ చేయమంటాడు
1: ఎవరు? ఆ కొత్తగా వచ్చిన కలహాల కామయ్య.
2: ఈ స్థలం ఇతని సొత్తా
0: కాక నీ అత్తదా?

0: నేనమ్మదిగా పాపయ్యను తీసుకువస్తా.
1: ఆచారి గారు, పాపం పాపయ్యకి దగ్గు జ్వరం చూడండి.
2: అమ్మా వచ్చావా, అందరికీ నేనున్నానంట. అలా కూర్చోబెట్టండి, కాలిపోతుంది. పర్వాలేదు, మందిస్తాను. ఆ అరుగు మీద పడుకోనివ్వండి, తగ్గాక వస్తాడు.
1: అర్ధరాత్రైనా అపరరాత్రైనా రోగం వచ్చినా రోస్టు వచ్చినా పురుడు పుణ్యకార్యాలు వచ్చినా పెద్ద దిక్కు మీరే. మరి
2: మా తాతల నుండి ఈ ఊరి దేవుడు ఈ ఇలవేలుపు, ఆయన బిడ్డలే వీరందరూ హఠాత్తుగా ఎక్క

0: జ్వరం తగ్గించారు. సరే వెళ్లి వస్తాం. పాపయ్య ఇక్కడ విశ్రాంతి తీసుకో.
1: ఎందుకయ్యా ధర్మయ్య రంకెలేస్తున్నావు?
2: ఏమిటా, వాడి మేక మా మొక్కలను మేసేసింది, చూస్తూ కూచున్నాడు.
3: ఏం చేస్తాం తల్లి, నోరు లేని జీవి దానికి ఆకలి వేసింది మేసింది, పైగా దాన్ని కర్ర

0: స్వామి చెప్పిన పద్యాలతో ఎరుకల సాని చెప్పిన సోది విన్నాం. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీకాకుళం జిల్లా బాలలు ఎస్ హారిక, సిహెచ్ తులసి, వి యశ్వంత్, సిహెచ్ సౌజన్య, బి జ్యోతిరాదిత్య, టి శ్రీరామ్ సాయి, పి చరణ్ తేజ, కె ధైర్య, కె దిలీప్ చంద్ర, ఎం జ్ఞాన భాస్కర్. రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాల 6వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా సహానుభూతే సంస్కృతి అనే శీర్షికన ప్రత్యేక కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారం వింటున్నారు. ఈ ప్రసారాల్లో ఇప్పుడు ఆకాశానికి స్తంభాలు నిజామాబాద్ బాలలు సమర్పిస్తున్నారు, విందామా?
1: ఆగాగు, ఆకాశానికి స్తంభాలేది ఏంటి? అదేదో కాస్త అర్థమయ్యేలా చెప్పు యశోదర్.
0: మరేం లేదు వివేక్, ఆరు బయట పడుకున్న ఒక ఆయనకి ఆకాశానికి ఆధారం ఏమీ లేదు కదా, మీద పడిపోతుందేమోనని అనుమానం వచ్చింది. భయం వేసి పరిగెత్తడం మొదలుపెట్టాడు. అతన్ని ఒక సాధు ఆపి ఎందుకు పరిగెడుతున్నావు అని అడిగాడు. ఆ వ్యక్తి ఆకాశం మీద పడుతుందని భయపడి పరిగెడుతున్నాను అని చెప్పాడు. అప్పుడు ఆ సాధువు ఇతరులకు నిస్వార్థంగా సేవ చేస్తున్న వారిని, ఉపకారం చేస్తున్న వారిని, నీతిగా న్యాయంగా నడుచుకునే వారిని చూపి వీరే ఆకాశానికి స్తంభాలు, ఇలాంటి వారున్నంత వరకు ఆకాశం పడిపోదని చెప్పాడు. ఇప్పుడు మనం వినబోయే కార్యక్రమంలో ఈ రోజుల్లో కూడా అలా నడుచుకుంటున్న కొందరు యథార్థ గాథలు విందాం.
2: సాయిరామ్ అక్క, ఏంటి ఇంకా ఎవ్వరు రాలేదా? అయితే ఈరోజు బాల వికాస్ క్లాస్ కి నేనే ఫస్ట్ అన్నమాట.
3: అవునా క్షర? కానీ మన్యశ్రీ రాణి కూడా ఈ పాటికి వస్తూనే ఉంటారు. అదిగో మాటల్లోనే వచ్చేశారు.
2: సాయిరామ్,
4: సాయిరామ్.
2: సారీ అక్క.
4: సారీ అక్క.
2: ఇవాళ కొంచెం ఆలస్యం అయ్యింది. ఇద్దరం జీకే పెంచుకోవాలని న్యూస్ చూస్తూ టైం చూసుకోలేదు. ఇంతకీ జనరల్ నాలెడ్జ్ ఎంత పెరిగిందేంటి?
4: అదేందో కానీ ఈ న్యూస్ మాత్రం ఇక చూడొద్దని డిసైడ్ అయ్యాము.
3: అదేమిటి మాన్యశ్రీ అలా అంటావు?
4: అదంతేలే అక్క, న్యూస్ అంతా బ్యాడ్ న్యూసే. బ్రిడ్జులు కూలిపోయాయి, ఎక్కడో షూటింగ్స్, జన నష్టం, దొంగతనాలు, స్కామ్లు, ఇవే కదా. చాలా బాధగా ఉంటుంది ఇట్లాంటి ప్రపంచంలో మనం బతుకుతున్నామని.
3: నువ్వు చెప్పింది నిజమే, కానీ అది సగమే నిజం. అంటే నాణానికి ఒక వైపు మాత్రమే, ప్రతి నాణానికి రెండు వైపులు ఉంటాయి కదా. మరి రెండో వైపు ఏముందో చూసావా?
2: రెండో వైపు ఏముంటుందక్క?
3: ఒకవైపు మీకు కష్టం కలిగించేవి ఉంటే రెండో వైపు మిమ్మల్ని సంతోషపెట్టేవి ఉంటాయి. అంతేకాదు మీకు స్ఫూర్తిని కలిగించేవి కూడా కనిపిస్తాయి.
2: అంటే?
3: అంటే మీరు చెప్పినవన్నీ జరుగుతున్న ఇదే ప్రపంచంలో ఇతరుల కష్టాలకు స్పందించి వారికి సహాయపడాలనే తపనతో తమకు తోచిన సాయం చేసేవాళ్లు కొందరైతే సేవాభావంతో తమ జీవితాలనే పూర్తిగా సమాజం కోసం అంకితం చేసేవాళ్లు ఇంకొందరు.
4: అవునా అక్క? మరి నాణానికి రెండో వైపు మాకు చూపిస్తావా?
3: అయితే మీకు నయీ కిరణ్ యూనివర్సల్ స్కూల్ గురించి చెప్పాల్సిందే, వింటారా?
2: చెప్పక్క,
4: చెప్పక్క.
3: ఇది జరిగింది ఢిల్లీలో. శ్రీ జేడీ ఖురానా, శ్రీమతి కమలేష్ ఖురానా ఢిల్లీ వాస్తవ్యులు. శ్రీ ఖురానా గారు ఇంజనీర్ గా, శ్రీమతి కమలేష్ ఖురానా ఒక స్కూల్ కి ప్రిన్సిపల్ గా పనిచేసేవారు.
2: అవునా?
3: ఆ అవును. వారి డ్రైవర్ కొడుకుకి అవసరమైన ఫీజు కట్టడంతో వీరి సేవా కార్యక్రమం మొదలైంది. ఎంతో మంది పిల్లలు చదువుకునే అవకాశం, ఆర్థిక స్తోమత లేక స్కూల్ కి వెళ్లవలసిన వయసులో ఇళ్లలో పనివారుగా చేరటం, చివరికి వీధుల్లో చెత్త ఏరే పని కూడా చేయటం ఈ దంపతులను ఎంతగానో బాధించేది. అదే ఈ పిల్లలకి చదువుకునే అవకాశం ఉంటే వీరు కూడా బాగా చదువుకొని జీవితంలో పైకి వస్తారనే నమ్మకం వారికి ఉండేది. మనం కూడా ఇటువంటి పరిస్థితులు చూసి బాధపడతాం కదా.
2: అవును.
3: కానీ వీరు బాధపడి వదిలేయలేదు. తమకి వచ్చే జీతంలో కొద్ది కొద్దిగా కూడబెట్టి ఒక ఫండ్ తయారు చేసుకున్నారు. ఆ ఫండ్ తో వారు స్థాపించిన ఎన్జీఓనే గురునానక్ సేవా సంస్థాన్. ఆ ఎన్జీఓ ద్వారా వారు గురుగ్రామంలో నడుపుతున్న స్కూల్ పేరే నయీ కిరణ్ యూనివర్సల్ స్కూల్. ఈ స్కూల్ ప్రత్యేకత ఏంటో తెలుసా?
2: అక్కడ ఫీజు ఉండదు కదక్క.
3: కరెక్ట్గా చెప్పావు మాన్యశ్రీ. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల నుండి పిల్లలను ఎంచుకొని ఈ స్కూల్లో అడ్మిషన్ ఇస్తారు. వారికి ఫీజు లేకుండా చదువు చెప్పడమే కాదు, ఈ పిల్లలందరికీ మధ్యాహ్న భోజనం, కావలసిన పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, పెన్నులు ఇస్తారు. ఇంకా వేసవి కాలానికి, శీతాకాలానికి సరిపోయే యూనిఫామ్స్ ఉచితంగా ఇస్తారు. ప్రతి వారం డాక్టర్ చెకప్ చేయించి అవసరమైన వ్యాక్సిన్స్ ఇప్పిస్తారు.
1: ఓహో, చాలా బాగుందక్క. వాళ్ళకెవరైనా హెల్ప్ చేస్తున్నారా మరి?
3: అదే మనం నేర్చుకోవాల్సింది రాణి. వీరు చేసేది ఎంతో మంచి పని అయినా ఒడి దుడుకులు తప్పలేదు. వీరు స్కూల్ నడుపుతున్న బిల్డింగ్ ని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నిబంధనలకు అనుగుణంగా లేదని పడగొట్టేశారట. అయినా కూడా ఎంతో ధైర్యంతో, సహనంతో వీరు ఒక బిల్డింగ్ బేస్మెంట్ లో టెంపరీ టెంట్స్ వేసి పిల్లల చదువు ఆగకుండా జాగ్రత్త పడ్డారట. చూసారా మరి, మనం తలపెట్టిన పనికి ఎటువంటి ఆటంకాలు ఎదురైనా నిరాశ పడకుండా అడుగు ముందుకే వెయ్యాలని వీరిద్దరు మనకి నేర్పించారు. 70 సంవత్సరాల పైనే వయసున్న శ్రీ కురాన గారు, 67 సంవత్సరాల వయసు పైబడిన శ్రీమతి కురాన గారు, దాదాపుగా 350 పైగా పిల్లలకు వీరు స్కూల్లో చదువు చెప్పించారు. అందులో చాలా మంది ఉన్నత విద్యకై ఎంతో మంచి విద్యాలయాల్లో అవకాశం పొందారట.
2: అక్క ఎంత మంచి పని చేశారో కదా. ఇక్కడేమో స్వామి మన కోసం ఫ్రీ ఎడ్యుకేషన్ ని ఈశ్వరమ్మ గారి కోరిక తీర్చడానికి స్టార్ట్ చేశారు. అక్కడేమో అంత పెద్ద వయసులో కూడా వారికి తెలియని పిల్లల కోసం ఇంతగా కష్టపడుతున్నారంటే నిజంగా వాళ్ళు స్వామి చెప్పినట్టు సేవ చేస్తున్నారనే లెక్క.
5: వింటుంటేనే ఎంతో బాగుంది. మరి మన స్వామి ఫ్రీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా స్థాపించి వైద్య సేవ కూడా ముఖ్యమే అనే ఆదర్శాన్ని అందించారు కదా
3: రాణి. అందరికీ భగవంతునితో సమానంగా సేవ చేయటం సాధ్యమవుతుందా? స్వామి చేసేది సేవ ఎలా చేయాలో మనకి నేర్పించటానికే.
4: అవును,
3: అది చూసి మనం స్ఫూర్తి పొందాలి. ఒక కుగ్రామంలో తన వైద్య సేవ అందించటానికి జీవితాన్నే దారబోసిన ఒక డాక్టర్ గురించి చెప్పమంటారా?
2: చెప్పక్క, చాలా ఇంట్రెస్ట్ గా ఉంది. ఎవరా డాక్టర్, ఏంటా కదా?
3: చెప్తాను వినండి. శ్రీ రవీంద్ర కొల్హే 1985వ సంవత్సరంలో నాగ్పూర్ వైద్య కళాశాలలో మెడిసిన్ పూర్తి చేశారు. అందరిలాగా తన సొంత ఊరిలో పెద్ద హాస్పిటల్లో తన ప్రాక్టీస్ మొదలు పెట్టడానికి ఇష్టపడలేదు. అందుకు బదులుగా ఎటువంటి వైద్య సదుపాయం లేని ఒక కుగ్రామంలో తన వైద్య సేవలు అందించాలని నిర్ణయించుకున్నారు. దానికోసం వారు ఎంచుకున్న గ్రామం మహారాష్ట్రలోని మేల్ఘర్ ప్రాంతంలో బైరాఘర్ గ్రామం.
2: బైరాఘర్ గ్రామమా?
3: అవును, ఇక్కడికి వెళ్లే బస్సు ఈ గ్రామానికి 30 కిలోమీటర్ల దూరంలోనే ఆగిపోతుంది.
2: మరి ఆ ఊరికి ఎలా వెళ్తారు?
3: ఇక అక్కడి నుండి నడిచి వెళ్లాల్సిందే. రవీంద్ర కొల్హే గారు ఈ గ్రామం చేరి నిరక్షరాస్యులు, ఎటువంటి వైద్య జ్ఞానం లేని వారు అయినా ఆ గ్రామీణులలో ఒకరిగా కలిసిపోయి బ్రతకడం మొదలుపెట్టారు. కాని కొద్ది రోజులకే వారికక్కడ సేవలు సరిగ్గా అందించటానికి తన చదువు సరిపోదని అర్థమైంది. 1987లో ఎండీ చదవడం కోసం బయలుదేరారు.
4: వావ్, అయితే ఎండీ కూడా చదువుకొని రవీందర్ గారు మళ్లీ వచ్చేశారా? మరొక్కరు అంతమంది చూసుకోగలిగారా?
3: ఆ వచ్చారు, కాని ఒక్కరు కాదు. తన ఆదర్శాలను అర్థం చేసుకుని సేవా దృక్పథంతో తనతో పాటు కలిసి పనిచేయగలిగే స్మిత అనే డాక్టర్ ని పెళ్లి చేసుకుని వారిని కూడా తీసుకుని బైరాఘర్ తిరిగి వచ్చారు. ఇప్పుడు అక్కడి ప్రజలకు 2 డాక్టర్స్ దొరికారు. ఇంకా వారి ప్రయాణం మొదలైంది. బైరాఘర్ లో చాలా మట్టుకు మరణాలకు న్యూమోనియా, పోషకాహార లోపం, మలేరియా వంటి వ్యాధులే కారణం అని తెలుసుకున్న వీరిద్దరు రోగులకు చికిత్సతో పాటు ఈ కారణాలను నిర్మూలించాలని కంకణం కట్టుకున్నారు.
5: అలాగా?
3: అలాగే. న్యూమోనియాకి కారణం వేసుకోవటానికి సరియైన బట్టలు లేకపోవటం అయితే, పోషకాహార లోపానికి కారణం పంటల కాలంలో తప్ప మిగిలిన సమయాల్లో పని లేకపోవటం, ఒక్క మాటలో చెప్పాలంటే పేదరికం.
5: ఇటువంటివన్నీ చేయాలంటే గవర్నమెంట్ వల్లనే సాధ్యమవుతుంది కదక్క. మరి ఇద్దరు మనుషులు ఎలా చేశారు?
3: మనిషి తలుచుకుంటే అసాధ్యమంటూ ఏమీ లేదు రాణి. మంచి సంకల్పంతో మొదలు పెట్టే పనికి దైవబలం తోడవుతుందని స్వామి ఎన్నోసార్లు చెప్పటం మనం విన్నదే కదా.
4: అవును,
3: తమ రోగాలను బాగు చేస్తున్న వీరికి అన్ని విషయాలు తెలుస్తాయనే అభిప్రాయంతో గ్రామస్తులు వైద్యానికి తమ పశువులను తీసుకురావటం, తమ పొలాలకు సంబంధించిన సలహాలను అడగటం మొదలుపెట్టారు. రవీంద్ర కొల్హే గారు తమ స్నేహితుడైన ఒక పశువైద్యుని దగ్గర పశు రోగాలను నిర్ధారించడం నేర్చుకున్నారు. అంతేకాదు, పంజాబ్ రావు దేశ్ముఖ్ కృషి విద్యాపీఠలో వ్యవసాయం గురించి కూడా అధ్యయనం చేశారు.
4: అయితే ఆయన ఒక్క డాక్టరే కాదు, పశు వైద్యం తెలుసు, ఇంకా వ్యవసాయం కూడా నేర్చుకున్నారన్నమాట.
3: అవునక్షర, అంతేకాదు వారి విజ్ఞానాన్ని ఉపయోగించి వ్యాధి నిరోధక విత్తనాలను కూడా కనుక్కున్నారు. ఆ విత్తనాలను నాటడానికి అందరూ సంకోచిస్తుంటే వ్యవసాయాన్నే వృత్తిగా చేసుకున్న వారి పెద్దబ్బాయి రోహిత్ తన పొలంలో వాటిని వేసి అద్భుతమైన పంటను పండించాడట.
4: అక్క, పోయిన సంవత్సరంలో మహారాష్ట్రలో ఎంతో మంది రైతుల ఆత్మహత్యల గురించి చదివాను, చాలా బాధపడ్డాము. మరి ఈ విత్తనాల వల్ల వారికి చాలా ప్రయోజనం ఉంటుంది కదా.
3: ఇంత అంతా కాదు మాన్యశ్రీ, ఇంకో విషయం తెలుసా, వీరిద్దరూ అక్కడి యువతకు వ్యవసాయంలో ఒడుపులు, గవర్నమెంట్ వారి పథకాల గురించి అవగాహన కల్పించటానికి చుట్టుప్రక్కల గ్రామాలన్నీ తిరుగుతూ ప్రచారం చేశారు.
4: అవునా?
3: అవును. అంతేకాక సార్వజనిక పంపిణీ వ్యవస్థను ఏర్పాటు చేసి వ్యవసాయ పనులు ఉండని వర్షాకాలంలో కూడా ఎవరికీ తినే ధాన్యానికి లోటు రాకుండా జాగ్రత్త తీసుకున్నారు. దాని ఫలితంగా మహారాష్ట్రలోని మేల్ఘాట్ ప్రాంతం రైతుల ఆత్మహత్యలే అనేదే లేని ప్రాంతంగా గుర్తించబడింది.
4: అక్క, ఇదంతా వింటుంటే ఇప్పుడే వెళ్లి బైరాగర్ చూడాలనిపిస్తోంది. మరి 30 కిలోమీటర్లు నడవగలవా రాణి?
3: ఇప్పుడా అవసరం లేదులే అక్షర. మహారాష్ట్ర పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్ మంత్రి గారు ఒకసారి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు శ్రీ రవీంద్ర, శ్రీమతి స్మితా కొల్హేలు ఉంటున్న చిన్ని పూరి గుడిసె చూసి చాలా ఆశ్చర్యపడి వారికి మంచి నివాస సదుపాయం ఏర్పాటు చేస్తానంటే శ్రీమతి స్మితా కొల్హే అందుకు ఒప్పుకోకుండా ఇది తమకి సదుపాయంగానే ఉందని, అంతగా చేయాలంటే అక్కడి గ్రామాలకు సరి అయిన రోడ్లు వేయించమని కోరాడట. ఆ పనిచేసి మంత్రి గారు తమ మాట నిలబెట్టుకున్నారు. ఇప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న 200 గ్రామాలలో దాదాపు 70% గ్రామాలకు మంచి రోడ్డు సదుపాయం ఉంది. మహారాష్ట్రలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతంగా పేరు పొందిన మేల్ఘాట్ ప్రాంతంలో ఇప్పుడు మంచి రోడ్లే కాక కరెంటు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పడ్డాయి.
4: అవునా?
3: ఇంకా అక్కడ శస్త్రవైద్య నిపుణుడే తక్కువ. ఆ లోటును పూర్తి చేయటానికి అకోలా వైద్య కళాశాలలో చదువుతున్న వారి 2వ కుమారుడు రామ్ కొల్హే సిద్ధమవుతున్నాడు.
4: అక్క, రవీందర్ గారు తమ జీవితం మొత్తం బైరాగర్ గ్రామంలోనే గడిపారు. తీరా చూస్తే అది వారి స్వగ్రామం కాదు, ఆ ఊళ్ళో వారు ఆయన బంధువులు కాదు. ఎంత విచిత్రం!
5: అందులో విచిత్రమేముంది మన్యశ్రీ, ఇప్పటి వరకు మనం విన్నవన్నీ ఇటువంటివే కదా. ఎదుటి మనుషుల కష్టాలను గుర్తించి వాళ్ళకి ఎంతో కొంత సహాయం చెయ్యాలనే కదా వీరందరూ ప్రయత్నిస్తున్నది.
4: అక్క, ఇదంతా వింటుంటే నాకు మా నాన్నగారు చెప్పిన విషయం గుర్తొస్తుంది, చెప్పనా?
3: ఏంటా విషయం అక్షర, చెప్పు, మేమూ తెలుసుకుంటాం.
4: మన హైదరాబాద్ లో ఉంటున్న గౌతమ్ కుమార్ అనే అతను పెద్ద కార్పొరేట్ కంపెనీలో మంచి ఉద్యోగం చేసేవాడట. కాని రోజు ఎంతో మంది తినటానికి లేక బాధపడటం చూసి తన ఉద్యోగం వదిలిపెట్టేసి సమాజ సేవ చేయాలని డిసైడ్ అయ్యి సరునీడి అనే ఒక ఎన్జీఓ ద్వారా ఎన్నో సేవలను అందిస్తున్నారు.
2: ఎటువంటి సేవలు చేస్తున్నారు అక్షర?
4: అన్నిటికన్నా ముఖ్యమైనది వాళ్ళు చేసే అన్నదాత అనే ప్రాజెక్ట్.
3: అన్నదాత ప్రాజెక్టా?
4: అవును. ప్రతిరోజు గౌతమ్ అన్న, మిగిలిన ఉద్యోగులు, అతని ఫ్రెండ్స్, ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ కలిసి రాత్రి వేళల్లో పెళ్లిళ్లు, శుభకార్యాలు జరిగిన ఫంక్షన్ హాల్స్ కి వెళ్లి అక్కడ మిగిలిపోయిన ఆహారాన్ని కలెక్ట్ చేసుకుని వస్తారు. అలా సేకరించిన ఫుడ్ ని ఇంకెవరైనా దాతలు ఇచ్చిన విరాళాలతో తాము స్వయంగా వండిన ఆహారాన్ని మర్నాడు వీధుల్లో ఉండే పేదవారికి, ఆకలితో ఉన్న వారికి అందిస్తారట.
6: ఇలా రోజుకి దాదాపు 500 మందికి పైగా ఆహారాన్ని అందిస్తున్నారు.
3: ఓహో, అయితే రోజు నారాయణ సేవే అన్నమాట.
6: అంతటితో అయిపోలేదు రాణి. వీధుల్లో నిరాశ్రయులుగా ఉన్న పిల్లలకి, వృద్ధులకి ఆశ్రయాన్ని కల్పించడానికి ఒక అనాథ శరణాలయాన్ని కూడా నడుపుతున్నారు. ఇక్కడ వీరందరికీ ఉండటానికి ఇల్లు, భోజనం, బట్టలే కాక పిల్లలకు చదువు కూడా చెప్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ని సేవ్ ఎ లైఫ్ అని అంటారు. ఇంకా గవర్నమెంట్ పాఠశాలల్లో అవసరమైన విద్యార్థులకు పుస్తకాలు, షూస్ ఏర్పాటు కూడా చేస్తారు. అక్షరాస్యతను పెంచటం కోసం ఆర్థిక స్తోమత లేని పిల్లలకు నగరంలోని స్లంలోని పిల్లలకు చదువు చెప్పటం, చిన్న చిన్న నీతి కథలు లాంటివి చెబుతూ వాళ్లకి తప్పప్పుల గురించి, పరిశుభ్రత గురించి తెలియజేయటం కూడా చేస్తున్నారట. మన వద్ద మిగిలిపోయిన పాత బట్టలు, బ్లాంకెట్స్ వంటివి కలెక్ట్ చేసి నిరాశ్రయులకి, పేదవారికి, అవి అవసరమైన వారికి పంచిపెడతారట. ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఇవన్నీ కండక్ట్ చేస్తున్నా, మన దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా సేవలు అందించాలని వారి ఆశయమట.
3: చూసారా, మరి ఇదే నాణానికి రెండో వైపు ఉన్నది. ఇవాళ మనం ముగ్గురి గురించి మాత్రమే తెలుసుకున్నాం. ఇలా ఈ ప్రపంచంలో ఎంతో మంది తమ వంతు మార్పును తీసుకొస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని ఘటోన్ అనే పల్లెటూరులో పుట్టిన శ్రీమతి కిన్క్రీదేవి అక్కడి సిరమల్ జిల్లాలో జరుగుతున్న గనుల తవ్వకం వల్ల పంట పొలాలు పాడవ్వటం, నీటి వనరుల కాలుష్యం, అడవులను నరికివేయటం చూసి వాటి వలన అక్కడి ప్రజల ఆరోగ్యానికి జరిగే కీడు గ్రహించి 1987లో తనకు 67 సంవత్సరాల వయసులో షిమ్లాలో 19 రోజుల నిరాహార దీక్ష చేశారు. షిమ్లా హైకోర్టు ఆ తవ్వకాలు ఆపివేయాలని తీర్మానం చేయగా అదే తీర్పును 1995లో సుప్రీంకోర్టు కూడా ధృవపరిచింది. ఈ విధంగా తన ప్రాంత పర్యావరణ పరిరక్షణ, అక్కడి ప్రజల ఆరోగ్యం కోసం పోరాడిన కింక్రీదేవికి చదువు రాదు అంటే నమ్ముతారా? 1925లో పుట్టిన ఆమె నిరక్షరాస్యులు, వీధులను శుభ్రం చేసే ఉద్యోగం చేసి జీవించేది. అస్సాం రాష్ట్రంలోని కజిరంగ ప్రాంతంలో ఉన్న వన్యప్రాణి పరిరక్షణ కేంద్రంలో డాక్టర్గా పనిచేస్తున్న శ్రీ భాస్కర్ చౌదరి గారి సేవలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఏవైనా వన్యప్రాణులు గాయపడి తప్పిపోయి లేక తమ తల్లుల నుండి విడిపోయి పల్లెలోకి వచ్చేసిన వాటిని చేరదీసి వాటికి తగిన సేవలు అందించటమే కాక తిరిగి వాటికి తమ సహజ వాతావరణమైన అడవుల్లో పునరావాసం కల్పిస్తున్నారు. చిన్న వయసులోనే తప్పిపోయి వచ్చిన జంతువులకి అడవులలోకి తిరిగి వెళ్లాక వేటాడటానికి, తమను తాము రక్షించుకోవటానికి కావలసిన శిక్షణను కూడా ఇస్తున్నారు. వీరు ఇలా పులులను, చిరుతలను, రైనోసర్లను, ఇంకా జింకలను, అనేక రకాల పక్షులను కూడా కాపాడారట. ఇంకో విశేషం తెలుసా? చిన్న ఏనుగులు ఇక్కడికి వస్తే వాటిని వెచ్చగా ఉంచటానికి కాళ్లకి సాక్స్, పైజామాలు వేసి జాగ్రత్తగా చిన్న బిడ్డల్లా చూసుకుంటారట ఈ డాక్టర్ గారు.
6: అవునా?
3: అవును. అంతేకాదు, ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలకు కూడా వన్యప్రాణులను రక్షించడం ఎంత ముఖ్యమో అవగాహన కల్పించి వారిని కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేశారు. గత 17 సంవత్సరాలుగా వీరు కాపాడిన జంతువులు 1000కి పైనే. యశ్ గుప్తాకి 1 సంవత్సర వయసులో వాళ్ల కుటుంబం అమెరికాకు వెళ్లి స్థిరపడ్డారు. తనకి 5 ఏళ్ల వయసు నుండి కళ్లద్దాలు వాడుతున్న యశ్ ఒకసారి తన కళ్ళజోడు విరిగిపోయి మళ్లీ వేరేది వచ్చే వరకు దాదాపు 1 వారం పాటు చూడటానికి, చదువుకోవడానికి చాలా కష్టపడ్డాడట. అప్పుడు అతనికి వచ్చిన ఆలోచన ఏంటంటే, ఇలా ఎంతమంది కొనుక్కునే స్తోమత లేక కష్టపడుతున్నారో, వారికి నేను ఏ విధంగా సహాయం చెయ్యగలను? దానికి అతను కార్యరూపం ఇచ్చాడు. కళ్ళజోడు అమ్మేవారి దగ్గరకు, అలాగే తన ఫ్రెండ్స్, క్లాస్మేట్స్, తెలిసిన వారు, తెలియని వారు, ఇలా అందరి దగ్గరకు వెళ్లి వాళ్లు వాడేసిన పాత కళ్లద్దాలు, అవి లేని వారికి డొనేట్ చేయమని రిక్వెస్ట్ చేశాడు. అలా పోగయిన కళ్లద్దాలను హయతి, మెక్సికో, ఇండియా వంటి దేశాలలో ఉన్న పేదవారికి అందించాడు. 2011లో మొదలు పెట్టిన ఈ సేవ తరువాతి 2 సంవత్సరాలలో దాదాపు 9,500 మందికి ఉపశమనం ఏంటంటే, ఇలా ఎంతమంది కొనుక్కునే స్తోమత లేక కష్టపడుతున్నారో వారికి నేను ఏ విధంగా సహాయం చెయ్యగలను? దానికి అతను కార్యరూపం ఇచ్చాడు.

0: ఈ సేవ తరువాతి 2 సంవత్సరాలలో దాదాపు 9,500 మందికి ఉపయోగపడింది. తన స్కూల్ తరగతులు అయిపోయిన తరువాత కొంతమంది విద్యార్థులకు పాఠాలు చెప్పి అలా సంపాదించిన డబ్బుని ఈ కార్యక్రమానికి వినియోగించాడు. యాష్ వారంలో 20 గంటల కంటే ఎక్కువ సమయం ఈ కళ్లద్దాలు సేకరించడం, వాటిని వివిధ ప్రాంతాలకు పంపించడంలో గడుపుతాడు. మొదటిసారి కళ్లద్దాలు పెట్టుకున్న పిల్లల మొహాల్లో అన్నీ స్పష్టంగా చూడగలిగిన ఆనందమే నాకు ఈ సేవ సాగించడానికి కావలసిన స్ఫూర్తినిస్తుంది అంటాడు యశ్. కానీ వీరందరూ ఒక వయస్సు వాళ్లు కాదు. అందరికీ సమానమైన చదువు లేదు. చివరికి సేవ చేయటానికి కావలసిన ఆర్థిక స్తోమత కూడా కొందరికి లేదు. అయినా వీళ్లంతా సమాజ శ్రేయస్సు కోసం ప్రపంచానికి కొద్ది అయినా మంచి చేద్దామనే సంకల్పంతో తమ పనులు సాగిస్తూనే ఉన్నారు.
1: మళ్లీ నాకు అదే సందేహమక్క, వీళ్లంతా వాళ్ల చుట్టాలు కాదు, ఫ్రెండ్స్ కాదు, ఇతరుల కోసం వీళ్లందరూ ఎందుకింత కష్టపడుతున్నారు?
0: మాన్యశ్రీ, నీకో చిన్న విషయం చెప్తాను. మీకందరికీ శ్రీ రమణ మహర్షి గురించి తెలుసు కదా? ఎంతో మందిని ప్రభావితం చేసిన గొప్ప గురువులు వారు.
1: అవును.
0: వారిని ఒకసారి ఒక శిష్యుడు ఇతరులతో మేము ఏ విధంగా ప్రవర్తించాలి అని అడిగాడట. అందుకు మహర్షి నవ్వుతూ ఇతరులనేవారే లేరు అని బదులు చెప్పారట. వారు ఆధ్యాత్మికంగా ఎంతో అర్థవంతమైన సమాధానం చెప్పినా మనం దానిని నీ ప్రశ్నకు సమాధానంగా కూడా చెప్పుకోవచ్చు.
1: అదేలా అక్క,
0: మనకి ఏదైనా కష్టం వస్తే అది తీర్చుకోవడానికి ఎంత తొందరపడతామో అలాగే ఎదుటి వారి కష్టాన్ని తీర్చడానికి తాపత్రయపడాలి. మనల్ని మనం ఎంతగా ప్రేమించుకుంటామో ఎదుటి వారిని కూడా అలాగే ప్రేమించాలి.
1: అవునా?
0: అవును. కష్టంలో ఉన్నవారిని చూసి జాలిపడడం కాదు, వారికి ఏ విధంగా సహాయపడగలమో ఆలోచించి దానికి కావలసిన ప్రయత్నం చేయాలి. ఇటువంటి ప్రయత్నంలో ఎటువంటి కష్టనష్టాలు ఎదురైనా ధైర్యంగా అడుగు ముందుకు వెయ్యాలి. ఎదుటివారి పట్ల మనకున్న ప్రేమాభిమానాలు సహానుభూతే మన సభ్యతా సంస్కారాలకు కొలబద్దలు అని స్వామి ఎప్పుడూ చెప్తుంటారు. మర్చిపోయారా? మనం ఇప్పటి వరకు తెలుసుకున్న వారందరూ ఇదే సూత్రాన్ని అనుసరిస్తూ పరోపకారం, సమాజ సేవలే తమ లక్ష్యాలుగా తమ జీవితాలను సాగిస్తున్నారు.
2: అక్క, నాకు కూడా ఏమైనా మంచి పని చేసి స్వామిని సంతోషపెట్టాలని ఉంది. కాని మేం చిన్నవాళ్లం కదా, ఏం చేయగలం?
1: అక్క ఇప్పుడే చెప్పింది కదా రాణి, సేవ చేస్తున్న వారందరికీ డబ్బు, చదువు, ఇంకా మిగిలిన సౌకర్యాలు లేవు. కేవలం వాళ్ళ సంకల్పంతో అన్నీ సాధించారు.
0: చక్కగా చెప్పావు అక్షర, మనసు ఉంటే మార్గం ఉంటుంది రాణి. సరే, మరి మీరు ముగ్గురు ఎలాంటి సేవలు చేయగలరో ఆలోచించి చెప్పండి.
1: నా దగ్గర ఉన్న బట్టలు కొన్ని అవసరమైన వారితో నేను షేర్ చేసుకోగలనక్క.
0: ఎంత బాగా చెప్పావు మాన్యశ్రీ. ఇవ్వటం కాదు, ఉన్నదాన్ని అవసరంలో ఉన్నవారితో పంచుకోవటం. బావుంది, చాలా బావుంది. ఇంకా
2: ఈ ఇయర్ నుండి నా ఓల్డెక్స్ బుక్స్ కూడా ఎవరికి అవసరమో తెలుసుకుని నీటుగా అట్టలు వేసిస్తానక్క.
0: ఈ ఐడియా కూడా బావుందే. మనం వాడేసిన పుస్తకాలను అలా ఇచ్చేయకుండా చక్కగా కొత్త పుస్తకాల్లా ఇస్తే వారు సంతోషిస్తారు.
1: అక్క, మా ఇంట్లో పనిచేసే ఆంటీ వాళ్ళ అబ్బాయి ఫని తెలుగు మీడియంలో చదువుతున్నాడు. నేను ఇంగ్లీష్లో మాట్లాడితే ఎంత గొప్పగా చూస్తాడు. నేను ఫనీకి ఇంగ్లీష్ నేర్పిస్తాను.
0: వెరీ గుడ్ అక్షర, అది ఫనీకి ఎంతో ఉపయోగపడుతుంది. మీరు చిన్నవాళ్ళమని ఏం చెయ్యగలమని నిరాశ పడక్కర్లేదు. ఇలాంటి చిన్న చిన్న పనులే ముందు ముందు ఎన్నో మార్పులు తెస్తాయి. ఇంకా ఎన్నో చెయ్యొచ్చు. ఉదాహరణకి, మీరెవరు స్కెచ్ పెన్స్ గాని కలర్ పెన్స్ గాని పూర్తిగా వాడరు. వాటిని అక్కడ ఇక్కడ పడేసే బదులు మీకు దగ్గరలో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో ఇవ్వండి. అలాగే మీ నోట్బుక్స్ కూడా కొన్ని పేజీలు మిగిలిపోతూ ఉంటాయి, అవన్నీ పారేయకుండా వాటిని కట్ చేసి ఒక బుక్ గా బైండింగ్ చేసి కొత్త బుక్ గా ఇవ్వచ్చు. అలాగే మీరు మీ పాత బట్టల్ని ఇచ్చేటప్పుడు బీరువాలో ఎక్కడో మూల పెట్టినవి తీసి అలా ఇచ్చేయకుండా చక్కగా ఉతికి నీట్ గా మడిచి ఇవ్వండి. మీరు ఇచ్చినవి తీసుకునేటప్పుడు వాళ్ళు కూడా సంతోషించేలాగా చేసి ఇవ్వటానికి ట్రై చేయండి. ఇంకా మీరు మీ ఫ్రెండ్స్ కలిసి

0: మీరు ఉంటున్న వీధిలో ఒక 10 మొక్కలు నాటి పెంచొచ్చు. అలా చేసే ఉద్దేశ్యం సంకల్పం ఉంటే చెయ్యటానికి ఎన్నో పనులు, ఇంకెన్నో మార్గాలు. మిమ్మల్ని చూసి మీ ఫ్రెండ్స్ కూడా ఉత్సాహపడతారు. అలా ఒకరికి ఒకరుగా కలుపుకుంటూ వెళ్తే మనం సాధించలేనిది ఏముంది?
1: ఎంత బాగా చెప్పావక్క, తప్పక చేస్తాము. ఏమంటారు రాణి అక్షర?
2: ఓ తప్పకుండా చేసేద్దాం, రేపే మొదలు పెట్టేద్దాం. అమ్మా నాన్న కూడా సంతోషిస్తారు.
3: అందరికంటే ముఖ్యంగా స్వామి ఆనందిస్తారని చెప్పిందిగా అక్క, అంతకన్నా ఇంకేం కావాలి మనకి?
0: మంచిది పిల్లలు, బాగా ఆలోచించుకుని మొదలు పెట్టండి. మీకి ఏమైనా సాయం చేయాలంటే ఇంట్లో పెద్దవాళ్ళని అడగండి, స్వామికి నచ్చేటట్టుగా ఉండండి. సాయిరాం.
4: సాయిరాం.
5: ఆకాశానికి స్తంభాలు. సహానుభూతితో ప్రవర్తిస్తున్న వారి యథార్థ గాథలు విన్నారు. సమర్పణ నిజామాబాద్ బాలలు. ఇందులో పి ఆశ్రిత, ఇ అక్షర, కె మాన్యశ్రీ, జి రాణి పాల్గొన్నారు. ఇప్పుడు శ్రీకాకుళం నుంచి వచ్చిన కె సాయి పావని ఏది వృధా చేయకూడదు అని సలహా ఇస్తోంది. అదేమిటో విందాం.

0: దుఃఖానికి మూలం అంతులేని కోరికలే. సంతృప్తి కలిగిన వాడే నిజమైన ధనవంతుడు. కోరికలు తీరితే కాదు, ఆరితేనే ఆనందం. మనం ఆనందంగా తృప్తిగా జీవించాలంటే వృధా ఖర్చులు తగ్గించి మిగిలిన దానిని సేవలకు ఉపయోగించడం ద్వారా అధిక ఆనందం సంతృప్తి లభిస్తాయి. డోంట్ వేస్ట్ మనీ. మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ అన్ ఈవిల్. ధనమూలం మిదం జగత్. ధనము లేనిదే మన అవసరాలు తీర్చుకోలేం. తల్లిదండ్రులు పిల్లలకు ధనాన్ని ఎక్కువగా ఇవ్వడం అలవాటు చేయకూడదు. పిల్లలు తల్లిదండ్రులు ఇచ్చిన పాకెట్ మనీ దాచుకుని ఆ డబ్బుతో పేద విద్యార్థులకు, వృద్ధులకు వారికి అవసరమైన సహాయం చేయడం ద్వారా పిల్లలలో సేవాభావం, త్యాగం వంటి మంచి లక్షణాలు అలవడతాయి. ఇంటిలో నెలకు సరిపడా రేషన్ ఒక్కసారిగా కొనడం వలన కొంత డబ్బు ఆదా ఆగును. ఎలక్ట్రిసిటీ, నీరు, గ్యాస్ వృధా చేయకుండా పరిమితంగా ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి. టెలిఫోన్, సెల్ వాడకమును అత్యవసర పరిస్థితులలో తప్ప ఎక్కువగా ఉపయోగించకూడదు. శ్రమించు, సంపాదించు, పంచుకో, సంపాదనతో వృద్ధి పొందు, నూరేళ్ల బ్రతుకు అని ఉపనిషత్తులు చెబుతున్నాయి. అందుకే మనం ధనాన్ని అవసరం మేరకు ఖర్చు పెట్టి కొంత పొదుపు చేయాలి. మనం చేయమని చూసి పొదుపు చేయడం నేర్చుకోవాలి. సంపాదన ప్రారంభం కాగానే ఆదా చేయడం కూడా ప్రారంభం కావాలని స్వామివారే చెప్పి ఉన్నారు. చాలా మంది లంచ్ బాక్స్ పట్టుకుని వెళ్లకుండా బయట ఏ హోటల్లోనో భోజనం చేస్తారు. దీని వలన డబ్బులు వృధాయే కాకుండా అనారోగ్యం కూడా. మాటిమాటికి మోటారు బైకులు వాడటం వలన వాతావరణ కాలుష్యం పెరుగుతుంది. అలా కాకుండా నడిచి వెళ్లడం లేదా ప్లాన్ ప్రకారం ఒకేసారి తెచ్చుకోవడం వలన శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటుంది. డోంట్ వేస్ట్ ఫుడ్. ఫుడ్ ఈజ్ గాడ్. ఆహారాన్ని వృధా చేయడం గొప్ప దోషం. ఎందుకంటే మనం వృధా చేసిన ఆహారం ఇంకొకరి ఆకలి తీర్చుటకు ఉపయోగపడుతుంది. ఎప్పుడు భోజనమునకు ముందు ఎంత తేలికగా కూర్చున్నారో భోజనం తర్వాత కూడా అంతే తేలికగా లేవాలని స్వామివారు చెప్పారు. అతిగా ఆహారాన్ని స్వీకరించడం ద్వారా నిద్ర, మత్తు, బద్ధకమే కాకుండా ఆరోగ్యం కూడా పాడవుతుంది. డోంట్ వేస్ట్ టైం. టైమ్ ఈజ్ గాడ్. టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్. స్వామి అన్నారు, హూ సేస్ ఆల్వేస్ హీ హ్యాస్ నో టైం. He is the biggest fool on the earth. ప్రవహించే నదీ జలం గడిచిన కాలం వెనుకకు తీసుకుని రాలేము. కాలం దైవస్వరూపం కాబట్టి కాలాన్ని మంచి ఆలోచనతో, మంచి పనులతో సద్వినియోగం చేసుకుంటూ పవిత్రం గావించుకోవాలి. ఖాళీ సమయంలో భజన చేసుకుంటే స్వామి నుండి వచ్చే ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ మన మీద పడి మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఎవరినైనా కలుస్తామని చెప్పి టైంకి కలవకపోతే మన సమయమే కాకుండా వాళ్ల సమయాన్ని కూడా వృధా చేసిన వాళ్లమవుతాం. వాళ్ల సమయాన్ని వృధా చేసే హక్కు మనకు లేదు. స్వామి సమయాన్ని జాగ్రత్తగా వినియోగించేవారు. ఏ సమయంలో ఏమి చేయాలో అది నిర్వహించి భక్తులకు సమయం విలువను చెప్పేవారు. రోజుకి 24 గంటల్లో ప్రతి ఒక్కరూ 6 గంటలు సేవ కొరకు, 6 గంటలు సొంత పని కొరకు, 6 గంటలు నిద్ర కొరకు, 6 గంటలు భగవత్ సన్నిధిలో గడపడం కొరకు టైమును వినియోగించాలని స్వామి చెప్పారు. అలా వినియోగిస్తే ప్రతి మానవుడు క్రమశిక్షణ గల మనిషిలా తయారవుతాడు. మనం ఏ పని చేసినా స్వామి నాచే ఈ పని చేయిస్తున్నారు అని మొదలు పెడితే ఆ పని ఒక పూజగా మారి ఆ సమయం వృధా కాకుండా అవుతుంది. అతిగా మాట్లాడటం వలన కూడా సమయం వృధా అవటమే కాకుండా ఎనర్జీ కూడా వృధా అవుతుంది. అందుకే స్వామి అన్నారు, అతిభాష మతిహాని అని. డోంట్ వేస్ట్ ఎనర్జీ. ముఖ్యంగా శారీరక శ్రమ ద్వారా, చెడు దృష్టి వలన, చెడు విషయాలను వినడం వలన, చెడు పలుకులు పలకడం వలన, చెడు ఆలోచనలు వలన, చెడు పనుల ద్వారా మన శరీరంలో ఎక్కువ శక్తి వృధా అవుతుంది. కోపం ఒకసారి వస్తే 3 మాసములు మనం తీసుకున్న ఆహారంతో సమానమైన శక్తి వృధా అవుతుంది. నీవు గడిపిన ప్రతి నిమిషంలోనూ ప్రతి సెకను విలువైనదిగా గడిపితే నీ జీవితము విలువైనదిగా మారుతుంది. ధనం, కాలం, ఆహారం, శక్తి అత్యంత విలువైనవి. కాలం చేజార్చుకుంటే జీవితమే చేజారిపోతుంది. ప్రకృతి ఇచ్చిన సంపదలను మనం పొదుపుగా వాడుకుంటూ అదుపులో ఉండాలి. కోరికలపై అదుపు తప్పిన జీవితం కళ్ళెం లేని గుర్రం వంటిది. భగవత్ చింతన అనే కళ్ళెంతో మనసును కట్టడి చేస్తూ సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ బాధ్యత గల పౌరులుగా ఆదర్శవంతమైన సమాజాన్ని నిర్మించడం అందరి బాధ్యత. జై సాయిరా.
1: ఏది వృధా చేయకు. శ్రీకాకుళం నుంచి వచ్చిన కె సాయి పావని ప్రసంగం విన్నారు.
2: భగవాన్ శ్రీ సత్యసాయి విద్యా సంస్థలలో పిల్లలను చదివించాలని తల్లిదండ్రులు తహతహలాడతారు. వాటిలోని క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్యా విధానం, హాస్టల్స్ లో కుటుంబ సభ్యులను మరిపించే సంరక్షణలే అందుకు కారణం. సత్యసాయి హాస్టల్స్ లో ఉండడం వల్ల విద్యార్థులలో వచ్చే మార్పు గురించి పుట్టపర్తి హైయర్ సెకండరీ విద్యార్థులు జరిపే గోష్ఠి కార్యక్రమం విందాం.
3: ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడనాది మధ్య లయుడెవ్వడు సర్వమూ తానైన వాడెవ్వడు వానినాత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడదన్ సా ఈశ్వరునే శరణంబు వేడదన్.
4: ప్రేమమయుడు కరుణామయుడైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య పాద పద్మములకు మా శతకోటి ప్రణామములు అర్పిస్తూ రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం.
5: నా జీవితమే నా సందేశం, మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అని ప్రేమతో పలుమార్లు స్వామి మనకు చెప్పారు. పరోపకారార్థం ఇదం శరీరం అని తమ జీవితమంతా మానవాళి అభ్యున్నతి కొరకై పరిశ్రమించారు. అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు, లవ్ ఆల్ సర్వ్ ఆల్ అనే దివ్యోపదేశాన్ని దశ దిశల దిశానిర్దేశం గావించారు. మనీ సేవలో మైమరిచిన మానవుణ్ణి మానవ సేవ వైపుకు మళ్లించారు. నేను నా వారు అనే సంకుచిత స్వార్థ సంఖ్యల నుంచి విముక్తి గావించి పరులలో పరమాత్మను పరికించే పవిత్ర భావాలను పెంపొందించారు. అందరి డెందాలలో ఆనందాన్ని చిందించే ఆత్మారాముడు తానేనని దీనజన సేవా మకరందాన్ని తమకు సమర్పించుకుని ధన్యత చెందాలని సూచించారు.
6: మానవ సేవయే మాధవ సేవ అనే మధుర భావాలను భావి భారతోద్ధారకులైన విద్యార్థుల హృదయాల్లో పెంపొందించి ప్రాచీన సంస్కృతి వైభవాన్ని పరిరక్షించారు. కల్చర్ అంటే కన్సర్న్ ఫర్ అదర్స్, సహానుభూతియే సంస్కృతి లక్షణం అని సంక్లిష్టమైన సత్యాలను సరళంగా బోధించారు. సర్వజీవులలో సర్వేశ్వరుని సందర్శిస్తూ సాటి మానవుణ్ణి ప్రేమతో సేవిస్తూ సమాజ శ్రేయస్సును సంరక్షించే బాధ్యతాయుత జీవితాన్ని విద్యార్థి దశ నుంచే స్వామి మనకు నేర్పిస్తారు. శ్రీ సత్యసాయి విద్యా సంస్థల్లో విద్యార్థులు ఏ విధంగా పరస్పరం సహకరించుకుంటూ సహానుభూతితో సహజీవనాన్ని గడుపుతున్నారో వినయంతో మీకు విన్నవించుకోవడానికి మేము ప్రయత్నిస్తాము.
4: స్వామి జీవితాన్ని ఆదర్శంగా తీసుకున్న కొందరు వ్యక్తులు మా మధ్యే మాతో పాటు ఉంటారు. వారు విద్యార్థులకు సహానుభూతి అనే అంశానికి స్ఫూర్తిదాతలు. ఎవరో తెలుసా? మా టీచర్స్. ఏమంటావు గార్గయ్య?
7: అవును హృదయ్, మనుషులు ఒకరికొకరు సహకార పడుతూ అందరూ ఒకే కుటుంబంలా మెలగడం మన సంస్కృతి. దీనినే, ఈ భావననే మనం వసుధైక కుటుంబం అంటాం. ఎప్పుడైతే విశ్వమంతా సోదర సోదరీమణుల భావంతో మెలుగుతుందో అప్పుడే విశ్వశాంతి చేకూరుతుందని స్వామి చెప్పారు. మన ఉపాధ్యాయులు దీనికి చక్కని ఉదాహరణ. నీకు ఆ రోజు గుర్తుందా? అదే, ఒకరోజు మన టీచర్ గారు రాత్రి 10:30 ఆ ప్రాంతంలో ఇంటికి వెళ్తుండగా ఓ వృద్ధ దంపతులు ఆయనకు ఎదురుపడ్డారు. ఆయన వారి నడకలో అసౌకర్యాన్ని చూసి వాళ్ల దగ్గరకు వెళ్లారు. వారికి ఏమైనా సహాయం కావాలి అని వాళ్ళని అడిగారు. అప్పుడు వారు దాన్ని సున్నితంగా తిరస్కరిస్తూ ఇలా అన్నారు, కన్న కొడుకులే మమ్మల్ని సరిగ్గా చూసుకోవట్లేదు, కాని ఎవరో తెలియని మీరు మాలో ఒకరికి ఆపరేషన్ అయి కష్టపడుతుంటే సహాయం చేస్తానడం దేవుడున్నాడన్న దానికి నిదర్శనం. నిజమే, టీచర్లు చెప్పటమే కాకుండా ఆచరించి సంస్కృతిక భావనలను వాటి యొక్క గొప్పతనాల్ని మనకు చూపిస్తున్నారు.
6: చాలా బాగా చెప్పావు గార్గయ్య. ఇటువంటి సంఘటనలు నీకేమైనా తెలుసా హృదయ్?
4: తెలుసు సతీష్. నేను గత సంవత్సరం 11వ తరగతిలో జాయిన్ అయినప్పుడు గ్రామ సేవ అనే కార్యక్రమంలో మొదటిసారి పాల్గొన్నాను. గ్రామ సేవయన్న రామ సేవయే సుమి అని స్వామి చాలాసార్లు చెప్పారు. ఈ అంశాన్ని సమర్థిస్తూ నాకు గ్రామ సేవ చేసేటప్పుడు జరిగిన ఒక మంచి సంఘటన గుర్తుకు వస్తోంది. మేమంతా ఇండ్లలో స్వామివారి ప్రసాదాన్ని పంచి తిరిగి వెళ్లిపోతుండగా ఒక గొప్ప సంఘటన జరిగింది. మద్యపానానికి కట్టు బానిసైన ఒక వ్యక్తి మా వాహనము దగ్గరికి వచ్చాడు. అతన్ని చూసి మేమంతా ఎంతగానో భయపడ్డాము. అప్పుడు మా టీచర్లలో ఒకరు అక్కడికి వచ్చి ఆ తాగుబోతుతో మాట్లాడారు. ఆ మాటలలో తాగుబోతుని కుటుంబమంతా అతన్ని వదిలి వెళ్లిపోయి తన దగ్గర నివసించడానికి ఇల్లు లేక ఉన్న డబ్బంతా మద్యపానం కోసం ఖర్చు పెట్టి చిల్లి గవ లేకుండా తన జీవితాన్ని ఎంతో కష్టంతో సాగిస్తున్నాడని తెలిసింది. అప్పుడు మా టీచర్ ఆ మనిషికి జీవితంపై ఉన్న అవగాహనలో మార్పులు తేవాలని, తాగటం మానితే స్వామి ఎంతగానో సంతోషపడతారని అతనికి స్ఫూర్తి కలిగించి ప్రేమ అనే ఆయుధంతో అతనికి ప్రసాదం అందించారు. దీనిలో మనం గ్రహించే విషయం ఏమనగా, అంతటి గొప్ప స్థాయిలో ఉన్న మా టీచర్ ఒక సాధారణమైన గ్రామస్తుని జీవితంలో మార్పు తేవడానికి పాల్పడటం చాలా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. ఇదే మైన్ ఇస్ మైన్, యోర్స్ ఇస్ మైన్ అనే అంశానికి చిహ్నం.
5: ఈ చర్చలో పాల్గొంటుంటే నాకు ఒక మంచి పాట గుర్తుకు వస్తుంది.
7: ఇంకెందుకు ఆలస్యం మిత్రమా, పాడు.

0: చాలా చక్కగా పాడావురా ఆర్యన్. మనమంతా ఈ హాస్టల్లో ఈ విధంగానే జీవిస్తాం కదా.
1: అవును.
0: ఓ సతీష్, నీవు ఈ మధ్య కాలంలోని శ్రీ సత్యసాయి జూనియర్ బాయ్స్ హాస్టల్లో ప్రవేశించావు కదా.
1: అవును.
0: అయితే నీవు జాయిన్ అయ్యే సన్నివేశాన్ని మా శ్రోతలందరితో చెప్పు.
1: తప్పకుండా చెప్తాను మిత్రమా. నేను శ్రీ సత్యసాయి జూనియర్ బాయ్స్ హాస్టల్లో 11వ తరగతిలో జాయిన్ అయ్యాను. ఈ హాస్టల్లో నేను జాయిన్ అవ్వకముందు చాలా భయపడేవాణ్ణి. ఎందుకంటే ఇక్కడి హాస్టల్ సిస్టమ్ గురించి నాకు ఏమీ తెలీదు. ఎవరైనా ర్యాగింగ్ చేస్తారేమో, బెదిరించడం లాంటివి ఏమైనా చేస్తారేమో అని భయపడేవాణ్ణి. జాయినింగ్ రోజున మాత్రం ఎంతో భయంతో హాస్టల్కు చేరాను. కానీ నా భయం హాస్టల్ గేట్ దగ్గరే పటాపంచలైంది. అక్కడ ఒక అద్భుతం జరిగింది. కొంతమంది విద్యార్థులు నా దగ్గరికి వచ్చి నా చేతిలో ఉన్న లగేజ్ అందుకున్నారు. అందుకోవడమే కాదు, నన్ను వారితో తీసుకెళ్లి నా రూమ్ చూపించి హాస్టల్లో ఎలా ఉండాలో, హాస్టల్లో ఎక్కడ ఏమేమి ఉన్నాయో దగ్గరుండి చూపారు. నీకేదైనా ఆందోళన ఉంటే చెప్పు, మేము దానిని తీరుస్తాం అని చేయూతనిచ్చారు. వారితో ఉన్న ఆ కొద్ది క్షణాలు నా భయాన్ని పోగొట్టి నా హాస్టల్లో నేను ఎలాంటి వారి మధ్య ఉంటున్నానో తెలియజేసింది. ముఖ్యంగా వారిని నా అన్నయ్యలుగా చేసింది. స్వామి నన్ను ఇలాంటి వారి మధ్య ఉండాలని అనుకున్నట్టున్నారు. అందుకే నాకు ఇంత మంచి కుటుంబం దొరికింది. ఈ కుటుంబంలో ఒకరి కోసం ఒకరు ఉంటారు, అందరూ స్వామి కొరకు ఉంటారు. ఈచ్ వన్ లీవ్స్ ఫర్ అదర్ అండ్ ఎవ్రీవన్ లీవ్స్ ఫర్ గాడ్.
0: కరెక్ట్ గా చెప్పావు సోదరా. నీవు చెప్పినట్లు ఇక్కడ విద్యార్థులంతా ఒకరికి ఒకరు, స్వామి కొరకు అందరూ అని కలిసి ఉంటామనేది అక్షర సత్యమని నేను చెప్పవచ్చు.
2: అవును హృదయ్, నేను ఇక్కడికి రాకముందు పరిస్థితులు వేరేగా ఉండేవి. కానీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రపంచమంతా తారుమారు అయ్యిందేమో అన్న సందేహం వచ్చింది. ఒకరోజు ఒక సోదరుడు తన కాలు విరిగి బాధపడుతున్నాడు, తాను నడవలేకపోతున్నాడు. దీనిని గమనించిన ఒక ఉపాధ్యాయుడు అతన్ని తన స్కూటీపై తీసుకెళ్లి తన రూమ్ వద్ద చేర్చారు. చేర్చడమే కాకుండా ఆయనకు వీలున్న ప్రతిసారి వచ్చి అబ్బాయి యొక్క బాగోగులు కనుక్కున్నారు. ఇలాంటి గొప్ప వ్యక్తులను నేను నా జీవితంలోనే చూడలేదు. దీనిని గుర్తుకు తెచ్చుకున్న ప్రతిసారి స్వామి నా ఇంట వెంట జంట కంట తోడు నీడై ఉంటున్నారన్న నమ్మకం వస్తుంది. స్వామి నాకు మంచి సోదరులను, తల్లిదండ్రుల ప్రేమను పంచే ఉపాధ్యాయులను అందించారు. నా జీవితంలో మాత్రం గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అన్నది తప్పక వర్తిస్తుంది.
3: అవును వివేక్. వివేక్ చెప్పిన ఈ సంఘటన విన్న తరువాత పోయిన సంవత్సరం స్పోర్ట్స్ మీట్ సమయంలో జరిగిన మరొక సంఘటన నాకు గుర్తుకు వస్తుంది. దాని గురించి నువ్వు వివరిస్తావా హృదయ్?
0: గత సంవత్సరం మా సోదరులతో జరిగిన ఒక విషయం నాకు జ్ఞప్తికి వస్తోంది. ప్రతి సంవత్సరంలాగా శ్రీ సత్యసాయి విద్యా సంస్థల కార్యక్రమాలలో భాగంగా యాన్యువల్ స్పోర్ట్స్ మీట్లో మేమంతా సైకిళ్లతో చేసే విన్యాసాలలో పాల్గొన్నాము. అది స్పోర్ట్స్ మీట్ ముందు సిద్ధమవుచున్న సందర్భం. నేను మరియు నలుగురు సోదరులు సైకిల్స్ కార్యక్రమంలో పాల్గొంటూ రోజు జరిగే ప్రాక్టీస్ తర్వాత అందరం కలిసి కూర్చొని మా సైకిళ్లను రిపేర్ చేసుకునేవాళ్లం. అలా ఒకరోజు మేమైదుగురము మా పనిని ముగించుకొని మా పనిముట్లనంతా మా సార్ గదిలో పడేశాం. గది యొక్క తాళమును మాతోనే ఉంచుకున్నాం. అప్పుడు మా సార్ ఒక ముఖ్యమైన విషయంపై బయటికి వెళ్లారు. ఆయన తిరిగి వచ్చేసరికి సుమారు 12 గంటలైందట.
4: అవునా?
0: తీరా చూసేసరికి ఆయన దగ్గర తన గది తాళాలు లేవు. మా దగ్గర ఉందని తెలిసి కూడా ఆయన మా నిద్రను భంగం చేయకుండా రాత్రంతా కారిడోర్లోనే పడుకున్నారు. మా కోసం ఆయన తన సుఖాన్ని త్యాగం చేశారు. ఈ విధంగా ప్రేమతో కలిసి నివసించడమే సహానుభూతి అని చెప్పవచ్చు.
3: అవును, నువ్వు చెప్పింది కరెక్టే. ప్రతి సంవత్సరం స్పోర్ట్స్ మీట్ లో భాగంగా మాకు ఎన్నో వందల మంది ప్రజల ముందు మా విన్యాసాలు ప్రదర్శించే అవకాశం వస్తుంది. అయితే ఇలాంటి అద్భుత అవకాశాన్ని కూడా కొంతమంది విద్యార్థులు స్వామివారి కోసం వదిలేసి కార్యక్రమంలో పాల్గొంటున్న విద్యార్థులకు వివిధ రకాల సహాయాలు అందిస్తూ ఉండిపోతారు. వారికి వందల మంది ముందు ప్రదర్శించే అవకాశం కన్నా స్వామి సేవ చేయడమే గొప్పదని భావిస్తారు.
4: చక్కగా చెప్పావు ఆర్యన్. హృదయ్, నువ్వు చెప్పినట్లు అవసరమైన సమయాల్లో మన టీచర్ల ఆప్యాయత, సహానుభూతి ఎప్పుడు గుర్తుకు వచ్చినా నన్ను అది కదిపివేస్తుంది.
2: అవును గార్గయ్య, ఒకసారి మీ అమ్మగారికి ఒంట్లో బాగాలేనప్పుడు మన టీచర్స్ నీకు చేయితను అందించారు కదా.
4: అవును, అది 11 జనవరి 2017. ఘనంగా స్పోర్ట్స్ మీట్ ముగిసిన తర్వాత మా అమ్మ ఆరోగ్యం బాగాలేదని నాకు తెలిసింది. ఆ రోజు రాత్రి 11:30 మా అమ్మను అత్యవసరంగా పరిధి నుండి బెంగళూరుకు తరలించాల్సిన వచ్చింది. తిక్కుతోచని పరిస్థితి, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. అటు చూస్తే పరిస్థితి విషమంగా ఉంది, ఇటు చూస్తే ఎక్కడికి ఆ రాత్రి బెంగళూరులో వెళ్లాలో తెలియదు. అలాంటి అయోమయ స్థితిలో మేమున్నామన్న భావనతో మా ఉపాధ్యాయులు నా వద్దకు వచ్చారు. నన్ను మా నాన్నను ఆసుపత్రికి తీసుకువెళ్లి అక్కడికక్కడ ఆర్థికంగా సహాయం చేశారు. వారే అంబులెన్స్ ని పిలిచి నన్ను, మా నాన్నని, మా అమ్మని దానిలో ఎక్కించారు. అంతేకాదు, ప్రతిరోజు ఫోన్ చేసి వారు మా అమ్మ పరిస్థితి గురించి తెలుసుకుని స్వామి ఉన్నారన్న ధైర్యం మాకిచ్చారు. ఈ విధంగా ధనపరంగానే కాదు, మానసికంగా కూడా వారు మాకు ధైర్యం ఇచ్చారు. ఈ సహాయం నాకు ఎప్పుడు గుర్తుకు వచ్చినా నాలో ఇంకోరికి సహాయం చేయాలనే భావనను ప్రేరేపిస్తుంది.
0: హృదయానికి హత్తుకునే సంఘటన చెప్పావురా సోదరా. స్వామి జీవితంలోని సంఘటనలలో కొన్ని సన్నివేశాలు సహానుభూతికి నిదర్శనం. ఆర్యన్.
3: అవును హృదయ్, నువ్వు చెప్పింది అక్షరాల నిజం. స్వామివారి చిన్నతనంలో ఎవరైనా ఆకలితో ఇంటి ముందుకు వచ్చి నిలబడితే స్వామివారి హృదయం కరిగిపోయేది. ఇంట్లోకి వెళ్లి తినుబండారాలు తెచ్చి వారి చేతుల్లో పెట్టి ఎంతో తృప్తి పొందేవారు. ఎవరైనా చలికి వణిగిపోతుంటే వారిని ఇంటికి పిలుచుకుని వచ్చి వారికి కప్పుకోవటానికి ఏదైనా వస్త్రం వారికి ఇచ్చి వారిని ఆనందపరిచేవారు. స్వామివారి జీవితంలోని ఇలాంటి సంఘటనలు సహ అనుభూతికి నిదర్శనాలు. స్వామివారి జీవితంలో యశోద పాత్రను పోషించిన కరణం సుబ్బమ్మ గారు బ్రాహ్మణ కులానికి చెందినవారు. కులమత కలహాలున్న ఆ సమయంలోనే సుబ్బమ్మ గారు స్వామికి ఆహారాన్ని తినిపించి ప్రేమకు కులమత భేదాలు అడ్డురావు అని తెలిపారు. ఇదే విధంగా మేము కూడా మా హాస్టల్లో ఎలాంటి తారతమ్యాలు లేకుండా సోదర భావంతో కలిసిమెలిసి ఉంటాం.
2: అవును, మన హాస్టల్లో ఈ విధంగానే అందరం కలిసిమెలిసి జీవిస్తాము. అవును సతీష్, నీ ఈ హాస్టల్ జీవితంలో ఒక సంఘటన జరిగిందని నాకు చెప్పావు కదా, దాన్ని మా శ్రోతలతో పంచుకోగలవా?
1: తప్పకుండా పంచుకుంటాను. హాస్టల్లో ఉన్నప్పుడు అర్ధరాత్రి సమయంలో నాకు తీవ్రంగా కడుపు నొప్పి వచ్చింది. ఎవరికి ఈ విషయం చెప్పాలో నాకు తెలియదు. అస్సలు నిద్ర పట్టలేదు. మా టీచర్ నేను పడుకోకపోవడం గమనించి ఉన్నట్లున్నారు. ఒక్కసారిగా నా దగ్గరికి వచ్చి, ఏమైంది, ఎందుకు పడుకోలేదు అని అడిగారు. నేను అతనికి కడుపు నొప్పిగా ఉంది, అందుకే పడుకోలేదు అని చెప్పా. అప్పుడు ఆయన నాకు కొన్ని టాబ్లెట్స్ ఇచ్చారు, అవి వేసుకొని నిద్రపోమన్నారు. నేను పూర్తిగా నిద్రపోయేంత వరకు ఆయన నా దగ్గరే ఉన్నారు. స్వామి ఎల్లప్పుడూ నాతోనే ఉంటున్నారని చెప్పడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ దొరుకుతుందా వివేక్?
2: కరెక్టే సతీష్, స్వామి మన ఆలన పాలన చూసుకోవడానికి టీచర్స్తో పాటు సోదరులను కూడా మనకిచ్చారు.
4: అవును, ఎంతైనా సేవకు సమయం, సందర్భం, వయస్సు అడ్డురావు. ఏమంటావు వివేక్?
2: అవును, సహానుభూతికి సమయం, సందర్భం, వయస్సుతో పనిలేదు. స్వామి తన పిల్లల కోసం నిర్మించిన జూనియర్ బాయ్స్ హాస్టల్లో 75 ఏళ్లకు మించిన ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన మమ్మల్ని తన సొంత పిల్లల్లాగా చూసుకుంటారు. ఆయనకు అంత వయసు ఉన్నా అంతులేని చురుకుదనంతో సేవ చేస్తారు. ఒకవేళ మేము భోజనం చేయకపోతే మమ్మల్ని తీసుకెళ్లి భోజనం చేయించి మేము భోజనం చేసే వరకు అక్కడే ఉంటారు. ఎంత ప్రేమో కదా. ఇంత ప్రేమ కేవలం మా శ్రేయస్సు కోసమే.
1: ఆర్యన్, ఫుడ్ సెషన్స్ లో ఒక సన్నివేశం గురించి నాకు చెప్పావు కదా, అదేంటో మరలా మా అందరికీ చెప్పు.
3: నీకు తెలుసు కదా, స్వామి మనకు ఇచ్చిన గొప్ప అవకాశాలలో ఫుడ్ సర్వ్ చేయడం కూడా ఒకటి. అవును, నువ్వు ఏదో అడుగుతున్నావే, ఆ ఇన్సిడెంట్ కదా. ఒకరోజు నేను ఫుడ్ సర్వ్ చేయడానికి మన డైనింగ్ హాల్ కి వెళ్లాను. సర్వ్ చేయడం మొదలు పెట్టిన తరువాత 2 నిమిషాలకు ఒక పిల్లవాడు నా వైపుకు పరిగెత్తుతూ వచ్చాడు. అలా ఎందుకు పరిగెత్తావు అని అడిగితే, ఈరోజు నా సర్వింగ్ ఛాన్స్ కాబట్టి నేనే సర్వ్ చేస్తాను అని వడ్డించడం మొదలు పెట్టాడు. సేవ చెయ్యాలనే భావన మనందరిలో ఎంతగానో నాటుకుపోయింది.
0: ఛాన్స్ అనే మాట అన్నావా?
3: అవును.
0: ఆ మాట వినగానే నాకు దివ్యమైన సంభాషణ గుర్తుకు వస్తోందిరా.
4: త్వరగా చెప్పు.
0: ఒకనాడు హైదరాబాద్ యూత్ గ్రూప్ వారు మన సౌత్ ఇండియన్ క్యాంటీన్ లో సేవా కార్యక్రమాలను ముగించుకొని స్వామివారి దర్శనం కోసము అందరూ కుల్వంత్ హాల్లో వేచి ఉన్నారు. స్వామి ఈ గ్రూప్ ను ఇంటర్వ్యూ గదిలోకి పిలిచారు. ఆ దివ్యమైన సంభాషణలలో స్వామివారు హఠాత్తుగా ఒక ప్రశ్న అడిగారు. ఈ భగవంతుడు ఒక మంచి సేవా వర్కర్ కి కలిగించే రివార్డు ఏమిరా అని అడిగారు. అయితే ఆ గ్రూప్ లోని యువత అంతా రింగ్, చైన్, విభూతి, వాచ్ అని ఎన్నో బహుమతుల పేర్లను చెప్పారు. కాని స్వామి ప్రతి దాన్ని తిరస్కరించారు. అప్పుడు తమని చూపిస్తూ, ఈ భగవంతుడు ఒక మంచి సేవా వర్కర్ కి ప్రసాదించే గొప్ప కానుక ఏమనగా, అతనికి మానవాళిని మరొకసారి సేవించే అవకాశం ఇవ్వటం రా అని స్వామి చెప్తూ, మీ జీవితంలోని ప్రతి క్షణంలో పరోపకారం చేయడానికి సిద్ధంగా ఉండండిరా అని స్వామివారిని ఆశీర్వదించారు.
3: స్వామివారి బోధనలు ఆచరిస్తూ మనం మన హాస్టల్లో ఎన్నో సెల్ఫ్ రిలయన్స్ యాక్టివిటీస్ జరుపుతుంటాం కదా, వాటి గురించి నువ్వు చెప్పగలుగుతావా వివేక్?
2: తప్పకుండా ఆర్యన్. సహానుభూతి అంటే మనం మాత్రమే ఆనందంగా ఉండటం కాదు, మన చుట్టుపక్కల వాళ్ళు ఆనందంగా ఉండటం. మన చుట్టుపక్కల వాళ్ళు ఆనందంగా ఉంటే మనం కూడా ఆనందంగా ఉంటాము. దేవుడనగ వేరు దేశమందున లేడు, దేవుడుండు తనదు దేహమందే. దీనిని మనసులో ఉంచుకొని మేము మాకున్న కొంతపాటు ఖాళీ సమయం కూడా సోదరుల కోసమే కేటాయిస్తాము. ఈ కొంత సమయంలో అనారోగ్యంతో బాధపడుతున్న సోదరులకు సరిపడా భోజనం అందిస్తాం. ఇది మేము స్వామికి చేసే సేవగా గొప్ప అవకాశంగా భావిస్తాము. ఇది మానవ సేవగా అనుకోకండి, ఇది మాధవ సేవ. మనం మానవులకు సేవ చేస్తే మాధవునికి సేవ చేసినట్టే. జీవితంలో ఇది మరవరాని సత్యం.
4: సరిగ్గా చెప్పావు వివేక్. స్వామి కూడా పరులు పరులు కాదయా, పరులు పరమాత్ములయా అని చెప్పారు. హృదయ్, దీనికి సంబంధించిన సంఘటన నీ జీవితంలో ఏమైనా జరిగిందా?
0: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఎన్నోసార్లు తమ ఉపదేశాలలో సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అనే మాటల ద్వారా తన భక్తులకు ఒక దివ్యమైన సందేశాన్ని ఇచ్చారు. మా హాస్టల్లోని పిల్లల్లో ఈ అంశం చాలా దృఢంగా ఉంది అని నేను చెప్పవచ్చు. ఒకసారి నాకు ఒంట్లో బాలేదు. అప్పుడు తరగతిలోని చదువులు, మిత్రులతో ఆటలు, అంతేకాక స్వామి దర్శనం అనగా సాయి కుల్వంత్ సభామండపంలో జరిగే సన్నివేశాలన్నిటినీ కోల్పోతున్నాని ఎంతగానో దుఃఖించాను. అయితే నా రూంలోని సోదరులంతా నా కోసం వారి కాలక్షేప సమయాన్ని త్యాగం చేసి కొంతమంది పిల్లలు డాక్టర్ గారిని కలిసి నా కోసం మందులు తెచ్చారు. మరికొందరు నా అవసరాన్ని బట్టి నాకు ఆహార పదార్థాలను పట్టుకొచ్చారు. ముఖ్యంగా కొంతమంది మిత్రులు నేను క్లాసుల్లో మిస్ అయిన పాఠాలన్నిటినీ నా ముందర కూర్చొని గట్టిగా నా కోసం చదివి నాకు అర్థమయ్యే రీతిలో సాధారణ మాటలలో నాకు అందజేశారు. ఇది కాదా అన్నతమ్ముల మధ్య ప్రేమానుబంధం?
4: అవును హృదయ్, అందరూ అన్నదమ్ములే. కొద్ది సంవత్సరాలు మాత్రమే కలిసి ఉన్నా ఒకరిపై ఇంకొకరికి ఆ ప్రేమ సొంత అన్నదమ్ముల వలె ఉంటుంది. కాని ఆ రోజు రానే వచ్చింది. కొందరికి బోర్డు పరీక్షలు ముగిశాయి, వారు వెళ్లాల్సిన సమయం అయింది. కొన్ని సంవత్సరాల ఆ జీవితం ఒక ముగింపుకు వచ్చింది. ఒకరినొకరు వదిలి వెళ్తున్నారు. ఒక్కరు వెళ్లినా అందరూ వెళ్లి అతన్ని సాగనంపారు. తన పెట్టెలు మోశారు. గేటు బయట దాకా ఎంతో జాగ్రత్తగా తనను దిగపెట్టారు. ఇది చూస్తే నాకు కళ్ళంట నీళ్లు తిరిగాయి. నిజంగా ఎంత ప్రేమ, ఇదే కదా సహ అనుభూతి.
0: అన్నతమ్ములు అనే మాట వినగానే నాకు అద్భుతమైన పాట గుర్తుకు వస్తోంది.
4: పాడు మిత్రమా.
0: కలసి

0: ఉందాం. సాయి మాత బిడ్డలం మందరం, సత్య సాయి మాత బిడ్డలమే అందరం, సత్య సాయి మాత బిడ్డలమే మందరం, సత్య సాయి మాత బిడ్డలమే అందరం.
1: భారతీయ సంస్కృతి పరహితమే పరమార్థమని ప్రబోధించింది. సహనంతో సహానుభూతితో శాంతియుత జీవనం సాగించాలని ఆకాంక్షించింది. అట్టి పవిత్ర సంస్కృతిని సంరక్షించడానికి సాయీశ్వరుడు సర్వదా యువతను సన్మార్గంలోనికి సాగనంపారు. వారి ఆదర్శాలను అనుక్షణం మన జీవితాలకు అన్వయించుకుంటూ ప్రేమానురాగాలతో పరస్పరం సహకరించుకుంటూ సాయి బాటలో జీవితాలు సార్థకత చెందాలని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని స్వామివారికి అర్పిస్తున్నాం.
2: ఇప్పుడు స్వామివారి దివ్య సందేశాన్ని వింటూ ఈ అవకాశాన్నిచ్చిన స్వామివారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ చర్చాగోష్ఠిని ముగించుకుందాము.
3: జై సాయిరాం.
4: ఇల్లును కట్టుటకు ఇటుక సున్నము ఎంత అవసరమో, దేశ క్షేమమునకు త్రికరణ శుద్ధి అనేటువంటి యొక్క భావము, సేవ యొక్క తత్వము రెండు కూడాను అత్యవసరము. ఇట్టి పవిత్రమైనటువంటి సేవను ప్రప్రథమంలో మనం కొంతవరకును దీని యొక్క విధానాన్ని గుర్తించడం అత్యవసరము. సేవ తన యొక్క తృప్తి నిమిత్తమై ఆచరించేటువంటి యొక్క కర్తవ్యం కానేరదు. పరుల యొక్క ఆనందము, పరుల యొక్క అనుకూలము, పరుల యొక్క సంతృప్తిని మనము ప్రప్రథమంలో గుర్తించాలి. మన సేవ ఇతరులకు ఎట్టి అనానుకూలం కాని, శ్రమను కాని, బాధను కాని కలిగించకూడదు. ఈ విధమైనటువంటి సేవ ఆచరించేటువంటి పూర్వము తన హృదయాన్ని పరిశోధన సల్పుకోవాలి. ఇది తన నిమిత్తమై ఆచరించేటువంటి యొక్క స్వార్థమా, లేక పరుల నిమిత్తమై ఆచరించేటువంటి యొక్క పరార్థమా అనేటువంటి సత్యాన్ని విచారణ చేయాలి.
5: సత్యసాయి హాస్టల్స్ లో ఉండడం వల్ల విద్యార్థులలో వచ్చే మార్పు గురించి పుట్టపర్తి హైయర్ సెకండరీ విద్యార్థులు జరిపిన గోష్ఠీ కార్యక్రమం విన్నారు. ఇందులో పాల్గొన్న వారు సాయి హృదయ్, ఆర్యాన్ సాయి, గార్గేయ, వివేక్ వర్ధన్, సతీష్. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావచ్చు, త్రాగునీటి పథకం కావచ్చు, స్వామి చేపట్టిన పథకాలన్నీ అద్భుతాలే. ఆ పథకాలను వివరిస్తూ ఆదిలాబాద్ బాలలు సమర్పిస్తున్న కార్యక్రమం పర్తి యాత్ర ఇప్పుడు విందాం.
6: ఏమి రమేషు, సురేషు, ఎడికి పెన్నా ఎన్ని దినాలు పత్తాకే లేరు?
7: పుట్టపర్తికి వేలం కాక
6: ఏరో ఆడకెప్పుడు కాదు మళ్ళీ. ఏ రమేషు, ఈ సురేష్ గారు ఏమిటో నచ్చిందా?
7: అవునన్నా, సాయిబాబులు వేర్రు, ఆఫీస్ లో కూడా లీవ్ ఇస్తామన్నారు, అందుకే మేమిద్దరం పోయినాం.
6: ఆ సాయిబాబు అయిపోయినాక అది ఇప్పుడేముంటుందిరా? అబ్బా, నువ్వెన్నిసార్లు పోయినావు కాక ఆడికి? నేనా? పుట్టపర్తిగా నేను ఎప్పుడు పోలే.
7: అది మళ్ళా ఓసారి చూడాలి,
6: గప్పుడు వెళ్తుంది. కదంటి ప్లేసులు ఏముంటా చెప్పు. ఓ పటం పెడతారు, ఆడికి పోవాలంటే పైసలు తీసుకుంటారు.
7: లేదు కాక, పుట్టపర్తి చాలా డిఫరెంట్. ఆడేమో విషయం ఉన్నదే, నేను చెప్తే నమ్మో గాని పుట్టపర్తిలోకి ఎంటర్ అవుతుంటే ఓ పెద్ద దవాఖానా కనబడుతుంది. అసలు దవాఖానా తీరే ఉండదు, పెద్ద మేడ, దాంట్లో ఏ రోగమన్నా కానీ అన్ని ఫ్రీగా సుత్తరు.
6: అబ్బా, అన్ని ఫ్రీగా సుత్తరా? గుండె జబ్బుకు లచ్చలు లచ్చలు అవుతాయి కదా, గసంటి వాటిని చూడమను.
7: గసంటి వాటినే చూస్తారు కాక, ఎంత పెద్ద ఆపరేషన్ ఉన్నా గాని ఒక్క పైసా తీసుకోరు.
6: అంత ముఖ్యానికేనా?
7: అవునన్నా, ఎంత పెద్ద రోగం ఉన్నా గాని, ఎంత పెద్ద ఆపరేషన్ అన్నా గాని, మందుల ఖర్చు ఎంత అన్నా గాని అంతా ఫ్రీ. ఎవరైనా చూస్తారా అక్కడ? అవును కాక, నువ్వెక్కడి నుంచానారా, ఏ భాషన్నా మాట్లాడు, ఏ తిన్నైనా తిను, ఏ దేవుని కన్నా మొక్కు, నువ్వు మంచి వైనికి రోగం ఉంటే చాలు, నిన్ను చూస్తారు అక్కడ.
6: అబ్బా పెతలెత్తమ్మి,
7: మొదలు మేము కూడా నమ్మలే, ఆ తర్వాత పోయి కండ్లతో మేమే చూసినాం. ఇంకోటి ఏందనుకున్నావు, ఆడ పేషెంట్ పేషెంట్ గా కాదు,
8: సాయిబాబా చూస్తారు, ఆ డాక్టర్లకు నువ్వే దేవుణ్ణి గట్ల చూడమని సాయిబాబే వాళ్ళకి చెప్పిండట.
6: మనిషే కాదు, చెట్టు పుట్ట కుక్క గాలి అన్ని దేవుడనట, వాటికి పని యేసుడే పూజనట. ఇవన్నీ అలా డాక్టర్లు మాకు చెప్పిండ్రు, అలాకు సాయిబాబా చెప్పిండట. అమ్మ తోడు కీరాకులే, అసలు ఫీగా చూసుడే కాక నేను దేవుడిలాగా చూస్తారా? అంటే ఎక్కడ పైసలతోనే పనేలేదంటావు?
8: లేదన్నా, ఇక ఆశ్రమం గేట్లకు ఎంటర్ అవుతుంటే గణపతి కూడా ఉంటది. మన ఊళ్ళ గుళ్ళ పైసలేసినట్టే జేబులోకి వెళ్ళి 2 రూపాయలు తీసేసిన గంతే. అందరూ నన్ను కిందికి మీదికి చూడవట్రి. ఒక ఆయన అయితే తిట్టుడే తక్కువ, ఆ 2 రూపాయలు బిల్లదీసిన జేబులేసిండు. అక్కడ ఒక బోర్డు చూపించిండు, దాని మీద పెద్దగా రాసున్నది పైసలేయొద్దని.
6: ఇదేదో చిత్రంగా ఉన్నదే, దేవుని గుళ్ళో పైసలేయొద్దా? అవునన్నా. తర్వాత ఒక ఆయన వచ్చి మాకు చెప్పిండు, కొడుక దేవునికి నీ ప్రేమ కావాలి గాని పైసలెందుకు, దేవునితో ప్రేమ బిజినెస్ చేయాలి గాని పైసల బిజినెస్ కాదు. గింత పెద్ద లోకాన్ని సృష్టించిన దేవునికి నీ పైసలు లెక్కనా అనవట్టే.
8: ఇంకా ఆశ్రమం ఎట్టున్నా అనుకున్నావు కాక, పెద్ద పెద్ద బిల్డింగ్లు, నీట్గా రోడ్లు, మస్తు చెట్లు, టీ కాఫీ షాప్లు, అబ్బా లోపలనైతే చిన్న పట్టణమే అనుకోరాదు.
6: ఆశ్రమాలు కూడా గట్లుంటాయా? అక్కడ వట్టి పూజలే చేస్తారనుకున్నా?
8: అదే చిత్రం కాదే, అన్నీ ఉంటాయి కానీ అన్నీ డిసిప్లిన్ ఉంటాయి.
6: అంటే ఎట్లంటావు?
8: ఆడ నార్త్ ఇండియన్ వాళ్ళకు క్యాంటీన్, సౌత్ ఇండియన్ వాళ్ళకి ఇంకోటి, కమ్మ ఉంటుంది తిండి. కానీ పొద్దుగాల మధ్యాహ్నం మాపటిలకు 2-2 గంటలు మాత్రమే తెరుతారు. అన్ని టైంకి అయితే పొద్దుగాల 5 గంటలకు సుప్రభాతం, 8 గంటలకు వేదం, 9 గంటలకు భజన. మళ్ళా మాపటిలకు 5 గంటలకు వేదం, తర్వాత 1/2 గంట భజన. అబ్బా సూపర్ ఉంటదే.
6: మరి గింత డిసిప్లిన్ అందరూ పాటిస్తారంటవా?
8: అందరూ పాటిస్తారే. ఆడ డిసిప్లిన్ మనుషులకే కాదు అన్నిటికుంటాయి. మనుషులు తెల్ల బట్టలు ఎత్తారు, గింత గింత పిల్లలు లైన్లలో పోతారు, బిల్డింగ్లు అన్ని గులాబీ రంగులు ఉంటాయి, ప్రతి షాప్కు సాయి అని పేరుంటది, ఆఖరికి పోలీస్ స్టేషన్, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్లు కూడా గుళ్ళ తీరుంటాయి.
6: మరి వినడానికే చిత్రంగా ఉన్నది, ఆడ వట్టి తెలుగు వాళ్ళే ఉంటారా మరి?
8: అయ్యో కాదన్నా, తెలుగోళ్ళు, తమిళోళ్ళు, మలయాళమోళ్ళు, హిందీ వాళ్ళు, పంజాబ్ వాళ్ళు, వేరే దేశం వాళ్ళు. అబ్బా లోపలనైతే ఓ చిన్న దునియా కనబడుతుంది ఆడ.
6: ఆగో, వేరే దేశం వాళ్ళు ఉంటారా? మరి వాళ్ళంతా పిసిపిసి బట్టలు అయ్యారా?
8: లేదు కాక, వాళ్ళని చూస్తేనైతే మనమే పరిశాన్ అవుతాం. ఆడోళ్ళు మనళ్ళలాగా సీరలు కడతారు, మొగోళ్ళు తెల్ల బట్టలు వేసి మనకంటే మంచిగా భజనలు చేస్తారు, మనకే సిగ్గనిపిస్తుంది వాళ్ళని చూస్తే. అంతేకాదు కాక, ఆడ తిండి ఎంత అనుకున్నావు? 10 రూపాయలే.
6: 10? ఈడ బస్టాండ్ లో మనకు 10 రూపాయలు ఛాయ కూడా రాదు కదన్నా. మరి వేల మంది తినంటాను, వాళ్ళకు తిందంటే ఎవరు అడ్డుతారు?
8: సేవదల్లన్నా, నీ అసొంటోళ్ళు నా అసొంటోళ్ళు 7 రోజులు పుట్టపర్తికి సేవ చేయడానికి పోతారు. సాయిబాబా అదే చెప్పింది కదనే, సేవ చేసుడే పూజ చేసుడు కన్నా గొప్ప అని.
6: ఇంతకు సేవ అంటే ముచ్చడేనో చెప్పరాదు
8: కాక. సాయిబాబా ఏమన్నాడనుకున్నావు? ఇగో ఇసిట్కనేలుంటది, దానికి దెబ్బ తాకితే కళ్ళ పొంట పటపట నీళ్లు గారే,
6: నీకు బాధ అయితే నాకేందని ఏళ్ళని చూసి కన్ననుకుంటదా? గట్లనే ఒకరికి అవసరమైనప్పుడు ఇంకొకరు సాయం చేసుడే సేవ అంటే. అంటే మనమంతా ఒక పేరుకి చెందిన వాళ్ళమన్నట్టు.
8: అవును కాక, అందుకే స్వామి చెప్తాడు దేవుడు తండ్రి మనమంతా ఆయన పిల్లలమని.
6: మరి హిందువులేంది, ముస్లింలేంది, ఈ రామాయణం ఏందన్నట్టు?
8: పుట్టపర్తిలా ఓ పెద్ద స్తంభం ఉన్నది కాక, దాన్ని సర్వధర్మ స్తూపం అంటారట. దాని మీద అన్ని మతాల గుర్తులుంటాయి. సాయిబాబా అదే చెప్పింది కదనే, స్వీట్లు వేరు గాని దానిలో చక్కెర ఒకటేనని, నగలు వేరు గాని దానిలో బంగారం ఒకటేనని. అట్లనే పేర్లు వేరు గాని దేవుడు ఒక్కడే.
6: అబ్బా మస్తు చెప్పినావు తమ్ముడు. మరి ఇంతకు సాయిబాబా ఎందుకు వచ్చినట్టు? ఇంకో మతం పెట్టిండు వచ్చి?
8: లేదు కాక, సాయిబాబా ఏమంటాడు, నేను ఇంకో కొత్త మతం పెట్టడానికి రాలే,
6: ముస్లింలను మంచి ముస్లింలుగా మార్చడానికి, క్రిస్టియన్లను మంచి క్రిస్టియన్లుగా మార్చడానికి, హిందువులను మంచి హిందువులుగా మార్చడానికి, మనిషిని మంచి మనిషిగా మార్చడానికి వచ్చినా అంటాడు.
9: అంటే సాయిబాబాకు ఏ మతం లేదంటావు, మరి ఆయన భట్రాజోళ్ళ ఇంట్లో పుట్టిండు కదా, ఆయన భట్రాజు కాదంటావా?
8: అన్నా, సాయిబాబాకు ఏ కులం లేదు, ఏ మతం లేదు, ఆయన ఇవన్నీ పట్టించుకోడు. అక్కడికి ఎవరైనా పోవచ్చు. ఇంకా బాబా చెప్తాడు, ఉన్నదంతా ఒకటే కులం, అదే మానవ కులం, అంతా ఒకటే మతం, అదే ప్రేమ మతం, ఒకటే భాష, అదే గుండె భాష.
6: మస్తు చెప్పిండే బాబా, అందుకే వేల మంది ఆడికి అత్తరు. కాక నీకు ముచ్చట చెప్పాలనే, ఓసారి క్యాంటీన్ లో నేను తిన్నా ఎంగిల్ పళ్ళని గడడానికి ఓ సేవాదల్ అయినా తీసుకున్నాడు. ఘన ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిండట, ఎత్తుకెత్తున్నాడు, తెల్ల ఉన్నాడు, నవ్వుకుంటా సాయిరామ్ అని చెప్పి నా చేతుల నుంచెల్లి ఎంగిల్ పళ్ళని తీసుకున్నాడు. అప్పుడైతే కళ్ళకెళ్ళి నీళ్లే వచ్చినాయి. ఎంగిలి పళ్ళని తీసుకున్నాడా?
8: అవును కాక, ఎంగిల్ పళ్ళనే ఎందుకు తీసుకుంటున్నావంటే ఏమన్నా ఎరికేనా? నువ్వు నాకు సాయిబాబావు, నీ లోపల నా దేవుణ్ణి బాబా చూసుకోమన్నాడు, అందుకే నీ ఎంగిల్ పళ్ళని కడుగుతా అన్నాడు.
9: అబ్బా, బాబా ఎంత గొప్పోడు. ఇవాళ రేపు మనకు మనుషులకు తాగుడు తిండి పోట్లాట అని చెప్పి జంతువులను చూపిస్తే, సాయిబాబా మాత్రం మనుషులలో దేవుణ్ణి చూపిస్తాడు.
6: మరి ఇదే కదనే సాయిబాబా మనుషుల లోపల తెచ్చిన మార్పు. ఊర్లకు నీటి కూడా ఇచ్చినంట కదా, మీరు చూసిండ్రా?
9: అబ్బో, సాయిబాబా అనంతపురము, మెదకు, మెహబూబ్ నగర్, గోదావరి జిల్లాలకు, చెన్నై పట్టణానికి కొన్ని కోట్ల మందికి నీళ్లిచ్చిండే. నీళ్లిచ్చినందుకు వాళ్ళంతా సాయిబాబాకు థ్యాంక్స్ చెప్దామన్నతే ఏమన్నాడో తెలుసా? మీరు నాకు థ్యాంక్స్ చెప్పొద్దు, మీకు సేవ చేసే ఛాన్స్ మీరు నాకు ఇచ్చిండ్రు, అందుకు నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలన్నాడట.
6: అబ్బా, మనిషి అంటే ఆయన తీరుండాలి.
9: ఇవాళ సాయిబాబా స్కూళ్ళు కాలేజీలు చూడాలి, దిమ్మ తిరుగుతుంది.
6: మన ఊళ్ళో హై స్కూల్ ఉంటాయా?
8: ఏంది మన స్కూల్లా? దాని ముందు ఎందుకు పనికిరావు? పెద్ద పెద్ద బిల్డింగ్లు, బాగా చదువుకున్న సార్లు మేడంలు అంత ఇంగ్లీష్ మాట్లాడతారు, పిల్లగాళ్ళు అయితే చాగులు.
6: అంతా ఇంగ్లీష్ చదువులు చదువుతారంటావు?
8: ఇంగ్లీష్ చదువులే కాదు కాక, ఆ పిలాన్లు వేదని చెప్తే వినాలే. విశ్వనాథ సార్ సినిమాల బాపనాయ చెప్పినట్టే చెప్తారు. ఎట్లా నేర్తారో తెలియదు, ఎప్పుడు నేర్తారో తెలియదు. ఇక వాళ్ళు ఆటలు ఆడుతున్నైతే చూడ రెండు కన్ను సరిపోవు. విమానాలు దొరుకుతారు, మోటార్ సైకిల్ దగ్గర ఎత్తారు, చిన్న పిల్లలు డాన్సులు చేస్తారు, చెప్పవశం కాదు.
6: అబ్బా, నా గల చదువు లేకపోయే, అయినా కాసండి చదువు చెప్పినందుకు ఎంత పైసలు తీసుకుంటారో ఏందో.
9: మళ్ళా పైసలు ముచ్చడచ్చే, ఒక్క పైసా తీసుకోరు కాక. ఎంట్రెన్స్ లో నెగ్గితే చదువు అంతా ఫ్రీ.
6: అసలు ఈ సాయిబాబా మనిషా దేవుడా, చదువు కూడా ఫ్రీగా ఇస్తాడు.
8: అడా పుట్టపర్తిలా, సాయిబాబా జీవితం మీద చైతన్య జ్యోతి అనే మ్యూజియం ఉన్నది కాక, దాంట్లో సాయిబాబా జీవితాన్ని చూస్తేనైతే మైండ్ కొచ్చే పనేయలే. చిన్నప్పటి నుంచి ఆయన చేసింది ప్రతి ఒక్కటి ఇంకొకరి గురించే. చిన్నప్పుడు ఇంటికి విచ్చవాడత్తే తను తినే తిండి పెట్టి ఆకలి ఉండేటోడు. పుట్టపడిలో స్తంభం ఉన్నది కాక, దాని మీదకి ఎక్కి ఏది అడుగుతుంది, పిల్లలకి ఇచ్చేటోడు. కాని ఆయన మాత్రం అంగికి తుమ్మెములు పెట్టుకుని స్కూల్ కోయేటోడు.
9: ఇంకోసారి ఆయన తోటి పిల్లలు కప్పలను పట్టుకుంటే సిట్కేసి పావురాలుగా మార్చిండు. కాని తను మాత్రం మన్నింట్లో కావాలి పట్టి రోజు 10 కిలోమీటర్లు నీళ్లు మోసిండు.
8: అంతేకాదు కాక, ఎవ్వడేమి తిట్టినా అవమాన పెట్టినా కోపం తెచ్చుకోకు, వాణ్ణి ప్రేమించమని చెప్పిండు, బతికి చూపెట్టిండు.
6: అబ్బా, గసువంటి మహాత్ముణ్ణి బతుకున్నప్పుడు చూడకపోతే.
9: ఆయన దగ్గర రాకుండా ఎవ్వలేరు. ప్రెసిడెంట్లు, ప్రధానమంత్రులు, మినిస్టర్లు, లీడర్లు, ప్లీడర్లు, సినిమా యాక్టర్లు, సైంటిస్టులు, డాక్టర్లు, ఆటలాడేటోళ్లు, పాటలు ఆడేటోళ్లు, బిజినెస్ చేసే పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు, రాజులు, భటులు, పోలీసులు, నక్సలైట్లు, చివరకు దొంగలు, నక్సలైట్లు కూడా ఆయన దర్శనం చేసుకున్నారే.
8: ఇంకోటి ఏందనుకున్నావు? కళ్ళు వేనలో కళ్ళు ఇచ్చిండు, మాటలు రాకుండా మాటలు తెప్పించిండు, క్యాన్సర్ ను క్యాన్సర్ చేసిండు, నడవరానలకు నడిపించిండు, పిల్లలు లేకుండా పిల్లల్ని ఇచ్చిండు, డబ్బు లేకుండా డబ్బులు ఇప్పించిండు. ఆఖరికి ప్రేమను మర్చిపోతే మనిషిని మనిషి ఎట్లా ప్రేమించాలో చూపించిండు సాయిబాబా.
6: ఆడ సాయిబాబా మందిరం కూడా చాలా పెద్ద ఉంటా కదా, గసంటి మందిరాలు ఉండే దేవుడే అని అనిపిస్తుంది.
9: ఏ ఆడ మందిరం అయితే మస్తు పెద్ద ఉంటది, ఇటు దిక్కు నుంచి అటు దిక్కు నడవాలంటే 15 నిమిషాలు పడుతుంది. ఆడ భజనలు చేసేది అప్పుడు తప్ప ఇక మాటైన వాడది. నిజంగా ప్రశాంతి నిలయమంటే అది, అంతా సైలెన్స్. మనకు కూడా మాట్లాడాలన్నా మాట్లాడాలనిపించది. భజనల తర్వాత దర్శనానికి పోయి సాయి సన్నిధి దగ్గర తలకాయ పెడితే కండ్ల పంటి పటపటా నీళ్లు గారినాయి.
6: ఇంటేనే మాకు అంతా ఎట్లా ఉన్నది, ఇప్పుడు కూడా అటువంటి ప్లేస్లు ఉన్నాయా అనిపిస్తుంది. ఆయన దేవుడు తమ్మి, నిజంగా దేవుడు. మేము కూడా పుట్టపర్తికి వస్తాం, మమ్మల్ని కూడా తీసుకుపోతారా?
9: ఓ తప్పకుండా పోదాం కాక.
8: అరే సురేష్ గా రామయ్య రింగయ్య కూడా వస్తా అన్నాడా, పోయాలని విసుకరాపో, అందరం కలిసి పుట్టపర్తికి పోదాం.

0: స్వామి చేపట్టిన పథకాలను వివరిస్తూ ఆదిలాబాద్ బాలలు సమర్పించిన కార్యక్రమం విన్నారు. ఇందులో ఎన్ సాయి కుమార్, ఎం ఆశీష్ పటేల్, ఆర్ హర్షిత్, ఆర్ భారత్ పాల్గొన్నారు. క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్ అంటూ భగవాన్ ప్రశాంతి నిలయంలో పరిశుభ్రతకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. అదే బాటలో దేశమంతటా ఇప్పుడు స్వచ్ఛ భారత్ కార్యక్రమం నడుస్తోంది. పరిశుభ్రతా కార్యక్రమాలు విజయవంతం కావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని అంటున్నాడు శ్రీకాకుళం జిల్లాకు చెందిన టి సాయి అవినాష్.
1: మానవుల కంటే మృగములే మంచివేమో, ఎంత విజ్ఞానముండియు ఏమి ఫలము.

అన్నారు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా. మానవుడు సంఘజీవి. మానవ అభివృద్ధి, సమాజ అభివృద్ధి ఒకదానిపై వేరొకటి ఆధారపడి ఉన్నవి. సమాజ సంక్షేమాన్ని విస్మరించి వ్యక్తిగత అభివృద్ధిపైన మాత్రమే దృష్టి సారిస్తే క్రమేణా సమాజ అభివృద్ధి కుంటుపడుతుంది. అది వ్యక్తిగత అభివృద్ధిని కూడా కుంటుపడేలా చేస్తుంది కదా. అందుకనే బాధ్యత గల వ్యక్తి సమాజ సంక్షేమానికి తన పాత్ర ఏమిటని ప్రశ్నించుకోవాలి. బాహ్య అంతరంగిక పరిశుభ్రత గల వ్యక్తి తను తన ఇల్లు మాత్రమే కాకుండా తన చుట్టూ ఉన్న పరిసరాలు, సమాజం కూడా పరిశుభ్రత గురించి ఆలోచించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తాడు. హానికర పదార్థాలు మోతాదుకు మించి ఉండడమే కాలుష్యం. బాహ్య కాలుష్యం కంటే అంతరంగిక కాలుష్యం అత్యంత ప్రమాదకరం. ఏ వ్యక్తి తనలో ఉన్న ఈర్ష్య, అసూయ, కోపం, ద్వేషం, అజ్ఞానం, తొందరపాటు వంటి విషకారకాలను తొలగించుకుని మానసికంగా పరిశుభ్రంగా ఉంటాడో అటువంటి వ్యక్తులు తన పరిసరాల పట్ల, సమాజ పరిశుభ్రత పట్ల బాధ్యత వహించగలుగుతాడు. ఆరోగ్యకరమైన అలవాట్లు చిన్నతనం నుంచే నేర్పించాలి. బాలవికాస్ నందు గురువులు నేర్పిస్తున్నారు. తల్లిదండ్రులు కూడా శ్రద్ధ వహించాలి. తుమ్ము, దగ్గు వచ్చినప్పుడు చేతిని లేదా రుమాలను అడ్డు పెట్టుకోవాలి. ఇటువంటి అలవాట్లు పాటించకపోతే వ్యాధికారక క్రిములు వాతావరణం అంతటా వ్యాపించి మిగిలిన వ్యక్తులకు కూడా వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఉందని హెచ్చరించాలి. కనుక వ్యక్తిగత అపరిశుభ్రత, అలక్ష్యం తన చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా కలుషితం చేస్తుందని వివరించాలి.

నాయ్ అని గురజాడవారు ఆరోగ్యం గల వ్యక్తులతో ఉన్న సమాజ అవసరాన్ని వివరించారు. సాత్విక ఆహారం సాత్విక ఆలోచనలను కలిగిస్తాయి. మాంసాహారం ఉద్రేక భావాలను ప్రేరేపిస్తాయి. కలుషితమైన నీరు త్రాగడం వలన కలిగే అనర్థాలు విద్యార్థులకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి వివరించాలి. నీరు చెత్త నిల్వ ఉన్న చోట వ్యాధికారక క్రిములు, కలరా, డయేరియా, నిమోనియా వంటి వ్యాధులను వ్యాపింపచేస్తాయి. వాటి నివారణ చర్యలు కూడా చెప్పాలి. రోడ్లపై చెత్త వేయడం, ముఖ్యంగా బహిరంగ ప్రదేశాలలో పొగ త్రాగడం, మలమూత్ర విసర్జన చేయడం వంటివి పరిసరాలను అపరిశుభ్రపరిచే ప్రమాదకర అలవాట్లు. ఇటువంటి బాధ్యతారహిత్యపు చర్యల వలన చుట్టూ ఉన్న వారికే కాదు తన ఆరోగ్యం కూడా పాడవుతుందని తెలిసేలా సినిమాలు, టీవీల ద్వారా ప్రచారం చేయాలి. బాల వికాస్ విద్యార్థులచే గ్రామీణ ప్రాంతాలలో సంగీత నృత్య రూప నాటకాల ద్వారా పరిశుభ్రత గురించి అవగాహన కల్పించాలి. చెట్లను నరకడం వలన ఆక్సిజన్ శాతం తగ్గి CO2 శాతం పెరుగుట వల్ల కలిగే అనర్థాలను వీడియోల ద్వారా వివరించాలి. పుట్టినరోజు, పెళ్లి రోజులకు మొక్కలను నాటడం, మొక్కలను బహుమతిగా ఇవ్వడం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లు మనందరం స్వాగతించాలి. అడవులను పెంచడం నేటి పరిస్థితుల్లో అనివార్యం కనుక మొక్కల పెంపకం ప్రాథమిక బాధ్యతని అందరూ గుర్తించాలి. ఇంధనం విచ్చలవిడిగా వినియోగించడం మూలంగా గాలి కాలుష్యం జరుగుతుంది. ఇండివిజువల్ వెహికల్స్ కాకుండా వీలైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వినియోగించడం వలన ఇంధనం, డబ్బు కూడా సేవ్ చేసుకోవచ్చు. అంతకంటే ముఖ్యంగా గాలి కాలుష్యం తగ్గించవచ్చు. అంతేకాకుండా కలిసి ప్రయాణించడం వలన వ్యక్తుల మధ్య స్నేహభావాలు పెరుగుతాయి. ధ్వని కాలుష్యం వలన విద్యార్థులు చదువుకు ఆటంకం, పెద్ద వయసు వారికి ఆరోగ్య సమస్యలు, అన్ని వయసుల వారికి మానసిక సమస్యలు వస్తాయి. పిల్లల్లోని ఆర్భాటం కోసం డబ్బు, ఆహారం, సమయం, శక్తి అన్నీ దుర్వినియోగపరుస్తున్నారు. ముఖ్యంగా ప్లాస్టిక్ వాడకం వలన కాలుష్యానికి రాచబాటలు వేస్తున్నారు. ప్లాస్టిక్ వినియోగం అత్యంత ప్రమాదకరం. విద్యావంతులు కూడా బాధ్యత లేకుండా పరిసరాలను ప్లాస్టిక్ మయం చేస్తూ మన భావితరాలకు ప్లాస్టిక్ తో కూడిన కాలుష్య సమాజాన్ని బహుమతిగా ఇస్తున్నారు. దీని నివారణకు పేపర్ బ్యాగ్స్, క్లోత్ బ్యాగ్స్ వినియోగించాలి. బాధ్యత గల వ్యక్తులు సమాజం పట్ల తమ బాధ్యతను గుర్తిస్తారు. నాకు 10 మంది మంచి యువకులను ఇవ్వండి, ఈ సమాజాన్ని మార్చేస్తానన్నారు స్వామి వివేకానంద. మానసికంగా ఆరోగ్యంగా ఉన్నవాడు ఆరోగ్యకరమైన సమాజాన్ని ఏర్పరచడం తన కనీస బాధ్యతగా గుర్తించగలుగుతాడు. బాల వికాస్ విద్యార్థుల ద్వారా ఉత్తమ సమాజ నిర్మాణానికి అవసరమైన బాధ్యతాయుతమైన వ్యక్తులను తయారు చేస్తున్నారు. వ్యక్తి బాధ్యత కుటుంబానికే పరిమితమైతే అది స్వార్థమవుతుంది. వ్యక్తి తన మనసును పరిశుభ్రమైన ఆలోచనల్లో తన బాధ్యతలను విశాలం చేసుకుంటూ సమాజం పట్ల తన బాధ్యతను గుర్తెరిగి ఆచరించినప్పుడు ఒక్క పరిశుభ్రతే కాదు ఏ రంగమైన అంతర్గత బాధ్యత గల వ్యక్తులు సమాజం పట్ల తమ బాధ్యతను గుర్తిస్తారు. నాకు 10 మంది మంచి యువకులను ఇవ్వండి, ఈ సమాజాన్ని మార్చేస్తానన్నారు స్వామి వివేకానంద. మానసికంగా ఆరోగ్యంగా ఉన్నవాడు

0: పెరిగి ఆచరించినప్పుడు ఒక్క పరిశుభ్రతే కాదు, ఏ రంగమైనా అంతర్గతంగా బహిర్గతంగా కూడా స్వచ్ఛత సాధిస్తుంది. జై సాయిరాం.
1: పరిశుభ్రత ఒక సామాజిక బాధ్యత అనే అంశాన్ని ఇంతవరకు వివరించిన వారు శ్రీకాకుళం జిల్లాకు చెందిన టి సాయి అవినాష్. అది విన్నాక పరిశుభ్రత అనేది ఇంటికి వంటికి మాత్రమే సంబంధించిన విషయమా అనే ప్రశ్న వస్తుంది. అంతేకాదు ఆధ్యాత్మికతకు కూడా సంబంధించిందని చెప్పే కార్యక్రమం బాబాయ్ అబ్బాయి. కార్యక్రమ సమర్పణ ఖమ్మం జిల్లా బాలలు. ఇందులో ఎం వెంకట సాయి, ఎం అరుణ్, కె సాయి దుర్గారావు, కె ఆర్యన్, జే సాయి తేజ, టి సాయి తేజ, పి అభిరామ్, డి వేదసాయి వల్లి, ఆర్ ప్రజ్ఞాశ్రీ పాల్గొన్నారు.
2: సాయిరాం ఫ్రెండ్స్, మనందరికీ బాగా ఇష్టమైనవి భజనలు. మనం పాడగలిగినా లేకపోయినా విని కూడా ఎంతో ఆనందిస్తాం. మనం ఎంత బాధలో ఉన్నా ఒక మంచి భజన వినేసరికి హాయిగా అనిపిస్తుంది. అందులో ప్రశాంతి మందిరం భజనలు వింటుంటే స్వర్గంలో ఉన్నట్లుంటుంది కదా. భజనలు చేస్తూ మనం నకర సంకీర్తన కూడా చేస్తాం. మరి మనకి ఇంత ఆనందాన్ని అందిస్తున్న ఈ నామ సంకీర్తన ఎలా చెయ్యాలో, ఎందుకు చెయ్యాలో స్వామి చెప్పారు. ఆయన చెప్పిన విషయాలను మనకి చెప్పడానికి బాబాయ్ అబ్బాయి వచ్చారు. ఈ బాబాయ్ అబ్బాయి ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా? రామాపురంలో గాలి బాబాయ్గా, జొన్నవలసలో గాలి జోరబ్బాయిగా మనకి మంచి విషయాలు చెప్తారు. అంతేకాదు ఫ్రెండ్స్, ఆ ఊర్లో గుడిసెగా ఉన్న గుడిసెల గౌరమ్మ, పెంకుటిల్లు అయిన పెంకుల పాపాయి, రేకు ఇల్లు అయిన రేకుల రత్నాలు, డాబా ఇల్లు అయిన డాబా డాబుగాడు, ఆ ఊరిలోని అందరి మనసులకు మునసబు అయిన మనసుల మునసబు, రెడ్డిగారి ఇల్లున్న రోడ్డు రెడ్డిగారి రోడ్డుగా మన బాబాయ్ అబ్బాయితో ఏం మాట్లాడతారో వినేద్దామా మరి.

0: ఏంటి రామాపురం గాలి బాబాయ్, అంత ఆనందంగా ఉన్నా?
1: ఓరి నువ్వట్రా జొన్నవల జోరబ్బాయ్,
0: అంత పెద్ద పేరు పెట్టి పిలవక్కర్లే బాబాయ్, ముద్దుగా జోజాను స్టైల్ గా ఉంటుంది.
1: సరిపోయిందిరా, మీ ఊరి వాళ్ళలాగా స్టైలు గీలు మా బాగబ్బాయి, నీ జోరు ఏం తగ్గలేదురా అబ్బాయి.
0: యూత్ కదా బాబాయ్, అలానే ఉండాలి. ఈ పక్క హైవే నుంచి వెళ్తున్నాను, ఒకసారి చూసిపోదామని ఇటు తిరిగాను.
1: మంచి పనిచేసావురా అబ్బాయి, చాలా సంతోషం. పద, అలా వెళ్తూ మాట్లాడుకుందాం.
0: నీ ఆరోగ్యం ఎలా ఉంది బాబాయ్?
1: నాకేమిరా, బేషుగ్గా ఉన్నాను. చూడు నా గాలి దాటి.
0: అవును, ఈ వయసులో కూడా ఇంత ఆరోగ్యంగా ఫ్రెష్ గా ఎలా ఉన్నావు? మా ఊరిలోలాగే ఇక్కడ కూడా కార్లు వాహనాలు కాలుష్యం బాగానే ఉంది. ఎక్కడ లేని సాంబ్రాణీలు సెంటులు పీల్చినా మేం నీలాగా లేము.
1: ఆరోగ్యం అలాంటి వాటి వల్ల రాదురా, ఇక్కడ ఉదయం సాయంత్రం నామ సంకీర్తనలు భజనలు జరుగుతాయి, అవన్నీ బాగా వంట పట్టి నేను పటిష్టంగా ఉన్నాను.
0: అదేమిటి నామాలు సంకీర్తనలునా? ఈ మందులు కొత్తగా వచ్చాయా బాబాయ్? ఈ కొత్త విటమిన్లు ఎక్కడ దొరుకుతాయో చెప్పు, నేను కొన్ని కొనుక్కొని వెళ్తాను, నీలాగా బలంగా తయారవుతాను.
1: ఆగాగు, అంత జోరు వద్దురా జోజో, అవి బజార్లో దొరికేవి కావు, అవి విటమిన్ జి. రామ కృష్ణ గోవింద యేసు అల్లా ఇలాంటి దేవుడి పేర్లు, వాటిని అందరూ కలిసి ఆనందంగా భజించటం, అది సంకీర్తనం అంటే.
0: ఓహో అలానా, మరి బాబాయ్ నాదో డౌట్.
1: ఏంటో చెప్పు.
0: రామకృష్ణ గోవింద అన్నా బాగుంది, వీటిలో ఈ యేసు అల్లా పేర్లేంటి? అన్ని మతాల కలగాపులగంలా ఉంది.
1: కలగాపులగం ఏమీ లేదురా.

0: వేరువేరు అయినా అన్ని చేరేది ఒక్క దేవుడి దగ్గరికే. ఏ పేరు పెట్టి పిలిచినా, ఏ మతం ద్వారా పూజించినా అన్ని ఒక్క దేవుడికే చేరుతాయి.
1: మా ఊళ్ళో ఆ మతం మీ మతం అని కొట్టుకున్న వాళ్ళనే చూశాను గాని అన్ని మతాలు ఒక్కటే అని పూజించటం ఇప్పుడే వింటున్నా బాబాయ్. ఇంతకీ ఇంత మంచి విషయాలు ఎవరు చెప్పారు బాబాయ్?
0: సత్యసాయి బాబా వారు చెప్పారురా అన్ని దేవుళ్ళు ఒక్కటే అని. అంతేకాదు ఇంకా నమ్మలేని విషయాన్ని కూడా చెప్పారు.
1: ఏంటి బాబాయ్ అది?

0: అలా అందరం దేవులమే అని చెప్పాడు ఆ బాబా.
1: వినడానికి చాలా బాగుంది బాబాయ్, కానీ అది సాధ్యమంటావా?
0: సాధనతోటి సాధ్యమంటారా?
1: సాధన అంటే
0: అలా అదే పనిగా దేవుణ్ణి తలుచుకుంటే, భజిస్తే తలచి తలచి అదే అయిపోతామంటారా? తలచిన రాముడు తనలో ఉండగా తిరుగులేననన్నాడు.
1: అబ్బా, మా బాగా చెప్పాడు స్వామి.
0: అందుకే భక్తులని భజనలు నగర సంకీర్తనలు చేయమన్నాడు.
1: మరి ఎలా చెయ్యాలో చెప్పారా బాబాయ్?
0: చెప్పడమేంటి, అన్ని ఆయనే చేసి చూపించారని మా ఊళ్ళో భక్తుల మాటరా అబ్బాయ్. ఏ ప్రసంగం చేసినా చివరికి ఒక మంచి భజన పాడి ముగిస్తారు. చూడు, మన బడిలో టీచర్ ఎంత బాగా చదువుకున్నా పిల్లలకి నేర్పించడానికి నల్ల బోర్డు మీద ఇల్లు రాసినట్టు మనల్ని దేవుళ్లా చేయడానికి ఆ దేవుడే దిగి వచ్చాడు.
1: చాలా మంచి విషయం చెప్పావు బాబాయ్. మన గుడిసెల గౌరమ్మ ఇల్లు ఎక్కడా? మర్చిపోయాను.
0: ఈ పక్క వీధిలోనే. పద, వెళ్దాం. ఎప్పుడూ నీ గురించి అడుగుతూ ఉంటుంది.
2: ఓరోరు జోరుగా, ఎంత పెద్దవాడైపోయావురా.
1: అలా పిలవకే అవ్వా, జోజాను స్టైల్ గా.
2: జోజో బజ్జోవో ఏదో ఒకటి, నన్ను గుర్తించుకుని చూడడానికి వచ్చావు, అదే సంతోషం.
1: అదేంటవ్వా, అందరూ రేకులు డాబాలు కట్టుకున్నారు, నువ్వు మాత్రం ఇలానే ఉండిపోయావు. కనీసం పెంకులైనా వేసుకోలేకపోయావా?
2: ఒరే మనవడా, అందరూ ఎంతో ఎత్తికెదిగారు, ఆ సంతోషం చాలురా నాకు. వాళ్ళు బాగుంటే నేను బాగున్నట్టే, అందరి ఆనందంలోనే మన ఆనందం ఉందిరా. అదిగో ఆ ఎదురుగా డాబా డాబుగాని చూసావు, వాడి డాబాని చూసి అందరూ ఢాబుగాడని అనుకుంటారు. కాని మా దొడ్డ మంచోడ్రా వాడు, మన ఇంట్లో పిల్లల చదువులకి బట్టలకి ఎంతో సాయం చేస్తాడు.
1: ఓహో అలాగా అవ్వా, మా ఊళ్ళో డాబాల వాళ్ళందరికీ డబ్బుందని గర్వం. ఎప్పుడు పక్క వారికి సాయం చేయగా నేను చూడలేదు. వాళ్ళు సింగారించుకుని కార్లలో తిరిగినప్పటికే సరిపోతుంది.
2: అంతేకాదు జోజో, పక్క వీధిలో పెంకుల పాపాయి ఉంది కదా.
1: ఎవరు?
2: అదేరా మీ పిన్ని వరుస అవుతుంది.
1: గుర్తొచ్చింది.
2: ఏ అవసరం వచ్చినా వాళ్ళ ఇంట్లో వాళ్ళు చటుక్కున ఆదుకుంటారు.
1: పెంకుల పాపాయి కూడా ఆస్తి అంతంత మాత్రమే కదా బాబాయ్. మరి
0: పెంకుల పాపాయి పేదదే అయినా మంచి మనసున్నదిరా, ఉన్న దాంట్లోనే అందరికీ సాయం చేస్తుంది.
2: ఇలా ఊళ్ళో వాళ్ళంతా నా వాళ్లే, ఇంకా నేను గుడిసగా ఉంటే ఏంటి డాబాగా ఉంటే ఏంటి, తేడా ఏమీ లేదురా మనవడా.
1: నీ మాటలు వింటుంటే చాలా సంతోషంగా ఉంది అవ్వా. గుడిసగా ఉన్నా గుండెలు నిండిపోయే గూఢార్థం చెప్పావు.
2: ఇందులో నేను చెప్పేది ఏదీ లేదు, అందరికీ సేవ చెయ్యమని అందరినీ ప్రేమించమని సాయిబాబా చెప్పాడట. ఆ మంచి భావంతో భక్తులు వీధిలో తిరిగి చేసే నగర సంకీర్తన వల్లనే నాకింత మంచి ఆలోచన వచ్చిందిరా. ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా, తప్పట్లు తాళాలతో ఆ నామాలు ఎప్పుడెప్పుడు వినొచ్చునా అని వేచి ఉంటాను. మీ గాలిబాబాయ్ దయవల్లా మాకు ఇంత మంచిని వినే భాగ్యం దక్కింది.
0: అయ్యో నాదే ఉంది గౌరమ్మ, నేను ఆ దేవుడి చేతిలో పనిముట్టును మాత్రమే.
1: సరే అవ్వా, నేనింకా బయలుదేరుతాను.
2: మంచిదిరా మనవడా, నువ్వు కూడా మీ బాబాయ్లా అందరికీ మంచిని అందించు, అదే నా ఆశీర్వాదం. వెళ్ళిరా నాయన.
3: నమస్కారం గాలిబాబాయ్.
0: నమస్కారం. నమస్కారం.
3: ఎరా జోజో, బాగున్నావారా?
1: బాగున్నానురా, నువ్వే ఎదిగిపోయావు, డాబా డాబుగాడి అయిపోయావు.
3: ఏంటిరా నువ్వు కూడా అలా అంటావు?
1: ఊరికేరా, జోక్ చేశాను.
0: డాబాగాడు వయసులో చిన్నవాడైనా ఎంతో ఉన్నతమైన భావాలు ఉన్నవాడు జోజో. తల్లిదండ్రులను దైవంగా, వారిని ఎంతో గౌరవ మర్యాదలతో చూసుకుంటాడు.
3: అది నా బాధ్యత బాబాయ్, వారి ఆశీస్సుల వల్లే నేను ఇంతటి వాన్నయ్యాను. వారు నాకు చేసిన దానికి తిరిగి ఏం చేసినా తక్కువే.
1: ఆ గుడిసెల గౌరమ్మ పిల్లలకి ఎంతో సాయం చేస్తావని ఇప్పుడే చెప్పింది.
3: నేను చేసేది చాలా తక్కువేరా జోజో. వాళ్ళింట్లో వాళ్ళు చాలా కష్టపడి ఎండనక వాననక వ్యవసాయం చేస్తున్నారు, కాబట్టే నా ఇంట్లో వాళ్ళకి తిండి దొరుకుతున్నది. మరి వారి అవసరాలు తీర్చే అవకాశం మా ఇంటి వారికి ఆ దేవుడే కల్పించాడు.
1: ఎంత గొప్ప ఆలోచన రానిది.
3: ఇందులో నా గొప్పేమి లేదురా, మా ఊరిలో సాయు అడపా దడపా వచ్చి స్వామి చెప్పిన విషయాలు చెప్తారు. అంతేకాదు మా ఇంట్లో భజనలు పెట్టించారు, ఆ సంకీర్తనలు విన్న ఎవరి మనసులైనా మృదువుగా అయిపోతాయి. ఆ నామాలకున్న గొప్పతనం అది.

0: అని గంజిర డోలక్ వాయిస్తూ పాడుతుంటే జన్మ ధన్యమైపోతుంది. భక్తితో పాడుతుంటే ఆ బ్రహ్మానందంలో మునిగిపోవలసిందే. అదే భావనామ సంగీతనని స్వామి చెప్పారంట.
1: మీరు చాలా అదృష్టవంతులు. మా ఊరిలో కుర్రాళ్లకు సినిమా పాటలు పాడుకొని అరుచుకొని గోల చేయటమే తెలుసు. వాటిని మించిన ఆనందం భజనలో ఉందని వాళ్ళు తెలుసుకోవాలి. సరేరా, మళ్ళీ కలుద్దాం.
0: బాయ్ రా.
1: బాబాయ్, రేకుల రత్నాల ఆరోగ్యం అస్సలు బాలేదని విన్నాను, నిజమేనా?
2: నిజమేరా, కానీ వింతల్లోకి వింత ఒకటి జరిగింది.
1: ఏంటది?
2: పద, రేకుల రత్నాలే చెప్తుంది ఏమైందో.
1: సరే పద.
2: రత్నాలు, రత్నాలు, ఇదిగో జొన్న వలస నుండి మా జోరుగాడు వచ్చాడు.
1: జోజో బాబాయ్.
2: అదేలేరా, రత్నాలు నీకు జరిగిన మహిమ గురించి వింటాడంట, కొంచెం చెప్పు.
3: ఆ దేవుడి నామం గురించి, మహిమ గురించి ఎన్నిసార్లు చెప్పమన్నా చెప్తాను బాబాయ్. నా ఆరోగ్యం బాగా పాడైంది, ఇక కొన్నాళ్లే అని డాక్టర్లు చెప్పారు. మా ఇంట్లో పిల్లలు బాలవికాస్ కి వెళ్తారు. వాళ్ళ బాలవికాస్ టీచర్ దేవుడి నామం ఎంతో మహిమ కలదని, నమ్మకంతో దేవుడి నామాన్ని జపిస్తే తప్పక కాపాడుతాడని చెప్పారట. పిల్లలు రోజు బడి నుంచి వచ్చి వాళ్లకు వచ్చిన భజనలను ఆర్తితో ఇంట్లో పాడారు. కొన్నాళ్లకు నా వ్యాధి నయమయ్యి ఇప్పుడు నేను పూర్తిగా కోలుకున్నాను.
1: భక్తితో పాడిన భజనలను వింటేనే ఇంత ఫలితం ఉందా బాబాయ్?
2: అవునరా అబ్బాయ్.
3: మనసెక్కడో పెట్టి ఊరికే నోరు ఊపితే కాదు బాబు. భజనలు పోటీకో గొప్పకో ఆర్భాటం కోసమో కాకుండా భక్తితో ఆ నామాల అర్థాన్ని తెలుసుకొని భజించాలని వాళ్ళకి బాలవికాస్ లో నేర్పించారట. చిన్నపిల్లలు కదా, వారి లేత హృదయాలలో అది బాగా నాటుకుంది. ఇలా జరిగిన తర్వాత ఊరిలో ఎవరికి ఏ కష్టం వచ్చినా బాలవికాస్ పిల్లలే అక్కడికి వెళ్లి భజన చేసి వాళ్ళ కష్టం తొలగాలని ఆ స్వామికి మొక్కుతారు బాబు. ఇంత చిన్నపిల్లల్లో అంత మంచి ఆలోచన వేసిన ఆ బాబాకి దండాలు బాబు, దండాలు.
1: వింటుంటే ఎంతో వింతగా ఉంది బాబాయ్.
2: అంతేకాదు, రాజస్థాన్ మహారాణి అయిన మీరాబాయ్ గొప్ప కృష్ణ భక్తురాలు. కృష్ణుడి పైన ఆమెకున్న అనన్య భక్తిని చూసి ఓర్వలేని భర్త విషం ఇస్తే మీరాబాయ్ ఆ విషాన్ని తన గిరిధన గోర్పాలను అర్పించి తాగుతుంది. అయినా ఆమెకేమీ అవ్వదు. కృష్ణుడు దానిలోని విషాన్ని తొలగించి ఆ భక్తురాల్ని కాపాడుతాడు. నమ్మి భక్తితో నామాన్ని జపిస్తే రక్షించే భారం ఆ దేవునిదే.

0: ఇలా భగవంతుని లీలలు గుర్తు చేసుకుంటూ జరిపేది లీల నామ సంకీర్తన.
1: దేవుడి నామాలు లీలలు లెక్కలేనన్ని అన్నమాట.
0: అవునరా అబ్బాయి.
1: మాటల్లో మరి చెట్టు వరకు వచ్చేసాం బాబాయ్.
0: అవునరా అబ్బాయి.
1: ఇంతవరకు వచ్చాం కదా, ఒకసారి మనసులో మునసబు గారిని కలిసిపోదాం. ఏరి ఇక్కడే ఉండాలి కదా.
0: ఇదిగో ఇక్కడే ఓ కొనుకు తీస్తున్నారు.
1: మునసబు గారు, మునసబు గారు.
2: ఎవరది?
1: నమస్కారం అండి, నేనండి జోజోని.
2: రే నువ్వట్లా జోరుగా, ఏంటి సంగతి? మా ఊరు వైపు మళ్ళించావు నీ గాలిని.
1: ఏం లేదండి, ఓసారి మిమ్మల్ని అందరినీ చూసిపోదామని. అయినా ఇదేంటి మమ్ము, ఈ టైంలో ఇంత తీరుబాటుగా కొనుక్కు తీస్తున్నావు?
0: ఏంట్రా పెద్దాన్ని పట్టుకుని అలా మమ్ము అంటున్నావు?
1: అదే బాబాయ్, మనసులా మునసబు షార్ట్ కట్.
2: బాగుందిరా నా కొత్త పేరు, ఏం చెప్పమంటావు జోజో? చాలా కాలంగా నాకు ఈ ఊర్లో పని లేకుండా పోయింది. ఎవరికైనా తగువైతే కదా నా దగ్గరికి వచ్చేది. పొలాలు ఆస్తుల పంపకాల గొడవలు అస్సలు లేవు. తక్కువ ఎక్కువ భేదాలు టార్చ్ వేసినా కనపడడం లేదు. వాడిగోల వీడిగోల మాకెందుకని ఎవరి పని వాళ్ళు చూసుకుంటున్నారు.
1: ఏంటి మమ్ము చాలా విచిత్రంగా ఉందే, కారణం ఏంటంటావు?
2: మా ఊర్లో సాయిబాబా భజనలు సంకీర్తనలు అవుతున్నాయి కదా, దాని వలనే ఇదంతా అంటున్నారు.
1: అవునా?
0: అవును జోజో, దేవుని నామాలు భక్తితో ఎక్కడ భజిస్తారో అక్కడ వాతావరణంతో పాటు అందరి మనస్సులు పవిత్రమవుతాయి. దేవుని నిండిన మనస్సులలో చెడు ఆలోచనలకి ఇంకా చోటే ఉండదు. భేదాలు తగువులు గిట్టనితనం ఇలాంటివి ఉండనే ఉండవు.
2: అంతేగాదు జోజో, మా ఊర్లో అందరూ రోజు నగర సంగీతంతో కళ్ళు తెరుస్తారు.

0: అబ్బా, తెల్లారి వినసంపుగా ఆ నామ సంకీర్తన వింటుంటే కాలం అలా ఒక్కసారి ఆగిపోతే బాగుంటుందనిపిస్తుంది.
1: ఇప్పుడు అర్థమైంది నాకు మీ ఊరి వారి మనసులు అంత మంచిగా ఎలా మారాయో. మా దగ్గర తల్లిదండ్రులు తిట్టుకుంటూ లేస్తే పిల్లలు కొట్టుకుంటూ లేస్తారు, అంతే. అక్కడి నుండి చిరాకులు పరాకులు ఇలా మొదలైన రోజు ఇంకా ఎలా గడుస్తుందో ఊహించవచ్చు. ఈ నామ సంకీర్తన వల్ల ఇంత పెద్ద సేవ జరుగుతున్నదో ఇక్కడ.
2: ఇంకో వింత చెప్పనా జోజో, కొన్ని కుక్కలు కూడా క్రమం తప్పకుండా ఆ నగర సంకీర్తనలో వారితో పాటు వెళ్తాయి.
0: పూర్వజన్మలో అవి చేసుకున్న పుణ్యం బాబాయ్.
1: ఈ ఊరిలో జంతువులు కూడా ఎంతో పుణ్యం చేసుకున్నాయి. సరే మాము, ఇక నేను బయలుదేరుతాను.
0: మంచిదిరా అబ్బాయి, వెళ్లి ముందు మన రెడ్డిగారి రోడ్డుని ఒకసారి కలిసిపో.
1: అందుకే తొందరపడుతున్నాను. రెడ్డిగారి రోడ్డుని అక్కడ సాయిబాబా మందిరాన్ని చూడకుండా ఎలా వెళ్తాను?
2: పద జోజో.

0: జోజో, అక్కడే ఆగిపోయావేమి? యా,
1: ఏం లేదు బాబాయ్, ఆ పాట విని మరి కదలలేకపోయాను.
0: అంతేరా, భగవంతుని మత్తులో ఒక్కసారి మునిగావా, మరి బయట ప్రపంచం అక్కర్లేదురా. పద పద, మీ రోడ్డు మావయ్య చాలా బిజీగా ఉన్నట్టున్నాడు.
1: నమస్కారం అండి రెడ్డి గారి రోడ్డు గారు. అరే జోరుగా, ఏంటి ఆ కొత్త పలకరింపు, ఇప్పుడైనా రావటం? లేదు మావయ్య, చాలా సేపైంది, ఊరంతా తిరిగి అందరినీ కలిసి వస్తున్నా.
2: మంచిది మంచిది, మరి మందిరానికి వెళ్ళావా?
1: ఎక్కడ మావయ్య మందిరం? గోపురం కనపడడం లేదు, సింహద్వారం లేదు.
0: ఆ కనిపించే రెడ్డి గారి షాపు, ఆ షెట్టరే మందిరం జోజో.
1: ఏంటి గుడిలా కట్టలేదా సాయిబాబాకి?
2: సిమెంట్ ఇసుకతో కట్టిన మందిరంలో రాతి విగ్రహంగా మాత్రమే దేవుణ్ణి చూడొద్దు అన్నారు స్వామి. అయినా ఆర్భటాలు లేకుండా ఎన్నో సేవా కార్యాలు చేస్తున్నారు ఇక్కడ. ఇదిగో నా మేంచి నడిచి వెళ్లే ప్రతి జీవి ఒక నడిచే దేవాలయం, అన్నిట్లోనూ ఆ దేవుడు ఉన్నాడు, ఇంకా వేరే గుడి ఎందుకు?
1: ఏంటో మావయ్య, మీరు చెప్తున్నది నాకు అర్థం కావట్లేదు.
2: జంతువులు మనుషులు, మనుషుల్లో ఆడవారు మగవారు పిల్లలు, ధనవంతులు పేదవారు, మంచోడు చెడ్డోడు, ఇలా బయటికి కనిపించే రూపాలు పేర్లు చూసి మనం మోసపోతున్నాం.
1: అంటే వీళ్ళంతా వేరు కాదా మావయ్య?
2: బయటకి వేరు వేరుగా కనిపించినా అందరిలోనూ ఉన్నది ఒకే దేవుడ్రా జోజో.
1: ఇంతవరకు దేవుళ్ళు అందరూ ఒకటే అన్నారు, ఇప్పుడు మనుషులు జంతువులు కూడా దేవుడే అంటున్నారు. ఇదే విషయం ఇందాక బాబాయ్ కూడా చెప్పాడు, కానీ నాకేమీ అర్థం కావట్లేదు.
2: నువ్వింకా చిన్నవాడివిరా జోజో, ఈ సత్యాన్ని తెలుసుకుని బాగా గుర్తుపెట్టుకో. అన్నిటినీ అందరినీ సమానంగా చూడటం మొదలుపెట్టు, సమయం వచ్చినప్పుడు నీకే అనుభవంలోకి వస్తుంది.
1: తప్పకుండా మావయ్య, ఇంత మంచి విషయాలు ఈరోజు తెలుసుకున్నాను, నువ్వు చెప్పినట్లే చేస్తాను. ఈ ఆనందాన్ని ఎప్పటికీ ఇలాగే అనుభవించాలని కోరుకుంటున్నాను. అంతేకాదు బాబాయ్, మా ఊరి వారందరికీ ఈ ఆనందం రుచి చూపించాలి.
0: మంచి సంకల్పానికి దేవుని అనుగ్రహం తప్పక తోడుంటుంది రా అబ్బాయి. స్వామి తలుచుకుంటే ఎవరో ఒక సాయి భక్తుని రూపంలో మీ ఊరికి వచ్చి ఆ ఆనందాన్ని అందిస్తారు. అలా చెయ్యమని నా ప్రార్థన కూడా. జై సాయిరాం.
3: ఖమ్మం జిల్లా బాలలు సమర్పించిన బాబాయ్ అబ్బాయి కార్యక్రమం విన్నారు. ఇందులో ఎం వెంకటసాయి, ఎం అరుణ్, కే సాయి దుర్గారావు, కె ఆర్యన్, జె సాయి తేజ, టి సాయి తేజ, పి అభిరామ్, డి వేదసాయివల్లి, ఆర్ ప్రజ్ఞశ్రీ పాల్గొన్నారు. నగర సంకీర్తన, భజన వంటి కార్యక్రమాలను స్వామి ఎందుకు చేయాలన్నారో వారు చక్కగా వివరించారు. సరే, మనం తరువాతి కార్యక్రమం ఏమిటో చూద్దాం. పెంపుడు జంతువులంటే పిల్లలు చాలా ఇష్టపడతారు, వాటికి ఏమైనా అయితే చాలా బాధపడతారు. అదే ప్రేమను అన్ని ప్రాణుల పట్ల చూపాలనే తెలిపే కదా భూతదయ. వినిపిస్తున్న వారు రంగారెడ్డి జిల్లాకు చెందిన సిహెచ్ విష్ణు హర్షిత్.
4: ఒకసారి ఒక ఊరిలో ఒక పశువు బురద గుంటలో పడిపోయింది. పాపం అది అందులో నుండి బయటకు రాలేక బాధతో అరవసాగింది.

0: దారిలో వచ్చేపోయే జనం కూడా దాన్ని బయటకు తీస్తే తాము ఆ బురదలో పడిపోతామనే భయంతో ఎవ్వరూ ప్రయత్నం కూడా చేయకుండా వెళ్లిపోతున్నారు. ఇంకా అక్కడున్న కొంతమంది తుంటరి పిల్లలు ఆ ఆవు బయటకి రావటానికి ప్రయత్నించటం, మళ్లీ పడిపోవటం చూస్తూ ఈలలు కేకలు పెడుతూ వినోదించసాగారు. ఇంతలో ఆ మార్గంలో వెళ్తున్న ఒక సాధువు ఆ పశువు పడుతున్న అవస్థ చూసి తల్లడిల్లిపోయాడు. వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా బురదలో దిగాడు. అక్కడున్న జనమంతా మంచివాళ్ళంతా మడుగులో దిగుతుంటే కోనంగి దాసరి ఏటిలో దూకినట్టు, బలమైన వాళ్ళంతా చోద్యం చూస్తుంటే ఈ బక్కచిక్కిన సన్యాసి ఆ పశువును బయటకి తీస్తాడట అంటూ హేళనగా మాట్లాడసాగారు. కాని ఆ సాధువు వారి మాటలను పట్టించుకోకుండా భగవన్ నామస్మరణ చేస్తూ తన దేహబలానికి తమ అనుగ్రహ బలాన్ని తోడు చేయమని ప్రార్థిస్తూ ఆ పశువును మెల్లిగా లాక్కుంటూ మోసుకుంటూ నెమ్మదిగా ఒడ్డుకు చేర్చి నీటిని తాగించాడు. అక్కడున్న తుంటరి యువకులు బురద నుండి బయటకి వచ్చి సంతోషంగా పరుగు పెడుతూ వెళ్తున్న పశువును చూసి కాస్త ఉక్రోషంతో, ఓహో మా గొప్ప సేవ చేశావులే, అది ఆ గుంటలోనే ఇంకొంతసేపుంటే మేము తమాషా చూసేవాళ్ళం కదా అన్నారు. అందుకు ఆ సాధువు శాంతంగా, నాయనలారా, నేను చేసింది సేవ కాదు, ఉపకారం కూడా కాదు. ఆ పశువు పడిన బాధ నాకు ఎంతో కష్టం కలిగించింది. నా బాధను పోగొట్టుకోవటానికే నేను ఆ పనిని చేశాను. ఇప్పుడు నాకు హాయిగా ఉంది అంటూ తన దారిన తను వెళ్లిపోయాడు. ఈ కథ మనకు నేర్పిస్తున్నది ఏంటి? కష్టంలో ఉన్న ప్రాణి ఏదైనా కూడా దాని కష్టాన్ని నివారించటానికి మనకి చేతనైన ప్రయత్నం సహాయం చెయ్యటం మానవులుగా మన బాధ్యత.
1: భూతదయ కథ విన్నారు. వినిపించిన వారు రంగారెడ్డి జిల్లాకు చెందిన వి విజిత్ రెడ్డి. సహానుభూతిని పెంపొందించేలా స్వామి ఎన్నో సూక్తులు చెప్పారు. వాటిని వివరిస్తూ పుట్టపర్తి సత్యసాయి ప్రైమరీ స్కూల్ బాలలు అందిస్తున్న కార్యక్రమం బాబా మాట భవితకు బాట ఇప్పుడు ప్రసారం చేస్తున్నాం.

0: స్వామి సూక్తులను భక్తుల అనుభవాలను గురించి చదువుకుని వచ్చారా?
1: చదివాం టీచర్.
0: ఎవరు ఆ ఏడుస్తున్నది?
1: లతా టీచర్.
0: కిషోర్, మీ చెల్లి ఎందుకు ఏడుస్తున్నది?
1: అమ్మమ్మకి మందులు తమ్మని అమ్మ చెప్పింది టీచర్. కానీ చెల్లేమో స్కూల్ డేకి డాన్స్ నేర్చుకోవడానికి వెళ్ళాలి, టైం అయిపోయింది, నేను వెళ్ళను అంది. అందుకని అమ్మ తిట్టింది, లేట్ గా వచ్చినని టీచర్ కూడా కొప్పడారట. అందుకే ఏడుస్తుంది టీచర్.
0: ఓహో, అదా సంగతి. తనకి కుదరకపోతే పోనీ, నువ్వైనా వెళ్లి తేలేకపోయావా?
1: నేనేమో మా తాత గారికి స్నానం చేస్తున్నాను టీచర్.
0: చూడు లత, నువ్వు త్వరగా స్కూల్కి వెళ్ళాలి. కానీ ఆ మాటే నెమ్మదిగా చెబితే అమ్మ కాదందు కదా. మనం చెప్పేది రైట్ అయినా చెప్పడం కూడా చక్కగా పద్ధతిగా చెప్పాలి. స్వామి చెప్పే సూక్తిని వింటే మీకే తెలుస్తుంది మన మాటలలో. లత, స్వామి గొంతు గుర్తుపట్టావా?
1: గుర్తుపట్టాను టీచర్.
0: మన మాటలలో సభ్యత సంస్కారం ఎంత అవసరమో చక్కగా చెప్తున్నారు. మన కోసమని ఎంతో సహనంతో ఇటువంటి మంచి పద్ధతుల్ని బోధిస్తున్నారు. అవును, ఈ సూక్తికి అర్థం ఎవరికి తెలుసు?
1: నాకు తెలుసు టీచర్. అన్ని వేళలా అడిగినవి చేసి మెప్పించలేకపోవచ్చు, కానీ మెప్పించేలా మాట్లాడవచ్చు.
0: వెరీ గుడ్ బంటి. చిన్నవాడైనా పెద్ద అధికారి అయినా జీవితంలో బాగా రాణించాలంటే చక్కని సంభాషణ చాతుర్యం కావాలి. మన రమేష్, సతీష్లు కూడా ఈ విషయాన్ని గురించి నేర్చుకుని వచ్చారు. ఏది అందరికీ చెప్తారా?
2: భగవాన్ శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయం అనంతపూర్ క్యాంపస్ కి హేమలత గారు ప్రిన్సిపల్ గా ఉండేవారు. బాగా పేరున్న ఒక ఆయన ఒక అమ్మాయికి కాలేజీలో సీటు ఇవ్వాలని సిఫార్సు చేశారు. హేమలత గారు రూల్స్ ప్రకారం సీటు ఇవ్వలేమని చెప్పారు. అయినా వినిపించుకోకుండా ఆయన కొట్లాటకు వచ్చారు. లతా మేడం కూడా కటుగా మాట్లాడారు. ఆయన కోపం పట్టలేక స్వామికి ఫిర్యాదు చేశారు. తర్వాత ఏం జరిగిందో సతీష్ చెప్తాడు మేడం.
3: స్వామి హేమలత గారిని పిలిచారు. నువ్వు చేసింది కరెక్టే, కానీ ఆ విషయం వారికి చెప్పేటప్పుడు మృదువుగా చెప్పు, నొప్పించకు అని చెప్పారు. స్వామి ఇలా చెప్పాక హేమలత గారు మరెప్పుడు ఎవ్వరితో కటుగా మాట్లాడలేదు. సహనంతో ఉండడం, మృదువుగా మాట్లాడడం నేర్చుకున్నారు. మరోసారి స్వామి హేమలత గారిని ఏదో అడిగారు. ఆమె అనుకోకుండా పెద్ద గొంతుతో మాట్లాడారు. మెల్లగా మెల్లగా అని స్వామి ఆమెని హెచ్చరించారు. నువ్వు చెప్పేది నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు వారికి వినపడితే చాలు అని అన్నారు.
0: పిల్లలు, ఎవరితోనూ ఎప్పుడూ గట్టిగా నొప్పించేలా మాట్లాడకూడదు. జంతువులు, చెట్లు కూడా ప్రేమపూరితమైన వాక్కులకు ప్రతిస్పందిస్తాయి. అందుకనే నిస్వార్థమైన పవిత్రమైన ప్రేమను పెంపొందించుకోండి అని స్వామి సందేశమిస్తున్నారు. విందామా? విన్నారా? దీనికి అర్థం ఎవరు చెప్పగలరు?
1: టీచర్, నేను లత ప్రిపేర్ అయి వచ్చా.
0: గీత, ముందు నువ్వు చెప్పు.
1: వేసవి తరగతులలో ఒకరోజు అహింస గురించి వివరించారు. ఎవరికీ నొప్పి కలిగించకూడదని చెప్పారు. ఆ రోజుకి క్లాస్ అయిపోయాక గీతామోహన్ రామ్ అనే అమ్మాయి తన స్నేహితురాలతో కలిసి తోటలో ఆడుకుంటోంది. ఆటలో అక్కడ ఉన్న గడ్డి పరకలు తుంచి కుప్ప వేసింది. మర్నాదోదయం సుప్రభాతం జరుగుతోంది. ఆ టైంలో గీత వెనక లైన్లో కూర్చొని నిద్రపోతోంది. స్వామి మెల్లగా వచ్చి ఆమెను లేపారు. చెయ్యి పట్టుకుని బయటకు తీసుకువెళ్లారు. నిన్న నువ్వు తోటలో కూర్చున్నప్పుడు చేసిన పని ఏమిటి అని ఆమెను అడిగారు. భయపడుతూనే అప్పే నేనేం చేయలేదు స్వామి అంది గీత.
0: లత, తర్వాత ఏం జరిగింది?
4: స్వామి గీతను తోటలోకి తీసుకువెళ్లారు. ఆమె తుంచిన గడ్డిని చూపారు. నువ్వు అలా తుంచితే వాటికి నొప్పి కలుగుతుంది. అహింస గురించి పొద్దున్న ఏం చెప్పారో విన్నావు కదా, మరి విని కూడా నువ్వు అలా చేయొచ్చా? వీటికి కూడా ప్రాణం ఉంటుంది అని చెప్పారు. తర్వాత అక్కడున్న ఒక్క గులాబీ మొగ్గను తాకారు. వెంటనే అది చక్కగా విచ్చుకుంది. అది చూసి గీత, స్వామి మీరు దేవుడు, అందుకే ఆ మొగ్గ విచ్చుకుంది అంది. అప్పుడు స్వామి గీత చేయి పట్టుకొని ఆమె చేతితో మరో ఒక్క గులాబీ మొగ్గను తాకించారు. చిత్రంగా అది కూడా విచ్చుకుంది. గీత ఆశ్చర్యపోయింది. అప్పుడు స్వామి, ప్రేమకు స్పందించని వారు ఉండరు, కానీ ముందు మనం ప్రేమను పంచడం నేర్చుకోవాలి. ఏమీ ఆశించకుండా ప్రేమను పంచాలి. బాధ పెట్టడం కాదు, ప్రేమించడం నేర్చుకో అని అన్నారు.
0: చక్కగా చెప్పావు లత. మన మాటలు ప్రవర్తన ప్రేమమయంగా ఉండాలి. నిద్ర లేచినది మొదలు నిద్రించే వరకు రోజంతా అటువంటి దివ్య భావాలతో ఉంటే విద్య మనకి సులభంగా పట్టుబడుతుంది. దివ్య అనే పదాన్ని తిరగేస్తే విద్య అవుతుంది కదా. మన సద్గురువైన స్వామిని నమ్మకంతో ప్రార్థించి అనుసరిస్తే చాలు. ఇతరమైనటువంటి కఠినమైన తపస్సులు నియమాలతో పనుండదు. ముందుగా స్వామి చెప్పే సూక్తిని విందాం, తరువాత చందు దాని గురించి చెబుతాడు.
4: స్వామి చెప్పిన సూక్తికి అర్థం, గురువు చెప్పినట్లు చెయ్యి, అన్యాయాన్ని ఎదిరించు, చివరి వరకు పోరాడు, ఆటను ముగించు. అందుకు ఉదాహరణయే జయలక్ష్మి గారి కథ. జయలక్ష్మి గారు నందిగామలో ఒక స్కూల్ హెడ్ మిస్ట్రెస్ గా పనిచేసేవారు. ఆ రోజుల్లో అక్కడ పరీక్షల్లో కాపీ కొట్టడం ఎక్కువగా ఉండేది. ఊరి వాళ్ళెవరూ అది తప్పని చెప్పేవారు కాదు, పైగా అలా చేయమని ప్రోత్సహించేవారు. జయలక్ష్మి గారు పిల్లలను సరైన దారిలో పెట్టాలని ప్రయత్నిస్తే ఊరి వాళ్ళు ఆమెను బెదిరించేవారు. జయలక్ష్మి మేడం స్వామి భక్తురాలు కనుక స్వామి చెప్పిన బాటలోనే ధర్మం తప్పకుండా నడవాలనుకున్నారు. ఆమె పోలీసులు సహాయం కోరారు. పోలీసులు మీరు గట్టిగా నిలబడితే తప్పక సహకరిస్తామన్నారు. అలా ఊరి వాళ్ళు ఎంత బెదిరించినా ప్రలోభ పెట్టినా లొంగకుండా నిలబడి జయలక్ష్మి గారు ఆ దురాచారాన్ని అరికట్టగలిగారు. పిల్లలు కూడా చక్కగా చదువుకుని నీతికి నిలబడేలా తీర్చిదిద్దారు.
0: గుడ్ చందు, బాగా చెప్పావు. మనకు సద్గుణములుంటేనే సత్ప్రవర్తన అబ్బుతుంది. అప్పుడే ఆ భగవంతుని గురించి కూడా అర్థమవుతుంది. అనేకత్వంలోని ఏకత్వాన్ని, ఏకత్వంలోని దివ్యత్వాన్ని గురించి స్వామి ఇలా సందేశమిస్తున్నారు. ఈ కథనే గోపి కూడా చెప్తాడు మనకి. ముందుగా స్వామి సూక్తిని వినండి.
5: జహాంగీర్ కలకత్తాలో తాపీ పనివాడు. ఒకరింట్లో తాపీ పని చేస్తున్నప్పుడు పాపం రెండవ అంతస్తు నుంచి పడిపోయాడు. నడుం విరిగి నడవలేకపోయాడు. అతన్ని కలకత్తా, ఢిల్లీ అన్ని తిప్పారు. ఎన్నో పెద్ద పెద్ద ఆసుపత్రులు కూడా తీసుకెళ్లారు. ఎక్కడికి వెళ్ళినా డాక్టర్లు ఆపరేషన్ చేస్తామనే చెప్పేవారు, కానీ తిరిగి నడుస్తాడని గ్యారంటీ లేదు అనేవారు. ఖర్చు మాత్రం 10 లక్షలు ఉంటాదని చెప్పేవారు. అప్పుడు బాబా భక్తుల గారు వాళ్లకి పుట్టపర్తిలోన సత్యసాయి బాబా వారి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తీసుకెళ్లమని చెప్పారు. ముస్లిమైన జహాంగీరును పుట్టపర్తికి తీసుకొచ్చారు. ఆసుపత్రిలోకి ప్రవేశిస్తున్నప్పుడు జహాంగీర్, ఇదేమిటి గుడిలోనికి తీసుకెళ్తున్నారు అని కాస్త కంగారు పడ్డాడు. జహాంగీర్ కి పెద్ద ఆపరేషనే చేయవలసి వచ్చింది. స్వామి దయ వల్ల జహాంగీర్ మళ్లీ నిల్చోగలిగాడు. మెల్లిగా తడడం కూడా వచ్చింది. ఆ వార్త తెలిసి అతని కుటుంబం ఇరుగు పొరుగు కూడా చాలా ఆనందపడ్డారు. ఇంటికి వెళ్లేటప్పుడు జహాంగీర్, నేను ముందు ఆసుపత్రిని చూసి గుడుందనుకున్నాను, కంగారు పడ్డాను, ఇప్పుడిది దేవుడున్న గుణేనని నమ్మకంగా చెప్పుతున్నానన్నాడు.
0: తెలిసిందా పిల్లలు, కులం మతం లాంటి భేదాలని స్వామి పట్టించుకోరు. ఆర్తితో ఎవరైతే దాన్ని ఆశ్రయిస్తారో ఆ భక్తులందరినీ ఒకేలా చూస్తారు, ఆదరిస్తారు, ఆదుకుంటారు. స్వామి స్థాపించిన సంస్థలు అంతే. అందుకే అందరూ స్వామిని సర్వధర్మ స్వరూపాయన మహా అని ప్రార్థిస్తారు.
1: టీచర్ టీచర్, ఇప్పుడు నేను చెప్తాను.
0: హా స్వాతి, నువ్వు ఇంగ్లీష్ వాడు పులి కథ చెప్పబోయే ముందు పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అని చెప్పే స్వామి సూక్తిని వినాలి. తర్వాత స్వామి చూపిన చమత్కారము చెబుదుగాని.
1: మన స్వామి చిన్నవారుగా ఉన్నప్పుడు పుట్టపర్తి చుట్టుపక్కల అడవులుండేవి. ఒకసారి ఒక ఇంగ్లీషు వాడు ఆ అడవుల్లో వేటకొచ్చాడు. ఒక పులిని తుపాకీతో కాల్చి చంపాడు. ఆ పులిని జీపులో వేసుకుని చిత్రావతి నది వరకు వచ్చేసరికి జీపేమో ఆగిపోయింది. ఎన్ని రిపేర్లు చేసినా కదల్లేదు. జీపు డ్రైవరు ఇంగ్లీషు వాడికి పుట్టపర్తిలో ఉన్న స్వామి మహాత్ముడు, ఆయన్ని కలిసి వద్దాం అని చెప్పాడు. జరిగింది విని బాబా స్వయంగా జీపు దగ్గరికి వచ్చారు. ఇంగ్లీషు వాడితో, నువ్వు పులిని చంపావు, దాని పిల్లలకు తల్లి లేకుండా చేశావు, అవి పాల కోసం ఏడుస్తున్నాయి, వెళ్లి ఆ పిల్లలను వెతికి పట్టుకురా, వాటి సంరక్షణకు తగిన ఏర్పాటు చెయ్యి, నోరు లేని జంతువులను తుపాకీతో కాదు కెమెరాతో షూట్ చేయాలి అని చెప్పారు. అతడందు ఒప్పుకోగానే స్వామి దయతో జీపు కదిలింది. ఆ వేటగాడు స్వామి చెప్పినట్టే చేశాడు. వేటకు స్వస్తి చెప్పాడు. తను చంపిన పులితోలును స్వామికి సమర్పించాడు. తుపాకీ వదిలిపెట్టి కెమెరా పట్టుకున్నాడు.
0: అవును స్వాతి, చూశారా, స్వామి సంకల్పం వల్లే తప్పు చేసిన ఇంగ్లీషు వాడి జీపు ఆగిపోయింది. అతడు తను చేసిన తప్పును అర్థం చేసుకుని క్షమాపణ కోరగానే స్వామి ఆశీస్సులతో మళ్లీ కదిలింది. దయకు ప్రేమకు మించిన ధర్మం లేదు. వాటిని విస్మరిస్తే మాత్రం మిగిలేది పనికిరాని స్వార్థం అని స్వామి హెచ్చరిస్తున్నారు. ఈ సూక్తిని విందాం. తర్వాత భార్గవి దీని గురించి చెబుతుంది.
6: భగవాన్ చిన్నప్పుడే ఎన్నో మహిమలను లీలలను చూపారు. కానీ పుట్టపర్తిలో కొందరు ఆయన దేవుడి అవతారమని తెలుసుకోలేకపోయారు. స్వామి అంటే అసూయ పడేవారు. స్వామి పేరు ప్రతిష్టలు రోజురోజుకి పెరిగిపోతుండడం ఒక ఆమెకి గిట్టలేదు. స్వామిని తన ఇంటికి రమ్మని పిలిచింది. విషం కలిపిన వడలు పెట్టింది. స్వామి అవి తినేశారు. ఇంటికి వచ్చాక వాంతు చేసుకున్నారు. ఆశ్చర్యంగా వడలు వడలుగానే బయటపడ్డాయి. వడలు పెట్టిన ఆమెను అందరూ తిడుతుంటే స్వామి తిట్టద్దని చెప్పారు. కొన్నేళ్ళయ్యాక ఆమెంట్లో ఏదో శుభకార్యం జరిగింది. స్వామి ఆమెకు మందిరం నుంచి వంట పాత్రలు పంపారు. విషం పెట్టిన ఆమెకు ఇవన్నీ ఎందుకు ఇస్తున్నారని భక్తులు అడిగారు. విషం పెట్టిన వారికి కూడా అమృతం పంచే చెయ్యి నాది అని చెప్పారు స్వామి. అలాగే స్వామి మీద పగతో కొందరు ఆయన పడుకున్న పాకకు నిప్పు పెట్టారు. అయినా స్వామి వారిని కూడా క్షమించి వదిలేశారు.
0: తనకు అపకారం చేసిన వారికి కూడా ప్రేమతో సహనంతో క్షమించటం, వారికి తిరిగి ఉపకారం చేయటము కేవలం ఉత్తములకు మాత్రమే సాధ్యం. మన స్వామి అలాంటివారు. తాను స్వయంగా చేసి ఆచరించి ఇతరులకు చూపారు. అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతి అన్నట్లు, అజ్ఞానులను సైతం తమ దయా కరుణల ద్వారా పరివర్తన చెందించి ధన్యోపాయం చూపించారు. అయితే అనంతమైన స్వామి సూక్తులకు తలమానికమేమో అన్నట్లుండే స్వామి చెప్పే ఈ సూక్తిని వినండి. మన సందేహాలన్నింటినీ తొలగిస్తుంది, విశ్వాసాన్ని పెంచుతుంది. దీనికి అర్థం ఎవరు చెప్తారు?
7: టీచర్, నేను అబ్దుల్. దీని గురించి నేను చెప్పాను టీచర్.
0: చెప్పు అబ్దుల్.
7: స్వామి కొందరికి ఇంటర్వ్యూ ఇచ్చేవారు. అది దొరకని వారిలో కొందరు, మనం ఎందుకు పిలుస్తారు, డబ్బున్న వారినే పలుకరిస్తారని ప్రచారం చేసేవారు. కాని స్వామికి అందరూ ఒకటే. వారు అందరి పట్ల ఒకేలా ప్రవర్తిస్తారు. ఒకసారి స్వామి బెంగళూరులో ఉన్నారు. వారు నా ఇంటి ఎదురుగా ఒక వ్యక్తి చెప్పులు కుడుతూ ఉండేవాడు. అతను ఒకనాడు స్వామి దర్శనం చేసుకున్నాడు. స్వామి మా ఇంటికి రా అని ప్రేమగా పిలిచాడు. స్వామి అలాగే అన్నారు. ఒక రోజు గడిచింది, రెండు మూడు అలా వారం రోజులు గడిచాయి. అతడు పాపం స్వామి వస్తారని ఎదురు చూస్తూనే ఉన్నాడు. చివరికి ఒకసారి స్వామి ఎక్కడికో వెళుతూ కారు నాపి అతన్ని కారులో ఎక్కించుకున్నాడు. తానే ఎలా వెళ్లాలో చెబుతూ సరిగ్గా కారును తన ఇంటి ముందు ఆపారు. ఆ పేదవాడు బోలేడు ఆనందపడ్డాడు. స్వామి భక్తి చూస్తారు, ఎవరన్నది చూడరు.
0: గుడ్ అబ్దుల్, బాగా చెప్పావు. స్వామి మనలోని బలహీనతలను లోపాలను సరిదిద్దటానికి, దైవ విశ్వాసాన్ని దృఢపరచటానికి ఎంచుకున్న మార్గాలు, చేపట్టిన సంస్కరణలు అనేకంగా ఉంటాయి. అవన్నీ ఎంతో విశిష్టమైనవి, ఉన్నతమైనవి. పిల్లలు, స్వామి సిద్ధాంతాలని, సూక్తులని బాగా అర్థం చేసుకున్నారా? మంచిది. జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి ఈ సూక్తులు, ఇవి అందించే విలువలు ఎంతో అవసరం. చివరగా స్వామి చెప్పే ఈ సందేశాన్ని విందాం. ఆత్మవిశ్వాసం ఉన్న చోట ప్రేమ ఉంటుంది, ప్రేమ ఉన్న చోట సత్యం ఉంటుంది, సత్యమున్న చోట శాంతి, శాంతి ఉన్న చోట ఆనందం ఉంటాయి, ఆనందమున్న చోట దేవుడుంటాడు. రవణ్ రావు గారు సనాతన సారథి పత్రికకు ఎడిటర్గా పనిచేశారు. అంతకు ముందు ఆయన సత్యసాయి సేవా సంస్థ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆయన స్వామిని అమితంగా ప్రేమించి సేవించారు. చాలా నిజాయితీ పరులు. అందువల్ల ముక్కుసూటిగా, నిర్భయంగా మాట్లాడుతుండేవారు. ఆయన సేవాదళ ఇన్ఛార్జిగా ఉండేవారు. అప్పుడు సేవాదళ వల్ల ఏమైనా పొరపాటు జరిగితే సేవాదళను ఏమీ అనేవారు కాదుట. అది తను సరిగా చూసుకోకపోవడం వల్లనే జరిగిందని బాధ్యత తన మీద వేసుకునేవారు. కాని క్రమశిక్షణకు లోపం వస్తే మాత్రం కటువుగా మందలించేవారు. అంకిత భావంతో, పనిమీద శ్రద్ధతో, ప్రేమతో పనిచేసేవారు. అందుకే ఆయన స్వామికి దగ్గర కాగలిగారు. స్వామిలో ఐక్యమయ్యే వరకు ప్రశాంతంగా, ఆనందంగా, తృప్తిగా ఆశ్రమంలో గడిపారు. ఆయన జీవితము ఈ సూక్తికి చక్కగా సరిపోతుంది. పిల్లలు, ఇంకొక్క మాట. రాగద్వేషపూరితమైన ఈ మానవ ప్రపంచానికి చక్కని ఔషధమే స్వామి సూక్తులు. ఇవి అమృత గుళికలు. చిన్న చిన్న పదాలలో ఎంతో గొప్ప అర్థాన్ని సూటిగా, సూక్ష్మంగా ఇమిడ్చి సులభంగా హృదయానికి నాటుకునేటట్టు ఉండే సంకేతాలివి. మీరెప్పుడు వీటిని గుర్తుంచుకోవాలి, అనుసరించి ఆచరించాలి. స్వామి విద్యార్థులుగా మంచి పేరు తెచ్చుకోవాలి. సరేనా? మళ్ళీ కలుద్దాం. సాయిరాం.
8: పుట్టపర్తి సత్యసాయి ప్రైమరీ స్కూల్ బాలలు అందించిన కార్యక్రమం బాబా మాట భవితికు బాట విన్నారు. ఇందులో ఎం నిఖిత, పి సాయి సురభి, ఎస్ సాయి శ్రీ యశస్విని, బిసి శ్రీ శరణ్య, పి భవానీ సాయి, కె సాయి చేతన్, సి అభివర్మ, బి తేజ, కెఆర్ఎస్ రాఘవేంద్ర, జె యతీష్ సాయి, ఎస్ సాయి సుశ్రిత్, టి సాయి ప్రథమ్ పాల్గొన్నారు.
9: భగవాన్ శ్రీ సత్యసాయి ప్రేమావతారిగా వచ్చారు. లాలించి, బోధించి మనలో మార్పు తీసుకురావడమే ఆయన లక్ష్యం.
10: మనుషులందరూ సత్య, శాంతి, ప్రేమ, అహింసలతో ధర్మబద్ధంగా జీవితాలు గడపాలన్నది బాబా ఆశయం. చదువుతో పాటు సహానుభూతి, నిర్మలమైన ప్రేమ, నిస్వార్థంగా చేసే సేవ వంటి సద్గుణాలను కూడా కలిగి ఉండాలంటారు మన స్వామి. గొప్ప వ్యక్తులు కాదు, మంచి వ్యక్తులు కావాలని కోరుకోండి అన్నారు.
9: ఈ రోజు ప్రసారం చేసిన కార్యక్రమాల ద్వారా నేర్చుకున్న విషయాలను
11: మనం ఆచరణలో పెట్టినప్పుడే స్వామి ఆనందిస్తారు.

0: ప్రయోజనకరమైన ఇటువంటి కార్యక్రమాలను రూపొందించి ప్రసారం చేసే అవకాశాన్ని అందుకు తగిన శక్తియుక్తులని ప్రసాదించిన స్వామికి సదా కృతజ్ఞులం.
1: రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 6వ వార్షికోత్సవ వేడుకలు ఇంతటితో అయిపోలేదు.
2: రేపు తిరిగి ఉదయం 6 గంటలకు పెద్దవాళ్ల ప్రోగ్రామ్ తో కలుసుకుందాం.
3: వాళ్ళు పరమపద సోపానత్రయం అనే అంశాన్ని వివిధ కార్యక్రమాల రూపంలో మనకు రోజంతా అందిస్తారు.
0: రేపు ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం తప్పక వినండి. రేడియో సాయి గ్లోబల్ హార్మోనీ తెలుగు స్ట్రీమ్ కి ట్యూన్ అయి ఉండండి. జై సాయిరాం.

ఇంతవరకు మీరు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 6వ వార్షికోత్సవ సందర్భంగా జరిగిన 2 రోజుల ప్రత్యక్ష ప్రసారాల్లో భాగంగా జూలై 22వ తేదీన జరిపిన సహానుభూతి సంస్కృతి ప్రత్యక్ష ప్రసారాల్లో 3వ భాగాన్ని మీరు విన్నారు. ఈ కార్యక్రమాలపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక పంపించమని కోరుతున్నాం. సాయిరామ్.

0: శ్రీ సత్యసాయి వాణి శ్రోతలందరికీ సాయిరాం. సాయి ఆరోగ్యవాణి శీర్షికపై పుట్టపర్తి శ్రీ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, శ్రీ సత్యసాయి జనరల్ హాస్పిటల్ డాక్టర్లు వివిధ ఆరోగ్య అంశాలు, సమస్యలపై నిర్వహిస్తున్న చర్చల్లో భాగంగా పిల్లలలో ఉబ్బసం అనే అంశంపై జరిగిన చర్చ రెండవ భాగం ఇప్పుడు లేదంటారు.
1: ఈ ఆస్తమా కంట్రోల్ చేసే విషయంలో యోగాకు గల పాత్ర ఏమిటి? దానివల్ల ఏమైనా లాభం అనేది ఉందా?
2: తప్పకుండా ఉందండి. యోగా అనేది మనకి సాధారణంగా ఇప్పుడు ఇవాళ రేపు ప్రతి చోట వినిపిస్తుంది. ఈవెన్ ఫారిన్ లో కూడా, పెద్ద పెద్ద మెడికల్ ఇన్స్టిట్యూట్స్ లో కూడా సపరేట్ రీసెర్చ్, కొన్ని యోగా సెంటర్స్ డిపార్ట్మెంట్స్ కూడా తెరిచారు. సో ఆస్తమాలో కూడా దాని యొక్క పాత్ర ఉంది. ఏ విధంగా అంటే, యోగా లోపల మనకి మెడిటేషన్ ఇవన్నీ ఉంటుంది యోగాలో. సో ఇది స్ట్రెస్ అనేది తక్కువ చేస్తుంది. సో స్ట్రెస్ తక్కువైనప్పుడు మనకి మానసిక ప్రశాంతత వల్ల ఈ నరాలు వాటి ఎగ్జైటేషన్ తగ్గి ఊపిరితిత్తుల్లో ఈ కుదించకపోవడం, కండరాలు కుదించకపోవడం అనేది తక్కువ అవుతుంది. సో
1: అంటే ఆస్తమా కూడా స్ట్రెస్ రిలేటెడ్ డిసీజ్ అంటారా?
2: అవునండి. ఆ స్ట్రెస్ బాగా ఉంటే కూడా ఆస్తమా అనేది అటాక్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. చాలా స్ట్రెస్ఫుల్ గా లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళకు కూడా ఈ క్రానిక్ డిసార్డర్స్ అన్ని కూడా వచ్చే అవకాశం ఉంది. అందులో ఆస్తమా కూడా ఒకటి. సో యోగా ద్వారా మనం అది ఒకటి నివారించవచ్చు. ఇంకొకటి మనకి ప్రాణాయామం అని ఉంటుంది, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, అనులోమ విలోమము, కపాలభాతి అని. సో ఇవి కూడా యూస్ఫుల్ అయినట్టు, ఎందుకంటే ఇవి లంగ్ కెపాసిటీ, ఊపిరి తీసుకునే శక్తిని పెంచుతుందన్నమాట. సో ఇవన్నీ కూడా అడ్జువెంట్ థెరపీగా పనిచేస్తుంది. కానీ ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను, ఇవన్నీ కూడా బాగున్నంత వరకే మనకి హెల్ప్ చేస్తాయి. కానీ అక్యూట్ అటాక్, సివియర్ ఆస్తమా వచ్చినప్పుడు ఒక్క మోడర్న్ మందులు తప్పితే వేరే ఏ మెడిసిన్స్ కూడా మనకి పనిచేయవు అనేది ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం.
1: అవును సార్, ఇది చాలా ముఖ్యమైన విషయం.
2: ఇక్కడ ఇదే కాకుండా ఏదైనా కూడా మనం ఇందాక అనుకున్నట్టు మందులు ఒకటే కాదు, భగవంతుని యొక్క అనుగ్రహం కూడా మనకి చాలా అవసరం అండి. ఇది భగవంతుని యొక్క కృప వలన కూడా ఎటువంటి మొండి రోగాలైనా కూడా మనకి తగ్గే అవకాశం ఉంటుంది.
1: చాలా చక్కని విషయం చెప్పారు సార్. అందులోని మంచి ప్రొఫెషనల్ మెడికల్ స్పెషలిస్ట్ అయిన మీరు ఈ విషయాన్ని తెలియజేయడం మన శ్రోతలకు చాలా ఆనందం కలిగిస్తుంది. మీరు చెప్పింది వింటుంటే ఒక స్వామి మహిమ గుర్తొస్తుంది సార్. అదేమిటంటే, కొన్ని సంవత్సరాల క్రితం స్వామి యూనివర్సిటీలో చదువుకునే ఒక విద్యార్థి ఉండేవాడు. తనకి సివియర్ గా ఆస్తమా అటాక్స్ వస్తూ ఉండేవన్నమాట. అయితే ఒక సందర్భంలో ఏం జరిగిందంటే, తన సాయంత్రం పూట ఒక్కడే రూమ్లో ఉన్న టైంలోని విపరీతమైన ఆస్తమా అటాక్ వచ్చింది. ఎంత తీవ్రంగా వచ్చిందంటే ఊపిరి తీసుకోవడానికి కూడా తనకు చాలా శ్రమపడాల్సి వస్తోంది. ఈ విషయం పాపం ఎవరికీ తెలియదు. తన మిత్రులు, రూమ్మేట్స్ అందరూ కూడా స్వామి దర్శన సమయం కావడంతో అందరూ కుల్వంత హాలుకి విడిపోయారు. పాపం ఈ అబ్బాయి ఒక్కడే అక్కడ స్వామి పటం చూస్తూ దిగులు పడుతూ స్వామినే మనసులో వేడుకుంటూ ఉన్నాడు. అయితే దర్శనానికి ఆ రోజు స్వామి వచ్చి రాగానే ఒక కుర్రాన్ని పిలిచి ఈ మన ఆస్తమా కుర్రాడికి కోసమని కబురు పంపించారు. వెంటనే వాళ్లు రావడం, తిని ఆల్మోస్ట్ స్పృహ తప్పిన పరిస్థితుల్లో తిన నేల మీద పడి ఉండడం చూసి హుటాహుటిన తన్ని కుల్వంత హాల్కి తరలించారు. స్వామి నేరుగా కుర్రాడిని ఇంటర్వ్యూ గదిలోకి తీసుకువెళ్లారు. తన ఎదురుగా కుర్చీ వేసి కూర్చోపెట్టుకుని తీక్షణంగా ఒక్కసేపు తన వైపు చూశారన్నమాట. మరుక్షణం స్వామి తీవ్రమైన ఆస్తమా వేదనకు గురయ్యారు. స్వామి ఊపిరి తీసుకోవడం కష్టమైంది, పిల్లి కూతలు, ఈ విధంగా ఆస్తమా లక్షణాలన్నీ కూడా స్వామిలో కనబడ్డాయి. అయితే కొద్దిసేపట్లోనే స్వామిలో ఆ వేదనంతా కూడా మాయమైందన్నమాట. అప్పుడు చూడాలి ఆశ్చర్యాల్లో కల ఆశ్చర్యమైన విషయం, ఈ మన ఆస్తమా కుర్రాడిలో ఇక ఒక్కటంటే ఒక్కటి కూడా ఈ ఆస్తమా లక్షణాలు మరి కనబడలేదు. అప్పుడు స్వామి చెప్పారు, ఒరే, నువ్వు జీవితకాలం అనుభవించాల్సిన ఈ ఆస్తమా వ్యాధిని నేను 5 నిమిషాలు నా మీద తీసుకుని దాన్ని క్యూర్ చేశానురా అని. మరి ఇది వింటుంటే మీరు చెప్పినది అక్షరాల సత్యమైన విషయం, దైవానుగ్రహం ఎంత ముఖ్యమనేది కూడా మరోసారి స్పష్టమవుతుంది సార్.
2: అవునండి, ఇది కేవలం భగవంతునికి మాత్రమే సాధ్యం, ఏ డాక్టర్ కూడా అలా ట్రీట్ చేయలేరు.
1: ఇక యోగా గురించి, ఇతర సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఆస్తమా అటాక్స్ నివారించడానికి ఇంటి స్థాయిలో, అంటే ప్రతి ఇంట్లోని తీసుకోగలిగిన జాగ్రత్తలు ఏవైనా ఉన్నాయా?
2: తప్పకుండా అండి. మనము ఇది కొంచెము క్షుణ్ణంగా తెలుసుకోవటమే ముఖ్యమన్నమాట. ఎందుకంటే ఇది మనకి ట్రీట్మెంట్ కరెక్ట్ గా లేదు, చాలా రోజుల పాటు ఉంటాయి అని తెలిసినప్పుడు రాకుండానే ముందు జాగ్రత్తగా ఏం చేయాలి, ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ అంటే ఏవే సందర్భాలలో ఇది ఎక్కువ అయ్యే అవకాశం ఉందో తెలుసుకొని వాటి నివారించటం అనేది చాలా కరెక్ట్ పద్ధతి. యూజువల్ గా మనకి ఆస్మా అనేది వైరల్ ఫీవర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు వస్తుంటుందన్నమాట. ఇది మోస్ట్ కామన్ కాజ్. కానీ దురదృష్టవశాత్తు ఈ వైరల్ ఫీవర్ ని మనము అవాయిడ్ చేయలేం. ప్రతి ఒక్కరికి ఇది ఏదో ఒక రోజు అందరికీ వస్తుంది వైరల్ ఫీవర్ అనేది. కానీ ఎలా మన స్థాయిలో మనం ఏం చేయొచ్చు అంటే చేతులు కడుక్కోవటము, పౌష్టికమైన ఆహారం తీసుకోవటము, తగినంత రెస్ట్ తీసుకోవడం లాంటివి చేస్తే మంచిది. ఇంకొకటి సెకండ్ ఏమంటే ఈ సిగరెట్ స్మోక్, ఈ ధూమపానము, చుట్టలు బీడీలు లాంటివి పిల్లలు తాగరు. చాలా మంది పిల్లలకి ఏమి అలవాటు లేకపోయినా పెద్దలు తాగటం వల్ల ఆ గాలి పీల్చటం వల్ల ఈ ఆస్మా అనేది చాలా ఎక్కువగా అవుతుంది. కనుక ఈ విషయాన్ని గమనించి ఆ అలవాటు ఉన్న వాళ్ళు ఇంట్లో ఎవరైనా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఇమీడియట్ గా ఆపేయాలి ఆ అలవాటుని. అది వారికి కుటుంబానికి అన్ని విధాల లాభం. ఇంకొకటి డస్ట్ మైట్ అనంట, దుమ్ముల్లో ఉండే ఒక రకమైన సూక్ష్మ క్రిములు. ఇవి కంటికి కనిపించవు కానీ ఇంట్లో అందరి ఇళ్లలో ఉండే దుమ్ముల్లో ఉంటాయి. ఈ ఆస్తమా ఎక్కువగా ఉన్న వాళ్లకి ఈ డస్ట్ మైట్స్ అనేవి గాలి దుమ్ము పీల్చటం వల్ల ఈ అటాక్స్ అనేవి ఎక్కువగా వస్తుంటాయి. కనుక సాధ్యమైనంత వరకు దుమ్ము ధూళి లాంటివి లేకుండా చూసుకోవాలి.
1: అంటే ఇంటి పారిశుద్ధ్యత చాలా ముఖ్యమనే కదా.
2: అవునండి, కరెక్ట్.
1: ఈ విషయంలో మరి తల్లి పాత్ర ఎంతైనా ఉంటుంది,
2: ఎంతైనా ఉంటుంది. క్లీన్ గా పొడిగా ఉంచుకోవాలి, అది బేసిక్ రూల్. తేమ తేమగా మట్టి మట్టిగా ఉండటం మంచిది కాదు. ఇంకా పెంపుడు జంతువులని కూడా కొంతమంది పెంచుతూ ఉంటారు, అంటే బొచ్చు కుక్కలు, కుక్కలు పిల్లులు, పశువులు మేకలు లాంటివి. ఇవి కూడా వీటి వెంట్రుకల నుంచి, వీటి యొక్క చర్మం మీద పొట్టు నుంచి, లేదా వీటి మూత్రం నుంచి కూడా అలర్జీ అనేది పిల్లలకి పీల్చటం వల్ల వస్తుందన్నమాట. సో అలర్జీ లక్షణాలున్న పిల్లలు ఉంటున్న ఇండ్లలో ఈ పెంపుడు జంతువులు పెంచుకోకపోవటమే ఉత్తమము. ఒకవేళ ఉన్నా వీటిని ఇంటికి దూరంగా ఉంచాలి, కట్టేసేయాలన్నట్టు బయట. ఇంకా ఈ పూలు, పూల పొడి, పొద్దు పొద్దున్నే వింటర్ సీజన్స్ లోపల బయటికి వెళ్ళినప్పుడు గాలి లోపల పాలన్ గ్రెయిన్స్ అంటాం, అవి పీల్చటం వల్ల కూడా ఇది రావచ్చు. కనుక తెల్లవారుజామున ఈ పోలన్ గ్రెయిన్స్ ఎక్కువగా వచ్చే సమయం లోపల కూడా మనం బయటికి వెళ్ళకపోవడమే బెటర్ పిల్లల్ని. ఇంకా ఘాటు వాసనలు వచ్చేవి, అంటే సెంట్లు, పర్ఫ్యూమ్స్, స్ప్రే, హెయిర్ స్ప్రే, ఈ టాయిలెట్స్ ని శుభ్రం చేసేవి, యాసిడ్స్ లాంటివి, ఘాటు పెయింట్స్, వీటి వల్ల కూడా ఈ ఆస్తమా అటాక్ చాలా ఎక్కువగా వచ్చే అవకాశం మనం సాధారణంగా గమనిస్తూ ఉంటాం అన్నట్టు. ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను, చాలా మంది ఈ మస్కిటో కాయిల్స్ అని వాడుతుంటాం ఈ దోమలు పోవడానికి కాయిల్స్. ఈ మస్కిటో కాయిల్స్ చాలా ప్రమాదకరమైన విషయం అండి. ఎందుకంటే ఈ మస్కిటో కాయిల్ కనుక పీలిస్తే, ఒక రోజంతా పీలిస్తే దాదాపు 70 సిగరెట్లు తాగితే ఎంత ప్రమాదమో. పెయిన్స్ ఎక్కువగా వచ్చే సమయం లోపల కూడా మనం బయటికి వెళ్ళకపోవడమే బెటర్ పిల్లల్ని. ఇంకా ఘాటు వాసనలు వచ్చేవి, అంటే సెంట్లు, పర్ఫ్యూమ్స్, స్ప్రే.

0: ప్రమాదము, అంత ప్రమాదం అని మనకి రీసెర్చ్ ద్వారా తెలుసుకున్నాం అన్నమాట.
1: ఇది చాలా దిగ్భ్రాంతి కలిగించే విషయం.
0: అవునండి, మనము సిగరెట్ తాగట్లేదు కానీ మస్కిటోస్ కాయిల్స్ పెట్టుకున్నాము అంటే ఇండైరెక్ట్ గా సిగరెట్ తాగితే ఎంత, 70 సిగరెట్లు, ఒకటి కాదు రెండు కాదు, ఎంత డేంజరో అంత డేంజర్ అవుతుంది అన్నమాట. మరి అటువంటిప్పుడు ఏం చేయాలంటే అవాయిడ్ చేయాలి. మరి
1: దోమల్స్ అవాయిడ్ చేయాలి.
0: మరి దోమలతో ఎలా అంటే మనం మెష్, డోర్స్ కి మెష్ కొట్టుకోవటము, దోమ తెరల్ని వాడుకోవటము లాంటివి చేయాలి, యూజ్ చేయొచ్చు అన్నమాట. ఇంకా ఈ వంటలు వండేటప్పుడు కట్టెల పొయ్యి మీద వండేటప్పుడు ఆ పొగ కూడా మనం అవాయిడ్ చేయాలి. వండుతున్నప్పుడు పిల్లల్ని ఆ పరిసరమైన ప్రాంతాలలో ఉండకుండా చూసుకుంటే మంచిది. ఇంకా కారు పొగలు, వెహికల్స్, ఆటోమొబైల్ చుట్టుపక్కల కాలుష్యం ఉంటే కిటికీలు వేసేసుకుని అది లోపల రాకుండా కాపాడుకోవాలి.
1: ఇప్పుడు ముఖ్యంగా మన సిటీస్ మెట్రోపాలిటన్స్ లోని అన్నిట్లో కూడా ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్లు, ఎక్కడ ఏ ఎక్కడ ఉన్న బండి అక్కడే ఆగిపోతుంది. మరి వీటన్నిటి నుంచి ఎక్కడ లేనంత పొగ బయటకు వస్తుంది. ఎంతో మంది పిల్లలు అదే టైంలో స్కూల్ నుంచి విడిచిపెట్టడంతో అంతా కూడా అక్కడ చాలా పొల్యూటెడ్ అట్మాస్ఫియర్ ఉంటుంది కదా. మరి ఆ పిల్లలు దీన్ని ఏ రకంగా ప్రివెంట్ చేసుకోగలరు సార్? వాళ్ళకి ఏమైనా ప్రాక్టికల్?
0: దీనికి రెండు ఉన్నాయండి. ఒకటి ఏమంటే, అయితే ఇది ఈ విషయాన్ని ఇంత పెద్ద తీవ్రతని గమనించి స్కూల్ టైమింగ్స్ ని కొంచెము ట్రాఫిక్ ఎక్కువగా ఉండే సమయం కాకుండా కొంచెం ముందే వదిలిపెడితే మంచిది. నెక్స్ట్, స్కూల్ పిల్లలు బస్సులో అట్లాంటి వెళ్ళినప్పుడు కిటికీలు వేసుకోవటము, లేదా వెహికల్స్ మీద వస్తున్నప్పుడు, టూ వీలర్స్ మీద వస్తున్నప్పుడు ముక్కుకి మాస్క్ లేదా కర్చీఫ్ లాంటిది, స్కార్ఫ్ లాంటిది కట్టుకోవడము చాలా అవసరం అన్నమాట. ఇంకా ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ ఘాటు వాసనలు వస్తున్నప్పుడు పిల్లలు లేనప్పుడే పెయింటింగ్స్ కానీ కడగడం కానీ ఇలాంటివి చేయాలి. ఇంటికి వచ్చేసరికి క్లీన్ గా ఉంచాలి. ఇదే కాకుండా మనము కొంతమంది ఇళ్లలో చూస్తుంటాం, అవసరమున్నా లేకున్నా ఈ పిల్లోస్, కార్పెట్స్, విండో కర్టెన్స్ లాంటివన్నీ అంటే వేసుకుంటుంటారు, రిచ్ గా ఉంటుంది, రాయల్ గా ఉంటుందని. ఇవి అవసరమున్నా లేకున్నా అన్ని పోగేయటం వల్ల వీటి మీద కూడా దుమ్ము పేరుకుపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉందండి. ఈ కనిపించకపోయినా మనం ఇలా కొడితే వాటిల్ని ఎండలో తీసుకువెళ్లి కొడితే దుమ్ములాగా బయటికి వస్తుంది. సో వీటి వల్ల ఆస్తమా ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. సో అవసరం లేనప్పుడు ఈ ఎక్స్ట్రా పిల్లోస్ కానీ దీండ్లు కానీ, రగ్స్, కార్పెట్స్ ఇవన్నీ తీయటమే మంచిది. ఒకవేళ ఇవన్నీ తప్పవు అనుకుంటే అవసరంకున్నంత వరకు పెట్టుకొని మిగతా వాటికి ఈ డస్ట్ కాకుండా నాన్ డస్ట్ అబ్జార్బబుల్ కవర్స్ అని దొరుకుతాయి, అంటే అబ్జార్బ్ చేయవు, అట్లాంటివి తెచ్చుకోవడము మంచిది.
1: అంటే లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అనేది ఇక్కడ కూడా వర్తిస్తుంది.
0: అవునండి, ఇక్కడ డబ్బు ఆదాయే కాదు మనకి, హెల్త్ కూడా చూసుకుంటే కూడా మనకి ఎంత అవసరమో అంత పెట్టుకోవటం ఉత్తమం. ఇంకా ఇదే కాకుండా ఇటువంటివి అన్ని ఉన్నప్పుడు కంపల్సరీగా రోజు వాటిని దుమ్ము దులపటము, కనీసం సండేకి ఒకసారి వాటిని ఉతికి వేయటము లాంటివి చేయటం చాలా అవసరం. ఇంకా పిల్లల దగ్గర సాఫ్ట్ టాయ్స్ అని చూస్తుంటాం, బొచ్చు బొమ్మలు.
1: అవును సార్, ఇప్పుడు టెడ్డీ బేర్ లేని ఇల్లు లేదు అంటే అది అతిశయోక్తి కాదు.
0: అవును, దాదాపు ఇప్పుడు మనకి చూస్తున్నాము చాలా మంది పిల్లల దగ్గర ఇవి లేకపోతే కూడా ఏడుస్తూ ఉంటారు, ఇంకా తీసేయడానికి కూడా వీల్లేదు. సాధ్యమైనంత వరకు వాటిని మినిమైజ్ చేసి ఒకవేళ గత్యంతరం లేని స్థితిలో ఉన్నప్పుడు వాటిని కనీసం రెండు వారాలకు ఒకసారైనా శుభ్రంగా వేడి నీటిలో కడిగి ఎండపెట్టి వాడటం అనేది, పిల్లాడికి ఇవ్వటం అనేది చాలా అవసరం. ఇదే కాకుండా చల్లటి గాలి, పొడి గాలిలో కూడా మనము తిరిగినప్పుడు ఈ ఆస్తమా అటాక్స్ అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కనుక పిల్లలకి పొద్దు పొద్దున్నే కానీ రాత్రిపూట మంచులో కానీ చల్లగా ఉన్నప్పుడు బయటికి తీసుకోకపోవటమే మంచిది. అటువంటిప్పుడు స్కార్ఫ్ లాంటిది, మొత్తం గుడ్డ లాంటిది కట్టడం, కర్చీఫ్ లాంటిది కట్టడం చేస్తే మంచిది. ఇంకా ఇదే కాకుండా సడన్ గా వాతావరణంలో మార్పులు, అంటే వింటర్ సీజన్ లోపల సడన్ గా వానలు పడడం వల్ల కూడా మనకి ఇది గమనిస్తుంటాం, ఆస్తమా అటాక్స్ ఎక్కువగా వస్తుంటాయి. అటువంటి సందర్భాలలో ముందు జాగ్రత్తగా మనము ఏం చేయాలనేది డాక్టర్ ఇవన్నీ ముందు జాగ్రత్త తీసుకుంటే మనకి ఆస్తమా అటాక్స్ అనేవి తక్కువగా వస్తాయి. ఇవే కాకుండా పెయిన్ కిల్లర్స్ అని కొన్ని మందులు వాడుతుంటారు, అవసరం ఉన్నా లేకున్నా కూడా, వీటి ఎనెసైడ్స్ అంటారు, వీటి ద్వారా కూడా కొన్నిసార్లు ఆస్తమా అటాక్ ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. కనుక డాక్టర్ చెప్పకుండా సొంత వైద్యం చేసుకోకపోవటమే మంచిది.
1: చాలా ముఖ్యమైన విషయాలు తెలియజేశారు సార్. అయితే ఇందాక మీరు మస్కిటో కాయిల్స్ అంత మంచిది కాదు అని చెప్పారు కదా, దానితో పాటు ఇప్పుడు మస్కిటో కాయిల్స్ కాకుండా మనకి మస్కిటో మ్యాట్స్ అని లేదా లిక్విడేటర్స్ అని ఇలాంటివి కూడా దొరుకుతుంటాయి కదా, మరి ఇది వాడడం పర్వాలేదంటారా?
0: అంటే వాటంతట కాకపోయినా వీటి ద్వారా కూడా కొంచెము ఇబ్బంది అనేది మనకి గమనిస్తుంటాము, సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేస్తే మంచిది. ఇందాక మనం చెప్పుకున్నట్టు

0: నెట్స్, ఇవి మెడిసిన్ రిలేటెడ్ నెట్స్ కూడా దొరుకుతాయండి. డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు కూడా ఇస్తారు, అంటే ఆ నెట్స్ కి మందు పూస్తారు అన్నట్టు. అది 2-3 ఇయర్స్ కూడా పనిచేసే సామర్థ్యం ఉంటుంది వాటికి, అలాంటివి వాడుకోవడం మంచిది.
1: అంటే మన పురాతన పద్ధతి అయిన దోమతెరలే సూచిస్తున్నారు.
0: అవునండి,
1: ఓల్డ్ ఈస్ గోల్డ్.
0: ఓల్డ్ ఈస్ గోల్డ్.
1: బాగుంది సార్. ఇక్కడ మరొక ప్రశ్న కూడా అడగాలనుకుంటున్నాము. ఈ ఆస్తమా గల పిల్లలు అందరి పిల్లల్లా ఆడుకోవచ్చా, నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చా, లేదా వాళ్ళు తీసుకోవాల్సిన ప్రత్యేకమైన జాగ్రత్తలు ఎలాంటి ఉంటాయి?
0: 100% అండి, ఇందులో ఎటువంటి అనుమానం లేదు. ఆస్తమా అనేది అదొక జబ్బు అని లేబుల్ చేసి అతని పక్కన కూర్చోపెట్టడం అనేది చాలా పెద్ద నేరంతో సమానం. సాధారణమైన పిల్లలు ఏమి చేయగలుగుతారో, ఏం చేస్తారో, అన్ని పనులు ఈ పిల్లలు చేయొచ్చు. ఎటువంటి డిస్క్రిమినేషన్ అనేది చేయకూడదు, తప్పదు. ఇంకా ఆడుకోవచ్చా అన్నారు, తప్పకుండా ఆడుకోవచ్చు. ఆట ఇంకా వ్యాయామం చాలా మంచిది. యోగా, మెడిటేషన్, ప్రాణాయామంతో పాటు ఆట కూడా మంచిది. కానీ కొన్నిసార్లు బాగా ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఆస్తమా అటాక్ వచ్చే అవకాశం ఉంది. కనుక రిగరస్ ఎక్సర్సైజ్ ఉండేవి, అంటే జిమ్ బరువులెత్తటాలు, లేకపోతే మ్యారథాన్ రన్నింగ్, విపరీతంగా పరిగెత్తటం లాంటివి చేయకుండా కొంచెము అలకటి, లెస్ స్ట్రెస్ కలిగించే ఆటలు లైక్ స్విమ్మింగ్, టీటీ, క్యారమ్స్, లేదా క్రికెట్ కూడా ఆడుకోవచ్చు. అలా ఏమీ లేదు. ఇది ఆటల్లో విషయంలో మాత్రం ఎటువంటి అపోహ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంకొకటి, ఏమి జాగ్రత్తలు తీసుకోవచ్చు అని కూడా అడిగారు. యూజువల్ గా ఈ ఆస్తమా ఉన్నప్పుడు కొన్నిసార్లు పిల్లలకి ఆట ఆడిన తర్వాత 15 నిమిషాల తర్వాత ఆయాసం బాగా ఎక్కువగా వస్తుంది, తర్వాత ఒక గంట అర్ధగంట ఉండి వెళ్లిపోతుంది. ఈ ఇబ్బందికరమైన పరిస్థితులను అవాయిడ్ చేయడానికి పిల్లలు ఆటలు ఆడడానికి సుముఖంగా ఉండరు, అవాయిడ్ చేస్తుంటారు. సో అందుకోసము, అట్లాంటి వాళ్ళు కోసము ఈ ఆస్తలిన్ ఇన్హేలర్ అనేది మనం వాడచ్చు అన్నమాట. ఆట ఆడడానికి ఒక అర్ధగంట ముందు పీల్స్తే అది ఆట ఆడినంతసేపు పనిచేస్తుంది. లేదా సాల్మెట్రాల్ అని ఇంకొక ఇన్హేలర్స్ దొరుకుతాయి మనకి వేరేవి, అవి పొద్దున ఒకసారి తీసుకుంటే రోజంతా పనిచేస్తుంది అన్నమాట. అవి కూడా మనం వాడచ్చు.
1: ఇక ఈ ఆస్తమా అనేది ఒకరి నుంచి మరొకరికి సంక్రమించే అవకాశం ఉందా, అంటే ఇది అంటువ్యాధి?
0: ముమ్మాటికి కాదండి, ఇది పూర్తిగా అపోహ మాత్రమే. ఆస్తమా పిల్లాడి పక్కన ఇంకో పిల్లాడు కూర్చున్నా, చదువుకున్నా, ఆటలాడుకున్నా, కలిసి భోజనం చేసినా, దగ్గర దగ్గర పడుకున్నా కూడా ఒకరి నుంచి ఒకరికి అంటుకునే ప్రసక్తే లేదు. ఇది జన్యుపరంగా శరీరంలో వచ్చిన మార్పు వల్ల కానీ ఇది అంటువ్యాధి మాత్రం కాదండి.
1: ఈ ఆస్తమా పిల్లలు గల తల్లిదండ్రులు ప్రయాణాల సమయంలో ఏ విధమైన ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి?
0: ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే ఏ సమయంలో అటాక్ వస్తుంది అనేది తెలియదు. కనుక ప్రతి తల్లిదండ్రులు యుద్ధానికి పోతుంటే సన్నద్ధంగా ఉన్నట్టు, ఎక్కడికి పోయినా కంగారు పడకుండా సన్నద్ధంగా ఉండాలి.
1: అంటే మీరు చెప్పేది స్వామి చెప్పిన ఏబీసీ లాగా తోస్తుంది సార్. ఏబీసీ, ఆల్వేస్ బీ కేర్ఫుల్.
0: అవునండి, కాషియస్ కూడా.
1: ఓకే,
0: ఇప్పుడు ఇటువంటి సందర్భంలో ఏం చేయాలి అని ప్రతి తల్లిదండ్రులు కూడా కూలంకషంగా డాక్టర్తో చర్చించాలి ఫస్ట్. నెక్స్ట్, డాక్టరు కావాలంటే మీకు పేపర్ మీద రాసిస్తారు, లేదా ఒక ప్రింట్అవుట్ అన్న ఇస్తారు. అటువంటి సందర్భాల్లో ఏం చేయాలి, ఏమేమి చేయొచ్చు అంటే, కంపల్సరీగా ఈ రిలీవర్స్ అంటే ఆస్తలిన్ ఇన్హేలర్స్ అని దొరుకుతాయి, అది ఎట్టి పరిస్థితుల్లో దగ్గర పెట్టుకోవాలి. ఒకటి స్పేర్ గా ఎక్స్ట్రా పెట్టుకున్నా తప్పులేదు జర్నీలో. ఇంకా చిన్నపిల్లల విషయానికి వస్తే మాస్క్, స్పేసర్ కంపల్సరీగా ఉండాలండి. ఎందుకంటే అటాక్ చాలా ఎక్కువగా వచ్చినప్పుడు నోట్లో పెట్టి పీల్చడం పెద్దవాళ్లకు కూడా ఇబ్బంది. సో అటువంటి సందర్భంలో ఈ స్పేసర్ అనేది ఉంటే మనకి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది, సిగ్గుపడకుండా దగ్గర పెట్టుకోవడంలో చాలా ఉపయోగం ఉంది. ఇంకొకటి, ఈ ఇటువంటి సందర్భము వచ్చినప్పుడు నిటారుగా కూర్చోపెట్టి మా ఇన్హేలర్, స్పేసర్, మాస్క్ పెట్టి ఒకసారి ఒత్తాలన్నమాట. ఒక 2-3 నిమిషాలు, 5 నిమిషాలు, 10 నిమిషాలు చూసి ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా, ఇంప్రూవ్మెంట్ లేకపోతే మళ్లీ ఒకసారి ఒత్తాలి. ఇలా 3-4-5 సార్లు ఒత్తినా కూడా ఇంప్రూవ్మెంట్ అయితే పర్లేదు, లేదు ఇంప్రూవ్మెంట్ రావట్లేదు ఇంకా అలాగే ఉంది ఇబ్బంది అంటే మాత్రం ఇమీడియట్ గా ఇంకా ఒత్తటం ఆపేసి దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించటమో, హాస్పిటల్ని సంప్రదించటమో చేయాలి. సో ఇటువంటి సందర్భంలో వీరికి ఎవరైతే ట్రీట్మెంట్ చేస్తున్నారో ఆ హాస్పిటల్ ఫోన్ నెంబర్ ఎప్పుడు దగ్గర పెట్టుకోవటము చాలా అవసరం. ఇదే కాకుండా ఈ అబ్బాయికి పలానా కష్టం ఉంది, ఇటువంటి సందర్భంలో ఈ ఫోన్ని సంప్రదించండి, ఎమర్జెన్సీ నెంబర్ అని ఒక చిన్న పేపర్లో రాసి జేబులో పెట్టడం కూడా నామోషి ఏం కాదండి.
1: మీరు చెప్పిన విషయాలు తల్లిదండ్రులకి చాలా మంచి ప్రాక్టికల్ గైడెన్స్ ఇస్తాయనడంలో అనుమానం లేదు సార్. అయితే ఇది కాకుండా ఇంకా మన రొటీన్ ప్రికాషన్స్ ఎప్పుడు ఉండాలి కదా, ఈ క్యాప్స్, మఫ్లర్స్, స్వెటర్స్ అలాంటివి ముఖ్యంగా చలికాలంలోని.
0: అవునండి, దానికి సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు.
1: అవును, అవంతా ఇంప్లైడ్ అన్నమాట. ఇందాక మీరు అన్నట్టు ఈ ఆస్తమా అటాక్ అనేది ఏ క్షణంలో అయినా రావచ్చు, ఎంత సీరియస్ గా అయినా రావచ్చు. అయితే ఏదైనా అనుకోని సందర్భాల్లో అన్ప్రిపేర్డ్ గా ఉన్నప్పుడు ఇలాంటి ఆస్తమా అటాక్ సీరియస్ గా వస్తే అప్పుడు ఏం చేయాలన్నది కూడా కాస్త వివరించండి సార్.
0: ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆస్తమా సీరియస్ గా వస్తే ఏం లక్షణాలు వస్తాయో చెప్పుకున్నాము. ఆ లక్షణాలు కనిపించగానే మనము అలర్ట్ కావాలన్నమాట పిల్లల్లో. దగ్గర మనం ఇంట్లో డాక్టర్తో ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టు రిలీవర్ ఆస్తలిన్ మెడిసిన్ స్పేసర్ ద్వారా ఇవ్వటం చేయాలి. ఒకవేళ ఇంప్రూవ్మెంట్ రాకపోతే డాక్టర్ దగ్గరున్న డాక్టర్ని కలపటం ముఖ్యమన్నమాట.
1: అంటే ఆలస్యం అమృతం విషయం నానుడి మీరు ఇక్కడ చెప్తున్నట్లుగా అనిపిస్తుంది.
0: అవునండి, పిల్లల విషయంలో అజాగ్రత్త అనేది కొన్నిసార్లు ఆస్మాతోని ప్రాణం ప్రమాదం కూడా పోయే స్థితి తెచ్చుకోకూడదు. ఎందుకంటే దీనికి ట్రీట్మెంట్ ఉంది. చావటం అనేది యాక్సెప్ట్ చేయము, అది అలా అవాయిడ్, టోటల్లీ అవాయిడబుల్ కాజ్ అన్నట్టు. అందుకోసం మనం ఈ జాగ్రత్త తీసుకుంటాం.
1: కనుక తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండి ఆ డేంజర్ సైన్స్ ని అవి వచ్చే ముందే గుర్తించి హాస్పిటల్కి వెళ్లడమే శ్రేయస్కరం అని మీరు చెప్తున్నారు కదా.
0: అవునండి
1: సార్. ఇంకా ఈ ఆస్తమా విషయంలో ఆహార నియమాలు ఏమైనా ఉన్నాయా? ఫలానా తినచ్చు, ఫలానా తినకూడదు అని ఏమైనా ఉందా?
0: చాలా వరకు మనం గమనిస్తుంటాము, మనం ఇది చెప్పినా చెప్పకపోయినా ఈ నమ్మకం అనేది ప్రతి చోట ఉంటుంది. కానీ ఆస్తమాలో ఆహారం అనేది పెద్ద రోల్ లేదండి. ఫలానాది తినకపోతే ఆస్తమా రాదు, ఫలానాది తింటే వస్తుంది అనేది అపోహ మాత్రమే. ఎందుకంటే ఆస్తమా డైరెక్ట్ గా ఆహారం వల్ల ఎక్కువ అవుతుందనేది ప్రూవ్ చేయబడలేదు. కాకపోతే ఏమన్నా అలర్జీస్ ఉన్నాయనుకోండి, కొంతమందికి కొన్ని వస్తువులు పడవు, పీనట్స్ అంటాం, అలర్జీస్ ఉంటాయి.
1: అంటే వేరుశెనగ,
0: శనగిత్తలు, ఇంకా ఈ సీ ఫుడ్స్ కొంతమంది తీసుకుంటారు బయట, వాటికి అలర్జీ ఉన్న ఫుడ్స్ మాత్రం అవాయిడ్ చేస్తే బెటర్. అంతేకాని పలానా ఫుడ్ అవాయిడ్ చేస్తే ఆస్తమాను తప్పించుకోవచ్చు అనే ఆలోచన దాదాపు బేసిస్ లేనటువంటిది. అన్ని రకమైన పౌష్టికమైన ఆహారం తీసుకోవటమే ఉత్తమం.
1: అంటే పాలు, పళ్ళు రకాలన్నీ,
0: పళ్ళు, అరటి పండ్లు, ఎస్పెషల్లీ మనం అరటి పండ్లు, ఈ బెల్లము, చక్కెర, తీపి వంటి వస్తువులు తీసుకుంటే ఎక్కువగా వస్తుంది ఆస్తమా అని పూర్తిగా అవాయిడ్ చేస్తుంటారు.
1: అవునండి,
0: అది కూడా దానికి బేసిస్ లేదు. తగినంత మోతాదులో తీసుకోవడంలో తప్పు లేదు.
1: అది అతి సర్వత్రా వచ్చేతని మోడరేషన్ అనేది పర్వాలేదంటారు.
0: అవునండి.
1: అయితే మరి ఈ ఆయిల్ ఫుడ్స్ వల్ల గానీ లేదా ఈ కూల్ డ్రింక్స్ వల్ల గానీ ఫ్రిడ్జ్ వస్తువులు వీటికి ఏమైనా సంబంధం ఉండొచ్చా కొంతవరకు?
0: ఆయిల్ వస్తువులు, ఫ్రిడ్జ్, కూల్ డ్రింక్స్ లాంటివి ఈ ఆస్తమా అనేదే కాదండి, అసలు బేసికల్ గా అవి ఎక్కువగా ఎంకరేజ్ చేయకపోతేనే మంచిది. ఎందుకంటే దీనికి ఇండైరెక్ట్ గా ఉంది. ఫ్యాట్ ఫుడ్స్, చిప్స్, కూల్ డ్రింక్స్ లాంటివి ఎక్కువ తీసుకుంటే, రిఫైన్డ్ ఫుడ్స్ తీసుకుంటే ఒబేసిటీ అంటే ఊబకాయం, అతిగా బరువు పెరిగే అవకాశం ఉంది. వీటి ద్వారా ఆస్తమా అనేది ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. ఆస్తమా ఎవరిలో గమనిస్తున్నాము అంటే పట్టణ ప్రాంతాల్లో ప్రజలకి, ఈ వైట్ కాలర్ జాబ్ చేసుకునే వాళ్ళు, బాగా స్థితిమంతులు పిల్లలు, ఇంకా డెవలప్డ్ కంట్రీస్, ఇంకా ఈ బాగా ఆహారం బాగా తిని అవసరమైన దానికంటే ఎక్కువ తీసుకుని ఉబకాయంతో బాధపడుతున్న వాళ్లలో ఆస్తమా అనేది చాలా ఎక్కువగా గమనిస్తున్నాం మనం. కనుక అనవసరమైన సమస్యలు, ఇంకా అదే కాదండి, గుండె జబ్బులు, షుగరు, కీళ్ల జబ్బులు, చాలా సమస్యలు మనకు ఉబకాయంతో వస్తాయి. కనుక వాటిల్ని అవాయిడ్ చేస్తేనే మంచిది.
1: గోపీకృష్ణ గారు, మీరు తల్లిపాల గురించి డిస్కషన్ లో కూడా మీరు పాల్గొన్నారు, అది మాకు గుర్తుంది. అందులో మీరు ఒక పాయింట్ స్పష్టంగా చెప్పారు, తల్లిపాలకి ఆస్తమాకి కొంత సంబంధం ఉందని. దాని గురించి మరొక్కసారి చెప్తే అది ఆ కార్యక్రమం వినని శ్రోతలకి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని అనుకుంటున్నాను.
0: తప్పకుండా అండి, ఎన్నిసార్లు దీని గురించి మాట్లాడుకున్నా కూడా మనకి తప్పు లేదు. ఎందుకంటే తల్లిపాల యొక్క ప్రాముఖ్యతను ఎవరూ వర్ణించలేరు. మీరు అన్నట్టు ఆస్తమాని ఎలా అవాయిడ్ చేయాలి అంటే మనము చాలా వరకు కారణాలు లేకుండానే తిరుగుతున్నాం. కానీ తల్లి పాలు తాగిన బిడ్డలకి ఆస్తమా వచ్చే ఛాన్సెస్ చాలా చాలా తక్కువగా ఉందండి. ఎందుకంటే తల్లిపాలల్లో అలర్జీ కలగచేసే లక్షణాలు ఏవి ఉండవు. పుట్టిన చిన్నప్పుడు కొన్ని నెలల పాటు శరీరంలో ఉండే తెల్ల రక్త కణాలు ఆస్తమా అలర్జీకి దిక్కుపో వెళ్లాలా పోవద్దా అని డిసైడ్ చేసుకుంటాయన్నట్టు. క్లాసిఫికేషన్ ఫర్ ద డిలినియేషన్ అవుతుంది టీ సెల్స్ అంట. ఇది కనుక పొరపాటున అలర్జీ దిక్కు వెళ్లిపోయాయనుకోండి, ఇక జీవితాంతం వాడికి అలర్జీలు వస్తూనే ఉంటాయి. సో అంత నాజుకు స్థితి లోపల తల్లిపాలు ఇవ్వటం వల్ల మనము ఆస్తమా ఛాన్సెస్ చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు.
1: ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం సార్.
0: కనుక ప్రతి తల్లి తన బిడ్డకి మొదటి 6 నెలల్లో తప్పనిసరిగా తల్లిపాలు తాగించాలనేది ఇప్పటికీ గుర్తుపెట్టుకోవాలి.
1: చాలా బాగుంది సార్, మరి చాలా ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాం. ఈ ఆస్తమా మేనేజ్మెంట్ విషయంలో మన ఆధునిక వైద్య శాస్త్రం ఇంతగా పురోగమించినా కొంతమంది తల్లిదండ్రులు ఈ ట్రీట్మెంట్ విధానాలతో తృప్తి పడక ఒక డాక్టర్ నుంచి మరో డాక్టర్కి లేదా మోడర్న్ మెడిసిన్ నుంచి ఇతర సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్ కి వెళుతున్న పరిస్థితి అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం. ఇది ఎందువల్ల జరుగుతుందంటారు?
0: మీరన్నది చాలా కరెక్ట్ అండి. దాదాపు ఆస్తమా పిల్లలు లేక వాళ్ళ తల్లిదండ్రులు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాక 60% మంది పేషెంట్స్ ట్రీట్మెంట్ ని మధ్యలో ఆపేస్తున్నారన్నమాట. మొట్టమొదట మనం చెప్పుకున్నట్టు ఫస్ట్ అసలు మనము ఈ ప్రాబ్లం ని యాక్సెప్ట్ చేయాలి, అవాయిడ్ చేయొద్దు.
1: ఈ మాట వింటుంటే మరొక చిన్న కథ కూడా గుర్తొస్తుంది. ఒకనొక సందర్భంలో స్వామి వివేకానంద కుర్రాడిగా ఉన్నప్పుడు ఒక పుణ్యక్షేత్రంలో నడిచి వెళుతున్నారు. వెళుతూ ఉంటే ఎక్కడి నుంచి వచ్చిందో ఒక కోతి అతను వెంటపడసాగింది. అతనేమో కొంచెం భయపడి ముందుకు పరిగెట్టారు, అది మాత్రం వెనకనే వెంటపెడుతోంది. ఇలా కొంతసేపు జరిగిన తర్వాత ఈ ఉదంతాన్నంతా పక్క నుండి ఒక మహనీయుడు గమనిస్తున్నాడు. అతను వివేకానంద దగ్గరికి వచ్చి, దాని నుండి అలా దూరంగా భయపడి పారిపోకు, వెనక్కి తిరిగి ధైర్యంగా ఎదుర్కో అన్నారు. ఈ మాటే స్వామి వివేకానంద మీద ఒక మంత్రంలా పనిచేసి మరుక్షణం ఆయన వెనక్కి తిరిగి ధైర్యంగా తీక్షణంగా కోతివైపు చూశారు. అంతే, అక్కడితో జడుసుకున్న ఆ వానరం చల్లగా పక్కకి జారుకుంది. ఆనాడు ఒక గొప్ప విషయాన్ని సందేశాన్ని వివేకానంద తెలుసుకున్నారు. అది మీరు చెప్పినదే సార్, సమస్య ఏదైనా ఉన్నప్పుడు దాన్ని అవాయిడ్ చేయడానికి ప్రయత్నించడం అనేది సొల్యూషన్ కాదు, దాన్ని ధైర్యంగా ఎదుర్కోవడంలోనే దాని పరిష్కారం అనేది ఉంటుంది.
0: అవునండి, మీరన్నది అక్షరాలా నిజము. ఫస్ట్ మనము దాన్ని యాక్సెప్ట్ చేసి దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ చేయాలి అని మనం సంకల్పించుకున్నాక నెక్స్ట్ డాక్టర్ దగ్గరకు వెళ్లి దానికి ఏమైనా డౌట్స్ ఉంటే కూలంకషంగా చర్చించటం అనేది చేయాలి. నెక్స్ట్ ఫస్ట్ నమ్మకం ఉండాలి, ఆ చెప్పే విషయాన్ని నమ్మాలి. ప్లస్ ఆ వారు చెప్తున్నది శ్రద్ధగా విని రాసుకొని డౌట్స్ ఉంటే మళ్లీ తిరిగి వచ్చి అడగచ్చు. ట్రీట్మెంట్ ఫెయిల్యూర్స్ కి చాలా కారణాలున్నాయండి. ఒకటి, ఎలా వాడాలో వారికి తెలియకపోవడం. అసలు మందు ఎలా పట్టుకోవాలి, ఎలా వాడాలి. చిన్నపిల్లల్లో ఏడుస్తూ ఉంటారు, ఆయాసం బాగా, ఆస్తమా ఎక్కువగా ఉన్నప్పుడు ఇంకా ఇబ్బందికరంగా ఉంటుంది ఏడవటము, చేతుల్లో ఉండకపోవటం. అటువంటి సందర్భాల్లో ఎలా మనం ఆ మందు కరెక్ట్ గా పీల్చడం చేయాలి అనేది కూడా తెలుసుకోవాలి. ఒకవేళ అర్థం కాకపోతే డాక్టర్ దగ్గరకు వస్తే వారు మీ ముందు డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తారు. ఇంకొకటి, కొన్నిసార్లు ఈ గుర్తు ఉండకపోవటం, మందు వాడాలి అనే విషయం మర్చిపోవటము, లేకపోతే బద్ధకం రావటము, ఎన్నిసార్లు వాడినా కూడా మార్పు లేదు అని అసహనము, మాకేందుకు జబ్బు వచ్చిందని కోపము, చెప్పుకోవడానికి అవమానము, సొసైటీలో ఏమనుకుంటారో లాంటి సోషల్ ప్రాబ్లమ్స్ వల్ల మందు అనేది వాడడం ఆపేస్తుంటారు చాలా మంది. ఎస్పెషల్లీ టీనేజ్ పిల్లలు, అడలసెంట్ పిల్లలు అందరి ముందు ఇన్హేలర్ తీసి వాడటం, తోటి విద్యార్థుల ముందు కొంచెం తక్కువగా అనుకుని వాడకుండా ఈ బాధని భరిస్తూ ఉంటారు. అది కూడా ఒక కారణం. అనవసరమైన భయాలు, ఆందోళనలు, ఇంకా చుట్టుపక్కల వాళ్లు చెప్పే విషయాలని నమ్మటము కూడా కారణం. ఇవే కాకుండా ఇందాక మనం అనుకున్నట్టు ఇదొక వ్యసనంగా మారిపోతుందేమో అనే భయం కూడా, స్టిరాయిడ్ అనగానే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమో అనే భయము వీళ్ళకి వస్తుందన్నమాట. చూడండి, ఇప్పుడు ఇన్హేలర్లో ఇందాక చెప్పుకున్నట్టు మైక్రోగ్రామ్స్ లో ఇస్తున్నాం, అదే నోటి ద్వారా వేసుకోవాలి అంటే గ్రామ్స్లలో మిల్లీగ్రామ్స్ లో ఇవ్వాలి, అంటే 40% ఎక్కువ మంది ఇస్తున్నాం అన్నట్టు. ఇప్పుడు నోటిలో 1 మంది వేసుకుంటే ఏమైతుంది, అది ఊపిరితిత్తులో పనిచేయాలంటే శరీరం అంతా చుట్టూ తిరిగి రావాలి, దాని ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. కనుక ఇన్హేలర్స్ తోని వాడడం వల్ల కరెక్ట్ ప్రాంతంలోకి మందు చేరుకోవడమే కాకుండా వాటి ఎఫెక్ట్స్, సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉంటాయి. ప్లస్ వాటి యొక్క లాంగ్ టర్మ్ లోపల కూడా మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఇంకా ఇదే కాకుండా కొంతమందికి ఆర్థికంగా ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఈ ఇన్హేలర్స్ కొనుక్కోవడం కొంచెము కాస్ట్లీ అని కొనుక్కోలేని వాళ్లకు కూడా మనము సహాయం చేయవచ్చు. దాని కారణంగా కూడా వాళ్ళు ఆపటం చూస్తుంటారు. కొన్నిసార్లు ఆల్టర్నేట్ మెడిసిన్స్ దిక్కు మొగ్గు చూపటము వల్ల కూడా ఇది ఆపటం అనేది ట్రీట్మెంట్ ఫెయిల్యూర్స్ కి కారణం కింద మనము చెప్పుకోవచ్చు.
1: మంచి విషయాలు తెలియజేశారు సార్. ఇక మన శ్రీ సత్యసాయి జనరల్ హాస్పిటల్ ప్రశాంతి నిలయంలో ఈ ఆస్తమాని ఎదుర్కొనే దిశగా లేదా నివారణ చేసే దిశగా ఎటువంటి ప్రత్యేకమైన చర్యలు చేపడుతున్నారు?
0: ఇందాక మనం చెప్పుకున్నట్టు మన ప్రశాంతి నిలయము పుట్టపర్తి కాకుండా పరిసర ప్రాంతాలలో ఆస్తమా యొక్క లక్షణాలు కలిగిన పిల్లలు చాలా మంది ఉన్నారన్నమాట. సో మనము ఇక్కడ ఉన్న పిల్లలని తల్లిదండ్రులని కౌన్సిలింగ్ చేయటం అనేది సాధారణంగా మనం చేస్తున్నాము. ప్రతిరోజు చాలా మంది పిల్లలకి ఇస్తుంటాం, కానీ ప్రతి వెడ్నెస్డే ఆస్తమా ట్రీట్మెంట్ అనేది సపరేట్ గా ఒకటి అనుకుంటూ చేయటం జరుగుతుంది. ఆ రోజులలో తల్లిదండ్రులకి ఇన్ఫర్మేషన్స్ చెప్పటము, మన హాస్పిటల్లో కూడా ఉచితంగా మందులు, ఇన్హేలర్స్, స్టెరాయిడ్స్ కానీ ఆస్పిరిన్ కానీ, సీరియస్ గా అటాక్ వస్తే నెబులైజేషన్ అంటాం, హాస్పిటల్ అడ్మిట్ చేసి ట్రీట్ చేయటము కూడా సాధారణంగా చూస్తూ ఉంటామండి. చాలా మంది రోజుకి దాదాపు 4 నుంచి 5 పిల్లలకి నెబులైజేషన్ ఇస్తుంటాం. అవుట్ పేషెంట్ లో దాదాపు ఒక 20-30 పిల్లలకి ఈ ఆస్తమాతోని ప్రాబ్లం ఉంది. మనకి రెగ్యులర్ గా ఈ హాస్పిటల్లోకి దాదాపు ఒక 50-70 రిజిస్టర్ చేయబడి వాళ్ళకి రెగ్యులర్ గా మందులు తీసుకుంటున్నారు, శ్రద్ధగా వస్తున్నారు. వారికి ఉండే అపోహలు భయాలు తీర్చడానికి కొంచెం టైం స్పెండ్ చేసి మధ్యాహ్నాల పూట వారికి క్లాసెస్ కూడా తీసుకోవటము జరుగుతుంది. వాటికి ఇన్ఫర్మేషన్ కోసం ప్యాంప్లెట్స్ కూడా తెలుగులో వాళ్ళకి అర్థమయ్యే విధంగా చదువుకోవడానికి ఎవరైతే చదువుకోగలుగుతారో వారి కోసము ఇవ్వటం కూడా జరుగుతుంది. ఇదే ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా సాధ్యమైనంత వరకు ఈ ప్రాబ్లం ని కంట్రోల్ చేయడానికి అన్ని విధాలా మన సత్యసాయి జనరల్ హాస్పిటల్స్ వారు చేస్తున్నాం అన్నమాట.
1: చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది సార్. అంతా బిజీగా పరుగులు తీసే ఈ కాలంలో కూడా మీరు హెల్త్ ఎడ్యుకేషన్ కి ఇంత ప్రాముఖ్యతనిస్తూ మీ సమయం వెచ్చిస్తూ ఇలాగా ప్రయత్నం చేస్తున్నారంటే అది నిజంగా అభినందనీయంగా ఉంది. ఇక చివరిగా ఒక ప్రశ్న సార్. ఆస్తమా పిల్లలు ఇంట్లో ఉంటే భయాందోళన చెందే తల్లిదండ్రులు లేదా హాస్టల్లో ఉంటే భయపడే కేర్ టేకర్లు ఉండడం చూస్తూనే ఉంటాము, వారందరికీ మీరు ఇచ్చే సలహా ఏమిటి?
0: ఆస్తమా అనగానే మొట్టమొదట భయపడకూడదండి. ఇది రాకూడనిది, వినకూడనిది లాంటిది జబ్బేమీ కాదు. ఇది చాలా మంది ప్రపంచంలో ఎంతో మంది వాళ్ళకి ఇది వచ్చింది. ప్రెసిడెంట్స్, సినిమా యాక్టర్లు
1: రెండు ఏమైనా ఉదాహరణలు కూడా మీరు చెప్పగలిగితే మా ప్రేక్షకులు, మా శ్రోతలు ఇన్స్పైర్ అవుతారు.
0: తప్పకుండా. మనం ప్రెసిడెంట్స్, రాజకీయ నాయకులు తీసుకుంటే ఈ అమెరికా ప్రెసిడెంట్స్ లైక్ బిల్ క్లింటన్, జాన్ కెనడీ, రూజ్వెల్ట్, కూలిడ్జ్, ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఆస్తమా బారిన పడి మందులు తీసుకుంటున్న వాళ్ళే. ఇంకా సినిమా యాక్టర్లు ఎలిజబెత్ టైలర్, ఇంకా మన ఇండియాలో తీసుకుంటే రాజ్ కపూర్, అందరికీ తెలుసు అమితాబ్ బచ్చన్, వీరికి కూడా ఈ ప్రాబ్లం ఉందని మనకి తెలుస్తుంది. ఇదే కాకుండా రచయితలలో చార్ల్స్ డికెన్స్
1: అవును సార్,
0: ప్రఖ్యాతమైన రచయిత, ఇంగ్లాండ్ రచయిత, వారికి కూడా ఆస్తమా ఉండేది. ఇదే కాకుండా బీతోవెన్ అని సంగీత ప్రపంచంలో ఈ పేరు తెలియని వాళ్ళంటూ లేరు, ఈయనకి కూడా ఆస్తమా ఉండేదంట. ఇంకా పులిట్జర్ అని రైటర్, పులిట్జర్ అని ప్రైజ్ ఇస్తుంటారు, నోబెల్ ప్రైజ్ తో సమానం, ఈయనకి కూడా ఉండేది. ఇంకా కోర్గ్ అని, హెల్మాంట్ అని, నోబెల్ ప్రైజ్లు, వీళ్ళంతా మెడిసిన్ లో, కెమిస్ట్రీలో నోబెల్ ప్రైజ్లు తెచ్చుకున్న వాళ్ళు. సో వీళ్ళందరికీ కూడా ఆస్తమా ఉండేది. ఇదే కాకుండా చాలా మంది ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్స్ తెచ్చుకున్న స్విమ్మర్స్, ఒలింపిక్ లో పాల్గొన్న వాళ్లకు కూడా చాలా మందికి కూడా ఆస్తమా అనేది ఉంటుంది. వాళ్ళందరూ కూడా చూడండి, వాళ్ళందరూ కూడా ఎవరు ఇంట్లో కూర్చోలేదు, అందరూ ప్రపంచంలో వారి యొక్క సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు,
1: ఒక
0: ఆదర్శాన్ని కూడా అందించారు. సో ఆస్తమా అనేది ఒక క్రిపిల్డ్, అదొక అవిటితనం అనేది కాదు, అది సాధారణమైనది, చాలా మందికి ఉంటుంది, ట్రీట్మెంట్ ఉంది, కరెక్ట్ గా వాడితే సాధారణమైన జీవితం గడపచ్చు. సో అందుకోసం మొట్టమొదట దీన్ని యాక్సెప్ట్ చేయాలి, అవాయిడ్ చేయొద్దు. మంచి మందులున్నాయి, ఇన్హేలర్స్ అనేవి డాక్టర్స్ చెప్పినట్టు వాడాలి, ఎలా కరెక్ట్ గా వాడాలనేది కూడా ఇంపార్టెంట్. పిల్లలలో పరిశుభ్రమైన వాతావరణం, ఇందాక చెప్పుకున్నట్టు తగు జాగ్రత్తలు తీసుకుంటూ పౌష్టికమైన ఆహారం ఇస్తూ పసిపిల్లల్లో తల్లిపాలు తాగించుకుంటూ సివియర్ అటాక్ వస్తే అప్పటికప్పుడు ఏం చేయాలనేది అనేది ముందే రాసి పెట్టుకుని ఇబ్బందులకి గురికాకుండా మనము ముందు జాగ్రత్త చేసుకుంటే సాధారణమైన జీవితం పిల్లలకి మనం అందివ్వగలము అనటంలో ఏమాత్రం సందేహం లేదు. ఇదే కాకుండా ఇటువంటి పిల్లలని సాంస్కృతమైన కల్చరల్ వాటిల్లో వాళ్ళని ప్రోత్సహించాలన్నమాట. పెయింటింగ్, డాన్స్, కవిత్వం కానీ, కొంతమందికి ఎవరికి పిల్లవాడికి ఏ ఇష్టమైనటువంటి కల్చరల్ వాటిలో పోవాలని అనుకుంటే అటువంటి వాటికి ధైర్యం చెప్పి వారికి ధైర్యం, ముందు మనం ధైర్యం తెచ్చుకోవాలి, తర్వాత మనల్ని మనం ధైర్యంగా ఉంటే బిడ్డ కూడా ధైర్యంగా ఉంటాడు. ఆ విధంగా వారి బంగారు భవిష్యత్తుకి మనము బాటలు వేయాలన్నమాట.
1: చాలా చాలా చక్కటి విషయాలు చెప్పారు సార్. ఇది విన్న శ్రోతలందరూ కూడా ఎంతో మోరల్ సపోర్ట్, ధైర్యం పొందారని అనడంలో నీ సందేహం ఉండదు. మరి ఎంతో అమూల్యమైన మీ సమయాన్ని వెచ్చించి మాతో ఎన్నో విషయాలు చక్కగా పంచుకున్నందుకు మీకు రేడియో సాయి తరపున, శ్రోతలందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్.
0: స్వామి పాదపద్మాలకి నమస్కరిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేడియో సాయికి మరియు శ్రోతలందరికీ కూడా ధన్యవాదాలు. సాయిరాం,
1: ఇంతవరకు మీరు చిన్నపిల్లల్లో వచ్చే ఆస్తమా లేదా ఉబ్బసం యొక్క లక్షణాలు, వైద్యం, నివారణ చర్యలు మరియు ఇతర జాగ్రత్తల గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు తెలుసుకున్న విషయాలు మనల్ని మరింత ఆరోగ్యకరమైన సమాజం వైపు మరొక అడుగు ముందుకు నడిపించాలని స్వామిని ప్రార్థిస్తున్నాం. ఇక ముందు చెప్పినట్టుగా చిన్నపిల్లల్లో ఆయాసం అన్న అంశంలో శ్రోతలకు ఇంకేమైనా సందేహాలుంటే వారు మాకు ఇమెయిల్ చేయవలసిన ఐడి మరొక్కసారి మీ ముందుంచుతున్నాము. సాయి ఆరోగ్య వాణి, SAI సాయి ARO GYA ఆరోగ్య VANI వాణి @gmail.com. ఈ ఐడికి మీరు మీ సందేహాలను పంపిస్తే సమయానుగుణంగా వాటిని మా వైద్య నిపుణులు మన తరువాయి భాగాల్లో చర్చిస్తారు. మరొక టాపిక్తో మీ ముందుకొచ్చేంత వరకు సాయి ఆరోగ్యవాణి తరపున శ్రోతలందరికీ సాయిరాం.
2: ఇంతవరకు మీరు పిల్లలలో ఉబ్బసం వ్యాధిపై పుట్టపర్తి శ్రీ సత్యసాయి వైద్యాలయాలలో తమ సేవలను అందిస్తున్న డాక్టర్లు జరిపిన చర్చ 2వ భాగం విన్నారు. సాయిరాం.

ఓం శ్రీ సాయిరాం. శ్రీ సత్యసాయివాణి శ్రోతలందరికీ స్వాగతం. ఇప్పుడు మీరు ఆగస్టు 27, 2011 స్వామివారి కళాశాల విద్యార్థులచే ప్రదర్శింపబడిన బుర్రకథ యుగావతార్ 2వ భాగం వింటారు.

0: అయితే సోదరా,
1: ఏమిరా
0: సహనానికి భూమి, నమ్మకానికి స్వామిరా.
1: ఏం చెప్పావురా?
0: స్వామిని నమ్మి చెడిన వారు లేరింత వరకు.
1: నిజం చెప్పావురా?
0: ఒక ఉదాహరణ చెప్తాను విను.
1: చెప్పరా.
0: అది ఒరిస్సా. మదర్ తెరీసా మనుగడ సాగిన సరిహద్దు.
1: ఆహా.
0: ప్రకృతి కక్షబట్టి సాధించిన ఒరిస్సాలో సునామిని మించిన జలప్రళయం ముంచెత్తింది.
1: అయ్యో పాపం.
0: పడగబట్టిన ప్రకృతి కోలలు పికిలించి పగ్గాలు బిగించాడు ఆ పరమేశ్వరుడు.
1: సాయిరాం.
0: కరుణను పుణికి పుచ్చుకున్న మాతృశ్రీ ఈశ్వరమ్మ కన్న బిడ్డరా మన స్వామి.
1: అవునురా.
0: తమ భక్తులు తమ సర్వస్వం కోల్పోయి తమ బతుకులు చితుకులైపోతూ ఉంటే చూస్తూ ఊరుకునే తత్వం కాదురా మన స్వామిది?
1: కాదురా.
0: శాశ్వతం కాని ఆస్తులమ్మి శాశ్వతంగా తన భక్తులందరినీ ఆదుకున్నారు. 12 కోట్ల రూపాయల ఖర్చుతో 700 కుటుంబాలకు దిక్కు లేకుండా ఇల్లు వాకిలి అంతా పోగొట్టుకున్న ఆ ధీరులందరికీ గృహాలు కట్టించి వాళ్లందరినీ ఆదుకున్నారు. 2009 సంవత్సరం శ్రీరామనవమి పర్వదినాన ఆ గృహాలకు వారిని యజమానులుగా ప్రకటించారు.
1: వాళ్ళంతా ఎంత అదృష్టవంతులురా.
0: ఆహా, వారి జన్మ ధన్యమాయరా. సాయి మనసే, వెన్న పూసరా.

0: అయితే సోదరా,
1: ఏమిరా
0: ఇక్కడి నుండి కథ టర్నింగ్ పాయింట్ తిరుగుతుందిరా.
1: అదేలారా,
0: పార్వతీ పరమేశ్వరులు శివశక్తి అవతారంగా రూపుదిద్దుకుని శ్రీ సత్యసాయిగా పరిధిలో అవతరించిన తర్వాత కైలాసంలో వాతావరణం అంతా అల్లకల్లోలంగా మారిపోయిందిరా.
1: అయ్యో పాపం.
0: అయితే ఆ తర్వాత ఏం జరిగిందో మన పెద్దనే చెప్తాడు రా విను.
1: చెప్పరా అబ్బాయి.

0: పార్వతీ పరమేశ్వరుల అదృశ్యంతో కుమారస్వామి గణపతులు ఏమీ తోచని పరిస్థితిలో ఉన్నారు. నంది బృంగి ప్రమద గణాలు ఒకరేమిటి, మొత్తానికి వెండికొండ వెలవెల్లబోతుందిరా.
1: అయ్యయ్యో,
0: నారదుడు తన మహతిని మీటుకుంటూ బయలుదేరాడు ఆ ఆది దంపతుల జాడ కోసం.
1: అన్నయ్య, మనలో మాట, అసలు ఈ నారదుడికి బట్టతలు ఉండేదారా?
0: నారదుడికి బట్టతలుంటే నీకే ఉందిరా.
1: ఆహా, ఏమీ లేదు, బట్టతల ఉంటే సాధించలేంది ఏమీ లేదంటారు కదా అందుకని.
0: హోరిని బడవ, బట్టతల కాదురా పట్టుదల, పట్టుదల ఉంటే సాధించలేనిది ఏది ఉండదు అంటారు.
1: ఓహో, అయితే ఇక నీ పట్టు వదలను కాని కథలోకి వెడదాం పద.
0: హోరిణి, దేవాంతకుడివరా నువ్వు. సరే కథలోకి వెళ్దాం పద.
1: పదరా.
0: నారదుడు పార్వతీ పరమేశ్వరుడు శివశక్తి అవతారుడుగా పరితిలో శ్రీ సత్యసాయిగా అవతరించిన విషయం కైలాసంలో చెప్పేశాడు. అయితే కైలాసవాసులే కాకుండా దేవతలందరూ కలిసి ఒక్కొక్కరై పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయానికి ఎలా తరలి వస్తున్నారో వినరా.
1: ప్రశాంతి నిలయమా? అదెక్కడుందిరో?
0: అదిగోరా, అదే ప్రశాంతి నిలయం. దేవుడుండే గుడి, దేవతలందరి బడి, ఈశ్వరాంబవడి, నిత్య సంకీర్తన వరవడి, శివశక్తి అవతారుని నానుడి. అదిగో అల్లదే ప్రశాంతి నిలయం.

0: అయితే సోదర,
1: ఏమిరా?
0: గణపతి, కుమారస్వామి, గాయత్రి, మహాలక్ష్మి, సీతారామ లక్ష్మణులు, హనుమంతునితో సహా అందరూ కలిసి ప్రశాంతిలయం చేరారు.
1: ఆహా,
0: ఇక నంది బృంగల వెంట గోసంపదంతా గోకులాన్ని చేరుకున్నాయి.
1: ప్రమద గణాలు మహిమాన్వితమైన కమలాలుగా మారి పత్తీషుని దివ్య సౌధాలకు వన్నెతెస్తూ ప్రశాంతి నిలయాన్ని చూసుకుంటున్నాయి. ప్రశాంతతకు భంగం కలగకుండా
0: మంచు కొండలోని మంచు మాయమైంది. మానసరోవరం మౌనం దాల్చింది.
1: ఓహో,
0: పార్వతీ విన్నపం మేరకు పరమేశ్వరుడు తన కంఠంలోని గరళాన్ని మంచు కొండపైన వదిలిపెట్టి వచ్చాడు. ఆ గరళ తాపానికి మంచంతా కరిగి ఓషధి ప్రస్థపురం గుండా ప్రవహించి
1: ఓహో
0: గరళాన్ని శుద్ధి చేసుకుని దివ్య మంత్ర జలాలుగా మారి శివుని ప్రస్తుత కొలువైన పుట్టపర్తికి సాయి గంగలా చేరి ఊరూరిని పల్లె పల్లెని సాయి సేవని నిర్విఘ్నంగా చేస్తోందిరా.
1: సాయిరామ్,
0: ఈ శుభ సందర్భంలో మన అన్నయ్య ఒక మంచి పాట పాడతాడు, వినరా?
1: పాడరా అబ్బాయి.

0: ముక్కోటి దేవతలు విద్యార్థులై సేవాదళమై భాసిల్లుతున్నారు.
1: ఆహా,
0: ధన్వంతరులు వైద్యులై వైద్య సేవలు అందిస్తున్నారు.
1: ఋషులు, మహర్షులు, సురులు, భూసురులు వేదాలను నిత్య పారాయణ గావిస్తున్నారు. అష్ట దిక్పాలకులు ఆచార్యులై విద్యా సేవలు అందిస్తున్నారు.
0: అధినాయకులు, సెంట్రల్ ట్రస్ట్, దీన జనోద్ధరణ, వృద్ధాశ్రమాలు చూసుకుంటున్నారు.
1: ఆహా,
0: కాకలు తీరిన కళా దిగ్గజాలు తయారవుతున్నారు.
1: ఓహో,
0: కళామ తల్లి సరస్వతీమాత కనుసన్నరలో మీరుపురి సంగీత కళాశాలలో భావరాగ తాళయుక్తంగా భక్తి ప్రవాహం ప్రత్యక్ష భగవానుని మురిపించి మరిపించి మైమరిపిస్తున్నారా.
1: అల్లా, యేసు, బుద్ధ, జోరాష్ట్ర, మహావీరులు పత్తి వైభవానికి కలగ్దులై హిల్యు స్టేడియంలో తమ తమ స్థానాలను చక్కగా అలంకరించుకున్నారు.
0: ఇక ఏడు కొండలు దిగి వచ్చిన ఆ శ్రీనివాసుండు లోకైక చిన్మయుండు వెలిగే పరతీశుడు నేడు పృథ్వీయందు
1: నిత్యం వండి వారిస్తూ నిత్యాన్నదాన నిలయానికి వెలిపోయి వేలుగై వెలుపుతోంది క్యాంటీన్ లో అన్నపూర్ణ మాత.
0: సాయి గీత, మానస పుత్రిక, సత్యగీత, స్వామి చేసే ప్రతి మంగళ కార్యానికి మంగళాన్ని పలుకుతూ ఉంది.
1: మొన్న 85వ జన్మదిన వేడుకల సందర్భంగా స్వామి ఎంతో ప్రేమతో అందరికీ అత్యుత్తమ విద్యను అందించాలన్న సంకల్పంతో విద్యా వాహిని అన్న ప్రాజెక్ట్ ని కూడా ప్రారంభించారు.
0: యజ్ఞ యాగ క్రతువులకు హవిర్భాగానికి అర్హుడు ఆ పరమేశ్వరుడే.
1: నిజం చెప్పేవారు,
0: ఆ పరమేశ్వరుడే శివశక్తి అవతారుడైన మన సాయిశుడు.
1: ఆహా అన్నయ్య, మనస్సు ఆనంద సాగరంలో మునిగిపోయింది. సాయి నామస్మరణం ముక్తికి సోపానమన్నారు స్వామి.
0: అవును,
1: స్వామి నామస్మరణం చేసుకుందాం పదరా.

0: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఫ్రెంచ్ జ్యోతిష్కుడు నాస్ట్రడామస్ తన సెంచురీస్ అనే గ్రంథంలో స్వామి గురించి, స్వామి యొక్క అవతార వైభవం గురించి చాలా స్పష్టంగా రాశారు.
1: భారతీయ నాడీ గంగాలన్నింటిలోనూ స్వామి ఆచార వ్యవహారాలు ఆకార సాకారాలతో చక్కగా వివరించాయిరా. ఖురాన్, బైబుల్, గురుగ్రంథ, గీత మొదలగు వివిధ మతస్థుల గ్రంథాలలో స్వామి గురించి చక్కగా విశదీకరించారు.
0: పరమశివుని జటాజూటం స్వామికి ముచ్చటైన గురుళ్లుగా మారాయి.
1: ఆహా,
0: జటాజూటం అందలి చంద్రుడు పర్తిలో పూర్ణచంద్రుడే పూర్ణచంద్ర ఆడిటోరియం గా మారాడు. ఇక నాగాభరణం, ప్రశాంతి నిలయం ప్రవేశ ద్వారం వద్ద నాగేశ్వరునిగా వెలిశాడు.
1: వ్యాఘ్రాంబరం కాషాయాంబరమైంది, త్రిశూలం ఉత్తర ద్వారపు గోపురమైంది ప్రశాంతి నిలయంలో.
0: ధమరుక భజన మందిర హారతి గంట అయింది, భస్మం దివ్యలీల విభూతిగా మారింది.
1: శివుని త్రినేత్రం చల్లని వెన్నెల కురిసే సాయి నేత్రద్వయంలో కలిసిపోయింది.
0: అంబ సాంబ శివులలో సగమై స్వామి నడకలలో రాజహంసని మరిపిస్తూ
1: ఆహా
0: చల్లని చూపులలో వెన్నెల వెలుగులై సాయి మాతగా వెళ్లి విరిసిపోతోంది. అయితే సోదరా,
1: ఏమిరా,
0: స్వామి తన బాల్యంలోనే ఆ నటరాజ నాట్య వైభవాన్ని ఋష్యేంద్రమణికి బదులుగా శివతాండవాన్ని మరిపించేటట్లు ఆనాటి శ్రోతలను ఏ విధంగా మురిపించారో వినరా.

0: పరుగు పందెం లాంటి ఈ జీవనయానంలో
1: ఆహా
0: ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించడం శ్రేయస్కరం.
1: అవునరా,
0: అప్పుడు ఆ దివ్యశక్తి ఎల్లప్పుడూ మనతోనే ఉండి మన జీవితాన్ని నడిపిస్తూ ఉంటుంది. ఇక ఏ తీర్థయాత్ర, ఏ నది స్నానం, ఏ ఉపవాసం అవసరం లేదు.
1: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి చరితం ముగింపు లేనిది. స్వామి మాటలు, పాటలు, ఉపదేశాలు, ఉపన్యాసాలు మళ్లీ మళ్లీ మళ్లీ వినాలని, దర్శించాలని,
0: తద్వారా ఈ భవసాగరాన్ని అవలీలగా దాటగలగాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మన తండ్రి తన అపూర్వ అపార ప్రేమామృత జల్లులను మనందరిపైన కురిపింపజేయాలని ప్రార్థిస్తున్నాము. స్వామి, 1960 నుండి 70 సంవత్సరాలలో మా మాస్టర్ గారి బృందం స్వామి ముందర బుర్రకథ పాడుతూ ఉండగా స్వామి అయిపోయాక ఒక పాట అడిగి మరీ ప్రేమతో పాడించుకున్నారు. ఇప్పుడు ఈరోజు అదే పాటను, స్వామి ఎంతో మెచ్చిన ఆ భజన పాటను ప్రేమతో హృదయపూర్వకంగా అంకితం చేస్తున్నాము.

ఇప్పటిదాకా మీరు ఆగస్టు 27, 2011న స్వామివారి కళాశాల విద్యార్థులచే ప్రదర్శింపబడిన బుర్రకథ యుగావతార్ 2వ భాగం విన్నారు.

0: Swami, with all gratitude and love, the Balavikas children now offer a model Balavikas class in the Divine Presence, titled as Vahini Jari. Jai Sai Ram.
1: ఓం శ్రీ సాయిరాం. ఒక నదీ ప్రవాహం తన వెంట నడిచే బాటసారులకు దాహార్తిని ఎలా అయితే తీరుస్తుందో, స్వామివారు తమ దివ్యమైన స్వహస్తాలతో సంవత్సరాల పాటు రాసి మానవాళికి అందించిన 15 వాహినిలు ఆధ్యాత్మిక ప్రయాణంలో ప్రవహించే మన దాహార్తిని తీర్చే అపురూపమైన ప్రవాహాలు. గీత మరియు కృష్ణుడు వేరువేరు కాదు. అదేవిధంగా స్వామివారు రాసిన వాహినులు స్వామి వేరువేరు కాదు. ఒకసారి స్వామి విద్యార్థి పుట్టపర్తి నుండి తన ఇంటికి వేసవి సెలవులలో వెళ్లినప్పుడు స్వామివారు తనకిచ్చిన పుస్తకాన్ని రోజుకొక పేజీ చదివేవాడు. ఆ విద్యార్థి ఇంటి నుండి పుట్టపర్తికి వచ్చినప్పుడు స్వామివారు ప్రేమతో పిలుస్తూ, నన్ను ప్రతిరోజు నీ వెంట పెట్టుకున్నావు అని అన్నారు. అంటే స్వామివారు రాసిన దానికి స్వామివారికి భేదం లేదన్నమాట. స్వామివారు ఒక వాహినిలో చెప్తారు, మీకోసం చెబుతున్న ఈ విషయాలు మీరు ఆచరించడమే స్వామికి కావాలి అని అన్నారు. స్వామివారు ఎక్కడున్నా కూడా వీటిని రాయటం మాత్రం ఆపలేదు. వాహినిలు అంటే ఏంటి, వాహినులను ఎలా చదవాలి, వాహినులను చదివిన తర్వాత వాటిలో ఉన్నవి ఎలా ఆచరించాలి, ఇంకా ఈ వాహినిలో ఉన్న ప్రత్యేకత మరియు ఇతర అనేక అంశాలను స్వామివారు వీటిని రాసిన తీరుని ఈ బాలవికాస్ డ్రామాలో వీక్షించవచ్చు. ఈ ప్రేమ తపోవనం గురించి చర్చించే వాహిని ఝరి అనే బాలవికాస్ నృత్య నాటికను మీ పాదాల చెంత ప్రేమతో సమర్పిస్తున్నాం. మా ఈ ప్రేమ పుష్పాన్ని స్వీకరించండి స్వామి. జై సాయిరాం.

0: ఆహా, ఎంత చక్కగా డాన్స్ చేశారు కదా.
1: అదిగో ఈ రోజు బాల వికాస్ తరగతికి గురువు గారు రానే వచ్చారు.
2: సాయిరాం
0: పిల్లలు అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు బాల వికాస్ తరగతిని మొదలు పెడదామా?
3: తప్పకుండా సార్. స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న క్వశ్చన్. మా అంకుల్ చెప్పారు స్వామి వారివి ఎంతో గొప్ప ఆలోచనలని. మరి స్వామి వారి ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో, వారు ఏ విధంగా ఆలోచిస్తారో ఎలా తెలుసుకోవచ్చు?
4: చాలా చక్కని ప్రశ్న వేశావు. ఈ రోజు టాపిక్ కూడా దాని గురించే. స్వామి వారి ఆలోచనలు తెలుసుకోవాలంటే వారు స్వయంగా రాసిన పుస్తకాలను చదవాలి.
5: సార్, స్వామివారు ఏమేమి పుస్తకాలు రాశారు? ఎన్ని పుస్తకాలు రాశారు?
0: స్వామివారు తమ స్వహస్తాలతో 15 వాహినులను రచించారు. ఈరోజు మనం చర్చించుకునే విషయాలు కూడా అవే. ఈ వాహినుల ప్రాముఖ్యత కేవలం బాల వికాస్ పిల్లలకి, గురువులకి మాత్రమే కాదు, ప్రతి మానవుడికి కూడా వాటి అవసరము ఎంతగానో ఉన్నది.
5: సార్, స్వామి వాహినులను అసలు ఎందుకు రాశారు సార్?
4: చాలా మంచి ప్రశ్న నాయన. నేను సరిగ్గా ఈ విషయం గురించే మాట్లాడాలనుకున్నాను. భగవద్గీత ఎవరి చేత చెప్పబడింది?
5: శ్రీకృష్ణ పరమాత్ముడు సార్.
4: కృష్ణుడు గీత ఎందుకు చెప్పినట్టు?
6: కేవలం అర్జునునికి చెప్పిన ఆ గీత అవసరమైన ప్రతి వారికి యుగ యుగాలకు ఉపయోగపడుతుందని మా అమ్మ చెప్పింది.
0: వెరీ గుడ్. భగవద్గీత మరియు శ్రీకృష్ణుడు వేరువేరు కాదు కదా. అంటే గీత రూపంలో మానవాళికి భగవంతుడు తనను తాను ఇచ్చుకున్నాడన్నమాట.
4: అదేవిధంగా స్వామివారు రాసినటువంటి వాహినులు మరియు స్వామివారు వేరువేరు కాదు, రెండు ఒక్కటే. తరతరాలకు స్వామి ఈ రూపంలో మనకు జ్ఞాన భిక్ష పెట్టారు.
6: సార్, ఈ వాహినులు స్వామివారు ఎప్పుడు వ్రాసారు?
0: స్వామి తన అవతారం 3 దశలుగా సాగుతుందని తెలియజేశారు. అవతారంలో మొదటి దశ 16 సంవత్సరాలు, అంటే 1926 నుండి 1942 వరకు బాల్యదశ అని స్వామి చెప్పారు. ఈ దశ స్వామివారి డివైన్ ప్లేస్ మరియు ప్రాంక్స్ తో ముడిపడి ఉంది. ఇక రెండవ దశ మరో 16 సంవత్సరాలు, అంటే 1942 నుండి 1958 వరకు. ఈ దశలో స్వామివారి మహిమలు లెక్కలేనన్ని కనబడతాయి. ఇక ఆ తరువాత 3వ దశలో ఉపదేశం చేస్తాను అని చెప్పారు. అందుకే సరిగ్గా 1958 సంవత్సరం నుండి స్వామివారు వాహినులను తమ స్వహస్తాలతో వ్రాయటం ప్రారంభించారు. ఇలా ఈ ప్రయాణం 26 ఏండ్ల పాటు నిర్విరామంగా కొనసాగింది.
7: 26 సంవత్సరాల పాటు రాశారంటే స్వామిది ఎంత ప్రేమ. సార్, అసలు మొట్టమొదటి వాహిని ఎలా మొదలైందో చెప్పండి.
4: స్వామివారు భక్తుల ప్రార్థన మేరకు 1958 ఒక మాసపత్రికను ప్రారంభించారు. స్వామివారే దీనికి స్వయంగా సనాతన సారథి అని పేరునిచ్చారు. అందులో మొట్టమొదటి వ్యాసం రూపంలో స్వామివారు ప్రేమవాహిని అని మొదటి ప్రబోధని రచించారు. ఈ వాహినులు మానవాళి ఉద్ధరణకై సాయి భగవానుని దివ్య హస్తాల నుండి జాలువారిన ఆధ్యాత్మిక కుసుమాలు. ఈ ఆధ్యాత్మిక సౌరభాలకు మొట్టమొదట ప్రాణం పోసుకున్న సుదినం 1958 మహాశివరాత్రి పర్వదినం.
8: వావ్, స్వామివారు తన మొదటి ప్రబోధను శివరాత్రి రోజున ఈ రూపంలో ప్రారంభించారన్నమాట.
0: అందుకే స్వామివారు రాసిన ఒక వాహిని సమ్మరైజ్ చేసే ఈ పాట విందాం.

0: సార్ సార్, మీరు మొదటి వాహిని మరి 1958లో స్వామివారు రాశారు అన్నారు. మరి అప్పుడు పుట్టపర్తికి వెళ్లటానికి సరిగ్గా దారి కూడా లేదు. మరి ఈ వాహినులన్నీ ఎక్కడ ప్రింట్ అయ్యేవి?
1: ఈ విషయంలో కస్తూరి గారి పాత్ర మరువలేనిది. సనాతన సారథి మొదటి సంపాదకునిగా వారు ఎనలేని సేవలను అందించారు. ప్రొఫెసర్ ఎన్ కస్తూరి గారు స్వామివారు తెలుగులో రాసిన వాటిని ట్రాన్స్క్రిప్షన్ మరియు ట్రాన్స్లేషన్ చేసేవారు. పుట్టపర్తిలో ప్రింటింగ్ ప్రెస్ లేకపోవడం వల్ల వీటిని పుట్టపర్తి నుండి బుక్కపట్నం తరలించి అక్కడి నుండి బెంగుళూరుకి తరలించేవారు. బెంగుళూరులో ప్రింట్ అయ్యి మరుసటి రోజున తిరిగి పుట్టపర్తికి చేరుకునేవి. ఆ తరువాత వారు భక్తులకు పోస్టు ద్వారా పంపించేవారు.
2: సార్, మరి స్వామి ఎన్నో ప్రయాణాలు చేశారు కదా, స్వామి వారు చాలా బిజీ కదా, మరి ఈ వాహినులను వ్రాయడం వీలు పడేదా?
3: స్వామివారు ఎక్కడున్నా కూడా వీటిని రాయడం మాత్రం ఆపలేదు. కాశ్మీర్ నుండి కన్యాకుమారికి స్వామివారు ప్రయాణం చేశారు. అటు ద్వారక నుండి ఇటు భద్రాచలం వరకు పవిత్ర ఆలయాలను స్వయంగా వెళ్లి ఆశీర్వదించారు. వేలాది కిలోమీటర్లు ప్రయాణం చేసినా ఏ ఒక్క నెల కూడా ఈ వాహినులను రాయటం ఆపలేదు. మొత్తం 318 ఆర్టికల్స్ ని 26 సంవత్సరాలలో 15 వాహినులుగా రాశారు. అన్వేవరింగ్ కన్సిస్టెన్సీని స్వామివారు మనందరి కోసం చూపించారు. భగవంతుడే భక్తులను చేరటానికి ప్రేమతో చేసిన సాధన అని చెప్పటంలో ఎటువంటి సందేహమూ లేదు. అది స్వామి దయ మరియు భక్తులను ఉద్ధరించాలన్న దీక్ష.
1: ఒకసారి కస్తూరి గారు స్వామి దగ్గరికి వెళ్లి, స్వామి, బృహదారణ్యక ఉపనిషత్ గురించి వచ్చే సనాతన సారథి మాసపత్రికలో ప్రచురింపబడాల్సి ఉంది, మీరు ఇంకా రాయలేదు అని అంటే, స్వామివారు వెంటనే ఒక పేపర్ తీసుకుని 40 నిమిషాల పాటు ఏకదాటిగా రాశారు. ఆ విధంగా అన్నింటికంటే అతిపెద్దదైన బృహదారణ్య ఉపనిషత్ సారమంతా ఎంతో చక్కగా ఆ వ్యాసంలో రాసిన తీరు చూసి కస్తూరి గారు విస్తుపోయారు.
3: మరొకమారు స్వామివారు ఒక భక్తునితో ఒక లోతైన ఆధ్యాత్మిక విషయాన్ని గూర్చి మాట్లాడుతున్నారు. కస్తూరి గారు వచ్చి, స్వామి, మరుసటి నెల తైతరీయ ఉపనిషత్పై వ్యాసం కావాలి, ప్రింటింగ్ టైం అవుతుంది, దయచేసి త్వరగా రాసి అనుగ్రహించండి అని ప్రార్థిస్తే స్వామివారు చేయి తిప్పి తైతరీయ ఉపనిషత్పై వ్యాసం ఒకటి సృష్టించి ఇచ్చారు.
4: వావ్ సార్, అలనాడు వేదాలు భగవంతుడి నుండి ఉద్భవించాయంటే విన్నాను. ఇప్పుడు స్వామి ఈ వాహినుల ద్వారా చూపించారు. మరి స్వామి వాహినులను ఎప్పుడు రాశారు సార్?
1: ఈ బోర్డుపై చూడు. స్వామివారు 1958 నుండి 1960 మధ్యలో 2 వాహినులను రాశారు. ఒకవైపు ప్రేమవాహిని, మరొకటి సందేహ నివారిణి, తదుపరి ధ్యానవాహిని, కాలక్రమేణా ప్రశాంతివాహిని, జ్ఞానవాహిని, ధర్మవాహిని, ఇలా ఒకదాని వెంట మరొకటి, ఒకదాని తర్వాత మరొకటి రాసుకుంటూ వెళ్లారు. భారతీయ పరమార్థవాహిని చివరగా సత్యసాయి వాహినిలో చేర్చడం జరిగింది. శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ ని స్వామివారు స్థాపించినప్పుడు విద్యావాహిని రాసి మన అందరికీ అందించారు. ట్రూ నాలెడ్జ్ అంటే ఆత్మవిద్య అని తెలుసుకోవడానికి విద్యావాహిని రాశారు. ఇలా డివైన్ జర్నీ సాగుతూ సాగుతూ 1984లో సూత్రవాహిని మరియు లీలా కైవల్య వాహినితో పూర్తి చేశారు.
5: సార్, ఈ వాహినుల పరమ ఉద్దేశం ఏంటని స్వామివారు చెప్పారు సార్?
1: ఈ వాహినుల ప్రధాన ఉద్దేశం ఆత్మసందర్శనము చేసుకుని ఆత్మతత్వమును అర్థం చేసుకోవటం అని స్వామి సత్యసాయి వాహినిలో చెప్పారు. వాహిని అంటే ఇక్కడ ప్రవహించేది అని అర్థం. ఇది కేవలం స్వామివారు రాసిన అక్షర ప్రవాహం అని మాత్రమే అనుకోవడానికి వీలులేదు. ఈ వాహినులు మనల్ని అంధకారం నుండి ఆత్మజ్ఞానమనే గమ్యం వైపు నడిపించే గొప్ప వాహనాలు.

0: ఇంతకీ స్వామివారు ఈ 15 వాహినీలలో ఏమేం చెప్పారో వాటి యొక్క సారాంశము మరియు ప్రాముఖ్యత ఏంటో వివరిస్తారా సార్?
1: తప్పకుండా నాయన. స్వామి ప్రేమవాహినిలో ప్రేమను పెంపొందించు విధానాన్ని, ధ్యానవాహినిలో ధ్యానం యొక్క లోతైన అవసరాన్ని అర్థాన్ని, ప్రశాంతి వాహినిలో స్థిరమైన ప్రశాంతతను పొందు తీరు, జ్ఞానవాహినిలో జ్ఞానం యొక్క నిజమైన అర్థము మరియు దానిని పెంపొందించు విధానము గురించి, ధర్మవాహినిలో ధర్మము యొక్క సూక్ష్మ అర్థము, దైనందిన జీవితంలో పాటించు విధానం గురించి తెలియజేశారు.
2: ఇక సనాతన ధర్మ ప్రాముఖ్యతను సత్యసాయి వాహిని ద్వారా, ముఖ్య ఉపనిషత్తుల సారము ఉపనిషత్ వాహిని ద్వారా, భగవద్గీత సారము గీతా వాహిని ద్వారా, బ్రహ్మసూత్రాల సారము సూత్రవాహిని ద్వారా, భగవంతునికి భక్తులకు మధ్య ఉన్న మధురమైన సంబంధం రామకథ రసవాహిని ద్వారా, భాగవత వాహిని ద్వారా తెలియజేశారు.
1: ఇక ఆధ్యాత్మిక ప్రయాణంలో కలుగు సందేహాలను సందేహ నివారిణి ద్వారా, ప్రశ్నోత్తర వాహిని ద్వారా మరియు లీలా కైవల్య వాహిని ద్వారా తీరుస్తారు.
3: సార్, సాక్షాత్తు స్వామివారే స్వయంగా వ్రాసిన ఈ వాహినులను ఏ విధంగా పఠించాలి?
1: స్వామి దీని కొరకు 3 లక్షణాలు అవసరమని చెబుతారు. మొదటిది పూజ్య భావన, అంటే సాక్షాత్తు భగవంతుడే వ్రాసిన వాక్యాలు కాబట్టి తగిన గౌరవంతో వీటిని చదవాలి. ఇక రెండవది బాహ్య నిరీక్షణ. బాహ్య నిరీక్షణ అంటే ఈ వాక్యాల అర్థం చదివిన మొదటిసారి తెలియకపోతే అసంతృప్తి చెందవద్దు, తగిన ఓపికతో వీటిని మరల చదవాలి. ఇక మూడవది బహిరంగ పరీక్షణ, అంటే చదివిన విషయాలను నిజ జీవితంలో ఆచరణలో పెట్టాలి.
0: స్వామివారు రాసిన డిస్కోర్సెస్ చదివితే సరిపోతుంది కదా? మరి ఈ వాహినులకి స్వామివారు చెప్పిన ఉపన్యాసాలకి తేడా ఏంటి సార్?
1: స్వామి వేల కొద్దీ ఉపన్యాసములను అక్కడ కాలానికి అనుగుణంగా వివిధ రకములైన భక్తులందరినీ దృష్టిలో పెట్టుకుని చేసినవి. వాహినులు అలా కాదు, ఇవి సిస్టమాటిక్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ గా ఉంటాయి. సింగిల్ టాపిక్స్ పై ఫోకస్ ఉంటాయి. స్వామివారి డిస్కోర్సెస్ చాలా అంశములపై ఉంటాయి, కానీ వాహినులు ఒక కాంప్రహెన్సివ్ కరికులం లాగా పనిచేస్తాయి.
3: సార్, వాహినులు చదవటం జ్ఞాన మార్గం కదా, మరి స్వామి సేవ చేయమంటారు కదా.
2: ఈ విషయాన్నే స్వామి ప్రేమవాహినిలో ఎంతో చక్కగా చెబుతారు. జ్ఞాన మార్గం అంటే కేవలం చదవటం కాదు, తెలుసుకున్న విషయాన్ని అనుసరిస్తే లభించేది జ్ఞానం. కేవలం పుస్తక పఠనం కాదు, అదే విధంగా సేవ అంటే కేవలం శరీరంతో పనిచేయటం కాదు, ఏ పని చేసినా ఇది భగవంతునికి నేను చేయు పూజగా భావించటమే సేవ. ఒక మైసూర్ పాకుకు రుచి, బరువు, ఆకారం ఉంటాయి. వీటిని వేరు చేయటం ఎవ్వరితరము కాదు. అదేవిధంగా మనం చేసే ప్రతి పనిలో కర్మ, భక్తి, జ్ఞానము ఉంటాయి. వీటిని వేరు చేయటం సాధ్యం కాదు.
1: స్వామి ఒక వాహినిలో చెబుతారు, మీ కొరకు చెబుతున్న ఈ విషయాలను మీరు ఆచరించడమే స్వామికి కావాలి. స్వామి 26 సంవత్సరాల పాటు ఏ అవతారము చేయని విధంగా వ్రాసారు అంటే మన మీద ఎంత ప్రేమ.
2: పిచ్చి పిచ్చి వార్తలు, సోషల్ మీడియా రీల్స్ చూస్తూ మన మనసును పాడు చేసుకునే బదులు రోజు భగవంతుడు రాసిన ఈ వాహినులలో ఒక్క పేజీ అయినా చదువుదాం. ఈ వాహినులపై సత్యసాయి సంస్థలు చేపట్టే కోర్సులలో పాల్పంచుకుందాం.
1: ఒకసారి ఒక స్వామి విద్యార్థి తన వెంట స్వామివారు రాసిన ఒక పుస్తకాన్ని తీసుకుని సెలవులలో ఇంటికి వెళ్లాడు. ప్రతిరోజు ఆ పుస్తకంలోని ఒక పేజీ చదివేవాడు. అతడు తిరిగి వచ్చిన తరువాత స్వామివారు ప్రేమతో పలకరిస్తూ, నన్ను ప్రతిరోజు నీ వెంట పెట్టుకున్నావు అన్నారు. అంటే సాయి సందేశానికి సాయికి ఎలాంటి భేదం లేదన్నమాట. ఈ వాహినులను చదివితే స్వామిని మన వెంట పెట్టుకున్నట్టే.

0: Om Shri Sai Ram. Invoking Bhagwan's divine blessings, tomorrow is the second day of the two-day Parthiyatra by the devotees from the United Adilabad District's state of Telangana. The morning session in Sai Kulwant Hall will commence at 8 o'clock with Vedam chanting. At 8:30, the Sai youth will offer a devotional music program at Bhagwan's divine lotus feet. The morning session in Sai Kulwant Hall will conclude with bhajans and mangalarti, followed by Bhagwan's Divya Darshan. The evening session in Sai Kulwant Hall will commence at 5 o'clock with Vedam chanting. At 5:20, the district president of Sri Satya Sai Seva Organizations, Nirmal District, Telangana, will be addressing the August gathering, followed by a drama presentation titled Chitta Roganiki Chikitsa Ekkada by the Sai youth from Telangana. The evening session in Sai Kulwant Hall will conclude with bhajans and mangalarti, followed by Bhagwan's Divya Darshan. Jai Sai Ram.
1: Om Shri Sai Ram. Swami Vari Divya Anugraha Asasulato Telangana Rashtram Loni Ummadi Adilabad Jilla Bhaktula Rendu Rojula Parthiyatralo Repati Rendu Rojuna Sai Kulwant Sabha Mandapamlo Udayam Karyakramam 8 గంటలకు వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 8:30 సాయి యువత స్వామివారి పాదపద్మాల చెంత భక్తి సంగీత కార్యక్రమాన్ని సమర్పిస్తారు. రేపటి ఉదయం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. సాయి కుల్వంత్ సభా మండపంలో రేపటి సాయంకాలం కార్యక్రమం 5 గంటలకు వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 5:20 తెలంగాణ రాష్ట్ర శ్రీ సత్యసాయి సేవా సంస్థలు నిర్మల్ జిల్లా అధ్యక్షులు ప్రసంగిస్తారు. వీరి ప్రసంగానంతరం సాయి యువత చిత్త రోగానికి చికిత్స ఎక్కడ పేరిట నాటికను సమర్పిస్తారు. రేపటి సాయంకాలం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. జై సాయిరాం.

0: साई सत्य साई प्रेम साई जय
1: श्री
0: बाबा सत्य बाबा प्रेम बाबा जय।

better from a song of a better night. Monica, what's the name?

0: రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమామృతం కార్యక్రమానికి స్వాగతం. జీసస్ బోధనలు ఆచరించాలి, సర్వజీవులను ప్రేమించాలి. ప్రేమ, కరుణ, దయ ఇలాంటి సద్గుణాలను అలవరుచుకున్నప్పుడే క్రిస్మస్ పండగకు సార్థకత. అవి విస్మరించి పండగ చేసుకోవడం వలన ప్రయోజనం లేదని భగవాన్ బాబావారు 1992 క్రిస్మస్ సందర్భంగా ప్రశాంతి నిలయంలో దివ్య ప్రసంగాన్ని అనుగ్రహించారు. ఏకాత్మభావాన్ని అభివృద్ది చేసుకుని ఐకమత్యంతో సమాజ సేవలో పాల్గొనాలని ఉద్బోధించిన ఆ దివ్య ప్రసంగాన్ని ఇప్పుడు మీకు అందిస్తున్నాం. విని ఆనందించండి.
1: పలుకులే మహారుచి పలుకులు, పలుకులే పరిమళ పూతలు, పలుకులే మకరంద మధుర ఈచ్చు ద్రాక్ష పానకాలు, పలుకులే నాలుగు వేదాలు, పలుకులే స్మృతి శృతి గీతలు, నీ పలుకులే స్వర్గ నరక మోక్ష ద్వార బంధనాలు.

ప్రేమస్వరూపులారు. ఈనాడు ప్రపంచములో ప్రముఖులుగాను మహనీయులుగాను పేరు పొందిన వ్యక్తులందరూ కూడాను తమ పవిత్ర ప్రవర్తనల చేతను, పవిత్ర గుణముల చేతను వారు ఈ స్థితిని అందుకోగలిగారు. మానవుడు అనుకున్న కార్యమును సాధించవలనన్న అచంచల దీక్షను ఊనాలి. అచంచల మనస్కుడైనటువంటి వాడు ఎట్టి చిన్న కార్యమును కూడాను సాధించలేడు. ఆపదలో నున్న మానవుని ఆదుకోవటం, కష్టంలో ఉన్నటువంటి వానికి తగిన సాయము చేసి వాని సంతోషపెట్టటము, ఇవి అతి శ్రేష్టమైనటువంటి గుణములని అన్ని మతములు, అన్ని గ్రంథములు కూడాను అంగీకరించినవి. ఈ విశాల విశ్వమునందు ప్రతి మానవుడు కూడాను సమాన అధికారంలో చేరి ఉన్నటువంటి వాడు. అందరూ ఒక కుటుంబీకులే. సహనభావముతో, సమరసముతో కలిసి మెలసి ఐకమత్యముతో సమాజ సేవలు ఆచరించి ఆత్మశాంతిని అందుకోవటం అత్యవసరం. ప్రపంచములో అన్ని దేశములందు కూడాను మంచివారు చెడ్డవారు, ధనికులు దరిద్రులు, విద్యావంతులు విద్యాహీనులు ఉన్నారు. ఒక గడ్డ పైన పుట్టి ఒక గాలిని పీల్చుకుంటూ కలతలను పెంచి విభిన్న భేదములను అభివృద్ధిపరచి ప్రజలను ఆశించేటువంటి సంకుచిత హృదయులు కూడాను ఉంటున్నారు. ఈ ప్రపంచమునందు పుట్టిన మానవుడు మంచి మానవత్వాన్ని పొందాలని, మంచి మానవుడిగా పేరునొందాలని ఆశించేటువంటి ప్రతి మానవుడు కూడాను అనేక కష్టములకు, నష్టములకు, నిందలకు, నిష్ఠూరములకు గురి కావలసి వస్తుంది. కానీ మానవుడు కష్టములకు, నష్టములకు, నిందలకు, నిష్ఠూరములకు ఏమాత్రము లెక్క చేయక ఆత్మవిశ్వాసంతో దానిని ఎదుర్కొని పూర్ణత్వాన్ని అనుభవించి మానవత్వాన్ని సార్థకం చేసుకోవటం అత్యవసరం. దివ్య భావము కాని, దివ్యత్వము కాని మానవాతీతమైనటువంటిది కాదు, అది మానవుని సహజమే. ప్రతి మానవుని ఎందుకూడను సమత్వంతో, ఏకత్వంతో ప్రకాశించేటువంటి సచ్చిదానందము ఒక్కటే. అయితే అనేకత్వములోని ఏకత్వాన్ని గుర్తించలేక మానవుడు సంకుచిత హృదయుడై తమ తత్వమునే తాను విశ్వసించి కేవలము సమాజం యొక్క విశాలతను గుర్తించుకోలేకపోతున్నాడు. ఏకత్వ భావమే కాక సుహృదం సర్వభూతానాం అనేటువంటి దివ్య మార్గమును కూడాను మానవుడు అనుసరించవలసి వస్తుంది. ఏకాత్మ సర్వభూతాంతాత్మ అనేటువంటి పదమునకు తోడుగా ప్రేమతత్వాన్ని, సత్యతత్వాన్ని కూడాను ఇమిడ్చి జీవితాన్ని సార్థకం గావించుకోవాలి. భగవంతుని దర్శించవలనన్నా ఏ మందిరములందో, ఏ యొక్క గుడులు ఎందో, ఏ ప్రార్థనా మందిరము ఎందో కాదు. భగవంతుడు సజీవుడై, సచ్చైతన్య స్వరూపుడై అందరి హృదయ మందిరములందు కూడాను ప్రకాశిస్తూ ఉన్నాడు.
దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. భగవంతుడి నిజమైనటువంటి మందిరము, సత్యమైనటువంటి యొక్క మందిరము, సాక్షాత్కరింపచేసుకోవలసినటువంటి మందిరము మానవుని యొక్క హృదయమే. కాని ఈనాటి మానవుడు మనసును మంటగలిపి హృదయాన్ని కల్మషం గావించుకొని పవిత్రమైనటువంటి పీఠమైనటువంటి హృదయాన్ని ఈనాడు అపవిత్రము గావించుకొని తుచ్చమైనటువంటి యొక్క అల్పభావమునకు ఆస్థానమిచ్చి హృదయాన్ని మరణం గావించుకుంటున్నాడు. సామాజిక దర్పణం నుండి మాత్రమే దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని దర్శించటానికి సాధ్యమవుతుంది. సర్వమానవులయందు అంతర్వాహినిగా ప్రవహించేటువంటిది ప్రేమ ఒక్కటే. కాని ఈ ప్రేమను స్వార్థ సప్రయోజనములో ప్రవేశపెట్టి కేవలం రాగద్వేషములకు అవకాశం అందించి తద్వారా హృదయాన్ని మరణం గావించుకుంటున్నాడు మానవుడు. మానవుని యందు నాలుగు విధములైనటువంటి స్థితులు మారుతూ వస్తుంటాయి. మానవులలోని మానవుడు, మానవులలోని దానవుడు, మానవులలోని పశువు, మానవులలోని దైవం. మానవులలోని దైవము బ్రహ్మనిష్ట పరో దైవం అన్నది శాస్త్రం. నిరంతరము కూడాను తన యొక్క దివ్యత్వాన్ని తాను చింతించుకుంటూ తాను కేవలం ఆత్మతత్వమునే విశ్వసించి ఆత్మానందమును అనుభవింపగోరి తన అంతర్దృష్టిని అభివృద్ధిపరుచుకొని కాలమునంతయకుడును సార్థకం గావించుకుంటుంటాడు. తన యందున్నటువంటి ఆత్మనే అందరి యందు ఉన్నదని, అందరిలో తాను తనలో అందరు కూడాను ఉన్నారని విశాలమైనటువంటి యొక్క భావమును అభివృద్ధిపరచుకొని దానిని విశ్వసించి తాను ప్రవర్తిస్తుంటాడు. సర్వభూత నమస్కారం కేశవం ప్రతిభచ్చితే, ఎవరికి నమస్కరించినప్పటికీ ఇది తన యందున్నటువంటి యొక్క భగవంతుణ్ణి నమస్కరించున్నట్టుగా విశ్వసిస్తుంటాడు ఈ బ్రహ్మజ్ఞాని. సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చితే, ఎవరిని నిందించినప్పటికీ ఎవరిని హింసించినప్పటికీ తన యందున్నటువంటి యొక్క దైవముని నిందించినట్టుగా భావిస్తుంటాడు ఈ యొక్క ఆత్మజ్ఞాని. ఇట్టివానినే బ్రహ్మనిష్ట పరో దైవం, మానవుని ఎందున్నటువంటి దైవము ఈ రూపంలో ప్రకటిస్తూ ఉంటాది. ఇంకా మానవులలోని మానవుడు ఏ రీతిగా ఉంటాడు? సత్యధర్మ పరో మర్త్య, సత్యధర్మ పరో మర్త్య అనగా మానవుడనేటువంటి వాడు సత్యధర్మములు అనేటువంటి నేత్రములను తాను పూని ఏ కార్యము చేసినప్పటికీ సత్యమైనదా కాదా, ధర్మమైనదా కాదా అనేటువంటి విచారణ సలిపి ఈ రెండింటినీ తన యొక్క జీవనాడులుగా విశ్వసించి జీవిస్తుంటాడు మానవుల్లోని మానవుడు. అధికారములను ఆశించక కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంటూ తన యొక్క మానవత్వాన్ని నిలుపుకునే నిమిత్తమై తమ యొక్క సత్యమార్గమును నడుస్తూ ఉంటాడు మానవుడు. తోటి మానవులతో ప్రేమ చేత జీవించి వారిని గౌరవించి అతిథి అభ్యాగతులను ఆదరించి తన యొక్క గృహస్థ ధర్మాన్ని మానవత్వంగా నిరూపించుకుంటుంటాడు మానవుడు. ఇట్టి మానవుడు నిరంతరం కూడాను పాప భీతిని దైవ ప్రీతిని కలిగి సమాజంలో నీతిగా జీవిస్తుంటాడు మానవుడు. ఇట్టి యొక్క గుణములు కలిగినటువంటి వాడే సత్యధర్మ రతో మత్య అన్నాడు. ఇంకా మానవుల్లోని రాక్షసుడు ఏ రీతిగా ఉంటాడు?
మద్యపానో రథో రాక్షస అన్నారు. అనగా విషయవాసములనేటువంటి మద్యపానములో మునిగి కేవలం ఇంద్రియ లోనుడై సిగ్గు ఎగ్గు మరచి మాన మర్యాదలను ఏమాత్రము లెక్క చేయక సమాజం ఉన్నదే అనేటువంటి యొక్క విషయమును కూడా వాడు విస్మరించి కేవలము అహంకారంతో జీవిస్తుంటాడు. రాగద్వేషములను అధికము గావించుకొని తోటి మానవులను హింసించుకుంటూ ఉత్తములను విమర్శించుకుంటూ తనలో ఉన్నటువంటి దోషములను లెక్క చేయక పరంతను కూడాను పరుల దోషములనే వెతుకుతూ ఉంటాడు ఈ యొక్క రాక్షస గుణం. తన అధిక దోషములైన కూడాను తాను దాచిపెట్టుకుని ఇతరుల యొక్క అల్ప దోషమునే అధికంగా భావించి చాటుతూ ఉంటాడు ఇలాంటి రాక్షస మనస్కుడు. అభిమాన మమకారములే ఇతనికి ప్రాణ సమానములు, అహంకారమే ఇతనికి జీవనాడి, లౌకిక జీవితమే ఇతని వెన్నెముక. ఇలాంటి స్వార్థ సప్రయోజనములతో కూడినటువంటి యొక్క భావమునే రాక్షసత్వం అని కూడాను నిరూపించింది శాస్త్రము. ఇంకా పశుత్వం అనగా ఏమిటి? జ్ఞానేన శూన్య పశుభి సమాన అనగా లోక జ్ఞానము లేక ఇంద్రియ జీవితమే తన యొక్క నిజ జీవితమని భావించి ఇంద్రియ భోగ భాగ్యములకై తాను ఆరాటపడుతూ పుట్టిన మొదలుకొని గిట్టినంత వరకు కూడాను ఇంద్రియ సుఖముని ఆశించి కేవలము కడుపే కైలాసంగా ధనమే తన యొక్క వినపు పెట్టెగా లౌకికమైనటువంటి ఆనందమే కైవల్యంగా భావించి జీవిస్తుంటాడు. తన జీవితము పుట్టిన మొదలుకొని గిట్టినంత వరకు కూడాను ఇంద్రియములతోనే తాను జీవితం అంత్యము గావించుకుంటాడు. ఇంద్రియాతీతమైనటువంటి యొక్క జీవితత్వం ఉన్నదనేటువంటి యొక్క శృతి కూడాను అతనికి ఉండదు. పశుత్వం నుండి రాక్షసత్వము, రాక్షసత్వం నుండి మానవత్వము, మానవత్వం నుండి దైవత్వాన్ని పొందవలసినటువంటి మానవుడు ఈనాడు దైవత్వం నుండి మానవత్వము, మానవత్వం నుండి రాక్షసత్వము, రాక్షసత్వం నుండి కూడాను పశుత్వంగా మారుతూ వస్తున్నాడు మానవుడు. ఇది కేవలము విరుద్ధమైన మార్గంగా భావిస్తున్నాడు. మానవ దైవత్వం కాకపోయినప్పటికీ మానవత్వమైన కూడాను మనం సాధించడానికి తగిన కృషి చేయాలి. కనుక మానవత్వంలో ఉండేటువంటి ఒక దివ్యత్వాన్ని మానవత్వం చేత మనం పొందడానికి తగిన కృషి చేయాలి. December 25 జన్మించినటువంటి యొక్క ఈ జీసస్ను చూడడానికి ముగ్గురు రాజులు వచ్చారు. ఈ ముగ్గురు కూడాను మూడు విధములైనటువంటి భావాల్ని తాము వెలిబుచ్చారు. ఒక రాజు ఈ పిల్లవాడిని చూచి ఇతను భగవంతుణ్ణి ప్రేమించేటువంటి వ్యక్తిగా రూపొందుతాడు అని నిర్ణయించుకున్నాడు. రెండవ రాజు నిర్ణయించాడు భగవంతుడే ఈ పిల్లవాడిని ప్రేమిస్తాడు అని రెండవ రాజు నిర్ణయించాడు. మూడవ రాజు ఇతనే సాక్షాత్ భగవంతుడు అని నిర్ణయించాడు. ఒకరు శారీర భావమును అనుసరిస్తూ వచ్చారు, రెండవడు మానసిక భావాన్ని అనుసరిస్తూ వచ్చాడు, మూడవడు ఆత్మభావాన్ని విశ్వసిస్తూ వచ్చాడు. ది వన్ యు థింక్ యు ఆర్ అనేటువంటిది దేహభావము. మానసిక భావము ది వన్ అదర్స్ థింక్ యు ఆర్. వాడు ది వన్ యు రియలీ ఆర్ అలాంటి సత్యాన్ని పొందాడు. ఈ విధముగా మానవత్వాన్ని దైవత్వంగా మార్చుకునే నిమిత్తమై మొదలు దానవత్వాన్ని పశుత్వాన్ని నిర్మూలన చేయాలి. ఈనాటి మానవుడు నిర్జీవమైన శిలలైనా పూజిస్తున్నాడు, నిర్జీవమైన రూపములైనా కూడాను విశ్వసిస్తున్నాడు, నిర్జీవమైన రూపాలను కూడాను ప్రేమిస్తున్నాడు. సజీవమైనటువంటి యొక్క మానవుణ్ణి ప్రేమించడానికి పూనుకోటే. ఇదియే జీసస్ మొదటి బోధ.
పొరుగింటి వాళ్ళని నిత్యము చూస్తూ కూడాను వాళ్ళని ప్రేమించలేకపోతున్నారు. నీకు కనిపించినటువంటి దైవాన్ని నీవు ప్రేమిస్తానటంలో ఏమాత్రం నమ్మకం ఉంది? సజీవంతో నిత్యము చూస్తున్నటువంటి వ్యక్తినే ప్రేమించలేని మానవుడు నిర్జీవమై తన కనిపించినటువంటి దైవాన్ని ఏ రీతిగా ప్రేమించగలడు? అసాధ్యము. సజీవులను ప్రేమించినటువంటి వ్యక్తియే నిర్జీవులను కూడా ప్రేమించడానికి పూనుకుంటాడు. కనుకనే ఆధ్యాత్మిక మార్గము సజీవం నుండి ప్రారంభం కావాలి, సర్వజీవుల నుండి ప్రారంభం కావాలి. ఇది నిజమైనటువంటి యొక్క ప్రధాన ఆధ్యాత్మికం. ఆధ్యాత్మికం అనగా జపము, ధ్యానము, యోగము, సత్కర్మలు ఆచరించటం మాత్రమే కాదు, మానవునందున్నటువంటి యొక్క పశుత్వాన్ని నిర్మూలం గావించుకొని మానవత్వంలో ఉన్నటువంటి యొక్క రాక్షసత్వాన్ని హతమార్చి మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని నిరూపించాలి. నిప్పు పైన నిమురు కప్పి ఉన్నది, నిమురు వల్ల నిప్పు మనకు కనిపించటం లేదు, నిమురును ఊపివేస్తే నిప్పు మనకు కనిపిస్తుంది. అదేవిధంగా సర్వల హృదయమునందు కూడాను బ్రహ్మజ్ఞాన సంబంధమైనటువంటి యొక్క సచ్చిత్ ఆనందమైనటువంటి యొక్క జ్యోతి వెలుగుతూనే ఉంటున్నది. దీనిపైన రాగద్వేషములు, అభిమాన మమకారములు, అహంకారములైనటువంటి నిములు కప్పి ఉంటుండాలి. వీటిని తీసివేసినప్పుడే ఈ సచ్చిత్ ఆనందమైనటువంటి యొక్క దివ్యత్వము మనకు గోచరిస్తాడు. కనుక దైవం అనేటువంటిది ఎక్కడో ఉన్నదని, ఎక్కడో మనం అన్వేషణ సరిపాలని మనం భావించరాదు. ఎక్కడ చూచినా ఉండినటువంటి దైవాన్ని అన్వేషణ ఎందుకు జరపాలి? దీనినే వేదము అంతర్బహిష్ట తత్సర్వవ్యాప్య నారాయణ స్థిత, లోపల వెలుపల సర్వత్రా ఉండినటువంటి యొక్క దైవాన్ని ఎక్కడ మనం వెతికే? వెతకడం అంటే ఏమి? దీని యొక్క అజ్ఞానం. ఈ అజ్ఞానం ఎలాంటిది అనగా, నిన్ను నీవు బయటలో వెతకడానికి ఏ విధంగా ప్రయత్నిస్తావో ఆ విధంగానే ఉంటాడు. నిన్ను నీవు ఎక్కడా వెతకవు కదా, నీవు నీవుగానే ఉన్నావు, నీకు నీవే ఈ యొక్క సాక్షి. అదేవిధంగా దైవం నీవై ఉండగా నిన్ను నీవు వెతుక్కోవటము ఎంత అజ్ఞానమో, దైవాన్ని వెతుక్కోవటం కూడా అంత అజ్ఞానమే. నీవే ఉనికి. కనుక దైవత్వం అనేటువంటిది తన యొక్క తత్వంతోనే కూడి ఉంటున్నది. కానీ యుగములు మారే కొనది, కాలము కదిలే కొనది. ఈ అజ్ఞానం ఎలాంటిది అనగా, నిన్ను చెప్పడానికి ఏ విధంగా ప్రయత్నిస్తావో ఆ విధంగానే ఉంటాడు. నిన్ను నీవు ఎక్కతకవు కదా, నీవు నీవుగానే ఉన్నావు, నీకు నీవే సాక్షి.

కానీ యుగములు మారే కొలది, కాలము కదిలే కొలది, భావములు మారుతూ వస్తున్నాయి. జీసస్ పుట్టిన తర్వాత ఎన్నో మహత్తరమైనటువంటి కార్యములు సలిపి దిక్కులేనిటువంటి వారికి తోడుగా ఉండి మానవునికి అవసరమైనటువంటి యొక్క సద్బోధ బోధించి ఎన్నో విధముల జీవితాన్ని త్యాగం చేశాడు. కానీ ఇన్ని చేసినప్పటికీ రాజద్రోహం అనేటువంటి ఒక నెపం చేత అతన్ని అనేక విధములుగా హింసించారు. సజీవంతో ఉండినప్పుడు ఎవరు కూడా గౌరవించలేదు. కొద్దిమంది మాత్రమే తమ యొక్క స్వార్థ సప్రయోజన నిమిత్తమై అతనిని ఆశ్రయిస్తూ వచ్చారు. స్వార్థ సప్రయోజనము తీరిన వెంటనే అతన్ని దూరం గావించుకుంటూ వచ్చారు. జీసస్ పుట్టిన తర్వాత ఒక శతాబ్దం వరకు కూడాను ఎవరు కూడాను ఈ మతాన్ని స్వీకరించలేదు. జీసస్ పోయిన తర్వాత 100 సంవత్సరాల తర్వాత గ్రీక్ లోపల, రోమన్ లోపల, రోమన్ ప్రజలందరూ కూడాను క్రీస్తు మతమును స్వీకరించారు. తదుపరి 400 సంవత్సరాల తర్వాత రోమన్ రాజులంతా కూడాను ఇది క్రీస్తు రాజ్యంగా స్వీకరించారు. ఈ విధంగా 100 సంవత్సరాలు దాటినప్పటికీ దివ్యత్వాన్ని ఎవరూ ఎక్కువగా గుర్తించలేదు. కనుక మానవత్వంలో గాఢముగా పాతుకొని పోయినటువంటి ఒక అజ్ఞానమే ఈ కాలమునకు మూల కారణం. మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని గుర్తించవాలంటే కాలం మనకు అడ్డు రాదు. కారణాన్ని గుర్తించుకుంటే కాలం మనం పూర్తి జయించినటువంటి వారమవుతాం. కారణాన్ని ఎవరు కూడాను ప్రయత్నపూర్వకంగా సాధించడానికి పూనుకోలేదు. కారణం రీజన్ ఏమిటి యొక్క ఈ రీజన్, ఏమిటి ఈ కారణం? నీ కాలాన్ని సద్వినియోగం చేయడానికి ఒక కారణం కావాలనా? కాలకాల ప్రపన్నానాం కాలా కిమ్న కర్షతే, కాలమే భగవంతుని యొక్క స్వరూపంగా ఉంటుండాలి. కాలమును సార్థకం చేసుకోవటమే మన కాయం యొక్క కర్తవ్యం. కాలమును కాయముతో సార్థకం చేసుకున్నప్పుడే కర్మ పవిత్రమైపోతుంది. కర్మ పవిత్రమైనప్పుడే కర్తవ్యాన్ని నెరవేర్చిన వారమవుతాం మనం. కాలకర్మ కారణ కర్తవ్యముతో కూడినటువంటి వాడే మానవుడు. ఈ 4 కూడినటువంటి వాడే సత్యమైనటువంటి జీవితం. కాలకర్మ కారణ కర్తవ్యములే లేకుండా పోయినప్పుడు అది అసత్యమే. ఒక చిన్న ఉదాహరణ, నీవు ప్రశాంతి నిలయం లోపల శుక్రవారం తెల్లవారు నీవు బయలుదేరావు, కానీ మెడ్రాస్కు సాయంకాలానికి చేరినావు. ఇది 8 గంటల కాలం అయిపోయింది. ఎట్ట నీవు ప్రయాణం చేశావు? బస్సులో నీవు కూర్చున్నావు, ప్రయాణమై మెడ్రాస్కు 8 గంటలకు చేరావు. ఈ మెడ్రాస్కు చేరడంలో ఉండేటువంటి కారణం ఏమిటి? ఈ బంధువును చూడాలి, ఇది కారణం. ఈ కారణమైన తర్వాత ఏమైపోయింది? చూచినావు, నీ కర్తవ్యం నెరవేరింది. ప్రశాంతి నిలయంలో బస్సులో కూర్చోవటము ఒక కర్మ, ఈ ప్రయాణమైపోయి మెడ్రాసు చేరటము ఒక కాలము, నీ బంధువును చూడటము కారణము, చూచి తృప్తి పడటము కర్తవ్యం. కనుక కాల కారణ కర్మ కర్తవ్యాలు కూడా కూడినటువంటిదే ఇది సత్యం. ఇది సత్యంతో కూడినటువంటిది. నీవు ఈనాడు ప్రశాంతి నిలయంలోనే ఉన్నావు, నీ ఊములో నీవు నిద్రించావు, నీవు తిరిగి ఇదే యొక్క కళ నీవు మెడ్రాస్ పోయి చేరినావు, నీవు బంధువును చూచావు, తృప్తిపడినట్టుగా ఒక కళ వచ్చింది. అయితే ఇందులో కాలకర్మ కారణ కర్తవ్యాలు లేవు. నీవు ప్రశాంతి నిలయం నుంచి ఎప్పుడు నీవు బయలుదేరావు? ఎట్ట నీవు పోయినావు, చేరినావు, ఎవరిని చూచావు అక్కడ? దాని తృప్తి నీకేమనిపించావు?

0: ఇందులో ఏమాత్రమూ లేదు. కారణమే లేదు, కాలము లేదు. పెయిన్ లో పోయినావా, కారులో పోయినావా, పెయిన్ లో పోయినావా, ఇది ఏమాత్రము కర్మ లేదు. అక్కడ ఎవరిని చూచినట్టుగా వారు సాక్ష్యం నీకు అందుకుంటున్నావు, అక్కడ ఏమాత్రము కారణం లేదు. ఆనందించినట్టు కర్తవ్యమే జరగలేదు. కనుక కాలకర్మ కారణ కర్తవ్యము లేనటువంటిది అసత్యము. కాలకర్మ కారణ కర్తవ్యాలతో కూడినటువంటిది సత్యము. కనుక మనం ఈ సత్యాన్ని అనుభవించాలంటే కాయంతో ఒక కర్మను ఆచరించాలి. ఈ కర్మ యొక్క లక్ష్యాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఈ లక్ష్యాన్ని సాధించడమే మన యొక్క కర్తవ్యంగా మనం విశ్వసించాలి. మనము పుట్టినాము, ఇది కేవలము ఒక కర్మ కారణం. దేనికోసం పుట్టాము? మన యొక్క దివ్యత్వాన్ని మనం గుర్తించుకునే నిమిత్తమై పుట్టాము. తానెవరో తాను తెలుసుకునే నిమిత్తమే తనను అనుగ్రహించాడు భగవంతుడు. తనను తాను తెలుసుకోవటమే తన యొక్క కర్మ. తెలుసుకున్న తర్వాత పొందేటువంటి ఆనందమే కర్తవ్యం. దీనిని మానవుడు విస్మరించాడు. ఈ సత్యాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు యేసు. మనం పుట్టినాము ఈ జగత్తులో, తోటి మానవులకు సేవ చేయాలి మనం. ఈ సేవ చేసే నిమిత్తమే మనకు దేహం అనుభవించాము. కనుకనే ఈ దేహము చేత సమాజ సేవను మనం చెయ్యాలి. ఈ యొక్క సేవ నిమిత్తమే దీనులను, దిక్కులేని వారిని రక్షించే సేవను మనము చేపట్టాలని బోధిస్తూ వచ్చాడు జీసస్. ఇది వేదాంతం. మన కాయము కర్మ నిమిత్తమే వచ్చిందని బోధిస్తూ వచ్చింది. ఇలాంటి సత్యాన్ని మనం ఈనాడు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. ఇతను కేవలము రాజద్రోహిగా భావించి శుక్రవారం నాడు ఇతన్ని శిలపైన ప్రాణం తీశారు. తదుపరి ఆదివారం రోజు తిరిగి వచ్చాడు అని క్రైస్తవుల యొక్క విశ్వాసం. కనుకనే ఇతను తిరిగి వచ్చిన దినమే కనుక దీనికి ఆదివారం అని ఒక ప్రత్యేకతను, ఒక పూజా మందిరములుగా లేక చర్చస్ లోపల ప్రార్థన చేయటంలో ఒక అంతరార్థం ఉంటుండాలి. ఇతని యొక్క అనుచరుల లోపల క్యాథలిక్స్ ప్రధానం. ఈ క్యాథలిక్స్ అనేటువంటి వారంతా కూడాను తల్లిని ఆధారంగా తీసుకున్నారు. కూడినటువంటి మేరీని పూజిస్తూ వచ్చేటువంటి వారు. వారు వీరు 24వ తేదీ మాత్రమే పూజిస్తుంటారు. ఈ ప్రొటెస్టెంట్స్ అనేటువంటి వాళ్ళు క్రీస్తు పుట్టినదినం మాత్రమే వారు ఆరాధన చేస్తూ వస్తుంటారు. ఇరువురి యొక్క భావములు ఒక్కటే అయినప్పటికీ 24వ తేదీ సాయంకాలము ప్రార్థనలు చేయటము, పండుగలు గావించుకోవటము, ఇది క్యాథలిక్స్ యొక్క ప్రధాన ధర్మం అనుకున్నారు. జీసస్ పుట్టినదినమే ప్రధానమైనటువంటిగా భావించి ప్రొటెస్టెంట్స్ వీళ్ళు 25వ తేదీ మాత్రమే పండుగ గావించుకుంటూ వస్తున్నారు. ఈ క్రిస్మస్ దినము ఒక వృక్షాన్ని పెట్టి ఈ వృక్షాన్ని పూజించేటువంటి పద్ధతి ఎప్పుడు ప్రారంభమైంది? ఈ వృక్షాన్ని పూజించేటువంటి పద్ధతి మొట్టమొదట జర్మనీలో ప్రారంభమైంది. ఇది ఏ విధంగా ప్రారంభమైంది? ఒక మతస్థాపకుడైనటువంటి వాడు ఇంగ్లాండ్ లో బయలుదేరి మత ప్రచార నిమిత్తమై జర్మనీకి పోతూ వచ్చాడు. ఇతను ఏం తెలియదు, యోనిసఫ్ అనేటువంటి వాడు. ఈ ట్రీ దగ్గర ఒక పిల్లవాడిని తీసుకుని పోయి ఈ ట్రీకి బలి ఇవ్వాలని ఆ యొక్క జర్మనీ వాళ్ళు ప్రయత్నిస్తూ వచ్చారు. వారి విశ్వాసం ఈ ట్రీలో, ఈ వృక్షం లోపల భగవంతుడు ఉన్నాడు అనేటువంటి విశ్వాసం. ఈ దృశ్యాన్ని చూచి తాను చాలా విచారం చేసుకున్నాడు. ఎందుకు ఈ పిల్లవాడిని ఈ యొక్క వృక్షములకు బలిస్తున్నారని ప్రశ్నించాడు. ఈ యొక్క వృక్షంలో భగవంతుడు ఉన్నాడని వారు తెలిపారు. ఒక కత్తి తీసుకుని ఆ వృక్షాన్ని నరికి వేశాడు ఈ జోనిసఫ్. నరికి వేసేటప్పటికీ అక్కడ ఒక విధమైనటువంటి యొక్క వైబ్రేషన్, దివ్యత్వమైనటువంటి యొక్క ఇది ఈ యొక్క జోనిసఫ్ను కదిలించింది. ఆ రెండింటి మధ్య ఒక శిశువు మాదిరి కనిపించాడు. కనుక ప్రతి ప్రాణి ఎందుకును భగవంతుడున్నాడు. కేవలం మనం మనుషులు ఎందు మాత్రమే కాదు, పశుపక్షి మృగాదులు ఎందు మాత్రమే కాదు, వృక్షములు ఎందుకును భగవంతుడున్నాడు. అనేక భారతీయ సంస్కృతిని పురస్కారంగా తీసుకుని వారు కూడా ఆనాటి నుంచి వృక్షాన్ని పూజిస్తూ వచ్చారు. కనుక ప్రతి మతములందు కూడాను ఈ విధమైన యొక్క సర్వజీవులను కూడాను పూజించేటువంటి పద్ధతి ఆనాటి మొదలు నేటి వరకు కూడాను వస్తూనే ఉంటున్నది. లోపల కూడాను సన్యాసులు ఉంటున్నారు. క్రైస్తవ మతంలో మగ సన్యాసులను మాలిక్ అని పిలుస్తున్నారు, ఆడ సన్యాసులను నన్స్ అని పిలుస్తూ వచ్చారు. కనుక భారతీయ సంస్కృతికి కానీ, క్రిస్టియన్ సంస్కృతికి కానీ, ముస్లిం సంస్కృతికి కానీ, ఏ మత సంస్కృతికి కానీ భేదములు ఎక్కడ కూడా లేవు. మార్గములు నిర్మించుకుంటూ ఉండినప్పటికీ గమ్యము ఒక్కటే. ఏ మతం వాడిని కూడా మనం విమర్శించరాదు. అన్ని మతములు ఎందు ఉండేటువంటి యొక్క దివ్యత్వం ఒక్కటే. ఇలాంటి ఏకత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చినటువంటిదే క్రిస్టియన్ మతం. కానీ ఈనాటి మానవులు ఎందు ఇట్టి విశాలమైనటువంటి భావము కోల్పోతున్నారు. సంకుచితమైన భావములను అభివృద్ధి గావించుకొని భౌతికమైనటువంటి జీవితమే సత్యముగా విశ్వసించి నిత్య సత్య నిర్మలమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని విస్మరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు ఎందు ఆసియా దేశం లోపల నికోలాస్ అనేటువంటి ఒక వ్యక్తి ఉండేటువంటి వాడు. అతను కేవలము ఒక సన్యాసిగా ఉండేటువంటి వాడు. అతను కొంత వ్యాపారం కూడా చేస్తూ ఉండేటువంటి వాడు. క్రమక్రమేణా ఇతను క్రిస్టియన్ మతంను స్వీకరించాడు. అతను వ్యాపారిగా ఉండినప్పుడు కూడాను బీదలను, చాలా శక్తిహీనులను చూచి జాలి కలిగి వారికి అవసరమైనటువంటి పదార్థములు అందిస్తూ వచ్చేవాడు. క్రమక్రమేణా అతనిని మైరో అనేటువంటి యొక్క దీంట్లో ఒక చర్చకు అతన్ని అధికారిగా చేశారు. ఆ చర్చకు అధికారంగా అయినప్పుడు అతను ఎర్రని డ్రెస్ వేసుకుని మీసాలు పెట్టుకుని
1: వైట్ బియర్డ్
0: అండ్ సంచుల లోపల పిల్లలకు అనేక తినుబండారములంతా పెట్టుకుని అందరికీ పంచుతూ వచ్చాడు. అతన్నే ఈనాడు క్రిస్మస్ తాత అని పిలుస్తూ వచ్చాడు. నికోలాస్ అతనే ఈనాడు క్రిస్టియన్ తాతగా అయిపోయినాడు. అతను క్రిస్మస్ తాతగా మారాడు. అతను పుట్టినది కూడాను డిసెంబర్ మాసం లోపలనే. కనుక ఆ డిసెంబర్ మాసంలో తేదీలు మారిపోయినప్పటికీ ఈ జీసస్ పుట్టిన దినానికి అతనికి సంబంధం కలిపి ఈ విధమైనటువంటి పండుగలంతా ఆచరిస్తూ వచ్చారు. అన్ని మతములు ఎందుకూడను మహనీయులు బోధించినటువంటి వాక్యములను, ఆచరించినటువంటి యొక్క సదాచారములను విస్మరించి వారి యొక్క జన్మదినములు మాత్రమే సలుపుకుంటూ ఉంటున్నారు. వారి ఆదర్శాలను మనం ఆచరించినప్పుడే వారికి నిజమైన బర్త్డే మనం ఆచరించిన వారమవుతాం. వారి ఆచరణను తిరస్కరించి, వారి యొక్క ఆచారములను విస్మరించి, వారి ఆచరణను పక్కకు నెట్టి, సిద్ధాంతాలను లక్ష్యం చేయక వారి యొక్క పుట్టిన పండుగలు మాత్రమే ఆచరిస్తూ రావటం వల్ల ఇది కేవలం ఎంత ఆర్టిఫిషియల్ గా ఉంటుంది, కృత్రిమైనట్టుగా ఉంటుంటుంది. ఈనాడు అన్ని మతములు ఎందుకులను ఈ కృత్రిమైనటువంటి యొక్క పండుగలుగా మనం ఆచరిస్తూ ఆనందిస్తూ ఉన్నామే కానీ దీని యథార్థమైనటువంటి యొక్క సార్థకమైనటువంటి యొక్క సత్యమైనటువంటి యొక్క మార్గాన్ని మనం గుర్తించుకోవడానికి తగిన కృషి చేయటం లేదు. సజీవులను విస్మరించి, నిర్జీవులను విశ్వసించి, సప్రయోజన నిమిత్తమై మనం అనేక విధమైన సత్కర్మలు ఆచరిస్తున్నాము. ఇది కాదు కనుక జీసస్ బోధించినటువంటి దాంట్లో మొట్టమొదటిది సర్వజీవులను ప్రేమించాలి. కరుణే ప్రధానమైనటువంటి యొక్క మార్గము, ప్రేమనే ప్రధానమైన సూత్రము, దయనే ప్రధానమైనటువంటి యొక్క స్థిరము. ఇట్టి మార్గమును మాత్రం అనుసరించినప్పుడే క్రిస్మస్ చేసుకునేటువంటి దాంట్లో ఒక సార్థకం ఉంటుంటాడు. కనుక బోధనను మొట్టమొదటమైన హృదయంలో చిత్రించుకోవాలి. అవి చిత్రించుకున్న తర్వాత మనం చేసే సర్వకర్మలు ఎందుకు అవి ప్రతిబింబిస్తూ ఉంటాయి. నిజంగా పూజ అంటే ఏమిటి? రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్, లోపల ఉన్నటువంటి దాన్ని బయట మనం తెచ్చుకుని దానిని మనం అనుభవించడమే నిజమైనటువంటి పూజ. ఈనాడు లోపల ఉన్నటువంటి దాన్ని మనం తెచ్చుకోవటం లేదు, బయట ఉన్నటువంటి దాన్ని లోపలికి పంపుతున్నాము. బయట ఉన్నదంతా కూడా అనిత్యము, అశాశ్వతము, అసత్యమే. ఇదంతా ప్రవృత్తి. నిజమైన నివృత్తి అందరూ లోపల ఉంటుండాలి. ప్రవృత్తి అంతా కూడా తలతో కూడినటువంటిది, నివృత్తి అంతా కూడా హృదయంతో చేరినటువంటిది. కనుక హృదయంతో నీవు పూజించు, ప్రేమతో నీవు పూజించు. ప్రేమకు ప్రధాన స్థానం హృదయమే. హెడ్తో నీవు పూజించడం చేత ఇది కేవలం ఆడంబరంతో నివాసమైనటువంటిది. కేవలం గాలి మేడల వంటివే, కేవలం గాలి మేఘముల వంటివే. ప్రేమ మేఘములు లోపల ఉంటున్నాయి. ఆ ప్రేమ మేఘముల లోపలనే వర్షం కురిచి మన దాహాన్ని చల్లారుస్తుంది. గాలి మేఘములు మనకి ఏమాత్రం కూడాను జనమును అందించి మన తాపమును చల్లార్చదు. కనుక ప్రేమతత్వంతో నీవు జీవించాలి, ప్రేమ జీవితాన్ని నీవు గడపాలి. ఇది ఏ ప్రధానమైనటువంటి యొక్క క్రిస్మస్ యొక్క నిజమైనటువంటి యొక్క ఆరాధన. భగవంతునికి పుట్టు చావులు రెండు లేవు, ఏ విధమైనటువంటి యొక్క మార్పులు లేవు. తాను చావక పుట్టక చంపబడక తను సర్వసాక్షి ఆత్మవెలియు. చావు పుట్టుకలేనట్టు శాశ్వతుండు, ఆది మధ్యాంతరహితుడు, అనాదివాడు. కాని చావు పుట్టుకలు కూడినటువంటి మానవుడు చావు పుట్టుకలు కూడినటువంటి ఆకారాన్ని ఆశ్రయిస్తున్నాడు. తన స్థాయికి తాను తెప్పించుకుని ఆ స్థాయి నుండి కూడాను విశ్వస్థాయికి చేరుతున్నాడు. ఇది సాకార ఆరాధన. కనుక సాకార ఆరాధనతో మనం ప్రారంభించి నిరాకార నిత్యమైనటువంటి ఒక సత్యమును మనము చేరాలి. దివ్యాత్మ స్వరూపులారా, ప్రపంచంలో ఈ క్రిస్మస్ పండుగలు ఎన్నో చోట్ల జరుగుతూ ఉంటాయి, కానీ ఒక గర్వ కారణమని కాదు. ప్రశాంతి నిలయంలో జరిగేటువంటి క్రిస్మస్ పండుగలు ప్రపంచంలో ఎక్కడా జరగదు. క్రైస్తు పుట్టినటువంటి యొక్క జన్మస్థానమైనటువంటి యొక్క రోము లోపల కూడాను అక్కడ కూడాను ఏదో చర్చల్లో పూజలు చేస్తారు. ఆనాడు రాత్రంతా కూడాను త్రాగటం, తందనాలు ఆడటం ఈ కాలంను వ్యర్థం చేస్తుంటారు. అన్ని దేశముల నుంచి కూడినటువంటి యొక్క ప్రజలు, అన్ని సిద్ధాంతాలతో చేరినటువంటి ప్రజలు అందరూ ఏకంగా కూడి తెల్లవారు మొదలు రాత్రి వరకు కూడాను దివ్యమైనటువంటి భగవద్భావం చేతనే, నామం చేతనే కాలమును సార్థకం చేయించుకునేటువంటి ఒక్క ప్రశాంతి నియమం మాత్రమే. బాలుల మొదలు వృద్ధుల వరకు, క్యాథలిక్స్ మొదలు ప్రతిష్ఠించ వరకు, నాస్తికుల మొదలు ఆస్తికుల వరకు, యాస్తికుల మొదలు ఆస్తిక నాస్తికుల వరకు అందరూ ఏకంగా చేరి దీనిని అద్వైత సిద్ధాంతానికి సరి అయినటువంటి చిహ్నంగా నిరూపిస్తూ ఉంటారు. అద్వైతం అనగా ఏమిటి? ఏకత్వంతో కూడినటువంటి ఏకత్వమే అద్వైతము. దీనిని నిత్య జీవితంలో మనము ప్రతి క్షణం కూడా మనం అనుభవిస్తుండేటువంటిదే. ఎవరైనా పెద్దలు చూచినప్పుడు నమస్కారం అంటారు. ఏమిటి నమస్కారంలో ఉండేటువంటి అంతరార్థము? శబ్ద స్పర్శ రూప రసగంధాదులు ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు. మానవుడు దశేంద్రియంతో కూడినటువంటి వాడు. కనుక ఈ దశేంద్రియములను ఏకం చేసి అనేకంగా ఉండినటువంటి దాన్ని ఏకం చేయటమే అద్వైతం. అదే నమస్కారము. నమస్కారము నా నేను కానటువంటి యొక్క ఏకత్వమే ఇది నమస్కారము. అహంకారము లేనటువంటి యొక్క భావమే నమస్కారము. అనగా ఈ యొక్క ఇంద్రియాలను ఏకం చేసినప్పుడు అహంకారంకు అవకాశమే లేదు. ఆ యూనిటీని ఈగో, ప్యూరిటీ, ప్యూరిటీనే డివినిటీ. ఈనాడు యూనిటీనే లేదు, ఇంకా ప్యూరిటీ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ యొక్క ప్యూరిటీ లేనప్పుడు డివినిటీని ఏ రీతిగా మనం గుర్తించగలం? కనుక యూనిటీ ఇన్ డైవర్సిటీ ఒక్క ప్రశాంతి నిలిమినందు మాత్రమే ఉంటుంది. ఎంతమందో రాజకీయవేత్తలు గాని, ఎందుకు ఎంతమందో మత ప్రచారకులు గాని, ఎంతమందో శ్రోతలు కాని, అందరూ అనేక విధములుగా కూడా ఏకత్వం కావాలని విశ్వసిస్తుంటారు, ప్రబోధిస్తుంటారు, కానీ ఎక్కడ కూడా ఆచరించి ఆనందించేటువంటి స్థానం కనిపించడమే లేదు. ప్రచారం చేసే వ్యక్తులు కూడా ఆచరణలో లేకుండా ఉంటుంది. అనాయాసంగా, అప్రయత్నంగా ఈ అనేకత్వం ఏకత్వంగా కూడటం ఒక్క ప్రశాంతి నిలయమే. అన్న తమ్ములు అక్క చెల్లెండ్రు వలె జీవిస్తున్నారు. మీకు తెలుసు ఏ దేశం నుంచినో ఎలాంటి శ్రీమంతులో మన భారతదేశానికి కూడా కొనేటటువంటి వాళ్ళంతా ఉంటున్నారు. ఇలాంటి వారందరూ కూడాను బీద అధికము అనే భేదభావం లేక అందరూ ఒక్కొక్క షెడ్డు లోపల ఎంత అన్యోన్యంగా ఆనందాన్ని అనుభవిస్తున్నారు. వారికి అనేక సౌకర్యములతో కూడినటువంటి భవనములు ఉండినప్పటికీ అందులో కూడా ఈ ఆనందం వాళ్ళు అనుభవించలేదు. ఏ అనుకూలములు లేకుండా పోయినప్పటికీ, ఆహార విహారంలో మార్పు ఉండినప్పటికీ, అన్నింటినీ భరించుకొని సహించుకొని జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారు. దీనికి కారణము మీలో ఉన్నటువంటి పవిత్రమైన ప్రేమనే కారణం. ఆ యొక్క ప్రేమనే లేకపోతే మీరు ఇక్కడ ఒక క్షణమైనా ఉండలేరు. ప్రేమ స్వరూపులారా, ఈ దేశం నుండి వచ్చినటువంటి యొక్క విదేశీయులారా, మీరు అనేక కష్టములకు బాధలకు కూడా గురి అవుతూ కూడాను దానిని ఏమాత్రము లెక్క చేయక ఈ ప్రశాంతిలో ఏ అనుకూలములు లేకపోయినప్పటికీ మీరెంతో ఆనందాన్ని అనుభవించే నిమిత్తము మీరు చాలా ఓపికతో మీరు జీవితాన్ని గడుపుతూ వస్తున్నారు. ఇదే పెద్ద తపస్సు, ఇది ఒక సాధన. ఈ సాధన చేతనే మీ యొక్క సాధ్యాన్ని సాధిస్తారు. ఎవరి ముఖం చూసినప్పటికీ చిరునవ్వులతో చిందులు దొక్కుతూ ఉంటారు. వాళ్ళ గృహములందు కూడా ఇంత ఆనందాన్ని అనుభవించే దీనికి కారణం స్వామి పైన ఉన్నటువంటి ప్రేమనే కారణం. వేలకు వేలు ఖర్చు పెట్టుకుని సర్వ సౌకర్యములు కూడాను సదుపాయములు కూడాను విసర్జించి అనేక అనానుకూలములతో కూడినటువంటి ఈ షెడ్ లోపల వేలపైన కూడాను పరుండి స్వామి చింతన చేస్తూ ఉన్నారు. ఈ దృశ్యాన్ని చూసేటువంటి భారతీయులకు ఎంతో సిగ్గుపడవలసి వస్తుంది. ఇండియన్స్ ఎన్ని సదుపాయం ఉన్నప్పటికీ ముఖాలు చూస్తే క్యాట్రాస్ బేస్, క్యాస్ట్రాయల్ బేస్ గా ఉంటారు. వారు ఎప్పుడూ విచారంగా ఉన్నట్టుగా ఉంటారు. వీరు ఎంత అనారోగ్యంలో ఉండినప్పటికీ ఆనందంగా తమ యొక్క జీవితాన్ని వెలుగుచ్చుతుంటారు. ప్రేమ స్వరూపులారా, భగవద్భావం హృదయమునందు కలిగినటువంటి వానికి ఎక్కడికి పోయినప్పటికీ ఆనందమే. వారి వెంటనే ఉంటున్నాడు భగవంతుడు. అడవులు ఎందున్నా, ఆకాశమునున్నా, పట్టణమునున్నా, పల్లెనున్నా, గుట్ట మీదనున్నా, నట్టేటబడి ఉన్నా, ఎక్కడ ఉండినప్పటికీ వారి హృదయం నుండే భగవంతుడు తాండవమాడుతుంటాడు. కనుక మన జన్మమంతా కూడాను భగవంతుని పొందే నిమిత్తమే వచ్చినటువంటిది పవిత్రమైనటువంటి యొక్క జీవితమనిగా భావించాలి. ఏమి చేసినా సర్వకర్మ భగవత్ప్రీత్యార్థంగా మనం చేయాలి. శరీరమాద్యం కలు ధర్మ సాధకం, ధర్మ నిమిత్తమే వచ్చినటువంటిది ఈ దేహము. కనుక దానిని మనం ఆచరించినప్పుడే పూర్ణ మానవునిగా మనం రూపొందుతాం. కనుక ప్రేమతత్వం చేత జీవితాన్ని సార్థకంగా గావించుకొని జగత్తు కూడాను ఈ యొక్క శాంతిని భద్రతను కూడాను సమకూర్చి ఐకమత్యంతో జీవితాన్ని గడపాలి. ఈనాడు ఐకమత్యం క్షీణించిపోవటం చేతనే దేశం అనేక విధములైనటువంటి అల్లకల్లోలములతో అనేక విధముల అశాంతిని పొందుకుంటుండాలి. ప్రేమ స్వరూపులారా, ఐకమత్యము చాలా ప్రధానము. ఐకమత్యమే జీవిత సారము. ఆచరణే దీని అభివృద్ధికి మూల కారణము. హలో హలో అని పోయి మాత్రం ఐకమత్యంగా ఉండి ఆచరణ లేకపోతే ప్రయోజనమేమిటి? ఐకమత్యముతో పాటు ఆచరణ కూడాను అత్యవసరము. ప్రేమముదిత మనసే కహో.

ఇంతవరకు మీరు 1992 క్రిస్మస్ సందర్భంగా స్వామి అనుగ్రహించిన దివ్య ప్రసంగం విన్నారు. ఈ ఉపన్యాసంలో స్వామివారు ఒక్క ప్రేమ ద్వారానే యూనిటీ వస్తుంది, యూనిటీ ఉన్నప్పుడే ప్యూరిటీ వస్తుంది, ప్యూరిటీ వలన డివినిటీ వస్తుంది అని తెలిపారు. జీసస్ యొక్క బోధనలను ఆచరించడమే ప్రధానమని తెలియజేశారు.

0: ಸಾಯಿ ಮಾಟ ಬಂಗಾರು ಬಾಟ. ಈ ಶೀರ್ಷಿಕನ ಭಗವಾನ್ ಶ್ರೀ ಸತ್ಯಸಾಯಿ ಬಾಬಾವಾರಿ ದಿವ್ಯ ಬೋಧನುಂಡಿ ಒಕ ಅಪೂರ್ವ ವಚನ ಕಾಂತಿರೇಖ ಮೀಕೋಸಂ.
1: పువ్వులన్నీ ఒకే జాతికి చెందినవి, వృక్షములన్నీ ఒకే జాతికి చెందినవి, వస్త్రములన్నీ ఒకే జాతికి చెందినవి. అదే రీతిగా మానవులంతా ఒకే జాతికి చెందినవారు. మామిడి చెట్టు, వేప చెట్టు రెండూ వృక్షజాతికి చెందినవే కదాయని వేప విత్తనమును నాటి మామిడి ఫలమును ఆశిస్తే లభిస్తుందా? లభించదు. వృక్షజాతి ఒక్కటే కాని ఫలములు అనేకంగా ఉన్నాయి. అట్లే మానవజాతి కూడా ఒక్కటే కాని మానవుల మనోభావములు, సంకల్ప వికల్పములు, ప్రవర్తనలు వేరువేరుగా ఉన్నాయి. ఇవన్నీ అంతఃకరణ యొక్క ప్రభావములే. జాతిని నిర్మూలం చేయాలనుకోవటం వెర్రితనం. వ్యక్తిని నిర్మూలం గావించవచ్చుగాని జాతిని ఎవ్వరూ నిర్మూలం గావించలేరు. మానవజాతి ఎప్పటికీ సత్యమైనది, నిత్యమైనది. ఇట్టి పవిత్రమైన జాతి యొక్క ఏకత్వాన్ని అర్థం చేసుకోకుండా కలతలు కల్లోలములకు అవకాశం ఇవ్వటం అజ్ఞానమే. ఈనాడు జగత్తులోని కల్లోలములకు మూలకారణం మానసిక ప్రవృత్తులు, మనిషి యొక్క ప్రవర్తనయే. ప్రాచీన భారతీయ సంస్కృతి యందు ప్రధానమైన తత్వము ఏకత్వమే. అట్టి ఏకత్వమును గుర్తించాలంటే ప్రేమను అభివృద్ధిపరచుకోవాలి. ప్రేమయే దైవం, దైవమే ప్రేమ.

సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైన శ్రీ సత్యసాయి అవతారతత్వాన్ని పూర్ణావతార సాయి శీర్షిక ద్వారా మీకందిస్తున్నది సాయి ప్రసన్న. విరూపాక్షాలయంలో సత్య తప్ప మిగతా వారందరూ ఆలయ గర్భగృహంలోకి ప్రవేశించారు. గర్భాలయంలో కర్పూరం వెలిగించి అర్చకుడు బాగా దర్శనం చేసుకోండి అన్నాడు విద్యార్థి బృందంతో. బాగానే దర్శనం చేసుకున్నారు, కాని ఎవరిని వారు దర్శించింది? విరూపాక్షలింగాన్ని కాదు, ఆ స్థానమున వాళ్లంతా దర్శించింది సాక్షాత్తు మన సత్యానే. రాజగాంభీర్యం ఉట్టిపడుతుండగా అఖండ ప్రకాశంతో దర్శనమిచ్చాడు సత్య. సత్యనారాయణుడు లేక సత్య శివుడుగా ప్రకాశించాడు. వేదము శివుడు నారాయణుడు కలిసిన మూర్తి హరిహరునిగా పశ్చిమ దిక్కునకు తిరిగి ఆ విరూపాక్షునికి నమస్కరించమని బోధిస్తోంది. విరూపాక్షుని ఆలయంలో శివనారాయణునిగా సత్యాను దర్శించిన విద్యార్థి బృందం ఆశ్చర్యంతో ఆనందంతో పరవశించి మైమరిచిపోయారు. ఇంతవరకు అపనమ్మకంతో ఉన్నవారు అర్ధమనస్కులు కూడా ఈ సంఘటనతో సత్య దైవిక శక్తులను పూర్తిగా గ్రహింపగలిగారు. సత్య అదృశ్యమై విరూపాక్షలింగం తిరిగి గోచరమైనప్పుడు ఆ లింగాన్ని దర్శించేందుకు ఆలయంలో ఎవరూ మిగల్లేదు. విద్యార్థులంతా కూడా సత్యాన్ని వెతుకుతూ వెలుపలికి పరిగెత్తారు. కాని సత్య అప్పుడు వెలుపలి ప్రాకారమున అతి కోమలంగా గోడనానుకుని ఆకాశం వైపు చూస్తూ నిలబడి ఉన్నాడు. ఆ దివ్య నేత్రములు శూన్యంలోకి చూస్తున్నట్టుగా కనపడుతున్నాయి. అది శూన్యమా పరిపూర్ణత్వమా? పరిపూర్ణత్వంతో కూడిన శూన్యత. దృష్టి సారించువాడు దృశ్యము అంతా తానే అయినప్పుడు ఇక దృష్టి ఏది, ద్రష్ట ఎవరు? విరూపాక్షునిగా ఇతనిని సందర్శించిన వారు ఆనాడు గురువారం కాక బుధవారమైనప్పటికీ అప్పటికప్పుడే సత్యాకు పూలహారాలు వేసి కర్పూర హారతులను అర్పించి పూజలు కావించారు. ఏ అభ్యంతరమూ చెప్పక ఆ పూజలను సహజ గాంభీర్యంతో అందుకున్నాడు మన సత్య. మర్నాటికి హోస్పేట్లో ఈ ఉదంతం ప్రబలం కావడం చేత అతని చుట్టూ పెద్ద ప్రజాసమూహమే గుమిగూడింది. గురువారం పూజలు సాగాయి. క్షయతో పీడింపబడుతున్న ఒక వ్యక్తిని అతని బంధువులు సత్య వద్దకు తీసుకువచ్చి వాని రోగాన్ని తీర్చమని కోరారు. సత్య రోగిని సమీపించాడు. తన సువర్ణ కరద్వయంతో అతన్ని ప్రేమతో నిమిరాడు. శుష్కించి ఎండుగటిలా వాడిపోయి ఉత్త ఎముకల గూడుగా తయారైన ఆ రోగినుద్దేశించి, లే లేచి నిలబడు అన్నాడు సత్య. ఆ వ్యాధిగ్రస్తుడు కూడా ఆ పలుకులు విన్నంతనే అతి చురుకుగా చలాకీగా లేచి నిలబడ్డాడు. అతనికి అంతటి శక్తి ఎక్కడిది? ఈ శివశక్తి స్వరూపుని హరిహర రూపుని కరస్పర్శ శక్తే కారణమని మనం వేరే చెప్పుకోకర్లేదు. ఈ సందర్భంలో సత్య ఆ రోగిని ఉద్దేశించి, ఈ వీధులన్నీ ఒక మాట తిరిగిరా అని ఆదేశించాడు. అంతవరకు నవనాడులు కృంగి జీవచ్ఛవంలా ఉన్న ఆ రోగి ఒక మైలు దూరం వడివడిగా వీధులన్నీ తిరిగి వచ్చి, ఓ వైద్యనాథ అంటూ కృతజ్ఞతతో సత్య పాదాలపై వాలిపోయాడు. ఇదే రీతిగా యేసుప్రభువు కూడా ఒక పక్షవాత వ్యక్తిని చూసి, లేచి నిలబడు, పరుపు చుట్టి బయలుదేరు అని చెప్పినంతనే తక్షణం ఆ వ్యక్తి నడవటం ప్రారంభించనని బైబిల్లో కూడా వ్రాసింది. అది మనందరికీ గుర్తురాకమానదు. రుద్రుడు వైద్యులందరినీ మించిన మహావైద్యుడని వేదం పొగుడుతోంది. విరూపాక్షునిగా దర్శనమిచ్చి తదనంతరం మహావైద్య నిపుణునిగా కూడా తన అద్భుత మహిమల ద్వారా ప్రకటితం చేసుకున్నాడు సత్య. ప్రత్యక్షంగా ఈ అద్భుత శక్తులను చూసిన ప్రజలు ఆనంద పారవస్యంతో మునిగితేలారు. ప్రజాసమూహం సత్యా చుట్టూ మరింతగా పెరగసాగింది. భజన చెయ్యండి, భగవన్ నామాన్ని గానం చెయ్యండి అని తానే తన మధుర కంఠాన్ని విప్పి అమృత నామావళిని గానం చేశాడు. ఆహా, ఆ ఊరి భాగ్యమే భాగ్యము. మన కథానాయకుడు మన స్వామి భజన చేయగా భక్త సమూహమంతా గొంతు కలిపి సంకీర్తనం చేయటమన్నది ప్రప్రథమంగా ఆ ఊరిలోనే ప్రారంభమైంది. హంపి నుంచి అందరూ ఉరవకొండకు తిరిగి చేరుకోగానే తనతో కూడా వచ్చిన 25 మందితో సహా సరాసరి అధ్యాపకులైన తమ్మిరాజు గారింటికే వచ్చాడు సత్య. అత్యంత భక్తురాలైన తమ్మిరాజు గారి భార్యను చూసి, అమ్మాయి అందరికీ కాఫీ పలహారాలు త్వరగా తీసుకురండి
అని ఆదేశించాడు సత్య. ఆమె బిత్తరపోయి చూడసాగింది. ఒక్క నిమిషం స్వామి, నేను ఇంటి మట్టికే తయారు చేశాను నిమిషంలో అంటూ ఆవిడ చెప్తుండగానే, పర్వాలేదు అదే ఒట్టించండి, యథేష్టంగా సరిపోతుంది అని సత్య నొక్కి చెప్పాడు. యథా ఇష్టం, సత్య ఇష్టానికి తిరిగేమిటి? కొద్ది మందికనే తయారు చేసిన పలహారాలు, శివాజీ పరివారమైన 60 మందికి పైగా సమృద్ధిగా పంచిన సమర్థనామదాసును ఆ సమయంలో గుర్తు తెచ్చుకున్నవారు తమ్మిరాజుగారు. మన సత్య మాత్రం అంతటి సమర్థుడు కాదా? తమ్మిరాజుగారి దంపతులు ఆకులలో ఫలహారాలను వడ్డించి గ్లాసులలో కాఫీలను పోయటానికి ఉద్యమించారు. అవి అక్షయ పాత్రలయ్యాయి. వడ్డించిన కొద్దీ సమృద్ధి కాబడుతోంది. 6 మందికని తయారు చేసిన 5 రెట్లు అధికమై అందరి ఆకళ్లను తృప్తిపరిచేసింది. మరుసటి దినం 1940వ సంవత్సరం అక్టోబర్ మాసం, ఆశ్వీజ బహుళ సంకటహర చతుర్థి. సాయి భక్తులు ఎన్నటికీ మరువలేని దినమది. సత్య జన్మించినది కూడా ఒక సంకటహర చతుర్థి నాడే అని మనం ఇదివరకే విన్నాం. అయితే అది కార్తీక మాసం, ఇది ఆశ్వీజ మాసం. ఆశ్వీజం అనగా 2 అశ్వముల కలయిక అనర్థం. సాయిన్ అనగా అశ్వవీరుడు అని అర్థం. కల్కి మహాపురుషుడు కూడా వాహనంగా అశ్వాన్నే ఎంచుకున్నాడు. 2 సాయి అవతారాలను పరిశీలిస్తే తమ తమ సర్వజ్ఞత్వము, సర్వవ్యాపకత్వము ప్రకటితం చేయటానికి తప్పిపోయిన గుర్రాల ఉనికిని తెలియచేయటమే ప్రథమ లీలగా ప్రదర్శించారు. ఈ విషయం ఇక్కడ మనం తప్పకుండా గుర్తు చేసుకోవాలి. అందుకనే మన స్వామి కూడా ఆశ్వీజ మాసాన్నే ఎన్నుకున్నారేమో. ఇంకా 2 సాయిలు అన్న భావం పూర్తిగా తొలగించి వేయాలి. ఆ భావం కుదించి ఏక సాయిత్వము ప్రకటితం కావాలి. ఇక ఈ సత్యనారాయణుడు రాజుల కుటుంబానికి చెందినవాడిగా చలామణి కావటానికి వీల్లేదు. పరిపూర్ణ సాయిగా మారారు.

ఈ పరిపూర్ణ మనస్తత్వము ఇక మాయ అనే మేఘాలతో ఆవరింపబడి ఉండకూడదు. ఒక రాకెట్ అంతరిక్షానికి ఎగరటానికి భూమిపై నుంచి లేచేందుకు ప్రప్రథమంగా తనను ఆవరించి ఉన్న పైకప్పును పేల్చివేసి బయలుదేరాలి. ఈ తీరుగానే మార్చి నెల 8వ తారీఖున సత్య తనను ఆవరించి ఉన్న మొదటి గూటిని వదిలిచి వేసినప్పుడు దానినే తేలుకాటని అతని కుటుంబం వారు అందరూ భ్రమింపగా తన శరీరం అనే గూటి నుంచి బయలుదేరినాడు. కాని రాకెట్ తన రోదసీ విహారానికి ఇంకనూ తనపై ఉన్న 2 కప్పులను వదిలివేసినప్పుడే కదా భూగోళానికి పైన భూమ్యాకర్షణ శక్తి నుంచి విడిపడి అంతరిక్షంలో సంచరించగలదు. ఇదే విధంగా తన కుటుంబాకర్షణ శక్తి నుంచి విడుదల పొంది ఈ భూలోకమంతా తన స్వంతం చేసుకుని సంచరించేందుకు సత్య తన 2వ గూటిని మే 23వ తేదీని విసర్జించి నేనే సాయిబాబా అని బహిరంగ ప్రకటన చేశాడు. ఇంకా 1 గూడు మిగిలి ఉంది. రానున్న నెల అనగా కార్తీక బహుళ చతుర్థి నాటికి తనకు 14 సంవత్సరాల వయస్సు ముగిసేలోగా ఈ ఆశ్వయుజ బహుళ చతుర్థినే ఎన్నిక చేసుకుని సంకటహర చతుర్థి నాడు ఈ లోకములోని సంకటాలన్నింటినీ తీర్చే మంగళ దినంగా మార్చివేయాలని సంకల్పించాడేమో. ఈ ఆఖరి గూడు కూడా అతి సునాయాసంగా విడిచిపెట్టాలి. త్రిపురములనబడే సూక్ష్మ స్థూల కారణదేహములని వర్ణించబడే వాటిని పూర్తిగా విసర్జించి కారణరహిత మహాకారణమైన పూర్ణత్వముతో తాను ప్రకాశించాలి. బహుశా ఆనాడు సత్య ఈ విధంగా లోలోన తర్కించుకుని ఒక నిశ్చయానికి వచ్చాడేమో. ఈ ఐహిక బంధాలు మెల్లమెల్లగా విడిపోతున్నందువల్లనో ఏమో ఆనాటి ఉదయం నుంచి ఒక విధమైన ధ్యానంలో మునిగి ఉన్నట్టు కనిపించాడు సత్య. ఆ ఊరిలో నివసిస్తూ వచ్చిన ఇన్స్పెక్టర్ ఆంజనేయులకు సత్యయందు ఎనలేని భక్తి శ్రద్ధలు ఉండేవి. ఆనాడు సత్య విపరీత ధోరణిని గమనించిన ఆంజనేయులు సత్యాను విడవక కూడా అంటిపెట్టుకునే ఉన్నాడు. కొంత పరాకుగా ఉన్నప్పటికీ సత్య ఆ దినం కూడా యథాప్రకారం బడికి బయలుదేరాడు. ఆనాడు ఆదివారం. సాధారణంగా సెలవు దినమైనప్పటికీ సమీపాన దసరా సంతకు చాలా దినాలు బడికి సెలవులిచ్చినందువల్ల ఆదివారం కూడా బడి నడిపేందుకు నిశ్చయించారు స్కూలు అధికారులు. సత్య వెంట ఆంజనేయులు కూడా బడి వాకిటి వరకు తోడుగా వెళ్లాడు. సెలవు దినమునందు కూడా బడి. ఇక ఈ బడికే సెలవియ్యాలి. బడి నుండే కాదు ఇంటి నుండి కూడా సెలవు తీసుకోవాలి. ఇల్లు విడిచిపెట్టవలసిన క్షణం ఆసన్నమైంది. విడుదల పొందే తీరాలి. నేను ఎవరు, ఎందుకోసం వచ్చాను, ఎందువల్ల ఈ కట్టుబాట్లన్నీ ఏర్పరచుకుని ఇంకా ఆటలు సాగిస్తున్నాను. వెంకావధూత తపమునకు రాజకుటుంబము వారి పూర్వజన్మ సుకృత ఫలము దక్కినది కదా, ఇంకా ఈ లీలలు చాలును అని నిర్ధారణ చేసుకున్నాడు సత్యనారాయణ. ఈ బడి వల్ల నాకేమి ప్రయోజనం అని చెప్పినట్లు చేస్తారా నాటకంలో తను ప్రశ్నించాడు. ఇక ఈ ప్రశ్నకు జవాబు ఈ జగన్నాటకంలోనే తాను నటించి చూపించాలని తీర్మానించుకున్నాడేమో. ఆ 3వ గూడు కూడా ఊడిపోయింది. బడిలోనికి పోవలసిన వాడు గిర్రున వెనక్కి తిరిగాడు. ఆహా, ఆ విధంగా తిరిగినప్పుడు అతని ప్రకాశవంతమైన వదనము ఆదివారం నాటి ఉదయమున గగనసీమలో ప్రజ్వలించే భానుకిరణాల్లా మెరిసింది. అది కళ్లారా చూసే తీరాలి. దేవుని పటములలో ఆ దేవతామూర్తుల శిరం చుట్టూ ఒక ప్రకాశవంతమైన వలయం చిత్రీకరింపబడి ఉండటం మనందరికీ తెలిసిందే. ఈనాడు సత్యాశిరము చుట్టూ కూడా అట్టి జ్యోతిర్ప్రభ దివ్య తేజముతో ప్రకాశిస్తూ ఉండటం ఆంజనేయులు గారు చూడగలిగారు. కళ్లు జిగేలు మనగా తన కళ్లను గట్టిగా మూసుకున్నారు ఆంజనేయులు. ఇంతవరకు ఏదో దీర్ఘాలోచనలో మునిగి ఉన్నట్టు అడుగులో అడుగు వేసుకుంటూ హంసనటకలు నడుస్తూ వచ్చిన సత్య ఒక్క మారు వాయువేగంతో నడవనారంభించాడు. వడివడిగా ఇంటికి చేరుకున్నాడు. వీధి వాకిటినే నిలబడి పుస్తకాలను ఇంట్లోకి విసిరేశాడు. గంభీర ధ్వనితో ఇక నేను మీ సత్యాను కాను, నేను సాయిని అన్నాడు. ఆ గొంతు విని వంట ఇంటి నుంచి పరిగెత్తుకుని వచ్చిన అతని వదిన సుశీలమ్మ కళ్లు జిగేలు మనగా వెనక్కి తగ్గింది. అతి కోమలంగా సున్నితంగా ఉండే సత్య ఇప్పుడు ఆపాదమస్తకం దహించేటట్టుగా ప్రచండంగా వెలిగిపోతున్నాడు. ఆ జ్యోతిర్వలయం నేత్రాలను పొడిచివేస్తోంది. ఆమె నకసిక పర్యంతం కంపించిపోయింది.
ఆమెను చూసి, సత్య, నేను పోవుచున్నాను, ఇక నేను మీకు సంబంధించిన వాడను కాను, మీ బంధువును కాను. మాయ వీడినది, నా భక్తులు నన్ను పిలుస్తున్నారు, నా కర్తవ్యం నన్ను ఆదేశిస్తోంది, నేను నా కార్యమునకు దిగవలెను, ఈ గృహంలో ఒక బందీగా ఇంక నేను ఉండలేను అంటూ చెప్పగానే, నాయనా పోవద్దు పోవద్దు, నా మాట కొంచెం విను, నీ తల్లిదండ్రులకు సమాధానం చెప్పవలసిన కర్తవ్యం మాపైనుంది, వారిని ఇచ్చటకు రప్పిస్తాము, ఆ తర్వాత నీ ఇష్టప్రకారం చెయ్యి అని ఆవిడ సత్యాన్ని ప్రాధేయపడింది. అమ్మా వదిన, నా తల్లిదండ్రులకు నన్ను గురించి తెలియదా? మీయందు నాకెటువంటి మనస్తాపం లేదు కదా? కాగా నేనా విధంగా మనస్సు నొచ్చుకుని ఇల్లు వీడిపోతున్నానని వారనుకుంటారా? అనవసరంగా మీరు మధనపడి నన్ను కలవరపెట్టకండి, నా నిర్ణయం ఎవ్వరూ మార్చలేరు, నన్నెవరూ ఆపలేరు అన్నాడు సత్య.

ఈ శీర్షికపై మీ సలహాలు అభిప్రాయాలు లిజనర్ ఎట్ రేడియో సాయి డాట్ ఓఆర్జీకి వ్రాసి పంపగలరని ఆశిస్తూ రేపు మరిన్ని విశేషాలతో కలుద్దాం. సాయిరాం.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

ఓం శ్రీ సాయిరాం. శ్రీ సత్యసాయివాణి శ్రోతలందరికీ మరొకసారి హృదయపూర్వకమైన సాయిరాం. ఈనాటి శ్రీ సత్యసాయివాణి కార్యక్రమాల్లో భాగంగా నాగర్ కర్నూల్ వాస్తవ్యులైనటువంటి శ్రీ జంగారెడ్డి గారితో పరిచయ కార్యక్రమాన్ని మీరు వింటారు. ఈ కార్యక్రమాన్ని మొత్తం 3 భాగాలుగా మేము మీకు అందించనున్నాము. శ్రీ జంగారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క వ్యవసాయాభివృద్ది విభాగం నందు అసిస్టెంట్ ఇంజనీర్గా తమ సేవలనందిస్తున్నారు. వారు స్వామిని మొట్టమొదట ఎప్పుడు దర్శించారు? స్వామి ప్రేమ వలన వారిలో కలిగిన మార్పు ఏమిటి? వారు స్వామి ప్రేమ చేత ఉత్తేజితులై చేపట్టిన సేవా కార్యక్రమాల గురించి వారు మనందరితో పంచుకుంటారు. ఈ కార్యక్రమం యొక్క 2వ భాగం రేపు ప్రసారం చేయబడుతుంది.

0: నానుభవాన్ని పంచుకునే భాగ్యాన్ని నేను సంపూర్ణంగా భగవంతుడిని నమ్మిన సత్యసాయిబాబా గారు చెప్పిస్తున్న మాటలనే చెప్తున్నానన్న విశ్వాసంతో మీతో మాట్లాడాలనుకుంటున్నాను. పాల్గొంటున్న పాలు పంచుకుంటున్న సోదరులందరికీ కూడా మొదట కృతజ్ఞతలు తెలుపుకుంటూ మొదలు పెడతాను. చిన్ననాటి నుంచి కూడా భగవంతుడంటే ఇష్టం. కారణం, మంచి కుటుంబంలో, పేద కుటుంబం అయినప్పటికీ మంచి కుటుంబంలో పుట్టినందువల్ల వాళ్ల సంస్కారంతో దేవుడంటే ఇష్టం సహజంగా అబ్బింది తప్ప ఎవరు చెప్పింది కాదు. అలాగ ఎదుగుతూ వస్తున్నప్పుడు ఊళ్ళోనే జరిగే శ్రీరామనవమి కార్యక్రమాలలో అక్కడక్కడ ఇలాంటి హార్మోనియం ఉన్నా కూడా, తబల ఉన్నా కూడా కార్యక్రమాలు జరుగుతుంటే వెళ్లి పాల్గొనేవాడిని. ఆ తర్వాత ఘంటసాల సుశీల గారి పాటలు విని చాలా ఇన్స్పైర్ అయ్యి వాటిని నా స్వతహాగా ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చి కాలేజీలలో గాని స్కూల్లో గాని సభాముఖంగా పాడుతూ వచ్చేవాడిని. అలాగా కాస్తంత ప్రాక్టీస్ చేసుకున్న నన్ను ఇలాగ భగవంతుడు తన ఫోల్డ్లోకి లాక్కొని నా గొంతును భజనలకు వినియోగించుకుని నన్ను కృతార్థం చేశాడని మాత్రం అనుకోలేదు. అది ప్రసాదించినందుకు ఆయనకు సదా కృతజ్ఞుణ్ణి.
1: చెంగారెడ్డి గారు, మీరు చిన్నప్పటి నుండి భజనలు పాడటం మరియు హార్మోనియం వాయించటం చేస్తూ ఉన్నారని చెప్పారు. మరి మనం ఈ పరిచయ కార్యక్రమాన్ని ఓంకారం మరియు కొన్ని చక్కని భజనలతో ప్రారంభిద్దాం సార్.

0: సాయిరాం జంగారెడ్డి గారు.
1: సాయిరాం,
0: ఇవాళ మా రేడియో సాయికి విచ్చేసినందుకు మీకు చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాము. మా శ్రోతలందరూ కూడా మీరు చేస్తున్నటువంటి, మీతో స్వామి చేయిస్తున్నటువంటి సేవా కార్యక్రమాల గురించి, మీరు స్వామి ఫోల్డ్లోకి ఎలా వచ్చారు, స్వామిని ఎప్పుడు చూశారు, ఇవన్నీ కూడా మా శ్రోతలతో పంచుకుంటే వాళ్లు కూడా స్వామి సేవా కార్యక్రమాల్లో మరింత ఉత్తేజితులై పాల్గొనడానికి స్వామి ఆశీస్సులు అందుకోగలరని మేము ఆశిస్తున్నాము. ముందుగా మీరు మొట్టమొదట స్వామి ఫోల్డ్లోకి ఎలా వచ్చారు, స్వామిని ఎప్పుడు చూశారు అనే విషయాన్ని మాతో పంచుకోండి.
1: సంతోషం అండి.

0: స్వామి భజనలను ఎన్ని విన్నా ఇంకా వినాలనిపిస్తుంది. మీరు ఎంతో చక్కని గళంతో ఈ ప్రదేశాన్నంతా కూడా భక్తి భావంతో నింపేశారు. స్వామి మీ గళాన్ని మీ తుది శ్వాస వరకు వారి సేవకి అంకితం చేసే విధంగా ఆశీర్వదించాలని ప్రార్థిస్తూ, మీరు స్వామిని మొట్టమొదట ఎప్పుడు ఎలా చూశారు అనే విషయాలు చెప్తారా?
1: అయితే నేను 1986లో అనారోగ్యవంతునయ్యాను. స్పైనల్ కార్డులో ట్యూమర్. ఆ తర్వాత 1990 నవంబర్లో మద్రాసులో స్పైనల్ కార్డ్ సర్జరీ అయింది. ట్యూమర్ కంప్లీట్ గా రిమూవ్ చేసి తర్వాత ఆరోగ్య విషయంగా చికిత్స ఏం చెప్పారంటే రేడియేషన్ చెప్పారు. ఆ రేడియేషన్ థెరపీ ఆ రోజుల్లో చాలా క్రిటికల్ గా అప్పుడప్పుడే ప్రారంభమైంది. అందరూ స్పైనల్ కార్డులో రేడియేషన్ అంటే మిగతా అవయవాలన్నీ కూడా ఇబ్బంది పడి జీవితాంతం బాధపడాల్సి ఉంటుందని సన్నిహితులైన కొందరు హోమియోపతి డాక్టర్ల ద్వారా విని దాన్ని మార్చుకోవాలనుకున్నాను. అయితే అన్నిటికన్నా మొదలు స్వామి ఫోల్డ్లోకి రావడానికి నాకు ఈ స్పైనల్ కార్డ్ ట్యూమర్ అని మన ఆంధ్రలోని డాక్టర్లు ఎవరూ చెప్పలేదు. దక్షిణాంధ్రదేశంలోని ప్రముఖ న్యూరో సర్జన్ అయిన రాజారెడ్డి గారు కూడా నాకిది ట్యూమర్ ఉందని ఎక్స్పెక్ట్ చేయలేకపోయారు. కేవలం స్లిప్ డిస్క్ అనే చెప్పారు, దానికోసం వైద్యం చెప్పారు. ఆ తర్వాత మద్రాసు వెళ్లినప్పుడు ఎందుకు వెళ్ళానంటే హిందూ అనే ఇంగ్లీష్ దినపత్రికలో న్యూ సింపుల్ క్యూర్ ఫార్ స్లిప్ డిస్క్ అని ఒక ఆర్టికల్లో చదివి అక్కడ ఒక డాక్టర్ డెరిక్ డిసోజ్ అనే డాక్టర్ విదేశాలలో ట్రైనింగ్ పొందొచ్చారు. సింపుల్ గా లాప్రోస్కోపిక్ సర్జరీ లాంటి సర్జరీ అవుతుంది, అక్కడనే పేషెంట్ రిలీఫ్ అయిపోతారు, ఆరోగ్యం బాగవుతుంది, కాళ్ళలో కూడా బలం వస్తుందని చెప్తే చాలా కాస్ట్లీ ఎఫర్ట్ అయినప్పటికీ ఎఫైర్ అయినప్పటికీ తిప్పలబడి కష్టపడి వెళ్లే ముందర సత్యసాయిబాబా అనే వారు ఉన్నారు ఇక్కడ. ఆయనను ఎవరో నమ్ముకున్న బాగా నమ్మిన వ్యక్తి దగ్గర నుంచి ఒక సమాచారం అందింది. అక్కడికి వెళ్లినా కూడా అంత బాగాదు, చాలా కష్టంతో కూడుకున్న పని అని ఒక చిన్న స్లిప్ మీద మా ఆప్తులైన ఎవరో రాసి పంపారు. కానీ అప్పటికే ఏర్పాట్లన్నీ చేసుకున్న గనక నిజంగా నీవు భగవంతుడు అయితే గనక నన్ను క్షమించు స్వామి, ఎందుకంటే నేనై వెళ్లటం లేదు, ఆల్రెడీ అన్ని తయారైనవి, అందాక వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్లటం అయింది. అక్కడికి వెళ్లిన తర్వాత ఆ డెరిక్ డిసోజా గారు, నీకు స్లిప్ డిస్క్ లాంటిది ఏమీ లేదు, ఇంకెక్కడికి వెళ్ళినా నీకు ఆపరేషన్ అంటారు వీళ్ళందరూ కూడా, అనవసరంగా డబ్బులు లాగడమే తప్ప వేరు కాదు, నీకు ఎలాంటి ఇబ్బంది లేదు, నువ్వు వెళ్లిపో, కొన్ని మందులు రాసిస్తానన్నారు. అప్పటికే నేను చాలా ఇబ్బంది పడుతూ నడుస్తూ ఉన్నా, అప్పటికి 3.5 సంవత్సరాలు అయింది. డాక్టర్ గారు నేను చాలా ఇబ్బంది పడుతున్నా, మీరనుకున్నట్టుగా నాకేం లేదంటే కుదిరేటట్లేదు, నేను చాలా బాధపడుతున్నానంటే స్వాంతన కోసం ఆయన ఏం చెప్పాడంటే అపోలో హాస్పిటల్లోని ఒక న్యూరో సర్జన్ కు రెఫర్ చేశారు, పోతూ పోతూ ఆయనను కన్సల్ట్ చేసి వెళ్ళు, ఏదైనా మందులు రాస్తారు కావచ్చు, మళ్ళీ నాకు ఫోన్ చేసి వెళ్ళు, నువ్వు ఇక్కడ ఇంకా ఉండక ఆగకు, అంత ఇబ్బంది పెడతారు నేను అని చెప్పారు. అక్కడికి వెళ్తే అపోలో హాస్పిటల్లో ఆ న్యూరో సర్జన్ 1 గంట 10 నిమిషాలు నన్ను ఒక్కరిని టెస్ట్ చేశారు. చేసి స్లిప్ డిస్క్ కాదు ఇది, స్పైనల్ కార్డులో పెద్ద అబ్స్ట్రక్షన్ ఉంది అని చెప్పి ఆయన ఒక రిపోర్ట్ రాసి మళ్ళీ డాక్టర్ గారితో మాట్లాడారు. రిటర్న్ వెళ్లాను ఆయన దగ్గరికి, డెరిక్ డిసోజా గారి దగ్గరికి. ఇది ఆపరేషన్ చేయాలి, ఆపరేషన్ చేసి ఒక చిన్న పార్ట్ తీసి చిన్న ముక్క తీసి టెస్ట్ చేసిన తర్వాత ఇది ఆపరేషనా ఏమిటి, ఆ తర్వాత గానీ దీని యొక్క ట్రీట్మెంట్ గురించి ఆలోచించాలన్నారు. అంత క్రితమే 6 నెలలైంది మా చెల్లెలు చనిపోయి హార్ట్ డిసీజ్ తోటి బాధలో ఉన్నాను. నేను 3.5 సంవత్సరాల నుంచి రాత్రింబవళ్లు నిద్ర లేకుండా గడిపిన దినాలున్నాను. శ్రోతలతో పంచుకోవాలంటే చాలా సమయం అవుతుంది గనక ప్రతి ఒక్కటి వివరించడం సాధ్యం కాదు గనక ఆపేస్తున్నాను. దాన్ని చాలా బాధపడ్డాను, నరకం అనుభవించాను కనుక ఆయనతో ఇక ఇదంతా అయ్యే పని కానట్టుంది, మా చెల్లెలు కూడా పోయింది, నాకు కూడా పోయే కాలం వచ్చినట్టుందని చెప్పి చిన్నపిల్లలైనా మా బావులని అంత దూరం హైదరాబాద్ లో చేయించుకున్నా బాగుండేది, అక్కడ పోయినా బాగుండేది, ఇంత దూరం వస్తుంది కదా మద్రాస్ అని ఇంకా భయం నాలో ప్రారంభమైంది. అప్పటిదాకా నడిచేవాడిని, ఈ భయం నాలో ప్రారంభమైనాక ఇద్దరి మీద చేతులు ఇస్తే కూడా నడవలేని పరిస్థితి వచ్చింది. ఇక కళ్ళు కనపడవు, చెవులు వినపడవు, మనసు ఆలోచించదు, తిండి ఎక్కదు, ఏమీ నిద్రపట్టదు. ఇంకా ఒకటేమో నేను పోతున్నాను ఒకటే భయం నాలో ప్రవేశించింది. అప్పుడు నన్ను మద్రాసులో సహాయం చేయడానికి పిలిచిన నాకు బావమరిది అవుతాడు, ఆయన బ్యాంకులో ఆఫీసర్ గా పనిచేస్తుండేవాడు. ఆయన నాకు ఒక అడ్రస్ చెప్పాడు, నేను హైదరాబాద్ వెళ్ళొస్తాను, ఈ లోపల సిరిడీ బాబా టెంపుల్ ఒకటి ఉంది మద్రాసులో పలాన చోట, మీరు వెళ్లిరండి అని. సరే అక్కడికి వెళ్లాను. అక్కడికి వెళ్తే ఆలయంలో నేనుండగా భయమేలా అనే ఒక వాక్యం, అది చదివాను. మామూలుగా ఈ వాక్యాలు దేవుడు చేయని రాయడు మనుషులు రాస్తుంటారు, కానీ మనుషులు రాయడానికి కూడా ప్రేరణ ఉంటుంది కదా. సరే ఒకవేళ మనుషులు రాస్తే ఇంకా నాకేం పెద్దగా లాభం లేదు, నిజంగా నీవే గనక శిరిడీ బాబా నీవు దేవుడవై నీవే గనక ఈ వాక్యం చెప్పున్న వాక్యం ఇక్కడ రాయబడి ఉంటే నేను నమ్ముతూ ఉన్నాను, నిజంగా దేవునైతే నమ్మినాను, ఈ వాక్యాన్ని నాకు చూయించావు, నేనుండగా భయమేలన్నావు, ఆ భయం నాలో నిండుగా ఉండింది, ఇప్పుడు దాన్ని తొలగించు అని మనసారా వంగలేక వంగలేక ఆ పాదాల కుంగి నమస్కరించి వచ్చాను. అది లగాయితే మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా నాలో భయం తొలగిపోతూ వచ్చింది. డాక్టర్ గారు నాకు ఆపరేషన్ చేయడాని కోసం ఎదురు చూస్తున్నారు, 5 రోజులు వెయిట్ చేశారు. భయం ఉన్న వాడికి ఆపరేషన్ చేయడం కష్టం కదా. తొంగి తొంగి చూస్తూ దాపదాపనంగా ఉంటూ వచ్చారు. చివరికి 2 రోజుల ముందు నుంచి నాకు కనపడకుండా సర్జరీ కోసం రెడీ అయ్యి ఇచ్చారు. నాకు ముక్కు కట్టిచ్చేది ఉంటుంది కదా, స్మెల్ ఇచ్చేది అని అంటారు. జంగారెడ్డి గారు మీకు అనస్థీషియా, మీకు ఆరోగ్యం బాగు చేయడం కోసం, మీ ఆరోగ్యాన్ని కుదుటపరచడం కోసం మేము మీకు ఆపరేషన్ చేయబోతున్నాం, మీరు ధైర్యంగా ఉండండి అన్నప్పుడు నా నోటుకుంటూ వచ్చిన మాట ఏంటంటే, ఏమన్నా చేసుకోండి సార్ మీరు అన్నాను. అంటే అంత ధైర్యాన్ని ఇచ్చారు అక్కడి నుంచి నాకు. నేనుండగా భయమేలన్న ఒక పదము నాకు అంత ధైర్యాన్ని ఇచ్చింది. ఆపరేషన్ అయింది, 5 రోజులకు 6 రోజులకు నన్ను మంచం మీద నుంచి కిందికి దింపారు డాక్టర్ గారు. అన్నిటికీ పైపులు అవన్నీ కూడా పెట్టారు. అది జీవితంలో ఎరగని ఒక పెద్ద అది. విచిత్రం ఏమిటంటే నాకు అన్ని వైపుల నుంచి పైపులు పెట్టి నిత్యం ఇంజెక్షన్లు మందులు ఇచ్చినప్పటికీ ఎలాంటి బాధ అనిపించలేదు. 6వ రోజు తర్వాత యూరిన్ నేను స్వతహాగా పాజ్ చేసుకున్న తర్వాత డాక్టర్ గారు అన్నారు, మీరు చాలా అదృష్టవంతులు రెడ్డి గారు, అసలు మీ యూరిన్ కు సంబంధించిన నరువు పోయింది అనుకున్నాం మేము, యూఆర్ ఆల్ రైట్, మీరు చాలా అదృష్టవంతులు అని చెప్పారు. త్వరగా కోలుకొని రిటర్న్ వచ్చాను. కానీ చెప్పింది ఏమిటంటే, ఈ ఫర్దర్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో రేడియేషన్ గురించి భయపడుతూ రావటం, హోమియోపతి డాక్టర్ల గురించి మనం వివరాలు తీసుకుందామని లోకల్ గా ఉన్న డాక్టర్ చెబితే, ఆ హోమియోపతి డాక్టర్లు ఎక్కడో హైదరాబాద్ లో ఉన్నారు, సర్జరీ చేయించుకుని నేను అక్కడ వెళ్లలేను, ఎలా చేద్దాం అని అంటే, ఇంకా చివరికి వాళ్ళతో మాట్లాడే పరిస్థితి నాకు ఏర్పడక అప్పటికే శిరిడి సాయి పారాయణం మొదలు పెట్టాను. ఇంట్లో శిరిడి బాబా ఫోటో పెట్టుకున్నాను, ఇక పూజ చేయటం ఇవన్నీ స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా నీవే దేవుడు అంటే, మిగతా వాళ్ళు దేవుళ్ళని కాదు, ఆ మాత్రం విచక్షణ జ్ఞానం చిన్నప్పటి నుంచి భగవంతుడు ఇచ్చాడు, కానీ ఈ రూపంలో కొలవం అని ఆదేశం వచ్చింది కావచ్చు అని కొలుస్తూ ఉన్నాను. మరి నాకు ఆపరేషన్ అయితే ఇదేదో రేడియేషన్ అంటే, మళ్లీ ఇక్కడ డాక్టర్లు రావడం లేదు, నేను రేడియేషన్ కుట్టట్లేదు, ఏమిటి ఇష్టం లేదు నాకు, రేడియేషన్ తర్వాత బాగా ప్రాబ్లమ్స్ వస్తాయన్నప్పుడు ఎలా ఇష్టం ఉంటుంది, బాధపడుతున్నా. సరే స్వామి, నీకు ఇష్టం లేనట్టుంది నాకు రేడియేషన్ ఆపడం, ఎవరు నాకేం సహాయం చేసేటట్లేదు, హైదరాబాద్ లో ఉన్న డాక్టర్లతో కాంటాక్ట్స్ కావడం లేదు, నేను వెళ్ళేటట్లేదు, ఈ నాకు చెప్పిన డాక్టర్ వెళ్లి కనుక్కొని రామంటే వెళ్తానని టైం పాస్ అయింది వారం రోజులు. మరి మా తమ్ముడు ఫోన్ చేస్తున్నాడు, ఇమ్మీడియట్ గా రేడియేషన్ తీసుకోవాలి, విత్ ఇన్ 1 మంత్ లో స్టార్ట్ చేయాలి అనా, నీవేమంటావు అని. స్వామి, ఇంకా నీకు అదే ఇష్టం ఉన్నట్టుంది, సరే అని చెప్పి నిరాశగా నా పేపర్స్ అన్ని కూడా ఒక మిత్రునికి ఇచ్చి హైదరాబాద్ కు పంపిస్తున్నాను. బస్టాండ్ కు ఆ పేపర్స్ వెళ్లినాయి. బస్టాండ్ నుంచి ఎవరి కోసం ఎదురు చూస్తున్నానో ఆ డాక్టర్లు నేనున్న కాంపౌండ్ లోకి ఈ డాక్టర్ దగ్గరికి వచ్చారు. అప్పుడు సాయిలీలగా భావించకన్నా వేరే ఏముంటుంది, ఓహో ఇలాగొన్నామని ఆ డాక్టర్లు వచ్చి, ఏం పర్వాలేదు మీరు మందులు వాడుతున్నారు, మీకు మందులు ఇస్తాము అని చెప్పి ఫేమస్ డాక్టర్లు అనే ఉద్దేశంతో ఆగినామన్నట్టు. తర్వాత అలా మందులు ఇస్తూ వచ్చారు. ఈ లోపున నాగర్ కర్నూలు పట్టణంలో నేనుంటున్నాను. ఇది మహబూబ్నగర్ జిల్లాలోనిది. మొత్తము తెలంగాణ ప్రాంతం మొత్తములో సత్యసాయిబాబా వారిచే సిరిడి సాయి విగ్రహ ప్రతిష్టాపన జరిగిన ఏకైక ప్రదేశము నాగర్ కర్నూలు. 1979 సంవత్సరం మార్చి 30వ తేదీన అక్కడ స్వామివారు స్వయంగా స్వీయ హస్తాలతో విగ్రహ ప్రతిష్ట చేసిన ప్రదేశం ఉన్నది అని విన్నాను. అప్పటిదాకా నాకేం తెలియదు, దాని గురించి పట్టించుకోలేదు. సిరిడి బాబా భక్తునైనా కదా మెల్లిగా సిరిడి ఆలయం ఉందని చెప్తే అక్కడికి వెళ్లాను. అక్కడికి వెళ్లినప్పుడు నాకు చిన్ననాటి నుంచి ఈ భజనలంటే పాటలంటే హార్మోనియం అంటే ప్రాక్టీస్ ఉంది కనుక అక్కడ ఉన్న కేవలం ఒక 10-12 మందితోటి ఆ భజన అదంతా కూడా ఇక్కడ బాగు చేస్తే బాగు, భజన ఇలా బాగలేదు కదా, దీన్ని ఎలా చేయాలి. కానీ ఇంటర్నల్ గా మెల్లిగా నాకు మళ్లీ ప్రాబ్లమ్స్ ప్రారంభమైనాయి, సిమ్టమ్స్ కనపడతా ఉన్నాయి. స్టార్టింగ్ ఎదుర్కొన్నది వాళ్ళు చెప్పింది ఏమిటి, రేడియేషన్ లేకపోతే మళ్లీ పెరుగుతుందని అనుమానం చెరువైంది. ఈ లోపల అక్కడ ఎవరైతే మిత్రులైందో ఆ మందిరంలో, అందులో ఒక ఆయన మత్స్యం శెట్టి గారు అని చెప్పి చాలా ఓళ్లు దీబట్టి స్వామికి ఆయన, జంగారెడ్డి గారు మౌనాల్లో కూడా ఆయనకి ఇలాగే స్పైనల్ కార్డ్ ప్రాబ్లం వస్తే చాలా బాధపడ్డాడు. పుట్టపర్తికి వెళ్లిన తర్వాత స్వామికి ఏం చేశారో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం ఆయన పరిగెత్తుతున్నాడంటే నమ్మండి అన్నాడు. చిన్నగుంటే పెద్దగా చెప్తారు, ఇది మామూలే. ఈయన ఏదో ఆయనకు బాగైందంటే నేను నమ్మి ఆయనను భగవంతుడిని కొలటం అయితే అంత కుదిరే పని కాదు. ఒకవేళ నిజంగా ఎవరికి అనుభవం జరిగిందో అతను గనక నాకు ఎదురుపడి చెబితే నమ్మడానికి వీలవుతుంది, కానీ ఇంకా సరే కాదనడం ఎందుకు, నాకు కావలసింది బాగు చేసిన వాడే భగవంతుడు, ఇప్పటిదాకైతే బాగా కాలేదు. ఆ పుట్టపర్తికి మరి మద్రాసు వెళ్ళక మునిపే పుట్టపర్తి గురించి ఆలోచన వచ్చింది కనుక సరే మంచిది, వీళ్ళంతా పుట్టపర్తి బాబా నమ్ముతున్నారు కనుక పోదామని ఆయన వెంబడి 1991 గురు పౌర్ణమికి రావటం జరిగింది. ఈ వచ్చేటప్పుడు నేను ఒక బ్రీఫ్ కేసు తెచ్చుకున్నాను. బ్రీఫ్ కేసు తెచ్చుకున్న తారం చేయి జడ్చర్ల బస్ స్టాండ్ లో నేను బహిర్ప్రదేశానికి వెళ్ళినప్పుడు పడిపోయింది. పడిపోతే తారం చేయి పడిపోతే నాకు బెంగలే. చిన్నప్పటి నుంచి మెకానికల్ ఫీల్డ్ లో చాలా ప్రవేశం ఉంది, నాకు ప్రాక్టీస్ కూడా ఉంది. అఫ్టాలి తాళం చేయబోతుంది, ఎన్ని తాళాలు తీసినా బాగా చేసిన, ఇది రాదా అనుకున్నాను. ఇక్కడికి వచ్చి పుట్టబడికి వచ్చి రూమ్ లో స్నానం చేయడానికి బట్టలు తీద్దామని దాన్ని ఓపెన్ చేయడానికి ఏదో నాకు సింపుల్ ఉపాయాలు తెలుసు కదని పోతే రావటం లే. 10 మినిట్స్ ప్రయత్నం చేసిన నాకున్న ఆటనంతా, అది వరకున్న అనుభవాన్ని అంతా ఉపయోగించినా కూడా రావడం లేదు. అప్పుడు మతికి వచ్చింది, ఓహో ఇక్కడ ఏదో ఉన్నది. మరి అహంకారంతో అనుకోవచ్చు నేను, బహుశా భగవంతుడు నువ్వు ఇక్కడ ఉంటే నా అహంకారాన్ని పక్కకెట్టేస్తున్నాను భగవంతుడా, మరి నీ మహిమ ఉంటే ఇప్పుడు ఓపెన్ గానని అనుకున్న మరుక్షణంలోనే అది ఓపెన్ అయిపోయింది. ఇది తొలి సంఘటన నాకు ఇక్కడ పుట్టపరితిలో జరిగిన అనుభవం. ఓహో సర్లే, ఇంత మాత్రం చేత నమ్మే మనస్తత్వం కాదు నాది. హేతువాదం చాలా ఇష్టం నాకు చిన్నప్పటి నుంచి కూడా. ఆ తర్వాత స్నానాధికారి ముగించుకుని ఇక్కడ మందిర దర్శనానికి వచ్చాం. అప్పుడు ఇదంతా సైకిల్ అంతాలు ఇవన్నీ కూడా లేవు కదా. బయట ఈ మెయిన్ గేట్ ఏది ఉంటది ఇప్పుడు, దాన్ని ఏమంటారు, గోపురం గేట్ కన్నా తర్వాత దాటిన తర్వాత ఉండి దశావతారాల గేట్ అనుకుంటాను. అక్కడికి రావటం, బయట నిలవటం జరిగింది. అక్కడికి వచ్చి నిలబడ్డప్పుడు భజన జరుగుతా ఉన్నది. అది నన్ను ఎంత ఇంప్రెస్ చేసిందంటే ఇక కదిలిపోయాను నేను. ఓహో భజన అంటే ఇదా, నీవిక్కడ ఉన్నవాడి భగవంతుడు అవునో కాదో నేను ఇప్పుడు చెప్పుకోలేను కాని ఇది మాత్రం భగవంతుని తలపించే భజన. వేలాది గొంతుకలు ఒకేసారి చక్కటి గాతంతో కమ్మగా పాడుతుంటే వైకుంఠం అని ఏదో విన్నాం కాని ఇక్కడున్నట్టుంది కదా అనుకుంటున్నాను. స్వామి అటువైపు నుంచి వస్తుంటే ఆయన చూస్తూ నువ్వు దేవుడు అవునో కాదు అని ఆయన దగ్గరికి వచ్చారు. దగ్గరికి చూసినప్పుడు మళ్లీ అనుకున్నాను నువ్వు దేవుడు అవునో కాదు కానీ నేనైతే దేవుని తలుచుకుంటున్నా ఇక్కడ మనసారా అనుకున్నాను. ఆ క్షణం నుంచి ఈ పుట్టపరితిలో నాగరకర్ణుల్ భజన, నాగరకర్ణుల్ భజన, ఇలాంటి భజన నాగరకర్ణుల్లో జరగాలనేది ఇన్స్పిరేషన్. ఆ సందర్భంగా ఇక్కడ 11 నుంచి 13 రోజులు ఉన్నాను నేను. ఇక సిరిడి టు పుట్టపడితే ఒక పుస్తకం తీసుకున్నాను ఇక్కడ. ముఖ్యంగా ఈ స్పైనల్ కార్డ్ ఆపరేషన్ అయింది కనుక అప్పుడు అంతా బయట కూర్చోబెట్టినప్పుడు దగ్గర దగ్గర దొరుకుతారు కదా రోజులు వరుసలలో, అప్పుడు కూర్చున్నప్పుడు వెనక ఎవరైనా తగులుతారేమో అని నేను చేయిపెట్టుకునేవాడిని. అందరు అడిగేవాళ్ళు ఏమైందని సరే చెప్పేవాడిని. ఒకరోజు బహుశా 3వ రోజు 2వ రోజు 4వ రోజు పర్టికులర్ గుర్తులేదు, సార్ ఏమైంది మీకు అన్నాడు నా వెనక కూర్చొని. ఆయన ఇలా స్పైనల్ కార్డ్ ప్రాబ్లం ఆపరేషన్ అయింది. నాకు కూడా ఇలాగే ఉన్నది సార్, చాలా బాధ అయింది, చాలా ఇబ్బంది పడ్డా, ఇక్కడికి వచ్చి దాదాపు 1 సంవత్సరం పాటు వాడి ఉన్నాను, ఆ తర్వాత బాగైంది సార్ స్వామి కృప వల్ల నేను ఇప్పుడు పరిగెత్తగలుగుతున్నాను అన్నాడు. ఏంటి మీరు సత్యనారాయణనా అన్నాను. అవును సార్. మీకెలా తెలుసు, మీది మహబూబ్ నగరా అన్నాను. అవును సార్ అన్నాడు. ఎవరి గురించి మధుసూదన్ శెట్టి గారు చెప్పారా నాకు, ఆయన పుట్టపర్తిలో నా వెనుక కూర్చొని నాకు తక్కువైంది అని చెప్పాడు. నేను అనుకున్నానుగా ఎవరికి తక్కువ అవుతుందో వాళ్ళన చెప్తే బాగుండేది. ఇది 2వ అనుభవం ఇక్కడ.

ఇంతవరకు మీరు నాగర్ కర్నూల్ వాస్తవ్యులైనటువంటి శ్రీ జంగారెడ్డి గారితో పరిచయ కార్యక్రమం మొదటి భాగం విన్నారు. ఈ కార్యక్రమం యొక్క రెండవ భాగం రేపు ప్రసారం చేయబడుతుంది.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంతకోటి ప్రణామాలు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మానవాళి హృదయాలలో మానవతా విలువలు వికసింపజేసేందుకు, దైవభక్తిని, దేశభక్తిని, మాతృభక్తిని పరిమళింపజేసేందుకు తమ దివ్యోపన్యాసాలలో అమృత గుళికల్లాంటి చిన్న కథలు చెబుతూ ఉంటారు. ఆ కథలను శ్రీ సత్యసాయి కథాసుధలో ధారావాహికంగా ప్రసారం చేస్తున్నాం.
1: మన చేతికి ఉన్న అన్ని వేళ్లు గొప్పవే, కాని అన్నీ కలిసినప్పుడే పనిచేయడానికి వీలవుతుంది. కావున అందరూ కలిసిమెలిసి ఉండాలి అన్న నీతిని తెలిపే ఏ వ్రేలు గొప్పది అన్న కథని ఇప్పుడు మనమంతా విందాం. ఒకరోజు చేతికున్న 5 వ్రేళ్లు పోట్లాడుకున్నాయి. నేను గొప్ప, నేనే గొప్ప అని వాదన చేశాయి. చిటికిన వేలు చెప్పిందట, ఎవరికైనా బుద్ధి చెప్పాలంటే నేనే సైన్యాధిపతిగా ముందు నిలుస్తాను. నేను అందరికన్నా చిన్నవాడనైనను ఇతరులకు బుద్ధి చెప్పడానికి ముందు నిలుస్తాను, కావున నేనే గొప్ప అంది. రెండవ వ్రేలు అంది, కాదు కాదు, నేనే గొప్ప. ఎట్లా అని తక్కిన వేళ్లు అడిగాయి. మీ అందరికీ రాజు వంటి వాడిని, ఎందుకంటే వజ్ర వైఢూర్య మాణిక్య గోమేధిక పుష్యరాగములతో పొదగబడిన ఉంగరాలను నాకు పెడతారు గాని మీకు పెట్టరు. మూడవ వేలు, నేను అందరికంటే పెద్దవాడను, నాకు ఇరువైపులా గవర్నర్కు ఉండినట్లు ఇరువురు బాడీగార్డ్స్ ఉన్నారు అని తన గొప్పతనం చాటుకుంది. చూపుడు వ్రేలంది, అసలు మంచి చెడ్డలు నిర్ణయించేది నేనే. వీడు మంచి, వాడు చెడ్డ అని నేను చూపకపోతే ఎవ్వరూ తెలుసుకోలేరు కాబట్టి నేనే గొప్ప అంది. చివరిగా బొటన వ్రేలు, మీరందరూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు, నేను లేకపోతే మీరు ఏ పని చేయలేరు, కాబట్టి నేనే గొప్ప అంది. నిజానికి అన్ని వ్రేళ్లు గొప్పవే, కాని అన్నీ కలిసినప్పుడే పనిచేయడానికి వీలవుతుంది. కావున అందరూ కలిసిమెలిసి ఉండాలి.

0: శ్రీ సత్యసాయి వాణి శ్రోతలందరికీ సాయిరాం. సాయి ఆరోగ్య వాణి శీర్షికపై పుట్టపర్తి శ్రీ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, శ్రీ సత్యసాయి జనరల్ హాస్పిటల్ డాక్టర్లు వివిధ ఆరోగ్య అంశాలు, సమస్యలపై నిర్వహిస్తున్న చర్చల్లో భాగంగా పిల్లలలో ఉబ్బసం అనే అంశంపై జరిగిన చర్చ రెండవ భాగం ఇప్పుడు లేదంటారు.
1: ఈ ఆస్తమా కంట్రోల్ చేసే విషయంలో యోగాకు గల పాత్ర ఏమిటి? దానివల్ల ఏమైనా లాభం అనేది ఉందా?
2: తప్పకుండా ఉందండి. యోగా అనేది మనకి సాధారణంగా ఇప్పుడు ఇవాళ రేపు ప్రతి చోట వినిపిస్తుంది. ఈవెన్ ఫారిన్ లో కూడా పెద్ద పెద్ద మెడికల్ ఇన్స్టిట్యూట్స్ లో కూడా సపరేట్ రీసెర్చ్, కొన్ని యోగా సెంటర్స్ డిపార్ట్మెంట్స్ కూడా తెరిచారు. సో ఆస్తమాలో కూడా దాని యొక్క పాత్ర ఉంది. ఏ విధంగా అంటే, యోగా లోపల మనకి మెడిటేషన్ ఇవన్నీ ఉంటుంది యోగాలో. సో ఇది స్ట్రెస్ అనేది తక్కువ చేస్తుంది. సో స్ట్రెస్ తక్కువైనప్పుడు మనకి మానసిక ప్రశాంతత వల్ల ఈ నరాలు వాటి ఎగ్జైటేషన్ తగ్గి ఊపిరితిత్తుల్లో ఈ కుదించకపోవడం, కండరాలు కుదించకపోవడం అనేది తక్కువ అవుతుంది. సో
1: అంటే ఆస్తమా కూడా స్ట్రెస్ రిలేటెడ్ డిసీజ్ అంటారా?
2: అవునండి. ఆ స్ట్రెస్ బాగా ఉంటే కూడా ఆస్తమా అనేది అటాక్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. చాలా స్ట్రెస్ఫుల్ గా లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళకు కూడా ఈ క్రానిక్ డిసార్డర్స్ అన్ని కూడా వచ్చే అవకాశం ఉంది. అందులో ఆస్తమా కూడా ఒకటి. సో యోగా ద్వారా మనం అది ఒకటి నివారించవచ్చు. ఇంకొకటి మనకి ప్రాణాయామం అని ఉంటుంది, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, అనులోమ విలోమము, కపాలభాతి అని. సో ఇవి కూడా యూస్ఫుల్ అయినట్టు, ఎందుకంటే ఇవి లంగ్ కెపాసిటీ, ఊపిరి తీసుకునే శక్తిని పెంచుతుందన్నమాట. సో ఇవన్నీ కూడా అడ్జువెంట్ థెరపీగా పనిచేస్తుంది. కానీ ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను, ఇవన్నీ కూడా బాగున్నంత వరకే మనకి హెల్ప్ చేస్తాయి. కానీ అక్యూట్ అటాక్, సివియర్ ఆస్తమా వచ్చినప్పుడు ఒక్క మోడర్న్ మందులు తప్పితే వేరే ఏ మెడిసిన్స్ కూడా మనకి పనిచేయవు అనేది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం.
1: అవును సార్, ఇది చాలా ముఖ్యమైన విషయం.
2: ఇక్కడ ఇదే కాకుండా ఏదైనా కూడా మనం ఇందాక అనుకున్నట్టు మందులు ఒకటే కాదు, భగవంతుని యొక్క అనుగ్రహం కూడా మనకి చాలా అవసరం అండి. ఇది భగవంతుని యొక్క కృప వలన కూడా ఎటువంటి మొండి రోగాలైనా కూడా మనకి తగ్గే అవకాశం ఉంటుంది.
1: చాలా చక్కని విషయం చెప్పారు సార్. అందులోని మంచి ప్రొఫెషనల్ మెడికల్ స్పెషలిస్ట్ అయిన మీరు ఈ విషయాన్ని తెలియజేయడం మన శ్రోతలకి చాలా ఆనందం కలిగిస్తుంది. మీరు చెప్పింది వింటుంటే ఒక స్వామి మహిమ గుర్తొస్తుంది సార్. అదేమిటంటే, కొన్ని సంవత్సరాల క్రితం స్వామి యూనివర్సిటీలో చదువుకునే ఒక విద్యార్థి ఉండేవాడు. తనకి సివియర్ గా ఆస్తమా అటాక్స్ వస్తూ ఉండేవన్నమాట. అయితే ఒక సందర్భంలో ఏం జరిగిందంటే, తన సాయంత్రం పూట్ల ఒక్కడే రూమ్లో ఉన్న టైంలోని విపరీతమైన ఆస్తమా అటాక్ వచ్చింది. ఎంత తీవ్రంగా వచ్చిందంటే ఊపిరి తీసుకోవడానికి కూడా తనకు చాలా శ్రమ పడాల్సి వస్తోంది. ఈ విషయం పాపం ఎవరికీ తెలియదు. తన మిత్రులు, రూమ్మేట్స్ అందరూ కూడా స్వామి దర్శన సమయం కావడంతో అందరూ కుల్వంత్ హాల్కి విడిపోయారు. పాపం ఈ అబ్బాయి ఒక్కడే అక్కడ స్వామి పటం చూస్తూ దిగులు పడుతూ స్వామినే మనసులో వేడుకుంటూ ఉన్నాడు. అయితే దర్శనానికి ఆ రోజు స్వామి వచ్చి రాగానే ఒక కుర్రాన్ని పిలిచి ఈ మన ఆస్తమా కుర్రాడికే కోసమని కబురు పంపించారు. వెంటనే వాళ్లు రావడం, తిని ఆల్మోస్ట్ స్పృహ తప్పిన పరిస్థితుల్లో తిన నేల మీద పడి ఉండడం చూసి హుటాహుటిన తన్ని కుల్వంత్ హాల్కి తరలించారు. స్వామి నేరుగా కుర్రాడిని ఇంటర్వ్యూ గదిలోకి తీసుకువెళ్లారు. తన ఎదురుగా కుర్చీ వేసి కూర్చోపెట్టుకుని తీక్షణంగా ఒక్కసేపు తన వైపు చూశారన్నమాట. మరుక్షణం స్వామి తీవ్రమైన ఆస్తమా వేదనకు గురయ్యారు. స్వామి ఊపిరి తీసుకోవడం కష్టమైంది, పిల్లి కూతలు, ఈ విధంగా ఆస్తమా లక్షణాలన్నీ కూడా స్వామిలో కనబడ్డాయి. అయితే కొద్దిసేపట్లోనే స్వామిలో ఆ వేదనంతా కూడా మాయమైందన్నమాట. అప్పుడు చూడాలి ఆశ్చర్యాల్లో కల ఆశ్చర్యమైన విషయం, ఈ మన ఆస్తమా కుర్రాడిలో ఇక ఒక్కటంటే ఒక్కటి కూడా ఈ ఆస్తమా లక్షణాలు మరి కనబడలేదు. అప్పుడు స్వామి చెప్పారు, ఒరే, నువ్వు జీవితకాలం అనుభవించాల్సిన ఈ ఆస్తమా వ్యాధిని నేను 5 నిమిషాలు నా మీద తీసుకుని దాన్ని క్యూర్ చేశానురా అని. మరి ఇది వింటుంటే మీరు చెప్పినది అక్షరాల సత్యమైన విషయం. దైవానుగ్రహం ఎంత ముఖ్యమనేది కూడా మరోసారి స్పష్టమవుతుంది సార్.
2: అవునండి, ఇది కేవలం భగవంతునికి మాత్రమే సాధ్యం, ఏ డాక్టర్ కూడా అలా ట్రీట్ చేయలేరు.
1: ఇక యోగా గురించి, ఇతర సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ ఆస్తమా అటాక్స్ నివారించడానికి ఇంటి స్థాయిలో అంటే ప్రతి ఇంట్లోని తీసుకోగలిగిన జాగ్రత్తలు ఏవైనా ఉన్నాయా?
2: తప్పకుండా అండి. మనము ఇది కొంచెము క్షుణ్ణంగా తెలుసుకోవటమే ముఖ్యమన్నమాట. ఎందుకంటే ఇది మనకి ట్రీట్మెంట్ కరెక్ట్ గా లేదు, చాలా రోజుల పాటు ఉంటాయి అని తెలిసినప్పుడు రాకుండానే ముందు జాగ్రత్తగా ఏం చేయాలి? ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ అంటే ఏవే సందర్భాలలో ఇది ఎక్కువ అయ్యే అవకాశం ఉంది తెలుసుకొని వాటిని నివారించటం అనేది చాలా కరెక్ట్ పద్ధతి. యూజువల్గా మనకి ఆస్మా అనేది వైరల్ ఫీవర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు వస్తుంటుందన్నమాట. ఇది మోస్ట్ కామన్ కాజ్. కానీ దురదృష్టవశాత్తు ఈ వైరల్ ఫీవర్ ని మనము అవాయిడ్ చేయలేం. ప్రతి ఒక్కరికి ఇది ఏదో ఒక రోజు అందరికీ వస్తుంది వైరల్ ఫీవర్ అనేది. కానీ ఎలా మన స్థాయిలో మనం ఏం చేయొచ్చు అంటే చేతులు కడుక్కోవటము, పౌష్టికమైన ఆహారం తీసుకోవటము, తగినంత రెస్ట్ తీసుకోవడం లాంటివి చేస్తే మంచిది. ఇంకొకటి సెకండ్ ఏమంటే ఈ సిగరెట్ స్మోక్, ఈ ధూమపానము, చుట్టలు బీడీలు లాంటివి పిల్లలు తాగరు. చాలా మంది పిల్లలకి ఏమి అలవాటు లేకపోయినా పెద్దలు తాగటం వల్ల ఆ గాలి పీల్చటం వల్ల ఈ ఆస్మా అనేది చాలా ఎక్కువగా అవుతుంది. కనుక ఈ విషయాన్ని గమనించి ఆ అలవాటు ఉన్న వాళ్ళు ఇంట్లో ఎవరైనా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఇమీడియట్ గా ఆపేయాలి ఆ అలవాటుని. అది వారికి కుటుంబానికి అన్ని విధాలా లాభం. ఇంకొకటి డస్ట్ మైట్ అనంట, దుమ్ముల్లో ఉండే ఒక రకమైన సూక్ష్మ క్రిములు. ఇవి కంటికి కనిపించవు కానీ ఇంట్లో అందరిలో ఉండే దుమ్ముల్లో ఉంటాయి. ఈ ఆస్తమా ఎక్కువగా ఉన్న వాళ్లకి ఈ డస్ట్ మైట్స్ అనేవి గాలి దుమ్ము పీల్చటం వల్ల ఈ అటాక్స్ అనేవి ఎక్కువగా వస్తుంటాయి. కనుక సాధ్యమైనంత వరకు దుమ్ము ధూళి లాంటివి లేకుండా చూసుకోవాలి.
1: అంటే ఇంటి పారిశుద్ధ్యత చాలా ముఖ్యమనే కదా?
2: అవునండి, కరెక్ట్.
1: ఈ విషయంలో మరి తల్లి పాత్ర ఎంతైనా ఉంటుంది.
2: ఎంతైనా ఉంటుంది. క్లీన్ గా పొడిగా ఉంచుకోవాలి, అది బేసిక్ రూల్. తేమ తేమగా మట్టి మట్టిగా ఉండటం మంచిది కాదు. ఇంకా పెంపుడు జంతువులని కూడా కొంతమంది పెంచుతూ ఉంటారు, అంటే బొచ్చు కుక్కలు, కుక్కలు పిల్లులు, పశువులు మేకలు లాంటివి. ఇవి కూడా వీటి వెంట్రుకల నుంచి, వీటి యొక్క చర్మం మీద పొట్టు నుంచి, లేదా వీటి మూత్రం నుంచి కూడా అలర్జీ అనేది పిల్లలకి పీల్చటం వల్ల వస్తుందన్నమాట. సో అలర్జీ లక్షణాలున్న పిల్లలు ఉంటున్న ఇండ్లలో ఈ పెంపుడు జంతువులు పెంచుకోకపోవటమే ఉత్తమము. ఒకవేళ ఉన్నా వీటిని ఇంటికి దూరంగా ఉంచాలి, కట్టేసేయాలన్నట్టు బయట. ఇంకా ఈ పూలు, పూల పొడి, పొద్దు పొద్దున్నే వింటర్ సీజన్స్ లోపల బయటికి వెళ్ళినప్పుడు గాలి లోపల పాలన్ గ్రెయిన్స్ అంటాం, అవి పీల్చటం వల్ల కూడా ఇది రావచ్చు. కనుక తెల్లవారుజామున ఈ పోలన్ గ్రెయిన్స్ ఎక్కువగా వచ్చే సమయం లోపల కూడా మనం బయటికి వెళ్ళకపోవడమే బెటర్ పిల్లల్ని. ఇంకా ఘాటు వాసనలు వచ్చేవి, అంటే సెంట్లు, పర్ఫ్యూమ్స్, స్ప్రే, హెయిర్ స్ప్రే, ఈ టాయిలెట్స్ ని శుభ్రం చేసేవి, యాసిడ్స్ లాంటివి, ఘాటు పెయింట్స్, వీటి వల్ల కూడా ఈ ఆస్తమా అటాక్ చాలా ఎక్కువగా వచ్చే అవకాశం మనం సాధారణంగా గమనిస్తూ ఉంటాం అన్నట్టు. ఇంకొకటి ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను, చాలా మంది ఈ మస్కిటో కాయిల్స్ అని వాడుతుంటాం ఈ దోమలు పోవడానికి కాయిల్స్. ఈ మస్కిటో కాయిల్స్ చాలా ప్రమాదకరమైన విషయం అండి. ఎందుకంటే ఈ మస్కిటో కాయిల్ కనుక పీలిస్తే, ఒక రోజంతా పీలిస్తే దాదాపు 70 సిగరెట్లు తాగితే ఎంత ప్రమాదమో అంత ప్రమాదమని మనకి రీసెర్చ్ ద్వారా తెలుసుకున్నాం అన్నమాట.
1: ఇది చాలా దిగ్భ్రాంతి కలిగించే విషయం.
2: అవునండి, మనము సిగరెట్ తాగట్లేదు కానీ మస్కిటోస్ కాయిల్స్ పెట్టుకున్నాము అంటే ఇండైరెక్ట్ గా సిగరెట్ తాగితే ఎంత, 70 సిగరెట్లు ఒకటి కాదు రెండు కాదు, ఎంత డేంజరో అంత డేంజర్ అవుతుంది అన్నమాట. మరి అటువంటిప్పుడు ఏం చేయాలంటే అవాయిడ్ చేయాలి. మరి దోమల
1: కాయిల్స్ అవాయిడ్
2: చేయాలి. మరి దోమలతో ఎలా అంటే మనం మెష్, డోర్స్ కి మెష్ కొట్టుకోవటము, దోమ తెరల్ని వాడుకోవటము లాంటివి చేయాలి, యూజ్ చేయొచ్చు అనమాట. ఇంకా ఈ వంటలు వండేటప్పుడు, కట్టెల పొయ్యి మీద వండేటప్పుడు ఆ పొగ కూడా మనం అవాయిడ్ చేయాలి. వండుతున్నప్పుడు పిల్లల్ని ఆ పరిసరమైన ప్రాంతాలలో ఉండకుండా చూసుకుంటే మంచిది. ఇంకా కారు పొగలు, వెహికల్స్, ఆటోమొబైల్, చుట్టుపక్కల కాలుష్యం ఉంటే కిటికీలు వేసేసుకుని అది లోపల రాకుండా కాపాడుకోవాలి.
1: ఇప్పుడు ముఖ్యంగా మన సిటీస్ మెట్రోపాలిటన్స్ లోని అన్నిట్లో కూడా ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్లు, ఎక్కడ ఏ ఎక్కడున్న బండి అక్కడే ఆగిపోతుంది. మరి వీటన్నిటి నుంచి ఎక్కడ లేనంత పొగ బయటకు వస్తుంది. ఎంతో మంది పిల్లలు అదే టైంలో స్కూల్ నుంచి విడిచిపెట్టడంతో అంతా కూడా అక్కడ చాలా పొల్యూటెడ్ అట్మాస్ఫియర్ ఉంటుంది కదా. మరి ఆ పిల్లలు దీన్ని ఏ రకంగా ప్రివెంట్ చేసుకోగలరు సార్? వాళ్ళకి ఏమైనా ప్రాక్టికల్?
2: దీనికి రెండు ఉన్నాయండి. ఒకటి ఏమంటే, అయితే ఇది ఈ విషయాన్ని ఇంత పెద్ద తీవ్రతని గమనించి స్కూల్ టైమింగ్స్ ని కొంచెము ట్రాఫిక్ ఎక్కువగా ఉండే సమయం కాకుండా కొంచెం ముందే వదిలిపెడితే మంచిది. నెక్స్ట్ స్కూల్ పిల్లలు బస్సులో అట్లాంటి వెళ్ళినప్పుడు కిటికీలు వేసుకోవటము, లేదా వెహికల్స్ మీద వస్తున్నప్పుడు, టూ వీలర్స్ మీద వస్తున్నప్పుడు ముక్కుకి మాస్క్ లేదా కర్చీఫ్ లాంటిది, స్కార్ఫ్ లాంటిది కట్టుకోవడము చాలా అవసరం అన్నమాట. ఇంకా ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ ఘాటు వాసనలు వస్తున్నప్పుడు పిల్లలు లేనప్పుడే పెయింటింగ్స్ కానీ కడగటం కానీ ఇలాంటివి చేయాలి. ఇంటికి వచ్చేసరికి క్లీన్ గా ఉంచాలి. ఇదే కాకుండా మనము కొంతమంది ఇళ్లలో చూస్తుంటాం, అవసరం ఉన్నా లేకున్నా ఈ పిల్లోస్, కార్పెట్స్, విండో కర్టెన్స్ లాంటివన్నీ అంటే వేసుకుంటుంటారు, రిచ్ గా ఉంటుంది, రాయల్ గా ఉంటుందని. ఇవి అవసరం ఉన్నా లేకున్నా అన్ని పోగేయటం వల్ల వీటి మీద కూడా దుమ్ము పేరుకుపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉందండి. ఈ కనిపించకపోయినా మనం ఇలా కొడితే వాటిల్ని ఎండలో తీసుకువెళ్లి కొడితే దుమ్ములాగా బయటికి వస్తుంది. సో వీటి వల్ల ఆస్తమా ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. సో అవసరం లేనప్పుడు ఈ ఎక్స్ట్రా పిల్లోస్ కానీ దిండ్లు కానీ రగ్స్, కార్పెట్స్ ఇవన్నీ తీయటమే మంచిది. ఒకవేళ ఇవన్నీ తప్పవు అనుకుంటే అవసరంకున్నంత వరకు పెట్టుకొని మిగతా వాటికి ఈ డస్ట్ కాకుండా నాన్ డస్ట్ అబ్జార్బబుల్ కవర్స్ అని దొరుకుతాయి, అంటే అబ్జార్బ్ చేయవు అట్లాంటివి తెచ్చుకోవడము మంచిది.
1: అంటే లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అనేది ఇక్కడ కూడా వర్తిస్తుంది.
2: అవునండి, ఇక్కడ డబ్బు ఆదాయే కాదు మనకి, హెల్త్ కూడా చూసుకుంటే కూడా మనకి ఎంత అవసరమో అంత పెట్టుకోవటం ఉత్తమం. ఇంకా ఇదే కాకుండా ఇటువంటివి అన్ని ఉన్నప్పుడు కంపల్సరీగా రోజు వాటిని దుమ్ము దులపటము, కనీసం సండేకి ఒకసారి వాటిని ఉతికి వేయటము లాంటివి చేయటం చాలా అవసరం. ఇంకా పిల్లల దగ్గర సాఫ్ట్ టాయ్స్ అని చూస్తుంటాం, బొచ్చు బొమ్మలు.
1: అవును సార్, ఇప్పుడు టెడ్డీ బేర్ లేని ఇల్లు లేదు అంటే అది అతిశయోక్తి కాదు.
2: అవును, దాదాపు ఇప్పుడు మనకు చూస్తున్నాము చాలా మంది పిల్లల దగ్గర ఇవి లేకపోతే కూడా ఏడుస్తూ ఉంటారు, ఇంకా తీసేయడానికి కూడా వీల్లేదు. సాధ్యమైనంత వరకు వాటిని మినిమైజ్ చేసి ఒకవేళ గత్యంతరం లేని స్థితిలో ఉన్నప్పుడు వాటిని కనీసం 2 వారాలకు ఒకసారైనా శుభ్రంగా వేడి నీటిలో కడిగి ఎండపెట్టి వాడటం అనేది పిల్లాడికి ఇవ్వటం అనేది చాలా అవసరం. ఇదే కాకుండా చల్లటి గాలి, పొడి గాలిలో కూడా మనము తిరిగినప్పుడు ఈ ఆస్తమా అటాక్స్ అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కనుక పిల్లలకి పొద్దు పొద్దున్నే కానీ రాత్రిపూట మంచులో కానీ చల్లగా ఉన్నప్పుడు బయటికి తీసుకోకపోవటమే మంచిది. అటువంటిప్పుడు స్కార్ఫ్ లాంటిది, మొత్తం గుడ్డ లాంటిది కట్టడం, కర్చీఫ్ లాంటిది కట్టడం చేస్తే మంచిది. ఇంకా ఇదే కాకుండా సడన్ గా వాతావరణంలో మార్పులు, అంటే వింటర్ సీజన్ లోపల సడన్ గా వానలు పడడం వల్ల కూడా మనకి ఇది గమనిస్తుంటాం, ఆస్తమా అటాక్స్ ఎక్కువగా వస్తుంటాయి. అటువంటి సందర్భాలలో ముందు జాగ్రత్తగా మనము ఏం చేయాలనేది డాక్టర్ ఇవన్నీ ముందు జాగ్రత్త తీసుకుంటే మనకి ఆస్తమా అటాక్స్ అనేవి తక్కువగా వస్తాయి. ఇవే కాకుండా పెయిన్ కిల్లర్స్ అని కొన్ని మందులు వాడుతుంటారు, అవసరం ఉన్నా లేకున్నా కూడా. వీటి ఎనెసైడ్స్ అంటారు, వీటి ద్వారా కూడా కొన్నిసార్లు ఆస్తమా అటాక్ ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. కనుక డాక్టర్ చెప్పకుండా సొంత వైద్యం చేసుకోకపోవటమే మంచిది.
1: చాలా ముఖ్యమైన విషయాలు తెలియజేశారు సార్. అయితే ఇందాక మీరు మస్కిటో కాయిల్స్ అంత మంచిది కాదు అని చెప్పారు కదా, దానితో పాటు ఇప్పుడు మస్కిటో కాయిల్స్ కాకుండా మనకి మస్కిటో మ్యాట్స్ అని లేదా లిక్విడేటర్స్ అని ఇలాంటివి కూడా దొరుకుతుంటాయి కదా, మరి ఇది వాడడం పర్వాలేదంటారా?
2: అంటే వాటంతట కాకపోయినా వీటి ద్వారా కూడా కొంచెము ఇబ్బంది అనేది మనకి గమనిస్తూ ఉంటాము, సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేస్తే మంచిది. ఇందాక మనం చెప్పుకున్నట్టు మస్కిటో నెట్స్, ఇవి మెడిసిన్ ట్రీటెడ్ నెట్స్ కూడా దొరుకుతాయండి, డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు కూడా ఇస్తారు. అంటే ఆ నెట్స్ కి మందు పూస్తారు అన్నట్టు, అది 2-3 ఇయర్స్ కూడా పనిచేసే సామర్థ్యం ఉంటుంది వాటికి, అలాంటివి వాడుకోవడం మంచిది.
1: అంటే మన పురాతన పద్ధతి అయిన దోమతెరలు సూచిస్తున్నారు.
2: అవునండి,
1: ఓల్డ్ ఈస్ గోల్డ్.
2: ఓల్డ్ ఈస్ గోల్డ్.
1: బాగుంది సార్, ఇక్కడ మరొక ప్రశ్న కూడా అడగాలనుకుంటున్నాము. ఈ ఆస్తమా గల పిల్లలు అందరి పిల్లల్లా ఆడుకోవచ్చా, నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చా, లేదా వాళ్ళు తీసుకోవాల్సిన ప్రత్యేకమైన జాగ్రత్తలు ఎలాంటి ఉంటాయి?
2: 100% అండి, ఇందులో ఎటువంటి అనుమానం లేదు. ఆస్తమా అనేది అదొక జబ్బు అని లేబుల్ చేసి అతని పక్కన కూర్చోపెట్టడం అనేది చాలా పెద్ద నేరంతో సమానం. సాధారణమైన పిల్లలు ఏం చేయగలుగుతారో, ఏం చేస్తారో, అన్ని సామర్థ్యం ఉంటుంది వాటికి, అలాంటివి వాడుకోవడం మంచిది.
1: అంటే మన పురాతన పద్ధతి అయిన దోమతెరలే సూచిస్తున్నారు.
2: అవునండి,
1: ఓల్డ్ ఈస్ గోల్డ్.
2: ఓల్డ్ ఈస్ గోల్డ్.

0: అనేది చాలా పెద్ద నేరంతో సమానం. సాధారణమైన పిల్లలు ఏమి చేయగలుగుతారో, ఏం చేస్తారో, అన్ని పనులు ఈ పిల్లలు చేయొచ్చు. ఎటువంటి డిస్క్రిమినేషన్ అనేది చేయకూడదు, తప్పదు. ఇంకా ఆడుకోవచ్చా అన్నారు, తప్పకుండా ఆడుకోవచ్చు. ఆట ఇంకా వ్యాయామం చాలా మంచిది. యోగా, మెడిటేషన్, ప్రాణాయామంతో పాటు ఆట కూడా మంచిది. కానీ కొన్నిసార్లు బాగా ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఆస్థమా అటాక్ వచ్చే అవకాశం ఉంది. కనుక రిగరస్ ఎక్సర్సైజ్ ఉండేవి, అంటే జిమ్ము, బరువులెత్తటాలు, లేకపోతే మ్యారథాన్ రన్నింగు, విపరీతంగా పరిగెత్తటం లాంటివి చేయకుండా కొంచెము అలకటి, లెస్ స్ట్రెస్ కలిగించే ఆటలు లైక్ స్విమ్మింగ్, టీటీ, క్యారమ్స్ లేదా క్రికెట్ కూడా ఆడుకోవచ్చు. అలా ఏమీ లేదు. ఇది ఆటల్లో విషయంలో మాత్రం ఎటువంటి అపోహ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంకొకటి, ఏమి జాగ్రత్తలు తీసుకోవచ్చు అని కూడా అడిగారు. యూజువల్ గా ఈ ఆస్తమా ఉన్నప్పుడు కొన్నిసార్లు పిల్లలకి ఆట ఆడిన తర్వాత 15 నిమిషాల తర్వాత ఆయాసం బాగా ఎక్కువగా వస్తుంది, తర్వాత ఒక గంట అర్ధగంట ఉండి వెళ్లిపోతుంది. ఈ ఇబ్బందికరమైన పరిస్థితులను అవాయిడ్ చేయడానికి పిల్లలు ఆటలు ఆడడానికి సుముఖంగా ఉండరు, అవాయిడ్ చేస్తుంటారు. సో అందుకోసము, అట్లాంటి వాళ్ళు కోసము ఈ ఆస్థలిన్ ఇన్హేలర్ అనేది మనం వాడచ్చు అన్నమాట. ఆట ఆడడానికి ఒక అర్ధగంట ముందు పీల్స్తే అది ఆట ఆడినంతసేపు పనిచేస్తుంది. లేదా సాల్మెట్రాల్ అని ఇంకొక ఇన్హేలర్స్ దొరుకుతాయి మనకి వేరేవి, అవి పొద్దున ఒకసారి తీసుకుంటే రోజంతా పనిచేస్తుంది అన్నమాట. అవి కూడా మనము వాడచ్చు.
1: ఇక ఈ ఆస్థమా అనేది ఒకరి నుంచి మరొకరికి సంక్రమించే అవకాశం ఉందా? అంటే ఇది అంటువ్యాధి
0: ముమ్మాటికి కాదండి, ఇది పూర్తిగా అపోహ మాత్రమే. ఆస్థమా పిల్లాడు పక్కన ఇంకో పిల్లాడు కూర్చున్నా, చదువుకున్నా, ఆటలాడుకున్నా, కలిసి భోజనం చేసినా, దగ్గర దగ్గర పడుకున్నా కూడా ఒకరి నుంచి ఒకరికి అంటుకునే ప్రసక్తే లేదు. ఇది జన్యుపరంగా శరీరంలో వచ్చిన మార్పు వల్ల కానీ ఇది అంటువ్యాధి మాత్రం కాదండి.
1: ఈ ఆస్థమా పిల్లలు గల తల్లిదండ్రులు ప్రయాణాల సమయంలో ఏ విధమైన ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి?
0: ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే ఏ సమయంలో అటాక్ వస్తుంది అనేది తెలియదు. కనుక ప్రతి తల్లిదండ్రులు యుద్ధానికి పోతుంటే సన్నద్ధంగా ఉన్నట్టు ఇక్కడికి పోయినా కంగారు పడకుండా సన్నద్ధంగా ఉండాలి.
1: అంటే మీరు చెప్పేది స్వామి చెప్పిన ఏబీసీ లాగా తోస్తుంది సార్? ఏబీసీ, ఆల్వేస్ బీ కేర్ఫుల్.
0: అవునండి, కాషియస్ కూడా.
1: ఓకే,
0: ఇప్పుడు ఇటువంటి సందర్భంలో ఏం చేయాలి అని ప్రతి తల్లిదండ్రులు కూడా కూలంకషంగా డాక్టర్తో చర్చించాలి ఫస్ట్. నెక్స్ట్ డాక్టరు కావాలంటే మీకు పేపర్ మీద రాసిస్తారు లేదా ఒక ప్రింట్అవుట్ అన్న ఇస్తారు అటువంటి సందర్భాల్లో ఏం చేయాలని. ఏమేమి చేయొచ్చు అంటే కంపల్సరీగా ఈ రిలీవర్స్ అంటే ఆస్థలిన్ ఇన్హేలర్స్ అని దొరుకుతాయి, అది ఎట్టి పరిస్థితుల్లో దగ్గర పెట్టుకోవాలి. ఒకటి స్పేర్ గా ఎక్స్ట్రా పెట్టుకున్నా తప్పులేదు జర్నీలో. ఇంకా చిన్నపిల్లల విషయానికి వస్తే మాస్క్, స్పేసర్ కంపల్సరీగా ఉండాలండి. ఎందుకంటే అటాక్ చాలా ఎక్కువగా వచ్చినప్పుడు నోట్లో పెట్టి పీల్చడం పెద్దవాళ్లకు కూడా ఇబ్బంది. సో అటువంటి సందర్భంలో ఈ స్పేసర్ అనేది ఉంటే మనకి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది, సిగ్గుపడకుండా దగ్గర పెట్టుకోవడంలో చాలా ఉపయోగం ఉంది. ఇంకొకటి, ఈ ఇటువంటి సందర్భము వచ్చినప్పుడు నిటారుగా కూర్చోపెట్టి మా ఇన్హేలర్, స్పేసర్, మాస్క్ పెట్టి ఒకసారి వత్తాలన్నమాట. ఒక 2-3 నిమిషాలు, 5 నిమిషాలు, 10 నిమిషాలు చూసి ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా, ఇంప్రూవ్మెంట్ లేకపోతే మళ్లీ ఒకసారి వత్తాలి. ఇలా 3 నుంచి 4-5 సార్లు వత్తినా కూడా ఇంప్రూవ్మెంట్ అయితే పర్లేదు, లేదు ఇంప్రూవ్మెంట్ రావట్లేదు ఇంకా అలాగే ఉంది ఇబ్బంది అంటే మాత్రం ఇమీడియట్ గా ఇంకా ఒత్తట మాపేసి దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించటమో హాస్పిటల్ని సంప్రదించటమో చేయాలి. సో ఇటువంటి సందర్భంలో వీరికి ఎవరైతే ట్రీట్మెంట్ చేస్తున్నారో ఆ హాస్పిటల్ ఫోన్ నెంబర్ ఎప్పుడు దగ్గర పెట్టుకోవటము చాలా అవసరం. ఇదే కాకుండా ఈ అబ్బాయికి పలానా కష్టం ఉంది, ఇటువంటి సందర్భంలో ఈ ఫోన్ని సంప్రదించండి, ఎమర్జెన్సీ నెంబర్ అని ఒక చిన్న పేపర్లో రాసి జేబులో పెట్టడం కూడా నామోషి ఏం కాదండి.
1: మీరు చెప్పిన విషయాలు తల్లిదండ్రులకి చాలా మంచి ప్రాక్టికల్ గైడెన్స్ ఇస్తాయనడంలో అనుమానం లేదు సార్. అయితే ఇది కాకుండా ఇంకా మన రొటీన్ ప్రికాషన్స్ ఎప్పుడు ఉండాలి కదా, ఈ క్యాప్స్, మఫ్లర్స్, స్వెటర్స్ అలాంటివి ముఖ్యంగా చలికాలంలోని.
0: అవునండి, దానికి సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు.
1: అవును, అవంతా ఇంప్లైడ్ అనమాట. ఇందాక మీరు అన్నట్టు ఈ ఆస్థమా అటాక్ అనేది ఏ క్షణంలో అయినా రావచ్చు, ఎంత సీరియస్ గా అయినా రావచ్చు. అయితే ఏదైనా అనుకోని సందర్భాల్లో అన్ప్రిపేర్డ్ గా ఉన్నప్పుడు ఇలాంటి ఆస్థమా అటాక్ సీరియస్ గా వస్తే అప్పుడు ఏం చేయాలన్నది కూడా కాస్త వివరించండి సార్.
0: ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆస్తమా సీరియస్ గా వస్తే ఏం లక్షణాలు వస్తాయో చెప్పుకో.

0: ఆ లక్షణాలు కనిపించగానే మనము అలర్ట్ కావాలన్నమాట పిల్లల్లో. దగ్గర మనం ఇంట్లో డాక్టర్తో ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టు రిలీవర్ ఆస్థలిన్ మెడిసిన్ స్పేసర్ ద్వారా ఇవ్వటం చేయాలి. ఒకవేళ ఇంప్రూవ్మెంట్ రాకపోతే డాక్టర్ దగ్గర ఉన్న డాక్టర్ని కలపటం ముఖ్యం అన్నమాట.
1: అంటే ఆలస్యం అమృతం విషయం నానుడి మీరు ఇక్కడ చెప్తున్నట్లుగా అనిపిస్తుంది.
0: అవునండి, పిల్లల విషయంలో అజాగ్రత్త అనేది కొన్నిసార్లు ఆస్మాతోని ప్రాణం ప్రమాదం కూడా పోయే స్థితి తెచ్చుకోకూడదు. ఎందుకంటే దీనికి ట్రీట్మెంట్ ఉంది, చావటం అనేది యాక్సెప్ట్ చేయము, అది అలా అవాయిడ్ టోటల్లీ అవాయిడబుల్ కాజ్ అన్నట్టు. అందుకోసం మనం ఈ జాగ్రత్త తీసుకుంటాం.
1: కనుక తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండి ఆ డేంజర్ సైన్స్ ని అవి వచ్చే ముందే గుర్తించి హాస్పిటల్కి వెళ్లడమే శ్రేయస్కరమని మీరు చెప్తున్నారు కదా.
0: అవునండి
1: సార్, ఇంకా ఈ ఆస్తమా విషయంలో ఆహార నియమాలు ఏమైనా ఉన్నాయా? ఫలానా తినచ్చు, ఫలానా తినకూడదు అని ఏమైనా ఉందా?
0: చాలా వరకు మనం గమనిస్తుంటాము, మనం ఇది చెప్పినా చెప్పకపోయినా ఈ నమ్మకం అనేది ప్రతి చోట ఉంటుంది. కానీ ఆస్తమాలో ఆహారం అనేది పెద్ద రోల్ లేదండి. ఫలానాది తినకపోతే ఆస్తమా రాదు, ఫలానాది తింటే వస్తుంది అనేది అపోహ మాత్రమే. ఎందుకంటే ఆస్తమా డైరెక్ట్ గా ఆహారం వల్ల ఎక్కువ అవుతుందనేది ప్రూవ్ చేయబడలేదు. కాకపోతే ఏమన్నా అలర్జీస్ ఉన్నాయనుకోండి, కొంతమందికి కొన్ని వస్తువులు పడవు, పీనట్స్ అంటాం, అలర్జీస్ ఉంటాయి.
1: అంటే వేరుశెనగ,
0: శనగిత్తలు, ఇంకా ఈ సీ ఫుడ్స్ కొంతమంది తీసుకుంటారు బయట, వాటికి అలర్జీ ఉన్న ఫుడ్స్ మాత్రం అవాయిడ్ చేస్తే బెటర్. అంతేకాని పలానా ఫుడ్ అవాయిడ్ చేస్తే ఆస్తమాను తప్పించుకోవచ్చు అనే ఆలోచన దాదాపు బేసిస్ లేనటువంటిది. అన్ని రకమైన పౌష్టికమైన ఆహారం తీసుకోవటమే ఉత్తమం.
1: అంటే పాలు, పళ్ళు రకాలన్నీ,
0: పళ్ళు, అరటి పండ్లు, ఎస్పెషల్లీ మనం అరటి పండ్లు, ఈ బెల్లము, చక్కెర, తీపి వంటి వస్తువులు తీసుకుంటే ఎక్కువగా వస్తుంది ఆస్తమా అని పూర్తిగా అవాయిడ్ చేస్తుంటారు.
1: అవునండి,
0: అది కూడా దానికి బేసిస్ లేదు. తగినంత మోతాదులో తీసుకోవడంలో తప్పు లేదు.
1: అది అతి సర్వత్రా వచ్చేతని మోడరేషన్ అనేది పర్వాలేదంటారు.
0: అవునండి.
1: అయితే మరి ఈ ఆయిల్ ఫుడ్స్ వల్ల గానీ లేదా ఈ కూల్ డ్రింక్స్ వల్ల గానీ ఫ్రిడ్జ్ వస్తువులు వీటికి ఏమైనా సంబంధం ఉండొచ్చా కొంతవరకు?
0: ఆయిల్ వస్తువులు, ఫ్రిడ్జ్, కూల్ డ్రింక్స్ లాంటివి ఈ ఆస్తమా అనేదే కాదండి, అసలు బేసికల్ గా అవి ఎక్కువగా ఎంకరేజ్ చేయకపోతేనే మంచిది. ఎందుకంటే దీనికి ఇండైరెక్ట్ ఉంది. ఫ్యాట్ ఫుడ్స్, చిప్స్, కూల్ డ్రింక్స్ లాంటివి ఎక్కువ తీసుకుంటే, రిఫైన్డ్ ఫుడ్స్ తీసుకుంటే ఒబేసిటీ అంటే ఊబకాయం, అతిగా బరువు పెరిగే అవకాశం ఉంది. వీటి ద్వారా ఆస్తమా అనేది ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. ఆస్తమా ఎవరిలో గమనిస్తున్నాము అంటే పట్టణ ప్రాంతాల్లో ప్రజలకి, ఈ వైట్ కాలర్ జాబ్ చేసుకునే వాళ్ళు, బాగా స్థితిమంతులు పిల్లలు, ఇంకా డెవలప్డ్ కంట్రీస్, ఇంకా ఈ బాగా ఆహారం బాగా తిని అవసరమైన దానికంటే ఎక్కువ తీసుకుని ఉబకాయంతో బాధపడుతున్న వాళ్లలో ఆస్తమా అనేది చాలా ఎక్కువగా గమనిస్తున్నాం మనం. కనుక అనవసరమైన సమస్యలు, ఇంకా అదే కాదండి, గుండె జబ్బులు, షుగరు, కీళ్ల జబ్బులు, చాలా సమస్యలు మనకు ఉబకాయంతో వస్తాయి. కనుక వాటిల్ని అవాయిడ్ చేస్తేనే మంచిది.
1: గోపీకృష్ణ గారు, మీరు తల్లిపాల గురించి డిస్కషన్ లో కూడా మీరు పాల్గొన్నారు, అది మాకు గుర్తుంది. అందులో మీరు ఒక పాయింట్ స్పష్టంగా చెప్పారు, తల్లిపాలకి ఆస్తమాకి కొంత సంబంధం ఉందని. దాని గురించి మరొక్కసారి చెప్తే అది ఆ కార్యక్రమం వినని శ్రోతలకి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని అనుకుంటున్నాను.
0: తప్పకుండా అండి, ఎన్నిసార్లు దీని గురించి మాట్లాడుకున్నా కూడా మనకి తప్పు లేదు. ఎందుకంటే తల్లిపాల యొక్క ప్రాముఖ్యతను ఎవరూ వర్ణించలేరు. మీరు అన్నట్టు ఆస్తమాని ఎలా అవాయిడ్ చేయాలి అంటే మనము చాలా వరకు కారణాలు లేకుండానే తిరుగుతున్నాం. కానీ తల్లి పాలు తాగిన బిడ్డలకి ఆస్తమా వచ్చే ఛాన్సెస్ చాలా చాలా తక్కువగా ఉందండి. ఎందుకంటే తల్లి పాలల్లో అలర్జీ కలగచేసే లక్షణాలు ఏవి ఉండవు. పుట్టిన చిన్నప్పుడు కొన్ని నెలల పాటు శరీరంలో ఉండే తెల్ల రక్త కణాలు ఆస్తమా అలర్జీకి దిక్కుపో వెళ్లాలా పోవద్దా అని డిసైడ్ చేసుకుంటాయి. క్లాసిఫికేషన్ ఫర్ ద డిలినియేషన్ అవుతుంది, టీ సెల్స్ అంట. ఇది కనుక పొరపాటున అలర్జీ దిక్కు వెళ్లిపోయాయనుకోండి, ఇక జీవితాంతం వాడికి అలర్జీలు వస్తూనే ఉంటాయి. సో అంత నాజుకు స్థితి లోపల తల్లిపాలు ఇవ్వటం వల్ల మనము ఆస్తమా ఛాన్సెస్ చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు.
1: ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం సార్.
0: కనుక ప్రతి తల్లి తన బిడ్డకి మొదటి 6 నెలల్లో తప్పనిసరిగా తల్లిపాలు తాగించాలనేది ఇప్పటికీ గుర్తుపెట్టుకోవాలి.
1: చాలా బాగుంది సార్. మరి చాలా ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాం. ఈ ఆస్తమా మేనేజ్మెంట్ విషయంలో మన ఆధునిక వైద్య శాస్త్రం ఇంతగా పురోగమించినా కొంతమంది తల్లిదండ్రులు ఈ ట్రీట్మెంట్ విధానాలతో తృప్తి పడక ఒక డాక్టర్ నుంచి మరో డాక్టర్కి లేదా మోడర్న్ మెడిసిన్ నుంచి ఇతర సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్ కి వెళుతున్న పరిస్థితి అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం. ఇది ఎందువల్ల జరుగుతుందంటారు?
0: మీరన్నది చాలా కరెక్ట్ అండి. దాదాపు ఆస్తమా పిల్లలు లేక వాళ్ళ తల్లిదండ్రులు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాక 60% మంది పేషెంట్స్ ట్రీట్మెంట్ ని మధ్యలో ఆపేస్తున్నారన్నమాట. మొట్టమొదట మనం చెప్పుకున్నట్టు ఫస్ట్ అసలు మనము ఈ ప్రాబ్లం ని యాక్సెప్ట్ చేయాలి, అవాయిడ్ చేయొద్దు.
1: ఈ మాట వింటుంటే మరొక చిన్న కథ కూడా గుర్తొస్తుంది. ఒకనొక సందర్భంలో స్వామి వివేకానంద కుర్రాడిగా ఉన్నప్పుడు ఒక పుణ్యక్షేత్రంలో నడిచి వెళుతున్నారు. వెళుతూ ఉంటే ఎక్కడి నుంచి వచ్చిందో ఒక కోతి అతను వెంటపడసాగింది. అతనేమో కొంచెం భయపడి ముందుకు పరిగెట్టారు, అది మాత్రం వెనకనే వెంటపెడుతోంది. ఇలా కొంతసేపు జరిగిన తర్వాత ఈ ఉదంతాన్నంతా పక్క నుండి ఒక మహనీయుడు గమనిస్తున్నాడు. అతను వివేకానంద దగ్గరికి వచ్చి, దాని నుండి అలా దూరంగా భయపడి పారిపోకు, వెనక్కి తిరిగి ధైర్యంగా ఎదుర్కో అన్నారు. ఈ మాటే స్వామి వివేకానంద మీద ఒక మంత్రంలా పనిచేసి మరుక్షణం ఆయన వెనక్కి తిరిగి ధైర్యంగా తీక్షణంగా కోతివైపు చూశారు. అంతే, అక్కడితో జడుసుకున్న ఆ వానరం చల్లగా పక్కకి జారుకుంది. ఆనాడు ఒక గొప్ప విషయాన్ని, సందేశాన్ని వివేకానంద తెలుసుకున్నారు. అది మీరు చెప్పినదే సార్, సమస్య ఏదైనా ఉన్నప్పుడు దాన్ని అవాయిడ్ చేయడానికి ప్రయత్నించడం అనేది సొల్యూషన్ కాదు, దాన్ని ధైర్యంగా ఎదుర్కోవడంలోనే దాని పరిష్కారం అనేది ఉంటుంది.
0: అవునండి, మీరన్నది అక్షరాలా నిజము. ఫస్ట్ మనము దాన్ని యాక్సెప్ట్ చేసి దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ చేయాలి అని మనం సంకల్పించుకున్నాక నెక్స్ట్ డాక్టర్ దగ్గరకు వెళ్లి దానికి ఏమైనా డౌట్స్ ఉంటే కూలంకషంగా చర్చించటం అనేది చేయాలి. నెక్స్ట్ ఫస్ట్ నమ్మకం ఉండాలి, ఆ చెప్పే విషయాన్ని నమ్మాలి. ప్లస్ ఆ వారు చెప్తున్నది శ్రద్ధగా విని రాసుకొని డౌట్స్ ఉంటే మళ్లీ తిరిగి వచ్చి అడగచ్చు. ట్రీట్మెంట్ ఫెయిల్యూర్స్ కి చాలా కారణాలు ఉన్నాయండి. ఒకటి, ఎలా వాడాలో వారికి తెలియకపోవడం. అసలు మందు ఎలా పట్టుకోవాలి, ఎలా వాడాలి. చిన్నపిల్లల్లో ఏడుస్తూ ఉంటారు, ఆయాసం బాగా ఆస్తమా ఎక్కువగా ఉన్నప్పుడు ఇంకా ఇబ్బందికరంగా ఉంటుంది ఏడవటము, చేతుల్లో ఉండకపోవటం. అటువంటి సందర్భాల్లో ఎలా మనం ఆ మందు కరెక్ట్ గా పీల్చడం చేయాలి అనేది కూడా తెలుసుకోవాలి. ఒకవేళ అర్థం కాకపోతే డాక్టర్ దగ్గరకు వస్తే వారు మీ ముందు డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తారు. ఇంకొకటి, కొన్నిసార్లు ఈ గుర్తు ఉండకపోవటం, మందు వాడాలి అనే విషయం మర్చిపోవటము, లేకపోతే బద్ధకం రావటము, ఎన్నిసార్లు వాడినా కూడా మార్పు లేదు అని అసహనము, మాకేందుకు జబ్బు వచ్చిందని కోపము, చెప్పుకోవడానికి అవమానము, సొసైటీలో ఏమనుకుంటారో, ఇలాంటి సోషల్ ప్రాబ్లమ్స్ వల్ల మందు అనేది వాడడం ఆపేస్తుంటారు చాలా మంది. ఎస్పెషల్లీ టీనేజ్ పిల్లలు, అడోలసెంట్ పిల్లలు అందరి ముందు ఇన్హేలర్ తీసి వాడటం, తోటి విద్యార్థుల ముందు కొంచెం తక్కువగా అనుకుని వాడకుండా ఈ బాధని భరిస్తూ ఉంటారు. అది కూడా ఒక కారణం. అనవసరమైన భయాలు, ఆందోళనలు, ఇంకా చుట్టుపక్కల వాళ్లు చెప్పే విషయాలని నమ్మటము కూడా కారణం. ఇవే కాకుండా ఇందాక మనం అనుకున్నట్టు ఇదొక వ్యసనంగా మారిపోతుందేమో అనే భయం కూడా, స్టిరాయిడ్ అనగానే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమో అనే భయం వీళ్ళకి వస్తుందన్నమాట. చూడండి, ఇప్పుడు ఇన్హేలర్లో ఇందాక చెప్పుకున్నట్టు మైక్రోగ్రామ్స్ లో ఇస్తున్నాం, అదే నోటి ద్వారా వేసుకోవాలి అంటే గ్రామ్స్లలో మిల్లీగ్రామ్స్ లో ఇవ్వాలి, అంటే 40% ఎక్కువ మంది ఇస్తున్నాం అన్నట్టు. ఇప్పుడు నోటిలో ఒక మంది వేసుకుంటే ఏమైతుంది, అది ఊపిరితిత్తులో పనిచేయాలంటే శరీరం అంతా చుట్టూ తిరిగి రావాలి, దాని ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. కనుక ఇన్హేలర్స్ తోని వాడడం వల్ల కరెక్ట్ ప్రాంతంలోకి మందు చేరుకోవడమే కాకుండా వాటి ఎఫెక్ట్స్, సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉంటాయి. ప్లస్ వాటి యొక్క లాంగ్ టర్మ్ లోపల కూడా మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఇంకా ఇదే కాకుండా కొంతమందికి ఆర్థికంగా ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఈ ఇన్హేలర్స్ కొనుక్కోవడం కొంచెము కాస్ట్లీ అని కొనుక్కోలేని వాళ్లకు కూడా మనము సహాయం చేయవచ్చు. దాని కారణంగా కూడా వాళ్ళు ఆపటం చూస్తుంటారు. కొన్నిసార్లు ఆల్టర్నేట్ మెడిసిన్స్ దిక్కు మొగ్గు చూపటము వల్ల కూడా ఇది ఆపటం అనేది ట్రీట్మెంట్ ఫెయిల్యూర్స్ కి కారణం కింద మనము చెప్పుకోవచ్చు.
1: మంచి విషయాలు తెలియజేశారు సార్. ఇక మన శ్రీ సత్యసాయి జనరల్ హాస్పిటల్ ప్రశాంతి నిలయంలో ఈ ఆస్తమాని ఎదుర్కొనే దిశగా లేదా నివారణ చేసే దిశగా ఎటువంటి ప్రత్యేకమైన చర్యలు చేపడుతున్నారు?
0: ఇందాక మనం చెప్పుకున్నట్టు మన ప్రశాంతి నిలయము పుట్టపర్తి కాకుండా పరిసర ప్రాంతాలలో ఆస్తమా యొక్క లక్షణాలు కలిగిన పిల్లలు చాలా మంది ఉన్నారన్నమాట. సో మనము ఇక్కడ ఉన్న పిల్లలని తల్లిదండ్రులని కౌన్సిలింగ్ చేయటం అనేది సాధారణంగా మనం చేస్తున్నాము. ప్రతిరోజు చాలా మంది పిల్లలకి ఇస్తుంటాం, కానీ ప్రతి వెడ్నెస్డే ఆస్తమా ట్రీట్మెంట్ అనేది సపరేట్ గా ఒకటి అనుకుంటూ చేయడం జరుగుతుంది. ఆ రోజులలో తల్లిదండ్రులకి ఇన్ఫర్మేషన్స్ చెప్పటము, మన హాస్పిటల్లో కూడా ఉచితంగా మందులు, ఇన్హేలర్స్, స్టెరాయిడ్స్ కానీ ఆస్పిరిన్ కానీ, సీరియస్ గా అటాక్ వస్తే నెబులైజేషన్ అంటాం, హాస్పిటల్ అడ్మిట్ చేసి ట్రీట్ చేయటము కూడా సాధారణంగా చూస్తూ ఉంటామండి. చాలా మంది రోజుకి దాదాపు 4 నుంచి 5 పిల్లలకి నెబులైజేషన్ ఇస్తుంటాం. అవుట్ పేషెంట్ లో దాదాపు ఒక 20 నుంచి 30 పిల్లలకి ఈ ఆస్తమాతోని ప్రాబ్లం ఉంది. మనకి రెగ్యులర్ గా ఈ హాస్పిటల్లోకి దాదాపు ఒక 50 నుంచి 70 రిజిస్టర్ చేయబడి వాళ్ళకి రెగ్యులర్ గా మందులు తీసుకుంటున్నారు, శ్రద్ధగా వస్తున్నారు. వారికి ఉండే అపోహలు భయాలు తీర్చడానికి కొంచెం టైం స్పెండ్ చేసి మధ్యాహ్నాల పూట వారికి క్లాసెస్ కూడా తీసుకోవటము జరుగుతుంది. వాటికి ఇన్ఫర్మేషన్ కోసం ప్యాంప్లెట్స్ కూడా తెలుగులో వాళ్ళకి అర్థమయ్యే విధంగా చదువుకోవడానికి ఎవరైతే చదువుకోగలుగుతారో వారి కోసము ఇవ్వటం కూడా జరుగుతుంది. ఇది ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా సాధ్యమైనంత వరకు ఈ ప్రాబ్లం ని కంట్రోల్ చేయడానికి అన్ని విధాలా మన సత్యసాయి జనరల్ హాస్పిటల్స్ వారు చేస్తున్నాం అన్నమాట.
1: చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది సార్. అంతా బిజీగా పరుగులు తీసే ఈ కాలంలో కూడా మీరు హెల్త్ ఎడ్యుకేషన్ కి ఇంత ప్రాముఖ్యతనిస్తూ మీ సమయం వెచ్చిస్తూ ఇలాగా ప్రయత్నం చేస్తున్నారంటే అది నిజంగా అభినందనీయంగా ఉంది. ఇక చివరిగా ఒక ప్రశ్న సార్. ఆస్తమా పిల్లలు ఇంట్లో ఉంటే భయాందోళన చెందే తల్లిదండ్రులు లేదా హాస్టల్లో ఉంటే భయపడే కేర్ టేకర్లు ఉండడం చూస్తూనే ఉంటాము, వారందరికీ మీరు ఇచ్చే సలహా ఏమిటి?
0: ఆస్తమా అనగానే మొట్టమొదట భయపడకూడదండి. ఇది రాకూడనిది, వినకూడనిది లాంటిది జబ్బేమీ కాదు. ఇది చాలా మంది, ప్రపంచంలో ఎంతో మంది వాళ్ళకి ఇది వచ్చింది. ప్రెసిడెంట్స్, సినిమా యాక్టర్లు,
1: రెండు ఏమైనా ఉదాహరణలు కూడా మీరు చెప్పగలిగితే మా ప్రేక్షకులు, మా శ్రోతలు ఇన్స్పైర్ అవుతారు.
0: తప్పకుండా. మనం ప్రెసిడెంట్స్, రాజకీయ నాయకులు తీసుకుంటే ఈ అమెరికా ప్రెసిడెంట్స్ లైక్ బిల్ క్లింటన్, జాన్ కెనడీ, రూజ్వెల్ట్, కూలిడ్జ్, ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఆస్తమా బారిన పడి మందులు తీసుకుంటున్న వాళ్ళే. ఇంకా సినిమా యాక్టర్లు ఎలిజబెత్ టైలర్, ఇంకా మన ఇండియాలో తీసుకుంటే రాజ్ కపూర్, అందరికీ తెలుసు అమితాబ్ బచ్చన్, వీరికి కూడా ఈ ప్రాబ్లం ఉందని మనకి తెలుస్తుంది. ఇదే కాకుండా రచయితలలో చార్లెస్ డికెన్స్ అని,
1: చార్లెస్ డికెన్స్
0: ప్రఖ్యాతమైన రచయిత, ఇంగ్లాండ్ రచయిత, వారికి కూడా ఆస్తమా ఉండేది. ఇదే కాకుండా బీతోవెన్ అని, సంగీత ప్రపంచంలో ఈ పేరు తెలియని వాళ్ళంటూ లేరు, ఈయనకి కూడా ఆస్తమా ఉండేదంట. ఇంకా పులిట్జర్ అని రైటర్, ఈ పులిట్జర్ అని ప్రైజ్ ఇస్తుంటారు, నోబెల్ ప్రైజ్ తో సమానం, ఈయనకి కూడా ఉండేది. ఇంకా కోర్గ్ అని, హెల్మాంట్ అని, నోబెల్ ప్రైజ్లు, వీళ్ళంతా మెడిసిన్ లో, కెమిస్ట్రీలో నోబెల్ ప్రైజ్లు తెచ్చుకున్న వాళ్ళు. సో వీళ్ళందరికీ కూడా ఆస్తమా ఉండేది. ఇదే కాకుండా చాలా మంది ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్స్ తెచ్చుకున్న స్విమ్మర్స్, ఒలింపిక్ లో పాల్గొన్న వాళ్లకు కూడా చాలా మందికి కూడా ఆస్తమా అనేది ఉంటుంది. వాళ్ళందరూ కూడా చూడండి, వాళ్ళందరూ కూడా ఎవరు ఇంట్లో కూర్చోలేదు, అందరూ ప్రపంచంలో వారి యొక్క సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు,
1: ఒక ఆదర్శాన్ని
0: కూడా అందించారు. సో ఆస్మా అనేది ఒక క్రిపిల్డ్, అదొక అవిటితనం అనేది కాదు, అది సాధారణమైనది, చాలా మందికి ఉంటుంది, ట్రీట్మెంట్ ఉంది, కరెక్ట్ గా వాడితే సాధారణమైన జీవితం గడపచ్చు. సో అందుకోసం మొట్టమొదట దీన్ని యాక్సెప్ట్ చేయాలి, అవాయిడ్ చేయొద్దు. మంచి మందులు ఉన్నాయి, ఇన్హేలర్స్ అనేవి డాక్టర్స్ చెప్పినట్టు వాడాలి, ఎలా కరెక్ట్ గా వాడాలనేది కూడా ఇంపార్టెంట్. పిల్లలలో పరిశుభ్రమైన వాతావరణం, ఇందాక చెప్పుకున్నట్టు తగు జాగ్రత్తలు తీసుకుంటూ పౌష్టికమైన ఆహారం ఇస్తూ పసిపిల్లల్లో తల్లిపాలు తాగించుకుంటూ సివియర్ అటాక్ వస్తే అప్పటికప్పుడు ఏం చేయాలనేది అనేది ముందే రాసి పెట్టుకుని ఇబ్బందులకి గురికాకుండా మనము ముందు జాగ్రత్త చేసుకుంటే సాధారణమైన జీవితం పిల్లలకి మనం అందివ్వగలము అనటంలో ఏమాత్రం సందేహం లేదు. ఇదే కాకుండా ఇటువంటి పిల్లలని సాంస్కృతమైన కల్చరల్ వాటిల్లో వాళ్ళని ప్రోత్సహించాలన్నమాట. పెయింటింగ్, డాన్స్, కవిత్వం కానీ, కొంతమందికి ఎవరికి పిల్లవాడికి ఏ ఇష్టమైనటువంటి కల్చరల్ వాటిలో పోవాలని అనుకుంటే అటువంటి వాటికి ధైర్యం చెప్పి, వారికి ధైర్యం ముందు మనం ధైర్యం తెచ్చుకోవాలి, తర్వాత మనల్ని మనం ధైర్యంగా ఉంటే బిడ్డ కూడా ధైర్యంగా ఉంటాడు. ఆ విధంగా వారి బంగారు భవిష్యత్తుకి మనము బాటలు వేయాలన్నమాట.
1: చాలా చాలా చక్కటి విషయాలు చెప్పారు సార్. ఇది విన్న శ్రోతలందరూ కూడా ఎంతో మోరల్ సపోర్ట్, ధైర్యం పొందారని అనడంలోని సందేహం ఉండదు. మరి ఎంతో అమూల్యమైన మీ సమయాన్ని వెచ్చించి మాతో ఎన్నో విషయాలు చక్కగా పంచుకున్నందుకు మీకు రేడియో సాయి తరపున, శ్రోతలందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్.
0: స్వామి పాదపద్మాలకి నమస్కరిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేడియో సాయికి మరియు శ్రోతలందరికీ కూడా ధన్యవాదాలు. సాయిరాం,
1: ఇంతవరకు మీరు చిన్నపిల్లల్లో వచ్చే ఆస్తమా లేదా ఉబ్బసం యొక్క లక్షణాలు, వైద్యం, నివారణ చర్యలు మరియు ఇతర జాగ్రత్తల గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు తెలుసుకున్న విషయాలు మనల్ని మరింత ఆరోగ్యకరమైన సమాజం వైపు మరొక అడుగు ముందుకు నడిపించాలని స్వామిని ప్రార్థిస్తున్నాం. ఇక ముందు చెప్పినట్టుగా చిన్నపిల్లల్లో ఆయాసం అన్న అంశంలో శ్రోతలకు ఇంకేమైనా సందేహాలుంటే వారు మాకు ఇమెయిల్ చేయవలసిన ఐడి మరొక్కసారి మీ ముందుంచుతున్నాము. సాయి ఆరోగ్య వాణి, SAI సాయి ARO GYA ఆరోగ్య VANI వాణి @gmail.com. ఈ ఐడికి మీరు మీ సందేహాలను పంపిస్తే సమయానుగుణంగా వాటిని మా వైద్య నిపుణులు మన తరువాయి భాగాల్లో చర్చిస్తారు. మరొక టాపిక్తో మీ ముందుకొచ్చేంత వరకు సాయి ఆరోగ్యవాణి తరపున శ్రోతలందరికీ సాయిరాం.
2: ఇంతవరకు మీరు పిల్లలలో ఉబ్బసం వ్యాధిపై పుట్టపర్తి శ్రీ సత్యసాయి వైద్యాలయాలలో తమ సేవలను అందిస్తున్న డాక్టర్లు జరిపిన చర్చ 2వ భాగం విన్నారు. సాయిరాం.

ఓం శ్రీ సాయిరాం. శ్రీ సత్యసాయి వాణి శ్రోతలందరికీ స్వాగతం. ఇప్పుడు మీరు ఆగస్టు 27, 2011 స్వామివారి కళాశాల విద్యార్థులచే ప్రదర్శింపబడిన బుర్రకథ యుగావతార్ 2వ భాగం వింటారు.

0: అయితే సోదరా,
1: ఏమిరా
0: సహనానికి భూమి, నమ్మకానికి స్వామిరా.
1: ఏం చెప్పావురా?
0: స్వామిని నమ్మి చెడిన వారు లేరింత వరకు.
1: నిజం చెప్పావురా?
0: ఒక ఉదాహరణ చెప్తాం విను.
1: చెప్పరా?
0: అది ఒరిస్సా. మదర్ తెరీసా మనుగడ సాగిన సరిహద్దు.
1: ఆహా.
0: ప్రకృతి కక్షబట్టి సాధించిన ఒరిస్సాలో సునామిని మించిన జలప్రళయం ముంచెత్తింది.
1: అయ్యో పాపం.
0: పడగబట్టిన ప్రకృతి కోలలు పికిలించి పగ్గాలు బిగించాడు ఆ పరమేశ్వరుడు.
1: సాయిరాం.
0: కరుణను పుణికి పుచ్చుకున్న మాతృశ్రీ ఈశ్వరమ్మ కన్న బిడ్డరా మన స్వామి.
1: అవునురా.
0: తమ భక్తులు తమ సర్వస్వం కోల్పోయి తమ బతుకులు చితుకులైపోతూ ఉంటే చూస్తూ ఊరుకునే తత్వం కాదురా మన స్వామిది?
1: కాదురా.
0: శాశ్వతం కాని ఆస్తులమ్మి శాశ్వతంగా తన భక్తులందరినీ ఆదుకున్నారు. 12 కోట్ల రూపాయల ఖర్చుతో 700 కుటుంబాలకు దిక్కు లేకుండా ఇళ్లు వాకిలి అంతా పోగొట్టుకున్న ఆ ధీరులందరికీ గృహాలు కట్టించి వాళ్లందరినీ ఆదుకున్నారు. 2009 సంవత్సరం శ్రీరామనవమి పర్వదినాన ఆ గృహాలకు వారిని యజమానులుగా ప్రకటించారు.
1: వాళ్ళంతా ఎంత అదృష్టవంతులురా.
0: ఆహా, వారి జన్మ ధన్యమాయరా, సాయి మనసే, వెన్న పూసరా.

0: అయితే సోదర,
1: ఏమిరా
0: ఇక్కడ నుండి కథ టర్నింగ్ పాయింట్ తిరుగుతుందిరా.
1: అదేలారా,
0: పార్వతీ పరమేశ్వరుడు శివశక్తి అవతారంగా రూపుదిద్దుకుని శ్రీ సత్యసాయిగా పరిధిలో అవతరించిన తర్వాత కైలాసంలో వాతావరణం అంతా అల్లకల్లోలంగా మారిపోయిందిరా.
1: అయ్యో పాపం.
0: అయితే ఆ తర్వాత ఏం జరిగిందో మన పెద్దనే చెప్తాడు రా విను.
1: చెప్పరా అబ్బాయి.

0: పార్వతీ పరమేశ్వరుల అదృశ్యంతో కుమారస్వామి గణపతులు ఏమీ తోచని పరిస్థితిలో ఉన్నారు. నంది బృంగి ప్రమద గణాలు ఒకరేమిటి, మొత్తానికి వెండికొండ వెలవెల్లబోతుందిరా.
1: అయ్యయ్యో,
0: నారదుడు తన మహతిని మీటుకుంటూ బయలుదేరాడు ఆ ఆది దంపతుల జాడ కోసం.
1: అన్నయ్య, మనలో మాట, అసలు ఈ నారదుడికి బట్టతల ఉండేదారా?
0: నారదుడికి బట్టతలుంటే నీకే ఉందిరా.
1: ఆహా, ఏమీ లేదు, బట్టతల ఉంటే సాధించలేనిది ఏమీ లేదంటారు కదా అందుకని.
0: హోరిని భడవ, బట్టతల కాదురా, పట్టుదల. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏది ఉండదు అంటారు.
1: ఓహో, అయితే ఇక నీ పట్టు వదలని కాని కథలోకి వెడదాం పద.
0: హోరిణి, దేవాంతకుడురా నువ్వు. సరే, కథలోకి వెళ్దాం పద.
1: పదరా.
0: నారదుడు పార్వతీ పరమేశ్వరుడు శివశక్తి అవతారునిగా పర్తిలో శ్రీ సత్యసాయిగా అవతరించిన విషయం కైలాసంలో చెప్పేశాడు. అయితే కైలాసవాసులే కాకుండా దేవతలందరూ కలిసి ఒక్కొక్కరై పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయానికి ఎలా తరలి వస్తున్నారో వినరా.
1: ప్రశాంతి నిలయమా? అదెక్కడుంద్రోయ్?
0: అదిగోరా, అది ప్రశాంతి నిలయం. దేవుడుండే గుడి, దేవతలందరి బడి, ఈశ్వరాంబవడి, నిత్య సంకీర్తన వరవడి, శివశక్తి అవతారుని నానుడి. అదిగో అల్లదే ప్రశాంతి నిలయం.

0: అయితే సోదర,
1: ఏమిరా?
0: గణపతి, కుమారస్వామి, గాయత్రి, మహాలక్ష్మి, సీతారామ లక్ష్మణులు, హనుమంతునితో సహా అందరూ కలిసి ప్రశాంతిలేం చేరారు.
1: ఆహా,
0: ఇక నంది బృంగుల వెంట గో సంపదంతా గోకులాన్ని చేరుకున్నాయి.
1: ప్రమద గణాలు మహిమాన్వితమైన కమలాలుగా మారి పతీషుని దివ్య సౌధాలకు వన్నెతెస్తూ ప్రశాంతి నిలయాన్ని చూసుకుంటున్నాయి. ప్రశాంతతకు భంగం కలగకుండా
0: మంచు కొండలోని మంచు మాయమైంది. మానసరోవరం మౌనం దాల్చింది.
1: ఓహో,
0: పార్వతీ విన్నపం మేరకు పరమేశ్వరుడు తన కంఠంలోని గరళాన్ని మంచు కొండపైన వదిలిపెట్టి వచ్చాడు. ఆ గరళ తాపానికి మంచంతా కరిగి ఓషధి ప్రస్థపురం గుండా ప్రవహించి
1: ఓహో
0: గరళాన్ని శుద్ధి చేసుకుని దివ్య మంత్ర జలాలుగా మారి శివుని ప్రస్తుత కొలువైన పుట్టపర్తికి సాయిగంగలా చేరి ఊరూరిని పల్లె పల్లెని సాయి సేవని నిర్విఘ్నంగా చేస్తోందిరా.
1: సాయి రామ్.
0: ఈ శుభ సందర్భంలో మన అన్నయ్య ఒక మంచి పాట పాడతాడు, వినరా?
1: పాడరా అబ్బాయి.

0: ముక్కోటి దేవతలు విద్యార్థులై సేవాదళమై భాసిల్లుతున్నారు.
1: ఆహా,
0: ధన్వంతరులు వైద్యులై వైద్య సేవలు అందిస్తున్నారు.
1: ఋషులు, మహర్షులు, సురులు, భూసురులు వేదాలను నిత్య పారాయణ గావిస్తున్నారు. అష్ట దిక్పాలకులు ఆచార్యులై విద్యా సేవలు అందిస్తున్నారు.
0: అధినాయకులు సెంట్రల్ ట్రస్ట్, దీన జనోద్ధరణ, వృద్ధాశ్రమాలు చూసుకుంటున్నారు.
1: ఆహా,
0: కాకలు తీరిన కళా దిగ్గజాలు తయారవుతున్నారు.
1: ఓహో,
0: కళామ తల్లి సరస్వతీ మాత కనుసన్నరలో మీరుపురి సంగీత కళాశాలలో భావరాగ తాళయుక్తంగా భక్తి ప్రవాహం ప్రత్యక్ష భగవానుని మురిపించి మరిపించి మైమరిపిస్తున్నారు.
1: అల్లా యేసు బుద్ధ జోరాష్ట్ర మహావీరులు పత్తి వైభవానికి కలగ్దులై హిల్యూ స్టేడియంలో తమ తమ స్థానాలను చక్కగా అలంకరించుకున్నారు.
0: ఇక ఏడు కొండలు దిగి వచ్చిన ఆ శ్రీనివాసుండు లోకైక చిన్మయుండు వెలిగే పరతీశుడు నేడు పృథ్వీయందు
1: నిత్యం వండి వారిస్తూ నిత్యాన్నదాన నిలయానికి వేలుగై వెలుపుతోంది క్యాంటీన్ లో అన్నపూర్ణ మాత.
0: సాయి గీత, మానస పుత్రిక, సత్యగీత స్వామి చేసే ప్రతి మంగళ కార్యానికి మంగళాన్ని పలుకుతూ ఉంది.
1: మొన్న 85వ జన్మదిన వేడుకల సందర్భంగా స్వామి ఎంతో ప్రేమతో అందరికీ అత్యుత్తమ విద్యను అందించాలన్న సంకల్పంతో విద్యా వాహిని అన్న ప్రాజెక్ట్ ని కూడా ప్రారంభించారు.
0: యజ్ఞ యాగ క్రతువులకు హవిర్భాగానికి అర్హుడు ఆ పరమేశ్వరుడే.
1: నిజం చెప్పేవారు,
0: ఆ పరమేశ్వరుడే శివశక్తవతారుడైన మన సాయిశుడు.
1: ఆహా అన్నయ్య, మనస్సు ఆనంద సాగరంలో మునిగిపోయింది. సాయి నామస్మరణం ముక్తికి సోపానమన్నారు స్వామి.
0: అవును,
1: స్వామి నామస్మరణం చేసుకుందాం పదరా.

0: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఫ్రెంచ్ జ్యోతిష్కుడు నాస్ట్రడామస్ తన సెంచురీస్ అనే గ్రంథంలో స్వామి గురించి, స్వామి యొక్క అవతార వైభవం గురించి చాలా స్పష్టంగా రాశారు.
1: భారతీయ నాడీ గంధాలన్నింటిలోనూ స్వామి ఆచార వ్యవహారాలు ఆకార సాకారాలతో చక్కగా వివరించాయిరా. ఖురాన్, బైబుల్, గురుగ్రంథ, గీత మొదలగు వివిధ మతస్థుల గ్రంథాలలో స్వామి గురించి చక్కగా విశదీకరించారు.
0: పరమశివుని జటాజూటం స్వామికి ముచ్చటైన కురుడుగా మారాయి. జటాజూటం అందలి చంద్రుడు పర్తిలో పూర్ణచంద్రుడే పూర్ణచంద్ర ఆడిటోరియం గా మారాడు. ఇక నాగాభరణం ప్రశాంతి నిలయం ప్రవేశద్వారం వద్ద నాగేశ్వరునిగా వెలిశాడు.
1: వ్యాఘ్రం కాషాయంబరమైంది, త్రిశూలం ఉత్తర ద్వారపు గోపురమైంది. ప్రశాంతి నిలయంలో
0: ధమరుక భజన మందిర హారతి గంట అయింది, భస్మం దివ్యలీల విభూతిగా మారింది.
1: శివుని త్రినేత్రం చల్లని వెన్నెల కురిసే సాయి నేత్రద్వయంలో కలిసిపోయింది.
0: అంబ సాంబ శివునిలో సగమై స్వామి నడకలలో రాజహంసని మరిపిస్తూ చల్లని చూపులలో వెన్నెల వెలుగులై సాయి మాతగా వెళ్లి విరిసిపోతోంది. అయితే సోదరా,
1: ఏమిరా,
0: స్వామి తన బాల్యంలోనే ఆ నటరాజ నాట్య వైభవాన్ని ఋషేంద్రమణికి బదులుగా శివతాండవాన్ని మరిపించేటట్లు ఆనాటి శ్రోతలను ఏ విధంగా మురిపించారో వినరా.

0: పరుగు పందెం లాంటి ఈ జీవనయానంలో
1: ఆహా
0: ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించడం శ్రేయస్కరం.
1: అవునరా,
0: అప్పుడు ఆ దివ్యశక్తి ఎల్లప్పుడు మనతోనే ఉండి మన జీవితాన్ని నడిపిస్తూ ఉంటుంది. ఇక ఏ తీర్థయాత్ర, ఏ నది స్నానం, ఏ ఉపవాసం అవసరం లేదు.
1: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి చరితం ముగింపు లేనిది. స్వామి మాటలు, పాటలు, ఉపదేశాలు, ఉపన్యాసాలు మళ్లీ మళ్లీ మళ్లీ వినాలని, దర్శించాలని,
0: తద్వారా ఈ భవసాగరాన్ని అవలీలగా దాటగలగాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మన తండ్రి తన అపూర్వ అపార ప్రేమామృత జల్లులను మనందరిపైన కురిపింపజేయాలని ప్రార్థిస్తున్నాము. స్వామి, 1960 నుండి 70 సంవత్సరాలలో మా మాస్టర్ గారి బృందం స్వామి ముందర బుర్రకథ పాడుతూ ఉండగా స్వామి అయిపోయాక ఒక పాట అడిగి మరీ ప్రేమతో పాడించుకున్నారు. ఇప్పుడు ఈరోజు అదే పాటను స్వామి ఎంతో మెచ్చిన ఆ భజన పాటను ప్రేమతో హృదయపూర్వకంగా అంకితం చేస్తున్నాము.

ఇప్పటిదాకా మీరు ఆగస్టు 27, 2011 స్వామివారి కళాశాల విద్యార్థులచే ప్రదర్శింపబడిన బుర్రకథ యుగావతార్ 2వ భాగం విన్నారు.

तेरा सही।

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 6వ వార్షికోత్సవ సందర్భంగా 2 రోజుల ప్రత్యక్ష ప్రసారాలు శ్రోతలకు అందించడం జరిగింది. జూలై 22వ తేదీన జరిగిన సహానుభూతి సంస్కృతి ప్రత్యక్ష ప్రసారాల్లో 3వ భాగాన్ని మీకిప్పుడు ప్రసారం చేస్తున్నాం.
1: మనిషికి సమాజం ఎంత ముఖ్యమో సమాజానికి మనిషి అంతే అవసరం. అయితే ఈ రోజుల్లో మనుషుల మధ్య సహకారం, ఐకమత్యం వంటి సుగుణాలు తగ్గిపోవడంపై ప్రజాప్రతినిధులు ఆవేదన చెందుతున్నారు. ఇదే అంశాన్ని పార్లమెంట్ చర్చిస్తే ఎలా ఉంటుంది? పార్లమెంట్ నడిచే విధానం ఎలా ఉంటుంది? మాక్ పార్లమెంట్ కార్యక్రమంలో తెలుసుకుందాం. ఈ కార్యక్రమాన్ని విజయవాడ బాలలు సమర్పిస్తున్నారు.
0: అందరికీ సాయిరాం. మన 24 గంటల రేడియో సాయి తెలుగు ప్రసారాల 6వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సమర్పిస్తున్న ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా నమూనా మాక్ పార్లమెంట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇందులో పాల్గొనడానికి విచ్చేసిన విద్యార్థిని విద్యార్థులు అందరికీ స్వాగతం. ప్రేమపూర్వకమైన సాయిరాం, సహానుభూతే సంస్కృతి లక్షణం అనే అంశంపై నేటి పార్లమెంట్ సమావేశంలో చర్చ జరగనుంది. పదండి సందర్శకుల గ్యాలరీలో కూర్చుని సభా కార్యక్రమాన్ని ఆస్వాదిద్దాం. గౌరవనీయ సభాసదులారా, గౌరవనీయ సభాధ్యక్షులు విచ్చేస్తున్నారు.
2: క్వశ్చన్ అవర్ లో మొదటి ప్రశ్న, శ్రీమతి హితేశ్వరి గారు.
3: అధ్యక్ష మహోదయ్, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ గారిని అడుగుతున్నాను. దేశంలో వివిధ ఛానల్స్ టీవీ కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నాయి. వాటిని పర్యవేక్షించే యంత్రాంగం ఏదైనా ఉంటే ఆ వివరాలు తెలియజేయండి.
4: ఉంది అధ్యక్ష మహోదయ్. ప్రభుత్వంలోని డైరెక్టరేట్ ఆఫ్ మానిటరింగ్ సర్వీసెస్ విభాగం అన్ని ఛానల్స్ ప్రసారం చేసే కార్యక్రమాలను నిరంతరం గమనిస్తుంటుంది. ప్రసారమయ్యే కార్యక్రమాలలో అశ్లీలత, వివిధ వర్గాల మధ్య విద్వేషాలను, మతపరమైన అసహనాన్ని రెచ్చగొట్టే అంశాలు లేకుండా పర్యవేక్షిస్తుంది.
3: అధ్యక్ష మహోదయ్, దీనిపై సప్లిమెంటరీ ప్రశ్న. నిబంధనలకు విరుద్ధంగా కార్యక్రమాలను ప్రసారం చేసే ఛానల్స్ పై చర్య తీసుకునేందుకు మీరు చెప్పిన మానిటరింగ్ విభాగానికి చట్టపరమైన అధికారం ఉందా?
4: అటువంటి సందర్భాలను మానిటరింగ్ విభాగం సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు నివేదించి ఆయా ఛానల్స్ పై తగిన చర్య తీసుకోవలసిందిగా సిఫార్సు చేస్తుంది. అటుపైన చట్ట ప్రకారం ఆ ఛానల్స్ పై చర్యలు చేపట్టడం జరుగుతుంది.
5: అధ్యక్ష మహోదయ్, దీనిపై సప్లిమెంటరీ ప్రశ్న అడిగేందుకు అనుమతించవలసిందిగా కోరుతున్నాను.
2: అనుమతించడమైంది శ్రీ విద్యాసాగర్.
5: టీవీ ఛానల్స్ లో విద్య, సంస్కృతి, ఆరోగ్యానికి సంబంధించిన కార్యక్రమాలు ప్రసారమయ్యేలా చూసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేమిటి?
4: అధ్యక్ష మహోదయ్, నైతిక నియమావళికి లోబడి కార్యక్రమాలను ప్రసారం చేసేలా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా టీవీ ఛానల్స్ ప్రసారాలను పర్యవేక్షిస్తుంది. ప్రభుత్వం ప్రెస్ కౌన్సిల్, టీవీ ఛానల్స్ అధిపతులు, అధికారులతో తరచూ సమావేశమై ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలను వారికి గుర్తు చేస్తుంది. అందరూ చూసే సమయాల్లో చిన్న పెద్ద ప్రతి ఒక్కరూ చూడదగ్గ, ఆమోదయోగ్యమైన, ఆరోగ్యకరమైన కార్యక్రమాలు ప్రసారం చేయవలసిన అవసరాన్ని నొక్కి చెప్తుంది.
2: సభా కార్యక్రమావళి సూచించిన మేరకు వివిధ మంత్రిత్వ శాఖలు సభకు పత్రాలు సమర్పించాయి.

0: వ్యవధి తక్కువగా ఉన్నందున ఇప్పుడు 0 అవర్ ప్రారంభమవుతుంది. సైలెన్స్, సైలెన్స్ ప్లీజ్. ముందుగా నోటీసు ఇచ్చిన వారికే అవకాశం. దయచేసి సభ్యులందరూ తమ తమ స్థానాల్లో కూర్చోవాలి. శ్రీమతి సత్యప్రియ గారు.
1: గౌరవనీయులైన సభ్యులందరికీ సాయిరాం. సంస్కృతికి సంబంధించిన ముఖ్య విషయంపై ఈరోజు చర్చ జరగాలన్న ప్రతిపాదనకు అధికార ప్రతిపక్ష సభ్యులలో మెజారిటీ సభ్యులు మద్దతునిచ్చినందుకు వారందరికీ నా ధన్యవాదాలు. సమాజ హితానికి ప్రతికూలమైన ధోరణులు పెరిగిపోతుండటం పట్ల సభ్యుల ఆందోళనకు అది అద్దం పడుతోంది. అందుకు వారిని అభినందిస్తున్నాను. పరిణామ క్రమంలో మనిషి ఆటవిక, వ్యవసాయిక, పారిశ్రామిక దశలను కూడా దాటి ఎంతో ఉన్నత స్థితికి చేరుకున్నాడు. మనిషి ఎదుగుదలకు విశాలమైన ఈ భూగోళం సరిపోవడం లేదు. ఇది జనాభాపరంగా చూసిన వాస్తవమే. విజ్ఞానపరంగా గ్రహాంతరయానంలో సాధిస్తున్న పురోగతి దృష్ట్యాను వాస్తవమే. మనిషి ఎదుగుదలలోని వివిధ దశలకు అనుగుణంగా అతని సామాజిక జీవనము మారుతూ వచ్చింది. ప్రస్తుత కాలంలో ఉదర పోషణార్థం బహుకృత వేషం అన్నట్టుగా తయారైంది. అన్ని రంగాలలో పోటీతత్వం పెరిగిపోయి నాచిన్ని బొజ్జకు శ్రీరామ రక్ష అన్న చందంగా తయారైంది. ఏ సమిష్టి ప్రయోజనం కోసం సామాజిక జీవనం మొదలైందో ఆ లక్ష్యానికి విరుద్ధంగా స్వీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత పెరుగుతోంది. ఎవరికి వారే యమునా తీరే అనే ధోరణికి అడ్డుకట్ట వేయకపోతే క్రమేణా మానవత్వమే కనుమరుగవ్వచ్చు. కనుక ఏ విధంగా మనం ఈ ధోరణిని అడ్డుకోవాలన్నది చర్చించాలని సభను కోరుతున్నాను.
0: శ్రీమతి శాంతిశ్రీ గారు.
2: అధ్యక్ష మహోదయ్, సత్యప్రియ గారితో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఉపాధి అవకాశాలలో వస్తున్న మార్పుల మూలంగా కుటుంబాలు విడిపోతున్నాయి. ఒకప్పుడు అన్ని చోట్ల కనిపించిన సమిష్టి కుటుంబాలు ఇప్పుడు తక్కువైపోయాయి. కుటుంబ సభ్యుల మధ్యనే ఎడం పెరుగుతున్నప్పుడు కుటుంబాల మధ్య ఎడం పెరగడంలో ఆశ్చర్యం లేదు. రక్త సంబంధీకుల మధ్యనే ఆప్యాయతలు తగ్గిపోయి స్వార్థం పెరుగుతున్న నేపథ్యంలో ఒకరికొకరు సహాయపడే గుణమూ తగ్గిపోతోంది. ఇక ముక్కుమొహం తెలియని వారి గురించి ఆలోచించడమనే మాట ఎక్కడొస్తుంది? అసలంత తీరిక ఎవరికుంది? ఇతరుల గురించిన ఆలోచన తీరిక ఉండే పాతకాలానికి సంబంధించిన మాటే తప్ప నేటి కాలానికి వర్తించదనిపిస్తోంది.
3: మీరన్నది కరెక్టే శాంతిశ్రీ గారు. మనిషికి తిండి, గుడ్డ ప్రాథమిక అవసరాలు. తదుపరి ముఖ్య అవసరం గూడు. పెరిగే జనాభాకి లభ్యమయ్యే స్థలంలోనే గూడు కల్పించడానికి అపార్ట్మెంట్ సంస్కృతి వచ్చింది. వాటిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క గూడుగా ఫ్లాట్స్ ఉంటున్నాయి. అధ్యక్ష మహోదయ్, అపార్ట్మెంట్స్ లో చాలా ఫ్లోర్స్ ఉంటాయి. ఏ అంతస్తులో ఎవరుంటున్నారో అంతెందుకు? తామున్న అంతస్తులోనే ఎవరెవరు ఏ ఫ్లాట్ లో ఉంటున్నారో తెలుసుకునే తీరిక, అవసరము కూడా ఎవరిలోనూ కనపడడం లేదు. అపార్ట్ అంటే ఎడం అని అర్థం. అసలు ఆ అపార్ట్మెంట్ అనే పేరు స్థానంలో సహజీవనానికి గుర్తైన తేనెపట్టు అను లేక అలాంటి మరో పేరైనా పెడితే బాగుంటుంది. ఏమైనా అపార్ట్మెంట్స్ వచ్చాక మనుషుల మధ్య ఎడం పెరుగుతోందని నా అభిప్రాయం. ఈ పరిస్థితుల్లో మనిషికి తోటివారి క్షేమం గురించిన ఆలోచనకే ఆస్కారం లేదు.
4: అధ్యక్ష మహోదయ్, శాంతిశ్రీ గారు, సుకుమారి గారు వివిధ కారణాల వల్ల మనుషుల మధ్య అంతరం పెరుగుతోందని వివరించారు. అది సత్యదూరం కాదు. కానీ అధ్యక్ష మహోదయ్, మన దేశ సంస్కృతి పాశ్చాత్య దేశాల సంస్కృతికి భిన్నమైనది. మనది సనాతన ధర్మం. అదొక జీవన విధానం. దానికి మూలస్తంభం ధర్మం. ధర్మం అంటే ఏమిటనేది భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఇలా వివరించారు. ధర్మం అంటే కేవలం నేను క్షేమంగా ఉండాలి, నా కుటుంబం క్షేమంగా ఉండాలి అనుకోవడం కాదు. హృదయం వరించినది, మనసును కరిగించేదే ధర్మం. సమస్త లోక సుఖినో భవంతు, ఇదే మానవ ధర్మం. తనవారు పలురు అనే తేడా లేకుండా తన గ్రామం, తన దేశం, యావత్ ప్రపంచం సుఖంగా ఉండాలని కోరుకోవడం. స్వార్థాన్ని అనుసరించేది ధర్మం కానే కాదు. ధర్మబద్ధమైన మన సంస్కృతే మనకి శ్రీరామ రక్ష. జాతి నర నరాలా జీర్ణించుకుపోయిన ఈ సంస్కృతి మనలో మానవత్వం నశించుకోకుండా కాపాడుతుందని, ఇతరుల సంక్షేమాన్ని గురించి ఆలోచించేలా చేస్తుందని నా నమ్మకం.
0: అశోక్ గారు, మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా?
5: ఇప్పుడు మాట్లాడే వంతు నాది కాదు అధ్యక్ష మహోదయ్, కాని ప్రేమమ్మయ్య గారు చెప్పిన దానికి కొనసాగింపుగా ఉంటుంది కాబట్టి ముందుగా మాట్లాడే అవకాశం ఇమ్మని కోరుతున్నాను.
0: మంచిది, మీ విజ్ఞప్తిని ఆమోదిస్తున్నాను.
5: ధన్యవాదాలు అధ్యక్ష మహోదయ్. నేటి ప్రపంచాన్ని భౌతికవాదం నడిపిస్తుందనడంలో అతిశయోక్తి లేదు. మన సనాతన ధర్మమేమో ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతుంది. సనాతన ధర్మానికి సంబంధించిన స్మృతులు, శృతి సాహిత్యం, పురాణాలు పరోపకారార్థం ఇదం శరీరం అని ఘోషిస్తున్నాయి. భగవాన్ సత్యసాయి బాబా వారు కూడా పరోపకారాన్ని మించిన ధర్మం లేదన్నారు. సహనావవతు సహనౌ భునక్తు అంటూ మనం చేసే ప్రార్థన ఏం చెప్తోంది? కలసిమెలసి తిరుగుదాం, కలసిమెలసి పెరుగుదాం, కలసిమెలసి కలతలేక చెలిమితో జీవించుదాం అని చెప్తోంది. అంటే మనం ఏం చేసినా అందులో అందరినీ కలుపుకుపోయే తత్వమే మన సంస్కృతికి పునాది. మనమిప్పుడు రెండింటి మధ్య సంఘర్షణ జరుగుతున్న సంధికాలంలో ఉన్నాం. కనుక కొన్ని ఆటుపోట్లు ఉండడం సహజం. కాని పటిష్టమైన ధార్మిక పునాది ఉన్న మన దేశంలో అంతిమంగా అందరి గురించి ఆలోచించే సంస్కృతే విజయం సాధిస్తుంది. ఇతరులు కూడా మన మార్గానికే వస్తారు. ప్రేమ స్వార్థరహిత సేవలే సాధనగా దేశ దేశాలలో విస్తరిస్తున్న సాయి సేవా సంస్థలే అందుకు నిదర్శనం.
0: శ్రీమతి పద్మావతి గారు.
1: అధ్యక్ష మహోదయ్, అశోక్ గారు వ్యక్తం చేసిన ఆశావహ దృక్పథానికి నా అభినందనలు. కాని మనిషిలో స్వార్థమనేది అతి పురాతనమైన బలహీనత. లేకుంటే యుగ యుగాలుగా సామ్రాజ్య విస్తరణ కాంక్షతోనో, కీర్తికాంక్షతోనో, కాదంటే మరింకేదో కారణంగానో ఇన్ని యుద్ధాలు, రక్తపాతాలు జరిగి ఉండేవి కాదు కదా? ఎన్నో ధర్మపన్నాలు చెప్పే మన పెద్దలే తనకు మాలిన ధర్మం లేదన్నారు. శుక్రాచారులంతటి వారు స్వార్థ ప్రయోజనం సాధించుకునేందుకు బొంకితే తప్పులేదన్నారు. కనుక దేశకాల పరిస్థితులను బట్టి ధర్మం మారుతూ ఉంటుందని నా ఉద్దేశం. ఆంగ్ల భాషలో స్పిరిట్ ఈజ్ విల్లింగ్ బట్ ఫ్లెష్ ఈజ్ వీక్ అంటే మనసు మొగ్గిన దేహం వంగదనే సామెత ఉంది. మీరన్నట్టు ఇతరుల గురించి ఆలోచించే తత్వం అంతర్లీనంగా ఉన్నా మనసు చెప్పినట్టు చేసే సమయం, తీరుబడి ఎవ్వరికీ లేవు. ప్రస్తుతం వ్యష్టి ప్రయోజనాలే పరమావధిగా భావించే సంస్కృతిదే పైచెయ్యి. ధన్యవాదాలు.
4: అధ్యక్ష మహోదయ్, శ్రీమతి పద్మావతి గారు వ్యష్టి ప్రయోజనం గురించి ప్రస్తావించారు. వ్యష్టి ఎక్కడి నుంచి వచ్చింది? పరమేష్టి అనగా భగవంతుడు సృష్టి చేశాడు. సృష్టి నుంచి సమిష్టి అంటే సమాజం వచ్చింది. ఆ సమిష్టిలోని వాడే వ్యష్టి లేక వ్యక్తి. ప్రతి వ్యక్తి కుటుంబంలోనూ బయట ఎందరితోనో కలిసి పని చేయాల్సి ఉంటుంది. అందువల్ల తన చుట్టూ గిరిగీసుకుని కూర్చుంటానంటే కుదరదు. ఇచ్చిపుచ్చుకునే వైఖరి ఉండాలి కదా. లక్షాధికారి అయిన వ్యాపారి కూడా కస్టమర్లు పచ్చగా ఉంటేనే లాభాలు ఆర్జిస్తాడు. వారికి కొనుగోలు శక్తి లేకపోతే అతనికి వ్యాపారమే ఉండదు. నలుగుల బాగును కోరుకోవడం మన హితం కోసమే అనేది గ్రహించాలి. ఇంకా చెప్పాలంటే ప్రతి వ్యక్తి మరొకరికి ఇతరుడే. ఆ విధంగా ప్రతి ఒక్కరూ మరొకరి హితాన్ని కోరే సంస్కృతిలో దైన్యమనేదే ఉండదు. దీనికి పార్సీ సమాజం ఒక చక్కటి ఉదాహరణ. వారిలో ఎవరు చితికిపోయినా తోటివారు చేయుతనిచ్చి నిలబెడతారు తప్ప వారిని మరొకరిపై ఆధారపడే స్థితికి దిగజారనివ్వరు. అలా వ్యక్తి గౌరవాన్ని నిలబెడతారు కాబట్టే సమిష్టిగా పార్సీ సమాజం గౌరవాన్ని పొందుతోంది.
5: అధ్యక్ష మహోదయ్, మనం చర్చిస్తున్న అంశాన్ని మరో కోణం నుంచి కూడా చూడాలని నా సూచన. ప్రకృతి ఒడిలో పుట్టిన మనిషికి ప్రకృతే అన్నీ సమకూర్చింది. తిండికి వేట మీద ఆధారపడ్డ కాలంలో అడవులు, వాటిలో జంతు సంతతి సమృద్ధిగా ఉండేవి. వ్యవసాయ సమాజం రూపుదిద్దుకున్న కాలంలో నేల, నీరు సమృద్ధిగా ఉండేవి. రాను రాను ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. మనిషి అవసరాలకి వృక్ష, జంతు జాతులతో సహా అటవీ సంపద క్షీణించింది. దాని ప్రభావం పర్యావరణంపై పడి మనిషి మనుగడకే ముప్పు వచ్చే పరిస్థితి నెలకొంది. ఇప్పుడు అందరి నోట అడవుల సంరక్షణ, జలవనరుల సంరక్షణ అనే మాటలు వినిపిస్తున్నాయి. ఆ ఆలోచన అందరి సంక్షేమానికి ఉద్దేశించిన ఆలోచన కాదంటారా? వ్యక్తి ప్రయోజనాలు తాత్కాలికం, సమిష్టి ప్రయోజనాలు చివరకు వ్యక్తికే లాభం చేకూర్చే పరిష్కారాలు, శాశ్వతమైనవి. కనుక నేను నాది అనుకునేవారు కూడా తిరిగి బయలుదేరిన చోటకే రాక తప్పదు. అధ్యక్ష
1: మహోదయ్, అశోక్ గారు ప్రకృతి గురించి ప్రస్తావించారు కాబట్టి మరో విషయం కూడా మనం గమనించాలి. సృష్టిలో ఎన్నో రకాల జంతువులు, కీటకాలు మొదలైనవి ఉన్నాయి. ఎక్కడో అరుదుగా తప్ప ఏ జాతి తన జాతికి అపకారం చెయ్యదు. అంటే సింహాలు సింహాలను, తోడేళ్లు తోడేళ్లను చంపవు. నాయకత్వం విషయంలోనూ, జతకట్టే సమయంలోనూ వాటిలోవి కీచులాడుకోవచ్చు, అంతవరకే. కాని మనిషి దగ్గరకొచ్చేసరికి అంతా స్వార్థం. ఫలితంగా ప్రతి విషయంలోనూ పోటీ పడటం, కుట్రలు కుతంత్రాలు కనిపిస్తాయి. ఆ స్థాయిని దాటితేనే మనిషి మనిషి అనిపించుకుంటాడు. అందుకే భగవాన్ సత్యసాయి, మీరు అంతకన్నా ఎక్కువ. మీరంతా దైవాత్మ స్వరూపులు. అది తెలుసుకుంటే మానవత్వం అదే వికసిస్తుందని చెప్పారు. కోరికల మీద అదుపును సాధన చేసుకుని స్వార్థాన్ని జయించమన్నారు. సేవతో అహంకారాన్ని అణిచివేస్తే అందరిలో దైవాన్ని దర్శించవచ్చు. అప్పుడు ఉప్పొంగే ప్రేమ భావన పదిగురి గురించి ఆలోచింపచేస్తుంది, పొరుగువారి అభ్యున్నతిని కోరుకుంటుంది. అధ్యక్ష, విచక్షణ జ్ఞానం మనిషిని జంతుజాతి నుంచి వేరు చేస్తుంది. ఆ జ్ఞానంతోనే మనిషి ఎప్పటికప్పుడు తనను తాను సంస్కరించుకుంటాడు. కాబట్టి పరహితం కోరే మన సంస్కృతి మూలాలను మర్చిపోడని నా విశ్వాసం.
0: చెప్పండి కౌశల్ బెనర్జీ గారు.
2: అధ్యక్ష మహోదయ్, నాకన్నా ముందు మాట్లాడిన సభ్యులు చాలా ఆశావహ దృక్పథంతో మాట్లాడారు. మంచిదే, కానీ వాస్తవాలు మరోలా ఉన్నాయి. తెల్లవారి లేచినది మొదలు నా ఇల్లు, నా పిల్లలు, నా కుటుంబం, వారి అవసరాలు అనే ఆందోళనలో మంచి చెడు అనే విచక్షణే మర్చిపోతున్నాం. ఇటీవలే ఒక రాష్ట్రంలో టాపర్గా నిలిచిన విద్యార్థి దొడ్డిదారిన ర్యాంకు సాధించాడనేది వెలుగులోకి వచ్చింది. ఏదో విధంగా అనుకున్నది సాధించాలన్న స్వార్థమే అందుకు కారణం, కాదంటారా? అలా చేసినందువల్ల నిజంగా అర్హుడైన విద్యార్థికి అన్యాయం జరుగుతుందనే ఆలోచనే వారికి రాలేదు. ఎందుకంటే ఇతరులు ఏమైపోతే నాకే, నేను బాగుండాలనే స్వార్థం. మనుషుల మనస్తత్వాలు మారవు, ఎప్పటికీ మారవు.
6: కౌశల్ బెనర్జీ గారు, మనుషుల్లో మార్పు రాకపోవడం అనేది ఉండదు, వస్తుంది. కాకపోతే సరైన సందర్భమైనా ఉండాలి, లేదా సత్పురుషుల మాటలు వినడమైనా జరగాలి. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. అధ్యక్ష మహోదయ్, పుట్టపర్తిలో 70వ దశకానికి ముందు మందిరం దగ్గరలో ఇటుకతో కట్టిన గదులుండేవి. వాటిల్లో ఒక పెద్ద ఆమె ఒంటరిగా ఉండేవారు. ఒకరోజు ఉదయం 10 గంటలైనా ఆమె బయటకు రాలేదు. అనుమానం వచ్చి చూస్తే ఆమె స్పృహ లేకుండా పడివింది. ఆ విషయం తెలిసిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఇరుగు పొరుగున ఏమి జరుగుతుందో పట్టించుకోనక్కర్లేదా, ఏం చేసినా చెయ్యకపోయినా కనీసం బాగున్నారా అని పలకరించవచ్చు కదా. ఉదయం లేవగానే చుట్టుపక్కల వారెలా ఉన్నారో కనుక్కోండి, అదెంత సంతృప్తిని ఆనందాన్ని ఇస్తుందో గమనించండి అని స్వామి చెప్పారు. ఆ మాటలు స్వామి తల్లి ఈశ్వరమ్మ గారిని బాగా ప్రభావితం చేశాయి. ఆనాటి నుండి ఆమె ప్రతిరోజు అందరిళ్లకు వెళ్లి చిరునవ్వుతో వారి క్షేమ సమాచారాలు విచారించేవారు. ఎంతో ఆందోళనతో స్వామి దర్శనానికి వచ్చేవారు కూడా ఆమె పలకరింపుతో సగం బెంగతీరి స్వామిని చూసినట్టే ఆనందపడేవారు. దయ, కరుణ, సానుభూతి మనిషికి సహజమైనవి. సామాజిక జీవనానికి అవే పునాది. సమయం సందర్భం వచ్చినప్పుడు అవి తప్పక బయటపడతాయి.
5: అభిరామి గారి మాటలను నేను సమర్థిస్తున్నాను అధ్యక్ష మహోదయ్. వారు చెప్పినది వింటున్నప్పుడు నాకొక కథ గుర్తొచ్చింది. ఒక సాధువు నదిలో స్నానం చేస్తున్నాడు. ఒక తేలు ప్రవాహంలో కొట్టుకుపోవడం గమనించాడు. దానిని రక్షించడానికి చేతిలోకి తీసుకున్నాడు. వెంటనే అది ఆయనను కుట్టింది. గబాలున తేలును జార విడిచాడు. కాని దాన్ని మరలా వెంటనే చేతిలోకి తీసుకున్నాడు. తేలు మరలా కుట్టింది. ఈసారి దాన్ని జార విడిచాడు, మళ్లీ రక్షించాడు. ఇలా 4-5 సార్లు జరిగాక పక్కనున్నతను, అయ్యా సాధువుగారు, కుడుతుంటే దాని కర్మను దాని పోనీక ఆ తేలునెందుకలా రక్షిస్తారు అని అడిగాడు. కుట్టడం దాని సహజ లక్షణం, ఇతరులకు సహాయపడడం మనిషి లక్షణం. తేలు ఒక అల్పప్రాణి, అదే తన లక్షణాన్ని వదలనప్పుడు మనిషిగా నా సహజ లక్షణాన్ని నేనెలా మరవగలను అన్నాడా సాధువు. ఇందులో గమనించవలసిందేంటంటే సృష్టిలో చాలా ప్రాణులకు వాటి ప్రవర్తన స్వాభావికం, వాటికి ఎవరూ ఏమీ నేర్పరు. కాని మనిషి ఒక్కడే చాలా విషయాలు ఇతరుల నుంచి నేర్చుకుంటాడు. మరో మాటలో చెప్పాలంటే మనిషి ప్రవర్తనను తీర్చిదిద్దవచ్చు. అందులో కుటుంబం కన్నా గురువులు, పాఠశాలలు పోషించే పాత్ర గొప్పది. అందువల్లనే భగవాన్ సత్యసాయి బాబా వారు విలువలతో కూడిన ఎడ్యుకేర్ అనే విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు. అందులో అవకాశం లేని వారి కోసం బాల వికాస్ తరగతులు ప్రవేశపెట్టారు. ప్రభుత్వం స్వామి అందించిన ఎడ్యుకేర్ విధానాన్ని అధ్యయనం చేసి దేశంలోని అన్ని పాఠశాలల్లోనూ అమలు చేయాలని నా సూచన అధ్యక్ష.
7: అధ్యక్ష మహోదయ్, చర్చ ఆరంభంలో శ్రీమతి పద్మావతి గారు నేటి ఉలుకులు పలుకుల సమాజంలో ఇతరులను గురించి ఆలోచించే సమయం ఎవరికుంటుందని వ్యాఖ్యానించారు. నిజమే, జీవన విధానం మారింది. ఆ జీవన విధానాన్ని మార్చలేము, కాని జీవన లక్ష్యాన్ని మార్చుకోవచ్చు. చుట్టూ ఉన్న ఆకర్షణలన్నిటికీ లొంగి వాటిని పొందడానికి డబ్బు సంపాదనే ధ్యేయంగా మార్చుకుంటున్నారు. అందువల్ల మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి. ఆ పరిస్థితి కుటుంబ సభ్యుల మధ్యనే తలెత్తడం మనం చూస్తున్నాం. అలాగే ఇతరులతో మనను పోల్చుకోవడం వల్ల అసూయ, పంతాలు పెరగడం మరొక కారణం. మొదట మనం ఆప్యాయతలు, అనురాగాలు, ఆనందం, మానసిక శాంతి కావాలో లేక ఆందోళన, మనుషుల మధ్య దూరాలు కావాలో తేల్చుకోవాలి. మనుషుల మధ్య సత్సంబంధాలకు నిర్మలమైన చిరునవ్వే పెట్టుబడి. స్నేహం చిగురించడానికి ప్రేమపూర్వకమైన పలకరింపే ఎరువు.
2: బాగా చెప్పారు ప్రేమ్మయ్య గారు. అధ్యక్ష మహోదయ్, భగవాన్ బాబా వారు టెలివిజన్ను టెలివిజన్ అన్నారు. దానికి తోడు ఇప్పుడు అరచేతిలోనే అంటే సెల్ఫోన్ ద్వారానే లభిస్తున్న ఇంటర్నెట్, వాట్సాప్, ఫేస్బుక్ మొదలైన వాటి పుణ్యమా అని మనుషుల మధ్య ముఖాముఖి పలకరింపులు, మాటలు కరువయ్యాయి. పూర్వం పెళ్లిళ్ల వంటి సందర్భాల్లో పిల్లలు ఆనందంగా కలిసి ఆడుకునేవారు. ఇప్పుడు ఎవరికి వారు ఏ సెల్ఫోనో ట్యాబ్నో పట్టు కూర్చోవడం కనిపిస్తుంది. పిల్లలు వాటిని వాడకూడదని నా ఉద్దేశం కాదు, కాని వాటి వాడకంపై తల్లిదండ్రుల నియంత్రణ తప్పనిసరి. ప్రభుత్వం కూడా వాటి ద్వారా సామాజిక హితానికి హానికరమైన ధోరణులు వ్యాప్తి చెందకుండా నియంత్రించాలి. అంతేకాదు అధ్యక్ష మహోదయ్, వీడియోలు సెల్ఫీల పిచ్చిలో మానవత్వాన్ని కూడా మర్చిపోతున్నారు. ఇటీవలే ఒక వ్యక్తి యాక్సిడెంట్ లో గాయపడ్డాడు. వీడియోలు తీసుకుంటూ అక్కడున్న వారెవరూ అతనికి సహాయపడలేదు. చివరికి ఎవరో అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు, కానీ అతను మరణించాడు. సకాలంలో వైద్య సహాయం అంది ఉంటే అతను బతికేవాడని డాక్టర్లు చెప్పినట్టు మీరు పేపర్లలో చదివే ఉంటారు కదా. గ్యాడ్జెట్స్ పై పిచ్చి కన్నా చిన్నతనం నుంచే ఇతరులకు సహాయపడే తత్వం అలవాటు కాకపోవడమే దానికి కారణం. దేనికి టైం చాలదనేవారు తాము ఈ గ్యాడ్జెట్స్ పై ఎంత సమయం వృధా చేస్తున్నారో గుర్తించాలి. ఇక మన బాధ్యత ఏమిటంటే కుటుంబ స్థాయిలో పిల్లలు నలుగురితో కలిసి అవుట్డోర్ గేమ్స్ ఆడేలా ప్రోత్సహించాలి. సామాజిక సేవా కార్యక్రమాలకు, సత్సంగాలకు వెంటబెట్టుకుని వెళ్లాలి. పిల్లలు పెద్దలను అనుకరించి నేర్చుకుంటారు కాబట్టి పెద్దలు వారికి ఆదర్శంగా నిలవాలి. అధ్యక్ష,
8: పెద్దలే కాదు ఇతర ప్రాణులు కూడా మనకు ఆదర్శమే సాయిలీల గారు. అధ్యక్ష మహోదయ్, జపాన్ లో జరిగిన ఒక సంఘటన ఇతరుల పట్ల సానుభూతి విషయంలో మనకన్నా చిన్న ప్రాణులే ఎంతో ముందున్నాయని రుజువు చేస్తోంది. ఒక వ్యక్తి ఇల్లు కట్టుకుంటూ గోడకి చెక్కను బిగించడానికి మేకలు కొట్టాడు. 10 రోజులు గడిచాక ఏదో మార్పు చేయడానికి మళ్లీ గోడ వద్దకు వెళ్లేసరికి అతనికి అక్కడొక బల్లి కనిపించింది. ముందు కొట్టిన మేకుల్లో ఒకటి దాని ఖాళీలో నుండి దిగిపోయింది. అందువల్ల అది కదలలేకపోతోంది. తను మేకలు కొట్టి 10 రోజులైంది. ఇప్పటిదాకా బల్లి ఇంకా ఎలా బతికుందని అతనికి ఆశ్చర్యం వేసింది. ఇదేమిటో చూద్దామని అతను దానినే గమనిస్తూ కూర్చున్నాడు. కాసేపటికి మరొక బల్లి వచ్చింది. అది ఒక పురుగును నోటకరుచుకొని వచ్చి కదలలేకుండా ఉన్న బల్లి నోటికి అందించింది. అంటే మరొక బల్లి తోటి ప్రాణి మీద సానుభూతితో ఆహారం అందించడం వల్లే ఈ బల్లి ఇన్నాళ్లు బతికుందని ఆశ్చర్యపోయాడా వ్యక్తి. మనుషుల్లో ఈ రకమైన ప్రవర్తన పూర్తిగా నశించలేదు, కాని తగ్గిన మాట వాస్తవం. అది నిజం కాకపోతే సాయిలీల గారు చెప్పిన యాక్సిడెంట్ లాంటి సంఘటన జరిగుండేది కాదు.
9: అధ్యక్ష మహోదయ్, ఇంతవరకు జరిగిన చర్చ విన్నాక మారిన జీవన శైలి వల్ల మనుషుల్లో ఇతరుల పట్ల సహానుభూతి అనే సద్గుణం తగ్గిపోతుందనేది గౌరవనీయ సభ్యుల అభిప్రాయంగా కనిపిస్తోంది. కానీ పరిస్థితి చేజారిపోలేదని నేను భావిస్తున్నాను. ఈ స్పీడ్ యుగంలో జీవితంతో కుస్తీ పడుతున్న యువతకు తమ సమస్యలను గుర్తించి తగిన ప్రతిచర్యలు తీసుకోగల సత్తా ఉందని నా అభిప్రాయం. మీరే చూడండి, ఇటీవలి కాలంలో ఉద్యోగాలలోనూ బయట ఎదురవుతున్న ఒత్తిడులను తట్టుకోవడానికి యువత యోగా మెడిటేషన్ల వైపు మొగ్గు చూపుతోంది. విలాసవంతమైన జీవితం గడపడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలలోనూ చురుకుగా పాల్గొంటోంది. అనేక కారణాల వల్ల చేయూత కోసం ఎదురుచూస్తున్న వారికి ఎందరో యువతి యువకులు సహాయపడుతున్నారు. అధ్యక్ష, అలాంటి వారిని వారు దత్తత కూడా తీసుకుంటున్నారు. తోటివారికి సహాయం చేయాలనే ఉద్దేశ్యం ఉన్నవారంతా చేతులు కలిపి సంస్థలు నెలకొల్పి సంస్థాగతంగా చక్కని సేవలు అందిస్తున్నారు. అంతేకాదు అధ్యక్ష, సోషల్ మీడియా ద్వారా తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నారు. సమాజంలో వికృత ధోరణులకు కారణమవుతున్న టెక్నాలజీని వారు సామాజిక ప్రయోజనం కోసం వాడడం గమనించదగినది. ఈ సందర్భంగా ఒక అంశాన్ని ప్రస్తావించక తప్పదు. అధ్యక్ష, కొన్ని చోట్ల శాసనసభలలో గౌరవ సభ్యులు టెక్నాలజీ సౌకర్యాన్ని సిగ్గుపడాల్సిన రీతిలో దుర్వినియోగం చేసినట్లు ఫోటోలతో సహా పేపర్లలో వచ్చింది. బాధ్యత గల పెద్దలుగా మనమంతా దేశానికి ఆదర్శవంతంగా వ్యవహరించాలని కోరుతున్నాను. అలాగే సామాజిక సేవ చేయడానికి ముందుకు వస్తున్న యువతకు చట్టపరమైన అవరోధాలు ఎదురుకాకుండా అవసరమైతే చట్టాలను సవరించాలని కోరుతున్నాను. ప్రసార మాధ్యమాలలో సామాజిక సేవా కార్యక్రమాలకు ఎక్కువ ప్రచారం కల్పించాలని నా సూచన. అధ్యక్ష, చివరిగా ఒక మాట. వేల ఏళ్ల చరిత్ర కలిగిన మన భారతదేశంలోని సనాతన ధర్మం అజరామరమైనది. ధర్మో రక్షతి రక్షితః.
0: సభలో నేడు జరిగిన చర్చకు
10: అధ్యక్ష బీడీ కార్మికుల బిల్లుపై కాల్ అటెన్షన్ మోషన్ అనుమతించవలసిందిగా కోరుతున్నాను.
0: కరీమా బేగం గారు, భోజన విరామం తరువాత బిల్లుపై ఎలాగూ చర్చ ఉంది కనుక కాల్ అటెన్షన్ మోషన్ ను అనుమతించడం లేదు. సభలో నేడు జరిగిన చర్చకు గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు సమాధానమిస్తారు.
11: నేటి చర్చ సందర్భంగా గౌరవనీయులైన సభ్యులు చేసిన సూచనలను మా ప్రభుత్వం తప్పక పరిశీలించి తగిన చర్యలు చేపట్టగలదని సభాముఖంగా తెలియజేస్తున్నాను.
12: విజయవాడ బాలలు సమర్పించిన మాక్ పార్లమెంట్ కార్యక్రమం విన్నారు. ఇందులో వై దుర్గా ప్రసాద్, ఎం లక్ష్మీ సౌమ్య, ఆర్ మహేశ్వరి, డి పూర్ణచంద్ర సాయి, ఏ తులసి, కె హారిక, పి శివనాగిని, ఐ పావని, ఏఎంఎస్ రాహుల్ కౌశిక్, పి పద్మావతి, జి ధాన్యసాయి, పి లిఖిత, కె అనిత, బి భవాని, ఎస్ ప్రియాంక, ఏ కామాక్షి పాల్గొన్నారు.
13: ఎరుక చెబుతానమ్మ, ఎరుక చెబుతానమ్మ.
12: ఆ బలే, ఎరుక సాని వచ్చిందే, ఆమె ఏం చెప్తుందో విన్నామా?

0: ఏవే, నిజంగా కష్టాలు తొలగేలా, ఆపదలు పోయేలా ఉపాయం చెబుతావా?
1: అందుకే గదమ్మ నేనొచ్చింది అప్పల నరసమ్మ.
0: నా పేరు నీకెలా తెలుసే?
1: అన్నే తెలుసులే అమ్మ.
0: అట్లాగైతే మా సమస్యలు చెప్పగలవా?
1: మర్యాద సయ్యవే మగనాలి నరసమ్మ, చేటలో చేటడు బియ్యం తీసుకురా.
0: ఇదిగో తీసుకో, చెప్పవే మరి.

0: అప్పులు 16 అన్నట్లుందే. అవునా?
1: నిజమేనే, నువ్వు చెప్పిందంతా నిజమే. ఎంత చదివినా తలకెక్కదు వాడికి, ఎన్ని మందులు వాడినా తగ్గని రోగం నాది. ఆయన సంపాదన సంగతి చెప్పావుగా, అది మరి దీనికి విరుగుడు లేదా?
0: ఉందే తల్లి, ఉంది ఎదురుగానే ఉంది. ఆ రావి చెట్టు క్రిందే ఉంది.
1: ఆ రావి చెట్టు క్రిందేముంది? దేవత, దయ్యమా?

0: ఎవరే ఆవిడ?
1: సింకిరి సాపలో ఎండవానల్లో సెట్టు క్రింద సింపిరి జుట్టుతో సిరిగిన బట్టలతో పడి ఉన్నదే దేవత.
0: ఎవరు? ఆవిడ మా అత్తగారు. పని పాట లేని తిండి దండగ మనిషిని అక్కడ ఉండమన్నాం. ఇల్లు ఇరుకాయే, బయట గాలి, విశాలమైన తిన్నె, ఒక్కరికి హాయిగా ఉండొచ్చు.
1: ఎంత మాటలన్నావే, ఇంటి ఇల్లాలు అనవలసిన మాటలేనా ఇవి? అందుకే ఎన్ని అనర్థాలు.
0: అయితే ఇవన్నీ మా అత్తగారి శాపనార్థాలా?

0: సెడ పుట్టిన వాడవును గదా, రేపు నీ కోడలొచ్చి నీకిదే పరాభవం చేస్తే. అందుచేత
1: ఎందుచేత అనకు, అత్తగారిని మాత్రం సహించును.
0: నేను చెప్పేది విను తల్లి, భగవాన్ సత్యసాయి బాబా వారు దీనికి

0: మంచి కలుగుతుంది.
1: చెప్పాలు, తపాలు, మంత్రాలు, తంత్రాలు అక్కర్లేదన్నమాట.
0: అవసరం లేదు.
1: అత్తగారిని కూడా కన్న తల్లిలా గౌరవించాలంటావు.
0: అంతకంటే కుటుంబ భాగ్యం ఏముంటుంది?
1: నాకు అర్థమైంది. మన కష్టాలకు మనమే కారణం. అవి పోవాలంటే భగవాన్ సత్యసాయి బాబా చెప్పినట్లు కుటుంబ సభ్యులు ప్రేమతో ఉండాలి.
0: ప్రేమ కంటే గొప్ప వస్తువు లేదని సత్యసాయి బాబా వివరించారు. ప్రేమతో దేన్నైనా సాధించవచ్చు.
1: అత్తగారు, అత్తగారు, రేపటి నుండి మాతో పాటు ఇంట్లో

0: మా మామయ్య అబ్బో చాలా మోతుబరి.
1: సరే నీ జేబులో ఎంతుంది?
0: 100 ఉంది.
1: ఆ 100 ఇస్తావా?
0: అమ్మో అది ఇచ్చేస్తే నా జేబు ఖాళీ, మళ్ళీ నేనెలా నా ఖర్చులు?
1: 100 ఉండి లేదన్నావు, మోతుబరి అయితే ఇవ్వాలనుందా?
0: అవన్నీ ఎందుకు? నాకు మంచి ఉద్యోగం రావాలంటే ఏం చెయ్యాలో చెప్పు.
1: మీ గురువు గారి పేరు ఎప్పుడైనా తెలిచావా?
0: ఆయన జీతం తీసుకున్నారు, చదువు చెప్పారు.
1: ఆయనకు నీకు ఏ సంబంధం లేదా?
0: చెప్పడం ఆయన ధర్మం, అది ఆయన చేశారు.
1: మరి నీ ధర్మం?
0: నేను చదువుకున్నానంతే.

0: స్నేహితులు మా ఇంటి ఛాయలకే రారు. నాకు స్నేహంతో పని లేదు, సెల్ ఫోన్ చాలు.
1: అంటే మంచి స్నేహితులే లేరు?
0: లేరు, ఏదో ఊరికి ఆడుకోవడానికే మాట్లాడు.

0: ఇంత మంచి మాటలు ఎవ్వరూ చెప్పలేదు. నేను చేసిన పుణ్యం వలన నీ దర్శనం కలిగింది.
1: నాది కాదు భగవాన్ సత్యసాయి అనుగ్రహం ఇది.
0: వారి మాటలు వింటే ఏమవుతుంది?
1: వినడమే కాదు ఆచరించాలి.
0: ఆచరించి చూపిస్తే
1: ఏడాది తిరగకుండానే నీకు ఉద్యోగం దొరుకుతుంది.
0: శ్రీ గురుభ్యో నమః.

0: చిమిక్కలు వేసిన చిట్టిగాడంటావు, నీ పేరు మొట్టికాయల సిట్టిగాడురా. గతిగానికే అందరూ నవ్వుతారు, ఇప్పటికే పెళ్ళానికి దండం పెట్టావన్నని పెద్ద పేరుంది నాకు. అది వట్టి నస మనిషి, దాని గోళ అంతా ఇంత కాదు. అదిగో ఆ గోళ పోవాలా, ఏం చెయ్యాలి?
1: మీ ఆవిడ వారానికి ఎన్ని రోజులు తింటుంది?
0: ఆదివారం మద్దాకల్ భోజనం, సోమవారం సోలడి మజ్జిగ, మంగళవారం మెంగిలి మంగళం, బుధవారం పులుసు, గురువారం కుడుములు, శుక్రవారం శుద్ధినీలు, శనివారం శనగలే. ఇది 7 రోజులు తిండి.
1: అంటే వారానికి ఒక్క రోజున కూడా పూర్తిగా కూడెట్టదు?
0: అంతేకాదు, మధ్యలో ఏకాదశి, పున్నమి, పూర్తి ఉపవాసాలే.
1: మహాభక్తురాలన్నమాట.
0: నా మహా కర్పూర బిల్ల వారం, అగరబత్తి వారం, ఆర్పే దీపం, నీరే నైవేద్యం. ఇది మా అల్లి పూజ.
1: ఎంత పొదుపు, ఎంత పొదుపు.
0: పొదుపా పాడా?
1: దాన ధర్మాలు ఏమైనా చేస్తుందా?
0: దానమా? దానికి తెలియదు. తీసుకోవడమే గాని తిరిగి ఇవ్వదు. ధర్మమా? సుతారామ ఇష్టం లేదు, పరుల పదార్థాలతోనే బతికేస్తుంది. అన్ని అప్పులు కుప్పలే.
1: ప్రొద్దున్నే 21 సార్లు ఓంకారం చేస్తుందా?
0: గీంకారం చేస్తుంది.
1: భజన పాటలు వచ్చా?
0: వచ్చు. అప్పుడప్పుడు పాడు జీవితము, మా పాడు జీవితము అని కూనిరాగం తీస్తుంది.
1: నగర సంకీర్తన చేస్తుందా?
0: అన్ని పోగు చేసుకునేందుకు నగర సంచారం చేస్తుంది.
1: పిల్లలున్నారా?
0: పిల్లలా పాడ, గాలి కొద్దీ తిరుగుతుంది.
1: అత్తమామలు లేరా?
0: ఇది అడుగు పెట్టిన 6 నెలలకే కైలాసయాత్ర చేశారు.
1: అది విషయం. పెద్దవాళ్ళు లేని కొంప?
0: మహా చెడ్డ కొంప కాదు, కంత

0: ఆశీర్వదిస్తారు.
1: మరణించిన వారు మనల్ని ఎలా ఆశీర్వదిస్తారు?
0: సిరి సంపదలు, ధన ధాన్యాలు, సంతానం, పుణ్యకార్యాలు జరిగేలా ఆశీర్వదిస్తారు.
1: నిజమేనంటావా? అదిగో రానే వచ్చింది ఇల్లాలు, దానికి చెప్పు
0: అమ్మా.

0: చేసుకో. దాని వల్ల నాకేమిటి?
1: నీకేం కావాలి?
0: భోగభాగ్యాలు సంతానం కావాలి.
1: తప్పక కలుగుతాయి.
0: సరే, భజరే మానస గురుచరణం ఈ పాట

0: త్యాగ భావములకు తరువులే గురువులు ఉన్న మాట తెలుపుచున్న మాట.
1: బాగా చెప్పావు, ఇది స్కూల్లోనే చెప్పారా ఎక్కడైనా చెప్పారా?
0: ఈ పద్యం మాకు బాల వికాస్ లో నేర్పారు.
1: బాల వికాస్ లో మంచి పద్యాలు నేర్పుతారన్నమాట, దీని భావం తెలుసా?
0: ఓ
1: అయితే చెప్పు.
0: బ్రతికినంత కాలం మంచి పండ్లు ఇస్తాయి చెట్లు, అవి ఎండిన తరువాత కూడా తమ శరీరం చీల్చి అంటే ముక్కలు ముక్కలుగా ఇతరులకు వంటకు ఉపయోగపడతాయి. చనిపోయిన తరువాత కూడా ఉపయోగపడే తరువులు మనకు మంచిని బోధించే గురువులు. ఇతరులకు ఇవ్వటం అనే త్యాగం అవి నేర్పుతాయి.
2: బాగా చెప్పారు.

0: చెప్తావా?
1: ఓ బామ్మ, చక్కగా చెబుతా. ఒక్క గూటిలోని నాలుగైదు పెట్టెలు ఎటువంటివి? ఒక్క తీగలోని 10-16 పువ్వులు ఎటువంటివి? ఒక్క తల్లి 4 పిల్లలు ఎటువంటి వారు? రాష్ట్రాలను ఉన్నా మనం భరతమాత బిడ్డలం, అంటే అందరం ఒకటే సమానం. మనలో మనం తెగవులాడకుండా స్నేహంగా ఉండాలి.
0: సహవాస్, బాల వికాస్ లో అందరూ కలిసి ఉంటారా?
2: ఉంటాం ఉంటాం.
1: చెప్తాను.

0: అర్థం తెలుసా?
1: ఓ తెలుసు. క్రైస్తవులైనా సిక్కులైనా హిందువులైనా ముస్లింస్ అయినా ప్రేమ లేకపోతే వాడు మానవుడు కాదు, రాక్షసుడు అవుతాడు.

0: చెట్లు
1: చాలా బాగా చెప్పావు. మానవ జీవితానికి ముఖ్యమైనవి ఏమిటని మీ పద్యాలు చెప్పాయి.
0: కలసి మెలసి ఉండటం ఇతర

0: ఇష్టం. ఎంటంతా వేంటి ఎన్నాళ్ళో మట్టి సత్రపు సావరిలో అక్కడుంటున్నాం.
1: ఇప్పుడేమైంది?
0: ఆ చోటు ఖాళీ చేయమంటాడు.
1: ఎవరు? ఆ కొత్తగా వచ్చిన కలహాల కామయ్య.
2: ఈ స్థలం ఇతని సొత్తా?
0: కాక నీ అత్తదా?

0: నెమ్మదిగా పాపయ్యను తీసుకువస్తా.
1: ఆచారి గారు, పాపం పాపయ్యకి దగ్గు జ్వరం చూడండి.
2: అమ్మా వచ్చావా? అందరికీ నేనున్నానంట. అలా కూర్చోబెట్టండి, కాలిపోతుంది. పర్వాలేదు, మందిస్తాను. ఆ అరుగు మీద

0: వెళ్లి వస్తాం. పాపయ్య ఇక్కడ విశ్రాంతి తీసుకో.
1: ఎందుకయ్యా ధర్మయ్య రంకెలేస్తున్నావు?
2: ఏమిటా, వాడి మేక మా మొక్కలు మేసేసింది, చూస్తూ కూచున్నాడు.
3: ఏం చేస్తాం తల్లి, నోరు లేని జీవి దానికి ఆకలి వేసింది మేసింది, పైగా దాన్ని

0: స్వామి చెప్పిన పద్యాలతో ఎరుకల సాని చెప్పిన సోది విన్నాం. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీకాకుళం జిల్లా బాలలు ఎస్ హారిక, సిహెచ్ తులసి, వి యశ్వంత్, సిహెచ్ సౌజన్య, బి జ్యోతిరాదిత్య, టి శ్రీరామ్ సాయి, పి చరణ్ తేజ, కే ధైర్య, కే దిలీప్ చంద్ర, ఎం జ్ఞాన భాస్కర్. రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాల 6వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా సహానుభూతే సంస్కృతి అనే శీర్షికన ప్రత్యేక కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారం వింటున్నారు. ఈ ప్రసారాల్లో ఇప్పుడు ఆకాశానికి స్తంభాలు నిజామాబాద్ బాలలు సమర్పిస్తున్నారు, విందామా?
1: ఆగాగు, ఆకాశానికి స్తంభాలేది అంటే? అదేదో కాస్త అర్థమయ్యేలా చెప్పు యశోదర్.
0: మరేం లేదు వివేక్, ఆరు బయట పడుకున్న ఒక ఆయనకి ఆకాశానికి ఆధారమేమీ లేదు కదా, మీద పడిపోతుందేమోనని అనుమానం వచ్చింది. భయమేసి పరుగెత్తడం మొదలుపెట్టాడు. అతన్ని ఒక సాధు ఆపి ఎందుకు పరిగెడుతున్నావు అని అడిగాడు. ఆ వ్యక్తి ఆకాశం మీద పడుతుందని భయపడి పరిగెడుతున్నాను అని చెప్పాడు. అప్పుడు ఆ సాధువు ఇతరులకు నిస్వార్థంగా సేవ చేస్తున్న వారిని, ఉపకారం చేస్తున్న వారిని, నీతిగా న్యాయంగా నడుచుకునే వారిని చూపి వీరే ఆకాశానికి స్తంభాలు, ఇలాంటి వారినంత వరకు ఆకాశం పడిపోదని చెప్పాడు. ఇప్పుడు మనం వినబోయే కార్యక్రమంలో ఈ రోజుల్లో కూడా అలా నడుచుకుంటున్న కొందరు యథార్థ గాథలు విందాం.
2: సాయిరామ్ అక్క, ఏంటి ఇంకా ఎవ్వరు రాలేదా? అయితే ఈరోజు బాలవికాస్ క్లాస్ కి నేనే ఫస్ట్ అన్నమాట.
3: అవునా అక్షర? కాని మన్యశ్రీ రాణి కూడా ఈ పాటికి వస్తూనే ఉంటారు. అదిగో మాటల్లోనే వచ్చేశారు.
2: సాయిరామ్,
3: సాయిరామ్,
2: సారీ అక్క,
3: సారీ అక్క.
0: ఇవాళ కొంచెం ఆలస్యం. స్తంభాలు ఇలాంటి వారున్నంత వరకు ఆకాశం పడిపోదని చెప్పాడు. ఇప్పుడు మనం వినబోయే కార్యక్రమంలో ఈ రోజుల్లో కూడా అలా నడుచుకుంటున్న కొందరు యథార్థ గాథలు విందాం.

0: సారీ అక్క,
1: ఇవాళ కొంచెం ఆలస్యం అయ్యింది. ఇద్దరం జీకే పెంచుకోవాలని న్యూస్ చూస్తూ టైం చూసుకోలేదు.
2: ఇంతకీ జనరల్ నాలెడ్జ్ ఎంత పెరిగిందేంటి?
1: అదేందో కాని ఈ న్యూస్ మాత్రం ఇక చూడొద్దని డిసైడ్ అయ్యాము.
3: అదేమిటి మాన్యశ్రీ అలా అంటావు?
0: అదంతేలే అక్క, న్యూస్ అంతా బ్యాడ్ న్యూసే. బ్రిడ్జిలు కూలిపోయాయి, ఎక్కడో షూటింగ్స్, జన నష్టం, దొంగతనాలు, స్కామ్లు ఇవే కదా. చాలా బాధగా ఉంటుంది ఇట్లాంటి ప్రపంచంలో మనం బతుకుతున్నామని.
3: నువ్వు చెప్పింది నిజమే, కాని అది సగమే నిజం. అంటే నాణానికి ఒక వైపు మాత్రమే, ప్రతి నాణానికి రెండు వైపులు ఉంటాయి కదా. మరి రెండో వైపు ఏముందో చూసావా?
1: రెండో వైపు ఏముంటుందక్క?
3: ఒకవైపు మీకు కష్టం కలిగించేవి ఉంటే రెండో వైపు మిమ్మల్ని సంతోషపెట్టేవి ఉంటాయి. అంతేకాదు మీకు స్ఫూర్తిని కలిగించేవి కూడా కనిపిస్తాయి.
1: అంటే?
3: అంటే మీరు చెప్పినవన్నీ జరుగుతున్న ఇదే ప్రపంచంలో ఇతరుల కష్టాలకు స్పందించి వారికి సహాయపడాలనే తపనతో తమకు తోచిన సాయం చేసేవాళ్లు కొందరైతే సేవాభావంతో తమ జీవితాలనే పూర్తిగా సమాజం కోసం అంకితం చేసేవాళ్లు ఇంకొందరు.
0: అవునా అక్క? మరి నాణానికి రెండో వైపు మాకు చూపిస్తావా?
3: అయితే మీకు నయి కిరణ్ యూనివర్సల్ స్కూల్ గురించి చెప్పాల్సిందే, వింటారా?
1: చెప్పక్క.
0: చెప్పక్క.
3: ఇది జరిగింది ఢిల్లీలో. శ్రీ జేడీ ఖురానా, శ్రీమతి కమలేష్ ఖురానా ఢిల్లీ వాస్తవ్యులు. శ్రీ ఖురానా గారు ఇంజనీర్గా, శ్రీమతి కమలేష్ ఖురానా ఒక స్కూల్ కి ప్రిన్సిపల్ గా పనిచేసేవారు.
1: అవునా?
3: అవును. వారి డ్రైవర్ కొడుకుకి అవసరమైన ఫీజు కట్టడంతో వీరి సేవా కార్యక్రమం మొదలైంది. ఎంతో మంది పిల్లలు చదువుకునే అవకాశం, ఆర్థిక స్తోమత లేక స్కూల్ కి వెళ్లవలసిన వయసులో ఇళ్లలో పనివారుగా చేరటం, చివరికి వీధుల్లో చెత్త ఏరే పని కూడా చేయటం ఈ దంపతులను ఎంతగానో బాధించేది. అదే ఈ పిల్లలకి చదువుకునే అవకాశం ఉంటే వీరు కూడా బాగా చదువుకొని జీవితంలో పైకి వస్తారనే నమ్మకం వారికి ఉండేది. మనం కూడా ఇటువంటి పరిస్థితులు చూసి బాధపడతాం కదా.
1: అవును.
3: కానీ వీరు బాధపడి వదిలేయలేదు. తమకి వచ్చే జీతంలో కొద్ది కొద్దిగా కూడబెట్టి ఒక ఫండ్ తయారు చేసుకున్నారు. ఆ ఫండ్ తో వారు స్థాపించిన ఎన్జీఓనే గురునానక్ సేవా సంస్థాన్. ఆ ఎన్జీఓ ద్వారా వారు గురుగ్రామంలో నడుపుతున్న స్కూల్ పేరే నయి కిరణ్ యూనివర్సల్ స్కూల్. ఈ స్కూల్ ప్రత్యేకత ఏంటో తెలుసా?
1: అక్కడ ఫీజు ఉండదు కదక్క.
3: కరెక్ట్ గా చెప్పావు మాన్యశ్రీ. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల నుండి పిల్లలను ఎంచుకుని ఈ స్కూల్లో అడ్మిషన్ ఇస్తారు. వారికి ఫీజు లేకుండా చదువు చెప్పడమే కాదు, ఈ పిల్లలందరికీ మధ్యాహ్న భోజనం, కావలసిన పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, పెన్నులు ఇస్తారు. ఇంకా వేసవి కాలానికి, శీతాకాలానికి సరిపోయే యూనిఫామ్స్ ఉచితంగా ఇస్తారు. ప్రతి వారం డాక్టర్ చెకప్ చేయించి అవసరమైన వ్యాక్సిన్స్ ఇప్పిస్తారు.
0: ఓహో, చాలా బాగుందక్క. వాళ్ళకెవరైనా హెల్ప్ చేస్తున్నారా? మరి
3: అదే మనం నేర్చుకోవాల్సింది రాణి. వీరు చేసేది ఎంతో మంచి పని అయినా ఒడిదుడుకులు తప్పలేదు. వీరు స్కూల్ నడుపుతున్న బిల్డింగ్ ని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నిబంధనలకు అనుగుణంగా లేదని పడగొట్టేశారట. అయినా కూడా ఎంతో ధైర్యంతో, సహనంతో వీరు ఒక బిల్డింగ్ బేస్మెంట్ లో టెంపరీ టెంట్స్ వేసి పిల్లల చదువు ఆగకుండా జాగ్రత్త పడ్డారట. చూసారా? మరి మనం తలపెట్టిన పనికి ఎటువంటి ఆటంకాలు ఎదురైనా నిరాశ పడకుండా అడుగు ముందుకే వెయ్యాలని వీరిద్దరు మనకి నేర్పించారు. 70 సంవత్సరాల పైనే వయసున్న శ్రీ ఖురానా గారు, 67 సంవత్సరాల వయసు పైబడిన శ్రీమతి ఖురానా గారు, దాదాపుగా 350 పైగా పిల్లలకు వీరు స్కూల్లో చదువు చెప్పించారు. అందులో చాలా మంది ఉన్నత విద్యకై ఎంతో మంచి విద్యాలయాల్లో అవకాశం పొందారట.
1: అక్క ఎంత మంచి పని చేశారో కదా. ఇక్కడేమో స్వామి మన కోసం ఫ్రీ ఎడ్యుకేషన్ ని ఈశ్వరమ్మ గారి కోరిక తీర్చడానికి స్టార్ట్ చేశారు. అక్కడేమో అంత పెద్ద వయసులో కూడా వారికి తెలియని పిల్లల కోసం ఇంతగా కష్టపడుతున్నారంటే నిజంగా వాళ్ళు స్వామి చెప్పినట్టు సేవ చేస్తున్నారనే లెక్క.
0: వింటుంటేనే ఎంతో

0: ఉంది. మరి మన స్వామి ఫ్రీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా స్థాపించి వైద్య సేవ కూడా ముఖ్యమే అనే ఆదర్శాన్ని అందించారు కదా.
1: రాణి, అందరికీ భగవంతునితో సమానంగా సేవ చేయటం సాధ్యమవుతుందా? స్వామి చేసేది సేవ ఎలా చేయాలో మనకి నేర్పించటానికే.
2: అవును,
1: అది చూసి మనం స్ఫూర్తి పొందాలి. ఒక కుగ్రామంలో తన వైద్య సేవ అందించడానికి జీవితాన్నే దారబోసిన ఒక డాక్టర్ గురించి చెప్పమంటారా?
3: చెప్పక్క, చాలా ఇంట్రెస్ట్ గా ఉంది. ఎవరా డాక్టర్, ఏంటా కదా?
1: చెప్తాను, వినండి. శ్రీ రవీంద్ర కొల్హే 1985 సంవత్సరంలో నాగ్పూర్ వైద్య కళాశాలలో మెడిసిన్ పూర్తి చేశారు. అందరిలాగా తన సొంత ఊరిలో పెద్ద హాస్పిటల్లో తన ప్రాక్టీస్ మొదలు పెట్టడానికి ఇష్టపడలేదు. అందుకు బదులుగా ఎటువంటి వైద్య సదుపాయం లేని ఒక కుగ్రామంలో తన వైద్య సేవలు అందించాలని నిర్ణయించుకున్నారు. దానికోసం వారు ఎంచుకున్న గ్రామం మహారాష్ట్రలోని మేల్ఘాట్ ప్రాంతంలో బైరాగర్ గ్రామం.
3: బైరాగర్ గ్రామమా?
1: అవును, ఇక్కడికి వెళ్లే బస్సు ఈ గ్రామానికి 30 కిలోమీటర్ల దూరంలోనే ఆగిపోతుంది.
3: మరి ఆ ఊరికి ఎలా వెళ్తారు?
1: ఇక అక్కడి నుండి నడిచి వెళ్లాల్సిందే. రవీంద్ర కొల్హే గారు ఈ గ్రామం చేరి నిరక్షరాస్యులు, ఎటువంటి వైద్య జ్ఞానం లేనివారు అయినా ఆ గ్రామీణులలో ఒకరిగా కలిసిపోయి బ్రతకడం మొదలు పెట్టారు. కాని కొద్ది రోజులకే వారికక్కడ సేవలు సరిగ్గా అందించటానికి తన చదువు సరిపోదని అర్థమైంది. 1987 ఎండీ చదవడం కోసం బయలుదేరారు.
2: వావ్, అయితే ఎండీ కూడా చదువుకొని రవీందర్ గారు మళ్లీ వచ్చేశారా? మరొక్కరు అంతమంది చూసుకోగలిగారా?
1: ఆ వచ్చారు, కాని ఒక్కరు కాదు. తన ఆదర్శాలను అర్థం చేసుకుని సేవా దృక్పథంతో తనతో పాటు కలిసి పనిచేయగలిగే స్మిత అనే డాక్టర్ని పెళ్లి చేసుకుని వారిని కూడా తీసుకుని బైరాగర్ తిరిగి వచ్చారు. ఇప్పుడక్కడి ప్రజలకు 2 డాక్టర్స్ దొరికారు. ఇంకా వారి ప్రయాణం మొదలైంది. బైరాగర్ లో చాలా మట్టుకు మరణాలకు న్యూమోనియా, పోషకాహార లోపం, మలేరియా వంటి వ్యాధులే కారణం అని తెలుసుకున్న వీరిద్దరు రోగులకు చికిత్సతో పాటు ఈ కారణాలను నిర్మూలించాలని కంకణం కట్టుకున్నారు.
3: అలాగా?
1: అలాగే. న్యూమోనియాకి కారణం వేసుకోవటానికి సరి అయిన బట్టలు లేకపోవటం అయితే, పోషకాహార లోపానికి కారణం పంటల కాలంలో తప్ప మిగిలిన సమయాల్లో పని లేకపోవటం, ఒక్క మాటలో చెప్పాలంటే పేదరికం.
0: ఇటువంటివన్నీ చేయాలంటే గవర్నమెంట్ వల్లనే సాధ్యమవుతుంది కదక్క. మరి ఇద్దరు మనుషులు ఎలా చేశారు?
1: మనిషి తలుచుకుంటే అసాధ్యమంటూ ఏమీ లేదు రాణి. మంచి సంకల్పంతో మొదలుపెట్టే పనికి దైవబలం తోడవుతుందని స్వామి ఎన్నోసార్లు చెప్పటం మనం విన్నదే కదా.
2: అవును,
1: తమ రోగాలను బాగు చేస్తున్న వీరికి అన్ని విషయాలు తెలుస్తాయనే అభిప్రాయంతో గ్రామస్థులు వైద్యానికి తమ పశువులను తీసుకురావటం, తమ పొలాలకు సంబంధించిన సలహాలను అడగటం మొదలుపెట్టారు. రవీంద్ర కొల్హే గారు తమ స్నేహితుడైన ఒక పశు వైద్యుని దగ్గర పశు రోగాలను నిర్ధారించడం నేర్చుకున్నారు. అంతేకాదు, పంజాబ్ రావు దేశ్ముఖ్ కృషి విద్యాపీఠలో వ్యవసాయం గురించి కూడా అధ్యయనం చేశారు.
3: అయితే ఆయన ఒక్క డాక్టరే కాదు, పశు వైద్యం తెలుసు, ఇంకా వ్యవసాయం కూడా నేర్చుకున్నారన్నమాట.
1: అవునక్షర, అంతేకాదు, వారి విజ్ఞానాన్ని ఉపయోగించి వ్యాధి నిరోధక విత్తనాలను కూడా కనుక్కున్నారు. ఆ విత్తనాలను నాటడానికి అందరూ సంకోచిస్తుంటే వ్యవసాయాన్నే వృత్తిగా చేసుకున్న వారి పెద్దబ్బాయి రోహిత్ తన పొలంలో వాటిని వేసి అద్భుతమైన పంటను పండించాడట.
2: అక్క, పోయిన సంవత్సరంలో మహారాష్ట్రలో ఎంతో మంది రైతుల ఆత్మహత్యల గురించి చదివాను, చాలా బాధపడ్డాము. మరి ఈ విత్తనాల వల్ల వారికి చాలా ప్రయోజనం ఉంటుంది కదా.
1: ఇంత అంతా కాదు మాన్యశ్రీ, ఇంకో విషయం తెలుసా? వీరిద్దరూ అక్కడి యువతకు వ్యవసాయంలో ఒడుపులు, గవర్నమెంట్ వారి పథకాల గురించి అవగాహన కల్పించటానికి చుట్టుప్రక్కల గ్రామాలన్నీ తిరుగుతూ ప్రచారం చేశారు.
3: అవునా?
1: అవును. అంతేకాక సార్వజనిక పంపిణీ వ్యవస్థను ఏర్పాటు చేసి వ్యవసాయ పనులు ఉండని వర్షాకాలంలో కూడా ఎవరికీ తినే ధాన్యానికి లోటు రాకుండా జాగ్రత్త తీసుకున్నారు. దాని ఫలితంగా మహారాష్ట్రలోని మేల్ఘాట్ ప్రాంతం రైతుల ఆత్మహత్యలే అనేదే లేని ప్రాంతంగా గుర్తించబడింది.
3: అక్క, ఇదంతా వింటుంటే ఇప్పుడే వెళ్లి బైరాగర్ చూడాలనిపిస్తోంది. మరి 30 కిలోమీటర్లు నడవగలవా రాణి?
1: ఇప్పుడా అవసరం లేదులే అక్షర. మహారాష్ట్ర పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్ మంత్రి గారు ఒకసారి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు శ్రీ రవీంద్ర, శ్రీమతి స్మితా కొల్హేలు ఉంటున్న చిన్ని పూరి గుడిసె చూసి చాలా ఆశ్చర్యపడి వారికి మంచి నివాస సదుపాయం ఏర్పాటు చేస్తానంటే శ్రీమతి స్మితా కొల్హే అందుకు ఒప్పుకోకుండా ఇది తమకి సదుపాయంగానే ఉందని, అంతగా చెయ్యాలంటే అక్కడి గ్రామాలకు సరి అయిన రోడ్లు వేయించమని కోరాడట. ఆ పనిచేసి మంత్రి గారు తమ మాట నిలబెట్టుకున్నారు. ఇప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న 200 గ్రామాలలో దాదాపు 70% గ్రామాలకు మంచి రోడ్డు సదుపాయం ఉంది. మహారాష్ట్రలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతంగా పేరు పొందిన మేల్ఘాట్ ప్రాంతంలో ఇప్పుడు మంచి రోడ్లే కాక కరెంటు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పడ్డాయి.
3: అవునా?
1: ఇంకక్కడ శస్త్రవైద్య నిపుణుడే తక్కువ. ఆ లోటును పూర్తి చేయటానికి అకోలా వైద్య కళాశాలలో చదువుతున్న వారి 2వ కుమారుడు రామ్ కొల్హే సిద్ధమవుతున్నాడు.
2: అక్క, రవీందర్ గారు తమ జీవితం మొత్తం బైరాగర్ గ్రామంలోనే గడిపారు. తీరా చూస్తే అది వారి స్వగ్రామం కాదు. ఆ ఊళ్ళో వారు ఆయన బంధువులు కాదు. ఎంత విచిత్రం!
3: అందులో విచిత్రమేముంది మన్యశ్రీ? ఇప్పటి వరకు మనం విన్నవన్నీ ఇటువంటివే కదా. ఎదుటి మనుషుల కష్టాలను గుర్తించి వాళ్లకి ఎంతో కొంత సహాయం చెయ్యాలనే కదా వీరందరూ ప్రయత్నిస్తున్నది.
2: అక్క, ఇదంతా వింటుంటే నాకు మా నాన్నగారు చెప్పిన విషయం గుర్తొస్తుంది. చెప్పనా?
1: ఏంటా విషయం అక్షర? చెప్పు, మేము తెలుసుకుంటాం.
2: మన హైదరాబాద్ లో ఉంటున్న గౌతమ్ కుమార్ అనే అతను పెద్ద కార్పొరేట్ కంపెనీలో మంచి ఉద్యోగం చేసేవాడట. కాని రోజు ఎంతో మంది తినటానికి లేక బాధపడటం చూసి తన ఉద్యోగం వదిలిపెట్టేసి సమాజ సేవ చేయాలని డిసైడ్ అయ్యి సరు నీడి అనే ఒక ఎన్జీఓ ద్వారా ఎన్నో సేవలను అందిస్తున్నారు.
3: ఎటువంటి సేవలు చేస్తున్నారు అక్షర?
2: అన్నిటికన్నా ముఖ్యమైనది వాళ్ళు చేసే అన్నదాత అనే ప్రాజెక్ట్.
1: అన్నదాత ప్రాజెక్టా?
2: అవును. ప్రతిరోజు గౌతమ్ అన్న, మిగిలిన ఉద్యోగులు, అతని ఫ్రెండ్స్, ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ కలిసి రాత్రి వేళల్లో పెళ్లిళ్లు, శుభకార్యాలు జరిగిన ఫంక్షన్ హాల్స్ కి వెళ్లి అక్కడ మిగిలిపోయిన ఆహారాన్ని కలెక్ట్ చేసుకుని వస్తారు. అలా సేకరించిన ఫుడ్ ని ఇంకెవరైనా దాతలు ఇచ్చిన విరాళాలతో తాము స్వయంగా వండిన ఆహారాన్ని మర్నాడు వీధుల్లో ఉండే పేదవారికి, ఆకలితో ఉన్న వారికి అందిస్తారట. ఇలా రోజుకి దాదాపు 500 మందికి పైగా ఆహారాన్ని అందిస్తున్నారు.
3: ఓహో, అయితే రోజు నారాయణ సేవే అన్నమాట.
2: అంతటితో అయిపోలేదు రాణి. వీధుల్లో నిరాశ్రయులుగా ఉన్న పిల్లలకి, వృద్ధులకి ఆశ్రయాన్ని కల్పించడానికి ఒక అనాథ శరణాలయాన్ని కూడా నడుపుతున్నారు. ఇక్కడ వీరందరికీ ఉండటానికి ఇల్లు, భోజనం, బట్టలే కాక పిల్లలకు చదువు కూడా చెప్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ని సేవ్ ఎ లైఫ్ అని అంటారు. ఇంకా గవర్నమెంట్ పాఠశాలల్లో అవసరమైన విద్యార్థులకు పుస్తకాలు, షూస్ ఏర్పాటు కూడా చేస్తారు. అక్షరాస్యతను పెంచటం కోసం ఆర్థిక స్తోమత లేని పిల్లలకు నగరంలోని స్లమ్ లోని పిల్లలకు చదువు చెప్పటం, చిన్న చిన్న నీతి కథలు లాంటివి చెబుతూ వాళ్లకి తప్పప్పుల గురించి, పరిశుభ్రత గురించి తెలియజేపటం కూడా చేస్తున్నారట. మన వద్ద మిగిలిపోయిన పాత బట్టలు, బ్లాంకెట్స్ వంటివి కలెక్ట్ చేసి నిరాశ్రయులకి, పేదవారికి, అవి అవసరమైన వారికి పంచిపెడతారట. ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఇవన్నీ కండక్ట్ చేస్తున్నా మన దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా సేవలు అందించాలని వారి ఆశయమట.
1: చూసారా మరి, ఇదే నాణానికి 2వ వైపున్నది. ఇవాళ మనం 3 గురించి మాత్రమే తెలుసుకున్నాం. ఇలా ఈ ప్రపంచంలో ఎంతో మంది తమ వంతు మార్పును తీసుకొస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని ఘటోన్ అనే పల్లెటూరులో పుట్టిన శ్రీమతి కిన్క్రీదేవి అక్కడి సిరమల్ జిల్లాలో జరుగుతున్న గనుల తవ్వకం వల్ల పంట పొలాలు పాడవ్వటం, నీటి వనరుల కాలుష్యం, అడవులను నరికివేయటం చూసి వాటి వలన అక్కడి ప్రజల ఆరోగ్యానికి జరిగే కీడు గ్రహించి 1987లో తనకు 67 సంవత్సరాల వయసులో షిమ్లాలో 19 రోజుల నిరాహార దీక్ష చేశారు. షిమ్లా హైకోర్టు ఆ తవ్వకాలు ఆపివేయాలని తీర్మానం చేయగా అదే తీర్పును 1995లో సుప్రీంకోర్టు కూడా ధృవపరిచింది. ఈ విధంగా తన ప్రాంత పర్యావరణ పరిరక్షణ, అక్కడి ప్రజల ఆరోగ్యం కోసం పోరాడిన కింకిరిదేవికి చదువు రాదు అంటే నమ్ముతారా? 1925లో పుట్టిన ఆమె నిరక్షరాస్యులు, వీధులను శుభ్రం చేసే ఉద్యోగం చేసి జీవించేది. అస్సాం రాష్ట్రంలోని కజిరంగ ప్రాంతంలో ఉన్న వన్యప్రాణి పరిరక్షణ కేంద్రంలో డాక్టర్గా పనిచేస్తున్న శ్రీ భాస్కర్ చౌదరి గారి సేవలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఏవైనా వన్యప్రాణులు గాయపడి తప్పిపోయి లేక తమ తల్లుల నుండి విడిపోయి పల్లెలోకి వచ్చేసిన వాటిని చేరదీసి వాటికి తగిన సేవలు అందించటమే కాక తిరిగి వాటికి తమ సహజ వాతావరణమైన అడవుల్లో పునరావాసం కల్పిస్తున్నారు. చిన్న వయసులోనే తప్పిపోయి వచ్చిన జంతువులకి అడవులలోకి తిరిగి వెళ్లాక వేటాడటానికి, తమను తాము రక్షించుకోవటానికి కావలసిన శిక్షణను కూడా ఇస్తున్నారు. వీరు ఇలా పులులను, చిరుతలను, రైనోసర్లను, ఇంకా జింకలను, అనేక రకాల పక్షులను కూడా కాపాడారట. ఇంకో విశేషం తెలుసా? చిన్న ఏనుగులు ఇక్కడికి వస్తే వాటిని వెచ్చగా ఉంచటానికి కాళ్లకి సాక్స్, పైజామాలు వేసి జాగ్రత్తగా చిన్న బిడ్డల్లా చూసుకుంటారట ఈ డాక్టర్ గారు.
3: అవునా?
1: అవును. అంతేకాదు, ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలకు కూడా వన్యప్రాణులను రక్షించడం ఎంత ముఖ్యమో అవగాహన కల్పించి వారిని కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేశారు. గత 17 సంవత్సరాలుగా వీరు కాపాడిన జంతువులు 1000కి పైనే. యశ్ గుప్తాకి 1 సంవత్సర వయసులో వాళ్ల కుటుంబం అమెరికాకు వెళ్లి స్థిరపడ్డారు. తనకి 5 ఏళ్ల వయసు నుండి కళ్లద్దాలు వాడుతున్న యశ్ ఒకసారి తన కళ్ళజోడు విరిగిపోయి మళ్లీ వేరేది వచ్చే వరకు దాదాపు 1 వారం పాటు చూడటానికి, చదువుకోవడానికి చాలా కష్టపడ్డాడట. అప్పుడు అతనికి వచ్చిన ఆలోచన ఏంటంటే, ఇలా ఎంతమంది కొనుక్కునే స్తోమత లేక కష్టపడుతున్నారో, వారికి నేను ఏ విధంగా సహాయం చెయ్యగలను? దానికి అతను కార్యరూపం ఇచ్చాడు. కళ్ళజోడు అమ్మేవారి దగ్గరకు, అలాగే తన ఫ్రెండ్స్, క్లాస్మేట్స్, తెలిసిన వారు, తెలియని వారు, ఇలా అందరి దగ్గరకు వెళ్లి వాళ్లు వాడేసిన పాత కళ్లద్దాలు, అవి లేని వారికి డొనేట్ చేయమని రిక్వెస్ట్ చేశాడు. అలా పోగయ్యిన కళ్లద్దాలను హయతి, మెక్సికో, ఇండియా వంటి దేశాలలో ఉన్న పేదవారికి అందించాడు. 2011లో మొదలు పెట్టిన ఈ సేవ తరువాతి 2 సంవత్సరాలలో దాదాపు 9500 మందికి ఉపయోగపడింది. తన స్కూల్ తరగతులు అయిపోయిన తరువాత కొంతమంది విద్యార్థులకు పాఠాలు చెప్పి అలా సంపాదించిన డబ్బుని ఈ కార్యక్రమానికి వినియోగించాడు. యాష్ వారంలో 20 గంటల కంటే ఎక్కువ సమయం ఈ కళ్లద్దాలు సేకరించడం, వాటిని వివిధ ప్రాంతాలకు పంపించడంలో గడుపుతాడు. మొదటిసారి కళ్లద్దాలు పెట్టుకున్న పిల్లల మొహాల్లో అన్నీ స్పష్టంగా చూడగలిగిన ఆనందమే నాకు ఈ సేవ సాగించడానికి కావలసిన స్ఫూర్తినిస్తుంది అంటాడు యశ్. కాని వీరందరూ 1 వయస్సు వాళ్లు కాదు. అందరికీ సమానమైన చదువు లేదు. చివరికి సేవ చేయటానికి కావలసిన ఆర్థిక స్తోమత కూడా కొందరికి లేదు. అయినా వీళ్లంతా సమాజ శ్రేయస్సు కోసం ప్రపంచానికి కొద్ది అయినా మంచి చేద్దామనే సంకల్పంతో తమ పనులు సాగిస్తూనే ఉన్నారు.
2: మళ్లీ నాకు అదే సందేహమక్క. వీళ్లంతా వాళ్ల చుట్టాలు కాదు, ఫ్రెండ్స్ కాదు, ఇతరుల కోసం వీళ్లందరూ ఎందుకింత కష్టపడుతున్నారు?
1: మాన్యశ్రీ, నీకో చిన్న విషయం చెప్తాను. మీకందరికీ శ్రీ రమణ మహర్షి గురించి తెలుసు కదా? ఎంతో మందిని ప్రభావితం చేసిన గొప్ప గురువులు వారు.
3: అవును.
1: వారిని ఒకసారి ఒక శిష్యుడు ఇతరులతో మేము ఏ విధంగా ప్రవర్తించాలి అని అడిగాడట. అందుకు మహర్షి నవ్వుతూ, ఇతరులనేవారే లేరు అని బదులు చెప్పారట. వారు ఆధ్యాత్మికంగా ఎంతో అర్థవంతమైన సమాధానం చెప్పినా మనం దానిని నీ ప్రశ్నకు సమాధానంగా కూడా చెప్పుకోవచ్చు.
2: అదేలా అక్క.
1: మనకి ఏదైనా కష్టం వస్తే అది తీర్చుకోవడానికి ఎంత తొందరపడతామో, అలాగే ఎదుటివారి కష్టాన్ని తీర్చడానికి తాపత్రయపడాలి. మనల్ని మనం ఎంతగా ప్రేమించుకుంటామో ఎదుటివారిని కూడా అలాగే ప్రేమించాలి.
3: అవునా?
1: అవును. కష్టంలో ఉన్నవారిని చూసి జాలిపడడం కాదు, వారికి ఏ విధంగా సహాయపడగలమో ఆలోచించి దానికి కావలసిన ప్రయత్నం చేయాలి. ఇటువంటి ప్రయత్నంలో ఎటువంటి కష్టనష్టాలు ఎదురైనా ధైర్యంగా అడుగు ముందుకు వెయ్యాలి. ఎదుటివారి పట్ల మనకున్న ప్రేమాభిమానాలు సహానుభూతే మన సభ్యతా సంస్కారాలకు కొలబద్దలు అని స్వామి ఎప్పుడూ చెప్తుంటారు. మర్చిపోయారా? మనం ఇప్పటి వరకు తెలుసుకున్న వారందరూ ఇదే సూత్రాన్ని అనుసరిస్తూ పరోపకారం, సమాజ సేవలే తమ లక్ష్యాలుగా తమ జీవితాలను సాగిస్తున్నారు.
0: అక్క, నాకు కూడా ఏమైనా మంచి పని చేసి స్వామిని సంతోషపెట్టాలని ఉంది. కాని మేం చిన్నవాళ్లం కదా, ఏం చేయగలం?
3: అక్క ఇప్పుడే చెప్పింది కదా రాణి, సేవ చేస్తున్న వారందరికీ డబ్బు, చదువు, ఇంకా మిగిలిన సౌకర్యాలు లేవు. కేవలం వాళ్ళ సంకల్పంతో అన్నీ సాధించారు.
1: చక్కగా చెప్పావు అక్షర, మనసు ఉంటే మార్గం ఉంటుంది రాణి. సరే, మరి మీరు ముగ్గురు ఎలాంటి సేవలు చేయగలరో ఆలోచించి చెప్పండి.
2: నా దగ్గర ఉన్న బట్టలు కొన్ని అవసరమైన వారితో నేను షేర్ చేసుకోగలనక్క.
1: ఎంత బాగా చెప్పావు మన్యశ్రీ. ఇవ్వటం కాదు, ఉన్నదాన్ని అవసరంలో ఉన్నవారితో పంచుకోవటం. బావుంది, చాలా బావుంది. ఇంకా
0: ఈ ఇయర్ నుండి నా ఓల్డెక్స్ బుక్స్ కూడా ఎవరికి అవసరమో తెలుసుకుని నీటుగా అట్టలు వేసిస్తానక్కా.
1: ఈ ఐడియా కూడా బావుందే. మనం వాడేసిన పుస్తకాలను అలా ఇచ్చేయకుండా చక్కగా కొత్త పుస్తకాల్లా ఇస్తే వారు సంతోషిస్తారు.
3: అక్క, మా ఇంట్లో పనిచేసే ఆంటీ వాళ్ళ అబ్బాయి ఫని తెలుగు మీడియంలో చదువుతున్నాడు. నేను ఇంగ్లీష్లో మాట్లాడితే ఎంత గొప్పగా చూస్తాడు. నేను ఫనీకి ఇంగ్లీష్ నేర్పిస్తాను.
1: వెరీ గుడ్ అక్షర, అది ఫనీకి ఎంతో ఉపయోగపడుతుంది. మీరు చిన్నవాళ్ళమని ఏం చెయ్యగలమని నిరాశ పడక్కర్లేదు. ఇలాంటి చిన్న చిన్న పనులే ముందు ముందు ఎన్నో మార్పులు తెస్తాయి. ఇంకా ఎన్నో చెయ్యొచ్చు. ఉదాహరణకి, మీరెవరూ స్కెచ్ పెన్స్ గాని కలర్ పెన్స్ గాని పూర్తిగా వాడరు.
3: అవును,
1: వాటిని అక్కడ ఇక్కడ పడేసే బదులు మీకు దగ్గరలో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో ఇవ్వండి. అలాగే మీ నోట్బుక్స్ కూడా కొన్ని పేజీలు మిగిలిపోతూ ఉంటాయి, అవన్నీ పారేయకుండా వాటిని కట్ చేసి ఒక బుక్ గా బైండింగ్ చేసి కొత్త బుక్ గా ఇవ్వచ్చు. అలాగే మీరు మీ పాత బట్టల్ని ఇచ్చేటప్పుడు బీరువాలో ఎక్కడో మూల పెట్టినవి తీసి అలా ఇచ్చేయకుండా చక్కగా ఉతికి నీట్ గా మడిచి ఇవ్వండి. మీరు ఇచ్చినవి తీసుకునేటప్పుడు వాళ్ళు కూడా సంతోషించేలాగా చేసి ఇవ్వటానికి ట్రై చేయండి. ఇంకా మీరు మీ ఫ్రెండ్స్ కలిసి మీరు ఉంటున్న వీధిలో ఒక 10 మొక్కలు నాటి పెంచొచ్చు. అలా చేసే ఉద్దేశ్యం, సంకల్పం ఉంటే చెయ్యటానికి ఎన్నో పనులు, ఇంకెన్నో మార్గాలు. మిమ్మల్ని చూసి మీ ఫ్రెండ్స్ కూడా ఉత్సాహపడతారు. అలా ఒకరికి ఒకరుగా కలుపుకుంటూ వెళ్తే మనం సాధించలేనిది ఏముంది?
2: ఎంత బాగా చెప్పావక్క, తప్పక చేస్తాము. ఏమంటారు రాణి అక్షర?
0: ఓ, తప్పకుండా చేసేద్దాం. రేపే మొదలు పెట్టేద్దాం. అమ్మా నాన్న కూడా సంతోషిస్తారు.
3: అందరికంటే ముఖ్యంగా స్వామి ఆనందిస్తారని చెప్పిందిగా అక్క, అంతకన్నా ఇంకేం కావాలి మనకి?
1: మంచిది పిల్లలు, బాగా ఆలోచించుకుని మొదలు పెట్టండి. మీరికి ఏమైనా సాయం చేయాలంటే ఇంట్లో పెద్దవాళ్ళని అడగండి. స్వామికి నచ్చేటట్టుగా ఉండండి. సాయిరాం.
4: సాయిరాం.
5: ఆకాశానికి స్తంభాలు. సహానుభూతితో ప్రవర్తిస్తున్న వారి యథార్థ గాథలు విన్నారు. సమర్పణ నిజామాబాద్ బాలలు. ఇందులో పి ఆశ్రిత, ఇ అక్షర, కె మాన్యశ్రీ, జి రాణి పాల్గొన్నారు. ఇప్పుడు శ్రీకాకుళం నుంచి వచ్చిన కె సాయి పావని ఏదీ వృధా చేయకూడదు అని సలహా ఇస్తోంది. అదేమిటో విందాం.

0: దుఃఖానికి మూలం అంతులేని కోరికలే. సంతృప్తి కలిగిన వాడే నిజమైన ధనవంతుడు. కోరికలు తీరితే కాదు, ఆరితేనే ఆనందం. మనం ఆనందంగా తృప్తిగా జీవించాలంటే వృధా ఖర్చులు తగ్గించి మిగిలిన దానిని సేవలకు ఉపయోగించడం ద్వారా అధిక ఆనందం సంతృప్తి లభిస్తాయి. డోంట్ వేస్ట్ మనీ. మిస్ యూజ్ ఆఫ్ మనీ ఈజ్ యాన్ ఈవిల్. ధనమూలం మిదం జగత్. ధనము లేనిదే మన అవసరాలు తీర్చుకోలేం. తల్లిదండ్రులు పిల్లలకు ధనాన్ని ఎక్కువగా ఇవ్వడం అలవాటు చేయకూడదు. పిల్లలు తల్లిదండ్రులు ఇచ్చిన పాకెట్ మనీ దాచుకుని ఆ డబ్బుతో పేద విద్యార్థులకు, వృద్ధులకు వారికి అవసరమైన సహాయం చేయడం ద్వారా పిల్లలలో సేవాభావం, త్యాగం వంటి మంచి లక్షణాలు అలవడతాయి. ఇంటిలో నెలకు సరిపడా రేషన్ ఒక్కసారిగా కొనడం వలన కొంత డబ్బు ఆదా ఆగును. ఎలక్ట్రిసిటీ, నీరు, గ్యాస్ వృధా చేయకుండా పరిమితంగా ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి. టెలిఫోన్, సెల్ వాడకమును అత్యవసర పరిస్థితులలో తప్ప ఎక్కువగా ఉపయోగించకూడదు. శ్రమించు, సంపాదించు, పంచుకో, సంపాదనతో వృద్ధి పొందు, నూరేళ్ల బ్రతుకు అని ఉపనిషత్తులు చెబుతున్నాయి. అందుకే మనం ధనాన్ని అవసరం మేరకు ఖర్చు పెట్టి కొంత పొదుపు చేయాలి. మనం చేయమని చూసి పొదుపు చేయడం నేర్చుకోవాలి. సంపాదన ప్రారంభం కాగానే ఆదా చేయడం కూడా ప్రారంభం కావాలని స్వామివారే చెప్పి ఉన్నారు. చాలా మంది లంచ్ బాక్స్ పట్టుకుని వెళ్లకుండా బయట ఏ హోటల్లోనో భోజనం చేస్తారు. దీని వలన డబ్బులు వృధాయే కాకుండా అనారోగ్యం కూడా. మాటిమాటికి మోటారు బైకులు వాడటం వలన వాతావరణ కాలుష్యం పెరుగుతుంది. అలా కాకుండా నడిచి వెళ్లడం లేదా ప్లాన్ ప్రకారం ఒకేసారి తెచ్చుకోవడం వలన శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటుంది. డోంట్ వేస్ట్ ఫుడ్. ఫుడ్ ఈజ్ గాడ్. ఆహారాన్ని వృధా చేయడం గొప్ప దోషం. ఎందుకంటే మనం వృధా చేసిన ఆహారం ఇంకొకరి ఆకలి తీర్చుటకు ఉపయోగపడుతుంది. ఎప్పుడు భోజనమునకు ముందు ఎంత తేలికగా కూర్చున్నారో భోజనం తర్వాత కూడా అంతే తేలికగా లేవాలని స్వామివారు చెప్పారు. అతిగా ఆహారాన్ని స్వీకరించడం ద్వారా నిద్ర, మత్తు, బద్ధకమే కాకుండా ఆరోగ్యం కూడా పాడవుతుంది. డోంట్ వేస్ట్ టైం. టైమ్ ఈజ్ గాడ్. టైమ్ వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్. స్వామి అన్నారు, హూ సేస్ ఆల్వేస్ హీ హ్యాస్ నో టైం. He is the biggest fool on the earth. ప్రవహించే నదీ జలం గడిచిన కాలం వెనుకకు తీసుకుని రాలేము. కాలం దైవస్వరూపం కాబట్టి కాలాన్ని మంచి ఆలోచనతో, మంచి పనులతో సద్వినియోగం చేసుకుంటూ పవిత్రం గావించుకోవాలి. ఖాళీ సమయంలో భజన చేసుకుంటే స్వామి నుండి వచ్చే ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ మన మీద పడి మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఎవరినైనా కలుస్తామని చెప్పి టైంకి కలవకపోతే మన సమయమే కాకుండా వాళ్ల సమయాన్ని కూడా వృధా చేసిన వాళ్లమవుతాం. వాళ్ల సమయాన్ని వృధా చేసే హక్కు మనకు లేదు. స్వామి సమయాన్ని జాగ్రత్తగా వినియోగించేవారు. ఏ సమయంలో ఏమి చేయాలో అది నిర్వహించి భక్తులకు సమయం విలువను చెప్పేవారు. రోజుకి 24 గంటల్లో ప్రతి ఒక్కరూ 6 గంటలు సేవ కొరకు, 6 గంటలు సొంత పని కొరకు, 6 గంటలు నిద్ర కొరకు, 6 గంటలు భగవత్ సన్నిధిలో గడపడం కొరకు టైమును వినియోగించాలని స్వామి చెప్పారు. అలా వినియోగిస్తే ప్రతి మానవుడు క్రమశిక్షణ గల మనిషిలా తయారవుతాడు. మనం ఏ పని చేసినా స్వామి నాచే ఈ పని చేయిస్తున్నారు అని మొదలు పెడితే ఆ పని ఒక పూజగా మారి ఆ సమయం వృధా కాకుండా అవుతుంది. అతిగా మాట్లాడటం వలన కూడా సమయం వృధా అవటమే కాకుండా ఎనర్జీ కూడా వృధా అవుతుంది. అందుకే స్వామి అన్నారు, అతిభాష మతిహాని అని. డోంట్ వేస్ట్ ఎనర్జీ. ముఖ్యంగా శారీరక శ్రమ ద్వారా, చెడు దృష్టి వలన, చెడు విషయాలను వినడం వలన, చెడు పలుకులు పలకడం వలన, చెడు ఆలోచనలు వలన, చెడు పనుల ద్వారా మన శరీరంలో ఎక్కువ శక్తి వృధా అవుతుంది. కోపం ఒకసారి వస్తే 3 మాసములు మనం తీసుకున్న ఆహారంతో సమానమైన శక్తి వృధా అవుతుంది. నీవు గడిపిన ప్రతి నిమిషంలోనూ ప్రతి సెకను విలువైనదిగా గడిపితే నీ జీవితము విలువైనదిగా మారుతుంది. ధనం, కాలం, ఆహారం, శక్తి అత్యంత విలువైనవి. కాలం చేజార్చుకుంటే జీవితమే చేజారిపోతుంది. ప్రకృతి ఇచ్చిన సంపదలను మనం పొదుపుగా వాడుకుంటూ అదుపులో ఉండాలి. కోరికలపై అదుపు తప్పిన జీవితం కళ్ళెం లేని గుర్రం వంటిది. భగవత్ చింతన అనే కళ్ళెంతో మనసును కట్టడి చేస్తూ సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ బాధ్యత గల పౌరులుగా ఆదర్శవంతమైన సమాజాన్ని నిర్మించడం అందరి బాధ్యత. జై సాయిరాం.
1: ఏది వృధా చేయకు. శ్రీకాకుళం నుంచి వచ్చిన కె సాయి పావని ప్రసంగం విన్నారు.
2: భగవాన్ శ్రీ సత్యసాయి విద్యా సంస్థలలో పిల్లలను చదివించాలని తల్లిదండ్రులు తహతహలాడతారు. వాటిలోని క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్యా విధానం, హాస్టల్స్ లో కుటుంబ సభ్యులను మరిపించే సంరక్షణలే అందుకు కారణం. సత్యసాయి హాస్టల్స్ లో ఉండడం వల్ల విద్యార్థులలో వచ్చే మార్పు గురించి పుట్టపర్తి హైయర్ సెకండరీ విద్యార్థులు జరిపే గోష్ఠీ కార్యక్రమం విందాం.
3: ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని అందుడిందు. పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం బెవ్వడనాది మధ్య లయుడెవ్వడు. సర్వము తానైన వాడెవ్వడు. వానినాత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడదన్. సాయీశ్వరునే శరణంబు వేడదన్.
4: ప్రేమమయుడు, కరుణామయుడైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య పాద పద్మములకు మా శతకోటి ప్రణామములు అర్పిస్తూ రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం.
5: నా జీవితమే నా సందేశం, మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అని ప్రేమతో పలుమార్లు స్వామి మనకు చెప్పారు. పరోపకారార్థం ఇదం శరీరం అని తమ జీవితమంతా మానవాళి అభ్యున్నతి కొరకై పరిశ్రమించారు. అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు, లవ్ ఆల్ సర్వ్ ఆల్ అనే దివ్యోపదేశాన్ని దశ దిశల దిశానిర్దేశం గావించారు. మనీ సేవలో మైమరిచిన మానవుణ్ణి మానవ సేవ వైపుకు మళ్లించారు. నేను నా వారు అనే సంకుచిత స్వార్థ సంఖ్యల నుంచి విముక్తి గావించి పరులలో పరమాత్మను పరికించే పవిత్ర భావాలను పెంపొందించారు. అందరి డిందాలలో ఆనందాన్ని చిందించే ఆత్మారాముడు తానేనని దీనజన సేవా మకరందాన్ని తమకు సమర్పించుకుని ధన్యత చెందాలని సూచించారు.
6: మానవ సేవయే మాధవ సేవ అనే మధుర భావాలను భావి భారతోద్ధారకులైన విద్యార్థుల హృదయాల్లో పెంపొందించి ప్రాచీన సంస్కృతి వైభవాన్ని పరిరక్షించారు. కల్చర్ అంటే కన్సర్న్ ఫర్ అదర్స్, సహానుభూతియే సంస్కృతి లక్షణం అని సంక్లిష్టమైన సత్యాలను సరళంగా బోధించారు. సర్వజీవులలో సర్వేశ్వరుని సందర్శిస్తూ సాటి మానవుణ్ణి ప్రేమతో సేవిస్తూ సమాజ శ్రేయస్సును సంరక్షించే బాధ్యతాయుత జీవితాన్ని విద్యార్థి దశ నుంచే స్వామి మనకు నేర్పిస్తారు. శ్రీ సత్యసాయి విద్యా సంస్థల్లో విద్యార్థులు ఏ విధంగా పరస్పరం సహకరించుకుంటూ సహానుభూతితో సహజీవనాన్ని గడుపుతున్నారో వినయంతో మీకు విన్నవించుకోవడానికి మేము ప్రయత్నిస్తాము.
4: స్వామి జీవితాన్ని ఆదర్శంగా తీసుకున్న కొందరు వ్యక్తులు మా మధ్య మాతో పాటు ఉంటారు. వారు విద్యార్థులకు సహానుభూతి అనే అంశానికి స్ఫూర్తిదాతలు. ఎవరో తెలుసా? మా టీచర్స్. ఏమంటావు గార్గయ్య?
7: అవును హృదయ్, మనుషులు ఒకరికొకరు సహకారపడుతూ అందరూ ఒకే కుటుంబంలా మెలగడం మన సంస్కృతి. దీనినే, ఈ భావననే మనం వసుధైక కుటుంబం అంటాం. ఎప్పుడైతే విశ్వమంతా సోదర సోదరీమణుల భావంతో మెలుగుతుందో అప్పుడే విశ్వశాంతి చేకూరుతుందని స్వామి చెప్పారు. మన ఉపాధ్యాయులు దీనికి చక్కని ఉదాహరణ. నీకు ఆ రోజు గుర్తుందా? అదే, ఒకరోజు మన టీచర్ గారు రాత్రి 10:30 ఆ ప్రాంతంలో ఇంటికి వెళ్తుండగా ఓ వృద్ధ దంపతులు ఆయనకు ఎదురుపడ్డారు. ఆయన వారి నడకలో అసౌకర్యాన్ని చూసి వాళ్ల దగ్గరకు వెళ్లారు. వారికి ఏమైనా సహాయం కావాలి అని వాళ్ళని అడిగారు. అప్పుడు వారు దాన్ని సున్నితంగా తిరస్కరిస్తూ ఇలా అన్నారు, కన్న కొడుకులే మమ్మల్ని సరిగ్గా చూసుకోవట్లేదు, కాని ఎవరో తెలియని మీరు మాలో ఒకరికి ఆపరేషన్ అయి కష్టపడుతుంటే సహాయం చేస్తానడం దేవుడున్నాడన్న దానికి నిదర్శనం. నిజమే, టీచర్లు చెప్పటమే కాకుండా ఆచరించి సంస్కృతి భావనలను వాటి యొక్క గొప్పతనాల్ని మనకు చూపిస్తున్నారు.
6: చాలా బాగా చెప్పావు గార్గయ్య. ఇటువంటి సంఘటనలు నీకేమైనా తెలుసా హృదయ్?
4: తెలుసు సతీష్. నేను గత సంవత్సరం 11వ తరగతిలో జాయిన్ అయినప్పుడు గ్రామ సేవ అనే కార్యక్రమంలో మొదటిసారి పాల్గొన్నాను. గ్రామ సేవయన్న రామ సేవయే సుమి అని స్వామి చాలాసార్లు చెప్పారు. ఈ అంశాన్ని సమర్థిస్తూ నాకు గ్రామ సేవ చేసేటప్పుడు జరిగిన ఒక మంచి సంఘటన గుర్తుకు వస్తోంది. మేమంతా ఇండ్లలో స్వామివారి ప్రసాదాన్ని పంచి తిరిగి వెళ్లిపోతుండగా ఒక గొప్ప సంఘటన జరిగింది. మద్యపానానికి కట్టు బానిసైన ఒక వ్యక్తి మా వాహనము దగ్గరికి వచ్చాడు. అతన్ని చూసి మేమంతా ఎంతగానో భయపడ్డాము. అప్పుడు మా టీచర్లలో ఒకరు అక్కడికి వచ్చి ఆ తాగుబోతుతో మాట్లాడారు. ఆ మాటలలో తాగుబోతుని కుటుంబమంతా అతన్ని వదిలి వెళ్లిపోయి తన దగ్గర నివసించడానికి ఇల్లు లేక ఉన్న డబ్బంతా మద్యపానం కోసం ఖర్చు పెట్టి చిల్లి గవ లేకుండా తన జీవితాన్ని ఎంతో కష్టంతో సాగిస్తున్నాడని తెలిసింది. అప్పుడు మా టీచర్ ఆ మనిషికి జీవితంపై ఉన్న అవగాహనలో మార్పులు తేవాలని, తాగటం మానితే స్వామి ఎంతగానో సంతోషపడతారని అతనికి స్ఫూర్తి కలిగించి ప్రేమ అనే ఆయుధంతో అతనికి ప్రసాదం అందించారు. దీనిలో మనం గ్రహించే విషయం ఏమనగా, అంతటి గొప్ప స్థాయిలో ఉన్న మా టీచర్ ఒక సాధారణమైన గ్రామస్తుని జీవితంలో మార్పు తేవడానికి పాల్పడటం చాలా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. ఇదే మైన్ ఇస్ మైన్, యోర్స్ ఇస్ మైన్ అనే అంశానికి చిహ్నం.
5: ఈ చర్చలో పాల్గొంటుంటే నాకు ఒక మంచి పాట గుర్తుకు వస్తుంది.
7: ఇంకెందుకు ఆలస్యం మిత్రమా, పాడు.

0: చాలా చక్కగా పాడావురా ఆర్యన్. మనమంతా ఈ హాస్టల్లో ఈ విధంగానే జీవిస్తాం కదా.
1: అవును.
0: ఓయ్ సతీష్, నీవు ఈ మధ్య కాలంలోని శ్రీ సత్యసాయి జూనియర్ బాయ్స్ హాస్టల్లో ప్రవేశించావు కదా.
1: అవును.
0: అయితే నీవు జాయిన్ అయ్యే సన్నివేశాన్ని మా శ్రోతలందరితో చెప్పు.
1: తప్పకుండా చెప్తాను మిత్రమా. నేను శ్రీ సత్యసాయి జూనియర్ బాయ్స్ హాస్టల్లో 11వ తరగతిలో జాయిన్ అయ్యాను. ఈ హాస్టల్లో నేను జాయిన్ అవ్వకముందు చాలా భయపడేవాణ్ణి. ఎందుకంటే ఇక్కడి హాస్టల్ సిస్టమ్ గురించి నాకు ఏమీ తెలీదు. ఎవరైనా ర్యాగింగ్ చేస్తారేమో, బెదిరించడం లాంటివి ఏమైనా చేస్తారేమో అని భయపడేవాణ్ణి. జాయినింగ్ రోజున మాత్రం ఎంతో భయంతో హాస్టల్కు చేరాను. కానీ నా భయం హాస్టల్ గేట్ దగ్గరే పటాపంచలైంది. అక్కడ ఒక అద్భుతం జరిగింది. కొంతమంది విద్యార్థులు నా దగ్గరికి వచ్చి నా చేతిలో ఉన్న లగేజ్ అందుకున్నారు. అందుకోవడమే కాదు, నన్ను వారితో తీసుకెళ్లి నా రూమ్ చూపించి హాస్టల్లో ఎలా ఉండాలో, హాస్టల్లో ఎక్కడ ఏమేమి ఉన్నాయో దగ్గరుండి చూపారు. నీకేదైనా ఆందోళన ఉంటే చెప్పు, మేము దానిని తీరుస్తాం అని చేయూతనిచ్చారు. వారితో ఉన్న ఆ కొద్ది క్షణాలు నా భయాన్ని పోగొట్టి నా హాస్టల్లో నేను ఎలాంటి వారి మధ్య ఉంటున్నానో తెలియజేసింది. ముఖ్యంగా వారిని నా అన్నయ్యలుగా చేసింది. స్వామి నన్ను ఇలాంటి వారి మధ్య ఉండాలని అనుకున్నట్టున్నారు. అందుకే నాకు ఇంత మంచి కుటుంబం దొరికింది. ఈ కుటుంబంలో ఒకరి కోసం ఒకరు ఉంటారు, అందరూ స్వామి కొరకు ఉంటారు. ఈచ్ వన్ లీవ్స్ ఫర్ అదర్ అండ్ ఎవ్రీవన్ లీవ్స్ ఫర్ గాడ్.
0: కరెక్ట్ గా చెప్పావు సోదరా. నీవు చెప్పినట్లు ఇక్కడ విద్యార్థులంతా ఒకరికి ఒకరు, స్వామి కొరకు అందరూ అని కలిసి ఉంటామనేది అక్షర సత్యమని నేను చెప్పవచ్చు.
2: అవును హృదయ్, నేను ఇక్కడికి రాకముందు పరిస్థితులు వేరేగా ఉండేవి. కాని నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రపంచమంతా తారుమారు అయ్యిందేమో అన్న సందేహం వచ్చింది. ఒకరోజు ఒక సోదరుడు తన కాలు విరిగి బాధపడుతున్నాడు, తాను నడవలేకపోతున్నాడు. దీనిని గమనించిన ఒక ఉపాధ్యాయుడు అతన్ని తన స్కూటీపై తీసుకెళ్లి తన రూమ్ వద్ద చేర్చారు. చేర్చడమే కాకుండా ఆయనకు వీలున్న ప్రతిసారి వచ్చి అబ్బాయి యొక్క బాగోగులు కనుక్కున్నారు. ఇలాంటి గొప్ప వ్యక్తులను నేను నా జీవితంలోనే చూడలేదు. దీనిని గుర్తుకు తెచ్చుకున్న ప్రతిసారి స్వామి నా ఇంట వెంట జంట కంట తోడు నీడై ఉంటున్నారన్న నమ్మకం వస్తుంది. స్వామి నాకు మంచి సోదరులను, తల్లిదండ్రుల ప్రేమను పంచే ఉపాధ్యాయులను అందించారు. నా జీవితంలో మాత్రం గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అన్నది తప్పక వర్తిస్తుంది.
3: అవును వివేక్. వివేక్ చెప్పిన ఈ సంఘటన విన్న తరువాత పోయిన సంవత్సరం స్పోర్ట్స్ మీట్ సమయంలో జరిగిన మరొక సంఘటన నాకు గుర్తుకు వస్తుంది. దాని గురించి నువ్వు వివరిస్తావా హృదయ్?
0: గత సంవత్సరం మా సోదరులతో జరిగిన ఒక విషయం నాకు జ్ఞప్తికి వస్తోంది. ప్రతి సంవత్సరం లాగా శ్రీ సత్యసాయి విద్యా సంస్థల కార్యక్రమాలలో భాగంగా యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ లో మేమంతా సైకిళ్లతో చేసే విన్యాసాలలో పాల్గొన్నాము. అది స్పోర్ట్స్ మీట్ ముందు సిద్ధమవుచున్న సందర్భం. నేను మరియు నలుగురు సోదరులు సైకిల్స్ కార్యక్రమంలో పాల్గొంటూ రోజు జరిగే ప్రాక్టీస్ తర్వాత అందరం కలిసి కూర్చొని మా సైకిళ్లను రిపేర్ చేసుకునేవాళ్లం. అలా ఒకరోజు మేమైదుగురము మా పనిని ముగించుకొని మా పనిముట్లనంతా మా సార్ గదిలో పడేశాం. గది యొక్క తాళమును మాతోనే ఉంచుకున్నాం. అప్పుడు మా సార్ ఒక ముఖ్యమైన విషయంపై బయటికి వెళ్లారు. ఆయన తిరిగి వచ్చేసరికి సుమారు 12 గంటలైందట.
4: అవునా?
0: ఆ తీరా చూసేసరికి ఆయన దగ్గర తన గది తాళాలు లేవు. మా దగ్గర ఉందని తెలిసి కూడా ఆయన మా నిద్రను భంగం చేయకుండా రాత్రంతా కారిడోర్లోనే పడుకున్నారు. మా కోసం ఆయన తన సుఖాన్ని త్యాగం చేశారు. ఈ విధంగా ప్రేమతో కలిసి నివసించడమే సహానుభూతి అని చెప్పవచ్చు.
3: అవును, నువ్వు చెప్పింది కరెక్టే. ప్రతి సంవత్సరం స్పోర్ట్స్ మీట్ లో భాగంగా మాకు ఎన్నో వందల మంది ప్రజల ముందు మా విన్యాసాలు ప్రదర్శించే అవకాశం వస్తుంది. అయితే ఇలాంటి అద్భుత అవకాశాన్ని కూడా కొంతమంది విద్యార్థులు స్వామివారి కోసం వదిలేసి కార్యక్రమంలో పాల్గొంటున్న విద్యార్థులకు వివిధ రకాల సహాయాలు అందిస్తూ ఉండిపోతారు. వారికి వందల మంది ముందు ప్రదర్శించే అవకాశం కన్నా స్వామి సేవ చేయడమే గొప్పదని భావిస్తారు.
4: చక్కగా చెప్పావు ఆర్యన్. హృదయ్, నువ్వు చెప్పినట్లు అవసరమైన సమయాల్లో మన టీచర్ల ఆప్యాయత, సహానుభూతి ఎప్పుడు గుర్తుకు వచ్చినా నన్ను అది కదిపివేస్తుంది.
2: అవును గార్గయ్యా, ఒకసారి మీ అమ్మగారికి ఒంట్లో బాగాలేనప్పుడు మన టీచర్స్ నీకు చేతన అందించారు కదా?
4: అవును, అది 11 జనవరి 2017. ఘనంగా స్పోర్ట్స్ మీట్ ముగిసిన తర్వాత మా అమ్మ ఆరోగ్యం బాగాలేదని నాకు తెలిసింది. ఆ రోజు రాత్రి 11:30 మా అమ్మను అత్యవసరంగా పరిధి నుండి బెంగళూరుకు తరలించాల్సిన వచ్చింది. తిక్కుతోచని పరిస్థితి, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. అటు చూస్తే పరిస్థితి విషమంగా ఉంది, ఇటు చూస్తే ఎక్కడికి ఆ రాత్రి బెంగళూరులో వెళ్లాలో తెలియదు. అలాంటి అయోమయ స్థితిలో మేమున్నామన్న భావనతో మా ఉపాధ్యాయులు నా వద్దకు వచ్చారు. నన్ను మా నాన్నను ఆసుపత్రికి తీసుకువెళ్లి అక్కడికక్కడ ఆర్థికంగా సహాయం చేశారు. వారే అంబులెన్స్ ని పిలిచి నన్ను, మా నాన్నని, మా అమ్మని దానిలో ఎక్కించారు. అంతేకాదు, ప్రతిరోజు ఫోన్ చేసి వారు మా అమ్మ పరిస్థితి గురించి తెలుసుకుని స్వామి ఉన్నారన్న ధైర్యం మాకిచ్చారు. ఈ విధంగా ధనపరంగానే కాదు, మానసికంగా కూడా వారు మాకు ధైర్యం ఇచ్చారు. ఈ సహాయం నాకు ఎప్పుడు గుర్తుకు వచ్చినా నాలో ఇంకోరికి సహాయం చేయాలనే భావనను ప్రేరేపిస్తుంది.
0: హృదయానికి హత్తుకునే సంఘటన చెప్పావురా సోదరా. స్వామి జీవితంలోని సంఘటనలలో కొన్ని సన్నివేశాలు సహానుభూతికి నిదర్శనం. ఆర్యన్.
3: అవును హృదయ్, నువ్వు చెప్పింది అక్షరాల నిజం. స్వామివారి చిన్నతనంలో ఎవరైనా ఆకలితో ఇంటి ముందుకు వచ్చి నిలబడితే స్వామివారి హృదయం కరిగిపోయేది. ఇంట్లోకి వెళ్లి తినుబండారాలు తెచ్చి వారి చేతుల్లో పెట్టి ఎంతో తృప్తి పొందేవారు. ఎవరైనా చలికి వణిగిపోతుంటే వారిని ఇంటికి పిలుచుకుని వచ్చి వారికి కప్పుకోవటానికి ఏదైనా వస్త్రం వారికి ఇచ్చి వారిని ఆనందపరిచేవారు. స్వామివారి జీవితంలోని ఇలాంటి సంఘటనలు సహ అనుభూతికి నిదర్శనాలు. స్వామివారి జీవితంలో యశోద పాత్రను పోషించిన కరణం సుబ్బమ్మ గారు బ్రాహ్మణ కులానికి చెందినవారు. కులమత కలహాలున్న ఆ సమయంలోనే సుబ్బమ్మ గారు స్వామికి ఆహారాన్ని తినిపించి ప్రేమకు కులమత భేదాలు అడ్డురావు అని తెలిపారు. ఇదే విధంగా మేము కూడా మా హాస్టల్లో ఎలాంటి తారతమ్యాలు లేకుండా సోదర భావంతో కలిసిమెలిసి ఉంటాం.
2: అవును, మన హాస్టల్లో ఈ విధంగానే అందరం కలిసిమెలిసి జీవిస్తాము. అవును సతీష్, నీ ఈ హాస్టల్ జీవితంలో ఒక సంఘటన జరిగిందని నాకు చెప్పావు కదా, దాన్ని మా శ్రోతలతో పంచుకోగలవా?
1: తప్పకుండా పంచుకుంటాను. హాస్టల్లో ఉన్నప్పుడు అర్ధరాత్రి సమయంలో నాకు తీవ్రంగా కడుపు నొప్పి వచ్చింది. ఎవరికి ఈ విషయం చెప్పాలో నాకు తెలియదు. అస్సలు నిద్ర పట్టలేదు. మా టీచర్ నేను పడుకోకపోవడం గమనించి ఉన్నట్లున్నారు. ఒక్కసారిగా నా దగ్గరికి వచ్చి, ఏమైంది, ఎందుకు పడుకోలేదు అని అడిగారు. నేను అతనికి కడుపు నొప్పిగా ఉంది, అందుకే పడుకోలేదు అని చెప్పా. అప్పుడు ఆయన నాకు కొన్ని టాబ్లెట్స్ ఇచ్చారు, అవి వేసుకొని నిద్రపోమన్నారు. నేను పూర్తిగా నిద్రపోయేంత వరకు ఆయన నా దగ్గరే ఉన్నారు. స్వామి ఎల్లప్పుడూ నాతోనే ఉంటున్నారని చెప్పడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ దొరుకుతుందా వివేక్?
2: కరెక్టే సతీష్, స్వామి మన ఆలన పాలన చూసుకోవడానికి టీచర్స్తో పాటు సోదరులను కూడా మనకిచ్చారు.
4: అవును, ఎంతైనా సేవకు సమయం, సందర్భం, వయస్సు అడ్డురావు. ఏమంటావు వివేక్?
2: అవును, సహానుభూతికి సమయం, సందర్భం, వయసుతో పనిలేదు. స్వామి తన పిల్లల కోసం నిర్మించిన జూనియర్ బాయ్స్ హాస్టల్లో 75 ఏళ్లకు మించిన ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన మమ్మల్ని తన సొంత పిల్లల్లాగా చూసుకుంటారు. ఆయనకు అంత వయసు ఉన్నా అంతులేని చురుకుదనంతో సేవ చేస్తారు. ఒకవేళ మేము భోజనం చేయకపోతే మమ్మల్ని తీసుకెళ్లి భోజనం చేయించి మేము భోజనం చేసే వరకు అక్కడే ఉంటారు. ఎంత ప్రేమో కదా. ఇంత ప్రేమ కేవలం మా శ్రేయస్సు కోసమే.
1: ఆర్యన్, ఫుడ్ సెషన్స్ లో ఒక సన్నివేశం గురించి నాకు చెప్పావు కదా, అదేంటో మరలా మా అందరికీ చెప్పు.
3: నీకు తెలుసు కదా, స్వామి మనకు ఇచ్చిన గొప్ప అవకాశాలలో ఫుడ్ సర్వ్ చేయడం కూడా ఒకటి. అవును, నువ్వు ఏదో అడుగుతున్నావే, ఆ ఇన్సిడెంట్ కదా. ఒకరోజు నేను ఫుడ్ సర్వ్ చేయడానికి మన డైనింగ్ హాల్ కి వెళ్లాను. సర్వ్ చేయడం మొదలు పెట్టిన తరువాత 2 నిమిషాలకు ఒక పిల్లవాడు నా వైపుకు పరిగెత్తుతూ వచ్చాడు. అలా ఎందుకు పరిగెత్తావు అని అడిగితే, ఈరోజు నా సర్వింగ్ ఛాన్స్ కాబట్టి నేనే సర్వ్ చేస్తాను అని వడ్డించడం మొదలు పెట్టాడు. సేవ చెయ్యాలనే భావన మనందరిలో ఎంతగానో నాటుకుపోయింది.
0: ఛాన్స్ అనే మాటన్నావా?
3: అవును.
0: ఆ మాట వినగానే నాకు దివ్యమైన సంభాషణ గుర్తుకు వస్తోందిరా.
4: త్వరగా చెప్పు.
0: ఒకనాడు హైదరాబాద్ యూత్ గ్రూప్ వారు మన సౌత్ ఇండియన్ క్యాంటీన్ లో సేవా కార్యక్రమాలను ముగించుకొని స్వామివారి దర్శనం కోసము అందరూ కుల్వంత్ హాల్లో వేచి ఉన్నారు. స్వామి ఈ గ్రూప్ ను ఇంటర్వ్యూ గదిలోకి పిలిచారు. ఆ దివ్యమైన సంభాషణలలో స్వామివారు హఠాత్తుగా ఒక ప్రశ్న అడిగారు. ఈ భగవంతుడు ఒక మంచి సేవా వర్కర్ కి కలిగించే రివార్డు ఏమిరా అని అడిగారు. అయితే ఆ గ్రూప్ లోని యువత అంతా రింగ్, చైన్, విభూతి, వాచ్ అని ఎన్నో బహుమతుల పేర్లను చెప్పారు. కాని స్వామి ప్రతి దాన్ని తిరస్కరించారు. అప్పుడు తమని చూపిస్తూ, ఈ భగవంతుడు ఒక మంచి సేవా వర్కర్ కి ప్రసాదించే గొప్ప కానుక ఏమనగా, అతనికి మానవాళిని మరొకసారి సేవించే అవకాశం ఇవ్వటం రా అని స్వామి చెప్తూ, మీ జీవితంలోని ప్రతి క్షణంలో పరోపకారం చేయడానికి సిద్ధంగా ఉండండిరా అని స్వామివారిని ఆశీర్వదించారు.
3: స్వామివారి బోధనలు ఆచరిస్తూ మనం మన హాస్టల్లో ఎన్నో సెల్ఫ్ రిలయన్స్ యాక్టివిటీస్ జరుపుతుంటాం కదా, వాటి గురించి నువ్వు చెప్పగలుగుతావా వివేక్?
2: తప్పకుండా ఆర్యన్. సహానుభూతి అంటే మనం మాత్రమే ఆనందంగా ఉండటం కాదు, మన చుట్టుపక్కల వాళ్ళు ఆనందంగా ఉండటం. మన చుట్టుపక్కల వాళ్ళు ఆనందంగా ఉంటే మనం కూడా ఆనందంగా ఉంటాము. దేవుడనగ వేరు దేశమందున లేడు, దేవుడుండు తనదు దేహమందే. దీనిని మనసులో ఉంచుకొని మేము మాకున్న కొంతపాటు ఖాళీ సమయం కూడా సోదరుల కోసమే కేటాయిస్తాము. ఈ కొంత సమయంలో అనారోగ్యంతో బాధపడుతున్న సోదరులకు సరిపడా భోజనం అందిస్తాం. ఇది మేము స్వామికి చేసే సేవగా గొప్ప అవకాశంగా భావిస్తాము. ఇది మానవ సేవగా అనుకోకండి, ఇది మాధవ సేవ. మనం మానవులకు సేవ చేస్తే మాధవునికి సేవ చేసినట్టే. జీవితంలో ఇది మరవరాని సత్యం.
4: సరిగ్గా చెప్పావు వివేక్. స్వామి కూడా పరులు పరులు కాదయా, పరులు పరమాత్ములయా అని చెప్పారు. హృదయ్, దీనికి సంబంధించిన సంఘటన నీ జీవితంలో ఏమైనా జరిగిందా?
0: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఎన్నోసార్లు తమ ఉపదేశాలలో సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అనే మాటల ద్వారా తన భక్తులకు ఒక దివ్యమైన సందేశాన్ని ఇచ్చారు. మా హాస్టల్లోని పిల్లల్లో ఈ అంశం చాలా దృఢంగా ఉంది అని నేను చెప్పవచ్చు. ఒకసారి నాకు ఒంట్లో బాలేదు. అప్పుడు తరగతిలోని చదువులు, మిత్రులతో ఆటలు, అంతేకాక స్వామి దర్శనం అనగా సాయి కుల్వంత్ సభామండపంలో జరిగే సన్నివేశాలన్నిటినీ కోల్పోతున్నానని ఎంతగానో దుఃఖించాను. అయితే నా రూంలోని సోదరులంతా నా కోసం వారి కాలక్షేప సమయాన్ని త్యాగం చేసి కొంతమంది పిల్లలు డాక్టర్ గారిని కలిసి నా కోసం మందులు తెచ్చారు. మరికొందరు నా అవసరాన్ని బట్టి నాకు ఆహార పదార్థాలను పట్టుకొచ్చారు. ముఖ్యంగా కొంతమంది మిత్రులు నేను క్లాసుల్లో మిస్ అయిన పాఠాలన్నిటినీ నా ముందర కూర్చొని గట్టిగా నా కోసం చదివి నాకు అర్థమయ్యే రీతిలో సాధారణ మాటలలో నాకు అందజేశారు. ఇది కాదా అన్నతమ్ముల మధ్య ప్రేమానుబంధం?
4: అవును హృదయ్, అందరూ అన్నదమ్ములే. కొద్ది సంవత్సరాలు మాత్రమే కలిసి ఉన్నా ఒకరిపై ఇంకొకరికి ఆ ప్రేమ సొంత అన్నదమ్ముల వలె ఉంటుంది. కాని ఆ రోజు రానే వచ్చింది. కొందరికి బోర్డు పరీక్షలు ముగిశాయి, వారు వెళ్లాల్సిన సమయం అయింది. కొన్ని సంవత్సరాల ఆ జీవితం ఒక ముగింపుకు వచ్చింది. ఒకరినొకరు వదిలి వెళ్తున్నారు. ఒక్కరు వెళ్లినా అందరూ వెళ్లి అతన్ని సాగనంపారు. తన పెట్టెలు మోశారు. గేటు బయట దాకా ఎంతో జాగ్రత్తగా తనను దిగపెట్టారు. ఇది చూస్తే నాకు కళ్ళంట నీళ్లు తిరిగాయి. నిజంగా ఎంత ప్రేమ, ఇదే కదా సహ అనుభూతి.
0: అన్నతమ్ములు అనే మాట వినగానే నాకు అద్భుతమైన పాట గుర్తుకు వస్తోంది.
4: పాడు మిత్రమా.
0: కలసి

0: ఒకటిగా ఉందాం. సాయి మాత బిడ్డలం మందరం, సత్య సాయి మాత బిడ్డలమే అందరం, సత్య సాయి మాత బిడ్డలమే మందరం, సత్య సాయి మాత బిడ్డలమే అందరం.
1: భారతీయ సంస్కృతి పరహితమే పరమార్థమని ప్రబోధించింది. సహనంతో సహానుభూతితో శాంతియుత జీవనం సాగించాలని ఆకాంక్షించింది. అట్టి పవిత్ర సంస్కృతిని సంరక్షించడానికి సాయీశ్వరుడు సర్వదా యువతను సన్మార్గంలోనికి సాగనంపారు. వారి ఆదర్శాలను అనుక్షణం మన జీవితాలకు అన్వయించుకుంటూ ప్రేమానురాగాలతో పరస్పరం సహకరించుకుంటూ సాయి బాటలో జీవితాలు సార్థకత చెందాలని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని స్వామివారికి అర్పిస్తున్నాం.
2: ఇప్పుడు స్వామివారి దివ్య సందేశాన్ని వింటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన స్వామివారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ చర్చా గోష్ఠిని ముగించుకుందాము.
3: జై సాయిరాం.
4: ఇల్లును కట్టుటకు ఇటుక సున్నము ఎంత అవసరమో, దేశ క్షేమమునకు త్రికరణ శుద్ధి అనేటువంటి యొక్క భావము, సేవ యొక్క తత్వము రెండు కూడాను అత్యవసరము. ఇట్టి పవిత్రమైనటువంటి సేవను ప్రప్రథమంలో మనం కొంతవరకును దీని యొక్క విధానాన్ని గుర్తించడం అత్యవసరము. సేవ తన యొక్క తృప్తి నిమిత్తమై ఆచరించేటువంటి యొక్క కర్తవ్యం కానేరదు. పరుల యొక్క ఆనందము, పరుల యొక్క అనుకూలము, పరుల యొక్క సంతృప్తిని మనము ప్రప్రథమంలో గుర్తించాలి. మన సేవ ఇతరులకు ఎట్టి అనానుకూలం కాని, శ్రమను కాని, బాధను కాని కలిగించకూడదు. ఈ విధమైనటువంటి సేవ ఆచరించేటువంటి పూర్వము తన హృదయాన్ని పరిశోధన సల్పుకోవాలి. ఇది తన నిమిత్తమై ఆచరించేటువంటి యొక్క స్వార్థమా, లేక పరుల నిమిత్తమై ఆచరించేటువంటి యొక్క పదార్థమా అనేటువంటి సత్యాన్ని విచారణ చేయాలి.
5: సత్యసాయి హాస్టల్స్ లో ఉండడం వల్ల విద్యార్థులలో వచ్చే మార్పు గురించి పుట్టపర్తి హైయర్ సెకండరీ విద్యార్థులు జరిపిన గోష్ఠి కార్యక్రమం విన్నారు. ఇందులో పాల్గొన్న వారు సాయి హృదయ్, ఆర్యాన్ సాయి, గార్గేయ, వివేక్ వర్ధన్, సతీష్. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావచ్చు, త్రాగునీటి పథకం కావచ్చు, స్వామి చేపట్టిన పథకాలన్నీ అద్భుతాలే. ఆ పథకాలను వివరిస్తూ ఆదిలాబాద్ బాలలు సమర్పిస్తున్న కార్యక్రమం పర్తి యాత్ర ఇప్పుడు విందాం.
6: ఏమి రమేషు, సురేషు, ఎడికి పెళ్ళా ఎన్ని దినాలు పత్తాకేలేరు?
7: పుట్టపర్తికి వెళ్ళాం కాక.
6: ఏరో ఆడికెప్పుడు కాదు మళ్ళీ. ఏ రమేషు, ఈ సురేష్ గారు ఏమిటో నచ్చిందా?
7: అవునన్నా, సాయిబాబులు వేర్రు, ఆఫీస్ లో కూడా లీవ్ ఇస్తామన్నారు, అందుకే మేమిద్దరం పోయినాం.
6: ఆ సాయిబాబే పోయినాక అది ఇప్పుడేముంటుందిరా?
7: అబ్బా, నువ్వెన్నిసార్లు పోయినావు కాక ఆడికి?
6: నేనా పుట్టపర్తిగా నేను ఎప్పుడు పోలే.
7: అది మళ్ళా ఓసారి చూడాలి, గప్పుడు వెళ్తుంది.
6: కదంటి ప్లేసులు ఏముంటాయి చెప్పు. ఓ పటం పెడతారు, ఆడికి పోవాలంటే పైసలు తీసుకుంటారు.
7: లేదు కాక, పుట్టపర్తి చాలా డిఫరెంట్. ఆడేమో విషయం ఉన్నదే, నేను చెప్తే నమ్మో గాని పుట్టపర్తిలోకి ఎంటర్ అవుతుంటే ఓ పెద్ద దవాఖానా కనబడుతుంది. అసలు దవాఖానా తీరే ఉండదు, పెద్ద మేడ, దాంట్లో ఏ రోగమన్నా కానీ అన్ని ఫ్రీగా సుత్తారు.
6: అబ్బా, అన్ని ఫ్రీగా సుత్తరా? గుండె జబ్బుకు లచ్చలు లచ్చలైతే కదా, గసంటి వాటిని చూడమను.
7: గసంటి వాటినే చూస్తారు కాక, ఎంత పెద్ద ఆపరేషన్ అన్నా గాని ఒక్క పైసా తీసుకోరు.
6: అంత ముఖ్యానికేనా?
7: అవునన్నా, ఎంత పెద్ద రోగం ఉన్నా గాని, ఎంత పెద్ద ఆపరేషన్ అన్నా గాని, మందుల ఖర్చు ఎంత అన్నా గాని అంతా ఫ్రీ. ఎవరినైనా చూస్తారా అక్కడ? అవును కాక, నువ్వెక్కడ నుంచానారా, ఏ భాషన్నా మాట్లాడు, ఏ తిన్నైనా తిను, ఏ దేవుని కన్నా మొక్కు, నువ్వు మంచి వైనికి రోగం ఉంటేదాలు, నిన్ను చూస్తారు అక్కడ.
6: డబ్బా తగ్గలేత్తమ్మి.
7: మొదలు మేము కూడా నమ్మలే, ఆ తర్వాత పోయి కండ్లతో మేమే చూసినాం. ఇంకోటి ఏందనుకున్నావు, ఆడ పేషెంట్ పేషెంట్ గా కాదు,
6: సాయిబాబా చూస్తారు. ఆ డాక్టర్లకు నువ్వే దేవుణ్ణి గట్ల చూడమని సాయిబాబే వాళ్ళకి చెప్పిండట.
7: మనిషే కాదు, చెట్టు, పుట్ట, కుక్క, గాలి అన్నీ దేవుడనట. వాటికి పనిసుడే పూజనట. ఇవన్నీ అలా డాక్టర్లు మాకు చెప్పిండ్రు. అలాకు సాయిబాబా చెప్పిండట. అమ్మ తోడు కీలాకులే, అసలు ఫీగా చూసుడే కాక నేను దేవుడిలాగా చూస్తారా? అంటే ఎక్కడ పైసలతోనే పనేలేదంటావు?
6: లేదన్నా, ఇక ఆశ్రమం గేట్లకు ఎంటర్ అవుతుంటే గణపతి కూడా ఉంటది. మన ఊళ్ళ గుళ్ళలో పైసలేసినట్టే జేబులోకి వెళ్ళి 2 రూపాయలు తీసేసిన గంతే. అందరూ నన్ను కిందికి మీదికి చూడవట్రి. ఒక ఆయన అయితే తిట్టుడే తక్కువ, ఆ 2 రూపాయలు బిల్లు తీసిన జేబులేసిండు. అక్కడ ఒక బోర్డు చూపించిండు, దాని మీద పెద్దగా రాసున్నది పైసలేయొద్దని.
7: ఏదో చిత్రంగా ఉన్నదే, దేవుని గుళ్ళో పైసలేయొద్దా? అవునన్నా. తర్వాత ఒక ఆయన వచ్చి మాకు చెప్పిండు, కొడుక దేవునికి నీ ప్రేమ కావాలి గాని పైసలెందుకు, దేవునితో ప్రేమ బిజినెస్ చేయాలి గాని పైసల బిజినెస్ కాదు. గింత పెద్ద లోకాన్ని సృష్టించిన దేవునికి నీ పైసలు లెక్కనా అనవట్టే.
6: ఇంకా ఆశ్రమం ఎట్టున్నా అనుకున్నావు కాక, పెద్ద పెద్ద బిల్డింగ్లు, నీట్గా రోడ్లు, మస్తు చెట్లు, టీ కాఫీ షాప్లు. అబ్బా లోపలనైతే చిన్న పట్టణమే అనుకోరాదు.
7: ఆశ్రమాలు కూడా గట్లుంటాయా? అక్కడ వట్టి పూజలే చేస్తారనుకున్నా.
6: అదే చిత్రం కాదే, అన్నీ ఉంటాయి కానీ అన్ని డిసిప్లిన్ ఉంటాయి.
7: అంటే ఎట్లంటావు?
6: ఆడ నార్త్ ఇండియన్ వాళ్ళకు క్యాంటీన్, సౌత్ ఇండియన్ వాళ్ళకి ఇంకోటి. కమ్మ ఉంటుంది తిండి, కానీ పొద్దుగాల మధ్యాహ్నం మాపటిలకు 2-2 గంటలు మాత్రమే తెస్తారు. అన్ని టైంకి అయితే పొద్దుగాల 5 గంటలకు సుప్రభాతం, 8 గంటలకు వేదం, 9 గంటలకు భజన. మళ్ళా మాపటిలకు 5 గంటలకు వేదం, తర్వాత 1/2 గంట భజన. అబ్బా సూపర్ ఉంటదే.
7: మరి గింత డిసిప్లిన్ అందరూ పాటిస్తారంటవా?
6: అందరూ పాటిస్తారే. అలా డిసిప్లిన్ మనుషులకే కాదు అన్నిటికుంటాయి. మనుషులు తెల్ల బట్టలు ఎత్తారు, గింత గింత పిల్లలు లైన్లలో పోతారు. బిల్డింగ్లు అన్ని గులాబీ రంగులు ఉంటాయి. ప్రతి షాప్ కు సాయి అని పేరుంటది. ఆఖరికి పోలీస్ స్టేషన్, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్లు కూడా గుళ్ళ తీరుంటాయి.
7: మరి వినడానికే చిత్రంగా ఉన్నది. అక్కడ వట్టి తెలుగోళ్ళే ఉంటారా మరి?
6: అయ్యో కాదన్నా, తెలుగోళ్ళు, తమిళోళ్ళు, మలయాళమోళ్ళు, హిందీ వాళ్ళు, పంజాబ్ వాళ్ళు, వేరే దేశం వాళ్ళు. అబ్బా లోపలనైతే ఓ చిన్న దునియా కనబడుతుంది ఆడ.
7: ఆగో, వేరే దేశం వాళ్ళు ఉంటారా మరి? వాళ్ళంతా పిసపిస బట్టలయ్యారా?
6: లేదు కాక, వాళ్ళని చూస్తేనైతే మనమే పరిచయం అవుతాం. ఆడోళ్ళు మనల్లలాగా సీరియల్ కడతారు, మొగోళ్ళు తెల్ల బట్టలు వేసి మనకంటే మంచిగా భజనలు చేస్తారు. మనకే సిగ్గనిపిస్తుంది వాళ్ళని చూస్తే.
7: అంతేకాదు
6: కాక, ఆడ తిండి ఎంత అనుకున్నావు? 10 రూపాయలే.
7: 10నా? తినడానికే చిత్రంగా ఉన్నది. ఆడ వట్టి తెలుగోళ్ళే ఉంటారా మరి?
6: అయ్యో కాదన్నా, తెలుగోళ్ళు, తమిళోళ్ళు, మలయాళమోళ్ళు, హిందీ వాళ్ళు, పంజాబ్.

0: ఎంత అనుకున్నావు? 10 రూపాయలే.
1: 10నా? ఇక్కడ బస్టాండ్ లో మనకు 10 రూపాయలు ఛాయ కూడా రాదు కదన్నా. మరి వేల మంది అత్తారంటాను, వాళ్ళకు తిందంటే ఎవరు అడ్డుతారు?
0: సేవదల్లన్నా, నీ అసొంటోళ్ళు నా అసొంటోళ్ళు 7 రోజులు పుట్టపర్తికి సేవ చేయడానికి పోతారు. సాయిబాబా అదే చెప్పింది కదనే, సేవ చేసుడే పూజ చేసుడు కన్నా గొప్ప అని.
1: ఇంతకు సేవ అంటే ముచ్చడేనో చెప్పరాదు
2: కాకా.
0: సాయిబాబా ఏమన్నాడనుకున్నావు?
1: ఇగో ఇసిట్క నేలుంటది, దానికి దెబ్బ తాకితే కళ్ళపొంట పటపట నీళ్లు గారే. నీకు బాధ అయితే నాకేందా నీ ఏలు చూసి కన్ను అనుకుంటదా? గట్లనే ఒకరికి అవసరమైనప్పుడు ఇంకొకరు సాయం చేసుడే సేవ అంటే.
3: అంటే మనమంతా ఒక పేకి చెందిన వాళ్ళమన్నట్టు.
1: అవును కాక, అందుకే స్వామి చెప్తాడు దేవుడు తండ్రి మనమంతా ఆయన పిలగాన్లమని.
3: మరి హిందువులేంది ముస్లింలేంది ఈ రామాయణం ఏందన్నట్టు?
0: పుట్టపర్తిలా పెద్ద స్తంభం ఉన్నది కాక, దాన్ని సర్వధర్మ స్తూపం అంటారట. దాని మీద అన్ని మతాల గుర్తులుంటాయి. సాయిబాబా అదే చెప్పింది కదనే, స్వీట్లు వేరు గాని దానిలో ఉన్న చక్కెర ఒకటేనని, నగలు వేరు గాని దానిలో ఉన్న బంగారం ఒకటేనని. అట్లనే పేర్లు వేరు గాని దేవుడు ఒక్కడే.
1: అబ్బా మస్తు చెప్పినావు తమ్ముడు. మరి ఇంతకు సాయిబాబా ఎందుకు వచ్చినట్టు? ఇంకో మతం పెట్టిండా వచ్చి?
2: లేదు కాక, సాయిబాబా ఏమంటాడు, నేను ఇంకో కొత్త మతం పెట్టడానికి రాలే. ముస్లింలను మంచి ముస్లింలుగా మార్చడానికి, క్రిస్టియన్లను మంచి క్రిస్టియన్లుగా మార్చడానికి, హిందువులను మంచి హిందువులుగా మార్చడానికి, మనిషిని మంచి మనిషిగా మార్చడానికి వచ్చినా అంటాడు.
3: అంటే సాయిబాబాకు ఏ మతం లేదంటావు? మరి ఆయన భట్రాజు ఇంట్లో పుట్టిండు కదా, ఆయన భట్రాజు కాదంటావా?
0: అన్నా సాయిబాబాకు ఏ కులం లేదు ఏ మతం లేదు, ఆయన ఇవన్నీ పట్టించుకోడు. అక్కడికి ఎవరైనా పోవచ్చు. ఇంకా బాబా చెప్తాడు ఉన్నదంతా ఒకటే కులం, అదే మానవ కులం, అంతా ఒకటే మతం, అదే ప్రేమ మతం, ఒకటే భాష, అదే గుండె భాష.
1: మస్తు చెప్పిండే బాబా, అందుకే వేల మంది ఆడికి అత్తరు.
2: కాక నీకు ముచ్చట చెప్పాలనే, ఓసారి క్యాంటీన్ లో నేను తిన్నా ఎంగిల్ పళ్ళని గడడానికి ఓ సేవదలైనా తీసుకున్నాడు. ఘన ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిండట, ఎత్తుకెత్తున్నాడు, తెల్ల ఉన్నాడు, నవ్వుకుంటా సాయిరామ్ అని చెప్పి నా చేతుల నుంచెళ్ళి ఎంగిల్ పళ్ళని తీసుకున్నాడు. అప్పుడైతే కళ్ళకెళ్ళి నీళ్లే వచ్చినాయి.
1: ఎంగిలి పళ్ళనే తీసుకున్నాడా?
0: అవును కాక, ఎంగిల్ పళ్ళనే ఎందుకు తీసుకుంటున్నావు అంటే ఏమన్నా ఎరికేనా? నువ్వు నాకు సాయిబాబావు, నీ లోపల నా దేవుణ్ణి బాబా చూసుకోమన్నాడు, అందుకే నీ ఎంగిల్ పళ్ళని కడుగుతా అన్నాడు.
3: అబ్బా బాబా ఎంత గొప్పోడు, ఇవాళ రేపు మనకు మనుషులకు తాగుడు తిండి పోట్లాట అని చెప్పి జంతువులను చూపిస్తే, సాయిబాబా మాత్రం మనుషులలో దేవుణ్ణి చూపిస్తాడు.
2: మరి ఇదే కదనే సాయిబాబా మనుషుల లోపల తెచ్చిన మార్పు.
1: ఊర్లకు నీళ్లు కూడా ఇచ్చినట్ట కదా, మీరు చూసిండ్రా?
2: అబ్బో సాయిబాబా అనంతపురము, మెదకు, మెహబూబ్ నగర్, గోదావరి జిల్లాలకు, చెన్నై పట్టణానికి కొన్ని కోట్ల మందికి నీళ్లు ఇచ్చిండే. నీళ్ళిచ్చినందుకు వాళ్ళంతా సాయిబాబాకు థ్యాంక్స్ చెప్దామన్నతే ఏమన్నాడో తెలుసా? మీరు నాకు థ్యాంక్స్ చెప్పొద్దు, మీకు సేవ చేసే ఛాన్స్ మీరు నాకు ఇచ్చిండ్రు, అందుకు నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలన్నాడట.
3: అబ్బా మనిషి అంటే ఆయన తీరుండాలే.
2: ఇవాళ సాయిబాబా స్కూళ్ళు కాలేజీలు చూడాలే, దిమ్మ తిరుగుతుంది.
1: మన ఊళ్ళో హై స్కూల్ అంత ఉంటాయా?
0: ఏంది మన స్కూల్లా? దాని ముందు ఎందుకు పనికిరావు? పెద్ద పెద్ద బిల్డింగ్లు, బాగా చదువుకున్న సార్లు మేడంలు అంత ఇంగ్లీష్ మాట్లాడతారు, పిల్లలు అయితే చాగులు.
3: అంత ఇంగ్లీష్ చదువులు చదువుతారంటావు?
0: ఇంగ్లీష్ చదువులే కాదు కాక, ఆ పిల్లలు వేదని చెప్తే వినాలే, విశ్వనాథ సార్ సినిమాల బాపనాయ చెప్పినట్టే చెప్తారు. ఎట్లా నేర్తారో తెలియదు, ఎప్పుడు నేర్తారో తెలియదు. ఇక వాళ్ళు ఆటలు ఆడుతున్నైతే చూడ రెండు కన్నులు సరిపోవు, విమానాలు దొరుకుతారు, మోటార్ సైకిల్ ఎగురెత్తారు, చిన్నపిల్లలు డాన్సులు చేస్తారు, చెప్పవశం కాదు.
1: అబ్బా నా గడ చదువు లేకపోయే, అయినా కాసండి చదువు చెప్పినందుకు ఎంత పైసలు తీసుకుంటారో ఏందో.
2: మళ్ళా పైసలు ముచ్చటచ్చే, ఒక్క పైసా తీసుకోరు కాక. ఎంట్రెన్స్ లో నెగ్గితే చదువు అంతా ఫ్రీ.
3: అసలు ఈ సాయిబాబా మనిషా దేవుడా, చదువు కూడా ఫ్రీగా ఇస్తాడు.
0: అడా పుట్టపర్తిలా, సాయిబాబా జీవితం మీద చైతన్య జ్యోతి అనే మ్యూజియం ఉన్నది కాక.

0: దాంట్లో సాయిబాబా జీవితాన్ని చూస్తేనైతే మైండ్ కొచ్చే పనేయలే. చిన్నప్పటి నుంచి ఆయన చేసింది ప్రతి ఒక్కటి ఇంకొకరి గురించే. చిన్నప్పుడు ఇంటికి విచ్చవాడత్తే తను తినే తిండి పెట్టి ఆకలుండేటోడు. పుట్టపడి తిలవ స్తంభం ఉన్నది కాక దాని మీదకి ఎక్కి ఏది అడుగుతుంది పిల్లలకి ఇచ్చేటోడు. కానీ ఆయన మాత్రం అంగికి తుమ్మె ముళ్ళు పెట్టుకొని స్కూల్ కోయేటోడు.
1: ఇంకోసారి ఆయన తోటి పిల్లలను కప్పలను పట్టుకుంటే సిట్కేసి పావురాలుగా మార్చిండు. కానీ తను మాత్రం అన్నింట్లో కావాలి బట్టి రోజు 10 కిలోమీటర్లు నీళ్లు మోసిండు.
0: అంతేకాదు కాక ఎవ్వడేమి తిట్టినా అవమాన పెట్టినా కోపం తెచ్చుకోకు వాణ్ణి ప్రేమించమని చెప్పిండు, బతికి చూపెట్టిండు.
1: అబ్బా గసువంటి మహాత్ముణ్ణి బతుకున్నప్పుడు చూడకపోతిమి. ఆయన దగ్గర రాకుండా ఎవ్వలేరు. ప్రెసిడెంట్లు, ప్రధానమంత్రులు, మినిస్టర్లు, లీడర్లు, ప్లీడర్లు, సినిమా యాక్టర్లు, సైంటిస్టులు, డాక్టర్లు, ఆటలాడేటోళ్లు, పాటలు ఆడేటోళ్లు, బిజినెస్ చేసే పెద్ద పెద్ద కంపెనీలు, రాజులు, భటులు, పోలీసులు, నక్సలైట్లు, చివరకు దొంగలు నక్సలైట్లు కూడా ఆయన దర్శనం చేసుకున్నారే.
0: ఇంకోటి ఏందనుకున్నావు? కళ్ళు వేనలో కళ్ళు ఇచ్చిండు, మాటలు రాకుండా మాటలు తెప్పించిండు, క్యాన్సర్ ను క్యాన్సర్ చేసిండు, నడవరానలకు నడిపించిండు, పిల్లలు లేకుండా పిల్లల్ని ఇచ్చిండు, డబ్బు లేకుండా డబ్బులు ఇప్పించిండు. ఆఖరికి ప్రేమను మర్చిపోతే మనిషిని మనిషి ఎట్లా ప్రేమించాలో చూపించిండు సాయిబాబా.
1: ఆడ సాయిబాబా మందిరం కూడా చాలా పెద్ద ఉంటుంట కదా, గతంటి మందిరాల్లో ఉండే దేవుడే అనిపిస్తుంది.
2: ఏ ఆడ మందిరం అయితే మస్తు పెద్ద ఉంటది. ఇటు దిక్కు నుంచి అటు దిక్కు నడవాలంటే 15 నిమిషాలు పడుతుంది. ఆడ భజనలు చేసేటప్పుడు తప్ప ఇక మాటైన వాడది. నిజంగా ప్రశాంతి నిలయమంటే అది, అంతా సైలెన్స్. మనకు కూడా మాట్లాడాలన్నా మాట్లాడాలనిపించది. భజనల తర్వాత దర్శనానికి పోయి సాయి సన్నిధి దగ్గర తలకాయ పెడితే కళ్ళ పంటి పటపటా నీళ్లు గారినాయి.
1: ఇంటేనే మాకు అంతా ఎట్లా ఉన్నది, ఇప్పుడు కూడా అటువంటి ప్లేస్లు ఉన్నాయా అనిపిస్తుంది. ఆయన దేవుడు తమ్మి, నిజంగా దేవుడు. మేము కూడా పుట్టపర్తి కష్టం, మమ్మల్ని కూడా తీసుకుపోతారా?
2: ఓ తప్పకుండా పోదాం కాక.
0: అరే సురేష్, గా రామయ్య రింగయ్య కూడా వస్తా అన్నాడా, పోయాలని తీసుకురాపో, అందరం కలిసి పుట్టపర్తికోదాం.

స్వామి చేపట్టిన పథకాలను వివరిస్తూ ఆదిలాబాద్ బాలలు సమర్పించిన కార్యక్రమం విన్నారు. ఇందులో ఎన్ సాయి కుమార్, ఎం ఆశీష్ పటేల్, ఆర్ హర్షిత్, ఆర్ భారత్ పాల్గొన్నారు. క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్ అంటూ భగవాన్ ప్రశాంతి నిలయంలో పరిశుభ్రతకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. అదే బాటలో దేశమంతటా ఇప్పుడు స్వచ్ఛ భారత్ కార్యక్రమం నడుస్తోంది. పరిశుభ్రతా కార్యక్రమాలు విజయవంతం కావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని అంటున్నాడు శ్రీకాకుళం జిల్లాకు చెందిన టి సాయి అవినాష్.

అన్నారు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా. మానవుడు సంఘజీవి. మానవ అభివృద్ధి, సమాజ అభివృద్ధి ఒకదానిపై వేరొకటి ఆధారపడి ఉన్నవి. సమాజ సంక్షేమాన్ని విస్మరించి వ్యక్తిగత అభివృద్ధిపైన మాత్రమే దృష్టి సారిస్తే క్రమేణా సమాజ అభివృద్ధి కుంటుపడుతుంది. అది వ్యక్తిగత అభివృద్ధిని కూడా కుంటుపడేలా చేస్తుంది కదా. అందుకనే బాధ్యత గల వ్యక్తి సమాజ సంక్షేమానికి తన పాత్ర ఏమిటని ప్రశ్నించుకోవాలి. బాహ్య అంతరంగిక పరిశుభ్రత గల వ్యక్తి తను తన ఇల్లు మాత్రమే కాకుండా తన చుట్టూ ఉన్న పరిసరాలు, సమాజం కూడా పరిశుభ్రత గురించి ఆలోచించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తాడు. హానికర పదార్థాలు మోతాదుకు మించి ఉండడమే కాలుష్యం. బాహ్య కాలుష్యం కంటే అంతరంగిక కాలుష్యం అత్యంత ప్రమాదకరం. ఏ వ్యక్తి తనలో ఉన్న ఈర్ష్య, అసూయ, కోపం, ద్వేషం, అజ్ఞానం, తొందరపాటు వంటి విషకారకాలను తొలగించుకుని మానసికంగా పరిశుభ్రంగా ఉంటాడో అటువంటి వ్యక్తులు తన పరిసరాల పట్ల, సమాజ పరిశుభ్రత పట్ల బాధ్యత వహించగలుగుతాడు. ఆరోగ్యకరమైన అలవాట్లు చిన్నతనం నుంచే నేర్పించాలి. బాలవికాస్ నందు గురువులు నేర్పిస్తున్నారు. తల్లిదండ్రులు కూడా శ్రద్ధ వహించాలి. తుమ్ము, దగ్గు వచ్చినప్పుడు చేతిని లేదా రుమాల్ను అడ్డు పెట్టుకోవాలి. ఇటువంటి అలవాట్లు పాటించకపోతే వ్యాధికారక క్రిములు వాతావరణం అంతటా వ్యాపించి మిగిలిన వ్యక్తులకు కూడా వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఉందని హెచ్చరించాలి. కనుక వ్యక్తిగత అపరిశుభ్రత, అలక్ష్యం తన చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా కలుషితం చేస్తుందని వివరించాలి.

నాయ్ అని గురజాడవారు ఆరోగ్యం గల వ్యక్తులతో ఉన్న సమాజ అవసరాన్ని వివరించారు. సాత్విక ఆహారం సాత్విక ఆలోచనలను కలిగిస్తాయి. మాంసాహారం ఉద్రేక భావాలను ప్రేరేపిస్తాయి. కలుషితమైన నీరు త్రాగడం వలన కలిగే అనర్థాలు విద్యార్థులకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి వివరించాలి.

0: నీరు, చెత్త నిల్వ ఉన్న చోట వ్యాధికారక క్రిములు, కలరా, డయేరియా, నిమోనియా వంటి వ్యాధులను వ్యాపింపచేస్తాయి. వాటి నివారణ చర్యలు కూడా చెప్పాలి. రోడ్లపై చెత్త వేయడం, ముఖ్యంగా బహిరంగ ప్రదేశాలలో పొగ త్రాగడం, మలమూత్ర విసర్జన చేయడం వంటివి పరిసరాలను అపరిశుభ్రపరిచే ప్రమాదకర అలవాట్లు. ఇటువంటి బాధ్యతారహిత్యపు చర్యల వలన చుట్టూ ఉన్న వారికే కాదు తన ఆరోగ్యం కూడా పాడవుతుందని తెలిసేలా సినిమాలు, టీవీల ద్వారా ప్రచారం చేయాలి. బాల వికాస్ విద్యార్థులచే గ్రామీణ ప్రాంతాలలో సంగీత, నృత్య రూప నాటకాల ద్వారా పరిశుభ్రత గురించి అవగాహన కల్పించాలి. చెట్లను నరకడం వలన ఆక్సిజన్ శాతం తగ్గి CO2 శాతం పెరుగుట వల్ల కలిగే అనర్థాలను వీడియోల ద్వారా వివరించాలి. పుట్టినరోజు, పెళ్లి రోజులకు మొక్కలను నాటడం, మొక్కలను బహుమతిగా ఇవ్వడం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లు మనందరం స్వాగతించాలి. అడవులను పెంచడం నేటి పరిస్థితుల్లో అనివార్యం కనుక మొక్కల పెంపకం ప్రాథమిక బాధ్యతని అందరూ గుర్తించాలి. ఇంధనం విచ్చలవిడిగా వినియోగించడం మూలంగా గాలి కాలుష్యం జరుగుతుంది. ఇండివిజువల్ వెహికల్స్ కాకుండా వీలైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వినియోగించడం వలన ఇంధనం, డబ్బు కూడా సేవ్ చేసుకోవచ్చు. అంతకంటే ముఖ్యంగా గాలి కాలుష్యం తగ్గించవచ్చు. అంతేకాకుండా కలిసి ప్రయాణించడం వలన వ్యక్తుల మధ్య స్నేహభావాలు పెరుగుతాయి. ధ్వని కాలుష్యం వలన విద్యార్థులు చదువుకు ఆటంకం, పెద్ద వయసు వారికి ఆరోగ్య సమస్యలు, అన్ని వయసుల వారికి మానసిక సమస్యలు వస్తాయి. పిల్లల్లోని ఆర్భాటం కోసం డబ్బు, ఆహారం, సమయం, శక్తి అన్నీ దుర్వినియోగపరుస్తున్నారు. ముఖ్యంగా ప్లాస్టిక్ వాడకం వలన కాలుష్యానికి రాచబాటలు వేస్తున్నారు. ప్లాస్టిక్ వినియోగం అత్యంత ప్రమాదకరం. విద్యావంతులు కూడా బాధ్యత లేకుండా పరిసరాలను ప్లాస్టిక్ మయం చేస్తూ మన భావితరాలకు ప్లాస్టిక్ తో కూడిన కాలుష్య సమాజాన్ని బహుమతిగా ఇస్తున్నారు. దీని నివారణకు పేపర్ బ్యాగ్స్, క్లోత్ బ్యాగ్స్ వినియోగించాలి. బాధ్యత గల వ్యక్తులు సమాజం పట్ల తమ బాధ్యతను గుర్తిస్తారు. నాకు 10 మంది మంచి యువకులను ఇవ్వండి, ఈ సమాజాన్ని మార్చేస్తానన్నారు స్వామి వివేకానంద. మానసికంగా ఆరోగ్యంగా ఉన్నవాడు ఆరోగ్యకరమైన సమాజాన్ని ఏర్పరచడం తన కనీస బాధ్యతగా గుర్తించగలుగుతాడు. బాల వికాస్ విద్యార్థుల ద్వారా ఉత్తమ సమాజ నిర్మాణానికి అవసరమైన బాధ్యతాయుతమైన వ్యక్తులను తయారు చేస్తున్నారు. వ్యక్తి బాధ్యత కుటుంబానికే పరిమితమైతే అది స్వార్థమవుతుంది. వ్యక్తి తన మనసును పరిశుభ్రమైన ఆలోచనల్లో తన బాధ్యతలను విశాలం చేసుకుంటూ సమాజం పట్ల తన బాధ్యతను గుర్తెరిగి ఆచరించినప్పుడు ఒక్క పరిశుభ్రతే కాదు, ఏ రంగమైన అంతర్గతంగా, బహిర్గతంగా కూడా స్వచ్ఛత సాధిస్తుంది. జై సాయిరాం.
1: పరిశుభ్రత ఒక సామాజిక బాధ్యత అనే అంశాన్ని ఇంతవరకు వివరించిన వారు శ్రీకాకుళం జిల్లాకు చెందిన టి సాయి అవినాష్. అది విన్నాక పరిశుభ్రత అనేది ఇంటికి, వంటికి మాత్రమే సంబంధించిన విషయమా అనే ప్రశ్న వస్తుంది. అంతేకాదు ఆధ్యాత్మికతకు కూడా సంబంధించిందని చెప్పే కార్యక్రమం బాబాయ్ అబ్బాయి. కార్యక్రమ సమర్పణ ఖమ్మం జిల్లా బాలలు. ఇందులో ఎం వెంకట సాయి, ఎం అరుణ్, కె సాయి దుర్గారావు, కె ఆర్యన్, జె సాయి తేజ, టి సాయి తేజ, పి అభిరామ్, డి వేదసాయి వల్లి, ఆర్ ప్రజ్ఞాశ్రీ పాల్గొన్నారు.
2: సాయిరాం ఫ్రెండ్స్, మనందరికీ బాగా ఇష్టమైనవి భజనలు. మనం పాడగలిగినా లేకపోయినా విని కూడా ఎంతో ఆనందిస్తాం. మనం ఎంత బాధలో ఉన్నా ఒక మంచి భజన వినేసరికి హాయిగా అనిపిస్తుంది. అందులో ప్రశాంతి మందిరం భజనలు వింటుంటే స్వర్గంలో ఉన్నట్లుంటుంది కదా. భజనలు చేస్తూ మనం నకర సంకీర్తన కూడా చేస్తాం. మరి మనకి ఇంత ఆనందాన్ని అందిస్తున్న ఈ నామ సంకీర్తన ఎలా చెయ్యాలో, ఎందుకు చెయ్యాలో స్వామి చెప్పారు. ఆయన చెప్పిన విషయాలను మనకి చెప్పడానికి బాబాయ్ అబ్బాయి వచ్చారు. ఈ బాబాయ్ అబ్బాయి ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా? రామాపురంలో గాలి బాబాయ్గా, జొన్నవలసలో గాలి జోరబ్బాయిగా మనకి మంచి విషయాలు చెప్తారు. అంతేకాదు ఫ్రెండ్స్, ఆ ఊర్లో గుడిసెగా ఉన్న గుడిసెల గౌరమ్మ, పెంకుటిల్లు అయిన పెంకుల పాపాయి, రేకు ఇల్లు అయిన రేకుల రత్నాలు, డాబా ఇల్లు అయిన డాబా డాబుగాడు, ఆ ఊరిలోని అందరి మనసులకు మునసబు అయిన మనసుల మునసబు, రెడ్డిగారి ఇల్లున్న రోడ్డు రెడ్డిగారి రోడ్డుగా మన బాబాయ్ అబ్బాయితో ఏం మాట్లాడతారో వినేద్దామా మరి.

0: ఏంటి రామాపురం గాలి బాబాయ్, అంత ఆనందంగా ఉన్నా?
1: ఓరి నువ్వట్రా జొన్నవల జోరబ్బాయ్,
0: అంత పెద్ద పేరు పెట్టి పిలవక్కర్లే బాబాయ్, ముద్దుగా జోజోను స్టైల్ గా ఉంటుంది.
1: సరిపోయిందిరా, మీ ఊరి వాళ్ళలాగా స్టైలు గీలు మా బాగబ్బాయి, మీ జోరు ఏం తగ్గలేదురా అబ్బాయి.
0: యూత్ కదా బాబాయ్, అలానే ఉండాలి. ఈ పక్క హైవే నుంచి వెళ్తున్నాను, ఒకసారి చూసిపోదామని ఇటు తిరిగాను.
1: మంచి పనిచేశావురా అబ్బాయి, చాలా సంతోషం. పద, అలా వెళ్తూ మాట్లాడుకుందాం.
0: నీ ఆరోగ్యం ఎలా ఉంది బాబాయ్?
1: నాకేమిరా, బేషుగ్గా ఉన్నాను. చూడు నా గాలి దాటి.
0: అవును, ఈ వయసులో కూడా ఇంత ఆరోగ్యంగా ఫ్రెష్ గా ఎలా ఉన్నావు? మా ఊరిలోలాగే ఇక్కడ కూడా కార్లు వాహనాలు కాలుష్యం బాగానే ఉంది. ఎక్కడ లేని సాంబ్రాణీలు సెంటులు పీల్చినా మేం నీలాగా లేము.
1: ఆరోగ్యం అలాంటి వాటి వల్ల రాదురా, ఇక్కడ ఉదయం సాయంత్రం నామ సంకీర్తనలు భజనలు జరుగుతాయి, అవన్నీ బాగా వంట పట్టి నేను పటిష్టంగా ఉన్నాను.
0: అదేమిటి నామాలు సంకీర్తనలునా? ఈ మందులు కొత్తగా వచ్చాయా బాబాయ్? ఈ కొత్త విటమిన్లు ఎక్కడ దొరుకుతాయో చెప్పు, నేను కొన్ని కొనుక్కొని వెళ్తాను, నీలాగా బలంగా తయారవుతాను.
1: ఆగాగు, అంత జోరు వద్దురా జోజో, అవి బజార్లో దొరికేవి కావు, అవి విటమిన్ జి. రామ కృష్ణ గోవింద యేసు అల్లా ఇలాంటి దేవుడి పేర్లు, వాటిని అందరూ కలిసి ఆనందంగా భజించటం, అది సంకీర్తనమంటే.
0: ఓహో అలానా, మరి బాబాయ్ నాదో డౌట్.
1: ఏంటో చెప్పు.
0: రామకృష్ణ గోవింద అన్నా బాగుంది, వీటిలో ఈ యేసు అల్లా పేర్లేంటి? అన్ని మతాల కలగాపులగంలా ఉంది.
1: కలగాపులగం ఏమీ లేదురా, మతాలు పేర్లు వేరువేరు అయినా అన్ని చేరేది ఒక్క దేవుడి దగ్గరికే. ఏ పేరు పెట్టి పిలిచినా ఏ మతం ద్వారా పూజించినా అన్ని ఒక్క దేవుడికే చేరుతాయి.
0: మా ఊళ్ళో ఆ మతం మీ మతం అని కొట్టుకున్న వాళ్ళనే చూశాను గాని అన్ని మతాలు ఒక్కటే అని పూజించటం ఇప్పుడే వింటున్నా బాబాయ్. ఇంతకీ ఇంత మంచి విషయాలు ఎవరు చెప్పారు బాబాయ్?
1: సత్యసాయి బాబా వారు చెప్పారురా అన్ని దేవుళ్ళు ఒక్కటే అని. అంతేకాదు ఇంకా నమ్మలేని విషయాన్ని కూడా చెప్పారు.
0: ఏంటి బాబాయ్ అది?

0: అలా అందరం దేవులమే అని చెప్పాడు ఆ బాబా.
1: వినడానికి చాలా బాగుంది బాబాయ్, కానీ అది సాధ్యమంటావా?
0: సాధనతోటి సాధ్యమంటారా?
1: సాధన అంటే
0: అలా అదే పనిగా దేవుణ్ణి తలచుకుంటే, భజిస్తే తలచి తలచి అదే అయిపోతామంటారా? తలచిన రాముడు తనలో ఉండగా తిరుగులేనన్నాడు.
1: అబ్బా, మా బాగా చెప్పాడు స్వామి.
0: అందుకే భక్తులని భజనలు నగర సంకీర్తనలు చేయమన్నాడు.
1: మరి ఎలా చెయ్యాలో చెప్పారా బాబాయ్?
0: చెప్పడమేంటి, అన్నీ ఆయనే చేసి చూపించారని మా ఊళ్ళో భక్తుల మాటరా అబ్బాయ్. ఏ ప్రసంగం చేసినా చివరికి ఒక మంచి భజన పాడి ముగిస్తారు. చూడు, మన బడిలో టీచర్ ఎంత బాగా చదువుకున్నా పిల్లలకి నేర్పించడానికి నల్ల బోర్డు మీద ఇలు రాసినట్టు మనల్ని దేవుళ్లా చేయడానికి ఆ దేవుడే దిగి వచ్చాడు.
1: చాలా మంచి విషయం చెప్పావు బాబాయ్. మన గుడిసెల గౌరమ్మ ఇల్లు ఎక్కడా? మర్చిపోయాను.
0: ఈ పక్క వీధిలోనే. పద, వెళ్దాం. ఎప్పుడూ నీ గురించి అడుగుతూ ఉంటుంది.
2: ఓరోరు జోరుగా, ఎంత పెద్దవాడైపోయావురా.
1: అలా పిలవకే అవ్వా, జోజాను స్టైల్ గా.
2: జోజో బజ్జవో ఏదో ఒకటి, నన్ను గుర్తించుకుని చూడడానికి వచ్చావు, అదే సంతోషం.
1: అదేంటవ్వా, అందరూ రేకులు డాబాలు కట్టుకున్నారు, నువ్వు మాత్రం ఇలానే ఉండిపోయావు. కనీసం పెంకులైనా వేసుకోలేకపోయావా?
2: ఒరే మనవడా, అందరూ ఎంతో ఎత్తికెదిగారు, ఆ సంతోషం చాలురా నాకు. వాళ్ళు బావుంటే నేను బాగున్నట్టే. అందరి ఆనందంలోనే మన ఆనందం ఉందిరా. అదిగో ఆ ఎదురుగా డాబా డాబుగాని చూసావు? వాడి డాబాని చూసి అందరూ డాబుగాడని అనుకుంటారు, కాని మా దొడ్డ మంచోడు రావాడు. మన ఇంట్లో పిల్లల చదువుకి బట్టలకి ఎంతో సాయం చేస్తాడు.
1: ఓహో అలాగా అవ్వా, మా ఊళ్ళో డాబాల వాళ్ళందరికీ డబ్బుందని గర్వం. ఎప్పుడు పక్క వారికి సాయం చేయగా నేను చూడలేదు. వాళ్ళు సింగారించుకుని కార్లలో తిరిగినప్పటికే సరిపోతుంది.
2: అంతేకాదు జోజో, పక్క వీధిలో పెంకుల పాపాయి ఉంది కదా.
1: ఎవరు?
2: అదేరా మీ పిన్ని వరసవుతుంది.
1: గుర్తొచ్చింది.
2: ఏ అవసరం వచ్చినా వాళ్ళ ఇంట్లో వాళ్ళు చటుక్కున ఆదుకుంటారు.
1: పెంకుల పాపాయి కూడా ఆస్తి అంతంత మాత్రమే కదా బాబాయ్. మరి
0: పెంకుల పాపాయి పేదదే అయినా మంచి మనసున్నదిరా, ఉన్న దాంట్లోనే అందరికీ సాయం చేస్తుంది.
2: ఇలా ఊళ్ళో వాళ్ళంతా నా వాళ్లే. ఇంకా నేను గుడిసగా ఉంటే ఏంటి, డాబాగా ఉంటే ఏంటి, తేడా ఏమీ లేదురా మనవడా.
1: నీ మాటలు వింటుంటే చాలా సంతోషంగా ఉంది అవ్వా. గుడిసగా ఉన్నా గుండెలు నిండిపోయే గూఢార్థం చెప్పావు.
2: ఇందులో నేను చెప్పేది ఏదీ లేదు. అందరికీ సేవ చెయ్యమని, అందరినీ ప్రేమించమని సాయిబాబా చెప్పాడట. ఆ మంచి భావంతో భక్తులు వీధిలో తిరిగి చేసే నగర సంకీర్తన వల్లనే నాకింత మంచి ఆలోచన వచ్చిందిరా. ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా, తప్పట్లు తాళాలతో ఆ నామాలు ఎప్పుడెప్పుడు వినొచ్చినా అని వేచి ఉంటాను. మీ గాలిబాబాయ్ దయవల్ల మాకు ఇంత మంచిని వినే భాగ్యం దక్కింది.
0: అయ్యో నాదే ఉంది గౌరమ్మ, నేను ఆ దేవుడి చేతిలో పనిముట్టును మాత్రమే.
1: సరే అవ్వా, నేనింకా బయలుదేరుతాను.
2: మంచిదిరా మనోడా, నువ్వు కూడా మీ బాబాయ్లా అందరికీ మంచిని అందించు, అదే నా ఆశీర్వాదం. వెళ్ళిరా నాయనా.
3: నమస్కారం గాలిబాబాయ్.
0: నమస్కారం నమస్కారం.
3: ఎరా జోజో, బాగున్నావారా?
1: బాగున్నానురా, నువ్వే ఎదిగిపోయావు, డాబా డాబుగాడి అయిపోయావు.
3: ఏంటిరా నువ్వు కూడా అలా అంటావు?
1: ఊరికేరా, జోక్ చేశాను.
0: డాబాగాడు వయసులో చిన్నవాడైనా ఎంతో ఉన్నతమైన భావాలు ఉన్నవాడు జోజో. తల్లిదండ్రులను దైవంగా, వారిని ఎంతో గౌరవ మర్యాదలతో చూసుకుంటాడు.
3: అది నా బాధ్యత బాబాయ్, వారి ఆశీస్సుల వల్లే నేను ఇంతటి వాణ్ణయ్యాను. వారు నాకు చేసిన దానికి తిరిగి ఏం చేసినా తక్కువే.
1: ఆ గుడిసెల గౌరమ్మ పిల్లలకి ఎంతో సాయం చేస్తావని ఇప్పుడే చెప్పింది.
3: నేను చేసేది చాలా తక్కువేరా జోజో. వాళ్ళింట్లో వాళ్ళు చాలా కష్టపడి ఎండనక వానక వ్యవసాయం చేస్తున్నారు, కాబట్టే నా ఇంట్లో వాళ్ళకి తిండి దొరుకుతున్నది. మరి వారి అవసరాలు తీర్చే అవకాశం మా ఇంటి వారికి ఆ దేవుడే కల్పించాడు.
1: ఎంత గొప్ప ఆలోచన రానిది.
3: ఇందులో నా గొప్పేమి లేదురా. మా ఊరిలో సాయు అడపా దడపా వచ్చి స్వామి చెప్పిన విషయాలు చెప్తారు. అంతేకాదు మా ఇంట్లో భజనలు పెట్టించారు, ఆ సంకీర్తనలు విన్న ఎవరి మనసులైనా మృదువుగా అయిపోతాయి. ఆ నామాలకున్న గొప్పతనం అది.

0: అని కంజర డోలక్ వాయిస్తూ పాడుతుంటే జన్మ ధన్యమైపోతుంది. భక్తితో పాడుతుంటే ఆ బ్రహ్మానందంలో మునిగిపోవాల్సిందే. అదే భావనామ సంగీతనని స్వామి చెప్పారంట.
1: మీరు చాలా అదృష్టవంతులు. మా ఊరిలో కుర్రాళ్లకు సినిమా పాటలు పాడుకొని అరుచుకొని గోల చేయటమే తెలుసు. వాటిని మించిన ఆనందం భజనలో ఉందని వాళ్ళు తెలుసుకోవాలి. సరేరా, మళ్ళీ కలుద్దాం.
0: బాయ్ రా.
1: బాబాయ్, రేకుల రత్నాల ఆరోగ్యం అస్సలు బాలేదని విన్నాను, నిజమేనా?
2: నిజమేరా, కానీ వింతల్లోక వింత ఒకటి జరిగింది.
1: ఏంటది?
2: పద, రేకుల రత్నాలే చెప్తుంది ఏమైందో.
1: సరే పద.
2: రత్నాలు రత్నాలు, ఇదిగో జొన్న వలస నుండి మా జోరుగాడు వచ్చాడు.
1: జోజో బాబాయ్.
2: అదే లేరా, రత్నాలు నీకు జరిగిన మహిమ గురించి వింటాడంట, కొంచెం చెప్పు.
3: ఆ దేవుడి నామం గురించి, మహిమ గురించి ఎన్నిసార్లు చెప్పమన్నా చెప్తాను బాబాయ్. నా ఆరోగ్యం బాగా పాడైంది, ఇక కొన్నాళ్లే అని డాక్టర్లు చెప్పారు. మా ఇంట్లో పిల్లలు బాలవికాస్ కి వెళ్తారు. వాళ్ళ బాలవికాస్ టీచర్ దేవుడి నామం ఎంతో మహిమ కలదని, నమ్మకంతో దేవుడి నామాన్ని జపిస్తే తప్పక కాపాడుతాడని చెప్పారట. పిల్లలు రోజు బడి నుంచి వచ్చి వాళ్లకు వచ్చిన భజనలను ఆర్తితో ఇంట్లో పాడారు. కొన్నాళ్లకి నా వ్యాధి నయమయ్యి ఇప్పుడు నేను పూర్తిగా కోలుకున్నాను.
1: భక్తితో పాడిన భజనలను వింటేనే ఇంత ఫలితం ఉందా బాబాయ్?
2: అవునరా అబ్బాయి.
3: మనసెక్కడో పెట్టి ఊరికే నోరు ఊపితే కాదు బాబు. భజనలు పోటీకో గొప్పకో ఆర్భాటం కోసమో కాకుండా భక్తితో ఆ నామాల అర్థాన్ని తెలుసుకొని భజించాలని వాళ్ళకి బాలవికాస్ లో నేర్పించారట. చిన్నపిల్లలు కదా, వారి లేత హృదయాలలో అది బాగా నాటుకుంది. ఇలా జరిగిన తర్వాత ఊరిలో ఎవరికి ఏ కష్టం వచ్చినా బాలవికాస్ పిల్లలే అక్కడికి వెళ్లి భజన చేసి వాళ్ళ కష్టం తొలగాలని ఆ స్వామికి మొక్కుతారు బాబు. ఇంత చిన్నపిల్లల్లో అంత మంచి ఆలోచన వేసిన ఆ బాబాకి దండాలు బాబు, దండాలు.
1: వింటుంటే ఎంతో వింతగా ఉంది బాబాయ్.
2: అంతేకాదు, రాజస్థాన్ మహారాణి అయిన మీరాబాయ్ గొప్ప కృష్ణ భక్తురాలు. కృష్ణుడి పైన ఆమెకున్న అనన్య భక్తిని చూసి ఓర్వలేని భర్త విషం ఇస్తే మీరాబాయ్ ఆ విషాన్ని తన గిరిధన గోర్పాలను కర్పించి తాగుతుంది. అయినా ఆమెకేమీ అవ్వదు. కృష్ణుడు దానిలోని విషాన్ని తొలగించి ఆ భక్తురాల్ని కాపాడుతాడు. నమ్మి భక్తితో నామాన్ని జపిస్తే రక్షించే భారం ఆ దేవునిదే.

0: ఇలా భగవంతుని లీలలు గుర్తు చేసుకుంటూ జరిపేది లీల నామ సంకీర్తన.
1: దేవుడి నామాలు లీలలు లెక్కలేనన్ని అన్నమాట.
0: అవునరా అబ్బాయి.
1: మాటల్లో మరి చెట్టు వరకు వచ్చేసాం బాబాయ్.
0: అవునరా అబ్బాయి.
1: ఇంతవరకు వచ్చాం కదా, ఒకసారి మనసులో మునసబు గారిని కలిసిపోదాం. ఏరి ఇక్కడే ఉండాలి కదా.
0: ఇదిగో ఇక్కడే ఓ కునుకు తీస్తున్నారు.
1: మునసబు గారు, మునసబు గారు.
2: ఎవరది?
1: నమస్కారం అండి, నేనండి జోజోని.
2: రే నువ్వట్రా జోరుగా, ఏంటి సంగతి? మా ఊరు వైపు మళ్ళించావు నీ గాలిని.
1: ఏం లేదండి, ఓసారి మిమ్మల్ని అందరినీ చూసిపోదామని. అయినా ఇదేంటి మమ్ము, ఈ టైంలో ఇంత తీరుబాటుగా కునుకు తీస్తున్నావు?
0: ఏంట్రా పెద్దాన్ని పట్టుకుని అలా మమ్ము అంటున్నావు?
1: అదే బాబాయ్, మనసులా మునసబు షార్ట్ కట్.
2: బాగుందిరా నా కొత్త పేరు, ఏం చెప్పమంటావు జోజో? చాలా కాలంగా నాకు ఈ ఊర్లో పని లేకుండా పోయింది. ఎవరికైనా తగువైతే కదా నా దగ్గరికి వచ్చేది. పొలాలు ఆస్తుల పంపకాల గొడవలు అస్సలు లేవు. తక్కువ ఎక్కువ భేదాలు టార్చ్ వేసినా కనపడడం లేదు. వాడిగోలా వీడిగోలా మాకెందుకని ఎవరి పని వాళ్ళు చూసుకుంటున్నారు.
1: ఏంటి మమ్ము చాలా విచిత్రంగా ఉందే, కారణం ఏంటంటావు?
2: మా ఊర్లో సాయిబాబా భజనలు సంకీర్తనలు అవుతున్నాయి కదా, దాని వలనే ఇదంతా అంటున్నారు.
1: అవునా?
0: అవును జోజో, దేవుని నామాలు భక్తితో ఎక్కడ భజిస్తారో అక్కడ వాతావరణంతో పాటు అందరి మనస్సులు పవిత్రమవుతాయి. దేవుని నిండిన మనస్సులలో చెడు ఆలోచనలకి ఇంకా చోటే ఉండదు. భేదాలు తగువులు గిట్టనితనం ఇలాంటివి ఉండనే ఉండవు.
2: అంతేగా జోజో, మా ఊర్లో అందరూ రోజు నగర సంగీతంతో కళ్ళు తెరుస్తారు.

0: అబ్బా, తెల్లారి వినసంపుగా ఆ నామ సంకీర్తన వింటుంటే కాలం అలా ఒక్కసారి ఆగిపోతే బాగుంటుందనిపిస్తుంది.
1: ఇప్పుడు అర్థమైంది నాకు మీ ఊరి వారి మనసులు అంత మంచిగా ఎలా మారాయో. మా దగ్గర తల్లిదండ్రులు తిట్టుకుంటూ లేస్తే పిల్లలు కొట్టుకుంటూ లేస్తారు, అంతే. అక్కడి నుండి చిరాకులు పరాకులు ఇలా మొదలైన రోజు ఇంకా ఎలా గడుస్తుందో ఊహించవచ్చు. ఈ నామ సంకీర్తన వల్ల ఇంత పెద్ద సేవ జరుగుతున్నదో ఇక్కడ.
2: ఇంకో వింత చెప్పనా జోజో, కొన్ని కుక్కలు కూడా క్రమం తప్పకుండా ఆ నగర సంకీర్తనలో వారితో పాటు వెళ్తాయి.
0: పూర్వజన్మలో అవి చేసుకున్న పుణ్యం బాబాయ్.
1: ఈ ఊరిలో జంతువులు కూడా ఎంతో పుణ్యం చేసుకున్నాయి. సరే మాము, ఇక నేను బయలుదేరుతాను.
0: మంచిదిరా అబ్బాయ్, వెళ్లి ముందు మన రెడ్డి గారి రోడ్డుని ఒకసారి కలిసిపో.
1: అందుకే తొందరపడుతున్నాను. రెడ్డి గారి రోడ్డుని అక్కడ సాయిబాబా మందిరాన్ని చూడకుండా ఎలా వెళ్తాను?
2: పదజోజో,

0: జోజో, అక్కడే ఆగిపోయావేమి రా?
1: ఏం లేదు బాబాయ్, ఆ పాట విని మరి కదలలేకపోయాను.
0: అంతేరా, భగవంతుని మత్తులో ఒక్కసారి మునిగావా, మరి బయట ప్రపంచం అక్కర్లేదురా. పద పద, మీ రోడ్డు మావయ్య చాలా బిజీగా ఉన్నట్టున్నాడు.
1: నమస్కారం అండి రెడ్డి గారి రోడ్డు గారు. అరే జోరుగా, ఏంటి ఆ కొత్త పలకరింపు, ఇప్పుడైనా రావటం?
2: లేదు మావయ్య, చాలా సేపైంది, ఊరంతా తిరిగి అందరినీ కలిసి వస్తున్నా.
3: మంచిది మంచిది, మరి మందిరానికి వెళ్ళావా?
2: ఎక్కడ మావయ్య మందిరం? గోపురం కనపడ్డం లేదు, సింహద్వారం లేదు.
0: ఆ కనిపించే రెడ్డి గారి షాపు, ఆ షెట్టరే మందిరం జోజో.
2: ఏంటి గుడిలా కట్టలేదా సాయిబాబాకి?
3: సిమెంట్ ఇసుకతో కట్టిన మందిరంలో రాతి విగ్రహంగా మాత్రమే దేవుణ్ణి చూడొద్దు అన్నారు స్వామి. అయినా ఆర్భటాలు లేకుండా ఎన్నో సేవా కార్యాలు చేస్తున్నారు ఇక్కడ. ఇదిగో నా మేంచి నడిచి వెళ్లే ప్రతి జీవి ఒక నడిచే దేవాలయం, అన్నిట్లోనూ ఆ దేవుడు ఉన్నాడు, ఇంకా వేరే గుడి ఎందుకు?
2: ఏంటో మావయ్య, మీరు చెప్తున్నది నాకు అర్థం కావట్లేదు.
3: జంతువులు మనుషులు, మనుషుల్లో ఆడవారు మగవారు, పిల్లలు ధనవంతులు పేదవారు, మంచోడు చెడ్డోడు, ఇలా బయటికి కనిపించే రూపాలు పేర్లు చూసి మనం మోసపోతున్నాం.
2: అంటే వీళ్ళంతా వేరు కాదా మావయ్య?
3: బయటకి వేరు వేరుగా కనిపించినా అందరిలోనూ ఉన్నది ఒకే దేవుడు రా జోజో.
2: ఇంతవరకు దేవుళ్ళు అందరూ ఒకటే అన్నారు, ఇప్పుడు మనుషులు జంతువులు కూడా దేవుడే అంటున్నారు. ఇదే విషయం ఇందాక బాబాయ్ కూడా చెప్పాడు, కానీ నాకేమీ అర్థం కావట్లేదు.
3: నువ్వింకా చిన్నవాడివిరా జోజో, ఈ సత్యాన్ని తెలుసుకుని బాగా గుర్తుపెట్టుకో. అన్నిటిని అందరినీ సమానంగా చూడటం మొదలుపెట్టు, సమయం వచ్చినప్పుడు నీకే అనుభవంలోకి వస్తుంది.
2: తప్పకుండా మావయ్య, ఇంత మంచి విషయాలు ఈరోజు తెలుసుకున్నాను, నువ్వు చెప్పినట్లే చేస్తాను. ఈ ఆనందాన్ని ఎప్పటికీ ఇలాగే అనుభవించాలని కోరుకుంటున్నాను. అంతేకాదు బాబాయ్, మా ఊరి వారందరికీ ఈ ఆనందం రుచి చూపించాలి.
0: మంచి సంకల్పానికి దేవుని అనుగ్రహం తప్పక తోడుంటుంది రా అబ్బాయి. స్వామి తలుచుకుంటే ఎవరో ఒక సాయి భక్తుని రూపంలో మీ ఊరికి వచ్చి ఆ ఆనందాన్ని అందిస్తారు. అలా చెయ్యమని నా ప్రార్థన కూడా. జై సాయిరాం.
4: ఖమ్మం జిల్లా బాలలు సమర్పించిన బాబాయ్ అబ్బాయి కార్యక్రమం విన్నారు. ఇందులో ఎం వెంకటసాయి, ఎం అరుణ్, కె సాయి దుర్గారావు, కె ఆర్యన్, జె సాయి తేజ, టి సాయి తేజ, పి అభిరామ్, డి వేదసాయివల్లి, ఆర్ ప్రజ్ఞశ్రీ పాల్గొన్నారు. నగర సంకీర్తన, భజన వంటి కార్యక్రమాలను స్వామి ఎందుకు చేయాలన్నారో వారు చక్కగా వివరించారు. సరే, మనం తరువాతి కార్యక్రమం ఏమిటో చూద్దాం. పెంపుడు జంతువులంటే పిల్లలు చాలా ఇష్టపడతారు, వాటికి ఏమైనా అయితే చాలా బాధపడతారు. అదే ప్రేమను అన్ని ప్రాణుల పట్ల చూపాలనే తెలిపే కదా భూతదయ. వినిపిస్తున్న వారు రంగారెడ్డి జిల్లాకు చెందిన సిహెచ్ విష్ణు హర్షిత్.
5: ఒకసారి ఒక ఊరిలో ఒక పశువు బురద గుంటలో పడిపోయింది. పాపం అది అందులో నుండి బయటకు రాలేక బాధతో అరవసాగింది.

0: దారిలో వచ్చేపోయే జనం కూడా దాన్ని బయటకు తీస్తే తాము ఆ బురదలో పడిపోతామనే భయంతో ఎవ్వరు ప్రయత్నం కూడా చేయకుండా వెళ్లిపోతున్నారు. ఇంకా అక్కడున్న కొంతమంది తుంటరి పిల్లలు ఆ ఆవు బయటకి రావటానికి ప్రయత్నించటం, మళ్లీ పడిపోవటం చూస్తూ ఈలలు కేకలు పెడుతూ వినోదించసాగారు. ఇంతలో ఆ మార్గంలో వెళ్తున్న ఒక సాధువు ఆ పశువు పడుతున్న అవస్థ చూసి తల్లడిల్లిపోయాడు. వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా బురదలో దిగాడు. అక్కడున్న జనమంతా మంచివాళ్ళంతా మడుగులో దిగుతుంటే కోనంగి దాసరి ఏటిలో దూకినట్టు, బలమైన వాళ్ళంతా చోద్యం చూస్తుంటే ఈ బక్కచిక్కిన సన్యాసి ఆ పశువును బయటకి తీస్తాడట అంటూ హేళనగా మాట్లాడసాగారు. కాని ఆ సాధువు వారి మాటలను పట్టించుకోకుండా భగవన్ నామస్మరణ చేస్తూ తన దేహబలానికి తమ అనుగ్రహ బలాన్ని తోడు చేయమని ప్రార్థిస్తూ ఆ పశువును మెల్లిగ్గా లాక్కుంటూ మోసుకుంటూ నెమ్మదిగా ఒడ్డుకు చేర్చి నీటిని తాగించాడు. అక్కడున్న తుంటరి యువకులు బురద నుండి బయటకి వచ్చి సంతోషంగా పరుగు పెడుతూ వెళ్తున్న పశువును చూసి కాస్త ఉక్రోషంతో, ఓహో మా గొప్ప సేవ చేశావులే, అది ఆ గుంటలోనే ఇంకొంతసేపుంటే మేము తమాషా చూసేవాళ్ళం కదా అన్నారు. అందుకు ఆ సాధువు శాంతంగా, నేనలారా, నేను చేసింది సేవ కాదు, ఉపకారం కూడా కాదు. ఆ పశువు పడిన బాధ నాకు ఎంతో కష్టం కలిగించింది. నా బాధను పోగొట్టుకోవటానికే నేను ఆ పనిని చేశాను. ఇప్పుడు నాకు హాయిగా ఉంది అంటూ తన దారిన తను వెళ్లిపోయాడు. ఈ కథ మనకు నేర్పిస్తున్నది ఏంటి? కష్టంలో ఉన్న ప్రాణి ఏదైనా కూడా దాని కష్టాన్ని నివారించటానికి మనకి చేతనైన ప్రయత్నం సహాయం చెయ్యటం మానవులుగా మన బాధ్యత.
1: భూతదయ కథ విన్నారు. వినిపించిన వారు రంగారెడ్డి జిల్లాకు చెందిన వి విజిత్ రెడ్డి. సహానుభూతిని పెంపొందించేలా స్వామి ఎన్నో సూక్తులు చెప్పారు. వాటిని వివరిస్తూ పుట్టపర్తి సత్యసాయి ప్రైమరీ స్కూల్ బాలలు అందిస్తున్న కార్యక్రమం బాబా మాట భవితకు బాట ఇప్పుడు ప్రసారం చేస్తున్నాం.

0: స్వామి సూక్తులను భక్తుల అనుభవాలను గురించి చదువుకుని వచ్చారా?
1: శరీరం టీచర్.
0: ఎవరు ఆ ఏడుస్తున్నది?
2: లతా టీచర్.
0: కిషోర్, మీ చెల్లి ఎందుకు ఏడుస్తున్నది?
1: అమ్మమ్మకి మందులు తమ్మని అమ్మ చెప్పింది టీచర్. కానీ చెల్లేమో స్కూల్ డేకి డాన్స్ నేర్చుకోవడానికి వెళ్ళాలి, టైం అయిపోయింది, నేను వెళ్ళను అంది. అందుకని అమ్మ తిట్టింది, లేట్ గా వచ్చినని టీచర్ కూడా కోప్పడారట, అందుకే ఏడుస్తోంది టీచర్.
0: ఓహో, అదా సంగతి. తనకి కుదరకపోతే పోనీ, నువ్వైనా వెళ్లి తేలేకపోయావా?
1: నేనేమో మా తాతగారికి స్నానం చేస్తున్నాను టీచర్.
0: చూడు లత, నువ్వు త్వరగా స్కూల్కి వెళ్ళాలి. కానీ ఆ మాటే నెమ్మదిగా చెబితే అమ్మ కాదందు కదా. మనం చెప్పేది రైట్ అయినా చెప్పడం కూడా చక్కగా పద్ధతిగా చెప్పాలి. స్వామి చెప్పే సూక్తిని వింటే మీకే తెలుస్తుంది మన మాటలలో. లత, స్వామి గొంతు గుర్తుపట్టావా?
1: గుర్తుపట్టాను టీచర్.
0: మన మాటలలో సభ్యత సంస్కారం ఎంత అవసరమో చక్కగా చెప్తున్నారు. మన కోసమని ఎంతో సహనంతో ఇటువంటి మంచి పద్ధతుల్ని బోధిస్తున్నారు. అవును, ఈ సూక్తికి అర్థం ఎవరికి తెలుసు?
1: నాకు తెలుసు టీచర్. అన్ని వేళలా అడిగినవి చేసి మెప్పించలేకపోవచ్చు, కానీ మెప్పించేలా మాట్లాడవచ్చు.
0: వెరీ గుడ్ బంటి. చిన్నవాడైనా పెద్ద అధికారి అయినా జీవితంలో బాగా రాణించాలంటే చక్కని సంభాషణ చాతుర్యం కావాలి. మన రమేష్ సతీష్ కూడా ఈ విషయాన్ని గురించి నేర్చుకుని వచ్చారు. ఏది అందరికీ చెప్తారా?
3: భగవాన్ శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయం అనంతపూర్ క్యాంపస్ కి హేమలత గారు ప్రిన్సిపల్ గా ఉండేవారు. బాగా పేరున్న ఒక ఆయన ఒక అమ్మాయికి కాలేజీలో సీటు ఇవ్వాలని సిఫార్సు చేశారు. హేమలత గారు రూల్స్ ప్రకారం సీటు ఇవ్వలేమని చెప్పారు. అయినా వినిపించుకోకుండా ఆయన కొట్లాటకు వచ్చారు. లతా మేడం కూడా కటుగా మాట్లాడారు. ఆయన కోపం పట్టలేక స్వామికి ఫిర్యాదు చేశారు. తర్వాత ఏం జరిగిందో సతీష్ చెప్తాడు మేడం.
4: స్వామి హేమలత గారిని పిలిచారు. నువ్వు చేసింది కరెక్టే, కానీ ఆ విషయం వారికి చెప్పేటప్పుడు మృదువుగా చెప్పు, నొప్పించకు అని చెప్పారు. స్వామి ఇలా చెప్పాక హేమలత గారు మరెప్పుడు ఎవ్వరితో కటుగా మాట్లాడలేదు. సహనంతో ఉండడం, మృదువుగా మాట్లాడడం నేర్చుకున్నారు. మరోసారి స్వామి హేమలత గారిని ఏదో అడిగారు. ఆమె అనుకోకుండా పెద్ద గొంతుతో మాట్లాడారు. మెల్లగా మెల్లగా అని స్వామి ఆమెని హెచ్చరించారు. నువ్వు చెప్పేది ఎవరితో మాట్లాడుతున్నావు వారికి వినపడితే చాలు అని అన్నారు.
0: పిల్లలు, ఎవరితోనూ ఎప్పుడూ గట్టిగా నొప్పించేలా మాట్లాడకూడదు. జంతువులు చెట్లు కూడా ప్రేమపూరితమైన వాక్కులకు ప్రతిస్పందిస్తాయి. అందుకనే నిస్వార్థమైన పవిత్రమైన ప్రేమను పెంపొందించుకోండి అని స్వామి సందేశమిస్తున్నారు. విందామా? విన్నారా? దీనికి అర్థం ఎవరు చెప్పగలరు?
1: టీచర్, నేను లత ప్రిపేర్ అయి వచ్చా.
0: గీత, ముందు నువ్వు చెప్పు.
1: వేసవి తరగతులలో ఒక రోజు అహింస గురించి వివరించారు. ఎవరికీ నొప్పి కలిగించకూడదని చెప్పారు. ఆ రోజుకి క్లాస్ అయిపోయాక గీతామోహన్ రామ్ అనే అమ్మాయి తన స్నేహితురాలతో కలిసి తోటలో ఆడుకుంటోంది. ఆటలో అక్కడ ఉన్న గడ్డి పరకలు తుంచి కుప్ప వేసింది. మర్నాదోదయం సుప్రభాతం జరుగుతోంది. ఆ టైంలో గీత వెనక లైన్లో కూర్చొని నిద్రపోతోంది. స్వామి మెల్లగా వచ్చి ఆమెను లేపారు. చెయ్యి పట్టుకుని బయటకు తీసుకువెళ్లారు. నిన్న నువ్వు తోటలో కూర్చున్నప్పుడు చేసిన పని ఏమిటి అని ఆమెను అడిగారు. భయపడుతూనే అప్పే నేనేం చేయలేదు స్వామి అంది గీత.
0: లత, తర్వాత ఏం జరిగింది?
2: స్వామి గీతను తోటలోకి తీసుకువెళ్లారు. ఆమె తుంచిన గడ్డిని చూపారు. నువ్వు అలా తుంచితే వాటికీ నొప్పి కలుగుతుంది. అహింస గురించి పొద్దున్న ఏం చెప్పారో విన్నావు కదా, మరి విని కూడా నువ్వు అలా చేయొచ్చా? వీటికి కూడా ప్రాణం ఉంటుంది అని చెప్పారు. తర్వాత అక్కడున్న ఒక్క గులాబీ మొగ్గను తాకారు. వెంటనే అది చక్కగా విచ్చుకుంది. అది చూసి గీత, స్వామి మీరు దేవుడు, అందుకే ఆ మొగ్గ విచ్చుకుంది అంది. అప్పుడు స్వామి గీత చేయి పట్టుకొని ఆమె చేతితో మరో ఒక్క గులాబీ మొగ్గను తాకించారు. చిత్రంగా అది కూడా విచ్చుకుంది. గీత ఆశ్చర్యపోయింది. అప్పుడు స్వామి, ప్రేమకు స్పందించని వారు ఉండరు, కానీ ముందు మనం ప్రేమను పంచడం నేర్చుకోవాలి. ఏమీ ఆశించకుండా ప్రేమను పంచాలి. బాధ పెట్టడం కాదు, ప్రేమించడం నేర్చుకో అని అన్నారు.
0: చక్కగా చెప్పావు లత. మన మాటలు ప్రవర్తన ప్రేమమయంగా ఉండాలి. నిద్ర లేచినది మొదలు నిద్రించే వరకు రోజంతా అటువంటి దివ్య భావాలతో ఉంటే విద్య మనకి సులభంగా పట్టుబడుతుంది. దివ్య అనే పదాన్ని తిరగేస్తే విద్య అవుతుంది కదా. మన సద్గురువైన స్వామిని నమ్మకంతో ప్రార్థించి అనుసరిస్తే చాలు. ఇతరమైనటువంటి కఠినమైన తపస్సులు నియమాలతో పనుండదు. ముందుగా స్వామి చెప్పే సూక్తిని విందాం, తరువాత చందు దాని గురించి చెబుతాడు.
5: Follow the master, face the hill, fight to the end, seek the way.
2: స్వామి చెప్పిన సూక్తికి అర్థం, గురువు చెప్పినట్లు చెయ్యి, అన్యాయాన్ని ఎదిరించు, చివరి వరకు పోరాడు, ఆటను ముగించు. అందుకు ఉదాహరణయే జయలక్ష్మి గారి కథ. జయలక్ష్మి గారు నందిగామలో ఒక స్కూల్ హెడ్ మిస్ట్రెస్ గా పనిచేసేవారు. ఆ రోజుల్లో అక్కడ పరీక్షల్లో కాపీ కొట్టడం ఎక్కువగా ఉండేది. ఊరి వాళ్ళెవరూ అది తప్పని చెప్పేవారు కాదు, పైగా అలా చేయమని ప్రోత్సహించేవారు. జయలక్ష్మి గారు పిల్లలను సరైన దారిలో పెట్టాలని ప్రయత్నిస్తే ఊరి వాళ్ళు ఆమెని బెదిరించేవారు. జయలక్ష్మి మేడం స్వామి భక్తురాలు కనుక స్వామి చెప్పిన బాటలోనే ధర్మం తప్పకుండా నడవాలనుకున్నారు. ఆమె పోలీసులు సహాయం కోరారు. పోలీసులు మీరు గట్టిగా నిలబడితే తప్పక సహకరిస్తామన్నారు. అలా ఊరి వాళ్ళు ఎంత బెదిరించినా ప్రలోభ పెట్టినా లొంగకుండా నిలబడి జయలక్ష్మి గారు ఆ దురాచారాన్ని అరికట్టగలిగారు. పిల్లలు కూడా చక్కగా చదువుకుని నీతికి నిలబడేలా తీర్చిదిద్దారు.
0: గుడ్చందు, బాగా చెప్పావు. మనకు సద్గుణములుంటేనే సత్ప్రవర్తన అబ్బుతుంది. అప్పుడే ఆ భగవంతుని గురించి కూడా అర్థమవుతుంది. అనేకత్వంలోని ఏకత్వాన్ని, ఏకత్వంలోని దివ్యత్వాన్ని గురించి స్వామి ఇలా సందేశమిస్తున్నారు. ఈ కథనే గోపి కూడా చెప్తాడు మనకి. ముందుగా స్వామి సూక్తిని వినండి.
6: జహాంగీర్ కలకత్తాలో తాపీ పనివాడు. ఒకరింట్లో తాపీ పని చేస్తున్నప్పుడు పాపం రెండవ అంతస్తు నుంచి పడిపోయాడు. నడుం విరిగి నడవలేకపోయాడు. అతన్ని కలకత్తా, ఢిల్లీ అన్ని తిప్పారు. ఎన్నో పెద్ద పెద్ద ఆసుపత్రులు కూడా తీసుకెళ్లారు. ఎక్కడికి వెళ్లిన డాక్టర్లు ఆపరేషన్ చేస్తామనే చెప్పేవారు, కాని తిరిగి నడుస్తాడని గ్యారంటీ లేదు అనేవారు. ఖర్చు మాత్రం 10 లక్షలు ఉంటాదని చెప్పేవారు. అప్పుడు బాబా భక్తుల గారు వాళ్లకి పుట్టపర్తిలోన సత్యసాయి బాబా వారి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తీసుకెళ్లమని చెప్పారు. ముస్లిమైన జహాంగీరును పుట్టపర్తికి తీసుకొచ్చారు. ఆసుపత్రిలోకి ప్రవేశిస్తున్నప్పుడు జహాంగీర్, ఇదేమిటి గుడిలోనికి తీసుకెళ్తున్నారు అని కాస్త కంగారు పడ్డాడు. జహాంగీర్ కి పెద్ద ఆపరేషనే చేయవలసి వచ్చింది. స్వామి దయ వల్ల జహాంగీర్ మళ్లీ నిల్చోగలిగాడు. మెల్లిగా నడడం కూడా వచ్చింది. ఆ వార్త తెలిసి అతని కుటుంబం ఇరుగు పొరుగు కూడా చాలా ఆనందపడ్డారు. ఇంటికి వెళ్లేటప్పుడు జహాంగీర్, నేను ముందు ఆసుపత్రిని చూసి గుడుందనుకున్నాను, కంగారు పడ్డాను, ఇప్పుడిది దేవుడున్న గుణేడని నమ్మకంగా చెప్పుతున్నానన్నాడు.
0: తెలిసిందా పిల్లలు, కులం మతం లాంటి భేదాల్ని స్వామి పఠించుకోరు. ఆర్తితో ఎవరైతే తన్ని ఆశ్రయిస్తారో ఆ భక్తులందరినీ ఒకేలా చూస్తారు, ఆదరిస్తారు, ఆదుకుంటారు. స్వామి స్థాపించిన సంస్థలు అంతే. అందుకే అందరూ స్వామిని సర్వధర్మ స్వరూపాయన మహా అని ప్రార్థిస్తారు.
7: టీచర్ టీచర్, ఇప్పుడు నేను చెప్తాను.
0: హా స్వాతి, నువ్వు ఇంగ్లీషు వాడు పులి కథ చెప్పబోయే ముందు పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అని చెప్పే స్వామి సూక్తిని వినాలి. తర్వాత స్వామి చూపిన చమత్కారము చెబుదుగాని.
7: మన స్వామి చిన్నవారుగా ఉన్నప్పుడు పుట్టపర్తి చుట్టుపక్కల అడవులుండేవి. ఒకసారి ఒక ఇంగ్లీషు వాడు ఆ అడవుల్లో వేటకొచ్చాడు. ఒక పులిని తుపాకీతో కాల్చి చంపాడు. ఆ పులిని జీపులో వేసుకుని చిత్రావతి నది వరకు వచ్చేసరికి జీపేమో ఆగిపోయింది. ఎన్ని రిపేర్లు చేసినా కదల్లేదు. జీపు డ్రైవరు ఇంగ్లీషు వాడికి పుట్టపర్తిలో ఉన్న స్వామి మహాత్ముడు, ఆయన్ని కలిసి వద్దాం అని చెప్పాడు. జరిగింది విని బాబా స్వయంగా జీపు దగ్గరికి వచ్చారు. ఇంగ్లీషు వాడితో, నువ్వు పులిని చంపావు, దాని పిల్లలకు తల్లి లేకుండా చేశావు, అవి పాల కోసం ఏడుస్తున్నాయి, వెళ్లి ఆ పిల్లలను వెతికి పట్టుకురా, వాటి సంరక్షణకు తగిన ఏర్పాటు చెయ్యి, నోరు లేని జంతువులను తుపాకీతో కాదు కెమెరాతో షూట్ చేయాలి అని చెప్పారు. అతడందుకు ఒప్పుకోగానే స్వామి దయతో జీపు కదిలింది. ఆ వేటగాడు స్వామి చెప్పినట్టే చేశాడు. వేటకు స్వస్తి చెప్పాడు. తను చంపిన పులితోలును స్వామికి సమర్పించాడు. తుపాకీ వదిలిపెట్టి కెమెరా పట్టుకున్నాడు.
0: అవును స్వాతి, చూశారా, స్వామి సంకల్పం వల్లే తప్పు చేసిన ఇంగ్లీషు వాడి జీపు ఆగిపోయింది. అతడు తను చేసిన తప్పును అర్థం చేసుకుని క్షమాపణ కోరగానే స్వామి ఆశీస్సులతో మళ్లీ కదిలింది. దయకు ప్రేమకు మించిన ధర్మం లేదు. వాటిని విస్మరిస్తే మాత్రం మిగిలేది పనికిరాని స్వార్థం అని స్వామి హెచ్చరిస్తున్నారు. ఈ సూక్తిని విందాం. తర్వాత భార్గవి దీని గురించి చెబుతుంది.
8: Selfless love means giving the target. Selfish love, getting the target.
6: భగవాన్ చిన్నప్పుడే ఎన్నో మహిమలను లీలలను చూపారు. కాని పుట్టపర్తిలో కొందరు ఆయన దేవుడి అవతారం అని తెలుసుకోలేకపోయారు. స్వామి అంటే అసూయపడేవారు. స్వామి పేరు ప్రతిష్టలు రోజురోజుకి పెరిగిపోతుండడం ఒక ఆమెకి గిట్టలేదు. స్వామిని తన ఇంటికి రమ్మని పిలిచింది. విషం కలిపిన వడలు పెట్టింది. స్వామి అవి తినేశారు. ఇంటికి వచ్చాక వాంతు చేసుకున్నారు. ఆశ్చర్యంగా వడలు వడలుగానే బయటపడ్డాయి. వడలు పెట్టిన ఆమెను అందరూ తిడుతుంటే స్వామి తిట్టద్దని చెప్పారు. కొన్నేళ్ళయ్యాక ఆమెంట్లో ఏదో శుభకార్యం జరిగింది. స్వామి ఆమెకు మందిరం నుంచి వంటపాత్రలు పంపారు. విషం పెట్టిన ఆమెకు ఇవన్నీ ఎందుకు ఇస్తున్నారని భక్తులు అడిగారు. విషం పెట్టిన వారికి కూడా అమృతం పంచే చెయ్యి నాది అని చెప్పారు స్వామి. అలాగే స్వామి మీద పగతో కొందరు ఆయన పడుకున్న పాకకు నిప్పు పెట్టారు. అయినా స్వామి వారిని కూడా క్షమించి వదిలేశారు.
0: తనకు అపకారం చేసిన వారికి కూడా ప్రేమతో సహనంతో క్షమించటం, వారికి తిరిగి ఉపకారం చేయటము కేవలం ఉత్తములకు మాత్రమే సాధ్యం. మన స్వామి అలాంటివారు. తాను స్వయంగా చేసి ఆచరించి ఇతరులకు చూపారు. అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతి అన్నట్లు, అజ్ఞానులను సైతం తమ దయాకరుణల ద్వారా పరివర్తన చెందించి ధన్యోపాయం చూపించారు. అయితే అనంతమైన స్వామి సూక్తులకు తలమానికమేమో అన్నట్లుండే స్వామి చెప్పే ఈ సూక్తిని వినండి. మన సందేహాలన్నింటినీ తొలగిస్తుంది, విశ్వాసాన్ని పెంచుతుంది. దీనికి అర్థం ఎవరు చెప్తారు?
9: టీచర్.
0: నేనే సాధ్యం. మన స్వామి అలాంటివారు. తాను స్వయంగా చేసి ఆచరించి ఇతరులకు చూపారు. అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువారు.

0: దీనికి అర్థం ఎవరు చెప్తారు?
1: టీచర్, నేను అబ్దుల్. దీని గురించి నేను చెప్తాను టీచర్.
0: చెప్పు అబ్దుల్.
1: స్వామి కొందరికి ఇంటర్వ్యూ ఇచ్చేవారు, అది దొరకని వారిలో కొందరు మనం ఎందుకు పిలుస్తారు, డబ్బున్న వారినే పలుకరిస్తారని ప్రచారం చేసేవారు. కానీ స్వామికి అందరూ ఒకటే, వారు అందరి పట్ల ఒకేలా ప్రవర్తిస్తారు. ఒకసారి స్వామి బెంగళూరులో ఉన్నారు. వారు నా ఇంటి ఎదురుగా ఒక వ్యక్తి చెప్పులు కుడుతూ ఉండేవాడు. అతను ఒకనాడు స్వామి దర్శనం చేసుకున్నాడు. స్వామి మా ఇంటికి రా అని ప్రేమగా పిలిచాడు. స్వామి అలాగే అన్నారు. ఒక రోజు గడిచింది, రెండు మూడు అలా వారం రోజులు గడిచాయి. అతడు పాపం స్వామి వస్తారని ఎదురు చూస్తూనే ఉన్నాడు. చివరికి ఒకసారి స్వామి ఎక్కడికో వెళుతూ కారు నాపి అతన్ని కారులో ఎక్కించుకున్నాడు. తానే ఎలా వెళ్లాలో చెబుతూ సరిగ్గా కారును తన ఇంటి ముందు ఆపారు. ఆ పేదవాడు బోలేడు ఆనందపడ్డాడు. స్వామి భక్తి చూస్తారు, ఎవరన్నది చూడరు.
0: గుడ్ అబ్దుల్, బాగా చెప్పావు. స్వామి మనలోని బలహీనతలను లోపాలను సరిదిద్దటానికి, దైవ విశ్వాసాన్ని దృఢపరచటానికి ఎంచుకున్న మార్గాలు, చేపట్టిన సంస్కరణలు అనేకంగా ఉంటాయి. అవన్నీ ఎంతో విశిష్టమైనవి, ఉన్నతమైనవి. పిల్లలు, స్వామి సిద్ధాంతాలని, సూక్తులని బాగా అర్థం చేసుకున్నారా? మంచిది. జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి ఈ సూక్తులు, ఇవి అందించే విలువలు ఎంతో అవసరం. చివరగా స్వామి చెప్పే ఈ సందేశాన్ని విందాం. ఆత్మవిశ్వాసం ఉన్న చోట ప్రేమ ఉంటుంది, ప్రేమ ఉన్న చోట సత్యం ఉంటుంది, సత్యమున్న చోట శాంతి, శాంతి ఉన్న చోట ఆనందం ఉంటాయి, ఆనందమున్న చోట దేవుడుంటాడు. రవణ్ రావు గారు సనాతన సారథి పత్రికకు ఎడిటర్గా పనిచేశారు. అంతకు ముందు ఆయన సత్యసాయి సేవా సంస్థ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆయన స్వామిని అమితంగా ప్రేమించి సేవించారు. చాలా నిజాయితీ పరులు. అందువల్ల ముక్కుసూటిగా, నిర్భయంగా మాట్లాడుతుండేవారు. ఆయన సేవాదళ ఇన్ఛార్జిగా ఉండేవారు. అప్పుడు సేవాదళ వల్ల ఏమైనా పొరపాటు జరిగితే సేవాదళను ఏమీ అనేవారు కాదుట. అది తను సరిగా చూసుకోకపోవడం వల్లనే జరిగిందని బాధ్యత తనమీద వేసుకునేవారు. కాని క్రమశిక్షణకు లోపం వస్తే మాత్రం కటువుగా మందలించేవారు. అంకిత భావంతో, పనిమీద శ్రద్ధతో, ప్రేమతో పనిచేసేవారు. అందుకే ఆయన స్వామికి దగ్గర కాగలిగారు. స్వామిలో ఐక్యమయ్యే వరకు ప్రశాంతంగా, ఆనందంగా, తృప్తిగా ఆశ్రమంలో గడిపారు. ఆయన జీవితము ఈ సూక్తికి చక్కగా సరిపోతుంది. పిల్లలు, ఇంకొక్క మాట. రాగద్వేషపూరితమైన ఈ మానవ ప్రపంచానికి చక్కని ఔషధమే స్వామి సూక్తులు. ఇవి అమృత గుళికలు. చిన్న చిన్న పదాలలో ఎంతో గొప్ప అర్థాన్ని సూటిగా, సూక్ష్మంగా ఇమిడ్చి సులభంగా హృదయానికి నాటుకునేటట్టు ఉండే సంకేతాలివి. మీరెప్పుడూ వీటిని గుర్తుంచుకోవాలి, అనుసరించి ఆచరించాలి. స్వామి విద్యార్థులుగా మంచి పేరు తెచ్చుకోవాలి. సరేనా? మళ్ళీ కలుద్దాం. సాయిరాం.
2: పుట్టపర్తి సత్యసాయి ప్రైమరీ స్కూల్ బాలలు అందించిన కార్యక్రమం బాబా మాటా భవతికు బాట విన్నారు. ఇందులో ఎం నిఖిత, పి సాయి సురభి, ఎస్ సాయి శ్రీ యశస్విని, బిసి శ్రీ శరణ్య, పి భవానీ సాయి, కె సాయి చేతన్, సి అభివర్మ, బి తేజ, కెఆర్ఎస్ రాఘవేంద్ర, జె యతీష్ సాయి, ఎస్ సాయి సుశ్రిత్, టి సాయి ప్రథమ్ పాల్గొన్నారు.
3: భగవాన్ శ్రీ సత్యసాయి ప్రేమావతారిగా వచ్చారు. లాలించి, బోధించి మనలో మార్పు తీసుకురావడమే ఆయన లక్ష్యం.
4: మనుషులందరూ సత్య, శాంతి, ప్రేమ, అహింసలతో ధర్మబద్ధంగా జీవితాలు గడపాలన్నది బాబా ఆశయం. చదువుతూ

పాటు సహానుభూతి, నిర్మలమైన ప్రేమ, నిస్వార్థంగా చేసే సేవ వంటి సద్గుణాలను కూడా కలిగి ఉండాలంటారు మన స్వామి. గొప్ప వ్యక్తులు కాదు, మంచి వ్యక్తులు కావాలని కోరుకోండి అన్నారు. ఈ రోజు ప్రసారం చేసిన కార్యక్రమాల ద్వారా నేర్చుకున్న విషయాలను మనం ఆచరణలో పెట్టినప్పుడే స్వామి ఆనందిస్తారు.

0: ప్రయోజనకరమైన ఇటువంటి కార్యక్రమాలను రూపొందించి ప్రసారం చేసే అవకాశాన్ని అందుకు తగిన శక్తియుక్తులని ప్రసాదించిన స్వామికి సదా కృతజ్ఞులం.
1: రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 6వ వార్షికోత్సవ వేడుకలు ఇంతటితో అయిపోలేదు.
2: రేపు తిరిగి ఉదయం 6 గంటలకు పెద్దవాళ్ల ప్రోగ్రామ్ తో కలుసుకుందాం.
3: వాళ్లు పరమపద సోపానత్రయం అనే అంశాన్ని వివిధ కార్యక్రమాల రూపంలో మనకు రోజంతా అందిస్తారు.
0: రేపు ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం తప్పక వినండి. రేడియో సాయి గ్లోబల్ హార్మనీ తెలుగు స్ట్రీమ్ కి ట్యూన్ అయి ఉండండి. జై సాయిరాం.

ఇంతవరకు మీరు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 6వ వార్షికోత్సవ సందర్భంగా జరిగిన 2 రోజుల ప్రత్యక్ష ప్రసారాల్లో భాగంగా జూలై 22వ తేదీన జరిపిన సహానుభూతి సంస్కృతి ప్రత్యక్ష ప్రసారాల్లో 3వ భాగాన్ని మీరు విన్నారు. ఈ కార్యక్రమాలపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక పంపించమని కోరుతున్నాం. సాయిరామ్.

0: ಶ್ರೀ ಸತ್ಯಸಾಯಿ ದಿವ್ಯ ಸಂದೇಶ ಝರಿ సాయీశుని దివ్య ప్రబోధాధారంగా వైవిధ్యమైన అంశాలతో రూపొందించిన విశేషమైన కార్యక్రమం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మములకు శతకోటి ప్రణామములు సమర్పిస్తూ ఆ ప్రేమ స్వరూపుడైన సాయి భగవానుడు నడయాడిన శాంతిధామం ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈనాటి తెలుగు ప్రసారాల్లో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశ జారి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది గణేష్. ఈనాటి కార్యక్రమంలో మనం స్వామి పూర్వ విద్యార్థి అయిన డాక్టర్ ఎం సాయినాథ్ గారితో పరిచయ కార్యక్రమాన్ని వింటాం. డాక్టర్ ఎం సాయినాథ్ గారు తమ అనుభవాల్ని మనతో పంచుకుంటారు. చిన్ననాటి నుండే తల్లిదండ్రుల పర్యవేక్షణలో మార్గ నిర్దేశంలో సాయి భగవానుని దివ్య ఆవరణంలోకి ప్రవేశించిన శ్రీ సాయినాథ్ స్వామి విద్యా సంస్థలలో విద్యను పూర్తి చేసుకుని స్వామి యూనివర్సిటీలో అధ్యాపకునిగా తమ సేవలను అందించారు. విశేషమేమిటంటే స్వామివారి ప్రత్యక్ష సన్నిధి అనగా స్వామివారి నివాసంలో దశాబ్దానికి పైగా స్వామికి స్వయాన సేవ చేసుకునే మహద్భాగ్యానికి నోచుకున్నారు. వీరు ప్రస్తుతం హైదరాబాద్ లో అధ్యాపకునిగా విద్యార్థులను తీర్చిదిద్ది సాయి భగవాను ప్రబోధనను ఆచరణాత్మకంగా పాటిస్తున్నారు. అయితే ఇక ఆలస్యం చేయకుండా డాక్టర్ సాయినాథ్ గారి పరిచయ కార్యక్రమాన్ని వింటూ ఆయనకు స్వామితో ఉన్న అనుభవాల్ని మనం కూడా విని ఆనందించి ఆస్వాదిద్దాం. జై సాయిరాం.
1: సాయిరాం సాయినాథ్ గారు.
2: సాయిరాం అండి.
1: మీకు స్వాగతం. అవతార పురుషుడితో సన్నిహిత సంబంధం ఏర్పడటం కాని, అవతార పురుషుని సందర్శనం చేసుకోవటం కాని మానవ జీవితంలో చాలా విచిత్రమైనటువంటి పరిస్థితుల్లో జరుగుతుంటుంది. మీ జీవితంలో భగవాన్ బాబా గురించి వినటం ఎప్పుడు తటస్థించిందండి?
2: మొట్టమొదటిసారి అసలు అంటే నేను పుట్టక ముందినప్పటి నుంచే స్వామి మా ఫ్యామిలీలో ఒక చాలా ముఖ్యమైన మెంబర్ కింద ఉండేవారండి. అంటే నాన్నగారు స్వామి భక్తులు, అంటే వివాహం అయ్యే ముందరు కూడా ఆయన స్వామి భక్తులే. కాబట్టి మొట్టమొదటిసారి నేను స్వామి గురించి వినడం ఎప్పుడు అని మీరు అడిగితే, నేను పుట్టినప్పటి నుంచి అసలు స్వామి ఆల్రెడీ మా ఫ్యామిలీలో ఉండేవారు. అంటే మా అమ్మ నాన్న ఆల్రెడీ స్వామి భక్తులు. కాబట్టి నాకు జ్ఞాపకం వచ్చినప్పటి నుంచి అసలు నేను స్వామి గురించి వినడం, ఆయన పటాలని చూడడం, మా ఇంట్లో ఆయన భజనలకి వెళ్ళడం జరుగుతూ ఉండేదండి.
1: అంటే సాయి కుటుంబంలోనే మీరు జన్మించడం చాలా అదృష్టం అని భావిస్తున్నారా?
2: తప్పకుండానండి. అది మళ్ళీ చెప్పవలసిన విషయం కూడా కాదు. ఎందుకంటే అసలు పుట్టినప్పటి నుంచి స్వామి గురించి తెలవడం, అసలు మా అమ్మా నాన్నని నేను ఎలా గుర్తుపెట్టేవారినో స్వామిని కూడా అలా పటం చూసి గుర్తుపెట్టడం నా పుట్టినప్పటి నుంచి జరిగిందండి. తప్పకుండా అది గొప్ప భాగ్యం అనే నేను అనుకుంటున్నాను.
1: స్వామి గురించి విన్నారు, బాగానే ఉంది. మరి మొట్టమొదటిసారిగా మీ జీవితంలో ఏ వయస్సులో స్వామిని దర్శించడం జరిగిందండి?
2: నేను పుట్టినప్పటికి ఇంకా 3-4 నెలలు మాత్రమే అయిందండి. మా ఇంట్లో అదొక ప్రాక్టీస్ కింద ఉండేది. పుట్టిన వెంటనే మా అక్కని, నన్ను, మా చెల్లెల్ని ముగ్గురిని మా అమ్మ నాన్నగారు స్వామి దగ్గర దర్శనానికి తీసుకొచ్చేవారు. అలాగే నేను పుట్టిన 3 నెలలకే నన్ను వేసుకుని పుట్టపర్తికి దర్శనానికి అని చెప్పి వచ్చారు. అది మే నెల, 1968 మే నెల అది. అప్పుడు అంటే మా అదృష్టమో దురదృష్టమో మాకు తెలియదు కానీ స్వామి అప్పుడు ఈస్ట్ ఆఫ్రికా ట్రిప్ కి బయలుదేరి వెళ్ళిపోతున్నారు. మేం పుట్టపర్తిలో అడుగు పెట్టినప్పుడు అప్పుడు స్వామి ఇంకా భక్తులందరికీ అక్కడ గ్యాదర్ అయిన వాళ్ళకి దర్శనం ఇచ్చి పాద నమస్కారాలు ఇచ్చి కారు ఎక్కి అప్పుడే ఇంకా వెళ్ళిపోవడానికి సిద్ధం అవుతున్నారు. సరే మదర్ కొంచెం బాధపడింది, తీసుకొచ్చిందిగానే ఏమిటి స్వామి ఇలా వెళ్ళిపోతున్నారని చెప్పి. అప్పుడు బాగా ఎండల కింద కూడా ఉన్నాయి అప్పుడు, కాబట్టి నన్ను ఎత్తుకుని చెట్టు నీడ కింద నుంచునుంది. నేను ఆ ఎండ పడక నేను బాగా ఏడుస్తున్నాను అప్పుడు గట్టిగా. స్వామి కారులో ఎక్కేసి భక్తులు ఉన్న వాళ్ళందరికీ పాద నమస్కారాలు ఇచ్చి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే అప్పుడు మా అమ్మ అనుకుందన్నమాట, చెట్టు కింద అంటే కొంచెం దూరంలో చెట్టు కింద నుంచి ఉంది ఇంకో లేడీతో భక్తురాలతో ఇంకెవరో భక్తురాలతో అక్కడ నుంచి ఉంది చెట్టు నీడ కింద అనుకుంది, స్వామి దర్శనాన్ని కోసం అని చెప్పి బ్లెస్సింగ్స్ కోసం అని చెప్పి పిల్లవాడిని తెచ్చాను, మీరు కారు ఎక్కి వెళ్ళిపోతున్నారు ఎలాగా అంటే అలా వెళ్తున్న కారు ఆగి మళ్లీ చెట్టు దగ్గరకు వచ్చింది. వచ్చి స్వామి దిగి మా అమ్మ పక్కనున్న ఆవిడతో ఏదో మాట్లాడదామని ప్రయత్నించారు. నేను గట్టిగా ఏడుస్తున్నాను, గుక్కలు పెట్టుకుని ఏడుస్తున్నాను ఇక్కడ, వాళ్ళకి ఒకళ్ళు మా చెప్పిన మాట ఒకళ్ళకి వినపడట్లేదు. అక్కడ హఠాత్గా స్వామి ఆపి ఎందుకో నాకేసి అలా చూశారు, ఉన్నట్టుండి ట్యాప్ మూసేసినట్టు నేడు మానేశాను. మానేసి అప్పుడు స్వామి నా తల మీద చేయి పెట్టి పిల్లవాడు ఎందుకు ఏడుస్తున్నాడు, ఎండగా ఉంది కదా, కొంచెం నీళ్లు పట్టండి అని చెప్పి బుగ్గలు చక్కగా గిల్లి మళ్లీ కారెక్కి వెళ్ళిపోయారు. అంటే స్వామితో ఫస్ట్ కాంటాక్ట్ అప్పుడు నా 3వ నెల అప్పుడు అయిందండి. అలాగా చాలా అదృష్టమైన సర్కమ్స్టాన్సెస్ అని నేను అనుకుంటున్నాను.
1: తప్పకుండానండి, అవతార పురుషుడితో అంత చిన్న వయసులో స్వామి యొక్క స్పర్శ మీకు లభించడం మహద్భాగ్యం అండి. అయితే మీ ఊహ తెలిసిన తర్వాత, అంటే మనుషుల్ని గుర్తుపట్టేటువంటి స్థితికి మీరు వచ్చినప్పుడు, మొట్టమొదటిసారిగా మీరు స్వామిని చూసి ఏ విధమైనటువంటి అనుభూతి చెందారు?
2: అంటే అప్పుడు ఇంకా చిన్నపిల్లవాడిని కాబట్టి దేవుడు అలా అని చెప్పి ఇంకా నమ్మే లెవెల్కి ఇంకా రాలేదు. అంటే మెదడు అప్పటి వరకు ఇంత అంత పెరిగి ఉండదు. అంటే మనం 2వ నెలకి 3వ నెలకి తల్లిదండ్రులను గుర్తుపెడతాం. ఒకటి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతానండి, ఈయన కూడా నా ఫ్యామిలీలో ఒక మెంబర్ అనే ఆలోచన మాత్రం నాకు వచ్చేసింది అప్పటికి. ఎందుకంటే మొట్టమొదటిసారి నేను పిల్లవాడి కింద ఉన్నప్పుడు పుట్టపర్తికి వెళ్లి దర్శనానికి వెళ్తున్నాం అని నాకు జ్ఞాపకం అది వచ్చినప్పుడు స్వామిని చూసి నేను అరే ఈయన మా ఇంట్లోనే ఉంటారే అనే భావం వచ్చింది. అంటే భగవంతుని చూస్తున్నాను మొట్టమొదటిసారి అనే భావం కన్నా ఇన్ని మా అమ్మ నాన్నలాగే మా ఇంట్లోనే ఉంటున్నారు కదా అని చెప్పే ప్రాక్సిమిగల్ ఫీలింగ్ వచ్చింది నాకు. రాను రాను ఇంకా పెద్ద అవుతున్న కొద్ది అయ్యో ఈయన భగవంతులు, ఈయన మన భక్తులు భక్తితో పూజించాలి అని చెప్పే ఆలోచన అప్పుడు వచ్చింది. ఈయన భగవంతుడనే ఆలోచన కన్నా ఈయన మా అమ్మ నాన్నలాగా నా ఇంట్లో ఒక మెంబరు అని చెప్పే ఆలోచన మొదట వచ్చింది నాకు. మొదట అది వచ్చిందండి. దాని తర్వాతే రాను రాను పెద్ద అవుతున్న కొద్ది ఈయన భగవంతుడు అవతార పురుషులు ఈయన మనం పూజించాలి ప్రేమించాలి అని చెప్పే ఆలోచన దాని తర్వాత ఆరంభం.
1: మరి యాజ్ ఏ చైల్డ్ అంటే మీరు మీ పసితనంలో స్వామి సంస్థలు ప్రారంభించినటువంటి బాలవిక శిక్షణ అట్లాంటి శిక్షణ ఏమైనా మీకు లభించిందా?
2: విజయవాడలో ఉన్నప్పుడు వెళ్లేవాడినండి, అక్కడ శివరామ సుందరం గారు అని చెప్పి మా నాన్నగారితో పాటు రైల్వేలోనే పనిచేసేవారు. వాళ్ళిద్దరూ బాలవికాస్ క్లాసెస్ సమ్మర్ లో కండక్ట్ చేస్తున్నప్పుడు నేను దాంట్లో వితౌట్ ఫెయిల్ పాల్గొనేవాడిని. అలా అని చెప్పి ఫార్మల్ గా బాలవికాస్ శిక్షణ అనేది చేసుకుందాం అనుకున్న అవకాశం వచ్చేది కాదు. ఎందుకంటే నాన్నగారు రైల్వేస్ లో ఉండేవారు కాబట్టి తరచు ట్రాన్స్ఫర్లు అవుతూ ఉండేవి. ఆయన ఉన్న కొన్ని చోట్లలో అసలు సత్సే ఆర్గనైజేషన్ కూడా ఉండేది కాదు. కాబట్టి నాకు ఆ భాగ్యం కలగలేదు చిన్నప్పటి నుంచి బాలవికాస్ లో జాయిన్ అవుదామని. కానీ విజయవాడకు వచ్చిన తర్వాత అక్కడ సత్సే ఆర్గనైజేషన్ బాగా స్థిరపడి ఉండింది. అప్పటికి బాల వికాస్ క్లాస్ అనేది కూడా చాలా రెగ్యులర్ గా కండక్ట్ అయ్యేది. అప్పుడు నేను సమ్మర్స్ లో వింటర్స్ లో హాలిడేస్ టైంలో వాళ్ళు బాల వికాస్ వాళ్ళు క్యాంప్స్ పెట్టినప్పుడు దాంట్లో తరచు పాల్గొనేవాడిని నేను అంతేకాని ఫార్మల్ గా బాల వికాస్ క్లాసులు అటెండ్ అయ్యే అవకాశం నాకు దక్కలేదండి.
1: మరి మీ విద్యాభ్యాసం స్వామి సన్నిధిలో జరిగిందా ప్రాథమిక విద్యాభ్యాసం, లేదా మరెక్కడ జరిగిందా?
2: ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 12వ స్టాండర్డ్ వరకు దేశం చాలా భాగాల్లో నేను చదువుకున్నానండి. ధన్బాద్, కలకత్తా, ఖరగ్పూరు, దాని తర్వాత కాల్కటా, విజయవాడ, హైదరాబాదు, బాగా ఇలా తిరగాల్సి వచ్చింది. కానీ నా 12వ తరగతి అయిపోయిన తర్వాత పుట్టపర్తిలో 1985 సంవత్సరంలో నేను అక్కడ అండర్ గ్రాడ్యుయేషన్ కోసం సీట్ వచ్చింది. అప్పుడు నేను అండర్ గ్రాడ్యుయేషన్ కోసం 1985లో వచ్చానండి. దాని తర్వాత 1990లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని 1994లో పీహెచ్డీ పూర్తి చేసుకుని దాని తర్వాత అక్కడే ఐ జాయిన్డ్ యాజ్ అ ఫ్యాకల్టీ మెంబర్.
1: అంటే మీరు కళాశాల స్థాయికి వచ్చిన తర్వాతే?
2: ఎస్ అండి, అలాగే కళాశాల స్థాయిలోనే నేను సత్యసాయి విద్యా సంస్థలో నేను
1: సత్యసాయి సంస్థలలో మీ విద్యాభ్యాసం
2: జరిగింది. కరెక్ట్.
1: ఇప్పుడు మీరు 10వ తరగతి వరకు అనేక విద్యా సంస్థల్లో చదువుకున్నాను చెప్పారు, తర్వాత సత్యసాయి విద్యాలయాల్లో చదువుకున్నారు. ఈ రెండింటి మధ్య విద్యాభ్యాసంలో ఏ విధమైనటువంటి తారతమ్యం మీకు కనిపించింది?
2: తారతమ్యం అంటే ఒకటి వాస్తవమైన విషయం ఒకటి చెప్పాలండి. అక్కడ పూర్తిగా ప్రాక్టికల్ గా అకాడమిక్ విషయంలో ఆలోచించినా కూడా సత్యసాయి విద్యా సంస్థల్లో ఒక చాలా యునిక్ ఫీచర్స్ కొన్ని ఉన్నాయి. స్వామిని పక్కన పెట్టినా కూడా అంటే స్వామి విద్యా సంస్థలో నుంచి స్వామిని పక్క పెట్టడం అది చేయలేము మనం. కానీ మనం ఒక విధంగా జస్ట్ యాజ్ అన్ అకాడమిషియన్ ఫ్రమ్ అన్ అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూ
1: అంటే మార్గదర్శక సూత్రాల్లోనే తేడా ఉందంటారు.
2: అక్కడి నుంచే ఆరంభమవుతుందండి. అసలు మీకు అది ఇన్స్ట్రక్షన్ కూడా వాళ్ళు ఇచ్చే ఇన్స్ట్రక్షన్ కానీ వాళ్ళు మెథడాలజీ కానీ అన్ని అక్కడి నుంచే తేడా తెలిసిపోతుంది మీకు.
1: అంటే బోధనా విధానంలో కూడా మార్పు ఉంటుంది.
2: అన్ని విధాలా అండి, బోధనా విధానంలోనూ మీరు వాళ్ళు చెప్పే విధానంలోనూ నిత్యం దాన్ని మనం నడుచుకునే విధానంలోనూ అన్ని విధాలా తేడా తెలుస్తుంది. మొట్టమొదటి మీకు తేడా ఏం కనబడుతుందంటే స్వామి ముందటి నుంచి చెప్తూ ఉంటారండి, అసలు మీరు ప్రపంచంలో ఇప్పుడు వెళ్లి మీరు మన భారతదేశంలో విద్యా సంస్థను చూస్తే ఆ విషయం మీకు చాలా చక్కగా అర్థమవుతుంది. ఆయన ఏమంటారంటే అసలు విద్య నేర్చుకునే సమయంలో స్టూడెంట్స్ కి వాళ్ళు బాహ్య ప్రపంచం నుంచి పూర్తిగా ఇన్సులేట్ అయి ఉండాలి అంటారు. తల్లిదండ్రుల దగ్గర నుంచి, బంధుమిత్రుల దగ్గర నుంచి, సొసైటీలో ఉన్న వాసనల దగ్గర నుంచి, అవన్నిటి నుంచి దూరంగా ఉండాలి అంటారు. ఎందుకంటే అది ఫార్మేటివ్ ఇయర్స్ అంటారు స్వామి. గురుకుల సిస్టమ్ చెప్తారు స్వామి. అది మొట్టమొదట అదే ముఖ్యమండి. ఆ గురుకుల సిస్టమ్ ఇట్ మేక్స్ ఎ బిగ్ డిఫరెన్స్. గురుకుల సిస్టమ్ అంటే ఏమిటంటే అసలు తల్లిదండ్రులతో పిల్లల్ని ఉంచనీయకుండా హాస్టల్లో ఉండి వాళ్ళని చాలా సిన్సియర్ టీచర్స్ కేర్ కింద పెట్టి పాఠాలు బోధిస్తారు వాళ్ళకి. హాస్టల్ లైఫ్ అనమాట. ఇట్స్ ఎ రెసిడెన్షియల్ గురుకుల సిస్టమ్ మొట్టమొదట. అది ఐ థింక్ ఇస్ ఇంపార్టెంట్.
1: మన పురాతన విద్యా విధానానికి
2: అవునండి
1: సరిపోలిగ్గా ఉంటుందన్నమాట.
2: కరెక్ట్ అండి.
1: మరి ఈ విద్యా విధానంలో ముఖ్యంగా విద్యార్థి ఉపాధ్యాయుడి మధ్యనటువంటి సంబంధం పై విద్యా సంస్థలకి సత్యసాయి విద్యా సంస్థలకి తేడా ఉంటుంది. దీనివల్ల మన విద్యా విధానంలో అంటే ముఖ్యంగా విద్యార్థి నేర్చుకునేటటువంటి విధానంలో, జ్ఞానం సంపాదించుకునేటటువంటి విషయంలో ఎటువంటి లాభం పొందగలిగారు మీరు?
2: సత్యసాయి విద్యా సంస్థల్లో ఉన్న ఉపాధ్యాయులు మీరు చూశారంటే వాళ్ళందరికీ ముఖ్యంగా అదో రకమైన డెడికేషన్ ఉంటుందండి.
1: అంకితభావం.
2: అంకితభావం అంటే ఏమిటంటే స్వామి, స్వామి ఆదర్శాలు, ఇది స్వామి మనకిచ్చిన బాధ్యత అనే ఫిలాసఫీతో పనిచేస్తారు అక్కడ.
1: అవును.
2: కాబట్టి స్వామి చెప్పినట్టు వాళ్ళు విద్యార్థుల్ని వాళ్ళ ప్రేమపుత్రులుగా చూసుకుంటారు. ప్రేమపుత్రులుగా చూసుకునేటప్పటికీ వాళ్ళకి ఏంటంటే వీళ్ళకి మనకి ఏదో విధంగా వీళ్ళకి మంచి చేయాలి అనే భావం వస్తుంది వాళ్ళకి. కాబట్టి ఇంకొకటి ఏంటంటే స్వామి విద్యా సంస్థల్లో మీరు చూసుకుంటే కనుక టీచర్ టు స్టూడెంట్ రేషియో చాలా తక్కువ ఉంటుంది. స్వామి ముందరి నుంచి అది కాపాడుకుంటూ వచ్చారు ఆ ఫిలాసఫీని. కాబట్టి నేను అందుకనే స్వామి దివ్యత్వం గురించి మాట్లాడకుండా ప్యూర్లీ ప్రాక్టికల్ పర్స్పెక్టివ్ లో చూసినా కూడా ఆయన చాలా ప్లాన్ చేసుకుని చేశారు ఇవన్నీ. టీచర్ టు స్టూడెంట్ రేషియో తక్కువ ఉండేటప్పటికీ పర్సనల్ అటెన్షన్ స్టూడెంట్ మీద ఎక్కువ అవుతుంది. దాంతోపాటు మీరు టీచర్ యొక్క సిన్సియారిటీ, డెడికేషన్ ను చూసుకున్నారంటే, స్వామి ఫిలాసఫీతో ఏకీభవించిన తత్వాన్ని చూసుకుంటే ఇన్స్ట్రక్షన్ బికమ్స్ వెరీ బెనిఫిషియల్. అంటే ట్రాన్స్మిషన్, టీచర్ దగ్గర నుంచి జ్ఞానం, స్టూడెంట్ కి జ్ఞానం రిసీవ్ చేసుకునే తత్వం, ఇవి రెండు చాలా ఒక రకమైన ఫిజిక్స్ లో అది మేము రెజనెన్స్ అంటాం.
1: ఈనాటి సమాజంలో ముఖ్యంగా ఈ స్టూడెంట్ టీచర్ రిలేషన్షిప్ అంటే ఉపాధ్యాయుడికి విద్యార్థికి మధ్య ఉన్నటువంటి ఆ బాంధవ్యం
2: అవునండి
1: ఇంత పటిష్టంగా ఉండటం లేదు.
2: దానివల్లే చాలా తప్పులు కూడా జరుగుతున్నాయని నా అభిప్రాయం అండి. ఎందుకంటే అది టీచర్ తో కనుక స్టూడెంట్ ఏకీభవించకపోతే, అంటే ఈయనెవరో మన ఫ్రెండ్, ఈయన దగ్గర నుంచి మనం చాలా నేర్చుకునే విషయాలు ఉన్నాయి, వాళ్ళతో కొంచెం ఫ్రీగా ఉండాలి. అంటే స్వామి చెప్తూ ఉంటారు అర్జునుడికి కృష్ణుడు చెప్పేవారు భగవంతుడితో ఎలా ఉండాలంటే భయంతో కూడిన భక్తి అంటారు. భయంతో కూడిన భక్తి. స్టూడెంట్ టీచర్ రిలేషన్ కూడా అలాగే ఉండాలి. కొంచెం భయం ఉండాలి, గౌరవం ఈ విషయంలో అయితే, భక్తి కూడా ఉండాలి. టీచర్ ని వాళ్ళు రకమైన ఫ్రెండ్ లాగా చూసుకోవాలి. ఫ్రెండ్ లాగా చూసుకుంటే అప్పుడు టీచర్ చేసే బోధనలు వాళ్ళకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అప్పుడు అంతేకాని టీచర్తో భయపడి వాళ్లతో మనం వాళ్ళని ఎవరినో వింతగా చూస్తున్నట్టు వాళ్ళని చూసామంటే వాళ్ళని అవాయిడ్ చేస్తాం గాని వాళ్లతో వాళ్ళ దగ్గర నుంచి జ్ఞానం పొందలేము మనం. ఇప్పుడు ప్రపంచంలో జరుగుతుంది ఇదే. టీచర్ ని వాళ్ళు ఫ్రెండ్ లాగా చూడట్లేదు. చాలా హేళన చేసి వాళ్ళని ఎవరిని అవాయిడ్ చేసే మనుషుల్లాగా చూసుకుంటారు వాళ్ళు. దానివల్ల ఏమవుతుందంటే ఎడ్యుకేషన్ ప్రాసెస్ సఫర్ అవుతుంది బాగా.
1: ఒక్క విషయం మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నానండి. ఎంచేతంటే ఈరోజు చాలా విద్యా సంస్థలలో అహోరాత్రాలు పిల్లవాడి చేత చదివిస్తే స్టూడెంట్ని 24 గంటలు చదువులో నిమగ్నం చేస్తేనే వాడు భవిష్యత్తు బాగుంటుంది, చాలా మంచి ఉత్తమ తరగతుల్లో వాడు ఉత్తీర్ణత పొందగలడు అనేటటువంటి ఒక అభిప్రాయం ఇవాళ చాలా విద్యా సంస్థల్లో ఉంది.
2: అవునండి.
1: మరి సత్యసాయి విద్యా సంస్థలలో ఇటువంటి విధానం లేదని నేను విన్నాను.
2: అవునండి.
1: మరి తక్కువ సమయం వాళ్లు చదువుకి కేటాయించినప్పటికీ ఉత్తమ ఫలితాలు ఎలా సాధించగలుగుతున్నారు?
2: అంటే ఇక్కడ కృషి ఉంటుందండి. ప్రస్తుత విద్యా విధానంలో మీరు బయట చూస్తే కృషి లేదని అనడానికి లేదు, కృషి ఉంది. పిల్లలు కష్టపడుతున్నారు, కానీ కష్టపడుతున్న సమయంలో దేనికోసం కష్టం పడుతున్నారో ఒకసారి ఆలోచించాలి మనం. అర్థం చేసుకోకుండా కష్టపడడం వేస్ట్.
1: అవును.
2: అంటే మన సబ్జెక్ట్ని అర్థం చేసుకుని దాని తర్వాత కష్టపడి చదివితే ఫలితాలు వస్తాయి. అంతేగాని గుడ్డిగా మనం కంఠస్థం చేసి దాన్ని ఎగ్జామ్లో రాయడానికి పనికొచ్చేటట్టుగానే చేసేస్తే ఇదిగో మీరు చెప్పినట్టు అవుతుందండి. మీరు సత్యసాయి విద్యా సంస్థల్లో మనం ఎక్కువ టైం చదువుకి కేటాయించడం అది వాస్తవమే, కానీ ఆ కేటాయించిన సమయంలో మనస్ఫూర్తిగా ఫుల్ కాన్సన్ట్రేషన్తో మ్యాటర్ని అర్థం చేసుకుని కష్టపడి చదువుతారు వాళ్ళు. కాబట్టి కేటాయించిన సమయం తక్కువైనా వాళ్ళు అర్థం చేసుకున్న విషయం ఎక్కువ. అర్థం చేసుకోవడం ముఖ్యం. అది
1: అవును.
2: ఎంత టైం కేటాయించాం కృషి చేయడానికని కాదు ముఖ్యం, ఎంత అర్థం చేసుకున్నాం అన్నది ముఖ్యం. కాబట్టి ఈ కాలం పిల్లల్ని మనం 24 గంటలు కష్టపడి ఇగో కోచింగ్ సెంటర్లకు పంపించి దీనికి చేసి దాని చేసి చేస్తున్నాం, బానే ఉంది, కరెక్టే. కానీ వాళ్ళు అర్థం చేసుకుంటున్నారా? ఇష్టపడి చదువుకుంటున్నారా? వాళ్ళు అలా చేయట్లేదు. కాబట్టి దాని కాన్సిక్వెన్స్ ఏంటంటే వాళ్ళు 12th క్లాస్ అయిపోయేటప్పటికీ ఇంకా మన చదువు అయిపోయింది అనే భావం వచ్చింది వాళ్ళకి, విరక్తి కలుగుతోంది వాళ్ళకి.
1: అవును.
2: ఇంకా చదువుకోపు ధయట్లేదు వాళ్ళకి, ఎందుకంటే ఆ చదువులోనే ఎడ్యుకేషన్లోని మర్మం వాళ్ళకి ఏర్పడలేదు. మనం గుడ్డిగా ఇది చదువుకో అని చెప్పి మనం వాళ్ళని తోసేసి కష్టపడి చదివించేస్తున్నాం. అది మిస్టేక్ అండి నన్ను అడిగితే.
1: ఇప్పుడు సత్యసాయి విద్యా సంస్థలలో ఒక చక్కని క్రమశిక్షణ ఉంటుందని వింటున్నాం. ఈ క్రమశిక్షణ అంటే విద్యార్థి అనుసరించడానికి చాలా ఆనందంగా అనుసరించడానికి తగినటువంటి రీతిలో ఉంటుందంటారా?
2: అవునండి. ఎందుకంటే మీరు సత్యసాయి విద్యా సంస్థల్లో ముఖ్యంగా గమనించవలసింది ఆవశ్యమే, మీరు ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇస్ డిసిప్లిన్ అంటారు స్వామి.
1: అవును.
2: అండ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇస్ లవ్. డిసిప్లిన్ అన్నది ప్రేమతో మనం దాన్ని పాటించాలి, ప్రేమతో దాన్ని మనం పాటించేటట్టు చూడాలి.
1: అవును.
2: దెబ్బతో గాని బెత్తంతో గాని చేస్తే అది డిసిప్లిన్ ప్రేమతో పాటిస్తున్నట్టు పాటించేటట్టు అనుకూలంగా ఉండదు. అది భయపడి చేస్తారు, భయపడి చేస్తే అది మనస్ఫూర్తిగా చేస్తున్నట్టు అవ్వదు, దానివల్ల వికృత రూపాలన్నీ వస్తూ ఉంటాయి మనకి బయటికి. కాబట్టి మీరు చెప్పినట్టు అది సత్యసాయి విద్యా సంస్థలో మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇస్ డిసిప్లిన్, లాంగ్వేజ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇస్ లవ్.
1: అంటే స్వచ్ఛందంగా వారికి వారే మనస్ఫూర్తిగా ఆచరిస్తారన్నమాట.
2: డిసిప్లిన్ అనేది లవ్ తో కూడితేనే అది కరెక్ట్ రిజల్ట్స్ ఇస్తుంది, లేకపోతే చాలా వికృత రూపం దాల్చి దాన్ని చాలా నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి దాంట్లో.
1: ఇప్పుడు మీరు విద్యార్థిగా ఉన్నటువంటి సమయంలో కూడా స్వామి దర్శనానికి వెళ్తూ ఉంటారు, స్వామి మీతో మాట్లాడుతూ ఉంటారు, అట్లాంటి సమయంలో స్వామి యొక్క దర్శన స్పర్శన సంభాషణలు విద్యార్థుల మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి?
2: అంటే స్వామి స్టేట్మెంట్ ఒకటి ఉందండి, ఆయన చెప్తూ ఉంటారు. అంటే మీరు యువకుల్లో సాధారణంగా మీరు చూశారంటే వాళ్ళకి ఆధ్యాత్మ బోధన చేస్తామంటే వాళ్ళు సాధారణంగా వాళ్ళకి అబ్బదు అది.
1: అవును.
2: మీరు ఎక్కడైనా చూడండి ఆ విషయం, స్టూడెంట్స్ ని యువకుల్ని ఆధ్యాత్మ బోధన జరుగుతున్న స్థలాల్లో యువకులు ఎక్కడ కనబడరు మీకు, వృద్ధులే కనబడతారు.
1: అవును.
2: ఎందుకు? ఎందుకంటే అది స్వామి అదే ఆధ్యాత్మ బోధన చేస్తుంటే యువకులందరూ ర్యాప్ట్ అటెన్షన్ తో వింటారు. అది ఎందుకు తేడా అని అడిగితే స్వామి స్టేట్మెంట్ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలండి అక్కడ, వెన్ అమంగ్ మెన్ ఐఎమ్ ఎ మ్యాన్, వెన్ అమంగ్ విమెన్ ఐఎమ్ ఎ ఉమెన్, వెన్ అమంగ్ చిల్డ్రన్ ఐఎమ్ ఎ చైల్డ్.
1: బాగుంది.
2: అంటే యువకులకి బోధన ఎలా చేస్తే వాళ్ళకి అర్థమవుతుందో ఆయనకి చాలా బాగా తెలుసు. అంటే ఫార్మల్ గా ఒక చెట్టు కింద పద్మాసనం వేసుకుని మెడిటేషన్ చేసి బోధన చేస్తాను అన్నది ఒక కాలంలో అది పరిమితం, ఈ కాలంలో అది పరిమితం కాదు. స్వామి కూడా అదే చెప్తూ ఉంటారు, మన కాలంతో మనం మారుతూ ఉండాలి కానీ మన వాల్యూస్ మారకూడదు అంటారు ఆయన.
1: అవును,
2: ఇప్పుడు ఆయన వాల్యూస్, అందుకనే స్పిరిచువల్ ప్రాక్టీసెస్ కూడా యువకుల్లో చెప్పే విధానం వేరు. అంటే అది మనలో ఒకళ్ళు అయిపోయి చాలా క్యాజువల్ గా మాట్లాడుతూ ఆ మాటల మధ్యలో ఆయన తన బోధన చేస్తారు.
1: అవును,
2: దాని వల్ల ఏమవుతుందంటే స్టూడెంట్స్ కి, నేను ఇందాక చెప్పాను డిసిప్లిన్ విత్ లవ్, ఆ ప్రేమ అనేది వాళ్ళకి తగిలితే ఒకసారి మీకు ఏం చెప్తున్నా కూడా మనకి ఈజీగా అర్థం చేసుకునే శక్తి మనకి లభిస్తుంది. కాబట్టి హీ షోస్ దట్ లవ్ అండ్ దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఈజీ ఫర్ అస్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్.
1: చాలా బాగుందండి. ఇప్పుడు మీరు కేవలం విద్యార్థిగానే లేరు, అక్కడ ఉపాధ్యాయుడిగా కూడా పనిచేసేటువంటి మహద్భాగ్యం మీకు లభించింది.
2: అవునండి.
1: మరి విద్యార్థిగా మీరు అక్కడ చదువుకున్న ఆ జీవితానికి ఉపాధ్యాయుడిగా బాధ్యత స్వీకరించి విద్యార్థుల్ని తీర్చిదిద్దేటువంటి సమయంలోనూ మీరు ఎటువంటి బాధ్యతని మీరు తీసుకోగలిగారు?
2: ఒక విషయం అండి, స్టూడెంట్ కింద ఉన్నా అక్కడ ఉపాధ్యాయుల కింద ఉన్నా బోత్ ఆఫ్ అస్ ఆర్ ఇన్ ఎ లెర్నింగ్ పాత్ విత్ స్వామి. ఇద్దరం అక్కడ నేర్చుకుంటున్నాం, అయినా సరే ఉపాధ్యాయుల కింద ఉన్నా స్టూడెంట్ కింద ఉన్నా బోత్ ఆర్ లెర్నింగ్ విత్ ఫ్రమ్ స్వామి. కానీ డిఫరెన్స్ ఏంటంటే మనం విద్యార్థి కింద ఉన్నప్పుడు మనకి కొంచెం ఒక రకమైన స్వేచ్ఛ ఉంటుంది. స్వేచ్ఛ అంటే ఏమిటి, అక్కడ నేర్చుకుంటున్నాం మనం, అంతా నేర్చుకునే స్వేచ్ఛ ఉంది. కానీ ఉపాధ్యాయుడి కింద ఉన్నప్పుడు నేర్చుకోవడమే కాక ఇంకా చాలా ముఖ్యమైన ఇన్సిడెంట్ ఏంటంటే అక్కడ ఐడియల్ కింద కూడా నిలబడవలసిన రెస్పాన్సిబిలిటీ మన మీద వస్తుంది. ఎందుకంటే స్వామి చెప్తూ ఉంటారు, ట్యాంకులో ఎలాంటి నీళ్లు ఉన్నాయో ట్యాప్లో అలాంటి నీళ్లు వస్తాయి అంటారు.
1: అవును,
2: ఉపాధ్యాయులు అందుకనే అక్కడ ఉపాధ్యాయుల కింద ఉన్నప్పుడు వాళ్ళ మీద ఒక మచ్చ పడకుండా ఉండేటట్టు కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఈ కాలంలో విద్యార్థులు మీరు చూశారంటే వాళ్ళు గౌరవించేది రెండు విషయాలే, మీ ఇంటిగ్రిటీ. మీకు మీ ఇంటిగ్రిటీ, మీకు ఒక ప్రిన్సిపల్స్ అది ఉంటే టీచర్ని గౌరవిస్తారు వాళ్ళు. రెండో విషయం ఏమిటంటే మీకు సబ్జెక్ట్ మీద జ్ఞానం ఉండాలి.
1: అవును,
2: ఈ రెండు విషయాలే ఈ కాలం విద్యార్థులు గౌరవిస్తారు. ఈ రెండు విషయాలు లేకపోతే వాళ్ళ గౌరవం సంపాదించడం చాలా కష్టం. ఆ గౌరవం వాళ్ళ దగ్గర నుంచి మనం సంపాదించలేకపోతే వాళ్ళతో ఏకీభవించడం అంతకంటే కష్టం. కాబట్టి అక్కడ స్టూడెంట్ కింద ఉన్నప్పుడు ఈ రెస్పాన్సిబిలిటీ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. ఎందుకంటే అక్కడ నేర్చుకోవడానికి వస్తున్నాం, ఆ రోల్ మనకుంటే చాలు. కానీ టీచర్ కింద ఉన్నప్పుడు అది రెస్పాన్సిబిలిటీ ఒకటి ఉంటుంది, మన మీద మచ్చపడకుండా ఉండేంత మనం ఒక రోల్ మోడల్ కింద ఉండేటంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. దాని తర్వాత మనం స్టూడెంట్ కి చెప్పడం సులువు అవుతుంది, లైక్ బీ అండ్ డూ అన్నమాట.
1: ఇప్పుడు సత్యసాయి విద్యా విధానం మన వ్యక్తిత్వంలో ఎటువంటి మార్పు తేగలదని మీరు అనుకుంటున్నారు?
2: వ్యక్తిత్వంగా ఒక విషయమేనండి, మనం ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని గ్రంథాలు తిరగేసినా, ఎన్ని డిస్కోర్సులు విన్నా, ఫైనల్ గా మనం మార్పు తెచ్చేది ఏమిటంటే మనం ఎంత అర్థం చేసుకున్నాం, మనలో మనం ఎంత అసిమ్యులేట్ చేసుకున్నాం, అది మనం నమ్మి మనం ఇంటర్నలైజ్ చేసుకుంటే ఆ ఇంటర్నలైజ్ చేసుకున్నది ఒక్కటే మనల్ని తీర్చిదిద్దగలుగుతుంది, మనల్ని చేంజ్ చేయగలుగుతుంది.
1: ఇప్పుడు సత్యసాయి సంస్థలలో చదువుకున్న విద్యార్థిగా, సత్యసాయి సంస్థల్లో బోధన చేసిన గురువుగా, మన సమకాలీన సమాజంలోకి వచ్చిన తరువాత మన ప్రభావం ఈ సమాజం మీద ఎంతవరకు చూపించగలవు? అంటే ఇప్పుడు సాధారణమైనటువంటి ఉపాధ్యాయులు కానీ, సత్యసాయి సంస్థల్లో శిక్షణ పొందినటువంటి విద్యార్థులు కానీ, గురువులు కానీ వాళ్ళు ఎటువంటి ప్రభావం కలుగజేయగలుగుతున్నారు ఈ సమాజంలో? అంతకంటే ఉత్తమమైనటువంటి విశిష్టమైనటువంటి మార్పుని మనం తేగలం,
2: మనలో తేడా ఏమిటి అంటారు?
1: అంటే కాదు, సమాజంలో మనం ఎటువంటి మార్పు తేగలుగుతాం
2: అంటే, ఈ విషయం మీద ఇదివరకు ఒక్కసారి స్వామిని అడిగామండి మేము. అంటే మనం సమాజాన్ని ఏ విధంగా ఉద్ధరించగలుగుతాం, చేంజ్ తేగలుగుతాం అని చెప్పి స్వామి చాలా ప్రాక్టికల్ గా ఒక చాలా ముఖ్యమైన విషయం చెప్పారండి. ఆయన ఏం చెప్పారంటే, నువ్వు బయటకు వెళ్తోంది సమాజాన్ని ఉద్ధరించడానికి కాదు అని చెప్పారు, స్పష్టంగా చెప్పారు. సమాజాన్ని ఉద్ధరించడానికి ప్రయత్నం కూడా చేయొద్దు అన్నారు, విఫలం అవుతుందని చెప్పారు. అలాంటైతే మనం చేయగలిగింది ఏమిటి అన్నారు. సమాజంలో చేంజ్ చేయాలంటే ఆయన ఏమన్నారంటే, నువ్వు ఒక ఆదర్శంగా నిలబడు అన్నారు. నిన్ను చూసి ఇద్దరు ఒకవేళ మార్పు చేయించుకుంటే కనుక వాళ్ల జీవితంలో సమాజానికి గొప్ప సేవ చేసినట్టు అన్నారు. అంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇక్కడ స్వామి చెప్పవలసింది, మనం గమనించవలసింది ఏమిటంటే, నువ్వు సమాజాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి నువ్వు కృషి చెయ్యకు. నిన్ను నువ్వు ఆదర్శంగా నిలబడేటట్టు చూసుకునే అంత దానికి కృషి చెయ్యి. స్వామి దగ్గర మనం కొన్ని ఆదర్శాలు నేర్చుకున్నాం, పాటించాం, ప్రాక్టీస్ చేసాం, మనలో అంతర్భవించాం, దాన్ని ఏకీభవించాం మన దాంతో. ఇప్పుడు యూనిఫైడ్, వీఆర్ ఇన్ యూనిటీ విత్ దట్ బిలీఫ్. ఆ ఐడియల్స్ ని సొసైటీలో పెట్టుకో, నీతో మార్చుకోకు. అలా చెప్పి నువ్వు ఒక ఐడియల్ కింద నిలబడు అన్నారు ఆయన. అది ముఖ్యం అన్నారు. సమాజాన్ని మార్పు తెచ్చుకునేయడం కన్నా నువ్వు ఒక ఆదర్శంగా నిలబడడం ఇంకా ముఖ్యం అన్నారు స్వామి. నిన్ను చూసి ఒక 10 మంది వాళ్ళని వాళ్ళు కనుక ఇదే రిఫార్మ్ చేసుకుంటే సమాజానికి దానికంటే గొప్ప సేవ నువ్వు ఇంకేం చేయలేవు అన్నారు
1: స్వామి. చెప్పింది యువర్ లైఫ్ షుడ్ బి మై మెసేజ్ అన్నారు.
2: అది
1: అంటే నీ జీవితమే నా సందేశం కావాలి అన్నది. అంటే ఆ స్వామి చెప్పినటువంటి ఆ వాక్యానికి మనం ఉదాహరణగా మనం నిలబడాలన్నమాట.
2: అవునండి. ఇంకో ఉదాహరణ ఏం చెప్పచ్చు అంటే బీ లైక్ ఎ లైట్ హౌస్ అన్నారు స్వామి.
1: అవును.
2: అంటే సైలెంట్ గా ఉంటుంది లైట్ హౌస్. తన లైట్ హౌస్ ఇచ్చే లైట్ ని చూసి ఓడలు క్షేమంగా రేవుకి చేరుకోగలుగుతాయి.
1: చాలా మంచి ఉదాహరణ అండి
2: స్వామి చెప్పారు. అది
1: స్వామి చెప్పినటువంటిది చాలా మంచి ఉదాహరణ.
2: సైలెంట్ గా నీ పని నువ్వు చేసుకో, ఒక మార్గదర్శకంగా నిలబడు అన్నారు.
1: మరి ఇన్నాళ్లు మీరు ప్రశాంత నిలయంలో ఉన్నారు, విద్యార్థిగా, ఉపాధ్యాయుడిగా, మీకు స్వామితో కలిగినటువంటి ఏదైనా చక్కనటువంటి అనుభవం విద్యార్థిగా, అంటే అత్యుత్తమ విద్యార్థిగా తయారవడానికి కానీ, లేదా మీరు గురువుగా మీ బాధ్యతలను చక్కగా నిర్వహించడానికి కానీ పరిమితమైనటువంటి అనుభవం ఏదైనా ఉన్నదా?
2: అంటే ఒకటని కాదండి, అక్కడ అన్ని సంవత్సరాలు ఉంటే చాలా అనుభవాలు అవుతాయి ఆయన దయవల్ల.
1: అందులో మీరు ముఖ్యంగా గుర్తుంచుకోదగినటువంటివి
2: చాలా కష్టం
1: ఉపయోగించి చెప్పండి.
2: చాలా కష్టం అండి చెప్పడం. ఒకటని కాదు, చాలా ఉంటాయి అక్కడ. కానీ ఒకటి మాత్రం నేను చెప్పగలుగుతాను. ఉపాధ్యాయుడి కింద నా బాధ్యతని బాగా గుర్తు చేసే, తరచు నన్ను గుర్తు చేసే అనుభవం ఒకటి ఉందండి. ఇది వరకు మేము అంటే మా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న రోజుల్లో అప్పట్లో ఏమిటంటే స్టూడెంట్స్ ఎగ్జిబిషన్ మ్యాచెస్ అని చెప్పి బాస్కెట్ బాల్, వాలీబాల్ అవి ఆడుతూ ఉండేవారు. స్వామిని కూడా ఆహ్వానించేవారు. మా మీద ప్రేమతో ఆయన దయచేసి చాలాసార్లు వచ్చి కూర్చునేవారు. ఆ ప్రాక్టీస్ మ్యాచ్లకి, ఎగ్జిబిషన్ మ్యాచెస్ కి చూసేవారు, ఆశీర్వదించేవారు, వెళ్లేవారు. అలాగే వాలీబాల్ మ్యాచ్ ఒకసారి జరుగుతోంది. అంటే స్వామితో స్పెషల్, ఇందాక అడిగారు మీరు స్వామి దగ్గర కూర్చుంటే ఆ బోధన అంత సులువుగా ఎలా అర్థం అవుతుంది అని చెప్పి. ఇలాగే అలా ప్రాక్టికల్ సిచ్యుయేషన్ లో, ఏ ప్రాక్టికల్ సిచ్యుయేషన్ అన్నా ఆయన ఒక మంచి లెసన్ కింద కన్వర్ట్ చేసి చెప్పగలుగుతారు ఆయన.
1: అవును.
2: ఈ వాలీబాల్ ఆట చూడండి, వాలీబాల్ ఆట అవుతోంది, చూస్తున్నారు, చెప్తున్నారు. సరే, పక్కన 2-3 టీచర్లు కూర్చుని ఉన్నారు. వాలీబాల్ మ్యాచ్ అయిపోయిన తర్వాత స్వామి వాళ్ళని అడిగారు, ఈ వాలీబాల్ ఆట చూస్తుంటే మీకేమనిపిస్తోంది అన్నారు. అంటే వీటికి అర్థం కాలేదు కూర్చున్నారని అప్పుడు స్వామి చెప్పారు, వాలీబాల్ ఆటలో ఉపాధ్యాయుల బాధ్యత చాలా బాగా గుర్తు తెచ్చుకోవచ్చు అన్నారు. వాలీబాల్ ఆటలో ఉపాధ్యాయుల బాధ్యత అని చెప్పి మేము చాలా ఆశ్చర్యపోయారు. టీచర్స్, నేను వెనకాల ఉన్నాను, వింటున్నాను, తప్పుడు నేను ఇంకా స్టూడెంట్నే. కానీ ఆయన ఆ రోజు చెప్పింది నేను నిజంగానే ఇప్పటివరకు నాకు గుర్తుంది. అధ్యాపకుడిగా బాధ్యత నన్ను తరచు గుర్తు చేస్తూ ఉంటుంది. అది సరే, ఆ బాధ్యత ఏమిటి అన్నారు. వాలీబాల్ ఆట వచ్చిన వాళ్ళు మీకు చెప్తారు. ఫస్ట్ ఏమిటంటే ఒక ఆయన సర్వీస్ చేస్తాడు కోర్ట్ బయట నుంచి, బాల్ ని కొడితే ఆ బాల్ నెట్టుకు అవతల వైపు వెళ్తుంది. దాని తర్వాత ఆ బాల్ నేలకి తాకకుండా టీమ్మేట్స్ ఇరువైపులా చాలా కృషి చేస్తారు. కింద పడతారు, మోకాలు మీద పడతారు, కాళ్ల మీద పడతారు, తల బాదుకుంటారు, అన్ని చేస్తారు. కానీ ఆ బాల్ మాత్రం నేలకి తాకకుండా చూస్తారు వాళ్ళు.
1: అవును.
2: అంత కష్టపడతారు వాళ్ళు. స్వామి చెప్పారు, ఆ సర్వీస్ చేస్తోంది స్వామి అనుకోండి అన్నారు. పిల్లలకి ఆ స్ఫూర్తి మొట్టమొదట స్వామి ఇచ్చి వదిలిపెడతారు. అది ఆ స్ఫూర్తి కిందకు వచ్చి నేల మీద పడి నాశనం అవ్వకుండా మీరు అలా కృషి చేయాలి అన్నారు.
1: చాలా చక్కగా ఉందండి.
2: అంటే మనం అంత కష్టపడి దాని ఆ స్ఫూర్తిని మనం పైకి ఉండేటట్టే చూడాలి, అది విద్యార్థుల్లో కింద పడకుండా. అంత వాలీబాల్ ఆటలో అంత మంచి ఎగ్జాంపుల్ తో మాకు ఆ రోజు చేసింది నాకు ఇప్పటివరకు గుర్తుండండి. ఇంకో విషయం కూడా మొన్న మీకు చెప్పాను, సేవాభావం చేస్తున్నప్పుడు ఎలా చేయాలి అన్నది మొన్న ఎక్స్పీరియన్స్ అదే చెప్పానండి. మాకు అదేదో వైస్ ఛాన్సలర్స్ కాన్ఫరెన్స్ జరుగుతున్నప్పుడు విషయం ఇది. అప్పుడు జరుగుతున్నప్పుడు మేము ఇద్దరం అక్కడ పనిచేస్తున్నాం, మిగతా వాళ్ళతో స్వామి కింద మాట్లాడుతున్నారని కబురు అందింది. సరే, మే ఇద్దరం కూడా వెళ్లి మాట్లాడదాం అని వెళ్తుండే మాతో ఒక టీచర్ ఉన్నారు. ఆయన చెప్పారు, చూడు ఇక్కడ చాలా పనులున్నాయి మనకి, మన స్వామి పని మనకప్ప చెప్పారు, స్వామిని రిప్రజెంట్ చేసి మనం ఆ గెస్ట్లను చూసుకోవడానికి ఇక్కడ ఉన్నాం మనం, ఈ పనులన్నీ ఇక్కడ వదిలిపెట్టి మనం వెళ్ళి స్వామి దగ్గర కూర్చుంటే మనకే కష్టం అవుతుంది, కాబట్టి పని ముఖ్యము, పని చేసుకున్న తర్వాత మనం స్వామిని చూడడానికి వెళ్ళవచ్చు అని ఆయన మాకు చెప్తే మేము ఉండిపోయాం, పని పూర్తి చేసుకున్నాం. పని పూర్తి అయ్యేటప్పటికి స్వామి కూడా తన వాళ్ళ రూమ్ కి స్వామి వెళ్ళిపోయారు, ఇంటర్వ్యూ కూడా అయిపోయింది. మేము ఇంటర్వ్యూ మిస్ అయ్యాం మేము ముగ్గురం. అలా పనిలో మేము ఇంటర్వ్యూ మిస్ అయ్యామని చెప్పి స్వామి సాయంకాలం మా కోసం పైకి వచ్చారు, కొండపైకి. మేము పనిచేస్తున్న చోట చూసి వచ్చి మాతో 15 నిమిషాల దాకా కూర్చుని మా ముగ్గురుతోనూ ఆయన స్పష్టంగా చెప్పిన విషయం అండి ఇది. పొద్దున్న నేను ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు మీరు ముగ్గురు రాలేదు, నేను చూశాను, కానీ ఇప్పుడు పొద్దున పూట మీరు నా పని చేసుకుంటూ రాలేకపోయారు కదా, అందుకని ఇప్పుడు మీకోసం నేను వచ్చాను బంగారు అని చెప్పారు మాతో.
1: అంటే స్వామి అమృత ప్రేమకి చక్కనటువంటి ఉదాహరణ.
2: అమృత ప్రేమ ఒక్కటే కాదండి, ఇంకోటి ఉన్నారు, డూ ద డ్యూటీ సిన్సియర్లీ అండ్ గాడ్ విల్ కమ్ టు యూ, యూ నీడ్ నాట్ గో టు గాడ్,
1: కరెక్ట్,
2: గాడ్ విల్ కమ్ టు యూ.
1: అవును,
2: ఆయన ప్రేమ ఉందండి కాబట్టే ఆయన ఇలా రెస్పాండ్ అవుతారు. ఆ విషయం మాత్రం నాకు ఇప్పుడు ఈ రెండు విషయాలు నాకు చాలా బాగా గుర్తుందండి, డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ అండ్ గాడ్ విల్ కమ్ టు యూ, యూ నీడ్ నాట్ కమ్ టు గాడ్, అదొకటిను. ప్లస్ ఉపాధ్యాయుడిక ఆ రోజు స్వామి వాలీబాల్ గేమ్ తో చెప్పిన సంఘటనతో ఎగ్జాంపుల్, ఇవి రెండు నాకు చాలా మెమొరబుల్ అండి. ఇవి కాక ఇంకా చాలా ఎక్స్పీరియన్సెస్ అవన్నీ ఉన్నాయి, కానీ మీరు చెప్పినట్టు అన్ని ఆయన అన్ని ఎక్స్పీరియన్సెస్ ఆయన ప్రేమకి నిదర్శనగానే ఉంటాయండి.
1: ముఖ్యంగా ఇంకొక విషయం మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నానండి, విద్యార్థుల మీద కానీ గురువుల మీద కానీ ప్రభావం కలిగించేది విద్యా సంస్థల తాలూకు వాతావరణం.
2: అవునండి,
1: సత్యసాయి విద్యా సంస్థలలో ఎటువంటి వాతావరణం అక్కడ స్వామి సృష్టించారు విద్యార్థుల కోసం, అటువంటి వాతావరణాన్ని మనం ఈ సమకాలీన సమాజంలో ఉండేటువంటి అనేకమైన విద్యా సంస్థల్లో ఎందుకు మనం సృష్టించలేకపోతున్నాం, అదంత కష్టమా?
2: మీరు గమనించాల్సింది ఇక్కడ రెండు విషయాలండి, ఇక్కడ మనం గమనించాల్సిన విషయాలు రెండు ఉన్నాయి. ఇక్కడ స్వామి ఏం చేసినా ఇతరులకు ఆదర్శంగా ఉండేటట్టే చేస్తారు. అంటే అదేమిటి, నేను చేస్తున్నాను మీరు కూడా ఇలాగే చెయ్యాలి
1: అంటే చెయ్యగలిగినవే చెప్తారు.
2: ఆయన ఇదివరకే చెప్పారు, మనం చెయ్యలేనివి మనం ఫాలో అవ్వలేనివి ఆయన ఎప్పుడూ చేయరు.
1: అవును,
2: మీరు కూడా చేయగలుగుతారు బంగారు, ఇలా చేస్తే మీరు కూడా చేయగలుగుతారు అని మనకి చేసి చూపిస్తారు. కాబట్టి మొట్టమొదటి ప్రశ్న మీరు అడిగింది, ఇలాంటి విద్యా సంస్థలు మనం చేయలేకపోవడమా లేకపోతే చెయ్యకూడదనా? తప్పకుండా చేయొచ్చు అని నా అభిప్రాయం అండి.
1: అవును,
2: తప్పకుండా చేయొచ్చు. ఎందుకంటే ఆయన చెప్పేది ఏంటంటే గురుకుల సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మనం తప్పకుండా చేయొచ్చు. ఒకటో రెండో చిన్న చిన్న సంస్థలు ఉన్నాయి ఇక్కడ అక్కడ, స్వామి సంస్థలే అలా గురుకుల సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నడుపుతున్నారు, చాలా బాగా నడుపుతున్నారు. రెండో విషయం ఏమిటంటే స్వామి ఇన్స్టిట్యూషన్స్ లాకే అది కూడా రిజల్ట్ ఇస్తుందా ఇవ్వలేదు.
1: అవును,
2: ఎందుకు అంటే స్వామి పుట్టపర్తిలోను అనంతపురంలోను బృందావనంలోను పెట్టిన ఇన్స్టిట్యూషన్స్ కి ముఖ్యమైన విషయం ఏంటంటే అక్కడ స్వామి ఉండడం.
1: అవును,
2: ఆయన లేకపోతే అది టీచింగ్ అండ్ లెర్నింగ్ ప్రాసెస్ లో అసలు గొప్ప భాగం ఒకటి మిస్సింగ్ అయినట్టే అక్కడ. కాబట్టి మనం ఇలాంటి విద్యా సంస్థలు తప్పకుండా పెట్టచ్చు, రిజల్ట్స్ బానే ఉంటాయి, కానీ పుట్టపర్తి బృందావన అనంతపురంలో ఉన్నంత రిజల్ట్స్ మాత్రం ఇక్కడికి రాకపోవచ్చు అన్న అభిప్రాయం. ఎందుకంటే స్వామీస్ ఫిజికల్ ప్రెజెన్స్ ఆల్సో మ్యాటర్స్ అలాట్.
1: అవతార పురుషుడి యొక్క భౌతికమైనటువంటి దర్శన
2: తప్పకుండా అండి
1: ప్రభావం చూపిస్తుంది,
2: తప్పకుండా. ఎందుకంటే మేము హాస్టల్లోనూ కాలేజ్లోనూ ఎంత నేర్చుకుంటామో ఇక్కడ బయట పెట్టే స్కూల్స్ లో కూడా వాళ్ళు అంతే నేర్చుకుంటారు. అధ్యాపకుల్ని మంచి వాళ్ళని తెచ్చి పెడితే అక్కడ కూడా మంచి హాస్టల్స్ పెడితే పుట్టపర్తి హాస్టల్లోనూ పుట్టపర్తి కాలేజ్లో మేము ఏం నేర్చుకుంటున్నాం వాళ్ళు కూడా అంతే నేర్చుకోవచ్చు. కానీ 50% లెర్నింగ్ పుట్టపర్తిలోనూ స్వామితో మందిరంలో అవుతుంది, ఆ క్రూషియల్ కాంపోనెంట్ మిస్సింగ్ అవుతుంది అక్కడ. అది కాబట్టి అంత రిజల్ట్స్ రావు, కానీ తప్పకుండా ఇప్పుడు జరిగి నడుపుతున్న విద్యా సంస్థల కన్నా చాలా మెరుగు తప్పకుండా ఉంటుందండి.
1: ఇప్పుడు కేవలం విద్యా బోధనే కాకుండా ఈ విద్యార్థులకి ఇతర రంగాల్లో కూడా, అంటే లలిత కళలు కానివ్వండి లేదా ఆటలు పాటలు కానివ్వండి, ఇట్లాంటి వాటిలో కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతోందని నాకు తెలుసు. అయితే వీటి యొక్క ప్రభావం కూడా విద్య మీద ఏమైనా ఉంటుందా?
2: తప్పకుండా ఉంటుందండి. అసలు విద్య అన్నది అదొక సింగిల్ స్టెప్ ప్రాసెస్ కాదండి. స్వామి కాన్సెప్ట్ మీరు చూసారంటే విద్య అన్నది ఇట్స్ అన్ ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అంటారు. ఇంటిగ్రేటెడ్ ఇంటిగ్రేటెడ్ అంటే మనం తరచు బయట చూస్తాం, దిస్ అన్ ఇంటిగ్రేటెడ్ 5-year ప్రోగ్రామ్ అని పెడతారు. అంటే ఏమిటి, మీరు ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయితే 5th year వరకు చదువుకోవచ్చు అని వెళ్ళిపోతారు, ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అని చాలా మంది పెట్టారు. ఇప్పుడు స్వామి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అంటే అది కాదండి, ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీ డెవలప్మెంట్. ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, బుద్ధి మనకి చురుగ్గా ఉండాలంటే దేహం కూడా అంత చురుగ్గానే ఉండాలి.
1: అంటే సమగ్ర వికాసం,
2: అంటే ఎడ్యుకేషన్ షుడ్ బి అట్ ఫిజికల్ మెంటల్ అండ్ స్పిరిచువల్ లెవెల్, అది కంప్లీట్ ఎడ్యుకేషన్ అవుతుంది.
1: అవును,
2: ఎందుకంటే మీరు మెంటల్ లెవెల్లో మనం చేసేది భౌతికంగా మనం చేసేది కానీ మైండ్ లెవెల్లో మెంటల్ లెవెల్లో మనం చేసే ఎడ్యుకేషన్ కానీ ఒకదానికి ఒకటి సహకరించి కంప్లీట్ ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ చేయడంలో చాలా సహకరిస్తాయి. కాబట్టి మూడు అవసరమైన ఉత్త చదువుతాం మేము మైండ్ అండ్ స్పిరిట్ మీద కాన్సన్ట్రేట్ చేయము అంటే కుదరదండి, మూడు ఉండాలి, అప్పుడే స్టూడెంట్ కరెక్ట్ గా డెవలప్ అవుతాడు.
1: తర్వాత మనం అనుకున్నాం అంటే మనం ఆదర్శమైనటువంటి వ్యక్తిగా సమాజంలో ఉండటం వరకు మనం చేయగలం, సమాజాన్ని మార్చడానికి మీరు ప్రయత్నం చేయవద్దు, మనని చూసే ఇతరులు మారాలి అని. అయితే ఈ సత్యసాయి విద్యా సంస్థల నుంచి చదువుకుని పెద్దవారైనటువంటి వాళ్ళు, చాలా ఉన్నతమైనటువంటి పదవులు అలంకరించినటువంటి విద్యార్థులు ఉంటారు, మరి వాళ్ల ప్రభావం ఇతరుల మీద ఎంతవరకు పడింది, ఆ ప్రభావం చేత తమ జీవితాల్ని మార్చుకుని సన్మార్గంలో పడినటువంటి అనుభవాలు ఏమన్నా మీరు గమనించారా ఎప్పుడైనా?
2: అంటే వాళ్ళు ఇతరుల మీద వీళ్ళ ప్రభావం అని అడిగారు మీరు. మీరు పుట్టపర్తికి వెళ్తే ఇప్పుడు కూడా చూస్తారండి, తరచూ మన స్టూడెంట్స్ వాళ్ళు పనిచేస్తున్న సంస్థల్లో వాళ్ళ ఆఫీస్ కొలీగ్స్ ని కూడా తీసుకొచ్చి దర్శనానికి కూర్చుంటూ ఉంటారు. లైక్ బ్యాంకులో ఉంటారు చాలా మంది, కాలేజీల్లో ఉంటారు చాలా మంది, అలాగే బిజినెస్ హౌజుల్లో ఉంటారు చాలా మంది. తరచు వాళ్ళు ఒక్కళ్లే కాదు కదా, వాళ్ళ ఆఫీసులో చాలా మంది కొలీగ్స్ కూడా తీసుకొచ్చి స్వామి దర్శనానికి కూర్చోబెడుతూ ఉంటారు వాళ్ళు. నేను అనుకోవడం అలా అయింది అంటే వీళ్ల ప్రభావం వాళ్ల మీద పడడం వల్లే వాళ్ళు అలా వచ్చారని నా అభిప్రాయం.
1: అవును,
2: కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ తప్పకుండా చేస్తున్నారండి, దేర్ ఇస్ నో డౌట్, తప్పకుండా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు వాళ్ళు. ఇంకా వాళ్ళ జీవితాన్ని మార్పు తెచ్చగలిగిందా అంటే నేను ఒక సంఘటన తప్పకుండా అయిందండి, నేను చెప్తాను కూడా, ఇది గమనించారు చాలా మంది. ఇది ఈ విషయం అంటే మన స్టూడెంట్ ఒక ఆయన ఒక ఇంటర్వ్యూకి అని చెప్పి ఒక ఆఫీస్కి వెళ్లారండి. ఆఫీస్కి వెళ్తే తను అడిగారు, సరే మీరు ఎక్కడి నుంచి ఎంబీఏ చేశారండి అంటే, నేను సత్సాయి యూనివర్సిటీ నుంచి ఎంబీఏ చేశానండి అని చెప్పాట. అంటే అప్పుడు ఆ ఇంటర్వ్యూ చేసే ఆయన అడిగారు, ఓ సాయిబాబాస్ ఇన్స్టిట్యూషన్ అన్నట్ట. అంటే అవునండి, సత్సాయిబాబా గారి ఇన్స్టిట్యూషన్ అన్నట్టు. అప్పుడు సరే మీరు మీ సాయిబాబా అందరికీ రింగులు వాచ్లు విభూతి ప్రసాదాలు ఏవోవో మెటీరియలైజ్ చేసి ఇస్తూ ఉంటారట కదా, మరి మీకేమి ఇచ్చారు బహుమతి అన్నట్ట హేళనగా.
1: అవును.
2: అప్పుడు ఈ స్టూడెంట్ చాలా సైలెంట్ గా చెప్పాట, కాసేపు ఆలోచించి, సార్ నేను వచ్చింది కుగ్రామం నుంచి వచ్చాను, నేను వచ్చిన గ్రామంలో చుట్టుపక్కల ఎక్కడా కాలేజ్ అనేది లేదు, కాలేజీకి వెళ్లాలంటే మేము 10 కిలోమీటర్లు ప్రయాణం చేసి కష్టపడి చదువుకొని రావాలి.
1: అవును.
2: యూనివర్సిటీకి వెళ్లాలంటే సిటీకి వెళ్ళాలి. అలాంటి కుగ్రామం నుంచి వచ్చిన నాకు స్వామి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చి క్యారెక్టర్ డెవలప్మెంట్ మీద అంత కష్టపడి నాకు క్యారెక్టర్ డెవలప్ చేసి ఇవాళ మీలాంటి పెద్దవాళ్లతో ఎదురకుండా ఇలా కరేజియస్ గా మాట్లాడే ధైర్యం నాకు ఇచ్చారంటే అది స్వామి నాకు ఇచ్చిన బిగ్గెస్ట్ గిఫ్ట్ అని చెప్పాడు ఆయన.
1: చాలా అద్భుతంగా ఉందండి.
2: ఆయనకి ఎంత ఆశ్చర్యం వేసిందంటే ఇంత ధైర్యంగా ఇంత స్పష్టంగా ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పాడు ఈ అబ్బాయి అని చెప్పి చాలా మారిపోయాడు ఆయన. వాడిని వెంటనే అపాయింట్మెంట్ ఇవ్వడమే కాదు, తర్వాత నేను విన్న విషయం ఏమిటంటే కొన్ని నెలల తర్వాత ఆ స్టూడెంట్ తో తన స్వామి దర్శనానికి పుట్టపర్తికి వచ్చాట ఆయన. ఇప్పుడు ఆయన స్వామి భక్తుడి కింద మారాట ఆయన.
1: అంటే ఈ ప్రశ్న మీకు ఎందుకు వేశానంటే ఇట్లాంటి ప్రభావం మీ వ్యక్తిత్వంలో ఇతరుల్లో కూడా మార్పు కలుగుతుంది అనేటువంటి విషయం ప్రతి సత్యసాయి సేవా సంస్థలో కార్యకర్తలకి, తర్వాత సత్యసాయి సంస్థలో అనేక విధాలుగా సేవలు చేపడుతున్నటువంటి వారికి అర్థం కావాలి. ఎంచేదంటే వారి యొక్క ప్రవర్తన వల్ల ఇతరుల్లో కూడా ఆ ప్రభావం వల్ల వారి ప్రవర్తనలో కూడా మార్పు కలుగుతుంది అనే విషయం తెలుసుకోవాలి.
2: ఇంకొక విషయం అండి ఇక్కడ, ఈ విషయం కూడా స్వామి మా స్టూడెంట్స్ కి చాలా సార్లు చెప్తూ ఉంటారు, ప్రభావం అన్నది ఇట్ నీడ్ నాట్ బి విజువల్.
1: కరెక్ట్.
2: అంటే మనకి తెలియదు ఆ విషయం, కానీ మనల్ని చూసి మనతో చాలా మనతో ఇంప్రెస్ అయ్యి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ జీవితంలో మార్పు తెచ్చుకునే వాళ్ళు కొద్దో గొప్ప చాలా మంది ఉంటారు, మనకి చెప్పకపోవచ్చు వాళ్ళు. స్వామి చెప్పారు కాబట్టి సహస్ర శీర్ష పురుష అని మనం వేదంలో చదువుతూ ఉంటారు. స్వామి ఆ సహస్ర శీర్ష పురుష అని ఇంకో విధంగా చెప్తారు, ప్రపంచం నిన్ను 1000 కళ్ళతో చూస్తోంది అంటారు.
1: అవును,
2: కొంతమంది మనకి ఓపెన్ గా చెప్పొచ్చు ఏమండీ మీ వల్ల మా జీవితం ఇలా మార్పు వచ్చింది అని, 99% చెప్పరండి, కానీ ఏదో మార్పు తెచ్చుకుంటారు వాళ్ళు. కాబట్టి మనకి తెలిసినా మనకి తెలియకపోయినా మన ఆదర్శాలు ఎవరో ఒకళ్ళని ఏదో విధంగా ఎఫెక్ట్ చేస్తూనే ఉంటాయి. కాబట్టి మనం ఆదర్శాలని మనం పోగొట్టుకోకుండా ఐడియల్ గా ఉండడం చాలా ముఖ్యం.
1: మీతో ఈ సంభాషణని మా శ్రోతలు చాలా మంది వింటూ ఉంటారండి. మా శ్రోతలకి ముఖ్యంగా స్వామి గురించి కానీ, స్వామి యొక్క విద్యా విధానం గురించి కానీ, మీ ఇంకేనా విషయం సేవల గురించి కానీ ఏవైనా విషయం చెప్పదలుచుకున్నారా?
2: నాకు అంత అనుభవం కూడా లేదండి. మీరు చెప్పారు ఇప్పుడే చాలా మంది శ్రోతలు వింటూ ఉంటారని చెప్పి, వాళ్లలో నాకంటే వయసులో అనుభవంలో చాలా పెద్దవాళ్లు ఉంటారు వాళ్ళ, కాబట్టి నేను వాళ్ళకి చెప్పగలిగిన విషయం లాంటిది నేనేమి.
1: యువతకి మీరేం చెప్పదలుచుకున్నారు?
2: యువతకి అయితే నేను తప్పకుండా ఒక విషయం మాత్రం తప్పకుండా చెప్తానండి. స్వామిని మనం ఒక ఫిజికల్ ఆకారంగా అంటే భౌతిక ఆకారంగా చూడడం మనం తగ్గించుకోవాలి కొంచెం.
1: అవును,
2: అవతార పురుషులు ఒక భౌతిక కాయాన్ని తీసుకుని మన ఎదురుకుండా ఉన్నారు, అది మనకు చాలా గొప్ప భాగ్యం కాదని నన్ను. కానీ భౌతిక కాయానికి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో మనలో ఉన్న మన స్వామిని కూడా ఇంపార్టెన్స్ ఇవ్వడం అంత ముఖ్యమని నా అభిప్రాయం అండి. తరచు మనం మర్చిపోతూ ఉంటాం స్వామి అంటే పుట్టపర్తిలోనే ఉన్నారు, యజుర్మందిరంలోనే ఉన్నారు, సాయిరమేష్ హాల్లోనే ఉన్నారు, కుల్వంత్ హాల్లోనే ఉన్నారు, భజనకు వచ్చారు, బయట ఏం జరుగుతుందో స్వామికి తెలియదు అని చెప్పి ఆ భావంలో వెళ్ళిపోతాం మనం. నేను ఎక్కడికి వెళ్తున్నా స్వామి నాతోనే ఉన్నారు, నేను స్వామితో ఉన్నాననే భావం మనలో పెట్టుకోవడం చాలా ముఖ్యమన్న అభిప్రాయం అండి. తప్పుటడుగు వెయ్యాలనే ఆలోచన కూడా మనకి రాదు. కాబట్టి మనం మాట్లాడే తీరు, మనం ప్రవర్తించే విధానం, అన్ని విధాల మార్పు మనలో మనకే వచ్చేస్తుంది, మనకెవరు చెప్పక్కర్లేదు. అప్పుడు స్వామి నాతో ఉన్నారు, నేను స్వామివాడిని అని చెప్పే భావం మనలో వచ్చేస్తే కావలసిన మార్పులన్నీ వాటంత అవే వస్తాయన్న అభిప్రాయం అండి.
1: స్వామి అన్నిటికంటే కూడా మీరు సహస్రనామాలతో నన్ను పిలవలసిన అవసరం లేదు, ప్రేమస్వరూప అంటే నేను చాలా సంతోషిస్తాను అని చెప్పారండి. విద్యార్థుల మీద స్వామి అమితమైనటువంటి ప్రేమ కురిపిస్తారని వర్షిస్తారని అందరికీ తెలుసు. అయితే అటువంటి స్వామి యొక్క అమృత ప్రేమకి దృష్టాంతంగా ఏవైనా మీ దృష్టిలో వచ్చినటువంటి సంఘటనలో మీరు అనుభవించినటువంటివి కానీ అట్లాంటి అనుభవాలు ఏమైనా చెప్పండి.
2: స్టూడెంట్స్ అంటే స్వామికి చాలా క్లోజ్ అండి. అసలు కరెక్టే, స్టూడెంట్స్ ఆర్ మై ప్రాపర్టీ అని కూడా స్వామి తరచు చెప్తూ ఉంటారు, ఆ విషయం కరెక్టే. ఒకసారి మన చెన్నై సిటీ స్వామిని అక్కడ ఇన్వైట్ చేద్దామని చెప్పి చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నారు.
1: అవును,
2: ప్రయత్నం చేస్తుంటే స్వామి నేను రాలేనని చెప్పి ఆ మాట ఎలాగో అలా తప్పించి అలా వచ్చేస్తున్నప్పుడు సంఘటనలో ఒకరోజు అలాగే చెన్నై నుంచి వచ్చిన భక్తులు స్వామిని మళ్లీ అడిగారు వరండాలో. అడిగితే అప్పుడు స్వామి చెప్పారట, మన స్టూడెంట్స్ రాకపోతే నేను ఎలా వస్తాను అన్నారు. మా స్టూడెంట్స్ రాకపోతే నేను ఎలా వస్తాను అన్నారు. వీళ్ళకి అప్పుడు ఆలోచన వచ్చింది, సరే ఎంబీఏ స్టూడెంట్స్ కి వెంటనే అక్కడ 2-day మేనేజ్మెంట్ వర్క్షాప్ అని ఒకటి ఆర్గనైజ్ చేసేసారు. ఏ స్వామి, స్టూడెంట్స్ కి వర్క్షాప్ ఉంది, వాళ్ళని తీసుకుని రావాలి, మీరు కూడా రండి అన్నారు. వెంటనే స్వామి బయలుదేరి వచ్చారు.
1: స్వామికి ఎంత ప్రేమ చూడండి,
2: స్టూడెంట్స్ అంటే అంత ప్రేమ స్వామికి. ఇంకో రోజు అంటే దీనికంటే ముఖ్యం ఇంకో విషయం వేసిందండి. అప్పుడు అంటే మనం యు ఆర్ మైన్ ఐఎమ్ యువర్స్ అని లిప్ సర్వీస్ లాగా చాలాసార్లు చెప్తూ ఉంటాం, కానీ దానికి నేను స్వామి నిదర్శనగా ఒక ఎక్స్పీరియన్స్ అయిందండి. కొడైకెనాల్ వెళ్తున్నప్పుడు మేము ఒకసారి ఏమైందంటే, స్వామి బస్సులో స్టూడెంట్స్ ని పంపిస్తున్నారు, ఆ బస్సు నిండుగా స్వామి దారిలో వాటర్ బాటిల్స్, ఫ్రూట్ డ్రింక్ బాటిల్స్, యాపిల్స్ అలాంటివన్నీ ఏవో పెట్టి పంపించారు బస్సులో. జర్నీ చాలా పొడుగ్గా ఉంటుంది కదా, ప్రయాణం చాలా పొడుగ్గా వెళ్తుంది కాబట్టి మీరు మధ్య మధ్యలో ఏదో తింటూ ఉండడానికి, తాగుతూ ఉండడానికి ఏదో పెట్టండి అని చెప్పి బస్సులో పెట్టారు. సరే, బస్సు వెనకాల భాగం నిండిపోయిందండి ఇవన్నిటితోనూ, పండ్లు, ఫ్రూట్స్, ఫ్రూట్ జ్యూసెస్ అన్నిటి, వాటర్ బాటిల్స్ అన్ని. సరే స్వామి ఉన్నట్టుండి మధ్యలో ఏమన్నారంటే, అరే బస్ అంతా సహం పోర్షన్ మీరు కూర్చున్నారు, సహం భాగం ఈ తిండి పండారాలని ఉన్నాయి, మరి నా ప్లేస్ ఎక్కడ ఉంది అన్నారు. అంటే అప్పుడు ఏదో కొంచెం ఏదో తెలివి భావం ఎక్కువైపోయి నాకు నేనేమన్నానంటే, స్వామి బస్ అంతా మీదే కదా అన్నాను. అప్పుడు స్వామికి అప్పుడో ఆనందంగా ఉన్న స్వామి ఒక్కసారి అదోలాగా నన్ను చూసి, ఖాళీ బస్సుతో నేనేం చేసుకుంటానరా, వై డోంట్ యు టెల్ మీ యు ఆర్ మైన్ అన్నారు. అంటే ఆయన చాలా గొప్ప విషయం అండి. అంటే ఏంటి, నేను కూర్చునేది బస్సులో కాదు, బస్సులో కూర్చున్న మీ హృదయంలో నేను కూర్చుంటాను, యు ఆర్ మైన్. యు ఆర్ మైన్ అంటే నేను నీతోనే ఉంటాను అప్పుడు. అప్పుడు బస్సు ఉన్నా లేకపోయినా నువ్వు ఎక్కడుంటే నీతో నేను ఉంటాను. అంత క్లోజ్ ఫీలింగ్ అండి స్వామికి స్టూడెంట్స్ అంటే. అసలు ఆ ప్రేమని పంచుకోవడమే ఒక గొప్ప భాగ్యం అండి, అది జన్మ జన్మలకు కానీ రాని భాగ్యం. ఇది చాలా మంది ఓల్డ్ డివోటీస్ ఇప్పటికి కూడా స్వామికి చెప్తూ ఉంటారు, నాకు ఇంకో జన్మ అంటే ఇస్తే స్వామి మీ స్టూడెంట్ కింద పుట్టించండి అని చెప్పి. అది స్టూడెంట్ అంటే ఇప్పుడు రామావతారంలో రాముడు వానరులు, కృష్ణావతారంలో కృష్ణుడు గోపికలు అంటాం, అలాగే సత్యసాయి అవతారంలో సత్యసాయి బాబా వారి విద్యార్థులు అనే లింక్ అన్నమాట. ఆ భావం స్టూడెంట్స్ తో ఆయన నిజంగానే తరచూ చెప్తూ ఉంటారండి.
1: త్రేతాయుగం నాటి వానరులు, ద్వాపరయుగం నాటి గోపికలే ఈనాడు స్వామి యొక్క విద్యార్థులు అని మీ భావం అన్నమాట.
2: భావన అంటే నేను అనుకుంటే అది ఒక రకమైన ఎగ్జాంపుల్ కింద చెప్పాను.
1: అవును,
2: ఎగ్జాంపుల్ కింద. కానీ ఆయన భగవంతుడు మాకిచ్చే ఛాన్సెస్, ఆయనకు మాకిచ్చే అవకాశాలను చూస్తే అదే కరెక్ట్ అని అనిపిస్తుంది ఒక్కోసారి. త్రేతాయుగంలో శ్రీరామచంద్రులు వానరులకు ఎంత సమయం ఎంత ప్రేమ వాళ్ళకి ఇచ్చారో, ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు గోపికలకు ఎంత ఇచ్చారో, ఈ కలియుగంలో సత్సాయి భగవానులు కూడా స్టూడెంట్స్ కి అంత ఛాన్స్, అంత ప్రేమ, అంత సమయం కేటాయిస్తారండి.
1: ఎందుకంటే స్వామి నేటి బాలలే రేపటి పౌరులు, భావి భారత నాయకులు అని ఒక మారు స్వామి చెప్పారు.
2: అవునండి.
1: అంటే రేపు పొద్దున్న ప్రపంచ శాంతి వెలివిరియాలంటే, దేశ ప్రగతి సాధించాలంటే కేవలం సత్యసాయి విద్యార్థుల వంటి విద్యార్థుల వల్లే సాధ్యమవుతుంది అనేటువంటి విషయం.
2: విద్యార్థులేనండి, స్టూడెంట్స్ ఆర్ టుమారో సిటిజన్స్ అంటారు అందుకనే.
1: అవును.
2: కాబట్టి స్వామి కూడా స్టూడెంట్స్ కి అంత ప్రాధాన్యత ఇచ్చేది దానివల్లే. అంటే వీళ్ళు ఉద్ధరిస్తే వీళ్ళని రేపొద్దున్న వీళ్ళు ప్రపంచాన్ని ఉద్ధరిస్తారు అనే భావం అన్నమాట. అంటే బై స్టాండింగ్ యాజ్ ఐడియల్స్.
1: యువత భవితవ్యమే దేశ భవితవ్యం.
2: కరెక్టేనండి.
1: అందుచేతనే ఈ విద్యా సంస్థలు స్వామి కుమారు చెప్పారు, ఈ విద్యా సంస్థల్ని 4 డిగ్రీలు ఇవ్వటాన్ని నేను పెట్టలేదు, ప్రతి విద్యార్థిని ఒక వివేకానందుడుగా మార్చడానికే పెట్టారు అన్నారు స్వామి.
2: అవునండి.
1: అది మీ ఉద్దేశంలో చక్కగా నెరవేరుతున్నది స్వామి యొక్క అవతార లక్ష్యం.
2: తప్పకుండా అండి. అది ఎందుకంటే చాలా సంస్థల్లో నేను గమనించాను, మా స్టూడెంట్స్ ని వాళ్ల సుపీరియర్స్ చాలా మెచ్చుకుంటారు. ఇప్పుడు మీరు MBA డిపార్ట్మెంట్ లో ఆఫీస్ లోకి వెళ్తే మీకు అక్కడ వాళ్లు వీళ్ళకి ప్రశంసిస్తూ రాసిన పత్రాలు కూడా చాలా ఉన్నాయి ఆఫీస్ లో, డీన్ గారి ఆఫీస్ లో ఉంటాయి. అవి చూస్తే మీకు అర్థం అవుతుందండి, వీళ్ళు వాళ్ల వర్క్ కల్చర్,
1: అవును,
2: సిన్సియారిటీ, డెడికేషన్, డిసిప్లిన్, వీటి వల్ల వాళ్ల సుపీరియర్స్ ని వాళ్ల ప్రశంసలు పొందుకునే భాగ్యం వీళ్ళకి కలిగింది. ఇవన్నీ కూడా స్వామి ఇచ్చిన వరాలే అన్న అభిప్రాయం అండి. వాళ్ళు స్వామి వీళ్ల మీద అంత ప్రేమ చూపించి, మాతో అంత సమయం గడిపి, మాతో అంత మాకంత అటెన్షన్ ఇచ్చినందుకు ఇది స్వామికి మేము ఇచ్చుకునే చాలా చిన్న కృతజ్ఞత భావంతో కూడిన మా ఎక్స్ప్రెషన్ అంతే.
1: కేవలం విద్యార్థులే కాదండి, యావత్ ప్రపంచం స్వామికి కృతజ్ఞులుగా ఉండాలి. ఇంచేదంటే ఈనాడు ఈ సమాజంలో సత్యధర్మ శాంతి ప్రేమలైనటువంటి మానవతా విలువలు వికసించాలంటే, సుఖశాంతులతో ప్రపంచం వర్ధిల్లాలంటే ఇటువంటి విద్యార్థులే మణిదీపాలై ప్రపంచానికి ఒక దారి చూపిస్తారండి. అందుకు మీరే కాదు ప్రపంచం అంతా కూడా స్వామికి కృతజ్ఞతలై ఉండాలండి.
2: చాలా ధన్యవాదాలండి ఈ భావన తెలిపినందుకు.
1: సాయిరాం అండి.
2: సాయిరాం.
0: విన్నారు కదా డాక్టర్ ఎం సాయినాథ్ గారితో ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూ చేసిన వారు శ్రీ ఎంఎస్ ప్రకాశ్రావు గారు. ఈ పరిచయ కార్యక్రమం విశాఖపట్నం ప్రేమవాణి డిజిటల్ స్టూడియోలో ప్రత్యేకంగా రికార్డు చేయబడింది. ఇంతటితో ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశ్ జరి కార్యక్రమాన్ని ముగిస్తూ గణేష్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి ట్యూన్ అయ్యండి. సాయిరాం.

श्याम है परति सत्य साई, बोलो राम बोलो श्याम बोलो सत्य साई।

ಸದಾನಂದ ರೂಪಿಣಿ ಪಾಲಯ ಮಾ. ಅಂಬ ಪರಮೇಶ್ವರಿ ಅಖಿಲಾಂಡೇಶ್ವರಿ.